0: భారతీయ సంస్కృతి యొక్క రసమును గ్రోలినటువంటి భగవద్గీతను ఒక్క పరి మనం పఠించినప్పుడును చాలన్నాడు.
1: దట్ ఈస్ వై ఆనందగిరి ఇన్ దిస్ వర్స్ సెడ్ దట్ భగవద్గీత విచ్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఈవెన్ ఇఫ్ యు రీడ్ వన్స్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్ ఇట్ ఈస్ ఎనఫ్.
0: ఆకలైనటువంటి వ్యక్తికి ప్రపంచమునందు అభివృద్ది అయినటువంటి పంటలన్నీ ఇప్పుడును తాను ఆరగించనక్కరలేదు, తన జానడు పొట్టకు పట్టెడు అన్నము చిక్కితే చాలు అనేటువంటి యొక్క లక్ష్యమునందు భగవద్గీతను అంతయును మనం ఉచ్చరించనక్కరలేదు, ఒక్క శ్లోకమును మనం ఆచరణలో పెడితే చాలని కూడాను ఆ తోటకుడు విశ్వసించాడు.
1: ఏ పర్సన్ హూ ఈస్ హంగ్రీ, ఇన్ ఆర్డర్ దట్ హీ మే రిలీవ్ హిస్ హంగర్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ హిమ్ టు గో అండ్ ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది వరల్డ్. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ హీ హ్యాస్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ which will relieve him of his hunger. It is in this context that Anandagiri said that you do not have to read all the verses of Bhagavad Gita. It is enough if you take one verse out of this and understand the significance of it.
0: Intiye kaadu rogam vachinatundi vyaktiki prapanchamulo kotla koladi perlato abhirudhi ayinatundi mandulantai kudunu araginchanakkaraledu. తన రోగమునకు తగినటువంటి యొక్క ఔషధమును ఒక్క దీనిని ఆరగించితే చాలు తన రోగం నివారణ అవుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్, ఎ మ్యాన్ హూ ఇస్ సిక్ అండ్ హూ వాంట్స్ సమ్ మెడిసిన్ టు క్యూర్ హిస్ సిక్నెస్, హీ డస్ నాట్ హ్యావ్ టు గో అండ్ టేక్ ఆల్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మెడిసిన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ వరల్డ్. హీ హాజ్ ఓన్లీ టు టేక్ ఇన్ దట్ అప్రోప్రియేట్ మెడిసిన్ విచ్ విల్ క్యూర్ హిస్ సిక్నెస్.
0: అదేనే లక్ష్యం ఉంచుకుని గీత గంగోదకం పీత్వా పునర్జన్మం నవిద్యతి అన్నాడు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ హ్యావింగ్ దిస్ ఇన్ హిస్ ఎయిమ్ హీ సెడ్ ఇఫ్ వన్ కెన్ టేక్ ఇన్ ది సేక్రెడ్ వాటర్స్ ఆఫ్ ది గ్యాంజెస్ దెన్ యూ విల్ అక్వైర్ ది నెసెసరీ నాలెడ్జ్.
0: నీకు దాహముగా ఉండినటువంటి సమయమునందు ఒక టంబ్లర్ నీరు తాగితే చాలు, గంగా నదినంతా కూడా నువ్వు పొట్టలో పోసుకోనక్కర్లేదు.
1: వెన్ యూఆర్ థర్స్టీ, all that you need to do is to take one glass of water to quench your thirst. You don't have to drink up the entire Ganges river.
0: Ade vidhamugane ee totakudu bhagavat anugraham anetvanti kiranamu okkati na hrudayam paina prasariste chalu, sarva shaktimayudanai nenu ee jagatrukanta kudanu oka aatma swaroopuniga nenu nirupana cheyavachunu anetvanti drudha vishwasamu aa yokka Anandagiri yandu undinatvantidi.
1: In the same manner, Totaka believed that if one single ray of the grace of God could shine on his heart, that is quite enough for him to demonstrate to the world the nature of Atma. He had so much confidence in himself and in this that he believed, and Anandagiri thought that one ray of the grace of God is quite sufficient for him.
0: Atti drudha vishwasam kaliginatvanti yokka shishyudu avuta chetane Totakunini బద్రి అనేటువంటి యొక్క స్థానమునకు పీఠాధిపతిగా నియమించాడు శంకరులు. బద్రి,
1: ఇట్స్ బికాస్ ది గురు హ్యాడ్ సచ్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డిసైపుల్ తోటక, ది గురు ఎస్టాబ్లిష్డ్ ఏ పీఠ ఇన్ బద్రి అండ్ ఆస్క్డ్ తోటక టు బి ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ పీఠ.
0: శంకరుల వారికి నలుగురు ప్రత్యేకించినటువంటి ప్రథమ శిష్యులుగా ఏర్పడినారు.
1: దేర్ వర్ ఫోర్ ప్రిన్సిపల్ డిసైపుల్స్ ఫర్ శంకర.
0: పద్మపాదుడు, సురేశు, తోటకుడు, అస్తామలకుడని నలుగురు ప్రథమ శిష్యులుగా నిలిచారు. ఈ నలుగురిని మన భారతదేశమునకు నలుమూలల ఒక ఆధ్యాత్మిక అద్వైత సిద్ధాంతమును స్థాపించే నిమిత్తమై నాలుగు పీఠములుగా నియమించి నాలుగు పీఠములకు ఈ నలుగురు ప్రత్యేకమైనటువంటి శిష్యులను అధికార స్థానంలో ఉంచాడు.
1: Shankara had four principal disciples, Padmapada, Suresh, Totaka and Asthana. All these four disciples were chosen by Shankara to head four principal pithas all over this country.
0: Aa mandala misrunne Sureshudu ani kudanu pilustu vachadu.
1: The person whose name was Mandana Mishra was also called Suresh.
0: Ee mandala misrunu cheta Shankarulu varu అన్ని రకములైనటువంటి విద్యలతో తర్కములు గావించి ఆ శాస్త్రమునందు విజయమును సాధించి ఆ మండన మిశ్రునితో వేసుకున్నటువంటి పోటీని జయించి ఆ మండన మిశ్రుని అయినటువంటి గృహస్థుడైనటువంటి మండల మిశ్రునికి సన్యాసాస్త్రం కూడాను అందించాడు. అతని భార్యయే ఉభయ భారతి.
1: Shankara had several arguments with Mandana Mishra on various religious matters. After having these arguments, he was victorious in the contest which he had chosen with Mandana Mishra. Mandana Mishra was a family man. But after these arguments and acquiring victory, Shankara gave sannyasa to Mandana Mishra. Mandana Mishra's wife is called Ubhaya Bharati.
0: Mandana Mishra samasta shastramulu, samasta vedamulu kudanu, chakkaga grahinchinatuvanti vadu. Nijamuga atadu oka jnana swaroopudane cheppavachunu, sarva vidya nilayudani kudanu anavachunu.
1: Mandana Mishra was a very learned man. He was learned in all the shastras, he was learned in all the Vedas. In truth, we could regard him as a very learned person or a jnani.
0: Itti pavitramaina 20 shishyulanu andukunna 20 shishyuliyandu శంకరుల వారు అందించినటువంటి గురుబోధ ఎట్టిది అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
1: There is a need for us to understand clearly and know what is the kind of teaching which Shankara handed over to this sacred disciple whom he considered as a very important disciple.
0: అట్టి గురుత్వం కాని ఏకచిత్తులైనటువంటి శిష్యత్వం కాని నేడు లభ్యమవటం లేకపోవట చేతనే ఇట్టి పరిస్థితి భారత దేశమునకు సంప్రాప్తమైనది.
1: Because today we neither have such gurus as Shankara, nor do we have such single-minded disciples like Mandana Mishra. This is the reason why our country has come to this particular stage.
0: Bodhalu rendu rakamulu.
1: Teaching is of two kinds.
0: Notuto cheppi, manasunu marchi, pravartana yandu imitchetuvantidi okati.
1: One of them is to teach with the mouth, and convey it to your mind, and change your outlook, and put you on the right path.
0: Aithe bodhinchadam cheta, shravanam chesi, manasunu kontha varakunu marchukotaniki prayatnam salpavachunu. Adi kontha acharana leki ravatam kashtam.
1: By listening to the various teachings which one gives, one can change to some extent one's mind and one's outlook. But to put them into practice is much more difficult.
0: Inka rendava margamu, తాను చేసి ఇతరులకు చూపించి చేయించేటువంటి దానికి ప్రయత్నం చేయటము రెండవ మార్గం.
1: A second kind of teaching consists in the guru himself doing certain things, show to others what has to be done, and make others do what is right.
0: మనము చేయటం చేత అనుసరించేటువంటి వానికి సర్వాంగములు కూడాను అందులో లయమునొచ్చేటువంటి యొక్క సద్బుద్ధి కూడాను కలుగుతుంది. చెప్పటం చేత కేవలము శ్రోత్రములు మాత్రమే ఆనందపడి హృదయం వరకు చేర్చి తదుపరి దానిని అంతర్ధానమర్చుతుంది.
1: బై ది గురు టేకింగ్ ది సెకండ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అండ్ దట్ ఈస్ హిమ్సెల్ఫ్ డూయింగ్ అండ్ అదర్స్ వాచ్ హిమ్ డూ ఏ థింగ్ లైక్ దట్ విల్ ఇన్వాల్వ్ ది ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ఆర్గన్స్ ఆఫ్ ది డిసైపుల్ బీయింగ్ అటెంటివ్ అండ్ దేర్ ఫోర్ దేర్ ఈస్ సమ్ స్ట్రెంగ్త్ ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ వన్ టీచర్స్ ఓన్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్ the ears are only attentive. Other organs do not get involved in the process of teaching and learning.
0: Aithe Shankarulu varu tana shishyulu maha buddhi kushalatato erparchinatvanti shlokamulanu taanu sulabhanga angikarinchaka prati shlokamulaku antarartham emito tana yokka uddesham emito telusukotaniki kudanu parikshistu vachadu shishyulnu.
1: Shankara did not readily accept the verses that had been composed by his disciples. He used to examine the disciples. He used to ask for the inner meaning that is contained in the verse before he accepted these verses of his disciples.
0: Anandagiri daggara pilichi, Giri, kinchit Bhagavad Gita patanamu annavu. Bhagavad Gita konchamu chadivite chalan cheppave. Inta 700 shlokamulaga unnatundi Bhagavad Gitanu కొంచెం చదివితే చాలని చెప్పావు, దీని ఉద్దేశం ఏమిటి? కొంచెం చదివితే నీ యొక్క మనస్సు సంస్కరింపబడుతుందా, లేక నీ హృదయము కొంతవరకు నువ్వు పరిశుద్ధమవుతుందా, లేక భగవద్గీత యందున్నటువంటి సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వగమ్యముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క స్థారము కూడాను అందులో గ్రహించడానికి వీలవుతుందా, నీ ఉద్దేశం ఏమిటో తెలపమని కోరాడు.
1: శంకర కాల్డ్ ఆనందగిరి అండ్ అడ్రెస్డ్ హిమ్ Giri, what is it you mean by saying in your verse that by reading even a small portion of the Bhagavad Gita, that would be enough to change your mind? Bhagavad Gita contains 700 verses. How can the reading of one small verse change your mind or change your heart? How is it possible that the sastras and the essence that is contained of the sastras in 700 verses be conveyed to you by reading only one single verse? Can you explain to me the inner meaning of what you said in this particular verse?
0: Anduku Anandagiri Muchatainatvanti Palukulu Muchatinchadu. Yemani Swami Bhagavad Gita 700 శ్లోకములతో చేరినటువంటిది కనుక మొదటి అధ్యాయము నుంచి 18 అధ్యాయములు కూడా చదవండి అని చెప్పినప్పుడు మందబుద్ధులైనటువంటి నాబోటి వారు ఇంత పెద్ద గ్రంథము నేను చదవగలనా అని ప్రప్రథములోనే తాను దూరం కావచ్చును భగవద్గీతకు. కనుకనే మొట్టమొదట భగవద్గీతను చదవడానికి కొంచెమైనా ప్రారంభం చేస్తే ఆ అభిరుచి కొంతవరకు హృదయమునకు చేరి దినదినమును దానిని పఠించాలనేటువంటి అభిష్టము వారిలో కొంతవరకు అభివృద్ధి కావచ్చును. ఏ విధంగా కనగనగా చిన్న పిల్లవాడికి అన్నప్రాసం చేసే సమయం లోపల ఒకే తూరి అన్నము మజ్జిగ సాంబార్ రసం అంతా అందిస్తే తినలేడు. కనుక మొట్టమొదట తీయని పదార్థాన్ని మెత్తగా చేసి వారి నోటికి అందించినప్పుడు క్రమక్రమేణ ఆ రుచిని మరిగి తదుపరి తట్టలలో ఉన్నటువంటి పదార్థాన్ని కూడా పొట్టన వేసుకోవటానికి ప్రయత్నం చేసినట్టుగా ఈ మందబుద్ధి కలిగినటువంటి వారికి భగవద్గీత పరిచయము కొంతైనా చేస్తే ఆ భగవద్గీత యొక్క తత్వాన్ని క్రమక్రమేణ వారు అభివృద్ధి పరచుకోవచ్చుననేటువంటి ఉద్దేశంతో కించిత్ భగవద్గీత పఠనము అని రాశాను అని చెప్పాడు.
1: ఆనందగిరి గేవ్ ఎ వెరీ స్వీట్ రిప్లై. ది రిప్లై వాజ్ ఇండీడ్ వెరీ అట్రాక్టివ్. ఆనందగిరి సెడ్, యెస్, భగవద్గీత ఇస్ ఎ వెరీ బిగ్ టెక్స్ట్. ఇట్ హ్యాస్ 700 వర్సెస్. It begins with the first chapter, ends with the 18th chapter. If I had told them to read the whole of Bhagavad Gita, dull-minded people like me would simply be frightened by the fact that they have to read 700 verses and 18 chapters. They would rather go away and not even make a beginning. On the other hand, when I tell them that it is enough, even if you read one verse, then they will read one verse because it is quite small, but they will develop a taste for Bhagavad Gita, and day after day, they may, of their own accord, begin to read other verses. This is like when we want to feed a small boy. When he begins to eat, we do not give him all at once food, buttermilk, sambar, and all those things in one plate. We give a small amount of soft, sweet material and give him the taste. Once he gets the taste, afterwards he will, of his own accord, develop taste for food, for buttermilk, for sambar, and he will go and take the entire food that is contained in the plate.
0: Inka ganga jalam yokka saramunu manam grolinappudu అది కొంచెం మాత్రమే గ్రోలాలని చెప్పావే, ఇందులో ఉన్నటువంటి భావం ఏమిటి అని కూడాను తిరిగి శంకర్ల వారు ప్రశ్నించాడు.
1: Again, Shankara asked the question, you said that when we want to taste Ganges water, it is quite enough if you taste a small quantity. What is the meaning of this statement?
0: Ganga మహాపవిత్రమైనటువంటిది. భారతదేశ మాతృవర్తి, ప్రపంచ వ్యాప్తి పవిత్ర కీర్తిని ఆర్జించినటువంటిది గంగా మాత. ఆ గంగా జలము ఎన్ని సంవత్సరములు మనం పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థము. ఇంతయే కాక ఆ జలమునందు పవిత్రమైనటువంటి కొన్ని అనగా కొన్ని ఆకుశక్తులు చేరటం చేత ఆ యొక్క జలము ఆరోగ్యమును కూడాను అందించటమే కాకుండా ఎన్ని దినములు పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థముగా ఉండి ఈశ్వరుని యొక్క శిరస్సు నుండి విష్ణువు యొక్క పాదముల నుండి ఉద్భవించినటువంటి యొక్క పవిత్ర భావముతో తాను ఒక్క డ్రాప్ ఒక్క చుక్క నీరు త్రాగినప్పటికీ చాలు అనేటువంటి యొక్క ఉద్దేశంతో తాను ఈ యొక్క పదమును ఉచ్చరించాడు.
1: గ్యాంజెస్ ఈజ్ అ వెరీ సేక్రెడ్ రివర్. సో ఫార్ అస్ అవర్ కంట్రీ ఇస్ కన్సర్న్, గ్యాంజెస్ ఈజ్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది మదర్ టు అవర్ సెల్వ్స్. ఇట్ హ్యాస్ స్ప్రెడ్ this feeling of being a mother to our country throughout the entire world. It has established our reputation and our traditions have been valued on account of the Ganges. Moreover, we know that the water from Ganges can remain unspoiled over any length of time. If we drink this water, it is so sacred and it contains certain elements that they give us the health and the strength. It comes from the head of Ishvara. It comes from the Vishnupada. This has such sacred history that even if you take one drop of this Ganges water, it is good enough. That is why I have said so.
0: Trikala, Triloka, Trigunamli and the Kudanu. సజీవమైనటువంటి స్వరూపములో ప్రవహించేటువంటి యొక్క పవిత్రమైనటువంటిది ఈ గంగ. అనగా స్వర్గమునందు మందాకిని అనేటువంటి పేరుతో, భూలోకమునందు భగీరథి అనేటువంటి పేరుతో, పాతాళ లోకమునందు భోగవతి అనేటువంటి పేరుతో ఒకే గంగ ప్రవహిస్తూ ఉంటుండాలి. అనగా భూత, భవిష్యత్, వర్తమానములు ఎందు కాని ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క ఉత్తమ, మధ్యమ, అధమ లోకములందు కాని, సత్వ, రజో, తమో గుణములు ఎందు కాని ఏకత్వంగా ప్రవహించేటువంటి యొక్క భారతీయ సంస్కృతియే మహా పవిత్రమైనటువంటి గంగా ప్రవాహము అని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుతో చెప్పాడు.
1: నాట్ ఓన్లీ దిస్, అట్ ఆల్ ది త్రీ పాసిబుల్ టైమ్స్, ఇన్ ఆల్ ది త్రీ పాసిబుల్ వర్డ్స్, విత్ ఆల్ ది త్రీ పాసిబుల్ క్వాలిటీస్ డస్ దిస్ సేక్రెడ్ గ్యాంజస్ రివర్ ఫ్లో. Whether it is in the heaven, it flows with the name of Mandakini. On the earth, it flows with the name of Bhagirathi. Whereas in the nether lands or in Patala, it flows with the name of Bhogavati. With these three different names, it is the same river which is flowing either in heaven or on earth or in Patala. Similarly, whether it is the Sattvaguna or the Rajoguna or the Tamoguna, all the three gunas are contained in this river. In the same manner, whether it is in the past or the present or the future, all three possible divisions of time, it is the same river that is flowing. These are the extraordinary qualities of this Ganges river.
0: కాని ఈ ఆనందగిరి యొక్క అంతరార్థము ఇంతటితో తృప్తి కాక శంకర్ల వారు మరింత లోతునకు అతన్ని విచారిస్తూ వెళ్లాడు.
1: శంకర వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది ఇన్నర్ మీనింగ్ దట్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఆనందగిరి. శంకర వెంట్ ఫర్దర్ అండ్ బిగాన్ టు క్వశ్చన్ ఆనందగిరి విత్ వ్యూ టు గో డీపర్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్.
0: స్వర్గ, మధ్య, పాతాళ లోకములు మూడు ఉన్నవా? ఇవి ఏ రూపంలో ఉన్నవి? మానవునికి ఏ విధంగా అనుభవానికి వస్తాయి అని కూడాను మరి ప్రశ్నించాడు.
1: శంకర ఆస్క్డ్, ఇస్ దేర్ ఎ హెవెన్? ఇస్ దేర్ ఎ ఎర్త్ వేర్ పీపుల్ లివ్? ఇస్ దేర్ ఎ పాతాళ? ఇన్ వాట్ మేనర్ డస్ మ్యాన్ ఎక్స్పీరియన్స్ దీస్ త్రీ డిఫరెంట్ స్టేట్స్? శంకర ఆస్క్డ్ ఆనందగిరి.
0: అప్పుడు ఆనందగిరి, పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను ఏకత్వమైనటువంటి ఆత్మ దివ్యత్వంగా ప్రకాశిస్తున్నదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి స్వర్గలోకవాసిగా నేను భావిస్తున్నాను. అనగా నిరంతరము కూడాను శాంతి సుఖములతో ఆనంద స్వరూపుడై సత్యభావమును ప్రేమ కిరణముల ద్వారా ఆరగించినటువంటి యొక్క వ్యక్తిగా గుర్తించినటువంటి ఉత్తమ స్థానమే స్వర్గము అన్నాడు.
1: ఆనందగిరి గేవ్ ది రిప్లై దట్ whatever the being may be, starting from an ant, going up to the very creator, one who recognizes that the Atma that is present in all these beings is just one and the same, the one who recognizes at all times and is happy, he is having peace and he is in bliss, the one that recognizes this truth of oneness, he will be called the individual who is equivalent to Swarga or heaven.
0: పసి, పక్షు, మృగ, క్రిమ, కీటకాదుల యొక్క భేదభావములను పురస్కరించుకుని మానవుడు ప్రత్యేకించినటువంటి ఒక వ్యక్తిగా భావించుకున్నంత వరకు కూడాను వాడు మిథ్యలోకమైనటువంటి మధ్యస్థానములకు చేరినటువంటి వాడన్నాడు.
1: సో లాంగ్ యాజ్ వన్ మేక్స్ ది డిస్టింక్షన్ బిట్వీన్ అనిమల్స్, బిట్వీన్ బర్డ్స్, బిట్వీన్ క్యాటిల్, బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ థింగ్స్ దట్ మ్యాన్ ఈజ్ ఎ సెపరేట్ సిగ్నిఫికెంట్ అండ్ డిస్టింక్టివ్ బీయింగ్ సెపరేట్ ఫ్రమ్ అనిమల్స్ అండ్ బర్డ్స్, హీ విల్ బిలాంగ్ టు ది ప్లేస్ వేర్ హ్యూమన్ బీయింగ్స్ లివ్, ది మర్త్యలోక.
0: ఇంకా పాతాళ లోకం అనేటువంటి దానికి చక్కని ఆధారాన్ని అందించాడు. మానవత్వమునే మరచి కేక ప్రకృతి యొక్క తత్వాన్ని కూడాను విస్మరించి వేద శాస్త్ర ఇతిహాస ప్రమాణములను ఏమాత్రము కూడాను లెక్కించక తన యొక్క స్వార్థమునే లక్ష్యమునందుంచుకొని తన జీవితమే ఆధారమనేటువంటి యొక్క మార్గమునందు ప్రవర్తించేటువంటి వారు అందరూ కూడాను పాతాళ లోకవాసులేను అని కూడాను తాను ప్రబోధించాడు.
1: హి దెన్ వెంట్ ఆన్ టు సే దట్ ఇఫ్ ఎన్ ఇండివిజువల్ ఫర్గెట్స్ ది హ్యూమన్ నేచర్ ఇన్ హిమ్ హీ బికమ్స్ అన్ యానిమల్ హీ ఫర్గెట్స్ ది వరల్డ్ హీ డస్ నాట్ పే ఎనీ హీడ్ టు ది వేదాస్ ఆర్ టు ది శాస్త్రాస్ హీ ఈస్ ఫుల్లీ అండ్ ఎంటైర్లీ సెల్ఫిష్ హీ లివ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ సచ్ పీపుల్ విల్ బీ ఇన్ ది పాతాళ.
0: ప్రతి ఒక్క విషయమునందు కూడాను మనసుని యొక్క భావముల్లోనే ఈ యొక్క స్థానములంతా కూడాను హెచ్చు పల్లములనేటువంటివి మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి. మానవుని యొక్క దేహము ఏ రకముగా హెచ్చు పల్లములుగా ఉంటుండదో దానిలో నివసించేటువంటి మనస్తత్వం కూడాను అదే హెచ్చు పల్లములుగానే ఉంటుంటుంది. మనసు మనిషి హెచ్చు పల్లములు లేనటువంటిది లోకములో మనకు కనిపించదు.
1: ఆల్ అవర్ ఐడియాస్ వాట్ వి హ్యావ్ ఇన్ అవర్ మైండ్ జస్ట్ లైక్ అవర్ బాడీ యూ ఫైండ్ హై అండ్ లో యూ ఫైండ్ థింగ్స్ బీయింగ్ హై అండ్ లో సో వీ హ్యావ్ టు కన్క్లూడ్ either for a man's mind or for a man's behavior there is always high and low it is not an even thing
0: oke manavuni yandu sattva rajas tamo gunamulu moodu kudanu nivasistu aaya samayamunu puraskarinchukoni aaya gunamulu vidrinbindindu undatamu manavuniki nityanubhavamlo satyamainatvanti swaroopamulu
1: it's a matter of daily experience to man it is something which everyone understands that in him these three kinds of gunas sattva raja tamo are all present and depending upon the time depending upon the circumstances what comes up will be decided by the environment it may be a mixture of all these three gunas
0: anaga aanandamuga sukhamuga undinatvanti samayam lopala sattvikamainatvanti shanta bhavamulu manavuniki కొంతవరకును పైకి రావటం తిరిగి తన అభిష్టములకు విరుద్ధమైనటువంటి యొక్క క్రియలు జరిగినప్పుడు తాను ఉద్రేకవంతుడై తన యొక్క మానవత్వాన్ని కూడాను మరచి కొంతవరకును ఆవేశములకు గురి కావటము లేక పొట్ట నిండుకు మెక్కినప్పుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును తాను చింతించక తాను తమోగుణ స్థితుడైపోయి అనగా చల్లగా తాను నిద్రావస్థ ఎందు చేరటము ఒక్క మానవుని ఎందే ఈ మూడు గుణములు ఎట్టు నివసిస్తూ ఉన్నవో ఈ మూడు గుణములకు మూడు దేహములు ఎట్టు లేకుండా ఉన్నవో అదే విధముగానే మానవుని యందు స్వర్గ మధ్యలోకం పాతాళ లోకములు అనేటువంటివి కూడాను మానసిక తత్వములను పురస్కరించుకుని బయలుదేరుతూ ఉంటాయి.
1: జస్ట్ యాజ్ వెన్ ఎ మ్యాన్ ఈజ్ ఇన్ డీడ్ హ్యాపీ అండ్ వెన్ హీస్ ఇన్ గుడ్ సర్కమ్స్టెన్సెస్ హిజ్ ఐడియాస్ టూ విల్ బీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ సత్వ హిజ్ ఐడియాస్ విల్ బి సాఫ్ట్ On the other hand, when something goes against his own wish, something bad happens, he gets immediately excited and the Rajoguna appears. On the other hand, when he has eaten well, eaten heavily, he will slowly and quietly go to sleep and the Tamoguna appears. In this way, all the three gunas are in the same man. Each guna does not have a separate body. In one body, all the three gunas coexist and they come up according to the situation and circumstances. So also, Swarga, Marcha, Patala, the heaven, the earth and the Patala, all the three are present in one and the same individual.
0: దీనిని ఆస్తిక యాస్తిక ఆస్తిక నాస్తిక నాస్తిక అనేటువంటి యొక్క స్థానములకు కూడాను దీన్ని విభజించినారు.
1: ది సేమ్ థింగ్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇన్ టు సో మెనీ పార్ట్స్ బిలీవింగ్ నాన్ బిలీవింగ్ బిలీవింగ్ నాన్ బిలీవింగ్ అండ్ సో ఆన్.
0: నీవు నాస్తికుడైనా కూడాను మంచిదే కాని ఆస్తిక నాస్తికుడు మాత్రం కాకూడదన్నారు.
1: యూ మే బి ఎ నాన్ బిలీవర్ It is better to be a non-believer than being a believing non-believer.
0: Kanuka, neevu rendu gurramulu savari maatram cheyataniki neevu e maatram kudanu poonukoku. Gurram savari neeku teliyinappudu neevu gurramuni ekkakapoyinanu paravaledu. Leka onti gurramuni ekkina manchide. Rendu gurramulu paina neevu savari cheyatamu chaala pramadam ani kudanu prabodhinchadu ee yokka shloka artham undi.
1: In this verse, it has been conveyed that you should never ride two horses. If you do not know to ride a horse, it's better not to ride a horse. If you know how to ride a horse, you should ride one horse. But it is most dangerous to ride two horses at the same time.
0: ఇది అంతయ కూడాను మానవునిలో దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రవాహమే ఈ గంగా ప్రవాహము అని. కనుక భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క గంగకును మానవుని హృదయమునందు నిష్కల్మషమైనటువంటి యొక్క సత్యభావములకు ఇది సన్నిహిత సంబంధం ఏర్పడినటువంటిది. కనుక భారతీయుని ధర్మము గంగా ప్రవాహం వంటిది. కనుక అట్టి గంగా ప్రవాహం వంటి అనగా మాలిన్యపడక అపవిత్రము కాక చెడిపోక నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆకారమును ధరించేటువంటి యొక్క స్వరూపమే భారతీయ ధర్మము. ఈ యొక్క లోకమునకు గంగా స్వరూపము లోపల దిగి వచ్చినటువంటిది.
1: ఆల్ దిస్ రిలేట్స్ టు ది కనెక్షన్ ఆఫ్ మ్యాన్ టు డివినిటీ. ఇన్ మ్యాన్ ది ఆత్మ ఈజ్ ఫ్లోయింగ్ లైక్ ఎ క్లియర్ స్ట్రీమ్. In the same manner in which water is flowing as a clear stream in the river Ganges. It simply means that the Indian culture is such and it has been flowing through people like water flows through Ganges and maintains itself in a clean manner. It does not get sullied very easily. It does not get impure and it flows permanently. That is how Indian culture has been flowing in the world, like the clear water of the Ganges River.
0: శంకరుల వారు అందించినటువంటి ఈ పవిత్రమైనటువంటి రత్నములలో స్వార్థరహితమైనటువంటిది ఏ విధముగానగా గంగా ప్రవాహము తనకు తాను ఆరగించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోదు. మంచి ఫలవృక్షము తన ఫలములను ఆ వృక్షమే తాను ఆరగించడానికి పూనుకోదు. అదే విధముగానే మహనీయులైనటువంటి వారు వారి యొక్క సర్వశక్తులు కూడాను వారి నిమిత్తమై వినియోగపరచక లోక కళ్యాణ నిమిత్తమై త్యాగము చేసినటువంటి మహామూర్తులు.
1: ది వర్సెస్ దట్ హ్యావ్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ బై శంకర ఆర్ క్లియర్ ఇన్ ది సెన్స్ దట్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సెల్ఫిష్. హౌ ది గ్యాంజెస్ రివర్ వెన్ ఇట్ ఫ్లోస్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ అటెంప్ట్ టు ఎంజాయ్ ది స్వీట్ వాటర్ దట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ సెల్ఫ్. A good tree gives you fruits, but the tree never enjoys the fruits. In the same manner, all the great maharshis and all the great people of this country have given us all their strength for the purpose of benefiting others. They have never utilized anything of their own capacity for their own benefit.
0: Inka moodavadi ainatvantidi Vishnu pooja okapari kavinchina atanini yemudu emani సాధించును. అనగా అతనిని ఈశ్వరుడుగా అయినటువంటి వాడు యముడితత్వంలో చేరినటువంటి వాడు ఏమని ప్రశ్నించడానికి ఆధారం ఉంటుండాలి. కనుక అతనితో యమునికి కూడాను తర్కించడానికి ఏమాత్రం కూడాను అధికారం లేదన్నాడు. ఆ విష్ణుత్వం అనగా దాంట్లో ఉన్నటువంటి అర్థము సర్వవ్యాపకత్వమే. విష్ణుత్వాన్ని ఒక్కతూరి నీవు చింతిస్తే, అనగా సర్వవ్యాపకత్వమును ఒక్కతూరి నీవు చింతిస్తే అంతే చాలు అన్నాడు.
1: ఇన్ ది థర్డ్ లైన్ ఆఫ్ ది వర్స్ Anandagiri said, if you perform Vishnu Puja even once, then you will attain a state where the Ishvara in the form of the Lord of Death, Yama, cannot come near you, cannot ask you any question. What is it that he is going to argue with you if you are really in one with the Vishnu Puja? Vishnu stands for omnipresence. It means if you understand even once the aspect of omnipresence, Yama cannot come and argue with you at all.
0: విష్ణు అనగా కేవలము శంఖ చక్ర గదా పద్మములతో చేరినటువంటి వాడు కాదు. విష్ణుత్వం అనగా సర్వవ్యాపకత్వం.
1: ది వర్డ్ విష్ణు డస్ నాట్ మీన్ హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వన్ హూ హ్యాస్ గాట్ ది యూజువల్ ఇన్సిగ్నియా ది శంఖ చక్ర గద అండ్ పద్మ. విష్ణు హియర్ స్టాండ్స్ ఫర్ ఆమ్ని ప్రెసెన్స్.
0: అతనికి రూపము లేదు కాని అతనికి స్వభావం అనేటువంటిది మధురమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: He has no particular form, but his aspect, the idea associated with him, is something exceedingly sweet.
0: Madhurattvam ainatvanti yokka ananda tattvame vishnutvam ainatvanti daniki kudanu oka artham.
1: The bliss that we will enjoy as a sweet bliss is the aspect of Vishnu.
0: Deeniki Anandagiri chakkani oka udaharanam kudanu andinchadu.
1: Anandagiri gave a very beautiful example to explain this.
0: Swami, బియ్యమును పిండి చేసి మనము జిక్వయో ధరించినప్పుడు దానికి ఎట్టి రుచి కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం లేదు. లేక గోధుమలను పిండి చేసి దానిని మనం రుచి చూడటానికి నాలుగు పైన పెట్టుకున్నప్పుడు అందులో కూడాను ఏమాత్రం కూడాను రుచి మనకు చిక్కదు. ఇంకా బేడలు పిండి చేసి ఆ పిండిని మనము జిక్వలో ధరించినప్పుడు దానికి కూడాను ఏమాత్రం కూడాను రుచి చిక్కదు. అయితే చక్కెరను బియ్యపు పిండిలో వేసి అనేక తీయనైనటువంటి పదార్థములుగా మనం చేసుకుంటూ దానికి రూపనామములు కల్పిస్తూ ఉంటున్నాము. ఇదే చక్కెరను మనము బేడల పిండిలో వేసి దానినే బూందీలని లాడని అనేక రకములుగా తీసుకున్నప్పుడు అందులో తన యొక్క స్వభావమైనటువంటి యొక్క మధురత్వం మనకు అందిస్తూ ఉంటుండాది. గోధుమ రవ్వ లోపల ఈ చక్కెరను కలపటం చేత ఇది రవ్వలాడు అనేటువంటి రీతి కింద కూడా ఒక తయారవుతుండాలి. కనుక దానికి స్వభావమైనటువంటిది గోధుమలు ఎందు కాని, బియ్యమందు కాని, బెడల ఎందు కాని ఈ మధురత్వం లేకపోయినప్పటికీ ఈ మధురమును అందించేటువంటి యొక్క చక్కెర అందులో చేరటం చేత దానికి కూడా మధురత్వాన్ని అందిస్తూ వచ్చింది. కనుకనే విష్ణుత్వం అనేటువంటిది ఏ యొక్క జడమైనటువంటి పదార్థమునందు కూడాను మనము స్మరించటం చేత ఆ జడ పదార్థము కూడాను మధురమైనటువంటి యొక్క దైవత్వంగా కూడాను మనకు రూపొందుతుంది.
1: ఆనందగిరి సెడ్, ఇఫ్ యు టేక్ రైస్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు రైస్ ఫ్లోర్ అండ్ పుట్ ఇట్ ఆన్ యువర్ టంగ్, యూ డోంట్ ఫీల్ ది టేస్ట్ ఎట్ ఆల్. ఇఫ్ యు టేక్ వీట్, కన్వర్ట్ ఇట్ ఇన్ టు వీట్ ఫ్లోర్ అండ్ పుట్ ఇట్ ఆన్ యువర్ టంగ్, యూ డోంట్ గెట్ ఎనీ టేస్ట్ ఎట్ ఆల్. If you take some pulses and convert them into flour, put them on your tongue, you don't get any taste at all. But if you mix some sugar with either the rice flour or the wheat flour or the pulses and then make some kind of a sweet out of that, call it a laddu or call it a rava laddu or a bundi and so on, and put it on your tongue, then you get the natural sweetness given to the rice, given to the wheat, given to the pulses. Although there is no inherent sweetness in either rice, wheat or pulses, the moment you give sugar, sugar gives the taste to the rice flour and pulses as well. In the same manner, when the Vishnutva is joined, associated even to a lifeless thing in this world, then that gives you the feeling of Vishnu or omnipresence. This is how you can impart Vishnu attitude, can impart the omnipresence to lifeless things as well.
0: మనము ఆరగించేటువంటి తీపులకు అనేక రూపనామములు ఉండినప్పటికీ అన్ని తీపుల యందు కూడాను చక్కెర ఒక్కటి అనేటువంటి యొక్క సత్యం మనకు ఎట్ల మనం గుర్తిస్తున్నామో అదే విధముగానే జగత్తునందు అనేక రూపనామములు ధరించినటువంటి వ్యక్తులుగా ఉండినప్పటికీ సర్వుల యందు కూడాను విష్ణుత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆత్మతత్వము అందులో ఉండటం చేతనే ఈ యొక్క ప్రేమ అనేటువంటి యొక్క స్వరూపములో ఒకరికొకరు సంబంధము, అనుబంధము, ప్రతిబంధములకు కూడాను మూల కారణమైంది.
1: Although the sweets which we make and eat in this world have many different forms and many different names, the one truth is that all of them contain sugar. Just as we realize this truth, we should also realize that in this world there are so many individuals with different forms and different names. But the one truth that is contained in all of them is the Vishnu Tattva or the Atma Tattva which is present in all of them. It is the realization of this oneness that will enable you to develop prema between one individual and another. And that is responsible for all the connections, for all the affection or for all the disaffection that will come about between one and another.
0: ఈ మధురమైనటువంటి విష్ణుత్వమును మనము కొంతవరకును విచారణ చేసి కాని లేక పెద్దల యొక్క ప్రబోధనల వల్ల కాని గ్రంథ పఠనం వల్ల కాని లేక సద్గురువుల యొక్క దర్శన స్పర్శన సంభాషణము చేత కాని ఈ మధురత్వాన్ని కొంతవరకును అర్థం చేసుకుని సర్వవ్యాపకత్వం అనేటువంటి విష్ణుత్వాన్ని కూడా గుర్తించటము వ్యక్తిత్వానికి ప్రప్రథమంలో ప్రధానమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఎ నెసెసరీ థింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు రియలైజ్ దిస్ స్వీట్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణుత్వ, దట్ ఈస్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్. Either you may realize it yourself or with the help of what the elders tell you or by reading books and shastras or by having darshana, sparshana and sambhashana of great people.
0: Itti dinini Narada varu kudanu okanoka samayamlo Krishna chintaku velli Krishna edo oka murkhamainatvanti yokka bhavamato moodattvamainatvanti vishwasamato బృందావన గోపికలందరూ కూడాను నీ యొక్క తత్వమును గుర్తించక పెడమార్గములు పట్టి ఏదో వారి వ్యామోహము యొక్క దీని లోపల వారు బంధితులవుతున్నారు. తమరు సెలవిచ్చిన నేనొక్కతోరి బృందావనకు వెళ్లి వారికి కృష్ణతత్వమును చక్కగా వారికి బోధించి వారి యొక్క హృదయములను జ్ఞానతత్వంగా మార్చడానికి నేను ప్రయత్నం చేయాలని సంకల్పించుకున్నాను. అందుకు తమ ఆజ్ఞను దయచేయాలి అని ప్రార్థించాడు.
1: ఆన్ వన్ అకేషన్ నారద వెంట్ టు కృష్ణ అండ్ టోల్డ్ కృష్ణ దట్ ఆల్ ది గోపికాస్ ఇన్ బృందావన్ సీమ్ టు బి హ్యావింగ్ సమ్ ఫూలిష్ ఐడియాస్ అబౌట్ యూ, సమ్ ఇర్రేషనల్ ఐడియాస్ అబౌట్ యూ. I like to go and tell them what the truth about your aspect is. They are getting unnecessarily tied up. They do not seem to understand what the main aspects of you are. Please give me permission to go and explain to the gopikas what the essence of Krishna Tattva is.
0: దీనికి కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అయ్యో, భక్తి యందు మూఢత్వం అనేటువంటిది ఒకటి లేక బుద్ధిమంతుని తత్వం అనేటువంటిది ఒకటి, రెండుగా ఉన్నదా? ఈ మూఢత్వంలో ఉన్నటువంటి యొక్క ఆనందము ఈ విచారణ తత్వంలో ఏమాత్రం కూడా నువ్వు తాను విచారణ చేయటం లేదు. కాని గోపికలు మూఢులని కాని లేక గోపికలు తెలియలేనటువంటి వారని కాని ఈ నారదుడు భావించుకోవటం నారదుని యొక్క మూర్ఖత్వము, నారదుని యొక్క మూఢత్వము. అంతేకాని గోపికలకు తెలిసినంత కృష్ణతత్వము మరొక్కరికి ఎవ్వరికి కూడా తెలియదనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణుడు ఈ నారదునికి గుణపాఠము నేర్చే నిమిత్తమై నారద తప్పక వెళ్లిరమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.
1: కృష్ణ స్మైల్డ్ విత్ ఇన్ హింసెల్ఫ్ అండ్ హీ టోల్డ్ హింసెల్ఫ్ కెన్ దేర్ బి టూ కైండ్స్ ఆఫ్ భక్తి. In these two kinds of bhakti, one is appropriate to intelligent people and the other one is appropriate to foolish and irrational people. Narada seems to think that gopikas are foolish and irrational. Unfortunately, Narada is foolish in thinking so. There is no one who can exceed gopikas in the bhakti which they have developed. Let Narada go. I want to teach him a lesson. So Krishna said, yes, you think that gopikas are foolish. I want to teach you a lesson. I give you permission to go and tell the gopikas what you wish to.
0: ఇప్పుడు నువ్వు నారదుడు రావటం చేత కృష్ణుని యొక్క వార్తలు ఏమైనా కూడా నువ్వు తెలుస్తాయో ఏమో అనే ఉద్దేశంతో అందరూ దగ్గర చేరారు. దగ్గర చేరేటప్పటికీ నారదుడు ఈ కృష్ణతత్వాన్ని వర్ణించడానికి పూనుకున్నాడు. ఓ మూర్ఖులైన గోపికలారా, కృష్ణతత్వం మీకు తెలియదు. ఏ శాస్త్రము కాని ఏ యొక్క వేదము యొక్క సారము కాని మీకు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేదు. కనుక మీరు కూర్చోండి, మీకు కృష్ణతత్వాన్ని చక్కగా బోధిస్తాను అని చెప్పాడు.
1: As soon as Narada got the permission from Krishna, he moved on and met the gopikas. The gopikas, seeing Narada, they were very anxious to know if he has brought any news about Krishna. They all came close to him and surrounded him. Narada then said, you are foolish women. You do not know the aspect of Krishna. You are too ignorant to understand the essence of Shastras and Vedas. I will teach you, sit down, the aspect of Krishna.
0: అందులో ఒక గోపిక లేచి, నారద, కాలమును వ్యర్థం చేసుకునేటువంటి ప్రయత్నానికి నీవు పూనుకోవద్దు. కృష్ణుని యొక్క వార్త ఏమైనా మా బృందావనంకు వచ్చేటువంటి యొక్క విషయం ఏమైనా ఉన్నదా లేదా అది ఒక్కటి మాత్రమే చెప్పి నీవు వెళ్లిపోమన్నారు.
1: One of the gopikas got up and told Narada, do not waste your time. There is no question of your telling us anything about the Krishna Tattva. Have you any news about Krishna coming to Vrindavan? If so, tell us, otherwise you can go your way.
0: అందుకు నారదుడు, గోపికలారా, కృష్ణుని యొక్క తత్వమునే మీకు ప్రబోధించే నిమిత్తమై నేను వచ్చాను, కృష్ణుని రాక విషయం నాకు తెలియదు అన్నారు. అనేటప్పటికీ గోపికలందరూ లేచి నిరంతరము మధుర మృదురమైనటువంటి యొక్క నామముతో మా కాలమును ఎంత ఆనందముగానో గడుపుతున్నాము, అట్టి ఆనందమును నీవు వ్యర్థము చేసే నిమిత్తమై మా కాలమునకు అడ్డు తగులుతున్నావు నారద, నీవు వచ్చిన దారి పట్టుకుని వెళ్ళు. మా యొక్క చిత్తముల లోపల కృష్ణుని యొక్క ప్రేమ హత్తుకుని పోయింది. అలాంటి కృష్ణునికి మాకు ఏనాటికి కూడాను ఎడబాటు రాదు, కనుక అట్ని విష్ణుత్వాన్ని మేము గుర్తించాము అని కూడాను ఒక గోపిక లేచింది. అందరూ లేచి వెళ్లిపోయారు.
1: నారద రిప్లైడ్ that he has come there only to teach them in a proper manner the various aspects of the tattva of Krishna. He does not know anything about whether Krishna was going to come to Vrindavan and if so when. Then the Gopika said, we are always happy and we are in bliss uttering the name of Krishna. Why do you waste our time with something else and prevent us from uttering the name of Krishna. In our minds, the Krishna Tattva has been imprinted firmly. You better go away and not waste our time.
0: అప్పుడు నారదుడు ఈ గోపికల యొక్క చిత్తము యొక్క తత్వాన్ని గుర్తించుకుని, చీచి, నేనే మూర్ఖుడను. నిరంతరము తన హృదయమునందు భగవంతుని యొక్క చింతన గావించేటువంటి యొక్క సాత్విక భావం కంటే ఇంకా కృష్ణతత్వం వేరొకటి ఉన్నదా? కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వభూతాంతరాత్మ. అలాంటి సర్వజ్ఞత్వాన్ని గుర్తించుకోలేనటువంటి నేను వీరికి కృష్ణతత్వాన్ని బోధించటం అనేటువంటిది నా యొక్క బలహీనతే అని తనకు తాను చంపలు వేసుకుని ఈ బృందావన గోపికల యొక్క దివ్య జ్ఞానమనేటువంటి యొక్క దీపికలు లోకమునకంతా కూడాను ప్రసరించుగాక అని ఆశీర్వదించి తాను తిరిగి మధురకు వెళ్లాడు.
1: నారద కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ దట్ హిస్ మైండ్ వాజ్ ఎ ఫూలిష్ మైండ్. He told himself, I seem to be the foolish person. The gopikas know very well that God is present everywhere. God is in their heart. They have a sattvic feeling as a result of God being present always in their heart. The omnipresence of God has been realized by them and not by me. May this aspect, the realization of the omnipresence of God by the gopikas, spread all over the world. And Narada left by giving that blessing.
0: వారి హృదయముల యందు కృష్ణుడు స్థిర నివాసుడై ఉండటం చేతనే ఆ దిగి మధురకు వెళ్లాడు.
1: నారద కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ దట్ హిస్ మైండ్ వాజ్ ఎ ఫూలిష్ మైండ్. హీ టోల్డ్ హిమ్సెల్ఫ్, ఐ సీమ్

0: దృష్టి. వారి హృదయములందు కృష్ణుడు స్త్రీనివాసుడై ఉండటం చేతనే ఆ గోపికలకు ఎట్టి భయము కాని, ఎట్టి అభిమానము కాని, ఎట్టి లోకముతో భేదభావములతో కూడినటువంటి క్రోధ తాపములు కాని వారి యందు చెలరేగేటువంటివి కాదు.
1: బికాస్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది గోపికాస్ కృష్ణ వాస్ ఆల్వేస్ రిసైడింగ్, దీస్ గోపికాస్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. They were not worried about worldly matters. They never had hatred or jealousy between one another. This was because Krishna always lived in their hearts.
0: దీనిని పురస్కరించుకొని నారదుడు ఒక చిన్న శ్లోకంగా రాశాడు.
1: It is in this context that Narada wrote a small verse.
0: అత్తలు మొత్తుకున్న మరి బత్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎటకేగరు బీతిల పోరు గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు. అనగా ఒక పుస్తకము లోపల ఒక కాగితం పైన ఏదైనా ఒక కృష్ణుని యొక్క పిక్చర్ ఒక ఒత్తినప్పుడు ఆ యొక్క కాగితము కాని ఆ బొమ్మకు కాని వేరు చేయడానికి సాధ్యము కానట్టు రీతిగా ఈ గోపికల చిత్తం అనేటువంటి యొక్క కాగితం పైన కృష్ణ అనేటువంటి బ్లాక్ ను ఒత్తినారట. కనుక అప్పుడు చిత్తమని కాని కృష్ణుడని కాని వేరు చేయటానికి సాధ్యం కానటువంటి స్థితిలో ఉంటున్నారట. అనగా అక్కడనే బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గోపికలు లోకమునకు చాటినారు.
1: నారద ఇన్ దిస్ వర్స్ డిస్క్రైబ్ ది గోపికాస్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్. వెన్ దేర్ మదర్స్ ఇన్ లా బికమ్ యాంగ్రీ విత్ దెమ్ ఆర్ వెన్ దేర్ హస్బెండ్స్ ప్రిపేర్ టు హర్ట్ దెమ్, they do not raise their voice at all. They are not worried either at the anger of their mothers-in-law or of their husbands, because in their hearts Krishna has been imprinted in the following manner. As you would put a print of Krishna on a piece of paper, after doing that you cannot separate the print from the paper. The print and the paper go together. That is how Krishna's print and the hearts of gopikas are inseparable. This can be explained by saying brahmavit brahmaiva bhavati. One who knows Brahman, he is himself Brahman. The hearts of gopikas are themselves Krishna.
0: అట్టి విష్ణుత్వాన్ని గుర్తించినటువంటి గోపికల యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుల వారికి చక్కగా తెలిపాడు.
1: ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ దట్ దీస్ గోపికాస్ హ్యావ్ రియలైజ్డ్ దిస్ ఆమ్నిప్రెసెన్స్ ది విష్ణుత్వ, దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ కన్వేడ్ ఇన్ ఎ వెరీ నైస్ మేనర్ బై ఆనందగిరి టు ది గురు.
0: దీనిని పురస్కరించుకునే తిరిగి ఆనందగిరి మరొక శ్లోకాన్ని కూడా తెప్పుతూ వచ్చాడు.
1: It is in this context that Anandagiri gave also another verse.
0: Yachinta bhuvi putra pautra bharana vyapara sambhashane yachinta dhanadhanya bhoga yasasam labhe sada jayate kachinta bhuvi nandanandana pada dvandaravinde chane chane chane sachinta yamaraja bhima sadana dwara prayane prabhu annadu. Anaga ye yokka dhana dhanya bhoga yasasula nimittamai enta chinta chestunnaro manavudu పుత్ర పౌత్ర భరణ వ్యాపారముల యొక్క నిమిత్తమై మానవుడు ఎంత చింత చేస్తున్నాడో ఆ కాలములో క్షణకాలము నందనందన పదద్వంద్వారవిందే క్షణే క్షణి క్షణము ఆ నందనందను యొక్క పదముల పైన ఆ చింతలు చేసేటువంటి కాలములో వెయ్యింట ఒక భాగమైన ఆ క్షణకాలాన్ని ఆ చింతలో మనం పెట్టితేమా? భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో భయంకరమైనటువంటి యొక్క యముని యొక్క ద్వారములు కూడాను తమంతగా తామే తెరుచుకుని వారికి స్వాగతమును అందిస్తాయట. కనుక భగవత్ యొక్క భక్తి కాని విష్ణుత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వం యొక్క సారమును కాని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఎట్టి భయమునకు కాని ఎట్టి చింతకు కాని ఎట్టి విచారమునకు కాని అవకాశం లేదని కూడాను ఈ ఆనందగిరి బోధ చేశాడు.
1: ఆనందగిరి ఇన్ ది వర్స్ విచ్ హస్ జస్ట్ బీన్ రిఫర్డ్ టు సెడ్ దట్ we spend so much time in thinking about our families, about our relations, about our children and about our grandchildren. We spend so much time and effort in thinking about the wealth that we have to amass, about the manner in which we have to keep this money and the way in which we should preserve this. If only we can spend 1,000th part of the time and effort which we put in thinking about our family.

0: his children, grandchildren, wealth and so on, about the Nandanandana, that is Krishna, and we can think of his feet, then all fears will go. For such people, even the most fearful area where Yama resides, such doors will be opened without any effort. People who have developed this aspect will have no fear at all about anything in this world.
1: ఈ కలియుగమునందు కాలము యొక్క విలువను గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు అభివృద్ధి అవుతున్నారు. కారణమేమనగా అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క విషయ సంబంధముల కోసమై యావత్ కాలమును కాయమును కూడాను అంకితం చేసి వ్యర్థులైపోతున్నారు. కనుక ఏ యొక్క చిన్న పవిత్రమైన కార్యము చేయాలన్నప్పటికీ వారికి వ్యవధి చిక్కదు. కాని అపవిత్రమైనటువంటి యొక్క పనులు యందు దినముల తరబడి వారముల తరబడి నెలల తరబడి కూడాను వారు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఒక్క చిన్న ఉదాహరణ, ఇలాంటి సత్సంగం ఏమైనా జరిగిందంటే, అయ్యా అర్ధగంట సత్సంగంలో నువ్వు పాల్గొనడానికి వీలుంటాదా అనేటప్పటికీ, అబ్బా అర్ధగంట రావటం ఇక్కడే, అర్ధగంటకి నాకు టైం లేదు అంటారు. కానీ క్లబ్లో పోయి 6 గంటల నుంచి కూడాను తెల్లవారుజామున 3 గంటల వరకు కూడాను పేకాట ఆడటంలో వాళ్ళకి నిద్ర కూడా రాదు. ఇంతే కాకుండా మనము ఒక చిన్న 1 ఇంచి శాలిగ్రహానికి మనం ఒక స్పూనుడు నీరుతో అభిషేకం చేయవయ్యా అంటే, ఆహా అది నాకు టైం లేదు, చిన్న శాలిగ్రహానికి స్పూనుడు నీరు పోయడానికి మాత్రమే వ్యవధి లేదంటారు. కానీ దున్నపోతలను నీరు పోసి బాగా కడిగి కడిగి కడిగి కడిగి శుభ్రం చేయడానికి పూనుకుంటారు. వీడి తలవరాత ఆ రీతిగా ఉంటుంటాది. కనుకనే మంచి కార్యములు యందు ఏమాత్రము కూడాను ఇచ్చే శక్తి కలగదు, చెడ్డ కార్యము లోపల మహా ఉత్సాహమైనటువంటి శక్తి కూడాను కలుగుతూ ఉంటుంటాది. అందువలననే మొన్న కూడాను నేను చెప్పాను, సత్యం జన విరోధాయ అసత్యం జనరంజనం, సురా విక్రేయతే స్థానే దద్యాధికం క్షీరం గృహే గృహే అన్నారు. అనగా మనము పాలు పెరుగు అనేటువంటి వారు ఇంటింటికి తెచ్చి అమ్మినప్పటికీ మాకు వద్దులేండి వెళ్ళండి అంటారు. కానీ ఊరికి దూరంగా పెట్టుకున్నటువంటి మద్యపానం దగ్గరికి వీళ్లు కాళ్లతో నడిచి ఒక విధమైనటువంటి ఒక శమలైనా పడి అక్కడికి వెళ్లి ఆ చెడగొట్టేటువంటి ఒక పదార్థాన్ని గ్రోలి వస్తుంటారు. కనుక మానవుని యొక్క తత్వం అనేటువంటిది సత్యమేమిటి అసత్యమేమిటి, మానవుని యొక్క జీవితం లోపల ఇది ఏది మంచిది ఏది ఉపేక్ష ఏది అపేక్ష అనేటువంటి యొక్క విచారణాశక్తి శూన్యం కావటం చేతని మానవుడు కేవలము ఒక మానవత్వానికి సరైనటువంటి గౌరవాన్ని అందించలేకపోతున్నాడు.
0: ఇన్ దిస్ కలియుగ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ కమింగ్ అప్ హూ డూ నాట్ నో అండ్ రియలైజ్ ది వాల్యూ ఆఫ్ టైమ్. We spend so much time after going to fulfill our worldly desires. We do not find any time to do good things. We are willing to spend days, weeks and even months in trying to do bad things. When someone comes and tells you to do something good, you say you have no time. For example, if someone comes and says, participate in a satsang like this for 30 minutes in the day, you say that you have no time. But you are willing to go to a club and spend the time in the club from 6 p.m. to 3 a.m. even if you do not have 30 minutes time for a good thing. In a house, if someone suggests that you have a spoonful of water and do abhishekam to a saligram, the general reply is, oh, there is no time for doing this. But they are willing to go and wash the buffaloes outside with water, however large the surface for washing may be. This is their misfortune. For good things, we have no faith and we have no time. For doing bad things, we have faith and we have strength. That is why I said the other day that truth is something which is not welcomed by people generally. Untruth, they are willing to accept readily. For example, if someone is selling intoxicating liquids like toddy, even several miles away from your house, you are willing to walk all the way and pay a high price for it and drink the toddy. But if someone comes to your own house, wants to sell buttermilk or curd at cheap price, you would not look at it. This is the position by which man has mixed up truth and untruth. Man is not able to decide what is good and what is bad. That is the reason why we have landed ourselves into this pitiable position.
1: Kanuka, manamu satyasatyamula yokka vishayanni manam gurtinchukoni ఈ విష్ణుత్వం అనేటువంటి యొక్క సర్వవ్యాపకత్వాన్ని కూడా మనం కొంతవరకును అనుభవించుకోవటానికి తగినటువంటి ప్రయత్నములు సలపాలి. అట్టి ప్రయత్నము సలిపినప్పుడే మన యొక్క జీవితం అనేటువంటిది చక్కగా మానవత్వానికి తగినటువంటి అర్థాన్ని కూడా అందిస్తుంది. అట్లు కాకుండా ఏదో సంసార సంబంధమైనటువంటి బాధ్యతలు అనేకంగా ఉన్నాయని, లేక వ్యవహార సంబంధమైనటువంటి బాధ్యతలు అంత అధికంగా ఉన్నాయని, ఇంకా ఉద్యోగ సంబంధమైనటువంటి యొక్క నిబంధనలు చాలా ఉన్నవని, అట్టి స్థితిలో నేను ఇట్టి సత్సంగములకు చేరడానికి సాధ్యం కాదని అనేక రకములైనటువంటి నెపమును చెప్పేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటుంటారు. కానీ నిజముగా ఆ బాధ్యతలు ఇతనిని బంధించుతున్నవా, లేక ఇతనే ఆ బాధ్యతలను బంధించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి సత్యాన్ని కూడా మనం విచారణ చేయాలి.
0: Therefore, we must make an attempt and a sincere attempt to distinguish truth from untruth. We must realize the omnipresence of God and an attempt made like that will make our life happy and purposeful. On the other hand, many people go on complaining that they have several family responsibilities, that they have lot of work of different kinds to do, that in their profession there are certain formalities and controls, therefore I cannot participate in a satsang. We have to make an inquiry here and understand whether really the controls and the responsibilities and the type of work is tying him down and preventing him from participating in satsang, or whether he himself is taking all these responsibilities and tying himself by his own effort so that he may not go and participate in these satsangs.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: There is a small example for this.
1: మన భారతదేశమందు కోతులను పట్టేటువంటి ఒక విచిత్రమైనటువంటి విధానం ఉంటున్నది.
0: ఇన్ అవర్ కంట్రీ దేర్ ఇస్ ఎ వెరీ పిక్యూలియర్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ఎట్ ది మంకీస్.
1: ఒక పెద్ద కడవను మాత్రం తీసుకుని వచ్చి దానికి చిన్న మూతిగా ఉండేటువంటి యొక్క కడవను తయారు చేసి ఆ కడవ లోపల కోతికి అతి ఇష్టమైనటువంటి పదార్థాలంతా పెట్టడం. అప్పుడు కోతి వచ్చి ఆ పదార్థములు తీసుకుని నిమిత్తమై చెయ్యిని తాను లోపల పెట్టి ఆ చేతి నిండుకును ఆ పదార్థములు పట్టుకోవటం చేత ఆ యొక్క చెయ్యి మరి బయటకు రాకుండా పోతుంది. అప్పుడు కోతి భ్రమిస్తుందట, ఓ లోపల ఎవరో నన్ను బంధించారు అని ఆ కడవను కూడా ఎత్తుకుని పోవటానికి చేతగానటువంటి స్థితి లోపల అక్కడే తబ్బిపోతుండగా దీనిని పట్టేటువంటి వాడు వచ్చి దాన్ని తన వల్ల వేసుకుని పోతుంటాడు. ఈ రకంగా కొన్ని అభ్యాసములు జరుగుతుంటాయి.
0: This is the process of catching monkeys. You take a big pot with a small mouth, and inside the big pot you put in something, some material which is of attraction to a monkey. The monkey will see that and puts its hand inside that vessel, catches hold of a considerable amount, a handful of this material which has been kept in the pot, and tries to pull its hand out. Because the hand is full, the mouth is narrow, the hand does not come out. Then the monkey begins to think, oh, someone inside this pot is tying me up to this pot. And then it makes an attempt to carry away the pot along with its hand and move away with the pot. It's not able to do so because the pot is heavy. The man who has laid the trap then comes and catches the monkey.
1: ఈ యొక్క పాత్రలో ఎవరు ఈ కోతిని బంధించలేదు. తానే ఆ పదార్థమును అధికంగా పట్టుకోవటం చేత బంధింపబడింది. ఆ పదార్థమును విడిచిన తాను బయట వస్తుంది.
0: No one has tied up this monkey in the pot. The monkey has used its hand, taken such a lot of material which it likes. The hand has become big and it has tied itself. The moment it just lets its hand go, the grip is loosened, it can free itself.
1: అదే విధముగానే ఈ బ్రహ్మాండమైనటువంటి పెద్ద పాత్ర లోపల సంసారం అనేటువంటి చిన్న మూతిని పెట్టి అక్కడ సుఖ సంతోషం అనేటువంటి యొక్క పదార్థములు వేయటం చేత ఈ వ్యక్తి ఆ సుఖ సంతోషముల నిమిత్తమై తాను అందులో చిక్కులుకొని పోతున్నాడే కాని తాను ఏమాత్రం కూడాను తనను ఆ సుఖ సంతోషములు అనేటువంటిది బంధించటం లేదు. ఈ మానవుడు తానే తానే ఆ యొక్క పదార్థముల పైన పడి బంధితుడైపోతున్నాడు. అంతేకాని ఆ పదార్థములు కాని సంసారములు కాని బాధ్యతలు కాని ఇతన్ని ఏమాత్రము బంధించటం లేదు. దానిని వదలన తాను బయటపడిపోతాడు. అందువలననే ఈ విషయ సంబంధమైనటువంటి కర్తవ్య కర్మలు మనం చేసుకుంటూ మనసును మాత్రము ఆ భావమునందు ఇమిడ్చకుండా చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
0: ఇన్ దిస్ మేనర్ ఇన్ దిస్ బిగ్ పాట్ ఆఫ్ దిస్ వరల్డ్ విత్ ఎ నారో మౌత్ లైక్ ది ఫ్యామిలీ వన్ గెట్స్ ఇన్వాల్వ్డ్ in the pleasures of the world. As soon as he gets involved in the pleasures of the world, he is not able to free himself. It is not the individual, any other individual who is tying him up. His own attachment to the pleasures of the world in the narrow mouth of the family are tying him up. The moment he gives up these pleasures, he frees himself. There is no one tying him to this world. In this manner, if we want to free ourselves, we have to participate in these worldly pleasures, but not involve ourselves and keep our mind free. That is the way to be free from these bondages.
1: ఇదే బంధనకు సరైనటువంటి అర్థమును అందించేటువంటి గజేంద్ర మోక్షము కూడాను చక్కనిగా ఉంటుండాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ గివ్స్ యూ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బాండేజ్ దర్ ఇస్ ఎ గుడ్ స్టోరీ గజేంద్ర మోక్ష.
1: అనగా జీవితం అనేటువంటి దట్టమైనటువంటి అరణ్యములో మదగజం వంటి మనస్సు స్వేచ్ఛా విహారం సలుపుతూ ఉంటుంటుంది.
0: దిస్ మీన్స్ ఇన్ ది థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ an elephant, a wild elephant, which is the mind, which is the man's mind, it is simply roaming about in this thick forest of life.
1: ayokka dattamainatundi aranyamulo swechcha viharam salputunnatundi ee madagajam vanti manasu vishesha sambandhamainatundi daaham vestundi daniki.
0: This mind which is roaming about like a wild elephant in our life, which is like a thick forest, it becomes thirsty. Thirsty for what? Thirsty for sensuous pleasures.
1: అట్టి విషయ సంబంధమైనటువంటి దాహం వేసినప్పుడు ఈ సంసారం అనేటువంటి కొలను లోపల త్రాగడానికని ప్రారంభిస్తుంది.
0: When this wild elephant becomes thirsty for sensuous pleasures, it begins to drink in the lake of the family.
1: అందులోపల కాలు పెట్టేటప్పటికి తాను అభిమానము అనేటువంటి ముసలి దానిని పట్టేసేసిస్తుంది.
0: ది మోమెంట్ దిస్ ఎలిఫెంట్ పుట్స్ ఇట్స్ ఫుట్ ఇన్ దిస్ లేక్ దెన్ దిస్ అటాచ్మెంట్ ఏ క్రోకడైల్ కాల్డ్ ది అటాచ్మెంట్ క్యాచెస్ హోల్డ్ ఆఫ్ ఇట్స్ లెగ్.
1: ఈ యొక్క అభిమానం అనేటువంటి యొక్క ముసలి పట్టిన తక్షణమే దాని నుంచి ఇంక ఇడిపించుకోవటానికి సాధ్యం కాదు ఈ మదగజం వంటి మనసుకు.
0: ది మోమెంట్ this attachment, the crocodile of an attachment, catches hold of its leg, this wild elephant cannot free itself from this family.
1: అప్పుడు కొంతకాలము ఆ యొక్క అభిమానముతో పోరాడి పోరాడి పోరాడి కట్ట కడపడకు నీవే తప్ప నితప్పరం బెరుగా, ఓ భగవంతుడా ఇంక నాకు ఏమాత్రం కూడా ఈ సంసారంతో అక్కరలేదు, నన్ను ఎట్లయినా రక్షించి ఈ కొల నుంచి ఈ యొక్క ముసలి యొక్క బాధ నుంచి నన్ను తప్పించమని తన దృష్టిని ఈశ్వరుని వైపున మరలుస్తాడు. అప్పుడు ఈశ్వరుని దృష్టి తనపైన మరలుస్తాడు. దీనినే సుదర్శనము అన్నారు. సుదర్శనం అనేటువంటి చక్రము కాదు, సుదర్శనము మంచి దృష్టి. ఈశ్వర దృష్టి ఈ యొక్క గజమునకు వచ్చిన తక్షణమే ఈశ్వర దృష్టి గజము పైన ప్రాకింది, తక్షణమే బంధ విమోచన జరిగింది.
0: With this attachment in the family, when the crocodile of attachment has caught its leg, it struggles. The elephant struggles and fights with this attachment for some time until it becomes weak. When it becomes weak, he says, "Oh God, you are the only one who can now save me. I cannot save myself. Please save me from this crocodile." And the elephant then turns its vision to God. When the elephant turns its vision to God, God's vision is also turned towards this elephant. This process is referred to as Sudarshana. Sudarshana is not a chakra which is anything separate. It is good vision. As soon as the elephant turns its vision to God, then that is called Sudarshana.
1: Kanuka eenaadu manamu sudrishti raavali, sudarshanam kalagali. అప్పుడే ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కిరణములు కూడాను మనపైన ప్రసరించడానికి వీలవుతుంటుంటది.
0: సో టుడే వీ షుడ్ గెట్ గుడ్ విజన్ సుదర్శన, వీ షుడ్ సీ అట్ ది లార్డ్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ది లార్డ్ టు స్ప్రెడ్ హిస్ గ్రేస్ టువర్డ్స్ అస్.
1: నేను అధిక కాలమును తీసుకుని మీకు శ్రమ పెట్టడానికి నేను ఏమాత్రం కూడాను ఒప్పుకోను. అయితే ఇది సమయం వచ్చినది కనుక ఈనాటి శ్లోకమునకు పురస్కరించుకుని దానికి సంబంధించినటువంటిది ఏంటి కనుక ఒక్క ప్రాపంచంలో గజేంద్ర మోక్షం వరకు మనం పోనక్కర్లేదు. ఒక వ్యక్తి తన జీవితమును సుఖము నుంచి తన వాంఛ నుంచి కట్ట కడపటి వరకు కూడాను ఏ విధంగా మారినాడు అనేటువంటిది స్వామి చింతనే అట్టి అనుభవానికి కూడాను ఒక ఆదర్శమైనటువంటి ఉపమానం ఉన్నది.
0: ఐ జనరలీ డూ నాట్ లైక్ టు టేక్ టూ మచ్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ టాక్ టూ లాంగ్. However, since the particular verse which we have been expounding is of relevance, there is no need to go as far as the story of Gajendra Moksha in this world. There is an individual case in my own experience and in the presence of Swami himself, how he has completely changed, how he was immersed in worldly pleasures and how he had completely changed his life. I would tell you this instance.
1: 20 సంవత్సరములకు పూర్వము ఒక విద్యార్థి నా దగ్గరికి వచ్చాడు.
0: 20 ఇయర్స్ అగో వన్ స్టూడెంట్ కేమ్ టు మీ.
1: స్వామి, నేను క్లాసులో ఫస్ట్ క్లాస్ రావాలి అని ప్రార్థించాడు.
0: హీ ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ ఫస్ట్ ఇన్ హిస్ క్లాస్.
1: మంచిది నాయన, నీవు చదవలసిన రీతిగా చదవాలి, నీ ప్రయత్నం కూడా ఉంటుండాలి, తప్పక యత్న ప్రయత్నములు మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము, నీ యత్న ప్రయత్నములు పురస్కరించుకుని దైవానుగ్రహం కూడా ఉంటుంటాది, తప్పక నీ ప్రయత్నం చేయమని ధైర్యాన్ని అందించాను.
0: ఐ టోల్డ్ హిమ్ యెస్ ఇట్ ఈస్ గుడ్. ఐ గేవ్ హిమ్ కరేజ్. ఐ సెడ్ యెస్ దేర్ మస్ట్ బి యువర్ ఎఫర్ట్ ఆల్సో, ఎవ్రీవన్ మస్ట్ మేక్ హిజ్ ఓన్ ఎఫర్ట్ and after making the effort the result is in God's hands, but I give you the necessary courage, make your own effort.
1: Tadupari tanu pass ayyadu chaanu chaala santoshinchi rendo samvatsaramu swami nenu 6 nelala munchi kuda nu pass ayi degree chethilo pattukoni nenu udyogam leka avastha padutunnanu tamara ettaina anugrahinchi naaku oka udyogam chikketattu cheyali ani prarthinchadu.
0: He passed as he desired and he came after some time and said, I have passed and I have a degree in my hands for the past 6 months. I have been going about without a job. Please give me the blessing that I shall get a job.
1: తిరిగి అతని యొక్క అదృష్టవశాత్తు ఒక నెల లోపలనే ఉద్యోగం చిక్కింది.
0: By his good luck, within 1 month he got a job.
1: తిరిగి 3 నెలలకే మరి నా దగ్గరకు వచ్చాడు. ఏమైనా ఉద్యోగం చిక్కిందా అని ప్రశ్నించాను. చాలా సంతోషంగా మంచి ఉద్యోగమే చిక్కింది స్వామి, అయితే మా ఆఫీస్ లోపలనే ఒక టైపిస్ట్ ఉంటుండాలి, ఆమె నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు.
0: He came back to me in 3 months and I asked him, what happened? Are you happy? Have you got a job? He said, yes, I am very happy indeed. I got a job within 1 month. I have come back now to tell you that in my own office there is a typist girl whom I want to marry.
1: నాయనా, మీ తల్లిదండ్రులకు ఏమైనా ఇష్టం ఉన్నదా, లేక వారికి విరుద్ధమైనటువంటి రీతిగా పోవటం మంచిది కాదు అని అనేక రకములుగా కూడా అతనికి చాలా బోధించాను.
0: ఐ ఆస్క్డ్ హిమ్, మై డియర్ బాయ్, ఇస్ దిస్ అగ్రియబుల్ టు యువర్ ఫాదర్ అండ్ టు యువర్ మదర్? ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్ దట్ యూ షుడ్ డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టెడ్ బై యువర్ పేరెంట్స్. ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్ ఐ టోల్డ్ హిమ్ ఎ ఫ్యూ గుడ్ థింగ్స్.
1: కానీ ఆ పిల్లవాడు ఏమాత్రం కూడా నువ్వు దారికి రాలేదు, విరుద్ధమైనా చేసుకుని పోయి ఆ యొక్క బిడ్డను పెళ్లి చేసుకోవటానికి సంసిద్ధుడై ఉంటున్నాడు. ఆ బిడ్డనే పెళ్లి చేసుకోకుండా పోతే నేను ప్రాణమైన ఈడుస్తాననేటువంటి యొక్క మూర్ఖము లోపల ఉంటున్నాడు. అట్లైనప్పుడు నేను అతన్ని చాలా ఖండించి తిరిగి, సరే నాయన, నీవు కొంత విచారించి మీ తల్లిదండ్రులు ఎట్లయినా ఒప్పించడానికి నువ్వు పూనుకో, వారి ఇష్టమైనప్పుడు తప్పక నేను కూడా ఇష్టపడతాను, నా ఆశీర్వాదములు ఎప్పుడు కూడా ఉంటున్నాయని చెప్పి పంపించాను.
0: The boy was not inclined to listen to me. He was saying that even if his parents did not agree, even if it meant his transgressing what his parents desired, he would rather marry that particular girl. He would die if he would not marry that particular girl. Under those conditions, I no doubt criticized him, but I advised him that it is better he goes and speaks to his father and mother and convince them of the situation and then only go through the marriage.
1: సరే, ఎట్లయినా మా తల్లిదండ్రులను ఒప్పించుకుంటానని చెప్పని వెళ్లినాడు. ఇంకా తల్లిదండ్రులకు అనేక హింసలంతా పెట్టడం చేత బిడ్డ యొక్క సుఖాన్ని కోరి ఎక్కడైనా ప్రాణం తీసుకుంటాడో ఏమని వారు కూడా నిర్బంధంగా ఒప్పుకున్నారు పాపం.
0: He went back to his father and mother, and because he brought large amount of pressure of different kinds on the father and mother, they were rather afraid that this boy might kill himself if they did not agree. Somehow or other, they said, all right, you can go and marry.
1: సరే, మ్యారేజ్ జరిగిపోయింది. తిరిగి 1 సంవత్సరం అయిన తర్వాత మరి ఇద్దరు కలిసి వచ్చారు.
0: మ్యారేజ్ వాజ్ ఓవర్ అండ్ ఆఫ్టర్ అబౌట్ 1 ఇయర్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కేమ్ టు మీ.
1: ఏమైనా పెండ్లైందా? పెండ్లైంది స్వామి, కానీ ఒక కొడుకు కావాలా అని వచ్చాడు.
0: ఐ ఆస్క్ దెమ్, ఇస్ ది మ్యారేజ్ ఓవర్? ఆర్ యూ మ్యారీడ్? దే సెడ్ యెస్ వీఆర్ మ్యారీడ్, బట్ వీఆర్ డిజైరస్ ఆఫ్ హ్యావింగ్ ఎ సన్.
1: సరే, మరి 2 సంవత్సరాల తర్వాత కొడుకు కూడాను పుట్టాడు. ఈ కొడుకు పుట్టేటప్పటికి ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టింది పెళ్లైతానే. ఇంటిలో ఖర్చులు అధికమవుతూ వచ్చేసేసినాయి. అప్పుడు మరీ 3వ సంవత్సరం మరి నా దగ్గరకు వచ్చాడు, స్వామి 6 ఏళ్లైపోయింది నేను ఉద్యోగంలో చేరి, నాకు ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ కావాలి అని వచ్చాడు.
0: After 2 years they had a son, but then as soon as they were married this girl gave up her job and therefore their income became less and the family was growing, expenses were growing. So after 6 years they came back to Swami and they said expenses have been growing and how can we meet this situation.
1: Aithe aa pillavadu ఈ యొక్క ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మూర్ఖంగా ఉండిన స్వామి విషయంలో మాత్రము చాలా భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు.
0: When he came after 6 years asking for promotion, it was evident that while in regard to these worldly matters he was somewhat foolish, yet in regard to matters relating to Swami he was having considerable faith and he was having great respect.
1: సరే, తిరిగి నాయన ఏదో నువ్వు బాధలు పడుతున్నావు, తప్పక నువ్వు మంచిగా నువ్వు నడుచుకుంటుండాలి అని చెప్పి నేను అనుగ్రహిస్తాను పోమని చెప్పాను. నీ అదృష్టం కూడా చేరాలని తరిగి వెళ్లిన తక్షణమే ప్రమోషన్ వచ్చింది పాపం.
0: ఐ టోల్డ్ హిమ్ దట్ ఎనీహౌ యు ఆర్ హావింగ్ యువర్ ఓన్ ట్రబుల్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, బట్ యు ఆర్ ఎ గుడ్ బాయ్, ఐ విల్ సర్టన్లీ గివ్ యూ మై బ్లెస్సింగ్, యు బెటర్ గో బ్యాక్. అండ్ హీ వెంట్ బ్యాక్ అండ్ హీ గాట్ హిస్ ప్రమోషన్.
1: తదుపరి ఒక 5 సంవత్సరములు రాలేదు.
0: ఆఫ్టర్ దట్ హీ డిడ్ నాట్ టర్న్ అప్ for 5 years.
1: Promotion vachinanta kontha kaalam lopala matram chaala aanandanga untunnadu, kaani ee office lo enta promotion vachindo intilo kuda nu biddala promotion kuda ekku ayipindi. 5 mandi pillalu ayipoyaru.
0: He was quite happy for some time after he got promotion, but just as he got promotion in his office work, so also in domestic matters he was getting promotion. The number of children became 5.
1: సరి, తిరిగి 6 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు, స్వామి నాకు ఈ సంసారమే వద్దు, నేను తమ ఆశ్రమంలో ఏదైనా చిన్న పని ఇస్తే నేను ఇక్కడ పని చేసుకుంటుంటాను, సంసారం చాలా కష్టంగా ఉంటుండాది, పిల్లల పోరు నేను భరించుకోలేను, ఈ భార్య నా పైన అనేక రకములైనటువంటి నిందలు మోపి మా ఇద్దరికి కూడా ఏమాత్రం కూడా సుఖం లేకుండా ఉంటుండదని చాలా ఏడ్చుకున్నాడు.
0: ఆఫ్టర్ 6 ఇయర్స్ హీ టర్న్ అప్ అండ్ హీ సెడ్ స్వామి ఐ డు నాట్ వాంట్ దిస్ ఫ్యామిలీ అట్ ఆల్, ఐ వాంట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, ఐ వాంట్ జాయిన్ యువర్ ఆశ్రమ్, these children are giving me enormous amount of trouble, the wife is quarreling with me at every time and is accusing me of one thing and another.
1: Samsaram anetvadi maha sarpanga pattukundi nannu ani annadu.
0: He said that the family had caught hold of him as if a serpent had caught hold of him.
1: Appudu nenu cheppanu, nayana neevai neeve kori aa sarpanni pattukuntiva leka aa sarpam ninnochi pattinda cheppamannanu.
0: I asked him, did you of your own accord go and catch hold of that snake, or did that serpent come and catch hold of you?
1: Kanuka ee yokka chinna vayasunandu manchi cheddalu aneetundi vichachana leka vivekam shunyam ayipoyi nityanitya vishe parisilana cheyaleetundi yokka murkhatvamlo padipoyi manam aneka rakamulaindi kashtamulaku dukkhamulaku guri ayipothunnam. Kanuka manam atti murkhatvaniki ye maatram kuda nu guri kaaka దైవత్వమును విస్మరించి కొంతవరకు విశ్వసించి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను కూడా నువ్వు గుర్తించి మన యొక్క గౌరవ మర్యాదలను కూడా నువ్వు నిలుపుకునేటువంటి యొక్క పరిస్థితికి మనము విద్యను గడుపుకోవాలి, కానీ విద్య విద్య విద్య అనుకుని కేవలం తల్లిదండ్రులను ధిక్కరించి నీతి నియమాలంతా కూడా నువ్వు విసర్జించి గౌరవ మర్యాదలను మంటగలిపి మన స్వార్థమునకే మన జీవితమును నిప్పులో వేసుకోవటానికి పూనుకోకూడదు.
0: You must learn to distinguish between good and bad. You must develop the capacity to see what is true and what is untrue. You must not become foolish. You must have some respect for divinity. You must also listen to what your parents say. You must lead a respectful life. You must use the education through which you are going for the purpose of developing faith in God, for the purpose of developing respect to your parents. You should not think that the entire education is only to overthrow what your parents tell you and develop disrespect for them and become selfish, ultimately land your life into foolish troubles.
1: మన యొక్క జీవితము నీతి నిజాయితీల పైన జీవించాలి.
0: అవర్ లైఫ్ షుడ్ రెస్ట్ ఆన్ మొరాలిటీ అండ్ ట్రూత్.
1: కనుక మన జీవితము రాని రాలని, ధనము చిక్కని చిక్కకపోయిని. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. నీవు ఆ నీతి నిజాయితీని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి, కానీ మన యొక్క జీవితం లోపల గౌరవ మర్యాదలు పాడైపోయినా మన జీవితం లివింగ్ డెత్. జీవించకూడను తాను గతించినటువంటి వ్యక్తిగా తయారైపోతాడు.
0: అవర్ లైఫ్ మే ఆర్ మే నాట్ గో త్రూ. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రియలైజ్ దట్ దీస్ టూ ఎసెన్షియల్స్ కాన్స్టిట్యూట్ ది బేసిస్ అవర్ లైఫ్, మొరాలిటీ అండ్ ట్రూత్. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. You must remember that unless you respect these two essentials, morality and truth, life is not worth living.
1: Kanuka neevu satya margamulo praveshinchi sahanamu tyagamu oka anyonyata aneetvanti danini abhivruddhi parchukoni nee yokka seelamunu anaga gunamunu ప్రధానమైనటువంటి లక్ష్యమునందు పెంచుకున్నప్పుడు తప్పక ఇహమును సుఖీంప హేమతారక విద్య, పరమును సుఖీంప బ్రహ్మ విద్య, ధర్మ విద్య బ్రహ్మ విద్యలేందు కూడాను నీవు చక్కని ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారు అవుతావు.
0: యూ మస్ట్ దేర్ఫోర్ ఫాలో ది కరెక్ట్ పాత్. యూ మస్ట్ డెవలప్ ఫర్ బ్యారెన్స్. యూ మస్ట్ నో వాట్ సాక్రిఫైస్ ఈస్. యూ మస్ట్ డెవలప్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఇన్ దిస్ మేనర్ ఇఫ్ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ అడాప్టింగ్ రైచువస్ కాండక్ట్, that will help you in this world. Understanding Brahman, Atma, that will help you in the next world.
1: Kanuka meeru vidyavantula ainappatikini, goppa goppa udyogamulu yelinappatikini, deshamunaku nayakuluga meeru tayar ainappatikini, chaala santoshame ainappatikini, mee yokka hrudayanni maatramu nirantaramu parishuddhamainatunte reeti kinda undi bhagavat anugrahaniki సరి అయినటువంటి ప్రయత్నం లోపల, ప్రవర్తన లోపల మీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఎట్టి విద్యలు లేనటువంటి యొక్క ఆనందగిరికి గురు కటాక్షం చేత ఎట్టి మహాపండితుడిగా తయారైపోయి బద్రీ ఆశ్రమానికి, బద్రీ పీఠమునకు తాను అధిపతిగా కూడాను తయారయ్యాడు. కనుక గురు కటాక్షం కాని, భగవత్ అనుగ్రహం కాని పొందేటువంటి అవకాశమునకు మీరు సరి అయినటువంటి ప్రయత్నాలు సలిపినప్పుడు ఎట్టి దాని ఎందుకూడను మనము విజయాన్ని సాధించడంలో ఎట్టి సందేహము ఉండదు.
0: It's a matter of pleasure to see that you get educated. It is certainly a matter of pleasure when you occupy positions of responsibility. You may become leaders of various aspects in this country, but in all these things, try and keep your heart clean and pure. Then you will get the grace of God. Do you see that Anandagiri, though an uneducated and foolish person, he had the grace of Guru and the grace of God. He became a big scholar and he became the head of the Badri Pitha. Thus, grace of God can do everything for you.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 5th discourse on Gita Bhagavan delivered on 6th August 1984. In this eye-opener discourse, Bhagavan shows us how seeing God within oneself is superior to any other form of external worship. Sri Bhagavan Uvacha.
1: Nirmamo nirahankara samadukha sukhachami. Ahankara mamakaramulu duramu chesukoni sukhamunu dukhamunu సమముగా భావించి ఓరిమి కలిగినటువంటి వ్యక్తి నాకు అత్యంత ప్రియుడు అని గీతాచార్యుని యొక్క బోధ.
2: గీతాచార్య టీచింగ్ ఎక్స్పోస్ దట్ హీఈస్ డియర్ టు మీ హూ డస్ నాట్ హ్యావ్ ఈగోయిజం attachments and who can treat with equal mindedness joy and sorrow.
1: Idi samanya sadhakulaku asadhyam.
2: For ordinary sadhakas this is impossible.
1: Nitya jeevitamulo shodashopacharamulache dhoopadeepa naivedyamulache ఆరాధనను సలిపి భజనలు చేయొచ్చు. పూజ పునస్కారంలో కాలములు గడిపేటువంటి వ్యక్తులకు గృహస్థులకు ఈ విధమైనటువంటి శాసనము చాలా కష్టమైనటువంటిదిగా తోస్తుంది.
2: దిస్ పర్టికులర్ ప్రొసీజర్ ఆఫ్ ఆర్డినెన్స్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫార్ ఆర్డినరీ సాధకాస్ ఇన్క్లూడింగ్ ది గృహస్థాస్ ద మెంబర్స్ ఆఫ్ ది people who are following the family path to follow this particular thing. They may be able to just worship God, they may be able to offer 16 types of worship which have been described in scriptures, but this, the nirmama nirahankara which has been explained, would be very difficult for an ordinary sadhaka.
1: Aithe idi enta varaku kashtam manaku?
2: In that case, how far, to what extent is it difficult?
1: మన యొక్క తత్వము దైవం యొక్క ఆత్మ భిన్నముగా చూచినంత వరకు ఇది మనకు కష్టం.
2: దిస్ ఈజ్ డిఫికల్ట్ సో లాంగ్ యాజ్ వీ డు నాట్ వీ డిఫరెన్షియేట్ అవర్ ఓన్ ప్రిన్సిపుల్ ఫ్రమ్ ది కమాండ్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ ద లార్డ్ హింసెల్ఫ్.
1: దైవం యొక్క ఏకత్వమును మానవుని యొక్క దివ్యత్వమును గుర్తించిన తర్వాత ఇది మనకు సులభంగా తోస్తుంది.
2: వన్స్ వీ రికగ్నైజ్ ది ఆల్ పర్వేసివ్ యూనిటీ ఆఫ్ ద లార్డ్ అండ్ ది డివినిటీ ఆఫ్ ది ఇండివిజువల్ వీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ ఫాలో ఇట్.
1: స్వశరీరం స్వయం జ్యోతి. స్వశరీరం స్వయం జ్యోతి. స్వరూపం సర్వరక్షణం అని భగవంతుడు సర్వుల దేహమునందును సర్వరక్షకునిగా జ్యోతిర్మయునిగా ప్రకాశించుతున్నాడు అనేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకున్న తర్వాత అహంకార మమకారములో అరికట్టుకోవటం అతి సులభమవుతుంది.
2: వన్స్ యు రికగ్నైజ్ దట్ గాడ్ ఈజ్ వెల్లింగ్ in the form of jyoti and flame in all bodies and all people, it would be possible to control our egoism and also our attachment.
1: Swashariram swayam jyotihi. Ee swayam jyoti anetundi mana shariram nunde untundi.
2: This self effulgent flame is residing in our own bodies.
1: Swarupam sarvarakshanam. ఈ సర్వరక్షకుడు అనేటువంటి వాడు మన యొక్క ఆకారం నుండే ఇమిడి ఉంటున్నాడు.
2: ద వన్ హూ ప్రొటెక్ట్స్ ఆల్ పీపుల్ is a part and parcel of our very form.
1: దైవము ఉన్నాడా లేదా అనేటువంటి విషయం కానీ, దైవమును మనం చేరేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది కానీ, ఇది అనాది కాలం నుండి విచారణ సరుపుతూనే వచ్చుతున్నది.
2: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ ఎన్క్వైరీ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ డజన్ ఆర్ హౌ టు రీచ్ గాడ్.
1: ఇది మానవుని యందు ఒక జటిలమైనటువంటి ఒక సమస్యగా రూపొందుతూ వచ్చింది.
2: దిస్ పర్టికులర్ ప్రాబ్లం హ్యాస్ బికమ్ ఎ వెరీ సీరియస్ అండ్ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం విత్ ది మ్యాన్ అండ్ హిస్ థింక్.
1: ఈ సమస్యను పరిహారం చేసే నిమిత్తమై అనేక మంది ఋషులు తమ చాకచక్యము చేతను, తపబలము చేతను, పాండిత్యము చేతను, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రతిజ్ఞల చేతను తపస్సులు ఆచరించి ఈ సత్యానికి పరిహారమును గుర్తించారు.
2: టు సాల్వ్ దిస్ ప్రాబ్లం ఏ నంబర్ ఆఫ్ రిషీస్ హ్యావ్ టేకన్ ఎ ఫర్మ్ రిజాల్వ్, యూజ్డ్ ఆల్ దేర్ స్కిల్స్, ఆల్ దేర్ పెనన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం అండ్ దే హ్యావ్ ఫౌండ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
1: వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాన్నారు. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఓ ప్రజలారా, మేము తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అజ్ఞానమనేటువంటి అంధకారమునకు ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుని, మహాదివ్య శక్తిని మేము కనుగొన్నాము అని జగత్తునకు చాటారు మహర్షులు.
2: దే హావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ అట్ లార్జ్ దట్ ఓ పీపుల్, ఓ సిటిజన్స్, వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ దట్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ బియాండ్ ఆల్ దీస్ విజిబుల్ అండ్ క్రియేటెడ్ వరల్డ్.
1: ఎక్కడ వెతికినాం, ఎక్కడ తెలుసుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడా వెల్లడి చేశారు.
2: దే హావ్ ఆల్సో డిక్లేర్డ్ where they search and how they came to know the existence of the effulgent Lord.
1: Baita prapanchamulo kaadu,
2: it is not in the external world.
1: Baita pradeshamulo kaadu,
2: it is not in the external outer space.
1: Bahir drishtilo kaadu,
2: it is not in the external vision as such.
1: Maa lopalani,
2: it is within our own self.
1: Maa antaratma yende,
2: it is within our own antaratma.
1: Maa divya bhavamunandi,
2: it is in our sacred thoughts.
1: Ee shariramunandi sharirini memu gurtinchamannaru.
2: Inside this body the dweller has been identified and recognized.
1: Shariramunandu nivasincheetundi vaadu karaka bhagavantunaku sharidi ani peru.
2: As God is the indweller of the body, he has been described as shariri, the indweller.
1: దేహమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని.
2: దేర్ ఈస్ అనదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్ యాజ్ దేహి బికాస్ హీ లివ్స్ ఇన్ దేహ విచ్ ఇస్ ద బాడీ.
1: దేహమనేటువంటి క్షేత్రం నందు నివాసం చేసేటువంటి వాడు కనుక ఇతనికి క్షేత్రజ్ఞుడు అని పేరు.
2: హీ లివ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ బాడీ అండ్ దేర్ ఫోర్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ క్షేత్రజ్ఞ.
1: కనుకనే మానవుని యొక్క శరీరమునందే మాధవత్వం అనేటువంటి కాంతి దేదీప్యమానమై ప్రకాశవంతమై అజ్ఞానమనేటువంటి దానికి ఆవల ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
2: దేర్ ఫోర్ వీ హ్యావ్ రికగ్నైజ్ దట్ దిస్ గ్రేట్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్ రిసైడ్స్ ఇన్ సైడ్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్ బియాండ్ ఇగ్నరెన్స్ విచ్ ఇస్ వెరీ క్లియర్.
1: మృన్మయమైనటువంటి ఈ శరీరం నుండి చిన్మయమూర్తిని దర్శించుటకు ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ ద ఇమ్మార్టల్ లార్డ్ ఇన్ ది మార్టల్ బాడీ ఇట్సెల్ఫ్.
1: మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క దేహాత్మ ఎందే దైవాత్మను మనము దర్శించడానికి ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు make efforts to find out the Lord in these very five elements, earth, water, air, fire and sky or space.
1: Mattilo manikyam chikkunu kani manulo chikkadu.
2: You find the diamonds in the earth and not on the top of a tree.
1: Adhe vidhamugane manavuni yokka manasulo manikyam anekunte daivattam manaku gocharam avutundi kani మనిషికి ఆవల మనకు ఈ మాణిక్యం మనకు చిక్కదు.
2: ఇన్ ది సేమ్ వే యు ఫైండ్ ద డైమండ్ ఆఫ్ ద లార్డ్ ది గాడ్ విత్ ఇన్ మ్యాన్ హింసెల్ఫ్ అండ్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్.
1: దైవం యొక్క యశ్వానాన్ని మన కొంతవరకును శాస్త్రోక్తంగా కొన్ని విధమైనటువంటి పెద్దల యొక్క ప్రబోధనల చేతను దాన్ని గుర్తించి వెతుకుట ప్రయత్నించాలి.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది టీచింగ్స్ అండ్ ది ప్రీచింగ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ గాడ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్.
1: అంగుష్టమాత్రేణ పురుషోంతరాత్మ అని అంతరాత్మ యందు అంగుష్టమాత్రుడై ఉంటున్నాడు దైవం.
2: God has been dwelling inside the body in the form of a small unit equal to in measurement to a thumb.
1: ee shariram anetundi samanyamainatundi kaadu.
2: This body is not an ordinary thing.
1: Daivamunaku nivasamainatundi oka mandiram.
2: It is the temple of God itself.
1: Daivamu ooreginchetundi ratham.
2: This is a chariot which carries the Lord inside it.
1: ఈ రథమునందు తాను ఊరేగింపబడుతున్నాడు ఈ జగత్ అనేటువంటి ఊరిలో.
2: ఇన్ ది వరల్డ్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ఎ విలేజ్ హీఈస్ బీంగ్ టేకన్ ఇన్ ప్రొసెషన్ ఇన్ దిస్ పర్టికులర్ చారియట్ కాల్డ్ బాడీ.
1: కనుక మన ఈ దేహమును అలక్ష్యం చేయటం కానీ లేక అశుద్ధముతో నింపుకోవటం కానీ ఇది తగనటువంటి పని.
2: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ దేర్ ఫోర్ to be indifferent to the body or to neglect it.
1: ee dehamunu pavitramaina kunti karmalu yendu nishrathamaina kunti yokka pravartanalu yendu nirahankaramaina kunti karmala cheta aacharimpabadali.
2: This body must be used to perform the duties which are unselfish and which are sacred.
1: దేహములు ఏ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు కూడా నువ్వు ప్రవేశింప చేయకూడదు.
2: వీ షుడ్ నాట్ యూజ్ దిస్ బాడీ ఇన్ ఎనీ ఇంప్రాపర్ ఆర్ బ్యాడ్ థింగ్స్.
1: ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములందు ప్రవేశింప చేయకూడదు కానీ లేక అశుద్ధముతో నింపుకోవటం కానీ ఇది తగనటువంటి పని.
2: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ దేర్ ఫోర్ టు బీ ఇండిఫరెంట్ టు ది బాడీ ఆర్ టు నెగ్లెక్ట్ ఇట్.

0: his body in any improper or bad thing.
1: Dharma viruddhamainatundi karyamlo undi praveshimpa cheyakoodadu.
0: He should not use in any unrighteous activity.
1: Karanam emanaga dehu evana ikkutto jeevo devu samasana.
0: The reason is that this body is the temple of God himself.
1: దైవము యొక్క మందిరాన్ని మనము ఎన్ని విధములైనటువంటి యొక్క గౌరవ మర్యాదలతోనూ కాపాడుకుంటాం.
0: వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దీనిని అనేక విధములుగా పవిత్రంగా మనం భావించుకుంటాం.
0: వీ హావ్ టు కన్సిడర్ దిస్ ఇన్ ది మోస్ట్ సేక్రెడ్ వే పాసిబుల్.
1: అట్టి దేహాన్ని మిగినాడు మనము అలక్ష్యము చేత కొన్ని విధమైన అపమార్గములు ఎందుకు ప్రవేశపెట్టి చేయరాని కార్యములతో దీనిని అశుద్ధము గావించుకుంటున్నాం.
0: సచ్ ఎ సేక్రెడ్ బాడీ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ నాట్ రియలైజింగ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వే.
1: ఈ దేహము జడమైనప్పటికీ దేహములో నివసించేటువంటి యొక్క శక్తి చైతన్యమైనటువంటిది.
0: The body is inert, no doubt, but the principle which is living inside the body is full of consciousness.
1: ఇది కేవలం భవసాగరమును దాటేటువంటి ఒక పడవ.
0: This body may be compared to a boat which will help you to cross the ocean of samsara.
1: ఇది మనకు సులభంగా లభించినటువంటిది కాదు.
0: This is not obtained easily by us.
1: అనేక జన్మల పుణ్య ఫలమును ప్రోగు చేసి అందించుకొని అందుకున్నటువంటి ఒక మహాప్రసాదం.
0: On account of the innumerable merits earned in the number of births, we have been able to get this body.
1: కనుక మనం ఈ దేహాన్ని అపమార్గములో ప్రవేశింపచేయటము మన అనేక జన్మముల యొక్క పుణ్యమును మనం వ్యర్థం చేసుకోవటమే అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ టు, ఇఫ్ యు వాంట్ టు యూజ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వే, ఇట్ అమౌంట్స్ టు వేస్టింగ్ ది మెరిట్స్ విచ్ హావ్ బీన్ ఎర్న్డ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ జన్మ.
1: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇలాంటి పవిత్రమైనటువంటి నరజన్మమును మనం ఎత్తటం ఎంతో అదృష్టము.
0: It is our extraordinary good fortune that we have been able to get this birth of man.
1: ఇది భవసాగరమునందు అనేక విధములైనటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను కొంతవరకు తప్పించి దీన్ని గట్టు చేర్చేటువంటి యొక్క ఒక దివ్యమైనటువంటి పడవ.
0: దిస్ పర్టికులర్ బాడీ మస్ట్ బి సీన్ యాజ్ ఎ సేక్రెడ్ బోట్ విచ్ విల్ హావ్ టు బి యూజ్డ్ వెరీ కేర్ఫుల్లీ సో దాట్ విల్ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్ ఆఫ్ సంసార సేఫ్లీ.
1: ఈ యొక్క సాగరమునందు భయంకరమైనటువంటి ముసళ్ళు ఇంకా కొన్ని విధమైనటువంటి క్రూర మృగములు అందులో నివసిస్తూ ఉంటాయి.
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ సంసార దేర్ ఆర్ టెరిబుల్ క్రోకడైల్స్ అండ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్.
1: ఈ యొక్క ముసళ్ళు తిమింగళములు మహాభయంకరమైనటువంటివి.
0: ది క్రోకడైల్స్ ఆర్ వెరీ టెరిబుల్.
1: కానీ మన జీవితం అనేటువంటి సాగరం నందు కూడాను కామక్రోధ లోభమోహమోహచిల్లిమైనటువంటి ముసళ్ళు తిమింగళములు మహాభయంకరమైనటువంటివి సంచరిస్తూ ఉంటున్నాయి.
0: ది సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంగర్ లాస్ట్ గ్రీడ్ అండ్ వేరియస్ అదర్ థింగ్స్ దే ఆర్ కంపేర్డ్ టు ది క్రోకడైల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ట్రబుల్ ద మ్యాన్.
1: ఈ సంసారం అనేటువంటి సాగరము చాలా అగాధమైనటువంటిది.
0: దిస్ ఓషన్ ఆఫ్ సంసార ఈస్ అన్ఫాథమబుల్.
1: దీనిని కూడాను ప్రావాహిక సత్యం అని కూడా చెప్పవచ్చును.
0: దిస్ ఆల్సో మే బి కంపేర్డ్ టు ప్రావాహిక సత్యం ఆర్
1: ఇది సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరము అనేటువంటిది కూడాను గుర్తించాలి.
0: దిస్ పర్టికులర్ ఓషన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్ లైక్ జాయ్ అండ్ సారో.
1: ఎప్పుడు సుఖము లభిస్తుందో ఎప్పుడు కష్టం వస్తుందో చెప్పుటకు వీలు కానిటువంటిది.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే వెన్ యూ విల్ బి గెటింగ్ జాయ్ అండ్ వెన్ యూ విల్ బి పుట్ టు సారో.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క బాధల చేతను దుఃఖముల చేతను కష్టముల చేతను కృంగిపోతున్నటువంటి మానవులకు సులభమైన మార్గము అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే.
0: దేర్ఫోర్ ద ఈజియెస్ట్ అండ్ ద బెస్ట్ మెథడ్ ఇన్ దిస్ పర్టికులర్ లైఫ్ ఆఫ్ సాగర వేర్ యూఆర్ కమింగ్ అక్రాస్ వేరియస్ క్రోకడైల్స్ ది బెస్ట్ మెథడ్ ఈస్ టు సీ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: స్వశరీరి స్వయం జ్యోతి అన్నిట్టు అన్ని శరీరములు ఎందుకు కూడాను ఈ ఆత్మస్వరూపుడు ప్రకాశిస్తూ ఉన్నాడనేటువంటి సత్యాన్ని దృఢంగా మనం విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎఫల్జెంట్ ఫ్లేమ్ హెస్ బీన్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ బాడీ అండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ విధమైనటువంటి యొక్క అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం

0: గుర్తించినప్పుడు అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా ద్వేషించడానికి మనము ప్రయత్నించము.
1: Once you recognize this particular thing, that God is dwelling in everyone, unity in diversity is recognized, then we would not be able to hate any person.
0: ఈ విధంగా మనం మొట్టమొదట పూజలు, వ్రతములు, భజనలు, యోగములు ఇత్యాది సత్కర్మలు ఆచరించుటకు పూర్వమే దివ్యత్వమైన యొక్క ఆత్మతత్వం యొక్క ఏకత్వాన్ని మనం విచారించినప్పుడు ఈ సమస్త సాధనలు కూడాను, సమస్త యొక్క క్రియలు కూడాను కేవలము ఒక అల్పస్థితిలో మనకు గోచరిస్తాయి.
1: ఆల్ దీస్ యాక్ట్స్ లైక్ వర్షిప్, భజన్ ఎట్సెట్రా విల్ బి లుకింగ్ వెరీ స్మాల్ వన్స్ యూ రికగ్నైజ్ బిఫోర్ వీ గో టు దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ దట్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్.
0: అజ్ఞాన స్థితి అంటే ఈ విధమైనటువంటి యొక్క శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, మర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదం ఈ నవవిధ మార్గములు కూడాను మనకు కొంత ఆధారంగా కనిపిస్తాయి.
1: ఓన్లీ వెన్ వీఆర్ స్లైట్లీ ఇగ్నోరెంట్ వీ విల్ బి జస్ట్ ఫీలింగ్ దట్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లైక్ ది 9 టైప్స్ ఆఫ్ డివోషన్, లిసనింగ్ టు ద లార్డ్స్ నేమ్స్ అండ్ సింగింగ్ లార్డ్స్ నేమ్స్ అండ్ డూయింగ్ హిస్ సర్వీస్ ఎట్సెట్రా.
0: ఈత వచ్చేంత వరకు మనకు ఒక మునగ బెండ్లు లేక టైప్స్ ట్యూబ్స్ ఇలాంటివి మనకు కొంత సహాయకారిగా ఉంటాయి.
1: అంటిల్ యూ హ్యావ్ మాస్టర్డ్ స్విమ్మింగ్ ఆర్ లెర్న్ స్విమ్మింగ్ దెర్ ఇస్ అ నీడ్ ఫర్ ఎయిడ్స్ విచ్ కెన్ హెల్ప్ యూ ఇన్ లెర్నింగ్ స్విమ్మింగ్.
0: ఈత నేర్చుకున్న తర్వాత ఈ యొక్క సహాయ కర్మలు, సహాయ క్రియలు, ఈ సహాయ పదార్థములు మనకేమాత్రం కూడా అవసరం ఉండదు.
1: వన్స్ యూ లెర్న్ స్విమ్మింగ్ ది ఎయిడ్స్ విల్ బి ఆఫ్ నో యూస్ టు యూ.
0: అదే విధముగాని గీత మనకు అర్థమయ్యేంత వరకు ఈ విధమైనటువంటి సాధనలు మనకు కొంత అవసరమే.
1: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ రిచువల్స్ ఆర్ నెసరీ అంటిల్ ప్రాబబ్లీ వీ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ గీత.
0: గీత యొక్క పవిత్రమైనటువంటి రసస్వరూపాన్ని మనం గుర్తించుకున్న తర్వాత ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడాను మనకు కేవలం నిరుపయోగంగా గోచరిస్తాయి.
1: వన్స్ వీ అండర్స్టాండ్ ద స్వీట్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇట్సెల్ఫ్ ఆల్ దీస్ రిచువల్స్ విల్ బి లుకింగ్ వెరీ ట్రివియల్.
0: భక్తి యోగములో భక్తుని యొక్క గుణగణములు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చింది.
1: ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ది ఫీచర్స్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: ఈ ఆరు విధములైనటువంటి అరిషడ్ వర్గములు సాధించమని కూడా బోధించింది.
1: ఇట్ హాజ్ ఆల్సో టాట్ దట్ యూ హ్యావ్ టు కంట్రోల్ ది 6 టైప్స్ ఆఫ్ ఎనిమీస్.
0: చెప్పుట సులభం, చేయుట కష్టం.
1: ఇట్ ఈస్ ఈజియర్ సెడ్ దాన్ డన్.
0: అయితే ఎప్పుడు ఇది సులభం అవుతుంది? అన్ని ఇంద్రియములు ఎందుకు కూడా ఉండినటువంటి వాడు ఒక్క రసస్వరూపుడైనటువంటి యొక్క భగవంతుడే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వెన్ వుడ్ ఇట్ బికమ్ ఈజీ అండ్ సింపుల్ వన్స్ యూ రికగ్నైజ్ దాట్ ది సేమ్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఆల్ దీస్ 5 సెన్సెస్ అండ్ హీఈస్ ఓన్లీ యాక్టివేటింగ్.
0: ఈ సమత్వాన్ని గుర్తించక పూర్వము ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది కేవలము ఒక అసంతృప్తిగానే ఉంటుంటుంది.
1: బిఫోర్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాట్ ఎవర్ అదర్ థింగ్స్ విచ్ యూ మే డూ దే విల్ నాట్ బి గివింగ్ అస్ సాటిస్ఫాక్షన్.
0: నోటిలో ఉప్పు నుంచుకొని ఎంత మధురమైనటువంటి పానీయమును మనం గోలిపినప్పటికీ ఇవి ఉప్పగానే ఉంటుంటాయి, కానీ ఇవి దాని స్వస్వరూపమైనటువంటి ఒక రుచిని మనకు అందించవు.
1: కీపింగ్ సాల్ట్ ఇన్ ద మౌత్ వాట్ ఎవర్ స్వీట్ జ్యూస్ యూ ట్రై టు స్వాలో యూ విల్ నాట్ బి గెటింగ్ ది రియల్ స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ బట్ యుల్ బి గెటింగ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ది సాల్ట్ ఆల్సో.
0: మొదలు మన నోటి అందినటువంటి ఉప్పును పారవేయాలి, దీన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి.
1: We have to spit the salt from our mouth, wash it well, and then we'll have to taste.
0: దాని తరువాత ఈ మధుర పదార్థాన్ని నీవు గ్రోలు, నీకు మధురాన్ని అందిస్తుంది.
1: After that, you take this sweet juice, you will enjoy the sweetness of the juice.
0: మన దేహమునందు ఇమిడి ఉండినటువంటి ఈ క్రోధము, ద్వేషము, అసూయ, స్వార్థము, అహంకారము ఇత్యాది దుర్గుణములను ఈనాడు మనం దూరం చేయటము ఆనాడి సత్యము, ప్రేమ, కరుణ, దయ, ఓర్పు ఇత్యాది పవిత్రమైన గుణముల యొక్క రసమును, పవిత్రతను మనం అనుభవించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ రిమూవ్ from our body, which have become a part and parcel of our body, such as hatred, jealousy, envy, and anger, etc., we would not be able to enjoy the sweetness of peace, love, and tranquility,
0: compassion,
1: love, etc.
0: Kanuka, Mottamota, Bhakti, Bhakti, Bhakti. ఈ భక్తి అనేటువంటి విషయం లోపల కేవలము మానవుని యొక్క విషయం ఏమిటో, భక్తి అంటే దీని స్వరూప స్వభావం ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ డివోషన్ రియలీ మీన్స్ అండ్ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండ్ ది లిమిటేషన్స్ ఆఫ్ మ్యాన్.
0: భగవంతునిపై గల అనురక్తియే భక్తి.
1: భక్తి డివోషన్ రెఫర్స్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్.
0: భగవంతునిపై గల అనురక్తి భక్తి అని చెప్పుకోవటం పెద్ద వాక్యంగా ఉంటుంటారు.
1: డిస్క్రైబింగ్ డివోషన్ యాజ్ లవ్ ఫర్ ద లార్డ్ లుక్స్ లైక్ ఎ వెరీ బిగ్.
0: కనుక భగవంతుని ఎందుండినటువంటి యొక్క బకారం అనేటువంటి జీవ శక్తిని, అనురక్తి ఎందుకున్నటువంటి యొక్క క్తి అనేటువంటి జీవశక్తిని రెండింటినీ చేర్చి భక్తి అని సులభంగా చెప్తూ వచ్చారు.
1: ఇన్ ది వర్డ్ డివోషన్ ద ఈక్వల్ అండ్ సంస్కృత్ వర్డ్ భక్తి దర్ ఇస్ భ విచ్ ఈస్ a characteristic feature of the Lord, and Kti, Anurakti, and the love, which is a characteristic feature of a devotee. If these two, the characteristics of the Lord,
0: bhakti ni matrame manam poshinchukuntu poyinappudiki soyinappudu shakti rakti virakti mukti anurakti anni kudunu manaku praptisthayi.
1: Once we cultivate devotion, we get the capacity, we get the capacity to sacrifice, we get the love, and we get everything that is necessary added into us.
0: Manavuniki anurakti anetundi pranam vanti.
1: Love may be compared to the life breath of man.
0: Yajnavalu kuda cheppinattuga evaru evarini preminchinappatikini tana nimittame thanu preminchutunnadu kani parva nimittamu kaadu anetundi satyamu manaku artham avutundi.
1: Yajnavalka has told that whoever is loving, he is loving for himself and not for the sake of others.
0: Manavudu ee bhavamunandu bhava rogamunaku kuri ayyadu.
1: In this world, man has developed the disease of some bhava roga.
0: Prati okkati kudanu manaku rogame kaani bhogamu kaadu.
1: All that we see in life is more in the form of a disease rather than in the form of enjoyment.
0: Manaku aakali anetundi oka rogamu prarambhamaindi.
1: Take for example the disease of hunger.
0: Ee aakali anetundi rogamunaku annami deeniki aushadam.
1: Food is the medicine for the disease of hunger.
0: Ee annam anetundi manamu deeniki andinchinappudu ee aakali anetundi rogam nivarana avutundi.
1: When we give the medicine of food for this disease of hunger, this disease disappears.
0: Idi kevalamu bhogamani manam bhavisthunnam.
1: We think that this is really an enjoyment.
0: Sanchabacha paramanamulato koodinatundi aaharamu bhujinchatamu maha bhogamani bhavisthunnam.
1: Eating highly delicious variety of food, we consider that as a very big enjoyment.
0: Kaadu kaadu idi రోగములకు ఔషధమే.
1: బట్ ఇట్ ఇస్ నాట్ ట్రూ.
0: ఇట్ ఇస్ కొన్ని ఔషధములు అనేక విధమైనటువంటి యొక్క ఔషధములు మిక్స్ చేసి దాన్ని భుజిస్తుంటారు.
1: సమ్ టైమ్స్ మెడిసిన్స్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మిక్స్చర్ విచ్ కంటెయిన్
0: ఆకలి అనేటువంటి యొక్క ఈ రోగములకు పంచ భక్ష పరమాన్నములు ఇవన్నీ కూడాను ఒక మిక్స్చర్ గా తీసుకుని భుజించవలసి వస్తుంది.
1: For this disease of hunger, we get a mixture of a different variety, tasty types of food. But there is only a medicine.
0: Dahamu.
1: Thirst.
0: Idi kudamu oka rogame.
1: This is also a disease.
0: Deeniki challani paniyam andinchinappudu ee rogam nivarana avutundi.
1: When you give cold drink, this disease is cured.
0: Idi vidhamugane ee arshad vargamulu kama krodha roga moha madamachyamulu ivanni kudanu manavuni aavarinchinatunte rogamule.
1: In the same way, these six enemies of man, like lust, anger, hatred, and egoism,
0: ee vidhamainatunte rogamulaku aa vidhamainatunte charyale aushadhamulaga untunnayi.
1: For all these diseases also, there are different activities which become medicine.
0: Kanuka manavudu భోగమును అనుభవిస్తున్నానని విర్రవీగుతున్నాడే కాని ఇవి మానవుని ఉద్ధరించేటువంటి యొక్క భోగములు కాదు.
1: మ్యాన్ హెస్ బీన్ థింకింగ్ రాంగ్లీ దట్ హీఈస్ ఎంజాయింగ్ different types of
0: ఇది రోగముల చేత పీడింపబడేటువంటి యొక్క వ్యాధి.
1: He has been teased by a number of diseases.
0: కనుకనే ఈ సత్యాన్ని మనం గుర్తించి

0: గుర్తించేంత వరకు దేశం యొక్క భద్రతను మనం చూసుకోవాలి.
1: Therefore, until we recognize the resident of this body who is God, we have to be a little careful and
0: సమస్త సాధనలు కూడాను ఈ దేహం ద్వారానే మనం కలుపుతూ ఉన్నాం.
1: All the sadhanas have been done only with the help of this body.
0: సమస్త విషయములు కూడాను దేహం ద్వారానే తెలుసుకుంటున్నాము.
1: All the types of education we have been learning only through the body.
0: దైవత్వం యొక్క విశిష్టతను కూడాను దేహం ద్వారానే గుర్తిస్తూ ఉన్నాము.
1: The extraordinary speciality of God is also being learned through body.
0: దేహమును ఆధారం చేసుకుని దేహిని మనము చూడడానికి ప్రయత్నించాలి.
1: Taking body as the basis, we have to make an attempt to see the Lord inside it.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
1: If you think of God, he is not in some other world. He is actually residing inside the body itself.
0: పాపమనగా వేరు, పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin doesn't exist in some world far away. It depends upon the action that you do.
0: పాపం కాని పుణ్యం కాని మానవుని యొక్క దేహం యొక్క క్రియల చేతనే ఏర్పడుతూ ఉండాలి.
1: మెరిట్ ఆర్ డిమెరిట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై విత్ హెల్ప్ ఆఫ్ ది బాడీ.
0: కనుకనే ఈ దేహం అనేటువంటి చట్రం లోపల మనం వెతికి వెతికి వెతికి ఈ విధమైన దేహిని మనం గుర్తించాలి.
1: We have to make an incessant search and a serious search and find God's mirage body.
0: Seek, seek, and it shall be found.
1: It is said, seek, seek, and you will find it. It shall be found.
0: Manu vetiki, vetiki, vetiki, vetiki, darulo, praveshinchinappude, andulo, aa swaroopanni manam darshistamu.
1: If you seek for it inside the body with all earnestness, you'll be able to find it.
0: Aneka padarthamlu unnatundi gadilo kodunu mana praveshinchi vetikinappude manaku kavalsina padartham chikkutundi.
1: For example, if you go to a room where a number of articles are kept, only when you search you'll be able to get the article which you want.
0: Vetakaka puramu manaku kavalsina padarthamu labhinchadu.
1: Without searching you'll not get the article which you want.
0: తలుపు తట్టినప్పుడే లోపల ఉన్న యజమానుడు తలుపు తెరుస్తాడు.
1: ఓన్లీ వెన్ యూ నాక్ అట్ ద డోర్ ది ఇన్సైడ్ మాస్టర్ విల్ ఓపెన్ ఇట్.
0: అడిగినప్పుడే అమ్మాయిన బువ్వ పెడుతుంది.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మదర్ ఓన్లీ వెన్ యూ ఆస్క్ షీ సర్వ్స్ యూ ఫుడ్.
0: కనుక మనము అడగాలి అడగాలి, తలుపు తట్టాలి తట్టాలి, మన లోపల వెతకాలి వెతకాలి.
1: దేర్ ఫోర్ యూ హావ్ టు ఆస్క్ అండ్ ఆస్క్, నాక్ అట్ ద డోర్ అండ్ నాక్ అండ్ దెన్ యూ హావ్ టు సర్చ్ అండ్ సర్చ్, సీక్ అండ్ సీక్.
0: మనము తడుతున్నాం ఇప్పుడు తలుపులు.
1: We have been knocking at the door.
0: ఏ తలుపును దొరుకుతున్నాం విచారించుకోవాలి.
1: You have to just search and find out which particular door are you knocking.
0: మోక్ష తలుపును తెరుతున్నామా, బంధన తలుపును తోడుతున్నామా?
1: Whether you are knocking at the door of liberation or knocking at the door of attachment, you have to search.
0: కేవలము దైవముని నివసించేటువంటి తలుపులను మనం తట్టడం లేదు.
1: We have not been knocking at the door where God is residing inside.
0: దయ్యాలు నివసించేటువంటి తలుపులను మనం తడుతున్నాం.
1: We are knocking at the door where the devils are dwelling.
0: ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాము?
1: Whom are we approaching and taking shelter in?
0: ఆదర్శము చేత, అనురాగము చేత, అనురక్తి చేత మన పొట్టను చూచి ఇంత పట్టడి అన్నం పెట్టేటువంటి జగన్మాత అయినటువంటి దైవం యొక్క దీనిని ఆశ్రయిస్తున్నామా, అడుగుతున్నామా, లేక దయ్యాలను మనం ప్రార్థిస్తున్నామా, అల్పులను ప్రార్థిస్తున్నామా అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: We have to recognize the truth, whether we are asking the most merciful and a person who is holding his own life as an example, the mother of the universe, are we asking for food with her or are we asking for food with the devil who is merciless?
0: దైవాన్ని దర్శిస్తున్నాము.
1: We are looking at the law.
0: కానీ దైవత్వాన్ని ప్రార్థించడం లేదు.
1: But we are not asking the divinity itself.
0: మనం దైవాన్ని కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహాలను ప్రార్థిస్తున్నాము.
1: We are praying to God, no doubt, but we are asking for the worldly things.
0: కల్పవృక్షం దగ్గరికి వెళ్లి కేవలం కాఫీ పొడిని ఆశ్రయిస్తున్నాము.
1: We are going to wish fulfilling tree and asking for meaningless coffee powder.
0: కాదు కాదు, కల్పవృక్షం దగ్గర, కల్పతరువు దగ్గర మనము ఒక విధమైనటువంటి యొక్క జీవితమును సార్థకంగా ఉంచుకునేటువంటి పరతత్వాన్ని మనం ప్రార్థించి అందించుకోవాలి.
1: We have to pray for the principle which is transcendental to be given before the wish-fulfilling tree.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలో గుర్తించినప్పుడే మన భక్తి ప్రపత్తులు కూడాను అభివృద్ధి అవటం ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: our devotion will go on increasing and progressing only when we recognize some of these principles and then proceed.
0: కనుక మొట్టమొదట దైవము దైవము అనేటువంటి వాడు మన దేహం దేహమునందే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ అవర్ ఓన్ బాడీ.
0: ఈ దేహమునందు ఉండేటువంటి ఒక దైవత్వం వెతకాలనుకున్నప్పుడు మన దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ అండ్ సీక్ ద లార్డ్ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ వీ హ్యావ్ టు మేక్ అవర్ విజన్ ఇంట్రావర్ట్.
0: ఆ దైవం కోసం మనం ఏ రీతిగా మనం ఆరాటపడాలి?
1: అండ్ ఇన్ వాట్ వే షుడ్ వి ఆస్పైర్ ఫర్ ది లార్డ్?
0: మందలో మరిగిన మాటకై లేదూడ అంబా అంబా అని అరచినట్లు.
1: ఇట్ ఈస్ ఇన్ ది వే దాట్ ఎ కాజ్ విల్ బి క్రయింగ్ మోస్ట్ హార్ట్లీ ఫర్ ద మదర్ విచ్ హెస్ గాన్ అలాంగ్ విత్ ద హెర్డ్ ఆఫ్ కౌస్.
0: భర్త వాసిన కాంత విరహ వేదన సొక్కి మూల మూలల దాగి మూలిగినట్టు.
1: లైక్ ఏ చేస్ట్ వుమన్ హూ హ్యావ్ లాస్ట్ హర్ హస్బెండ్ అండ్ హూ క్రైస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది సెపరేట్.
0: ఆకలి చీతను అల్లాడుచున్నట్టి నిరుపేద అక్షంకు అడిగినట్లు.
1: లైక్ ఎ పర్సన్ హూ ఇస్ హంగ్రీ హూ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ ది పైన్స్ ఆఫ్ హంగర్ ఆస్కింగ్.
0: బిడ్డలు లేకను అల్లాడుచున్నట్టి ఆవేదన పడుతున్నటువంటి వానికి ఒక్క సుపుత్రుడు కావాలని హృదయపూర్వకంగా ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ రీతిగా ప్రార్థిస్తూ రావాలి.
1: ఇన్ ది సేమ్ వే ఆఫ్ ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ చిల్డ్రన్ విల్ బి ఆస్పైరింగ్ ఫర్ ఎ చైల్డ్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఎ చైల్డ్ విత్ ద గాడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్ విల్ హావ్ టు
0: ఆర్టుడై
1: విత్ ఎ ఫుల్ ఆఫ్ డివోషన్
0: తాదాత్మ తత్వాన్ని అనుభవిస్తూ
1: ఫీలింగ్ వన్ సెల్ఫ్ విత్ ద లార్డ్ అండ్ ప్రేయింగ్
0: దైవత్వంలో ఏకం కావడానికి తగినటువంటి పరితాపమును పొందాలి.
1: ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద లార్డ్ హీ హస్ టు జస్ట్ ప్రే ఫర్ హిమ్.
0: కానీ ఈనాటి మన ప్రార్థనలంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబర సంబంధమైన ప్రార్థనలుగా గోచరిస్తూ ఉన్నాయి.
1: బట్ ఆల్ అవర్ ప్రేయర్స్ టుడే ఆర్ ఓన్లీ పాంపస్.
0: మనసు నందు ఒకటి మాట నందు మరొకటి.
1: ఇన్సైడ్ ది మైండ్ వన్ థింగ్ అండ్ ఇన్ ద వరల్డ్ ఏ డిఫరెంట్ థింగ్.
0: మనోమాటలు రెండు కూడా ఏకమైనప్పుడే ఇది ప్రార్థనగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ సింక్రనైజ్ ది థాట్ ఇన్ యువర్ మైండ్ అండ్ ద వర్డ్ ఇన్ యువర్ మౌత్ ఇట్ బికమ్స్ ప్రేయర్.
0: మనోమాటలు క్రియారూపంలో చేర్చినప్పుడే ఇది పూజగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్ ఇట్ బికమ్స్ వర్షిప్.
0: మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తుడుగా మారిపోతాడు.
1: ఓన్లీ వెన్ యూ అచీవ్ యూనిటీ ఇన్ వర్డ్ యాక్షన్ అండ్ ఆల్సో థాట్ యూ బికమ్.
0: కనుకనే మనస్సేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ ది సేమ్ థింగ్ ఇన్ ద థాట్ సేమ్ థింగ్ ఇన్ ద వర్డ్ అండ్ సేమ్ థింగ్ ఇన్ ద.
0: అయితే ఈనాడు మనము ఈ మూడింటి యొక్క ఏకత్వమును ఆచరిస్తున్నామా అనుభవిస్తున్నామా?
1: టుడే విల్ హ్యావ్ టు వెరిఫై వెదర్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ పర్టికులర్ పార్ట్.
0: మనసు ఒకవైపున మాట మరొకటిగాను క్రియ మూడవదిగాను మనం ఆచరిస్తున్నాము.
1: థాట్ వర్డ్ అండ్ డీడ్ ఆర్ గోయింగ్ ఇన్ త్రీ డిఫరెంట్ డైరెక్షన్స్ బట్ దేర్ ఇస్ నో యూనిటీ బిట్వీన్ దెమ్.
0: కనుకనే మనం ఈనాడు మహాత్ములుగా మారటం లేదు.
1: దేర్ ఫోర్ వీఆర్ నాట్ బికమింగ్ మహాత్మా దీస్ డేస్.
0: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మన్ అన్యత్ దురాత్మనం.
1: Thought is different, word is different, action is different. This is the characteristic of a bad fellow and a duratma.
0: Kanuka, ee vidhamainatundi action anta kudanu daivam daggara chellavu.
1: All these things will not work with God.
0: Yad bhavam tad bhavatihi ani yakti tattamo atti phalitamu untuntadi.
1: Your thoughts will bring you the results.
0: Yakti pindyo atti rotte.
1: The size of the cake depends upon the quantity of
0: flour. Yetti tindo atti threpu.
1: Your hiccup depends upon the food that has just taken.
0: Yetti bhavamo atti bahyam.
1: And whatever you are feeling is reflected in the way that you talk.
0: Kanuka manamu bhavamunu parishuddhamu gaavinchukuneetundi prayatnamunaku mottamota manamu mundanje veyyali.
1: In the very first place, therefore, we have to try to purify our own feelings.
0: పరిశుద్ధమైనటువంటి ప్రేమనిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: మేక్ అవర్ లవ్ ప్యూర్.
0: క్షమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. క్షమ
1: వీ హావ్ టు జస్ట్ డెవలప్ ఫర్దర్.
0: క్షమకు మించినటువంటిది మరొకటి జగత్తులో లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఫర్దరెన్స్.
0: క్షమ సత్యము.
1: ఫర్దరెన్స్ ఇస్ ట్రూ.
0: క్షమ ధర్మము.
1: ఇట్ ఈస్ రైషియస్నెస్.
0: క్షమ వేదము.
1: ఇట్ ఈస్ వేద.
0: క్షమ అహింస.
1: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్.
0: క్షమ సర్వము.
1: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్.
0: క్షమ సంతోషము.
1: ఇట్ ఈస్ హ్యాపీనెస్
0: క్షమ దయ
1: ఇట్ ఇస్ కంపాషన్
0: క్షమ సర్వస్వము సర్వలోకములందున్నాడు
1: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్ ఇట్ ఇస్ సెడ్
0: ఈ క్షమత్వాన్ని మనము అనగా ఓపిక అనగా ఓరిమి
1: పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్
0: ఈ ఓరిమిని మనం సాధించినప్పుడే దైవాన్ని సాధించిన వారం అవుతాం
1: ఓన్లీ వెన్ యూ హావ్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ యూ బి ఏబుల్ టు
0: ప్రతి చిన్న విషయమునకు కూడాను మనం టెన్షన్ టెంపర్ ఒక విధమైనటువంటి యొక్క ఆవేదన ఆవేశమును కూడాను మనం చేసుకుంటున్నాం అభివృద్ధి పరచుకుంటున్నాం
1: ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ వి లూజ్ టెంపర్ అండ్ వి గెట్ ఇంటు టెన్షన్
0: ఈ ఆవేశము చాలా ప్రమాదం
1: This anger is rather dangerous.
0: ఈ ఆవేశము మానవుని యొక్క జీవితమునే క్షీణింప చేస్తుంది.
1: This anger is going to ruin the very life of man.
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గనుగును పాపపు పనులను చేయచ్చు ఛీ సొమ్మనిపించుకున్నట చేకూరుచుంది.
1: A person who suffers from anger will not be able to achieve anything at all. He will only be looked upon with a disgust and no one would like him.
0: ఇంతే కాదు ఈ కోపం వల్ల తన కలిమి భంగపుచ్చును
1: నాట్ ఓన్లీ దాట్ హీ వుడ్ లూజ్ హిజ్ ఓన్ వెల్త్ ఆల్సో
0: తనకుండర గౌరవము దగ్ధము చేయును
1: ఆల్ ది ఆనర్ దట్ హీ ఎంజాయ్స్ విల్ బర్న్ టు యాషెస్
0: తన వారలకు ఎడసేయును
1: అండ్ ఇట్ విల్ బ్రింగ్ సెపరేషన్ ఫ్రమ్ ది పీపుల్ హూ ఆర్ దేర్
0: జనులకు కోపము వలన సర్వము చెడుగును
1: ఆన్ అకౌంట్ ఆఫ్ యాంగర్ పీపుల్ విల్ లూజ్ ఎవ్రీథింగ్
0: కనుకని ఈ కోప తాప ఈశ్వర దశోయ దంభములను అరికట్టే నిమిత్తమై భగవద్గీత యందు భక్తి యోగమునందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకోమని పదే పదే ప్రబోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: దేర్ఫోర్ ఇన్ భగవద్గీత కృష్ణ హాస్ బీన్ టీచింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ది నీడ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ ఇట్ బికాస్ దిస్ పర్టికులర్ హేట్రేట్ జలసీ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ట్రేట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ హార్మ్
0: ప్రేమ ద్వేషాన్ని ఎరుగదు
1: లవ్ డస్ నాట్ నో
0: ప్రేమ స్వార్థానికి ప్రవేశం ఇవ్వదు
1: లవ్ డస్ నాట్ అలౌ సెల్ఫిష్నెస్ టు ఎంటర్
0: ప్రేమ ఎవరిని ఆశ్రయించదు
1: లవ్ డస్ నాట్ టేక్ షెల్టర్ ఇన్
0: ప్రేమ నిరంతరము ఇచ్చుటే గాని పుచ్చుకునేటం ఉండదు
1: లవ్ నోస్ ఓన్లీ గివింగ్ అండ్ డస్ నాట్ నో రిసీవింగ్
0: కనుకని ఈ ప్రేమతత్వమే దైవత్వం
1: దేర్ఫోర్ లవ్ ఈజ్ గాడ్
0: అట్టి దైవత్వాన్ని మనం పొందవలనన్నా తిరిగి దైవ గుణములు మనలో అభివృద్ధి కావాలి
1: ఇఫ్ యూ వాంట్ అక్వైర్ లవ్ అండ్ యూ వాంట్ అక్వైర్ గాడ్ విల్ హావ్ టు డెవలప్ దిస్ పర్టికులర్
0: పుట్టిన చంద్రుణ్ణి మనం చూడాలనుకున్నప్పుడు ఒక టార్చ్ లైట్ లేక అరికండంటను లేకపోతే పెట్టె మ్యాచ్ లైట్ మనకు అక్కర్లేదు చంద్రుడి యొక్క వెలుతురు ఆధారంతో చంద్రుడు చూడాలి
1: ఇఫ్ యూ వాంట్ టు సీ మూన్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ఎ టార్చ్ లైట్ ఆర్ సమ్ క్యాండిల్ లైట్ ఎక్సెట్రా ఇన్ ది లైట్ ఆఫ్ మూన్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు సీ మూన్
0: కనుక దైవాన్ని మనం పొందవలనంటే దైవం ప్రేమ స్వరూపుడు
1: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ అండ్ రీచ్ గాడ్ గాడ్ ఈజ్ ది వెరీ ఎంబోడీ
0: ప్రేమ స్వరూపుణ్ణి పొందాలనుకుంటే ప్రేమ ఆధారంతోనే పొందొచ్చును కానీ జప తప ధ్యాన ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు
1: ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ లవ్ యూ కెన్ రీచ్ గాడ్ బికాస్ ఈజ్ ది వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ దర్ ఇస్ నో నీడ్ ఫర్
0: ఈ ప్రేమ పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు మనకు ఈ సాధన అవసరం
1: బట్ దర్ ఇస్ నీడ్ ఫార్ దీస్ సాధనాస్ లైక్ జప తప ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ లవ్ బికమ్స్
0: చంద్రుడు మంచిగా ప్రకాశిస్తూ ఉండినప్పటికీ మనం కన్నులు మూసుకుంటే చంద్రుడు మాత్రం ఏ రీతిగా కనిపించగలడు
1: ఈవెన్ ఇఫ్ మూన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ హిమ్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్
0: కనుక జపము తపము ధ్యానము భజన ఇత్యాది సత్కర్మ అన్ని కూడాను మన దృష్టిని వికసింపచేస్తుంది దృష్టిని ప్రసరింపచేస్తుంది
1: ది గుడ్ యాక్ట్స్ లైక్ జప తప ధ్యాన ఎట్సెట్రా will make your will open your eyes and make your vision clear so that you'll be able to enjoy and see the Lord
0: karuka ee vidhamaina sadhanalu pavitramaina prabodhalu manam kontha varaku nu aalakinchi daani artham chesukoni aacharani endu unchinappude manamu danyulam avtam anekunti satyanni ee naadu meeru gurtinchali
1: today we have to recognize that only when we listen to such great words and only when we understand them clearly and only when we practice them would we'll be able to reach that goal
0: ee vidhanga nityamu ee oka gantaina kudanu ee pavitramaina kaalamunu saatvikam gaavinchukovatam cheta kaayam kudanu danyam avutundi punyamunu pogu chesukunna varam avutamu aneetunte oka sadbhavam cheta sadhrudayulaipoyi ilanti avakasanni meeru durviyoga parchukokunda taginatunte yaktiniga meeru anubhavinchi aanandinchi meeru danyulu kavalani nenu aashisthunnanu
1: Swami has been providing this opportunity at least for 1 hour. We can use our time in the right way and thus get the benefit out of this.
2: That was the fifth discourse in a series of 34 discourses on Gita Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 6th August 1984, Bhagavan showed us how seeing God within oneself is superior to any other form of external worship.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: Sairam, dear listeners, as the most intelligent form of creation, only human beings enjoy superior discrimination. It is therefore essential for us to discriminate between the good and the bad in all our thoughts, words and deeds. In today's discourse, Bhagwan Baba emphasizes this point and urges everyone to always seek good company. Let us now listen to the pearls of wisdom by Bhagwan Baba from a discourse delivered during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam on the 10th of August 2006.
1: Khanda khandam tarar khyati narjinchina mahaniyulanu ganna matrubhumi khanda khandam tarar khyati narjinchina mahaniyulanu ganna matrubhumi sangeeta sahitya shastriya vidyalandu di shakti jupina divya bhumi పాండిత్యమున చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి ఇట్టి భూమి యందు జననమంది సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపనే దివ్య భూమి ఇంతకన్నాను వేరేది ఎరుగపరతూ సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా
2: దిస్ ఇస్ ద ల్యాండ్ దట్ హాస్ గివెన్ బర్త్ ద సెయింట్స్ సేజెస్ అండ్ సీయర్స్ అండ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లిటరేచర్ అండ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ రిప్యూట్ What more could be conveyed to this assembly of noble souls?
1: Pavitratva Swaruprayana, Ruthikulara, Prajalara, Balulara.
2: The noble priests who are highly sacred, devotees and students.
1: Bharata Bhumi, Chala, Bhagya Bhumi. బంగారు వంటి భూమి మహాసాధ్వికులను మహాసాధ్వీమణులను మహాపండితులను మహాసంగీతవరులను కన్న భూమి ఈ భారత భూమి
2: భారత్ ఇస్ రియల్లీ అఫ్లూయెంట్ ఇట్స్ రిచ్ ఫుల్ ఆఫ్ కల్చర్ దిస్ ఈస్ ద ప్లేస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ పీపుల్ ఆఫ్ స్కాలర్స్ అండ్ the women of chastity, men and women of valor and courage.
1: Itti bhoomi yandu janminchi koodanu, andulo ye chinna vahyamayana koodanu, gamanchi koodanu pootamu, chala duradrushtamu.
2: It's really bad luck, having been born in the sacred land, that we are not able to observe, imbibe even a fraction of the ancient glory and rich cultural heritage.
1: పొద్దున నుంచి హెడ్ ప్రిస్ట్ జరుపుతున్నటువంటి ఒక కార్యక్రమంలో చాలా చిత్ర విచిత్రమైనటువంటివి
2: ఆల్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ది హెడ్ ప్రిస్ట్ సిన్స్ ద మార్నింగ్ ఇస్ రియల్లీ మిస్టీరియస్ అండ్ వెరీ పెక్యూలియర్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్
1: చిత్రంబులు
2: పెక్యూలియర్
1: విచిత్రంబులు
2: అండ్ ఇట్ మిస్టీరియస్
1: చిత్రంలో ఒక చిత్రమైన చిత్రంబులు
2: అండ్ ఇట్ ద మిస్టరీ ఆఫ్ ద మిస్టరీస్
1: ఇట్టి విచిత్రమైనటువంటి చిత్రములను చూస్తూ మానవుడు కంటితో చూస్తున్నారే కాని హృదయంతో అనుభవించడం లేదు
2: ఆల్ ద మిస్టరీస్ ఆర్ అబ్జర్వ్ ఆర్ విట్నెస్డ్ బట్ దే ఆర్ నాట్ ఫెల్ట్ ఇట్ హార్ట్
1: పెద్దలు చెప్పినటువంటి విషయములను మనము చెవులతో విన్నప్పుడు వాటిని హృదయంతో అనుభవించాలి
2: వాట్ ఆల్ దట్ వి హియర్ ఫ్రమ్ ఎల్డర్స్ నాట్ సింప్లీ హియర్ But we should accept them, take them to heart.
1: Manasekam, vachasekam, karmanekam, mahatmanam.
2: It's only a noble man where you find the harmony of thought, word and deed.
1: Manas anyat, vachas anyat, karma anyat, duratmanam.
2: It's a wicked man who will not have any kind of unity in thought, word and deed.
1: Kanuka, prati manavudu kudanu, vinna vishayamulanu, kanna vishayamulanu, chakkaga hrudayaniki andinchi, tadwara varu anubhavinchadaniki prayatninchali.
2: Therefore every person, whatever that he hears, whatever that he witnesses, whatever that he enjoys and treasures in the heart, must experience in the daily life.
1: Bharata Deshamanandu, Indu Chuchinanu Kudanu, Itti Pavitramainatuvanti Yokka Sangeeta Sahitya Vidyalanu Enniyo Manamu Vintunnamu Chustunnamu.
2: In Bharat, wherever you go, you come across this excellence in the field of literature and music.
1: ఇదియే భగవంతుడు బోధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి బోధన.
2: దిస్ ఇస్ ట్రూలీ స్పీకింగ్ ద టీచింగ్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్ టు దిస్ భారత్.
1: శ్రవణం,
2: లిసనింగ్,
1: కీర్తనం,
2: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
2: చాంటింగ్,
1: పాదసేవనం,
2: సర్వీస్,
1: వందనం,
2: సాల్యుటేషన్,
1: అర్చనం,
2: వర్షిప్,
1: దాస్యం,
2: సర్వ్యూ,
1: స్నేహం,
2: ఫ్రెండ్షిప్,
1: ఆత్మ నివేదనం,
2: సెల్ఫ్ సరెండర్.
1: ఈ నవవిధమైన భక్తుడు కూడా ఎన్నో విధమైన మార్గములను ప్రబోధిస్తూ వచ్చాడు.
2: అండ్ ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ హావ్ బీన్ టాట్ అండ్ ప్రొపగేటెడ్ సిన్స్ లాంగ్.
1: భారతదేశమునందు ఉన్నటువంటి యొక్క భక్తి శ్రద్ధలు మరి ఏ దేశమునందు కూడా నువ్వు కానరావు.
2: ఇట్స్ ఓన్లీ ఇన్ భారత్ వేర్ యూ ఫైండ్ ద హైట్స్ ఆఫ్ డివోషన్ అండ్ సిన్సెరిటీ which are not noticed anywhere.
1: కనుకనే అన్ని ప్రాంతములు ఎందు కూడాను అల్లకల్లోలములు అలవడిపోయిపోయాయి.
2: You find elsewhere the agitations, troubles and turmoil.
1: కానీ ఒక్క భారతదేశం నందే ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు కలిగినా, ఎన్ని బాధలు సంభవించినా శాంతంగా భగవంతుని యొక్క నామం చేతనే తప్పించుకుని పోతున్నారు.
2: It is only in Bharat who could bear all the difficulties, losses and the problems, calamities, and they could bear this in a state of peace, chanting, thinking of God.
1: Itti pavitramainatuvanti prantamu, itti pavitramainatuvanti pradeshamu, mari endukudanu kanaradu.
2: This kind of sanctity, this sort of sacredness is not noticed anywhere in the world.
1: Prapanchamulo endu chuchinanu, endu vinnanu, anniyu dukkamule, vicharamule, కష్టముదే.
2: ఆల్ ఓవర్ ది వరల్డ్ వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ ద డిఫికల్టీస్ ద ప్రాబ్లమ్స్ మిజరీ సాడ్నెస్ యాంగ్జైటీస్ ఓన్లీ.
1: ఇట్టి ప్రదేశమునందు మనం ఉద్భవించటము, మనం పుట్టటము, మన జన్మలు రావటము చాలా అదృష్టమైనటువంటిది.
2: ఇట్ ఇస్ అవర్ గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ యు హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ అండ్ హై సాంక్టిటీ.
1: ఇట్టి యజ్ఞయాగాదులు మరి ఎందు కూడా నువ్వు కానరావు.
2: ద సీక్రెట్ రైట్స్, ద సీక్రెట్ రిచువల్స్ సచ్ అస్ యజ్ఞయాగ ఆర్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: యజ్ఞయాగములు అంటే కేవలం ఏదో కొన్ని అగ్ని కార్యములు కావించుకుంటూ భగవంతుడికి అర్పితం గావించుకోవటం, ఇది మాత్రమే యజ్ఞమని చెప్తున్నారు.
2: వి డిక్లేర్ యజ్ఞయాగ ఈజ్ స్పెండింగ్ టైమ్ ఇన్ కంటెంప్లేషన్ ఇన్ ద థాట్ ఆఫ్ గాడ్.
1: యజ్ఞము అనగా భగవంతుడికి అర్పితం చేయటము, భగవంతుణ్ణి ప్రీతి కల్పించడము, భగవత్ప్రీతికి పాత్రలు కావటము, ఇదే నిజమైనటువంటి యజ్ఞము.
2: యజ్ఞ మీన్స్ ఆఫరింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్, డూయింగ్ ఎన్ యాక్ట్ యాజ్ టు ప్లీజ్ హిమ్, యాజ్ టు మేక్ హిమ్ హ్యాపీ. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యజ్ఞ.
1: నీ స్వార్థం కోసము, స్వప్రయోజనం కోసము కాదు.
2: యజ్ఞ ఈజ్ నాట్ టు బి పర్ఫార్మ్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫిష్నెస్ ఆర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: పరుల కోసమును, ప్రపంచం కోసము, లోక కళ్యాణ నిమిత్తమై ఏర్పడినటువంటి యజ్ఞములు.
2: యజ్ఞాస్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ, ఫర్ అదర్స్, ఫర్ ద హోల్ యూనివర్స్.
1: ఈ యజ్ఞయాగాది క్రతువులు అనాది కాలం నుండి కూడాను మన భారతదేశంలో అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
2: యజ్ఞయాగ ద సీక్రెట్ స్పిరిచువల్ రైట్స్ హ్యావ్ బీన్ ఎంకరేజ్ అండ్ ఫాస్టర్డ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ.
1: త్రేతాయుగం నుండి కూడా ఎన్నో యజ్ఞములు యాగములు జరిగాయి.
2: యజ్ఞయాగ took place even in times of
1: కానీ ఆనాటి రాక్షసులు ఈ యజ్ఞయాగములను భగవం పరుచుతూ వచ్చారు.
2: In those times the demons acted against the performance of yajñas and yagas.
1: Karanam yajña yagadul yokka vishayamu satyamu variki teliyakapovatame.
2: They did not encourage any yajña yaga demons in those times because they did not follow the path of truth.
1: Dwapara yugam vachetappatiki
2: the dawn of Dwapara age
1: kontha varaku kodanu artham chesukovadaniki prayatnincharu.
2: People made an attempt to understand to some extent.
1: ఎన్నో యజ్ఞ యాగములు జరిగినప్పటికీ జనకునకు ఏమాత్రము తృప్తి జరగలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మెనీ యజ్ఞ యాగాస్ హి వాస్ నాట్ టోటల్లీ సాటిస్ఫైడ్.
1: హూ? జనక.
2: జనక వాస్ నాట్ టోటల్లీ సాటిస్ఫైడ్.
1: కనుక మనము ఈనాడు అందరు కూడా చదువుకున్న చుట్టూ వారే.
2: టుడే ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్.
1: యజ్ఞం అంటే ఏమిటి, యాగం అంటే ఏమిటి, క్రతు అంటే ఏమిటి అనేటువంటిది సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారు.
2: దే కుడ్ అండర్స్టాండ్ టోటల్లీ వాట్ యజ్ఞ ఇస్, వాట్ యాగ ఇస్, వాట్ ఆర్ రిచువల్స్.
1: కేవలము మానవులైనటువంటి వారు ప్రతి మానవుడు ఈ యజ్ఞయాగాది కతువులు నిత్యము ప్రతి శరము కూడా చేస్తూ రావాలి.
2: ఇన్ఫాక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ నెసెసరీ పర్ఫార్మ్ దీస్ యజ్ఞాస్ యాగాస్ అండ్ సేక్రెడ్ రిచువల్స్.
1: అనగా ఏ కార్యం చేసినప్పుడు కూడా భగవత్ప్రీతి అర్థం అని పలకారు.
2: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వన్ షుడ్ పర్ఫార్మ్ విత్ కంప్లీట్ కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ దట్ వన్ డస్.
1: అడుగడుగులకు దైవం యొక్క ప్రీతి మనలో ఆవిర్భవించాలి.
2: ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ ఇట్ షుడ్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్ టు ప్లీజ్ హిమ్.
1: నేను చేయటన్నీ కూడా భగవత్ప్రీతి అర్థమై చేస్తున్నాను.
2: వాట్ ఆల్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఓన్లీ టు ప్లీజ్ గాడ్.
1: నన్ను ప్రీతించడం కోసమే మిమ్మల్ని పుట్టించాము.
2: And in fact, you are born for this purpose to please God.
1: కేవలము తిండి తీర్థాలతో జీవితం గడుపుకొని కార్యము ముగించుకోవటం కాదు.
2: The life does not revolve around the food, raiment and shelter, eating and drinking alone.
1: కానీ మానవుడు తన యొక్క జీవితమును ధన్యం చేసుకునే నిమిత్తం.
2: In fact, man should live for his own liberation, redemption.
1: తన సత్యాన్ని తాను గుర్తించాలి.
2: He should know his own truth, his own nature.
1: ఎవరిని చూసినాము మనము మీరెవరండి మీరెవరండి మీరెవరండి అని ప్రశ్నిస్తాము.
2: Whosoever we come across, we go on inquiring, who are you, who are you?
1: కానీ తానెవరో తను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: బట్ ద మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిస్ ఓన్ నేచర్ టు బిగిన్ విత్.
1: హూ ఎమ్ ఐ
2: డజంట్ పుట్ ఎ క్వశ్చన్.
1: మొట్టమొదటి నీవెవరో నీవు గుర్తించుకుంటే పనులు ఎవరో నీకు తెలుసుకోవడానికి వీలవుతుంది.
2: సో ఇఫ్ యు ఫైండ్ ఎన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ ఎమ్ ఐ దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అదర్స్.
1: ఈనాడు హూ ఆర్ యూ ఈ అంటే ప్రశ్నలు వేసి వ్యర్థం చేస్తున్నారు కాలమును.
2: టుడే వి గో ఆన్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ అండ్ దస్ వేస్ట్ టైం.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదపదమాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమితాయ నమః. తానే తాను కాలం.
2: గాడ్ ఈజ్ టైమ్, ఈజ్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, ఈజ్ బియాండ్ టైమ్, హీ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: కనుక ఒక్క క్షణమైన కూడా మనం వ్యర్థం చేయకూడదు.
2: దెర్ఫోర్ వి షుడ్ నాట్ వేస్ట్ ఎ మూమెంట్.
1: కేవలము శారీరక సంపత్తి కోసమని, మానసిక సంపత్తి కోసమని, ఇంద్రియ ఆనందముల కోసమని ప్రాకులాడుతున్నారే కాని కేవలము ఆత్మతృప్తి నిమిత్తమై ఎవ్వరు కూడా ప్రాకులాడటం లేదు.
2: వి స్ట్రగల్ హార్డ్ ఫర్ అవర్ ఫిజికల్ ప్రోగ్రెస్, ఫర్ మెంటల్ అచీవ్మెంట్స్ అండ్ టు సాటిస్ఫై అవర్ సెన్సెస్, బట్ వీఆర్ నాట్ లివింగ్ ఫార్ ద రికగ్నిషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: కేవలము ఈ ఇంద్రియముల సుఖం ఎంతవరకు,
2: ద సెన్సువల్ ప్లెజర్ హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్,
1: ఈ దేహం యొక్క ఆనందం ఎంతవరకు,
2: హౌ లాంగ్ ద బాడీ హ్యాపీనెస్ లాస్ట్.
1: కనుక ఇవన్నీ కూడా క్షణంలో క్షణంలో పోయేటువంటి మేఘములే.
2: దీస్ ఆర్ ఆల్ మొమెంటరీ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్.
2: దీస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఒక్కటి మాత్రమే పర్మనెంట్.
2: బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్ ఇస్ పర్మనెంట్.
1: అది నీ హృదయమే.
2: దట్ ఈస్ ది హార్ట్.
1: అది ఏమి హృదయానికి తృప్తి చేయాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ సాటిస్ఫై అవర్ ఓన్ హార్ట్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మనం ఆ హృదయాన్ని తృప్తిపరచుకునే నిమిత్తమై మనం ప్రయత్నించాలి.
2: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు సాటిస్ఫై అవర్ ఓన్ హార్ట్.
1: ఇవన్నీ కూడా కేవలము దివ్యమైనటువంటి యొక్క సత్సంగం చేతనే ఏర్పడుతున్నాయి.
2: దిస్ ఇస్ పాసిబుల్ బై అసోసియేటింగ్ అవర్ సెల్స్ ఇన్ ది సేక్రెడ్ గుడ్ కంపెనీ.
1: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి.
2: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ out of good company, we develop this detachment, the steady mindedness, and that ensures the liberation ultimately. By joining the bad company, you become bad.
1: Tell me your company, I shall tell you what you are.
2: Therefore it is said, tell me your company, I shall tell you what you are.
1: నీవు ఎట్టి వారితో చేరుదువో నీ యొక్క గుణములు కూడాను అట్టివిగానే మారును.
2: As is the company, so you become. Depending upon the people you associate yourself, you develop those qualities.
1: కనుక పెద్దలైనటువంటి వారితో, విద్యావంతులతో, కేవలము ఆధ్యాత్మిక చింతన చేయ వారితో మీరు కలవాలి.
2: Therefore elders and educated people should join the company of spiritual minded people.
1: ఈనాడు ఇక్కడ చేరినటువంటి యొక్క సత్సంగము గొప్ప సత్సంగము.
2: The spiritual company here is no blessed, very great.
1: ఇలాంటి కంపెనీ మనకు ఎక్కడ కూడా లభ్యం కాదు.
2: This sort of company of spiritual excellence is not noticed, not available anywhere.
1: ఇలాంటి కంపెనీ మనకు చేరినప్పుడు మనం ఇలాంటి కంపెనీ యొక్క పావములే మనలో ఆవిర్భవించాలి.
2: When you join this company, spiritual company, you develop spiritual thoughts.
1: కనుక ఎట్టి దానితో మనము ఒక కర్ర ఉంటుంది, కర్రకు అగ్ని అంటుకున్నప్పుడు,
2: when the wood catches fire, when you light it up,
1: ayaka karakunnatundi yokka dinni pogalu roopanga maarutundi,
2: and you find the flame there after the smoke above.
1: Ee smoking elantido daniki megham elantiviga vastuntai.
2: As is the smoke, so is the cloud above.
1: Aa megham rettivo varsham attuvadiyade undu.
2: As is the cloud, so is the rainfall.
1: Kalukuni manamu ee varshamulaku manam lobadutunnamu. Ee varshamu sariyaina varsham kaakunda pothundi.
2: In fact, we want rains, but we don't have proper rains today.
1: Manavudu water chetane jeevisthunnadu.
2: Man lives because of water.
1: Water manchi lenappudu manishi kuda manchi vaadu, manchi maatalu, manchi talampulu tanlo aavirbhavisthunnayi.
2: When the water is pure, the person will live long with pure thoughts, with pure mind.
1: Inaadu anni rogamulaku moola kaaranamu neere.
2: For all diseases, it is the water that is the cause.
1: అంతేకాకుండా చుట్టూ ఉన్న వాతావరణం కూడాను దానికి కారణంగా అవుతుంది.
2: అండ్ ది ఎన్వైరన్మెంట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్.
1: కనుక మనం ఉన్నటువంటి యొక్క స్థానంను పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ కీప్ అవర్ ప్లేస్ క్వైట్ క్లీన్ అండ్ ప్యూర్.
1: త్రాగేటువంటి నీరు కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
2: అండ్ అవర్ డ్రింకింగ్ వాటర్ షుడ్ బి నెసెసర్లీ ప్యూర్.
1: అప్పుడే మానవుడు ఆరోగ్యవంతుడిగా అయిపోయి ఆనందాన్ని అనుభవిస్తాడు.
2: దెన్ ఓన్లీ మ్యాన్ వుడ్ బి హెల్దీ అండ్ బ్లిస్ఫుల్.
1: ఆరోగ్యమునకు ఆనందమే ప్రధానము.
2: ఫర్ హెల్త్ ఇట్ ఇస్ ద బ్లిస్, దట్స్ హ్యాపీనెస్, దట్స్ ద ప్రైమోర్డియల్ కాజ్.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ కూడా యువకులుగా ఉండటం చేత మీకు పదార్థము, వాతావరణము చాలా అతి ముఖ్యమైనటువంటిదిగా ఉండాలి.
2: యువర్ యంగ్స్టర్స్, యూ షుడ్ రియలైజ్ ద మెటీరియల్ అండ్ ఎన్వైరన్మెంట్ ఆర్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్.
1: కనుక సత్సంగంలో మీరు చేరండి.
2: దేర్ఫోర్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: మంచి మాటలు, మంచి ఆటలు, మంచి పాటలు తగినటువంటి ఒక స్థానంలోనే మీరు ప్రవేశించాలి.
2: Therefore join the company where there will be singing, there will be good games and sports, where good words are spoken.
1: కనుక మీ గేమ్స్ లోపలనటువంటి ఒక ఫలితమే మీ జీవిత ఫలితము.
2: And then this life is a game, and this, the win, the victory, will decide your life.
1: కనుక మీ గేమ్స్ సరియైనటువంటి మానవునికి మానవోద్ధరణ గావించేటువంటిగా ఉంటుండాలి.
2: Therefore this life which is a game should end up in the emancipation of our life.
1: ఎవరితో మాట్లాడినప్పటికీ మీరు శాంతంగా ప్రేమతో కరుణతో మాట్లాడాలి.
2: Whomsoever you converse with, you should be peaceful, you should be calm, quiet.
1: కఠినమైనటువంటి పదములను ఉపయోగించకూడదు.
2: You should never use harsh words.
1: ఈ కఠినమైనటువంటి పదముల వల్ల హృదయం చాలా కరిగిపోతుంది.
2: And because of the harsh words, it will affect your heart.
1: కనుకనే మంచి మాటల చేత, పవిత్రమైనటువంటి పలుకుల చేత వారి హృదయాన్ని కరిగించాలి.
2: Therefore we should speak in such a way, sweet and soft, so as to melt the heart of the other.
1: కనుకనే hurt never, help ever.
2: భగవాన్ says help ever, hurt never.
1: అందరికీ మనము సహాయంగా ఉంటుండాలి.
2: Therefore we should help everybody.
1: దీనిని సహనాభవతు, సహనోభవతు, సహవీర్యం కరవావహి. నీవు మంచి మాటల చేత నీవు స్నేహం చేసుకోవాలి.
2: యూ కెన్ డెవలప్ బై ఫ్రెండ్షిప్, బై టాకింగ్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ.
1: నీవు మంచి వారితో కూడినప్పుడు నీకు మంచి హృదయం వస్తుంది.
2: వెన్ వన్స్ యూఆర్ ఇన్ గుడ్ కంపెనీ, యూ విల్ హ్యావ్ గుడ్ హార్ట్.
1: గుడ్ థాట్స్ మనలో వచ్చినప్పుడు గుడ్ కర్మను మనం చేస్తాము.
2: వెన్ వన్స్ యూ హ్యావ్ గుడ్ థాట్స్, యూ విల్ గెట్ ఇన్ టు గుడ్ యాక్షన్.
1: గుడ్ యాక్షన్ చేసినప్పుడే గుడ్ ఫలితం కూడా లభిస్తుంది.
2: గుడ్ యాక్షన్ విల్ సర్టన్లీ కన్ఫర్ ద గుడ్ రిజల్ట్స్.
1: కనుకని మీరు మంచి మాటలతో నోటినిచ్చినందుకు, నాలుకనిచ్చినందుకు పవిత్రమైనటువంటి మాటల చేత పలకాలి.
2: దేర్ఫోర్ దిస్ టంగ్ దట్ హస్ బీన్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ షుడ్ బి యూటిలైజ్డ్ ప్రాపర్లీ, దట్ వీ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక మాటలు ఒక భారతదేశం నుండి మనకు లభిస్తాయి.
2: ద సేక్రెడ్ వర్డ్స్ ఆర్ అటర్డ్ ఆర్ స్పోకన్ హియర్ ఇన్ భారత్ అలోన్.
1: ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు దయచేయండి, రండి, కూర్చోండి అని మంచి మాటలతో చెప్పాలి.
2: When elders visit you, you invite them, you welcome them, offer them seats.
1: Pandi, pandi. Ani aavrithiga manam kadinanga palakkoodadu.
2: You cannot be harsh. You can say you may go and you cannot use in a harsh tone.
1: Nee yokka manchi chettulaku nee maatale mukhyamu.
2: The good and bad depend upon the words that you use.
1: Nee manchi maatalu maatladithe neeku manchi sthaname labhistundi.
2: If you speak well, you'll get into good position.
1: జవాబు చెప్పేటువంటి వారు కూడా మంచిగా జవాబు చెప్తారు.
2: ది అదర్స్ ఆల్సో విల్ రెస్పాండ్ ఈక్వలీ వెల్.
1: కనుక మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు మీ ఎడ్యుకేషన్ లోపల గర్వం వచ్చిందని మీ యొక్క జీవితమే గర్వమయంగా ఉంటుంటుంది.
2: ఇఫ్ యూ డెవలప్ ది సెన్స్ ఆఫ్ ప్రైడ్ యాజ్ అ స్టూడెంట్, ద హోల్ లైఫ్ విల్ హ్యావ్ టు స్పెండ్ ఇన్ ప్రైడ్ అండ్ ఈగో.
1: కనుక మాటలు మంచివి అయినప్పుడు మన యొక్క హృదయం కూడా మంచిదవుతుంది.
2: వెన్ వన్స్ యువర్ వర్డ్స్ ఆర్ స్వీట్ naturally the heart also is sweet.
1: Heart absolute ga untunto appudu manam chesetundi sankalpam ranni kudunu sweet ga ne untuntai.
2: When one's heart is sweet, all our thoughts are bound to be sweet.
1: Mottamotta hrudayanni pavitram gaavinchukoni soft ga chesukoni sweet ga maarchukondi.
2: Therefore we should sanctify, purify our heart such that it will be nectarine.
1: Ee naragai dinamulu kudunu చాలా పవిత్రమైనటువంటి వ్యక్తులు ఇక్కడ వారి మాటలు కూడా చాలా పవిత్రమైనటువంటి మాటలుగా ఉంటుంటాయి.
2: దోస్ దట్ అడ్రెస్ యూ విల్ సర్టన్లీ స్పీక్ టు యూ మేకింగ్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్.
1: అటువంటి మాటలను మీరు హృదయంలో ప్రింట్ చేసుకోవాలి.
2: సీ దట్ దేర్ వర్డ్స్ ఆర్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
1: మీలినటువంటి చెడ్డ మాటలంతా కూడా గాలికి వదలాలి.
2: అండ్ లెట్ ఆల్ ది బ్యాడ్ వర్డ్స్ ఇన్ యూ లెట్ దెమ్ బి రిలీజ్డ్.
1: దాన్ని తీసుకోవడానికి గాలి కూడా ఉండదు.
2: And you should not accept it in.
1: Kanuka prema swarupulara.
2: Embodiments of love.
1: Meer premato.
2: With love.
1: Jarito.
2: With compassion.
1: Karunato.
2: Kindness.
1: Jeevitanni nadipala.
2: Lead the rest of your life.
1: Mee oka jeevitam anta kodanu premamayanga maarali.
2: Let your life be full of love.
1: Aa love anetundi chaala madhuramainatundi.
2: Love is nectarine sweet.
1: ఆ స్వీట్నెస్ మరి దేనేందుకు కానరాదు.
2: ద స్వీట్నెస్ ఆఫ్ లవ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: కనుక మాటలను మనం మంచిగా చేసుకోండి.
2: దేర్ఫోర్ రెక్టిఫై.
1: మన విరోధి కనిపించినప్పటికీ నమస్కారం అండి అని చెప్పాలి.
2: ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టు మీట్ ఎన్ ఎనిమీ, డూ నమస్కార్ సల్యూట్ హిమ్.
1: నా విరోధి కదా అని వాడికి మోహం తిప్పుకొని పోకూడదు.
2: డోంట్ టర్న్ అవే యువర్ ఫేస్ వెన్ యూ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ ఎనిమీ.
1: అందరితో కూడా మనం స్నేహంగానే ఉంటుండాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ బి ఎ ఫ్రెండ్ టు ఎవ్రీబడి.
1: అది ఏ వేదమునందు మొట్టమొదటి చెప్పింది, సహనాభవతు సహనోభవంతు సహవీర్యం కరవావహి.
2: దట్ ఈస్ ది ఫస్ట్ డిక్లరేషన్ ఆఫ్ వేదిక్ డిక్టమ్ దట్ వీ షుడ్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్.
1: కలిసి మెలిసి తిరుగుదాము.
2: లెట్ అస్ మింగిల్ టుగెదర్.
1: కలిసి మెలిసి పలుకుదాము.
2: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసి మెలిసి తిరిగినట్టి తెలివిని పోషించుదాము.
2: లెట్ అస్ ఫాస్టర్ అవర్ ఇంటెలిజెన్స్ దట్ వీ హావ్ అక్వైర్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ టుగెదర్.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
2: లెట్ అస్ ఆల్సో గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ నాలెడ్జ్.
1: ఇది మొట్టమొదటి వేదము మనకు సర్వులకు బోధించినటువంటి యొక్క సువాక్యములు.
2: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ వేద టు బిగిన్ విత్.
1: కఠినమైనటువంటి మాటలు ఏమాత్రం కూడా మెత్తని నాలుక నుంచి రాకూడదు.
2: ది హార్ష్ వర్డ్ షుడ్ నాట్ బి అటర్డ్ బై ద సాఫ్ట్ టంగ్.
1: ఇది చాలా సాఫ్ట్ టంగ్.
2: టంగ్ ఈజ్ సో సాఫ్ట్.
1: ఆ సాఫ్ట్ టంగ్ తోపల స్వీట్ మాటలే రావాలి.
2: ద సాఫ్ట్ టంగ్ షుడ్ అటర్ స్వీట్ వర్డ్స్.
1: ఇది స్వీట్ వర్డ్స్ రాకుండా వెళ్ళిపోతే ఇది కేవలం హార్డ్ టంగ్ అయిపోతుంది.
2: ఇఫ్ దట్ నాట్ సో ద టంగ్ ఈజ్ హార్డ్ దెన్.
1: హార్డ్ టంగ్ వచ్చినప్పుడు హార్డ్ ఫలితములే మనకు లభిస్తుంటాయి.
2: వెన్ వన్స్ యూ స్పీక్ ఇన్ హార్డ్ వే ఆఫ్ ద హార్డ్ టంగ్ యూ నేచురలీ ఫేస్ బ్యాడ్ రిజల్ట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: రేపటి నుంచి
2: ఫ్రమ్ టుమారో
1: మన హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా మంచి విషయాలు చెప్తాడు.
2: ది హెడ్ ప్రీస్ట్ విల్ స్పీక్ టు యూ వెరీ గుడ్ థింగ్స్.
1: అన్ని కూడా క్రోడీకరించుకోవాలి.
2: యూ గ్యాదర్ కలెక్ట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ యు డిసిమినేట్.
1: కేవలం క్లాసులో ఏదో టీచర్స్ చెప్పినటువంటి యొక్క ఈ ఆర్టిఫిషియల్ భాషలంతా కూడా మీరు నేర్చుకోకూడదు.
2: యు షుడ్ నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు ది మియర్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: ఈ ఆర్టిఫిషియల్ అనేటువంటిది చాలా ఫిష్ కంటే బ్యాడ్.
2: ది ఆర్టిఫిషియల్ ఇస్ వర్స్ దాన్ ఫిష్.
1: ఫిష్ ఇస్ బెటర్ దాన్ ఆర్టిఫిషియల్.
2: And in fact, sometimes it proves that fish is better than artificial life.
1: కలగడం ఆర్టిఫిషియల్ మనం తీసుకోకూడదు.
2: సో వీ షుడ్ నౌ రిలై ఆన్ ఆర్టిఫిషియల్
1: హార్ట్. మన హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా మంచి విషయాలు చెప్తాడు.
2: ది హెడ్ ప్రీస్ట్ విల్ స్పీక్ టు యూ వెరీ గుడ్ థింగ్స్.
1: అన్ని కూడా క్రోడీకరించుకోవాలి.
2: యూ గ్యాదర్ కలెక్ట్ ఆల్ ది

0: కనుక మనం ఆర్టిఫిషియల్ మనం తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నౌ రిలై ఆన్ ఆర్టిఫిషియల్
0: హార్ట్ తీసుకోవాలి.
1: హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాట్ ఆర్టిఫిషియల్.
0: కనుక మీరు క్రమక్రమేణా ఈ వచ్చిపోయేటువంటి వారి వల్ల మీకు ఎంతనో జ్ఞానము, అభివృద్ది, పవిత్రత మీకు చేకూరుతుంది.
1: యాజ్ డేస్ గో బై యుల్ సర్టన్లీ లిసన్ టు మెనీ గుడ్ థింగ్స్ సచ్ దాట్ వీల్ మేక్ అవర్ లైఫ్ సేక్రెడ్ అండ్ నోబుల్.
0: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, మొట్టమొదటి మనం మంచి మాటను మాత్రం తీసుకోవాలి.
1: ఆఫ్ ఆల్ ది నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ ద ఫస్ట్ వన్ శ్రవణం, లిసనింగ్, దట్ వీ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు లిసన్ అండ్ అబ్జర్వ్.
0: ఇది అయిష్టమైనటువంటి పరికులమైన ఉంటుంటే తక్షణమే ఆ స్థానంలో వదలు.
1: వెన్ వన్స్ యూ ఫైండ్ దోస్ వర్డ్స్ విచ్ ఆర్ నాట్ ప్యాలెటబుల్ అండ్ అక్సెప్టబుల్, డు నాట్ స్టే దేర్.
0: అన్ని గాలిలో కలిసిపోతుంటాయి.
1: లెట్ దెమ్ ఆల్ బి రిలీజ్డ్ టు అవుట్ సైడ్ ఎక్స్టీరియర్.
0: నీవు మంచివి మాత్రమే నీవు తీసుకో.
1: టేక్ ఇన్ దట్ ఈస్ గుడ్.
0: అటువంటివే నీలో శాశ్వతంగా నిలుస్తాయి.
1: దే విల్ రిమైన్ ఎటర్నల్లీ.
0: అదే సత్యము, శాశ్వతము.
1: అండ్ దట్ ఈస్ ట్రూత్ అండ్ పర్మనెంట్.
0: అదే సత్యము, నిత్యము.
1: అండ్ దట్ ఈస్ ట్రూత్ అండ్ ఎటర్నల్.
0: అదే పవిత్రము, అదే నిత్యము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నెక్టరైన్ దట్ వుడ్ లిబరేట్ యూ.
0: అట్టి పవిత్రమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి వాక్కులను మీరు అందుకుని
1: రిసీవ్ దోస్ వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్.
0: దానివల్ల మీ యొక్క జీవితం పోషించుకోండి.
1: అండ్ లెట్ స్పెండ్ అవర్ లైఫ్ బేసింగ్ ఆన్ ద టీచింగ్స్ దట్ వీ హియర్ ఫ్రమ్ దెమ్.
0: కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలు ఎంత మధురమైనటువంటి మాటలు.
1: గాడ్స్ టీచింగ్స్ ఆర్ సో స్వీట్.
0: భగవంతుని యొక్క వాక్యములు ఎంత మాధుర్యమైనటువంటి వాక్యములు.
1: గాడ్స్ వర్డ్స్ ఆర్ నెక్టరైన్.
0: అతని వాక్యములు అమృతమైనటువంటివి.
1: And his words are full of nectar and full of sweetness to its height.
0: అటువంటి వాక్యములను మీరు ఏమాత్రం కూడా వదలకూడదు.
1: We should never give up the teaching of God.
0: దేహమునైనను వదలొచ్చును, కానీ మాటలను వదలకూడదు.
1: We may even drop the body, but not the teaching of God.
0: ఏంటి పాంచభౌతికము దుర్భరమైన కాయంబు.
1: The body is of senses which is so weak.
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: It is bound to fall, you do not know.
0: మాటలు చూస్తామా, అపవిత్రమైన మాటలు. కనుక దీనిని ఏనాడైనా మనం వదలసిందే.
1: అండ్ ద బాడీ యూ హావ్ టు లీవ్ వన్ డే అలా.
0: దేహమును ప్రధానంగా పెట్టుకుని దేహ పోషణకై మనం జీవించరాదు.
1: వీఆర్ నాట్ టు లీవ్ ఓన్లీ ఫర్ బాడీ.
0: మానసిక తృప్తి కోసము,
1: ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్,
0: ఆత్మానందం కోసము,
1: ఫర్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్,
0: మనం ఇలాంటి పవిత్రమైనటువంటి సంఘములు చేరాలి.
1: వీ షుడ్ జాయిన్ దిస్ సీక్రెట్ కంపెనీ.
0: చేరి చేరటం మాత్రమే కాదు, చేరి వారు చెప్పినటువంటి మంచి విషయాలను మనం హృదయంతో చేర్చుకోవాలి.
1: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ, సీక్రెట్ కంపెనీ, ద కాంగ్రిగేషన్, రిసీవ్ అండ్ అబ్జార్వ్ ఇన్ రాప్ట్ అటెన్షన్ దట్ వాట్ ఎవర్ వీ లిసన్ టు.
2: యూ వర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 10th of August 2006 ఇన్ ప్రశాంతి నిలయం. During the Ati Rudra Mahayagnam, Baba drew attention to the true purpose of our life. He said that we must perform all actions with the sole motive of pleasing God. If we do so, we are bound to experience bliss always. Thank you and Sai Ram.

0: జగత్సర్వం సత్యాదినంచు దేవతం తత్ సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత. దైవాదీనం జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం సత్యాదీనం చు దేవతం తత్ సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత. విశ్వమంతయును దైవము చే ఆవరింపబడినట్టు.
1: ద హోల్ యూనివర్స్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: అట్టి విశ్వమును సత్యము ఆధీనం చేసుకున్నది.
1: సచ్ యూనివర్స్ ఈజ్ అండర్ ద టోటల్ కంట్రోల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము దైవతత్వాన్ని వశపరుచుకున్నది.
1: ఇట్ ఇస్ ద ట్రూత్ దట్ వుడ్ హెల్ప్ ఎనీవన్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ ప్రిన్సిపల్.
0: అట్టి సత్యాధీనమైనటువంటి మానవుడే ఉత్తమ పురుషుడు.
1: హీఈస్ ట్రూలీ ఎ నోబుల్ సోల్ హూ ఫాలోస్ దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
0: అట్టి ఉత్తమ పురుషులను చేరే నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతూ వచ్చారు.
1: మెనీ అడాప్ట్ వేరీడ్ ప్రొసీజర్స్ టు బి నోబుల్ సోల్స్.
0: ఎలాంటి క్రూరుడైనప్పటికీ పెద్దల యొక్క ఆశీర్వాదం చేతను పెద్దల యొక్క సంపర్కం చేతను వారి దుర్గుణములను దురాచారములను దూరం గావించుకొని సన్మార్గులై ప్రవర్తిస్తూ వచ్చారు.
1: వన్ మైట్ బి వెరీ వికెట్ బట్ యెట్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది ఎల్డర్స్ విత్ ది ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎల్డర్స్ అండ్ నోబుల్ సోల్స్ ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు గివ్ అప్ ఈవిల్ బిహేవియర్ అండ్ ఈవిల్ థాట్స్.
0: దేనికైనాను ఒకటి ఆధారం ఉండాలి.
1: ఎనీథింగ్ రిక్వైర్స్ ఏ బేసిస్.
0: మనం ఒక చిన్న జాబ్ రాయాలనుకుంటే దానికి పూర్వము ఏమి రాయాలి, ఎట్ట రాయాలి, ఏ విషయమే మనం తెలపాలి అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుని తదుపరి మనము ఈ జాబ్ రాయటకు ప్రయత్నిస్తాం.
1: When you want to write a letter, you think first what is to be written, to whom it is to be written, in what way it is to be written.
0: అదే విధముగానే అనేక మంది సాధకులు పెద్దలను దర్శించి వారి యొక్క సుబోధనలు శ్రవణము గావించుకొని తద్వారా వారి హృదయాన్ని పరిపక్వం గావించుకుంటూ వచ్చారు.
1: మెనీ స్పిరిచువల్ సీకర్స్ అండ్ ఎస్పిరెంట్స్ హ్యాడ్ దర్ ఫుల్ఫిల్మెంట్ బై విజిటింగ్ నోబుల్ పీపుల్ అండ్ లిసనింగ్ టు దేర్ సీక్రెట్ టీచింగ్స్.
0: కఠిన దుర్మార్గుడైనటువంటి రత్నకారుడు కూడాను పంచర్షుల యొక్క సుబోధనలు విని వారి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని సప్తర్షుల ద్వారా సత్సంగమును చేరగలిగాడు.
1: ఎ వెరీ వికెట్ పర్సన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రత్నాకర అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ బై ఫాలోయింగ్ ద ప్రొసీజర్ ఆఫ్ 7 సెయింట్స్ కుడ్ బికమ్ ఎ సేజ్ లేటర్.
0: అలాంటి రత్నకారుడు సాత్వికుడై పవిత్రమైనటువంటి యొక్క భారతీయులకు ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారై రామాయణమునకు రాసుకోవడానికి తగినటువంటి గురువుగా తయారయ్యాడు.
1: Such a wicked person like Ratnakara could transform himself into a pious, noble, ideal soul and ultimately became the composer of the epic Ramayana.
0: రాక్షసుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుని కూడాను అనేక విధములైనటువంటి యొక్క సాధన చేత నారాయణ నారాయణ నారాయణ అనే నారాయణ స్మరణ చేతనే తాను దివ్యమైనటువంటి ఒక తేజస్సు కలిగి వచ్చాడు.
1: ప్రహ్లాద బీయింగ్ ద సన్ ఆఫ్ ఎ డెమన్ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ చాంటింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ గాడ్ అండ్ అల్టిమేట్లీ అటైన్డ్ డివినిటీ.
0: కొంతకాలమునకు నారాయణ యొక్క తేజస్సు ఈ ప్రహ్లాదుడిలో ప్రవేశించి నారాయణుడు ప్రహ్లాదుడు ఇద్దరు ఒకే తేజస్సుగా రూపొందారు.
1: Ultimately what happened was Prahlada was as brilliant as Narayana himself. They became inseparable, one and the same.
0: Vidheshi Yuranjipti Darwin chala goppa sadhakudu. Atani vale thana sthishudainatvanti Helen thana kudunu sadhan sechi ayokka guruvagya tejasunu pondadaniki prayatninchadu.
1: Likewise, we find Charles Darwin, being a good aspirant, could find his own reflection in his disciple the hen.
0: Intiye kaadu.
1: Not only this.
0: Aneka vidhamulainatvanti yokka maharishulu aagnalu puraskarinchukoni tama yokka aagnalu prasadanga teesukoni palinchukuntu raavatam cheta paramaatma tejasu sarvulu endukudanu తేజీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది.
1: Likewise, it's similarly happened with many of the aspirants and the seekers who followed the path given to them by sages and they could radiate that brilliance and effulgence all around.
0: ఇది భగవద్గీత యందు కూడాను మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అర్జున నా తేజస్సే సర్వులు యందు కూడా ఉంటుండాయి.
1: That's what is declared.
0: ఎందు ప్రకాశించేటువంటి తేజస్సు నాదే మరొకరిది కాదు.
1: That's what is stated in this sacred text Bhagavad Gita, where God declared, the light is in you is the very light which is very personification of my divinity.
0: దైవం సర్వత్రా ఉంటుండేటువంటి వాడు.
1: God is everywhere.
0: సర్వభూతముల యందు కూడాను సర్వజీవుల యందు కూడాను తేజస్వరూపుడై ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: అలాంటి తేజస్వరూపుడైనటువంటి ఒక భగవంతుణ్ణి మన యందే ఉంచుకొని మనం ఎందుకు ఇంత అవస్థలకు గురి అవుతున్నాము?
1: హ్యావింగ్ దట్ బ్రిలియంట్ ఎఫల్జెంట్ గాడ్ విద్ ఇన్ us, హౌ ఇస్ దట్ వీ సఫర్?
0: నేను బాధపడుతున్నాను, నేను దుఃఖంతో కుమిలిపోతున్నాను, నేను విచారంతో మునిగి ఉంటున్నాను అని విచారించుకోవటం ఇది కేవలము ఒక మూర్ఖత్వం కింద లెక్క వస్తుంది.
1: ఇట్ ఈస్ అటర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇఫ్ వీ స్టార్ట్ ఫీలింగ్ దట్ వీఆర్ మిజరబుల్ వీఆర్ వీ పాస్ త్రూ యాంగ్జైటీ వరీ అండ్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్.
0: నీ యందు ప్రకాశించేటువంటి దేవుడికి ఎట్టి విచారములు లేవే, ఎట్టి దుఃఖములు లేవే, ఎట్టి బాధలు లేవే. సర్వానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు నీ హృదయమునందే ఉండగా నీ విచారం విచారం విచారం అనుకోవటం ఎంత వెర్రితనము.
1: ఇస్ ఇట్ నాట్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు థింక్ దట్ యువర్ మిజరబుల్ అండ్ ఫీల్ సాడ్ హ్యావింగ్ గాడ్ రిసైడింగ్ ఎట్ ద ఆల్టార్ ఆఫ్ యువర్ హార్ట్ హూ ఇస్ బియాండ్ మిజరీ సడ్నెస్ అండ్ డిఫికల్టీ?
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, నేను మీ అంశమునందే ఉంటున్నాను, మీ అందే నా అంశం ఉంటుండది.
1: Here God says, you are just my spark. The divinity is in you. I am in you.
0: అలాంటి దైవత్వమైనటువంటి యొక్క అంశము దుఃఖములకు గురి కాదే.
1: Such a spark of the divine cannot be put to any suffering.
0: విచారములకు గురి కాదే.
1: Can never be worried at any point of time.
0: ఎట్టి దుఃఖములకు కూడాను తాను గురి కాడు.
1: Can never feel sad nor suffer.
0: అలాంటి దుఃఖరహితుడు విచారణ రహితుడు అయినటువంటి ఒక దైవమును నీ ఎంత ఉంచుకుని నీవు ఎంత విచారం చేస్తున్నావు?
1: గాడ్ హూ ట్రాన్సెండ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిజరీ అండ్ సాడ్నెస్ రిసైడ్స్ ఇన్ యూ, దెన్ వై డు యూ స్టిల్ ఫీల్ వరీడ్?
0: దీనిని పురస్కరించుకుని విచారం చేయగా దైవము దివ్యమైనటువంటి అంశం కాదు అనేటువంటిది నిర్ణయం అవుతుండాలి.
1: When we think like that, we have to ultimately feel and conclude that God is not beyond
0: the anxiety. ఈ అంశం అంతా కూడా ఏ రాక్షస అంశము, ఏ దుర్మార్గం యొక్క అంశము, ఏ దివ్యమైనటువంటి యొక్క అంశము, అలాంటి అంశములు నీ యందు ఎంచుకొని మమై వాంశం అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: Then there is no scope to declare that you are the spark of the divinity, feeling so sad. Perhaps the spark of demonic traits and the spark of evil propensities must have been existing in you.
0: ప్రతి వ్యక్తి యందు కూడాను ఇలాంటి దైవాంశం అనేటువంటిది ఉండిందిగా.
1: When God
0: లేదు అని కేవలము దుఃఖముల గురి అవుతున్నానని, ఏదో నీ పిచాచిక చేతికి చిక్కినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: God resides in you, but you behave as if you are under the control of a demon.
0: ఎట్టి పిచాచులు నీ వెంట లేరు.
1: You are not in the hands of any evil spirit.
0: ఎట్టి భూతములు నీ వెంట లేరు.
1: There are no demons or evil spirits around.
0: నీ హృదయం ఒకే సీటే.
1: In fact, your heart gives seat only for one.
0: కనుకనే మమై వాంశం అన్నాడు, అనగా దైవాంశమే నీ యొక్క హృదయం.
1: God said, I reside in you at the altar of your heart.
0: అట్టి అంశమైనటువంటి యొక్క నీ హృదయాన్ని ఎందుకు నీవు ఇంత చెడ్డగా భావిస్తున్నావు?
1: When your heart is so noble, great and divine, why do you consider it bad?
0: ఈనాటి మానవుడు దైవాంశం అంటే ఏమిటో గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man today is not able to comprehend what divinity is.
0: తన హృదయమునందే దైవాంశం ఉండగా తానొక దిక్కులేని వాని వలె, తానొక దుర్మార్గుని వలె, తానికేవం ఒక పిశాచి రూపము ధరించినటువంటి వాడి వలె కష్టపడుతున్నాడు.
1: దో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అవర్ హార్ట్, వీ ఫీల్ దట్ వీఆర్ లెఫ్ట్ టు అవర్ సెల్స్ ఫోర్ లాన్, దట్ వీఆర్ వికెడ్ అండ్ బ్యాడ్.
0: కాదు కాదు,
1: నో.
0: ప్రతి ఒక్క హృదయం కూడాను దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీవన్ ఈస్ డివైన్, ద నోబుల్ అండ్ ఎవర్ ఫ్రెష్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: హృదయ ఇస్ కంపాషనేట్.
0: ఈ కరుణతో చేరినటువంటి హృదయాన్ని ఎందుకు ఇంత కఠినంగా మీరు భావించుకోవటం?
1: దిస్ కంపాషనేట్ హార్ట్, హౌ ఇస్ దట్ ఇట్ టర్న్ ఇన్ టు సో హార్ష్ అండ్ హార్డ్?
0: ఇలాంటి కఠినత్వం అనేటువంటిది ఎందు ఉన్నదన్నగా, నీ యొక్క హృదయము దైవాంశం కాదు.
1: When the heart is so harsh and hard,
0: రాక్షసాంశంగా ఉంటుంటాది.
1: You are not the spark of the divine.
0: పిశాచాంశంగా ఉంటుంటాది.
1: You must be of the devil or the evil spirit.
0: కనుకనే నీవు మానవుడు కాదు.
1: You are not a human being.
0: నీవు రాక్షసుడివే.
1: You are the demon.
0: అలాంటి హృదయమునందు మమై వాంశే అని చెప్పడంలో ఏమాత్రం అర్థం లేదు.
1: Then you have no right, there is no meaning in declaring that you are the spark of the divine.
0: ప్రతి మానవుని యొక్క హృదయము దైవాంశంతో కూడినటువంటిది.
1: The heart of everyone has got the spark of the divinity.
0: అట్టి అంశమును మనం ఈ విధంగా దుర్మార్గంగా భావించుకోవటము ఇది కేవలం మీ యొక్క భ్రమనే.
1: Mistaking the spark of the divine is your own illusion or distortion.
0: కనుక మనలో ప్రవేశించినటువంటి యొక్క ఈ భ్రాంతులను మనం దూరం చేసుకోవాలి.
1: All these imaginations should be given up immediately.
0: కనుక దైవత్వం అనేటువంటిది మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అలాంటి దైవత్వాన్ని మనం మరచి దానవత్వాన్ని చింతించుకోవటము, దానవత్వమే మన యొక్క హృదయం యొక్క ఆకారమని భావించుకోవటము ఇది కేవలము ఒక వికారమే.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ఎ పర్వర్టెడ్ వర్షన్ ఇఫ్ వీ థింక్ దట్ వీఆర్ రియలీ డెమోనిక్ అండ్ ఈవిల్ మైండెడ్, ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ గాడ్ విత్ ఇన్ అస్.
0: నీ నుంచి ఆవరించేటువంటి యొక్క ప్రతి దుష్టమైనటువంటి భావములంతా కూడాను నీ యొక్క భ్రమభావములే కాని దైవం యొక్క భావము కాదు.
1: ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్, థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ యూ ఆర్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్, ఇట్స్ ఓన్లీ యువర్ డెల్యూజన్, నథింగ్ టు డూ విత్ ద డివైన్.
0: దైవము ప్రతి హృదయమునందు కూడాను ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: హృదయం అనేటువంటిది కేవలము ఒక ప్రదేశము యొక్క స్వరూపం కాదు.
1: The heart is not physical heart located in a particular place.
0: Sarvata paanipadam ta sarvata uchi siromukam sarvata srutimalloki sarvabha vrutishtati sarvatra unnatvanti yokka daivattamu oka hrudayamunandu maatrame kaadu.
1: God is present everywhere, all over, omniscient, cannot be simply limited within the framework of heart.
0: Atti prakashavantamainatvanti yokka aatma tattvanni mamai vamso annadu krishnudu.
1: Krishna described this effulgent principle of the self.
0: అది నా అంశమే,
1: ఇట్ ఇస్ మై స్పార్క్ హి సెడ్
0: నా అంశం లోపల ఎట్టి దోషములు కూడా ఉండవు
1: దేర్ కెనాట్ బి ఎనీ మిస్టేక్ ఆర్ డెఫిషియన్సీ
0: ఒకవేళ దోషములు ఉన్నదని భావించుకుంటున్నావా అది నీ భ్రమ దోషములే కాని నా దోషములు కాదు
1: ఎనీ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ దట్ యు విజువలైజ్ రిలేట్స్ టు యు నథింగ్ టు డు విత్ ద డివైన్
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క సద్గుణ సంపన్నుడే
1: God is all pervading, full of virtues.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సదాచార సంపన్నుడు కావాలి.
1: So every man must practice virtues.
0: ఇలాంటి సదాచారములు పోగొట్టుకుని దురాచారములకు దూరం అయిపోతూ కొంత దివ్యత్వమైనటువంటి భావాన్ని పెంచుకోలేకపోతున్నారు.
1: We are not able to reach that divine level because we have not been able to give up the evil path. And adopt the good procedure. First, we should immediately discontinue the bad practice. We have to follow the good conduct. Then we will have right to call ourselves as true humans.
0: మానవత్వం అనగా ఎంత పవిత్రమైనటువంటి జీవితము.
1: The human life is so sacred.
0: ఉపనిషత్తులన్నీ కూడాను మానవత్వం అనగా చాలా దివ్యత్వానికి పోల్చి ఉన్నటువంటి
1: ఉపనిషత్స్ కన్సిడర్డ్ ద హ్యూమన్ లైఫ్ వెరీలీ డివైన్
0: ఇలాంటి గుణరహితమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మానవుడిగా ఎందుకు భావించుకుంటున్నాం
1: హౌ ఇస్ దట్ వి కన్సిడర్ అవర్ సెల్ఫ్ సో లో అండ్ సో సింపుల్ యాజ్ హ్యూమన్ ఫర్గెటింగ్ ది అట్రిబ్యూట్లెస్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ లేటెంట్
0: ఇది తన యొక్క దుర్గుణముల యొక్క సంబంధము దురాచారముల యొక్క సంపర్కమే ఈ దోషములకు మూల కారణము
1: ద ఓన్లీ రీజన్ ఈస్ ద ఈవిల్ యాక్షన్స్ ద బ్యాడ్ బిహేవియర్ అండ్ ద మిస్కాండక్ట్
0: ఎలాంటి సంఘములు మనం చేరుతామో అలాంటి స్వభావాలే మనలో ఆవిర్భవిస్తాయి
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో విల్ బి యువర్ థాట్ ప్రాసెస్
0: కనుకనే మమై వాంసో అన్నాడు మొట్టమొదటి
1: In the first instance, God said, You are my spark.
0: Tell me your company, I shall tell you what you are.
1: And he clearly said, Tell me your company, I shall tell you what you are.
0: నువ్వు ఎలాంటి వారితో సంపర్కం చేస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క మంచి చెడ్డలు నిర్ణయించుకోవచ్చు.
1: Good and bad of every one of you depends upon the company you mingle.
0: కనుక నీవు దుష్ట సంఘంతో నీవు కూడి దురభ్యాసంతో సంచరిస్తూ దుర్భావములను నింపుకొని సదాభ్యాసమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఈ విధంగా నీవు తూలనాటము చాలా మంచిది కాదు.
1: Constantly mingling with bad company, entertaining evil thoughts, you have distanced yourself from good company and noble thoughts.
0: కనుకొని రత్నకారుడు వాల్మీకి వీరందరూ కూడాను సత్సంగమును కోరుతూ వచ్చారు.
1: That's the reason why. రత్నకార లేటర్ వాల్మీకి ఆల్వేస్ డిజైర్డ్ గుడ్ కంపెనీ
0: రాక్షసుడి కుమారుడు
1: ప్రహ్లాద ఇస్ సన్ ఆఫ్ ఎ డెమన్ కింగ్
0: అయినప్పటికీ సత్సంగమును ప్రవేశించాడు
1: yet he was always in good company
0: satsangamato tanu jeevithanni gadputu vachadu
1: he led his life in good company
0: satsangatte nissangattam nissangatte nirmohattam nirmohatte nischaratattam nischaratatve jeevanmukti
1: it is good company that makes you away from attachment that helps us to develop this steady mindedness thereafter liberation
0: devi navaratrulu anaga emti ni artham
1: what is the inner significance of devi navaratri
0: Durga, Lakshmi, Saraswati.
1: The triune God, Durga, Lakshmi, Saraswati.
0: Durga anaga emiti?
1: What's the meaning of Durga?
0: Aa Durgamlo unnatvanti nivasinchetvanti okka vyakti evaru?
1: Who is the one that symbolizes this Durga?
0: Durga anaga shaktivantamainatvanti okka varu.
1: Durga means highly powerful energy.
0: Saraswati anaga kevalamu akshrabhyasam chesukovatame kaadu.
1: Saraswati is not merely starting learning alphabet.
0: Bhasha swarupini.
1: She is the very embodiment of wisdom.
0: Kanukane mana yokka bhashanu mana vagdevatanu rachinchetunnata Saraswatiye.
1: Saraswati is the presiding deity of our speech faculty and wisdom.
0: Kanukane Gayatri kudanu Om Bhur Bhuvasvaha annaru.
1: In Gayatri we recite Om Bhur Bhuvasvaha.
0: Bhur Bhuvasvaha.
1: భూర్ భువస్సు
0: భూర్ అనగా మెటీరియలైజేషన్
1: భూర్ మీన్స్ మెటీరియలైజేషన్
0: అనగా పదార్థముల యొక్క చేరికతో కూడినటువంటిది
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ మ్యాటర్
0: ఇవంతా మార్పు చెందేటువంటిది
1: ద మ్యాటర్ చేంజెస్ కాన్స్టెంట్లీ
0: రెండవది వైబ్రేషన్
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ వైబ్రేషన్
0: అది ఏ సావిత్రి
1: దట్ ఈస్ సావిత్రి.
0: సావిత్రి ఆ యొక్క భక్తి సిద్ధల చేతని, ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ చేతని మరణించినటువంటి భక్తిని బ్రతికించుకున్నది.
1: సావిత్రి విత్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ వైబ్రేషన్ కుడ్ హ్యావ్ హర్ హస్బెండ్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్టర్ డెత్.
0: కనుకనే ఈమెకు సావిత్రి అని రెండవ పేరు.
1: దిస్ ఈస్ ది సెకండ్ ఆస్పెక్ట్, సావిత్రి ద వైబ్రేషన్.
0: మూడవది,
1: ద థర్డ్,
0: ఆమెకు తెలివితేటలతో కూడినటువంటి ఒక జ్ఞాన దేవత.
1: ద థర్డ్ వన్ ఈస్ ది ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్.
0: ఆ దైవతనే వేదమునందు కూడాను ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు.
1: వేద కాల్స్ ఇట్ ఎస్ ప్రజ్ఞాన అవేర్నెస్.
0: ప్రజ్ఞానం అనగా సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు.
1: ప్రజ్ఞాన ఇస్ నాట్ ఆర్డినరీ విజ్డమ్.
0: అది ఎప్పుడు కూడాను మార్పు చెందినటువంటి జ్ఞానము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్. It is
0: constant integrated awareness.
1: Rather, it is constant integrated awareness.
0: Yemini jnana swarupudu unnaru.
1: This is the very embodiment of wisdom.
0: Gayatri ki moodu peru untunnayi.
1: Gayatri has three names.
0: Gayatri, Savitri, Jnana Devata, Saraswati.
1: Gayatri, Savitri, Saraswati are the three names.
0: Gayatri anaga gayate trayadhedi gayatri. Indriyamulanu adupulo pettukuneetundi.
1: Gayatri helps us to master our senses.
0: సావిత్రి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా మన యొక్క తెలివితేటలను చాలా వరకు కంట్రోల్ చేసేటువంటిది.
1: సావిత్రి హ్యాస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ది వైబ్రేషన్.
0: సరస్వతి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: సరస్వతి స్టాండ్స్ ఫర్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: మార్పు చెందినటువంటి జ్ఞానం బోధించేటువంటిది.
1: దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ విజ్డమ్.
0: ఇలాంటి దైవత్వం అనేటువంటి మన యందు ఉండి కూడాను,
1: with such divinity being within us,
0: మనం ఇట్టి శక్తివంతమైనటువంటి దేవతను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: We are not able to recognize and experience the presence of powerful deity within us.
0: దుర్గుణములతో దురాచారముల చేత మనం తులతూగుతున్నాము.
1: We have drowned ourselves in wicked habits and evil thinking.
0: మనలో ఉన్నటువంటి సద్భావములంతా కూడాను మనం దుర్మార్గంగా ప్రవేశపెట్టాం.
1: The only reason is all our good habits have been turned into bad habits.
0: Mana habits e inta durmargamuniki moola kaaranamu.
1: Our habits are responsible for our wickedness.
0: Mana yokka habits mottamotta mana maarchukovali.
1: First we should have a check and transform our habits.
0: Savitri tana patini patikinchukovataniki kaaranam emiti?
1: What is the reason behind the resurrection of the husband of Savitri?
0: Tana vibration divine vibration ga maarchukundi.
1: The reason being divine vibration.
0: దైవాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చింది.
1: She went on thinking of God incessantly.
0: అట్టి దైవ చింతన చేతనే తన యొక్క వైబ్రేషన్ పూర్తి దివ్యంగా మారిపోయింది.
1: Constant contemplation of God could bring about this experience.
0: అప్పుడే తన మరణించినటువంటి పతిని కూడాను తిరిగి వెనుకకు తెచ్చుకుంది.
1: That led to the resurrection of her husband.
0: ఒక దివ్యమైనటువంటి భావం చేత మనం చేయలేనటువంటి కార్యములు ఒక్కటి కూడా లేవు ఈ జగత్తులో.
1: There's nothing that you cannot accomplish with this divine thoughts and prompting.
0: శక్తివంతమైనటువంటి దాని అయిన కూడా మనం సాధించవచ్చును.
1: ఎనీ గ్రేటెస్ట్ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ కెన్ బి అకంప్లిష్డ్.
0: దీనికంతను పవిత్రమైన ప్రేమనే మూల కారణము.
1: ఫర్ ఆల్ దిస్ సీక్రెట్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమ మూలకంగా దివ్యమైనటువంటి శక్తిని మనలో ప్రవేశింపజేస్తుంది.
1: త్రూ దిస్ లవ్ యూ కెన్ సర్టన్లీ అక్వైర్ ద డివైన్ పవర్.
0: ప్రేమ వశము చేసుకోలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటి కూడా లేదు.
1: దేర్ నథింగ్ దట్ ది లవ్ కెనాట్ కాంకర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మనం ఏదైనా ఒక చాలా మంది మీకు తెలుసును, కొంతమంది అడవుల లోపల కూడాను తపస్సు చేసుకుంటారు.
1: యు నో మెనీ పీపుల్ అండర్టేకింగ్ పెనెన్స్ ఇన్ ఫారెస్ట్.
0: చాలా క్రూర మృగములు సంచరించేటువంటి ఫారెస్ట్ లో.
1: యు ఫైండ్ వైల్డ్ యానిమల్స్ మూవింగ్ అరౌండ్.
0: కానీ వారి దగ్గర ఏ తుపాకులు, ఏ పిస్తోళ్లు, ఏ విధమైన ఆయుధంలో ఏమాత్రము లేవు.
1: They don't have any pistols or guns to protect themselves.
0: వారిని కాపాడుతూ వచ్చేటువంటి దైవం పైన ఉన్నటువంటి ప్రేమనే.
1: It's only their intense love towards God that protected them.
0: ఈ ప్రేమాస్త్రం చేతనే ఈ క్రూర మృగములంతా కూడాను వశం చేసుకోగలిగారు.
1: It is only the weapon of love that could protect their life against the attack of these wild animals.
0: వాటి ఎందుకును క్రూరత్వం అనేటువంటిది నశించిపోయింది.
1: And in fact all the wild animals have become so soft and pious.
0: వాటి యొక్క గుణములు కూడాను ప్రేమగా మారిపోయినాయి.
1: Their wicked character also got transformed.
0: కనుకనే ఎలాంటి వారి సంబంధం మనం చేస్తామో ఆ సంపర్కమును పురస్కరించుకొని మన గుణములు కూడాను మారుతుంటాయి.
1: Therefore our qualities, our habits and thoughts depend upon the company with which we mingle.
0: కనుకనే మీరు చూడవచ్చు ఇప్పుడు దుర్మార్గం చేత కలిసినటువంటి వారికి దుర్మార్గ బుద్ధినే వస్తుంటాయి.
1: ఇఫ్ యూఆర్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ యు విల్ నెసెసరీ విల్ హావ్ బ్యాడ్ థాట్స్.
0: సత్సంగంతో కూడినటువంటి వారికి సద్భావములే ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇఫ్ యూఆర్ ఇన్ గుడ్ కంపెనీ యు విల్ హావ్ గుడ్ థాట్స్.
0: కనుకనే మనం ఎట్టి భావమో అట్టి పలుకులు.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ యువర్ ఫీలింగ్ యు స్పీక్.
0: ఎట్టి పలుకులు అట్టి యొక్క ప్రవర్తన.
1: As is the utterance, so is the conduct.
0: ఈ ప్రవర్తన చేతనే మనం మంచివారమైపోతున్నాము.
1: And you become good depending upon your conduct.
0: అప్పుడే నీవు మానవుడు అనేసి సార్థక నామాన్ని నీవు సాధిస్తున్నావు.
1: Then only we deserve this befitting title of a human.
0: మానవుడు మానవుడు మానవుడు అనగా కేవలము చేతులు కాళ్ళు ముక్కు నోరు ఈ ఆయుధములంతా పెట్టుకుని కేవలం ప్రవర్తించేటువంటి వాడు మాత్రమే కాదు.
1: మానవాద హ్యూమన్ డస్ నాట్ నెసెసరీ మీన్ జస్ట్ ద సెన్సెస్ అండ్ ద డిఫరెంట్
0: సదాచార సంబంధమై సర్వులకు హాని చేయకుండా ప్రేమ చేత వారిని అభివృద్ధి గావించుకునేటువంటి వారు.
1: ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ హూ విల్ నాట్ హర్ట్ ఎనీబడీ హూ విల్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: అలాంటి వారిని మానవత్వంగా పోషించుకుంటూ వచ్చారు.
1: దెన్ ఓన్లీ హీ బిలాంగ్స్ టు వాస్ట్ కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్.
0: ఎవడు మానవుడు?
1: హూ ఇస్ ఎ హ్యూమన్? మానవ
0: కేవలం ఆకార మానవుడు మాత్రమే కాదు.
1: Not merely by form.
0: Achara manavudu kavali.
1: By practice he should be a human.
0: Sadgunam sadu abhiruddhi parchukovali.
1: He should have noble character.
0: Sadachara sampannudu kavali.
1: He should have good conduct and behavior.
0: Sattvatvamto meligali.
1: He should have good
0: sadvakyamulu palakali.
1: He should speak good.
0: Sariyainatvanti nadathanu nadachali.
1: And he should have proper behavior in life.
0: మన యొక్క నడతలు మంచివైనప్పుడే దైవత్వం మనలో ప్రవేశిస్తుంటది.
1: యువర్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ప్రాపర్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: దైవత్వం ఎక్కడనో లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యు.
0: వెంటనే జంటనే ఇంటనే ఉంటుండి సర్వ విధములుగా నీకు సంరక్షించుకుంటూ వస్తుంటది.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ సేఫ్ గార్డింగ్ యూ ప్రొటెక్టింగ్ యూ.
0: కనుక దైవత్వం నువ్వేదో దూరంగా భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ గాడ్ అవే ఫ్రమ్ యూ.
0: దైవత్వం అనగా నీవే దైవత్వం.
1: యూఆర్ గాడ్
0: నీ అందే నిలిచి ఉంటున్నటువంటిది దివ్యత్వమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఆ దివ్యమైనటువంటి ఒక గానము దివ్యమైనటువంటి భావము దివ్యమైనటువంటి ఒక స్వరము నీ అందు ఆవిర్భవించాలి.
1: యూ షుడ్ సర్టన్లీ లిసన్ టు ద డివైన్ మెలడీ విత్ఇన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విత్ ఇన్ యూ.
0: మానవుని యొక్క శరీరము కేవలము సుస్వరములు వాయించేటువంటి ఒక వీణ వంటిది.
1: హ్యూమన్ బాడీ కెన్ బి కంపేర్డ్ టు వీణ.
0: దీనిని సరైనటువంటి స్థితిగా నువ్వు పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ట్యూన్డ్.
0: దైవత్వంగా దీన్ని మార్చుకుంటూ రావాలి.
1: ఇట్ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద డివైన్ ఇన్స్ట్రుమెంట్.
0: పవిత్రమైనటువంటి భావములైనటువంటి స్థుతిని నువ్వు పెట్టుకున్నప్పుడే
1: అండ్ వెన్ కరెక్ట్లీ ట్యూన్డ్ విత్ అ గుడ్ డివైన్ థాట్
0: పవిత్రమైన స్వరములు నీలో ఆవిర్భవిస్తుంటాయి.
1: యు హావ్ పర్ఫెక్ట్ సేక్రెడ్ మెలడీ అవుట్ ఆఫ్
0: ఆ పవిత్రమైన స్వరములు వచ్చినప్పుడే నీవు పవిత్రమైనటువంటి ఒక తేదీప్యమైనటువంటి ఒక తన్మయత్వం పొందిపోతావు.
1: That which comes out of this beautiful divine instrument, Veena, you listen to the melody, the song celestial.
0: కనుకని మనము సుస్వరము పెట్టుకోవాలి కానీ దుస్వరమును పెట్టుకోకూడదు.
1: We should have proper tunes. We should never miss the beat or the tune.
0: మన వాక్కు నుంచి మంచి పవిత్రమైన భావాలు రావాలి.
1: Our words should certainly reflect good thoughts behind.
0: అట్లు లేకుండా దుర్మార్గమైనటువంటివి బాధించేటువంటివి అపహరించేటువంటివి చేయకూడదు.
1: We should never take to resort to evil behavior and evil
0: thoughts. దీనివలన వేదమునందు కూడా చెప్తూ వచ్చింది help ever hurt never.
1: Veda says help ever hurt never.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది.
1: Virtue means helping others. It's the worst of the sins if you harm anybody.
0: వేదము ఎన్ని విధములైనటువంటి ఒక పవిత్రమైన భావాలంతా ఉచ్చరించుకుంటూ వచ్చింది.
1: వేద వెంట్ ఆన్ ఎంఫసైజింగ్ రిపీటింగ్ సీక్రెట్ థాట్స్.
0: ఈ పవిత్రమైన భావములంతా కూడాను మన ఎందు ఉండి కూడాను మనం మర్చిపోతున్నాం.
1: ఆల్ ద సాంక్టిటీ విత్ ఇన్ అస్ ఈస్ ఫర్గాటన్.
0: నీవు పవిత్రమైన స్వరాన్ని నీవు పెంచుకుంటూ రావాలి.
1: అండ్ యు ట్రై టు కల్టివేట్ అండ్ డెవలప్ దిస్ డివైన్ మెలడీ.
0: నీ ఎందు ఉన్నటువంటిదంతా కూడాను శక్తి స్వరూపమే.

0: All that which is present within you is divine energy.
1: ఇదియే నిజమైనటువంటి సరస్వతి స్వరూపము.
0: This divine energy is Saraswati.
1: ఈ సరస్వతియే కాదు లక్ష్మి.
0: It's also affluence, Lakshmi.
1: అనగా ఈమె goddess of Lakshmi.
0: Goddess of Lakshmi, plenty and prosperity.
1: ఆ లక్ష్మి అనేటువంటిది నీ వెంట ఉంటున్నప్పుడు అన్నింటినీ నువ్వు సాధించవచ్చును.
0: With the Lakshmi, the plenty and prosperity, you can have anything.
1: కనుక మనం బీదవారం కాదు.
0: We are never poor.
1: దీనులము కాదు.
0: We are not solo.
1: ఇక్కులేని వారం కాదు.
0: You are not left all alone.
1: అన్ని విధములందు కూడా నువ్వు ఆనందాన్ని అనుభవించే శక్తి సామర్థ్యం కలిగినట్టు.
0: You got all capacities and abilities to experience all forms of joy.
1: కనుక ఇన్ని శక్తులంతా మనయందు ఉంటుండి కూడాను.
0: With all the powers latent.
1: అన్నింటి యందు కూడా నువ్వు బలహీనుడైపోతున్నాం.
0: It's so sorry state of affairs to consider that we are weak. Why?
1: వాక్యమైనటువంటి దుస్సంగము చేతనే.
0: Because of our external bad company.
1: ఈ బ్యాడ్ కంపెనీ చేతనే మనం బ్యాడ్ భావనంతా వస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ వీ హావ్ బ్యాడ్ థాట్స్.
1: చెడ్డవారి సంఘం చేత చెడ్డవారిగా మనం రూపొందిపోతున్నాం.
0: వీ అల్టిమేట్లీ టర్న్ బ్యాడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ.
1: ఇంతే కాదు, మీరు వేరుగా భావించకూడదు.
0: డోంట్ మిస్టేక్ ఇట్ ఇస్ సెడ్.
1: చాలా మంది ఈ ఇంగ్లీష్ చదువుల వారు దానివల్ల చాలా చెడిపోతున్నారు.
0: Many people have spoiled themselves because of this modern education, learning English.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం అన్ని విధాలు కూడా ఎడ్యుకేషన్ గా తీస్తుండాలి.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ లెడ్ టు ఎడ్యుకేషన్.
1: కనుక ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది చదివిన చదువు కాదు.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సింపుల్ లెర్నింగ్.
1: అన్ని విధాల అహంకారము.
0: వీఆర్ ఈగోయిస్టిక్ ఇన్ ఎవ్రీవే.
1: ఈ క్రోధము,
0: యాంగ్రీ,
1: కామము,
0: అండ్ డిజైర్
1: ఇత్యాది దుర్గుణములు ఇంతకుముందు ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: ఇట్స్ గివింగ్ ఎ స్కోప్ ఫర్ డిజైర్, యాంగర్ అండ్ గ్రీడ్.
1: ఏ చదువు లేనటువంటి వారి దగ్గర చూస్తే ఎంతో వినయము, విధేయత, శాంతము, సౌఖ్యము ఇలాంటి సద్గుణములంతా ఉంటున్నాయి.
0: ఇన్ఫాక్ట్ మెనీ ఆఫ్ ది ఇల్లిటరేట్ పీపుల్, అన్లిటరేట్ పీపుల్, దే హావ్ గాట్ సో మచ్ ఒబీడియన్స్, సో మచ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్
1: వినయ విధేయతలు ఉండినటువంటి వారి అందే నిజమైన విద్య కూడా ఆవిర్భవిస్తుంది.
0: ఇన్ఫాక్ట్ యూ విల్ హ్యావ్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ హావ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమిలిటీ.
1: కనుక వినయ విధేయతలు లేనటువంటి వాడు ఎంత గొప్ప చదువులు అయినా కూడాను వాడు కేవలము చెవిటి వాడే.
0: If you are not humble, if you are not obedient, you may be highly learned, but it's all useless.
1: Useless. అలాంటి చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What for is if you are educated?
1: చదువులు చదివి చదివినందు చదువు చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
0: After all, with all this education, you are going to ultimately die. You should learn to be immortal.
1: కనుకనే మన చదువులంతా కూడాను ఇలాంటివి కాదు.
0: This low type of education should not be
1: continued. సత్యము, ధర్మము, న్యాయము, సాంప్రదాయము, సత్సంగము ఇలాంటివంతను పెంచాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ ఎడ్యుకేషన్ షుడ్ ఫాస్టర్ గ్రేట్ వాల్యూస్ లైక్ ట్రూత్, ధర్మ, రైట్నెస్,
1: మానవతా విలువలు.
0: We should develop the human values.
1: ఈ మానవతా విలువలు ఎక్కడ ఉంటున్నాయి?
0: Where are they, human values today?
1: విలువలేనిటువంటి వాడు మానవుడు ఎట్ట అవుతాడు?
0: If you have no value, how can you call yourself a human being?
1: దుర్మార్గములో ప్రవేశించటము.
0: And we get into wicked means.
1: Dushpravartanalo chelipovatamu.
0: Our life is full of bad karma.
1: Durabhyasamlu chesukovatamu.
0: We have bad habits.
1: Ka ilanti vanta undinappudu satsangamlo etta cherukuntadu.
0: It gives us no chance to be in good company.
1: Kalukane motta mota ee durmargamlo dooram chestu ravali.
0: Therefore we should give up immediately the bad.
1: Peddalnu chuste gauravinchali.
0: We should respect elders.
1: Tallidandrulni preminchali.
0: We should love our parents.
1: ఇంకా స్నేహితుడు స్నేహితుడు అంట ఎవరు స్నేహితుడు?
0: వీ సే ఫ్రెండ్స్, హూ ఇస్ ద ఫ్రెండ్?
1: ఈనాటి స్నేహితుడు అనేటువంటి వాడు సరైన వాడు కనిపించడం ఉంటలేదు.
0: వీ డోంట్ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్ టుడే.
1: అంత దుర్మార్గమైన స్నేహాలే.
0: వీ ఫైండ్ ఆల్ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ ఎవ్రీవేర్.
1: దుష్టమైనటువంటి భావాలే.
0: ఆల్ బ్యాడ్ థాట్స్.
1: ఇలాంటి వారి చేత మనం ఉండటం చేతనే మనం కూడా దుర్మార్గులుగా మారిపోతాం.
0: బికాస్ వీఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ వీ టర్న్ బ్యాడ్ ఫైనలీ.
1: కనుకనే మనము దుష్టంగమును చేరకుండా చూసుకోవాలి.
0: సో యూ షుడ్ నెవర్ జాయిన్ బ్యాడ్ కంపెనీ.
1: తేజ దుర్జన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: భజ సాధు సమాగమం.
0: బీన్ గుడ్ కంపెనీ, జాయిన్ గుడ్ కంపెనీ.
1: త్వర నిత్యం అనిశ్చితం.
0: అండ్ థింక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ పర్మనెంట్.
1: ఇలాంటిది మనం చేయాలి.
0: దిస్ ఇస్ థింగ్ యూఆర్ సపోజ్ టు డూ.
1: నీవు దుర్మార్గులను ఎవరైనా చూస్తే తక్షణమే నువ్వు అతని దూరం నుంచి కా.
0: ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ హూ ఇస్ బ్యాడ్, run away from him.
1: Teja dujjana samsargam.
0: You should run away from the bad company.
1: Adi chesinappude neelo pavitramaina bhavalu ostuntayi.
0: Then there will be quite possibility to entertain sacred thoughts.
1: Kaani ee naadu,
0: but today,
1: bayata chuste chaala nice ga kanipistaru.
0: People appear very nice externally.
1: లోపల చూస్తే మాలిన్యమైన మనసుగా ఉంటుంటుంది.
0: విథిన్ వీ ఫైండ్ పొల్యూటెడ్ మైండ్.
1: వాళ్ళ మాటలు చూస్తే చాలా తీయగా ఉంటాయి.
0: ద వర్డ్స్ ఆర్ సో స్వీట్.
1: మనసు చూస్తే మహా రౌద్రంగా ఉంటుంటుంది.
0: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: అలాంటి రౌద్రమైనటువంటి మనసుతో మనం ఏమాత్రమూ చేరకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి ఇన్ ద కంపెనీ ఆఫ్ ఫ్యూరియస్ మైండెడ్ పీపుల్.
1: అలాంటి వారితో చేరటం చేతనే ఈనాడు సంఘం అంతా కూడా ఈ విధమైన దుర్మార్గంగా మారిపోతుండాలి.
0: ది కమ్యూనిటీ ది సొసైటీ హస్ టర్న్డ్ లైక్ దిస్ యాజ్ వి ఫైండ్ టుడే.
1: ఇన్ని చదువులు చదివి ఏం ప్రయోజనం?
0: వాట్ ఫర్ ఆల్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్.
1: చదువులు చదివి చాలా వివేకి మగిడి తండ్రి కూడా మందమతుడు.
0: వన్ మే బి హైలీ ఇంటెలిజెంట్ హావింగ్ ఎక్వైర్డ్ ది మోడర్న్ నాలెడ్జ్ వితౌట్ అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్మ మానలేడు.
0: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ బిహేవియర్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ హై నాలెడ్జ్.
1: చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: ఎడ్యుకేషన్ మే హెల్ప్ యూ టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్ బట్ ఇట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు హ్యావ్ అవేర్నెస్.
1: ఇది కాదు చదువు యొక్క లక్షణములు.
0: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మృదుమధురమైనటువంటి యొక్క పలుకులు.
0: వీ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: వినయ విధేయతతో కూడినటువంటి చర్యలు.
0: వీ షుడ్ బి హంబుల్ అండ్ ఒబీడియంట్.
1: అప్పుడే వీడు మానవుడు అనిపించుకోగలడు.
0: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్ సెల్ఫ్ హ్యూమన్.
1: అట్టివాడే మానవుడు.
0: ట్రూలీ హీస్ ఎ హ్యూమన్.
1: రాక్షసుడైనటువంటి హిరణ్య కశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు చాలా చిన్నవాడే.
0: ప్రహ్లాద ఇస్ సో యంగ్ బీయింగ్ ది సన్ ఆఫ్ ఎ డెమన్ కింగ్.
1: ఏ పలుకులు పలికినా గాని నారాయణ్ నారాయణ్ నారాయణ్.
0: హీ ఆల్వేస్ రిపీటెడ్ గాడ్స్ నేమ్ నారాయణ.
1: అతనికి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనలు అనేకంగా అభ్యాసం చేపిస్తుంటూ వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కంపెనీ అరౌండ్ వాంటెడ్ హిమ్ టు నో అండ్ కల్టివేట్.
1: టీచర్స్ కూడా దుర్మార్గమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు.
0: టీచర్స్ ఆల్సో టాట్ హిమ్ ఆల్ వికెడ్ థింగ్స్.
1: తిరిగి తండ్రి ఆ కుమారుని పిలిపించి
0: దెన్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్.
1: ఈ టీచర్స్ ఏమి చెప్తున్నారో వినాలని ఆశించారు.
0: హీ వాంటెడ్ టు నో హౌ హిస్ టీచర్స్ టాట్ హిమ్.
1: నాయన నీవు చదువుకున్నావా?
0: బాయ్ హ్యావ్ యూ లెర్న్డ్?
1: అన్ని చదువులు చదివాను తండ్రి అన్నాడు.
0: ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ఆల్.
1: ఏది ఒక చిన్న మంచి మాట చెప్పు అన్నాడు.
0: కమ్ అండ్ స్పీక్ వన్ ఆర్ టూ గుడ్ వర్డ్స్.
1: హరియను రెండు అక్షరములు.
0: ఇస్ ఎ టూ లెటర్స్ హరి.
1: హరియించిన పాతకములు.
0: దీస్ టూ లెటర్స్ విల్ అటోన్ అవర్ సిన్స్.
1: అలాంటి అక్షరములు లేనప్పుడు ఈ చదువులు చదువులు ఎందుకు?
0: ఇఫ్ వి డు నాట్ నో దీస్ టూ లెటర్స్ హరి దట్ వుడ్ అటోన్ అవర్ సిన్స్ వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్.
1: కనుకనే నాకు కావలసిన విద్యనంతా వచ్చినాయి.
0: సో ఐ కుడ్ హ్యావ్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఐ వాంటెడ్.
1: చదివించిన నన్ను గురువులు.
0: టీచర్స్ టాట్ మీ.
1: చదివిని ధర్మ అర్థ కామ మోక్షములు.
0: ఐ హావ్ లెర్న్డ్ ఆల్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
1: మోక్షము దగ్గరికి వచ్చేటప్పటికి తండ్రికి రేగిపోయినది.
0: అండ్ వెన్ హీ కేమ్ టు ది స్టేట్ ఆఫ్ లిబరేషన్ అండ్ ఫాదర్ ఫెల్ట్ ద రీలింగ్
1: మోక్షము లేనటువంటి యొక్క ఈ విద్య ఉండి ప్రయోజనం ఏంటి?
0: అండ్ వితౌట్ దిస్ లిబరేషన్ మోక్ష వాట్ ఫార్ ది రెస్ట్ ఆఫ్
1: ధర్మ అర్థ కామములు.
0: ధర్మ అర్థ కామ
1: ఈ మూడు మాత్రమే ఉంటుంది మనిషిని ముంచి వేస్తుంటుండాలి.
0: ఇఫ్ యూ జస్ట్ గో బై దీస్ త్రీ యూ విల్ హ్యావ్ యువర్ లైఫ్ టోటల్.
1: చదువులలో మర్మం వెళ్ళ చదివితి తండ్రి అన్నాడు.
0: సో ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ది సీక్రెట్స్ ఆఫ్ ఎడ్యుకేట్ త్రూ ఎడ్యుకేషన్.
1: ఏది ఒక మాట చెప్పు అన్నాడు.
0: ఫాదర్ సెడ్ సే వన్ ఆర్ టూ వర్డ్స్.
1: నమో నారాయణాయ అన్నాడు.
0: హి సెడ్ నమో నారాయణాయ.
1: ఒక్క తూరి అతన్ని నెట్టి వేశాడు.
0: బ్రష్డ్ సెంట్ హిమ్ డ్రివెన్ హిమ్ అవుట్.
1: అప్పుడు కూడా నువ్వు ఈ యొక్క ప్రహ్లాదుడు కోపం రాలేదు.
0: ప్రహ్లాద వాజ్ నాట్ యాంగ్రీ.
1: ఏమి చేసినప్పటికీ నీ నారాయణ నారాయణ నారాయణ.
0: వాట్ ఎవర్ మైట్ బి డన్ యెట్ హీ కంటిన్యూడ్.
1: ఏనుగులు చేత ఎచ్చి తొక్కించినాడు.
0: హీ వాజ్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్.
1: నారాయణ అనేటప్పటికే ఏనుగులంతా కూడా లైట్ గా మారిపోయినాయి వెయిట్.
0: సో ద జైజాంటిక్ ఎలిఫెంట్ ఆల్సో కుడ్ టర్న్ సో లైట్ ఇన్ ఇట్స్ వెయిట్.
1: విషసర్పములు తెచ్చి కనిపించాడు.
0: పాయిజనస్ స్నేక్స్.
1: నారాయణ విషం అంతా కూడా అమృతంగా మారిపోయింది.
0: అండ్ ది ఎంటైర్ పాయిజన్ టర్న్ ఇంటు నెక్టర్.
1: ప్రతి దాని ఎందుకు దైవత్వం అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది సాంక్చురీ ది గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
1: దాన్ని అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది కానీ కేవలం ఆలకించేటువంటి వారికి తెలియదు.
0: దో దట్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ విల్ నో దాట్ నాట్ సింప్లీ లిసనింగ్ టు ఇట్స్ గ్లోరీ.
1: కనుకనే ఇన్ని కష్టములు కూడాను ఆ చిన్న బాలుడు సహించుకొని భరించుకొని ఇంత సాధించుకుంటూ వచ్చాడు.
0: బీయింగ్ సో యంగ్ దట్ లిటిల్ బాయ్ కుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: కట్ట కనపడికి ఎవరికి గతి తప్పింది?
0: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్?
1: ఈ యొక్క తండ్రికే తన యొక్క స్థితి తప్పిపోయింది.
0: ద ఫాదర్ హ్యాడ్ టు లూజ్ హిస్ పొజిషన్.
1: మరే పిచ్చివాడా, దైవం దైవం దైవం అంటున్నావు, ఎక్కడున్నాడు దైవం?
0: ద ఫాదర్ ఆస్క్డ్, ఓ బాయ్ యు సే గాడ్ వేర్ ఇస్ హి?
1: ఎందుకలడు అందులేదు సందేహం వలదు తండ్రి.
0: ద బాయ్ సెడ్ యు నెవర్ సే దట్ హి ఇస్ హియర్ అండ్ హి ఇస్ నాట్ దేర్.
1: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
0: ఇస్ హి దేర్ ఇన్ ద పిల్లర్?
1: ఉన్నాడు.
0: yes,
1: నా నమ్మకం అంత గొప్పది.
0: హి హస్ గాట్ such a strong faith.
1: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is truth.
0: Where there is love, there is truth.
1: Where there is truth, there is peace.
0: Where there is truth, there is peace.
1: Where there is peace, there is bliss.
0: Where there is peace, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: నమ్మకమే లేకపోతే ఇంక దైవత్వం నీకు ఎట్ట తెలుస్తుంది?
0: Without this faith to begin with, how can you experience God?
1: అప్పుడు ఆ కోపం చేత ఆ స్తంభాన్ని కొట్టాడు గద్దతో తండ్రి.
0: Out of anger the father had and hit that pillar.
1: ఆ స్తంభం నుంచి కూడా నువ్వు నరసింహుని ఉద్భవించాడు.
0: There out of that pillar we find
1: నరసింహమూర్తి. అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance?
1: ఈ దేహం అనేటువంటి స్తంభాన్ని రద్దలు చేశాడు.
0: It only means the body of the pillar is totally broken.
1: దేహాభిమానం చంపివేశాడు.
0: The body attachment is totally broken.
1: దేహాభిమానం చంపివేసేటప్పటికే ఆత్మాభిమానం అనేటువంటి దైవత్వము సాక్షాత్కరించింది.
0: When once the body attachment is killed, you will get attached to the self.
1: కనుకనే దేహాభిమానం చంపాలి.
0: సో kill this body attachment,
1: ఆత్మాభిమానం ఆవిర్భవిస్తుంది,
0: and be attached to the self. For
1: ఆత్మాభిమానమే సర్వవిధాలా సంరక్షిస్తుంది.
0: It is only attachment to the self, ఆత్మాభిమాన,
1: that protects you. ఈ దుర్గా సరస్వతి అనేటువంటి వారు ఈ విధమైనటువంటి శక్తి స్వరూపులు.
0: దుర్గా లక్ష్మి సరస్వతి సింబలైజ్ దీస్ పవర్స్.
1: నీకు సర్వ సౌఖ్యములు అందించేటువంటి లక్ష్మి.
0: దే గివ్ యు ఆల్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్.
1: సర్వ సదుపాయములు కూడా చేకూర్చేటువంటి దుర్గా.
0: దుర్గా గివ్స్ యు ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యు నీడ్.
1: సర్వ విద్యను సంరక్షించి నేర్పేటువంటిది సరస్వతి.
0: సరస్వతి విల్ పాస్ ఆన్ ద నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్.
1: కనుక మనం ఈ యొక్క మూడు దేవతలను కూడాను నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
0: ద త్రీ డైటీస్ విల్ హ్యావ్ టు బి థాట్ ఆఫ్, అడోర్డ్ అండ్ వర్షిప్.
1: లాంగ్వేజ్ అనేటువంటిది లేకపోతే మన జీవితమే లేదు.
0: యు కెనాట్ లీడ్ యువర్ లైఫ్ వితౌట్ ద లాంగ్వేజ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఇస్
1: నాట్ ఇంగ్లీష్, నాట్ ఇంకోటి, నాట్ ఇంకోటి, ఇది కాదు.
0: ఇట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్, నాట్ రీజనల్ లాంగ్వేజెస్.
1: ఈ యొక్క ప్రాపంచిక సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు కాదు మంది.
0: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ లాంగ్వేజ్ దట్ యు షుడ్ నో.
1: సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు.
0: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆ లాంగ్వేజ్ మనకు దైవత్వమే నేర్పుతుంది.
0: దట్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ విల్ బి టాట్ టు యూ బై గాడ్.
1: లేకపోతే నీవు నేర్చుకుని వచ్చావా?
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్.
1: లేకపోతే నీ టీచర్స్ నీకు నేర్పారా?
0: విల్ టీచర్స్ బి ఏబుల్ టు టీచ్ యూ?
1: లేదు లేదు.
0: నో నో.
1: ఆ టీచర్స్ ఎవరు నేర్పారు?
0: అండ్ టీచర్స్ వర్ టాట్ బై సమ్వన్ ఎల్స్. హూ ఆర్ దే?
1: కనుకనే టీచర్స్ ఏమంటే దివ్యమైనటువంటి భావంతో కూడినటువంటి వారే.
0: మీనింగ్ ఎ ట్రూ టీచర్ షుడ్ హ్యావ్ డివైన్ ఫీలింగ్స్.
1: అలాంటి టీచర్స్ అంతా ఉండటం చేతనే,
0: బికాస్ ఆఫ్ సచ్ టీచర్స్,
1: అలాంటి సద్గుణ సంపన్నులైనటువంటి యొక్క బిడ్డలు అభివృద్ది అయిపోయి,
0: వీ హావ్ గాట్ దీస్ చిల్డ్రన్ టుడే హూ ఆర్ నో
1: దేశాన్ని అన్ని విధాలు కూడా సంరక్షించుకుంటూ వచ్చాయి.
0: అండ్ దీస్ పీపుల్ ఓన్లీ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ ఇన్ ఎవ్రీ వే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నిజముగా మీకు కావలసినటువంటిది ఈనాడు సర్వ విధమైనటువంటి సౌఖ్యంతో కూడినటువంటిది దివ్యత్వం అనేటువంటి దైవం.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ యూ నీడ్ టుడే ఈస్ గాడ్ హూ విల్ సర్టన్లీ గివ్ యూ ఆల్ కన్వీనియన్స్.
1: దైవ విశ్వాసం మీరు పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసం అనేటువంటిది ఉండినప్పుడు సర్వ విధములుగా మీరు సంరక్షింపబడతారు.
0: విత్ దిస్ ఫెయిత్ యూ విల్ బి ప్రొటెక్టెడ్ ఇన్ ఎవ్రీ వే ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్.
1: కనుక మీరు దైవ విశ్వాసం మాత్రము ఏమాత్రము మానుకోకండి.
0: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఎలాంటి కష్ట సమయంలో కూడా దైవత్వమే మనకు ఆధారం.
0: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, యువర్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ హెల్ప్ యు.
1: అసూయ, డమ్మము, ఒకరిపై ఒకరు ద్వేషాలు పెట్టుకోవడం ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కల్టివేట్ ది యాంగర్, జెలసీ, గ్రీడ్ అండ్ హేట్రెడ్.
1: ఈ క్రోధం అనేటువంటిది చాలా రావణాసునటువంటి వాడు.
0: ది యాంగర్ ఇస్ లైక్ రావణ.
1: ఈ రావణకి ఎన్ని మంటలు పెట్టినా కానీ వాడి తల ఇంకా కాలిపోదు.
0: రావణ కెనాట్ బి బర్న్డ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ హిమ్ ఆన్ ద ఫైర్.
1: కనుక మనకు ఈ రావణు నుండి ఈ యొక్క క్రోధం మనం చంపాలి.
0: అండ్ దిస్ యాంగర్ ఇస్ రావణ హూ షుడ్ బి కిల్డ్.
1: కామము,
0: దెన్ డిజైర్,
1: దీన్ని కంప్లీట్ గా మనం పూర్తి చంపాలి.
0: దిస్ హాస్ గాట్ టు బి టోటలీ కిల్డ్.
1: దీనికి ఏమాత్రం కూడా ఇంకా క్షమ అనేటువంటిది పోయకూడదు.
0: యు కెనాట్ ఇగ్నోర్ ఇట్.
1: అందువల్లే మన జీవితం నాశనం అయిపోతున్నాయి.
0: బికాస్ ద డిజైర్ స్టిల్ కంటిన్యూడ్ చూపించి
1: మోసాల్లో ముంచిపోతుండాలి.
0: అండ్ ద టేక్స్ అస్ టు డిసీట్.
1: ప్రేమను మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ కల్టివేట్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటుంటే సర్వమును మనం సాధించవచ్చు.
0: విత్ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రేమ స్వరూపులే కావాలి.
0: యూ షుడ్ బి ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ అందు ప్రేమనే ఆవిర్భవించాలి.
0: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యూ.
1: మీ హృదయంలో పుట్టేటంతా కూడా ప్రేమ తొలుకులే రావాలి.
0: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే మనం సాధించలేనిది లోకంలో ఒక్కటి లేదు.
0: విత్ లవ్ దట్ ఇస్ ఎనఫ్, యూ కెన్ విన్ ఓవర్ ఎనీథింగ్.
1: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్. Live in love.
1: Start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: Fill the day with love.
0: Fill the day with love.
1: End the day with love.
0: End the day with love. This is the way to God.
1: కనుకని ఇట్టి ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోవాలి.
0: This spirit of love has got to be cultivated.
1: ఈ ప్రేమ ఒక్కటి మనకు దగ్గర ఉంటుంటే సర్వాస్త్రములు కూడా మన యందు ఉన్నట్టే.
0: With the love on hand, you can have all the possible armaments.
1: ఆర్మమెంట్స్ ఉన్నారు. ఈనాడు మీరంతా గ్రంథాలంతా చదువుతున్నారు.
0: యు గో త్రూ సో మెనీ టెక్స్ట్ టుడే.
1: పూర్వీకుల లోపల ఈ ద్వేషాలకు దీనికంత సంరక్షించుకుంటూ వచ్చింది ఏ అస్త్రములు.
0: What is the weapon that protected the ancients?
1: Atom bombs, hydrogen bombs, ee bombs, aa bombs, ivi kaadu.
0: Not these bombs, atom bomb, hydrogen bomb, nitrogen bomb.
1: Ee bombs anta.
0: These bombs are of purumanta ante
1: premato munchinatvanti oka bomb.
0: Earlier there's a bomb of love.
1: ప్రేమతో పలికేటువంటి పలుకులు.
0: ఆల్ ద వర్డ్స్ ఫుల్ ఆఫ్ స్వీట్.
1: అది సర్వత్రా మిమ్మల్ని సంరక్షించుకుంటూ వచ్చింది.
0: అండ్ దట్ స్వీట్ అటరెన్స్ హస్ గాట్ టు బి
1: కనుక ఈ పిచ్చి పిచ్చి అస్త్రాల కోసం మీరు ప్రాకులాడకండి.
0: వీ షుడ్ నాట్ అక్వైర్ దీస్ చీప్ బాంబ్స్.
1: మన ప్రేమాస్త్రం సంపాదించుకోండి.
0: ద వెపన్ ఆఫ్ లవ్ ఇస్ నెసెసరీ.
1: ప్రేమాస్త్రం ఒకటి ఉంటుంటే మనం జగత్తునంతా సాధించవచ్చు.
0: విత్ దిస్ వెపన్ ఆఫ్ లవ్ యూ కెన్ కాంకర్ ద వరల్డ్.
1: కనుకనే ఈ మూడు దినములు కూడాను సరస్వతి దుర్గా ఈ యొక్క సరస్వతి దుర్గా లక్ష్మి ఈ ముగ్గురిని ప్రేమించేటువంటిది ఈ నిమిత్తమే.
0: వీ లవ్ ది త్రీ డైటీస్ దుర్గా లక్ష్మి సరస్వతి ఫర్ దిస్ రీజన్.
1: కట్టగడపటి దినము దుర్గాను పూజిస్తున్నారు.
0: అండ్ వీ ఫైండ్ ద వర్షిప్ ఆఫ్ దుర్గా
1: అనగా దుర్మార్గం అనేటువంటి దీన్ని
0: మీనింగ్ వీ హావ్ టు గివ్ అప్
1: నాశనం చేసేసింది.
0: అండ్ ఇట్ హస్ ఆల్ వికెడ్నెస్
1: అదే ఆయుధ పూజ అంటారు.
0: దట్ డే వీ వర్షిప్ ఆల్ ఆయుధ మెషినరీ.
1: ఇంకా ఆయుధంతో ఏమాత్రమో పని లేదు.
0: And thereafter you don't need them anymore.
1: ఆ యొక్క దేవత ఏమాత్రం పని చేయలేదు.
0: And thereafter you will not be
1: అన్ని విధాలు కూడా సహాయంగా ఉంటుంటుంది.
0: And the deity will help you in all ways.
1: ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది కాపాడుతుంది.
0: దుర్గా the presiding deity will help you.
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: నిజమైనటువంటి ఒక దైవత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద ట్రూ డివినిటీ.
1: దైవత్వంతో కలిగేటువంటి ఉపకారములు ఎక్కడ కూడా మనకు కలగవు.
0: యు కెనాట్ ఎస్టిమేట్ ది పాసిబుల్ హెల్ప్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్.
1: కనుకనే దైవత్వం నుంచి మీరు ఈ సహాయాన్ని కోరండి.
0: ఆల్వేస్ ఎక్స్పెక్ట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్.
1: ఈ దైవత్వం అనేటువంటిది నీకు సర్వ విధాలా సంరక్షిస్తుంది.
0: గాడ్ విల్ ప్రొటెక్ట్ యు ఇన్ ఎవ్రీ వే.
1: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చినటువంటిది ఇదియే.
0: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ దట్ హస్ ప్రొటెక్టెడ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
1: ఈ దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం మర్చిపోవటం అనే ఈ అపవిత్రమైనటువంటి ఒక కీడులంతా మనకు వెంటాడుతూ వస్తున్నాయి.
0: బికాస్ వీ హావ్ ఫర్గాటన్ గాడ్ అండ్ ద డివినిటీ వీ ఫేస్ ఆల్ డిస్రిప్యూట్ అండ్ బ్యాడ్ నేమ్ టుడే.
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీ హృదయాన్ని చల్లబరచుకోండి.
0: Pacify your emotions.
1: మీ ప్రేమను అమితంగా పెంచుకోండి.
0: Develop more of love.
1: ఈ దుర్మార్గ భావాలను ఏమాత్రం ప్రవేశపెట్టకండి.
0: Do not entertain wicked thoughts.
1: దైవంతో ఉండేటువంటి ఆనందము మరొక చోట మనకు చిక్కదు.
0: You cannot expect bliss anywhere other than the company.
1: మీ అందరిని ప్రేమిస్తురా.
0: You love everybody.
1: కాబట్టి అందరూ నిన్ను ప్రేమిస్తారు.
0: Then everyone will love you.
1: ఒక కుక్కను కూడా నువ్వు ప్రేమించు.
0: యూ కెన్ లవ్ ఈవెన్ ఎ డాగ్.
1: ఆ కుక్క నిన్ను ఎంత ప్రేమిస్తుంది.
0: ద డాగ్ ఆల్సో విల్ లవ్ యు.
1: కుక్కలో ఉన్నటువంటి కృతజ్ఞత కూడా మీకు లేదా.
0: అండ్ ద డాగ్ స్టాండ్ ఫర్ ఇట్స్ గ్రాటిట్యూడ్ డోంట్ యు హావ్ దట్.
1: కోతిని మీరు చూడండి ఎంత ప్రేమతో వస్తుంది.
0: అండ్ యూ కాల్ ఎనీ అనిమల్ ఇట్ కమ్స్ సో క్లోజ్ టు యు.
1: విదేశీయులు పోయి చూస్తే ఇక్కడ కుక్కను పెంచుకుంటుంటారు, పిల్లిని పెంచుకుంటుంటారు, కోతిని పెంచుకుంటుంటారు, ఆడుకుంటుంటారు.
0: యూ ఫైండ్ మెనీ ఆఫ్ ద ఫారినర్స్ హావింగ్ సో మెనీ పెట్స్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ అండ్ సో ఆన్.
1: మనం వాటిని ప్రేమతో చూసినప్పుడు అవి మనల్ని ప్రేమతోనే చూస్తాయి.
0: వెన్ యూ లవ్ దెమ్ అండ్ దే లవ్ యూ.
1: నీవు దానిని క్రోధంతో చూస్తే అవి నిన్ను క్రోధంతోనే చూస్తాయి.
0: ఇఫ్ యూ డోంట్ హావ్ లవ్ టువర్డ్స్ దీస్ పెట్స్ యు విల్ నాట్ రిసీవ్ లవ్.
1: తద్భవతి
0: యాజ్ ఇస్ యువర్ ఫీలింగ్ సో విల్ బి యువర్ ఎక్స్పీరియన్స్.
1: కనుక నీ యొక్క చెడ్డ భావమే నీకు ఆ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్ థాట్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఇది ఏమాత్రమో జీవుల్లోటి చెడ్డ గుణములు కాదు.
0: Never give any scope for such things.
1: నీ ఉందున్నటువంటి చెడ్డ గుణములే.
0: In fact, all qualities are in you.
1: కేవలం నీ యొక్క జీవులపై నిరూపించి వాటిని నీవు హింసిస్తున్నావు.
0: You attribute these things to other beings and blame them.
1: ఎలాంటి వారినైనా సరే నీకు దుర్మార్గంగా వచ్చే వారిని నువ్వు ప్రేమించు.
0: Let him be anyone. good or bad, you should continue to love.
1: దుర్మార్గులు అనేటువంటి ఈ జగత్తులో నేను లేరు.
0: In fact, there is nothing like bad in this world.
1: అన్నీ నీ భ్రమలే.
0: Everything is your imagination.
1: నిన్ను ద్వేషించేవాడు నీ భ్రమనే.
0: In fact, hatred is your imagination. The love is your
1: imagination.
0: The one that protects is also your
1: imagination.
0: Everything is your imagination.
1: అంతా నీ భ్రమనే నిన్ను సంరక్షిస్తూ వస్తుంటది.
0: And it's all your imagination that you think always.
1: ఈనాడు ప్రథమ దినము.
0: Today,
1: ఈ దుర్గా సరస్వతి లక్ష్మి అనేటువంటి ఒక ప్రభావాన్ని కొంతవరకు మీరు తెలుసుకోగలిగారు.
0: You could understand few of the aspects relating to the worship of triune God, Durga Lakshmi Saraswati.
1: ఇవి ఎట్లా సంరక్షిస్తూ వచ్చాయి మానవులను.
0: Earlier days, how the humanity was protected.
1: మానవుడు ఏ విధంగా చనిపోతూ వచ్చాడు.
0: What is that led to the ruin of humanity?
1: ఆ చనిపోవడానికి మార్గం ఏమిటి?
0: What is this cause for this failure?
1: ఈ దుస్సంగం చేస్తే చేరితేనే.
0: It is only the bad company.
1: నీకు దుర్గుణాలంతా ఆవిర్భవిస్తున్నాయి.
0: That is responsible for bad feelings.
1: కనుకనే నీవు రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: Run away from bad company.
1: అప్పుడే నీకు తగినటువంటి మంచి గుణములు ప్రవేశిస్తాయి.
0: Then you will be able to cultivate good habits.
1: ఆ విధమైనటువంటి ఒక సత్య సంకల్ప ఈ దుర్గా సరస్వతి లక్ష్మి అనేటువంటి ఒక ప్రభావాన్ని కొంతవరకు మీరు తెలుసుకోగలిగారు.
0: You could understand few of the aspects relating to the worship of triune God, Durga Lakshmi Saraswati.

0: then you will be able to cultivate good habits.
1: ఆ విధమైన యొక్క సత్య సంకల్పాలను నీవు పెంచుకున్నప్పుడే,
0: when you grow good thoughts,
1: సత్యవంతుడుగా నీవు బయలుదేరుతావు.
0: యూ విల్ బి ఎ ట్రూత్ఫుల్
1: మ్యాన్, సత్యశీలుడుగా ఉంటావు.
0: యూ విల్ బి వన్ ఆఫ్ ట్రూత్,
1: సత్య సంకల్పుడుగా ఉంటావు.
0: యూ విల్ హావ్ ట్రూత్ఫుల్ థాట్స్,
1: అప్పుడే నీకు సర్వము సత్య మార్గంలో ప్రవేశిస్తుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: కనుక
0: సో
1: నిరంతరము ఈ పిచ్చి పిచ్చి మాటలతో మీరు కాలంను వ్యర్థం చేయకుండా,
0: డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్,
1: దైవ నామం చేతనే మీరు కాలంను సార్థకం చేసుకోండి.
0: స్పెండ్ యువర్ టైమ్ సింగింగ్ హిస్ గ్లోరీ,
1: ఆ నామం చేత ఉండినటువంటి మాధుర్యము మరొక దాని ఎందుకు కనిపించదు.
0: ఇన్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యు ఫైండ్ ఆల్ స్వీట్నెస్.
1: హరే రామ హరే రామ రామ రామ హరే హరే.

0: శ్రీ పరాత్పరుం జ్ఞానముచేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవా జానడు పొట్ట నింపుకొన చిక్కులనుందుచు.
1: టు ఫిల్ దిస్ స్మాల్ స్టమక్ వి ఆర్ రెడీ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: కోటి విద్యలం పూనిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక.
1: హ్యావింగ్ అక్వైర్డ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ టైప్స్ వి డు నాట్ హ్యావ్ టోటల్ బ్లెస్.
0: ఈ మానవ జాతి లోకమున మృగ్గగ నేటికి.
1: వై షుడ్ రూయిన్ వన్స్ సెల్ఫ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: శ్రీ

0: O man, you should tread along that path that would help you to grow in devotion to God.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: Sarva Shastramula Mulamu.
0: The essence of all texts.
1: Sarva Matamula Saramu.
0: The essence of all religions.
1: Sarva Margamula Gamyamu.
0: The goal of all paths.
1: Sarva Saramula Saramu.
0: The essence of the essence.
1: Satya Dharma Vidhanami.
0: Are the two. One is truth, the other one is righteousness.
1: Shanta Mantramula Nidanami.
0: That which is of peace.
1: Mantramula. Lokamulo. Manavudu. Itarula Doshamula Vetakuntu. Tana Doshamula Marachi. Idi Goppa Medha Sektiga Bhavistunadu.
0: In this world, man considers himself intelligent by pointing out others' mistakes and hiding his own mistakes.
1: Tappulannu varu tandopa tandundu.
0: Those that find out others' mistakes are not aware of their own.
1: Kani eenadu manavudu itarla doshamlo matrame ganistu velutunnade kani tana doshamunu tanu gurtinchutaku prayatninchatam ledu.
0: But man today is spending his time all the time thinking of others' defection mistakes, unmindful of his own.
1: Karanam manavudu rendu padarthamula yokka sammilitamaina swaroopudu.
0: But human being is a combination of two materials.
1: Atma anatma.
0: One is the self and the other one is non-self.
1: Shariramu shariri.
0: The body and the indweller.
1: Inta matrame kaakunda chetra chetrajnudani kudanu Gita prabodhistu vachindi.
0: Besides the two other names, the kshetra and kshetrajna.
1: Dehamu dehi.
0: The body and the indweller.
1: Stiramu charamu.
0: That which is steady, that which is movable.
1: Ekkada vetikina padikini ee rendu tappa moodavadi ekkada kaanaradu.
0: You may search anywhere, you find only these two, not the third.
1: Anatmane pravritti, atmane nivritti.
0: The self or the spirit is inward. That which is non-self is outward.
1: Sharirame pravritti, shaririye nivritti.
0: The body is outward, the indweller is inward.
1: Dehame pravritti, dehiye nivritti.
0: The body is outward, that spirit present within.
1: Kshetrame pravritti, kshetrajnude nivritti.
0: The kshetra is outward, kshetrajna nova is inward.
1: Jadame pravritti, chaitanyame nivritti.
0: The inert is outward, that awareness is inward.
1: Kanuka srutti antai kudunu pravritti nivrittulu yokka sammilita swaroopame.
0: Therefore the entire creation is the combination of outward and inward.
1: Dehamulato kudinatvanti yokka manavattvamu pravritti swaroopame.
0: Therefore human life vested with this body is outward.
1: Avataramulu kudanu shariramu dharinchin tarvata idi pravritti yokka dharmamulne anusarinchali.
0: As incarnations also take upon themselves, the body must necessarily follow outward path.
1: Ramudu manava avataram.
0: Rama has taken human form.
1: Ramude kadu dashavataramulu anni kudanu manavuni yokka swaroopa swabhavamule.
0: All 10 incarnations have followed the human life.
1: Aithe konni sandarbhamulu yendu matrame ee daivattvam aneetundi velladavutundi kani anni velalu yendu kodanu manavattvam aneetundi yokka pravruttiye prakatistu untuntadi.
0: However, you'll be coming across the glimpses of the divinity while all the rest of the time
1: Ramudu sarvajnudu kada sarvashaktimayudu kada tanaku enduku ee vidhamainatundi yokka మాయ చేత కప్పబడినటువంటి ఈ యొక్క నాటకమును ప్రదర్శిస్తున్నాడు.
0: రామ ఇస్ గాడ్ ఓమ్నిషియంట్ ఓమ్నిపోటెంట్ వై షుడ్ హి బి డెల్యూటెడ్ అండ్ ప్రిటెండ్ యాక్ట్ లైక్ దిస్.
1: అయితే మానవాకారంలో ఉండినటువంటి మానవులకు ఆదర్శాన్ని నిరూపించి వారికి ప్రబోధించాలి.
0: హీ హ్యాస్ టు టీచ్ టు ద మ్యాన్ కైండ్ అస్యూమింగ్ ద హ్యూమన్ ఫామ్.
1: రాములు రావణుడితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
0: Rama is ready to fight with Ravana.
1: Mundu diname tana kumarudainatvanti Angadudu maraninchadu. Angadudu kadu Indrajittu.
0: On the day prior to this, Indrajit, his son died.
1: Ee Indrajittu maranam cheta రావణుడు తన ఒక భుజము కుడభుజం పోయినట్టుగా చింతిస్తూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ఇంద్రజిత్ రావణ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హి హస్
1: ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు కనుకనే అతనికి ఇంద్రజిత్తు అని పేరు.
0: హి ఇస్ కాల్డ్ ఇంద్రజిత్ బికాస్ హి కుడ్ కాంకర్ ఇంద్ర హింసెల్ఫ్.
1: అట్టి ఇంద్రజిత్ మరణము తీరని బాధగా ఉంటుండాలి రావణుకు.
0: ద డెత్ ఆఫ్ ఇంద్రజిత్ మేడ్ రావణ ఫీల్ సో సాడ్.
1: రెండవ దినము అమావాస్య.
0: సెకండ్ డే ఇస్ ద డార్క్ నైట్.
1: తన పెద్ద సోదరుడు కుమారుడు వీరు ముఖ్యమైనటువంటి సైన్యాధిపతులందరి కూడాను మరణించినారు.
0: హిస్ ఎల్డెస్ట్ బ్రదర్ అండ్ ఆల్ హిస్ సన్స్ డైడ్.
1: ఇంకా మిగిలినది ఒక్క రావణుడు మాత్రమే.
0: ద ఓన్లీ వన్ లెఫ్ట్ బిహైండ్ ఇస్ రావణ ఓన్లీ.
1: రెండవ దినము తెల్లవారేటప్పటికీ రావణుడితో యుద్ధము ప్రారంభించాలి.
0: నెక్స్ట్ డే మార్నింగ్ దేర్ ఇస్ డైరెక్ట్ వార్ బిట్వీన్ రామ అండ్ రావణ.
1: రామ రావణ యుద్ధము ఏడు దినములు రాత్రిం పగలు జరిగింది.
0: రామ రావణ వార్ వెంట్ ఆన్ ఫర్ 7 కంటిన్యూస్ డేస్.
1: అనేక విధములుగా కూడాను అటువైపున ఇటువైపున మరణిస్తూ వచ్చారు.
0: పీపుల్ డైడ్ ఆన్ ఐదర్ సైడ్.
1: ఈ దృశ్యాన్ని చూచి ఇంద్రుడు ఇంద్రజిత్తుతో పరాభవం పొందినటువంటి యొక్క మెలకు తనలో ఉండటం చేత ఇంద్రుడు సంకల్పించుకుని ఒక పెద్ద రథమును దానిలో అనేక శక్తివంతమైనటువంటి యొక్క అస్త్రములను పెట్టి కిందికి దింపాడు.
0: ఇంద్ర వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఇంద్రజిత్. హీ హాస్ గాట్ దిస్ వెంజెన్స్ దేర్ఫోర్ హీ కేమ్ డౌన్ ఇన్ హిస్ చారియట్ విత్ ఆల్ ద వెపన్స్ అండ్
1: దానిని నడిపేటువంటి డ్రైవర్ కూడాను మాతలి అతన్ని కూడాను పంపాడు.
0: హీ సెంట్ ది డ్రైవర్ ద మాతలి అలాంగ్ విత్ ది చారియట్.
1: తల తల మెరుస్తూ కూడాను ఆకాశం నుండి ఆ రథము దిగుతుండాలి క్రిందికి.
0: ద చారియట్ ఈస్ డిసెండింగ్ ఆన్ ఎర్త్ షైనింగ్.
1: ఏదియో ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక రాక్షసుల మాయ అనుకున్నారు వానరులంతా.
0: ఆల్ మంకీస్ థాట్ దట్ ఇట్స్ ఆల్ ద మిస్టరీ ఆఫ్ ది డెమన్స్.
1: క్రింది దింపిన తరువాత మాతలి వచ్చి నమస్కరించి, స్వామి ఇంద్రుడు మీ నిమిత్తమై ఈ రథమును పంపించాడు అని ప్రార్థించాడు.
0: యాజ్ ద చారియట్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ద చారిటీ మాతలి గాట్ డౌన్ అండ్ సెడ్ స్వామి దిస్ చారిటీ ఈజ్ సెంట్ బై ఇంద్ర హింసెల్ఫ్.
1: ఆ రథమును ఎక్కి రాముడు రావణుడితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
0: హీ గాట్ ఇన్ టు ద చారియట్ హీ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రావణ.
1: ఈ విధముగా యుద్ధము చేసేటువంటి విధానం లోపల రాములు అతి మెలకువగా అతి జాగ్రత్తగా మెలుగుతూ వచ్చాడు.
0: డ్యూరింగ్ దిస్ వార్ యూ విల్ ఫైండ్ రామ టేకింగ్ ఎవ్రీ ప్రికాషన్ అండ్ కేర్.
1: రాముడు దేవుడై కూడాను ఈ జీవుని హింసించటము న్యాయమా అని కొంత ప్రశ్నించవచ్చు.
0: వీ మే పుట్ ఎ క్వశ్చన్ రామ బీయింగ్ గాడ్ వై షుడ్ హీ హార్మ్ పీపుల్.
1: సృష్టించిన అధికారం ఉన్నటువంటి వానికి శిక్షించటం కూడాను అధికారం ఉన్నది.
0: ద వన్ హూ క్రియేటెడ్ హ్యాస్ గాట్ అథారిటీ టు పనిష్.
1: శిక్షించడము రక్షించడం కూడాను దైవము కాదు.
0: ఇస్ నాట్ గాడ్ హూ పనిషెస్.
1: వారి దుర్గుణములే వారిని శిక్షిస్తుంది, వారి సద్గుణములే వారిని రక్షిస్తుంది.
0: యువర్ గుడ్ క్వాలిటీస్ విల్ గెట్ ఆల్ ప్రొటెక్షన్, ద బ్యాడ్ క్వాలిటీస్ విల్ మేక్ యూ సఫర్.
1: కనుకనే ఇతరులు నిమిత్త మాత్రంగా ఎంచుకుని శిక్షణ రక్షణ అనేటువంటిది వారి వల్ల వీరి వల్ల జరిగిందని అనుకుంటున్నారు మానవులు.
0: Human beings think that their suffering and their pleasure are because of others. No, they are only instruments.
1: సందేహమునకు మూల కారణము ప్రవృత్తియే.
0: All these doubts are because of our outward wish.
1: దేహాభిమానము చేత, ప్రాకృతమైనటువంటి భావముల చేత, లౌకికమైన జీవము చేత ఈ విధమైనటువంటి భావములు ఏర్పడుతూ ఉంటాయి.
0: We have such feelings because of our body attachment, the physical worldly thoughts.
1: కనుకనే మానవుడు తలంచటము తప్పు కాదు.
0: So it's not a mistake to think so.
1: తన యొక్క సహజ సిద్ధమైనటువంటి యొక్క ఇది.
0: It's quite natural to feel.
1: కానీ రామునకు తాను దేవుడనే తెలుసు.
0: Rama knows pretty well that he is divine.
1: కానీ కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క కాలకారణ సంబంధాన్ని కూడా నిర్మించుకోవాలి.
0: But he proceeded as per the time factor, the cause and effect.
1: లోకములో ఈ విధమైనటువంటి యొక్క దోషములకు ఈ విధమైనటువంటి శిక్ష అనేటువంటిది ఒక నియమం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ డిసిప్లిన్ వన్ షుడ్ ఫేస్ దట్ సచ్ ఎ పనిష్మెంట్ ఫర్ ద మిస్టేక్ వన్.
1: ప్రతి కర్మకు కూడాను ఒక ఫలితం ఉంటుండాలి.
0: ఎవ్రీ యాక్షన్ హెస్ గాట్ ఎ కాన్సిక్వెన్స్.
1: కానీ మానవుడు కర్మలు ఆచరించి కొంతకాలం దానిని కాచి నాకేమీ ఈ కర్మల యొక్క ఫలితం లభించలేదే అని ఏదో ఒక విధంగా అహంకారంగా ఉంటుంటాడు.
0: మ్యాన్ డస్ ఆల్ యాక్షన్స్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ and he thinks that he is free from consequence.
1: కాలం యొక్క పరిమితి కొంత దాటాలి కానీ ఈ కర్మలకు ఫలితమైనటువంటిది ఏనాటికి తప్పినది కాదు.
0: ఇట్ టేక్స్ టైం, బట్ వన్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్.
1: కనుక ఈ దుష్టకర్మలకు మరింత తప్పినదే కాదు.
0: ఫర్దర్ మోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వికెడ్ యాక్షన్,
1: కనుక అది కాలం పండాలి.
0: ద టైమ్ షుడ్ రైప్ ఎనఫ్,
1: అప్పుడే ఈ ఫలితం కూడా తనకు నిండుతుంది.
0: దెన్ వన్ హ్యాస్ టు ఫేస్ ద రిజల్ట్స్.
1: ఈ రావణుడు చేసినటువంటి కర్మలు అనంతమైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి.
0: రావణ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వికెడ్ యాక్టివిటీ ఇన్ఫినిట్.
1: అది ఏ ఒకనొక సమయంలో తన భార్య అయినటువంటి మండోదరి సమీపంలో కూర్చొని, రావణ నీవు చేయరాని పనులు చేస్తున్నావు.
0: మండోదరి ది వైఫ్ ఆఫ్ రావణ టోల్డ్ హిమ్, రావణ యు ఆర్ డూయింగ్,
1: అనేక మంది పవిత్రమైన స్త్రీలను హింసిస్తున్నావు.
0: యు ఆర్ హార్మింగ్, హర్టింగ్ సీక్రెట్ విమెన్.
1: గొప్ప నిర్మలమైన నిశ్చలమైనటువంటి చిత్తంతో ఉండినటువంటి ఒక స్త్రీలను బాధిస్తున్నావు.
0: యు ఆర్ రియల్లీ హర్ట్ హర్టింగ్ ద ప్యూర్ హార్టెడ్ నోబుల్ విమెన్.
1: మంచిది కాదు,
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: నీకైనా నాకైనా కూడాను తప్పు దోషములు అనేటువంటిది మహాపాతకము.
0: ఐదర్ ఫర్ యూ ఆర్ టు మీ ఫర్ దట్ మ్యాటర్.
1: ఏనాటికైనా తప్పించుకోలేవు.
0: యు కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్స్ వన్ డే ఆర్ అదర్.
1: నేను చాలా గొప్పదానని,
0: ఐఎమ్ రియల్లీ గ్రేట్.
1: నా తండ్రి రాక్షస చక్రవర్తి.
0: మై ఫాదర్ ఇస్ అన్ ఎంపరర్ ఆఫ్ ద డెమన్.
1: నా భర్త ఈ దోషములు అనగా రాక్షసుడు యొక్క భర్త చక్రవర్తి.
0: And you and the husband is also an emperor.
1: నా కుమారుడు ఇంద్రుని సాధించినటువంటి యొక్క కుమారుడు.
0: My son could conquer even Indra himself.
1: ఇలాంటి వారు నాకు అండదండలుగా ఉంటుండి కూడాను నేను ఈ సందేహాన్ని విడవలేకపోతున్నాను.
0: With all the support of such mighty people around, still I entertain
1: this. ఏనాటికి ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి ఏర్పడుతుందో,
0: when what type of consequence is
1: that, జాగ్రత్తగా ఉంటుండండి.
0: Be careful.
1: స్త్రీలనగా అగ్నితో సమానము.
0: A woman is equal to a fire.
1: వారిని ఏ విధంగా కూడాను చూపులో కాని మాటలతో కాని చేష్టలతో కాని వారిని హింసించడం మహాపాతకం.
0: Is the worst of the sins to hurt a woman either by looks or words or deeds.
1: ఈనాటి నీ చూపులు చెడ్డ చూపులుగా ఉండవచ్చును.
0: Today you may have bad looks.
1: ఆ చెడ్డ చూపులే రేపటి నువ్వు చెడ్డ ఫలితాన్ని అందిస్తుంది.
0: A very bad look will take you to bad.
1: నీ చెడ్డ భావములే రేపటి దినం నీకు చెడ్డ ఫలితాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
0: ద బ్యాడ్ థాట్ విల్ మేక్ యూ టు రిసార్ట్ టు బ్యాడ్ యాక్టివిటీ.
1: కర్మ ఫలితము తప్పినది కాదు.
0: యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కన్సిక్వెన్సెస్.
1: నేడో రేపో కాకపోయినప్పుడు తిరిగి వచ్చే జన్మనికైనా కూడా నీది తప్పించుకోలేవు.
0: టుడే ఆర్ టుమారో ఆర్ ద నెక్స్ట్ బర్త్ యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్స్.
1: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యుత్తమం అని అన్నాడు.
0: సో ఇట్స్ నో బ్లెస్ టు నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: కానీ రావణుడు దీన్ని అంత పరిహాసంగా తీసుకున్నాడు.
0: బట్ రావణ డిడ్ నాట్ పే హీట్ టు దీస్ వర్డ్స్.
1: కడపటికి 7 దినములు జరిగిన తర్వాత,
0: ఆఫ్టర్ 7 డేస్,
1: ఈ రావణుడు ఒక పెద్ద సర్పాస్త్రాన్ని విడిచాడు.
0: రావణ మేడ్ యూజ్ ఆఫ్ సర్పాస్త్ర.
1: ఆకాశం అంతా కూడా సర్పములు తిరుగుతూ ఉంటుండాలి, ఆకాశమే కనిపించలేదు, ఎక్కడ చూసినా సర్పములే.
0: The entire space is filled by the snakes all over.
1: ఈ దృశ్యాన్ని చూచాడు రావణుడు.
0: రావణ సా దిస్.
1: గరుడాస్త్రాన్ని విచ్చాడు.
0: అండ్ ఈ సెంట్ గరుడాస్త్ర.
1: ఈ గరుడాస్త్రం ఏం చేసి అన్ని పాములను ఒక క్షణంలో మింగివేసింది.
0: దిస్ గరుడాస్త్ర ఈగల్ స్వాలోడ్ ఆల్ ద స్నేక్స్ అరౌండ్.
1: రావణుడు చాలా సందేహించాడు.
0: రామ డౌటెడ్ దెన్.
1: ఈ గొప్ప గొప్ప అస్త్రములు ఈ అరణ్యములో సామాన్య మానవుల వలె సంచరించేటువంటి ఈ రాములకు ఎక్కడ చిక్కాయి?
0: రావణ డౌటెడ్ హౌ ఇస్ ఇట్ దట్ రామ కుడ్ హ్యావ్ సచ్ పవర్ఫుల్ వెపన్స్.
1: అదే ఒక సమయం లోపల మండోదర చెప్పింది.
0: The same thing is said by Mandodara at one time.
1: Ravana, neevu chaala parapadutunnavu.
0: Ravana, you are mistaken.
1: Ramulu samanyudu kaadu.
0: Rama is not ordinary one.
1: Kevalam oka aadarsha manavudiga roopondutu unnadu.
0: He appears to be an ideal man.
1: Atanu mahashaktivantudu.
0: He is powerful.
1: Kevalam kotulnu pattukoni ee mana samudram paina vantari kattalante ee evarikaina saadhyamavutunda?
0: Is it possible for anybody to construct a bridge?
1: ఇంత చిన్న విషయంలో కూడా నీవు రాముని గుర్తించుకోలేకపోతున్నావు.
0: డోంట్ యు అండర్స్టాండ్ ద డివినిటీ ఆఫ్ రామ?
1: మహాసాధ్యమణి అనేటువంటి ఈ సీతను కొని తెచ్చావు.
0: యు బ్రాట్ సీత.
1: ఇప్పటికైనా నువ్వు కాలం మించిపోలేదు.
0: ఈవెన్ నౌ ఇట్స్ నాట్ టూ లేట్.
1: నా మాట విని ఈ సీతను కొనిపోయి ఆ రాములకు అప్పజెప్పు, రాముని పాదము పట్టు, నీవు అతన్ని క్షమించమని ప్రార్థించు అని బోధించింది.
0: మండోదరి ప్లీడెడ్ విత్ రావణ, లిసన్ టు మీ, హ్యాండ్ ఓవర్ సీత బ్యాక్ టు రామ, ఫాల్ ఎట్ హిస్ ఫీట్.
1: నా ప్రాణమై నా విడుతుని కానీ నేను అతని పాదమును పట్టను అన్నాడు.
0: రావణ సెడ్ ఐ విల్ డై రాదర్, ఐ విల్ నెవర్ క్యాచ్.
1: వినాశకాలే విపరీత బుద్ధి ఏనింది, మండోదరి వెళ్లిపోయింది.
0: అట్ ద బ్యాక్ టైమ్స్ ఆర్ అహెడ్, మండోదరి లెఫ్ట్ దట్ స్పాట్.
1: 7వ దినము ఒక్కొక్క కంఠాన్ని కొడుతూ వచ్చాడు.
0: Seventh day he started hitting each one of the heads.
1: దీని పేరు కంఠాస్త్రము అని పేరు.
0: This is called కంఠాస్త్రం.
1: ఇంద్రుడు పంపించినటువంటి అస్త్రం.
0: It is sent by Indra.
1: ఒక తల క్రింద పడిపోతానే మరొక తల బయటకు వస్తుంటూ ఉండాలి.
0: As one head falls on the ground, another head.
1: ఈ విధంగా 10 తలలు కొడును క్రింద దింపాడు.
0: Like this, oh, he was beheaded totally.
1: అనగా రావణునికి 10 తలలు ఉన్నవా అని అనేక మంది యోచించవచ్చును, సందేహించవచ్చు.
0: Many may doubt. Is it a fact that Ravana has 10
1: heads?
0: What are these heads?
1: Chandrama manaso jata chacho suryo ajayata mukha indrascha agnischa ani ee oka vedamunandu nirupinchinattuga ee oka 10 talalu 6 shastramulu 4 vedamulu telusukunnatundi vaadu Ravanudu.
0: Ravana, 10 heads signify the knowledge of 4 Vedas and 6 sacred texts.
1: కనుకని 6 శాస్త్రములు 4 వేదములు చేరి 10 తలలుగా రూపొందినాయి.
0: 6 టెక్స్ట్ అండ్ 4 వేదాస్.
1: ఒక్కొక్క శాస్త్రాన్ని ఖండిస్తూ వచ్చాడు.
0: ఈ వెంట
1: శాస్త్రము తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ నోయింగ్?
1: ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకోలేని వాడు ఈ శాస్త్రం ఎందుకు ఉండాలి?
0: వెన్ యూ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్, వై షుడ్ యూ స్టడీ?
1: తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్?
1: ఆచరణలో పెట్టాలి.
0: యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్.
1: కొంతకాలం నిమిషములకు ముందుగా ఈ రుచి దేశాయ్ చెప్పాడు.
0: Few minutes earlier Ruchir Desai said,
1: నిరంతరము నేను రామచింతన చేస్తున్నాను, నాకు రామదర్శనం లభ్యం కాలేదని విభీషణుడు హనుమంతుడితో ఏడ్చుకున్నప్పుడు,
0: when Vibhishana said to Hanuman, I chant the name of Rama but I didn't have any kind of experience. Then he said,
1: Vibhishana, రామనాము చేసినంత మాత్రమున చాలదు.
0: It's not enough if you chant Rama's name.
1: Rama కార్యములో కూడా నువ్వు పాల్గొనాలి.
0: You should participate in Rama's mission.
1: అప్పుడే ఈ రామచింతనలో ఉన్నటువంటి ఫలితం నీకు దక్కుతుంది.
0: Then only you, this chanting will be fruitful.
1: కేవలం పెదవులతో రామ్ రామ్ రామ్ రామ్ అనుకున్నంత మాత్రమే చాలదు. నీకు ఇచ్చినటువంటి అంగముల చేత రామ సేవలో కూడా నువ్వు పాల్గొను.
0: It's not enough if you utter Lord's name with your lips. With both of the hands you should serve God.
1: నటపాంసి నతీర్థానాం

0: సేవ చేయాలి.
1: వన్ షుడ్ సర్వ్.
0: తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: డజన్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ డోంట్ డు
0: జపధ్యానం చేయకపోయినను పర్వాలేదు.
1: యు నీడ్ టు మెడిటేట్.
0: భజన చేయకపోయినను పర్వాలేదు.
1: యు డోంట్ నీడ్ టు డు భజన.
0: సేవలో నీవు పాల్గొనాలి.
1: బట్ యు మస్ట్ నెసెసరీ పార్టిసిపేట్ ఇన్
0: సేవని. నీ జీవితానికి సరియైన నావ.
1: సర్వీస్ ఇస్ ద బోట్ ఆఫ్ లైఫ్.
0: కనుక నీవు ఏం సేవ చేస్తున్నావు?
1: వాట్ సర్వీస్ యువర్ రెండరింగ్.
0: కనుక ఈనాడు కూడాను అనేక మంది భగవత్ నామాన్ని స్మరిస్తున్నారే కాని నామములకు తగినటువంటి ఒక సేవ కూడాను పాల్గొనటం లేదు.
1: And today many chant God's name, but they don't do service.
0: Kevalam pandu chuchinanta maatrame kadupu nindutunda?
1: By merely watching, you should eat the fruit.
0: Nirandani danni ariginchukovali.
1: You should digest the fruit.
0: Jnatum drashtum praveshtum anindi Geeta.
1: Geeta said jnatum drashtum praveshtum.
0: Jnatum anaga oka vishayanni telusukovatamu.
1: Jnatum means knowledge of an aspect.
0: ఆ తెలుసుకున్నటువంటి దానిని చూడటము ద్రష్ట.
1: వాట్ యు హావ్ నోన్ యు మస్ట్ సీ ద్రష్ట.
0: ఏదో ఒక గ్రంథంలో శాస్త్రాన్ని గురించి మనం చదివాము.
1: యు హావ్ గాన్ త్రూ ఏ టెక్స్ట్.
0: కానీ చదివినంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు
0: దాని అనుభూతి లోపల తెప్పించుకోవాలి.
1: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: అదే ద్రష్ట.
1: దట్ ఈస్ ద్రష్ట.
0: ద్రష్టమైన తర్వాత ప్రవేశం లోపల పెంచుకోవాలి.
1: లేటర్ ప్రవేశం యూ షుడ్ డైజెస్ట్ ఇట్ టేక్ ఇట్ ఇన్.
0: వంట వండిన తర్వాత
1: ఆఫ్టర్ కుకింగ్
0: దానిని భుజించాలి.
1: యూ షుడ్ ఈట్.
0: భుజించిన తర్వాత జీర్ణించుకోవాలి. అప్పుడే వంట వండినందుకు తగిన ఫలితం.
1: దట్స్ ది మెయిన్ ఎయిమ్ ఇన్ కుకింగ్.
0: అదే విధంగానే నామస్మరణ చేసిన తర్వాత చేసిన దాన్ని మననం చేసుకోవాలి. అనగా మనం కార్యాలయ రూపంలో దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఆఫ్టర్ చాంటింగ్ గాడ్స్ నేమ్ వీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
0: తదుపరే దానిని లోపల ప్రవేశించాలి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ డైజెస్ట్.
0: కనుక విభీషణ, నీవు కేవలం నామచింతన చేసినంత మాత్రం చాలదు, రామ కార్యంలో కూడా నువ్వు పాల్గొనమని ఆనాడు బోధించాడు.
1: దట్ డే హనుమాన్ టాట్ విభీషణ, ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ గాడ్స్ నేమ్, యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ రావణాసురుడు ఈ యొక్క వేదములంతా చదివాడు.
1: రావణాసురుడు హాస్ గాన్ త్రూ ఆల్ వేద.
0: చదివినాడు మాత్రమే కాని ఒక్కదాన్నైనా ఆచరణ చేయటం లేదు.
1: హీ స్టడీడ్ దెమ్ ఆల్ బట్ హీ నాట్ ప్రాక్టీస్ వన్.
0: అదే హనుమంతుడు చెప్పాడు రాముల దగ్గరికి మొట్టమొదటి చూచి వెళ్ళినప్పుడు.
1: దట్స్ వాట్ హనుమాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: సంతసం బున వీధు వీధులు దొంతిశాలలు వాడ మేడలు రంతు చేసెడి ధనుజవర్ణను కాంతగేళి గృహం బులరచితి.

0: Sri Rama, please listen to my appeal.
1: Sita siro ratname gunuma.
0: Accept Sita, the noblest.
1: Santa sambana vidu vidulu dontisalalu vadamedalu.
0: With all the pleasure I watched all the mansions there.
1: Ramtu jesedu janajavarnanu shantikeli gruhambulara siti. Sri Rama, namanavi vinuma.
0: I have seen all the demons there living in those mansions along the streets of Ganga.
1: Munduga indrajittunu.
0: First there is Indrajit.
1: Mukhyamaina prahastuni.
0: Important prahasta.
1: Ilanti vantakudi vedamu chaptunnaru vallanta.
0: They all chant Veda.
1: Tellavari lechinadi modalukoni vedamunu patam cheyatam.
0: Right from dawn to dusk.
1: Ratrulandakudu veda patam chestunnaru.
0: They think of Veda.
1: Kani prayojanam emiti?
0: What is the use?
1: Dani సరియైన అనుభవతలో తెప్పించుకోలేదు.
0: బట్ దే డిడ్ంట్ బ్రింగ్ ఇట్ టు ఎక్స్‌పీరియన్స్.
1: కనుకనే రావణునికి నాలుగు వేదములు తెలుసు.
0: సో రావణ నోస్ ఆల్ ఫోర్ వేదాస్.
1: కానీ ఆచరణలో కించిత్తైనా ఉపయోగపెట్టలేదు.
0: బట్ హి డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఈవెన్ ఎ ఫ్రాగ్మెంట్.
1: ఆరు శాస్త్రములు తెలుసు.
0: హి నోస్ ఆల్ సిక్స్ టెక్స్ట్.
1: ఏ శాస్త్రాన్ని తాను అనుసరిస్తున్నాడు?
0: విచ్ టెక్స్ట్?
1: పరస్త్రీని అపహరించటము ఇది తప్పని తెలియదా శాస్త్రంలో?
0: Does he not know by studying the Shastra that it's a sin to abduct a woman? Does he not know by going through the Shastra that it's not harm anybody? He's only the sinner if he hurts anybody. He's meritorious if he helps anyone. The merit lies in helping others. And to harm others is a sin.
1: కనుకనే ఆరు శాస్త్రములు తెలిసి నాలుగు వేదములు కూడా తెలుసుకున్నప్పటికీ ఆచరణలో పెట్టలేకపోవడం చేతనే ఆ పది శిరస్సులు కూడా ఖండించాడు రాముడు.
0: దేర్ఫోర్ రామ బిహెడెడ్ హిమ్, కట్ ఆఫ్ ఆల్ ద 10 హెడ్స్ బికాస్ నోయింగ్ ఆల్ 6 శాస్త్రాస్ 4 వేదాస్ హి డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఈవెన్ ఎ లిటిల్.
1: ఇంతకాలము తాను బ్రతకటము ఈ విధమైనటువంటి విద్యల చేతనే బ్రతికాడు.
0: హి సర్వైవ్డ్ సో లాంగ్ బికాస్ ఆఫ్ హిస్ అక్వైంటెన్స్ ఆఫ్ దిస్ నాలెడ్జ్.
1: పది విద్యలు కూడాను అదృశ్యమాయను కింద కూలిపోయాడు.
0: ద మూమెంట్ అవేర్నెస్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇస్ లాస్ట్ హి ఫెల్ డౌన్.
1: మానవుని యందు అనేక విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: మ్యాన్ హాస్ గాట్ సో మెనీ పవర్స్ ఫ్యాకల్టీస్.
1: కానీ తన శక్తులను తాను గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ ఇన్నేట్ పవర్.
1: కారణం ప్రాకృతమైనటువంటి జగత్తునే ఆధారం చేసుకున్నాడు.
0: బట్ హి గోస్ బై దిస్ వరల్డ్ ఎఫీమరల్.
1: ఈ యొక్క ప్రవృత్తి అయినటువంటి దీన్నే మనం అనుసరిస్తూ ఉన్నాం.
0: వి గో బై ది అవుట్వర్డ్ ట్రెండ్.
1: నివృత్తి స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ నో వన్ ఈస్ మేకింగ్ అటెంప్ట్ టు నో ద స్పిరిట్ విచ్ ఇస్ ఇన్ వర్డ్.
1: కనుకనే మానవుడై కూడాను సామాన్యమైనటువంటి మానవునిగా జీవిస్తూ నశిస్తూ మరణిస్తున్నాడు.
0: దో బీయింగ్ సో మైట్ అండ్ పవర్ఫుల్ హీ లీడ్స్ అన్ ఆర్డినరీ లైఫ్ అండ్ రూయిన్స్ అండ్ డైస్ అల్టిమేట్లీ.
1: రామును కూడాను తాను మానవావతారం ధరించినప్పటికీ నేను మానవుడిని కాదు అనేటువంటి సత్యం తెలుసు.
0: Though Rama has taken human form, he knows that he is not a human.
1: శారీరకంగా లోకానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై తాను బాధపడినట్టు, భార్య వియోగంలో కుమిలిపోయినట్టు, పరులతో యుద్దము చేసినట్టు, విజయాన్ని సాధించినట్టు, ఇవన్నీ కూడా కేవలము కొన్ని నటనలు మాత్రమే.
0: Because he has taken human form to set an ideal to the rest of the mankind, he pretended, acted as if he suffered from the separation, because separation from the wife, as if he fought, as if he won the war.
1: ఇవన్నీ కూడాను సత్య ధర్మముల యొక్క ప్రమాణ స్వరూపములే.
0: That's all the evidence of the adherence to the truth and righteousness.
1: సత్యాన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలి?
0: How to speak truth?
1: ధర్మాన్ని ఏ విధంగా మనం అనుసరించాలి?
0: How to follow righteousness?
1: అందువల్లనే సత్యం వద, ధర్మము సత్యాన్ని చెప్పు.
0: Therefore speak truth and follow righteousness.
1: ఈనాటి మానవుడు సత్యం చెప్పేటువంటి మానవుడే కనిపించటం లేదు.
0: There is no man today who utters truth.
1: తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు పొట్టకూటి నిమిత్తమై అసత్యము అసత్యము అసత్యం.
0: To carry out his living from dawn to dusk he spends the time in uttering lies.
1: మరి నిద్ర పోయెడు దాది పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగజేయుచు జీవితంబు మీరిద్దిల ధారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
0: ఓ మ్యాన్ ఎంక్వైర్ క్లియర్లీ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ యూ రిటైర్ గో టు స్లీప్ టు ఫిల్ యువర్ బెలీ యూ వేస్ట్ యువర్ టైమ్.
1: సత్యం వదలాంటున్నాము.
0: యూఆర్ డ్రాపింగ్.
1: ఎవరు చెప్తున్నారు సత్యం?
0: హూ ఇస్ టెల్లింగ్ ట్రూత్?
1: ఈ సత్యమే చెప్తుంటే ఈ లోకం ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చేదే.
0: ఇఫ్ రియల్లీ స్పీక్ ట్రూత్ ద వరల్డ్ విల్ నాట్ బి ఇన్ ద ప్రెసెంట్ ప్లాట్.
1: నోరెత్తితే అసత్యమే.
0: ద వన్ హూ స్టార్ట్ స్పీకింగ్ ఫుల్ ఆఫ్ లైస్,
1: అసత్యం చేతనే నాలుగును అపవిత్రం గావించుకుంటున్నారు.
0: ద టంగ్ బికమ్స్ అన్సెక్రెంట్.
1: కనుకనే ఆ నాలుక అపవిత్రం కావటం చేత జీవితమే అపవిత్రమైపోతుంది.
0: As the tongue has become unsacred,
1: కల్మషమైనటువంటి జీవితంగా రూపొందుతూ ఉంటుంది.
0: Therefore it turns in a different way.
1: పది చిల్లుల పాత్ర లోపల పాయసమే పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే రావాలి.
0: A vessel with all the 10 holes, if it is filled with rice pudding, it will come out.
1: లోపల విషమే పోస్తే ఏ చిల్లులో వచ్చినప్పటికీ విషమే వస్తుంది.
0: Even if it were filled by poison, it will come out.
1: కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటిది అసత్యమైనటువంటి దీంతో పాయిజన్ తో నింపుకున్నాం కనుకని మన మాట అసత్యమే, మన చూపు అసత్యమే, మన శ్రవణం అసత్యమే, మన మనన అసత్యమే, చేతల అసత్యమే, కాళ్ళు అంతా అసత్యమయంగా ఉంటున్నాయి.
0: We have filled our heart with this poison. Therefore, whatever we say is false. Our looks are bad.
1: కనుకనే మొట్టమొట్ట హృదయాన్ని సత్యంతో నింపుకోవాలి.
0: Therefore, we should fill it up with truth.
1: అది ఏ విధంగా అయినప్పటికీ సత్యమే బయట వస్తుంటుంది.
0: One way or other, the truth comes out.
1: కడుపులో ఏదే కప్పులో వస్తుంది అన్నట్టుగా ఏది మనలో ఉంటుందో అదే వస్తుంది బయట.
0: So what is there within naturally comes out.
1: ఈనాటి మానవత్వమునకు ఇన్ని విధమైన వికారములు ప్రాప్తించడానికి ఇదే మూల కారణం.
0: This is the cause for all very types of perversions among men.
1: చేతనైతే చేతనవుతుందని చెప్పు.
0: If you are capable,
1: tell it. కాదని చెప్పు.
0: You say you cannot.
1: కాని చేస్తానని మాత్రం చేయకుండా పోవటం అసత్యమే.
0: But if you say I will do it and if you don't do it, it is false.
1: నేను పాటిస్తానని చెప్పి పాటించకుండా పోవటం అసత్యమే.
0: If you say I will practice,
1: ఇది కేవలం అసత్యం మాత్రమే కాదు.
0: Not merely lies.
1: ద్రోహం కూడాను.
0: You are a betrayer.
1: ద్రోహమే కాదు.
0: Not only that.
1: మోసము కూడాను.
0: It is cheating.
1: ఎందుకంటే చేస్తానని చెప్పి చేయకుండా పోవటం మోసం కాదా?
0: యూ ప్రామిస్ దట్ యూ డూ ఇట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
1: అసత్యంలో ఎన్ని విధమైనటువంటి ఫలితములు ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ యాక్షన్స్.
1: కనుకని సత్యం వదా, సత్యాన్ని మనము చెప్పాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ స్పీక్ ట్రూత్.
1: ధర్మం చర,
0: షుడ్ ఫాలో ధర్మ.
1: ధర్మాన్ని చెయ్యాలి.
0: Follow
1: ఏది ధర్మమో ఏది అధర్మమో మాకు తెలియదే అంటారు.
0: యూ మే సే యూ డు నాట్ నో వాట్ ఇస్ రైచియస్, వాట్ ఇస్ అన్రైచియస్.
1: తెలిసినంత వరకు కూడాను నీ యొక్క కాన్షియన్స్ అనగా నీ ఆత్మసాక్షిగా ఇది సత్యము అని గుర్తించిన తర్వాత దాన్ని చేయడానికి ప్రయత్నించాలి.
0: When one's conscience, your witness tells you, follow its command.
1: కాని ఈనాటి మానవుడు తన స్వార్థమును తన స్వప్రయోజనమును వెనుక పెట్టుకుని అన్ని కార్యంలో ముందుకు పోతున్నాడు.
0: Man proceeds keeping selfishness, self-interest in the background.
1: కనుక తెలిసినప్పటికీ దానికి తెలియనట్టుగా నటిస్తున్నాడు.
0: Though he knows, he pretends that he doesn't know.
1: తనను తాను కించిత్ పరుచుకోవటమే.
0: He is cheating himself.
1: ఇన్ని దినముల నుంచి వింటున్నారు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ ఆల్ అలాంగ్.
1: ఇన్ని సంవత్సరం నుంచి శ్రవణం చేస్తున్నారు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ ఫర్
1: ఇయర్స్. ఎంతవరకు మనం ఆచరణలో పెట్టుకుంటున్నాం?
0: టు వాట్ ఎక్స్టెంట్
1: ఎన్ని మనం ఆచరణలో దింపుతున్నాము?
0: హౌ మెనీ యు ఆర్ ప్రాక్టీసింగ్?
1: విచారణ చేస్తే ఏ ఒక్కటైనా లేదు.
0: If we inquire, we are not
1: ఎన్ని గ్రంథాలు చదువుతున్నాము?
0: So many books we read.
1: ఎన్ని బోధనలు వింటున్నాము?
0: We listen to teachings.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: What is the use?
1: కనుకనే
0: So
1: మనం చేసేటువంటి చెప్పడమే కానీ చేయటం లేదు.
0: We just declare, but we don't practice.
1: Andhakaram bellam hatamarune chuda vasudalo deepapu vartavalana.
0: By mere announcement of the light, do you expect the darkness to be dispelled?
1: Roga peedutini bal rogambu tiruna aushada mahimambu antavinna.
0: By listening to the effect of the medicine, do you expect the sick person to be free from the disease?
1: పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్న వింత.
0: Do you think that the pauper, a beggar, will be free from all his poverty by listening to finance?
1: విన్నంత మాత్రం మన జోబులకు ఏమైనా కాసు వస్తుందా?
0: By listening to economics, your pocket will never be filled.
1: పవర్ఫుల్ మెడిసిన్స్ యొక్క గురించి నీ వింటున్నప్పటికీ నీలో ఉన్నటువంటి రోగం పోతుందా?
0: By listening to the medicine, the disease is not cured.
1: పేదవాడు ఎంతో బాధపడుతున్నాడు.
0: A poor man is suffering.
1: అలాంటి వాడి దగ్గరికి పోయి పంచపచ్చ పరమాన్నముల గురించి చెప్తే వాడి కడుపు ఏమైనా నిండుతుందా?
0: If you speak of all delicious items, would ever his hunger be
1: satisfied? మన స్మరణలు, మన సాధనలు, మన ప్రవర్తనలు అన్ని ఇట్లే ఉన్నాయి.
0: All our spiritual practices are like that.
1: ఈ ప్రవృత్తి కంటే మరింత హీనమై దిగిపోతున్నాయి.
0: It is much worse than the outward trend.
1: ఇంకా ప్రపంచం ఎట్టు బాగుపడుతుంది?
0: How do you expect the good world?
1: ఏనాడు దేశం మంచి స్థితికి వస్తుంది?
0: When will it come to exalted position?
1: దేశం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ కంట్రీ?
1: మనుషుల యొక్క సమూహమే దేశం.
0: ఇట్ ఇస్ ది అసెంబ్లీ ఆఫ్ పీపుల్, నాట్ ది sand.
1: మనిషి అంటే ఏమిటి?
0: హూ ఇస్ మ్యాన్?
1: మనసే మనిషి.
0: ద మైండ్.
1: మనసు గలవాడే మనిషి.
0: ద వన్ విత్ మైండ్.
1: మనసు అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మైండ్?
1: సంకల్పం యొక్క చేరికే మనిషి.
0: కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ సంకల్పం యొక్క ప్రభావమే మన ప్రవృత్తులు.
0: అండ్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్టెడ్.
1: కాబట్టి ప్రవృత్తులకు సంకల్పములకు సన్నిహిత సంబంధం ఉంది.
0: సో దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద మైండ్ అండ్ యాక్షన్.
1: కనుక ఈ సంకల్పములకు మన మనసుకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది.
0: సో మైండ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కనుకనే మొట్టమొదట మన దుష్ట సంకల్పాన్ని దూరం చేసుకోవాలి.
0: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ థాట్స్ ఫస్ట్.
1: అప్పుడే మనం మనిషి అనేటువంటి ఒక పేరుకు సార్థకమైనటువంటి వారం అవుతారు.
0: Then only we deserve the title of being born a human.
1: కనుకనే రావణుడికి 64 విద్యలు తెలిసినటువంటి వాడు.
0: Ravana is expert in 64
1: forms of knowledge.
0: What is the use of all this?
1: తన నొసట వ్రాత తప్పించే ఎవరి తరము?
0: Who can make you escape from your destiny?
1: చెడ్డ బుద్ధులు తన దగ్గర చేరనేని ఎండబారును బుద్ధులు బెండుబారు.
0: When there are wicked thoughts in your mind, the whole life becomes dry.
1: నాకు ఓన్లీ బెండు మాత్రమే కాదు బండబారు అని కూడా.
0: It becomes very dry like a stone.
1: 64 విద్యలు.
0: 64
1: ప్రయోజనం ఏమిటి?
0: What is the use?
1: ఈ విద్యల యొక్క వివాహం ప్రయోజనం ఇంతేనా?
0: Is that the utility of education?
1: విజ్ఞానంతో విద్య గరాణించాలి.
0: You should shine by practicing what you read.
1: కృషి కూటి కోసం చేయాలి.
0: And you should work to carry out a living.
1: కానీ ఈనాటి విద్యలంతా కూటి కోసం జరుగుతున్నాయి.
0: But today education is just to carry
1: out a living. అందువల్లనే ఈ యొక్క ఉద్యోగములు ఈ యొక్క పనులు ఈ విధమైనటువంటి యొక్క రిజల్ట్స్ అంతా కూడా ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
0: As everything is job oriented, we find it the wrong path.
1: మంచిగా కనిపించవచ్చు మేడి పండు చూడ మేలుమై ఉండును.
0: The forest fruit may
1: come to shine.
0: But within you find all the bad thing there, which is the consequence of your wrong activity. Who is responsible?
1: Katta Bhagavantudu kaadu.
0: God is not
1: kaaranam Bhagavantudu kaadu.
0: No.
1: Kaaya kaaranamulu rendu neeve kaaranam.
0: Cause and effect, you are responsible for that.
1: Adiye. Ee naadu maraninchinaavu cheppani ఆ దేహం పైన పడి మండోదరి విలపిస్తూ ఉంటుండాలి.
0: Mandodari fell on the dead body, she was crying.
1: రావణ నీ తపస్ఫలం ఎక్కడ పోయింది?
0: రావణ వాట్ హ్యాపెన్ టు ద పవర్ ఆఫ్ ద పెన్?
1: ఈ వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములు ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేద?
1: నేను ఎంతకాలం నుంచి చెప్తూ వచ్చాను.
0: ఐ హావ్ బీన్ టెల్లింగ్ యు,
1: కానీ నా మాట నీవు లెక్క చేసుకోలేదు.
0: బట్ ఐ నెవర్ పేడ్ హీడ్ టు మై వర్డ్.
1: కట్టగలపడికి మట్టిలో పడి పొరలాటం నీ ఎంత కర్మ?
0: అల్టిమేట్లీ హ్యాడ్ టు రోల్ ఆన్ ద గ్రౌండ్. వాట్ ఎ ఫేట్.
1: గొప్ప చక్రవర్తిగా ఉండినటువంటి రాక్షస చక్రవర్తి.
0: యు ఆర్ ఎ మైటీ ఎంపరర్ ఆఫ్ డెమన్.
1: కోతులతో నా చావటము.
0: Should you be killed by monkeys?
1: ఎంతటి మహాపాపతము నంచావు.
0: What a worst of this insurrection.
1: పాపమును తప్పించే ఎవరి తరము కాదు.
0: Nobody make you free from.
1: నీవు చేసుకున్న పాపమే నీ విధంగా అనిపిస్తుంది.
0: This is all the sin you have committed.
1: అనుభవిస్తే కాకుండా ఆ రామచంద్రుని చేతిలో చచ్చినాబోయేమో అదైనా నాకు తెలిస్తే కొంత తృప్తి అవుతుందని.
0: ఐ విల్ బి సాటిస్ఫైడ్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ కమ్ టు నో దట్ యు హావ్ డైడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ.
1: కానీ విభీషణుడు దగ్గరకు వచ్చాడు.
0: విభీషణ కేమ్ క్లోజ్.
1: ఆ విభీషణుడు కూడాను కొంత క్రోధంతో నిందించింది.
0: మండోదరి అక్యూజ్డ్ విభీషణ ఆల్సో.
1: నిందించిన తర్వాత విభీషణ నిన్ను నిందించకూడదు.
0: విభీషణ
1: నీవు ఎంతకాలం నుండి బోధిస్తున్నావు మీ సోదరునకు.
0: విభీషణ హావ్ బీన్ టెల్లింగ్ యువర్ బ్రదర్
1: ఇది మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదని ఎంతో మీ బోధిస్తున్నావు.
0: యు హావ్ బీన్ ప్లీడింగ్ విత్ హిమ్ దట్
1: కానీ నీ బోధన అతను తలకెక్కలేదు.
0: బట్ హి నెవర్ హర్డ్.
1: ఎట్ట ఎక్కుతుంది?
0: వై హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇట్?
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ ఎగునా?
0: The head which is already filled, how can that be empty?
1: Talaburradi kaali kaaka ila sukrutamu nimpanaguna.
0: Until the head is empty, can you fill it up with spiritual knowledge?
1: Atanu anek chintalato cherukuntundadi.
0: It is filled with all stuff.
1: Adi kaali chesthe kada vibhishanu yokka bodha andulo cherutundi.
0: Unless it is made empty, he cannot receive spiritual teaching of vibhishanu.
1: Adi cheradaniki sthanam ledu.
0: There is no scope to accommodate.
1: Alanti talanu nuvu penchukunnavu.
0: You have such a head.
1: Alanti talampulanu nuvu penchukunnavu.
0: You have such thoughts.
1: Ilanti dushtiti nuvu anupistunnavu.
0: This is the fate now.
1: అని మండోదరి చాలా సత్యాన్ని పలుకుతూ వచ్చింది.
0: మండోదరి స్పోక్ ట్రూత్.
1: అప్పుడే పరిగెత్తిపోయి సీత పాదముల పైన పడాలని కూడా సంకల్పించుకుంది.
0: అండ్ షీ డిసైడెడ్ టు ఫాలో ద ఫీట్ ఆఫ్ సీత.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: ఇంతకాలం నేను సీతను చూడనటువంటి దాన్ని ఇప్పుడు పోయి చూడటం ఎంత సిగ్గు లేకుండా పోతుంది.
0: ఐ హావ్ నాట్ సీన్ సీతా సో లాంగ్. వాట్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ ఇఫ్ ఐ యామ్ టు సీ హర్ నౌ.
1: ఇప్పుడు నేను చూసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ మీటింగ్ హర్ నౌ?
1: అంతా తీరిన తర్వాత ప్రయోజనం కాదు.
0: దేర్ ఇస్ నో యూజ్ నౌ.
1: కనుక
0: ఓ రావణ
1: ఇప్పుడైనా నీవు కొంతవరకు ఒక్కతూరి కనులు తెచ్చి నేను చేసిన దోషము అని క్షమాపణ వేడుకో. ఇదే నీకు చాలు. ఇదే అంత్యంలో నీకు శాంతి అనింది.
0: ఓ రావణ, ఎట్లీస్ట్ ఓపెన్ యువర్ ఐస్ నౌ. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ ఇన్ ద సిన్ యువర్ కమిటెడ్.
1: అంత్యములో ఒక్కతూరి క్షమించమని కోరితే కూడా చాలు.
0: అట్ ది ఎండ్ ఇఫ్ యూ సీక్ పార్డన్ ఇట్స్ ఎనఫ్.
1: అందుకోసమని అనేక మంది కాశీకి పోతూ కాశీలో చావాలని పోతుంటారు.
0: మెనీ పీపుల్ గో టు కాశీ బెనారస్ in order to die.
1: కాశీలో పోయి ఏమేమో చింతలన్నీ తల్లో పెట్టుకుంటారు. దేహం కాశీలో ఉంటుండాది.
0: బాడీ ఇస్ దేర్ ఇన్ కాశీ.
1: బజార్లో ఉంటుండాది. ఏం చేస్తాడు పాపం? అతని కర్మ.
0: బట్ ఆల్ హిస్ థాట్స్ సెంటర్ అరౌండ్ ద స్ట్రీట్స్. వాట్ ఇస్
1: మరణించే సమయంలో కూడా కొంచెం రామనామాన్ని స్మరిస్తుంటే వారి చింత ఏమైనా వస్తుందేమో. అరే రామా రామా రామా అని చింతించమని చెప్తుంటారు.
0: పీపుల్ సే దట్ యూ షుడ్ చాంట్ రామాస్ నేమ్ అట్ ది ఎండ్.
1: కానీ అక్కడ కూడా రామనామం రాదు.
0: బట్ హి డజంట్ సే సో.
1: హృదయంలో ఉంటే కదా వచ్చేది.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద హార్ట్ యు విల్
1: కనుక మొట్టమొదట మనం హృదయాన్ని నింపుకోవాలి మంచి భావములతో.
0: సో వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ గుడ్ థాట్స్
1: హృదయాన్ని నింపుకోవాలి పవిత్రమైన నామముల చేత.
0: ఫిల్ యువర్ హార్ట్ విత్ సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్
1: కనుక ఈనాటి యొక్క సత్యము ధర్మము అనేటువంటిది ఆనాటి రామకాలం నందే ఇంత ప్రభావాన్ని నిరూపిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ దోస్ టైమ్స్ ఆఫ్ రామ్.
1: ప్రతి దానికి సత్యము ధర్మమే.
0: ఫర్ ఎవ్రీథింగ్ దే షుడ్ హావ్ దీస్ టూల్స్.
1: మతములకు ఆధారము సత్య ధర్మములే.
0: ఫర్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్
1: గమ్యములకు మార్గములు సత్య ధర్మములే.
0: దట్ ఇస్ ఓన్లీ పాత్.
1: శాస్త్రముల యొక్క రసములకు సత్య ధర్మములే.
0: ది ఎసెన్స్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: రహస్యాలకు అన్నిటికీ సత్య ధర్మములే.
0: ఫర్ ఎవ్రీథింగ్ ఇస్ దీస్ టూ ఆర్
1: సర్వ రహస్యములు కూడా సత్య ధర్మములోనే ఇమిడి ఉంది.
0: సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ లైస్ ఇన్ దీస్ టూ.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటిది ప్రతి మానవుడు కూడా అనుసరించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో దీస్ టూ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఇది ఏ రామాయణంలో ప్రధానంగా బోధించినటువంటి యొక్క విశేషం.
0: ది మెయిన్ టీచింగ్ ఆఫ్ రామాయణ.
1: రావణుడు మరణించాడు.
0: రావణ డై.
1: కానీ రాక్షసులందరూ కూడా మరింత భయపడిపోయారు.
0: ద డెమన్స్ వర్ ఫియర్ స్ట్రికెన్.
1: పోయిన వారు పోయారు.
0: పీపుల్ డైడ్. ఎనీ
1: భర్తలు పోయిన స్త్రీలు విలపిస్తూ ఉన్నారు.
0: దర్ మెనీ విడోస్ హూ ఆర్ క్రైయింగ్.
1: బిడ్డలు పోయినటువంటి స్త్రీలు ఏడుస్తున్నారు.
0: విమెన్ హూ లాస్ట్ దేర్
1: తండ్రులు పోయినటువంటి స్త్రీలు ఇంకా ఆధారం లేకుండా ఉంటున్నదని వాళ్ళు బాధపడుతున్నారు.
0: అండ్ ఆర్ఫన్స్ ఆర్
1: క్రైయింగ్. అన్ని రకములైనటువంటి బాధలు కూడా లంకలో అప్పుడు జరుగుతూ ఉన్నాయి.
0: ఎవ్రీబడి ఇన్ లంక వర్ సఫరింగ్.
1: దీని అన్నింటికి కారణం ఏమిటి?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
1: ఒక చిన్న పాడు బుద్ధియే దీనికి మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ ది బ్యాడ్ మైండ్ విచ్ ఇస్ ది కాజ్.
1: ఈ రావణుడు చేసినటువంటి కామ గుణమే దీనికి మూల కారణం.
0: ది యాక్ట్ వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఒక్కటింటే చాలదా ఎన్ని ప్రమాదములైనా తెప్పిస్తుంది.
0: వన్ ఈజ్ ఎనఫ్ టు పుట్ యూ టు రూయిన్.
1: పెద్ద కడవడ పాలు తీసుకుని వచ్చి
0: బ్రింగింగ్ పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్.
1: వాళ్ళు మాత్రం విషం దాంట్లో వేస్తే పాలంతా విషమయమైపోతాయి.
0: ఇఫ్ యు ప్లేస్ ఎ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ బికమ్స్.
1: పాలేమో కడవడ పాలు.
0: పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్.
1: పాయిజన్ చిన్నది.
0: పాయిజన్ ఇస్ ఎ డ్రాప్.
1: చూసావా? అదే విధంగానే
0: లైక్ వైజ్
1: తాను ఎన్ని చదువులు చదివినప్పటికీ
0: విత్ ఆల్ హిస్ ఎక్స్పర్ట్
1: లంకలో ఎంత శక్తివంతులైనటువంటి రాక్షసులు ఉండినప్పటికీ
0: కడపటికి
1: రావణుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పనియే ఇంత పరిస్థితికి మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ దట్ హస్ పుట్ దెమ్ ఆల్ టు దిస్ ప్లైట్.
1: చిన్న చీమలు పట్టి సర్పాన్ని చంపవా?
0: స్మాల్ యాంట్స్ కెన్ కిల్ ఈవెన్ ఎ
1: సర్పెంట్. చిన్న చీమలు.
0: Ants are so small.
1: Sarpam chala peddadi.
0: Serpent is big.
1: Kaani danni kuda champutayi.
0: But they will kill even
1: the serpent. Adhe vidhamane chinna okka doshame pedda dinni kuda nu pramadanga champutundi.
0: A small mistake will lead to a very big danger.
1: Ee naadu chinnadi chinnadani manam bhavichi dinni alakshyam tepthada దీన్ని అనేక రకములైనటువంటి పాపాలుగా మేము గురి అవుతున్నాం.
0: యూ థింక్ ఇట్స్ అ స్మాల్ మిస్టేక్ యూ నెగ్లెక్ట్ ఇట్ దట్ టర్న్స్ ఇట్
1: చిన్నదే. విత్తనము చిన్నదే.
0: సీడ్ ఈ స్మాల్
1: కానీ అది పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెద్ద వృక్షమైపోతుంది.
0: బట్ ఇట్ జర్మినేట్స్ ఇంటు ఎ హ్యూజ్ ట్రీ.
1: కనుకని విత్తనం లోపలిని ఇది పండ్ల విత్తనమా ముండ్ల విత్తనమా అని గుర్తించదని తీసివేయాలి.
0: సో యూ షుడ్ డిస్టింగ్విష్ వెదర్ ఇట్ జర్మినేట్ ఇంటూ ఏ బుషి
1: మంచి పనియా చెడ్డ పనియా
0: ఆర్ దట్ స్వీట్ ఈల్డ్.
1: అందువసనే ఉపనిషత్తులందు కర్మస్ అనగా కర్మకు నమస్కారం అన్నారు. తస్మన్ నమః కర్మణే తస్మై నమః కర్మణే. మొట్టమొదట నా కర్మకు నేను నమస్కారం చేసి ప్రారంభిస్తున్నానన్నాడు.
0: సో ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు మై యాక్షన్స్ అండ్ ప్రొసీడ్.
1: ఎందుకు కర్మకు నమస్కారం చేయాలి?
0: వై షుడ్ యూ
1: స్టాండ్? ఆ కర్మ పవిత్రమైన కర్మగా ఉంటుండాలి.
0: దట్ యాక్టివిటీ షుడ్ బి సేక్రెడ్.
1: ఓ భగవంతుడా, నేను చేయబోయేటువంటి కర్మలన్నీ కూడా పవిత్రమైన కర్మలుగా ఉంటుండాలి. నీకు ప్రీతికరమైన కర్మలుగా ఉండాలి.
0: లెట్ ఆల్ మై డీడ్స్ బి సేక్రెడ్, బి సాటిస్ఫైయింగ్ టు యూ.
1: నీకు ప్రీతి లేకపోతే నేను కర్మలన్నీ కూడా నిరుపయోగమైపోతాయి.
0: ఇఫ్ మై డీడ్స్ డు నాట్ ప్లీజ్ యూ, దే ఆర్ వేస్ట్.
1: కరుకునే వేదం కూడాను సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనింది.
0: Therefore, Vedas want you to offer all your deeds to God.
1: ప్రీతికరమైనటువంటి కర్మలు ఏనాటికైనా కూడాను ఇవి మనకు రక్షిస్తూనే ఉంటాయి.
0: ఇది గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్
1: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను అండదండలుగా నిలిచి మనం కాపాడుతుంటాయి.
0: ఇఫ్ యూ ఆఫర్ యువర్ డీడ్స్ టు గాడ్ దే విల్ సపోర్ట్ యూ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం.
1: కనుక మంచి కర్మలు చేయడానికి సత్యాన్ని మనం పలకండి.
0: సో ఇన్ ఆర్డర్ టు డూ గుడ్ డీడ్స్ స్పీక్ ట్రూత్.
1: ఏదో నిరంతరము సత్యం పలకడానికి లేకపోయినా గాని ఒక టైం అయినా కొంచెం నియమించుకోండి.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: దినానికి ఇన్ని గంటలంతా నేను సత్యాన్ని పలకాలి అనండి.
0: అట్లీస్ట్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్.
1: ప్రధానమైనటువంటి విషయం ఏదైనా కూడా సత్యం పలకండి.
0: అట్లీస్ట్ ఇన్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ స్పీక్ ట్రూత్.
1: కానీ ఈనాడు కలి ప్రభావము
0: ఏజ్ ఆఫ్
1: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చినప్పటికీ అతనితో కూడా అసత్యం పలికిస్తుంది.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఇస్ సచ్ ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ హియర్ యూ విల్ మేక్ హిమ్ స్పీక్ లైక్.
1: కారణం ఏమిటి? ఈ సంఘదోషమే.
0: దిస్ ఇస్ ది బ్యాడ్ కంపెనీ.
1: అదే చెప్పాడు రుచిరు, టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
0: వాట్ రుచి,
1: నీవు ఎలాంటి సంఘంతో చేరినావో అలాంటి గుణములే వస్తుంటాయి.
0: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ యువర్ కాండక్ట్.
1: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. పది మంది మంచి వారితో మనం చేరాలి.
0: యూ షుడ్ బి ఇన్ ది గుడ్ కంపెనీ.
1: చెడ్డవారితో మనం దుడ్డైన ఇచ్చి దూరం అయిపోవాలి.
0: You should pay.
1: Run away from bad company.
0: You should pay off and run away from the bad
1: company.
0: Vaaru
1: emaina anukonle.
0: Let them think as they lie.
1: Kaani neevu nee satyanni nu kaapaadukunna vaadu avutavu.
0: But you should protect, safeguard your own truth.
1: Kaluku nee raavanudu chesinatti maha dosamlo ide pedda paapam.
0: This is the worst of the sins committed by Ravana.
1: Ye shastramu teliyakunda dosham chesthe atanki em maatramu paapam raadu.
0: If he is not aware of any shastra,
1: ee vedamu teliyakunda kudanu adharmamlo pote atanki em maatramu paapam raadu.
0: Without knowledge of Veda, if he is unrighteous,
1: telisi kudanu dani dikkarinchipovatam lene paapam vastundadu.
0: In full knowledge of it, if he disobeys, it is a sin.
1: కనుకనే తెలిసి రామ చింతన చేయవే మనసా అన్నాడు త్యాగరాజు.
0: త్యాగరాజు said, chant name of the God in full
1: awareness. తెలిసి చేయి.
0: Do it in full knowledge.
1: చూచి మ్రొక్కు తెలిసి త్రొక్కు.
0: Watch your step and proceed.
1: కనుకనే ఈనాడు మానవుడు త్రొక్కేది రాయి, మొక్కేది రాయి, కట్టేది రాయి, కొట్టేది రాయి.
0: Man, what he treads on the stone, he pays his respect to the stone and he chisels the stone.
1: కొట్టేది దేన్ని కొడుతున్నాడు? గుండు రాయిని కొడుతున్నాడు.
0: He chisels a boulder.
1: కట్టేది ఏ రాయిని కడుతున్నాడు? చచ్చౌకమైనటువంటి రాయిని కడుతున్నాడు.
0: హి టేక్స్ ఎ గుడ్ స్టోన్ అండ్ బిల్డ్స్.
1: తొక్కేది ఏ రాయిని తొక్కుతున్నావు? ఈ బండను తొక్కుతున్నావు.
0: హి ట్రెడ్స్ ఆన్ ది స్టోన్ వేర్ యు ఆర్.
1: మొక్కేది ఏ దాన్ని మొక్కుతున్నావు? భగవత్ స్వరూపాన్ని మొక్కుతున్నావు.
0: హి సాల్యూట్స్ టు ది వెరీ డివైన్.
1: అంటున్నా రాయే, తొక్కేది అంటున్నా రాయే, కట్టేది అంటున్నా రాయే, కొట్టేది అంటున్నా రాయే.
0: ఆల్ దట్ యు చిజల్, ది ప్లేస్ వేర్ యు సిట్, ది ప్లేస్ దట్ యు రెస్పెక్ట్ ఇస్ స్టోన్.
1: అదే విధంగానే ఈ వేద శాస్త్రం అనేటువంటి కూడాను అన్ని ఒక్కటే, కానీ మనం ప్రవర్తించేటువంటి మార్గంలో ఈ దోషాలంతా నిండుతూ ఉన్నాయి.
0: ది వేద అండ్ శాస్త్ర కంటైన్ ది సేమ్ థింగ్, బట్ అవర్ బిహేవియర్ డిఫర్స్.
1: ఈనాడు ప్రవర్తన అంతకుడు చాలా కల్మషం అయిపోయింది.
0: ద బిహేవియర్ ఇస్ బ్యాడ్ టుడే.
1: మన మందిరంలో కానీ, మన స్కూల్లో కానీ, లేక కాలేజీలో కానీ, ఇంకే విధంగా సత్సంగంలో ఉన్నంత వరకు చాలా ఎంత చక్కగా ఉంటారంటే అంత నీట్గా ఉంటారు.
0: ఇన్ మందిర్, ఇన్ కాలేజ్ అండ్ స్కూల్ దే విల్ బి పర్ఫెక్ట్.
1: పిల్లలు కానీ పెద్దలు కానీ,
0: యంగ్స్టర్స్ ఆర్ ఎల్డర్స్,
1: బయటికి పోతానే
0: ద మూమెంట్ దే గో అవుట్
1: ఏమైపోతుందో ఆ ప్రభావం, మహాశక్తివంతమైనటువంటి ప్రభావం.
0: ది ఎఫెక్ట్స్ అవుట్ సైడ్ ఆర్ సో పవర్ఫుల్.
1: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాలు ఇంత వికారమైనటువంటి తత్వాన్ని పొందుతుంది.
0: దాట్ ఈస్ పర్వర్షన్ ఆఫ్ ది అవుట్ వర్డ్ పాత్.
1: సాక్షాత్ ఇంద్రుని కూడా వశం చేసుకుంటాది.
0: ఇట్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఈవెన్ ఇంద్ర హింసెల్ఫ్.
1: అలాంటి శక్తివంతమైనటువంటి యొక్క దుర్గుణములు అభివృద్ధి అవుతుంటాయి.
0: యూ విల్ హ్యావ్ ఆల్ పవర్ఫుల్ బ్యాడ్ క్వాలిటీ.
1: తద్వారా
0: త్రూ దెమ్
1: ఎంతో మంచిగా ఉన్నటువంటి పిల్లలు కూడా అంత చెడ్డగా మారిపోతారు.
0: వెరీ వెరీ గుడ్ బాయ్స్ టర్న్ బ్యాడ్.
1: ఇది ఎవరికి తప్పు?
0: హూజ్ మిస్టేక్ ఇస్ దాట్?
1: ఎవరికి దీని దోషము?
0: హూజ్ రెస్పాన్సిబుల్?
1: నీకే, నాకు కాదు.
0: యు ఆర్ రెస్పాన్సిబుల్, నథింగ్ టు డూ విత్ స్వామి.
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి.
0: నో వన్ ఇంపార్టెంట్.
1: ఇంతకాలమైనప్పటికీ నేను ఎవరికి ఏ ద్రోహము చేయలేదు. అందరికీ ఉపకారమే చేస్తున్నాను, అందరికీ మంచి మార్గాన్నే బోధిస్తున్నాను. ఎవరికి ఏ క్షణమైన ఏ యొక్క దీంట్లో కూడా ఎవరికి నేను చెడ్డ తలంచలేదు.
0: స్వామి నెవర్ ఎంటర్టైన్ ఎనీ బ్యాడ్.
1: కనుక నాకు ఎవరు ఈ జగత్తులో చెడ్డవారే లేరు.
0: ఫ్రమ్ స్వామి పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఆర్ నన్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: నాకెవరు ద్రోహులే లేరు.
0: దేర్ ఆర్ నో బిట్రేయర్.
1: నాకెవరు విరోధులే లేరు.
0: దేర్ ఆర్ నో ఎనిమీస్.
1: కారణం ఏమిటి? మనస్సుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాళ్లకు మూర్ఖం సాక్షి అని.
0: అండ్ దేర్ఫోర్
1: ఎవరెవరు బుద్ధికి వారే సాక్షి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఇస్ ఎ విట్నెస్ టు వన్స్ ఓన్ క్వాలిటీ.
1: కనుకనే మనం మంచి అయినప్పుడు మనకు ఏ విధమైనటువంటి చెడ్డలు జరగడానికి వీలు కాదు.
0: వెన్ యు ఆర్ గుడ్, నథింగ్ బ్యాడ్ కెన్ ఎవర్ హ్యాపన్.
1: కనుక నీ జరిగినా పర్వాలేదు, నీవు మంచిని చేస్తూ పో.
0: డజంట్ మ్యాటర్, బట్ యట్ కంటిన్యూ టు డూ గుడ్.
1: అది నీ యొక్క ప్రధానమైనటువంటి మానవత్వం యొక్క విలువ.
0: దేర్ లైస్ ది హ్యూమన్ వాల్యూ.
1: ఈ మానవతా విలువను పోగొట్టుకుని,
0: హావింగ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూస్,
1: రాక్షసుడైతే ఏమి, దానవుడైతే ఏమి,
0: నో మ్యాటర్ ఇస్ ఇట్ డెమన్,
1: దేవుడైనా ఒకటే.
0: Even they are same.
1: Kanukane ee manavattam aneetundi dani poshinchukunte devudu avutadu.
0: So when you develop human quality value, you
1: manavattani nasam chesukunte pasuvu rakshasuga maaripothadu.
0: Once you lose your human value, you turn beast.
1: Kanuka prati dinamu tellavaru lechindi nenu manushini, nenu manushini, nenu manushini, mrugam kaadu rakshasini kaadu ani sankalpinchukuntu daniki melukolpu cheyali.
0: Right from the time you get up from the bed, you always remind yourself,
1: ee naadu lokamantakudu అసత్యమయంగా ఉంటుండాలి.
0: ద హోల్ వరల్డ్ ఇస్
1: అధర్మమయంగా ఉంటుండాలి.
0: ఫుల్ ఆఫ్ అన్‌రైచియస్నెస్.
1: కనుకనే అశాంతిమయంగా రూపొందుతుంది.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్.
1: రెండు చేరితే ఏమవుతుంది? అశాంతి.
0: బికాజ్ ఆఫ్ దీస్ టూ దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్.
1: సత్యము ధర్మము రెండు చేరితే శాంతి రూపాన్ని ధరిస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ దేర్ విల్ బి పీస్.
1: అసత్యము అధర్మము రెండు చేరితే అశాంతి రూపాన్ని ధరిస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ ఫాల్స్హుడ్ అండ్ రైచియస్నెస్.
1: ఒక్కటి చూస్తే బ్రౌన్ గా ఉంది, బీటిల్ నట్.
0: బీటిల్ నట్ ఇస్ బ్రౌన్.
1: ఆకు చూస్తే గ్రీన్ గా ఉంది,
0: ది బీటిల్ లీఫ్ ఇస్ గ్రీన్.
1: గుండం చూస్తే తెల్లగా ఉంది,
0: లైమ్ ఇస్ వైట్.
1: మూడు చేస్తే ఎర్రగా అయిపోతుంది.
0: ఆల్ ది త్రీ విల్ గివ్ రెడ్ కలర్.
1: ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
0: ఈ
1: మూడింటి యొక్క చేరికనే
0: కాంబినేషన్ ఆఫ్ ది
1: త్రీ. అదే రీతిగానే సత్యం చూస్తే ప్యూర్ గా ఉంటుండాలి.
0: ట్రూత్ ఇస్ ప్యూర్.
1: ధర్మం చూస్తే ఎంత పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: రైచియస్నెస్ ఇస్
1: నిర్మలంగా ఉంటుండాలి. ధర్మం నిస్వార్థంగా ఉంటుండాలి. నిస్వార్థమైన ధర్మము, పవిత్రమైన సత్యము రెండూ చేరేటప్పటికి ఆనందమైనటువంటి శాంతి మనలో ఉద్భవిస్తుంది.
0: ప్యూర్ ట్రూత్, ద ప్యూర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి కన్ఫర్మ్.
1: శాంతి లేదంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ పీస్?
1: నీవే అశాంతిని నింపుకుంటున్నావు.
0: యు ఆర్ ఫిలింగ్ దట్ విత్
1: ఏ విధంగా నింపుకుంటున్నావు? అసత్యం చేత అశాంతిని నింపుకుంటున్నావు.
0: బికాస్ ఆఫ్ ఫాల్స్
1: అధర్మం చేత అశాంతిని నింపుకుంటున్నావు.
0: రైచియస్నెస్ యు ఆర్ ఎక్స్పెక్ట్.
1: ధర్మము సత్యము అనేటువంటి దాన్ని రెండింటినీ మనం ఆధారం చేసుకుంటే చాలు. రెండు రెక్కలు కలిగినటువంటి పచ్చి ఏ విధంగా ఉన్నత స్థాయికి ఎగురుతుందో ఆ విధంగా ధర్మ సత్యముల చేతనే మనం ఉన్నతమైన మోక్ష స్థితిని పొందుతాం.
0: జస్ట్ ఎస్ ది బర్డ్ ఫ్లైస్ హై విత్ ది పెయిర్ ఆఫ్ వింగ్స్ యు గో బై దిస్ ట్రూత్.
1: సామాన్యమైనటువంటి ఈ ప్రవృత్తి లక్షణంలో కూడా రెండు చక్రాలు ఉండేటువంటి వాడైన సైకిల్ ఎక్కుతాడు.
0: ఇన్ ది వరల్డ్ యుల్ హావ్ టూ వీలర్.
1: ఒక చక్రంలో మనకు సేఫ్టీ లేదు.
0: దేర్ నో సేఫ్టీ ఇఫ్ యు గో ఆన్
1: ఆ రెండు చక్రంలో సత్య ధర్మములు.
0: ది టూ వీల్స్ ఆర్ సత్య ధర్మ.
1: కనుకనే ఆ సత్య ధర్మములు అనేటువంటి దాన్ని మనం ఆశ్రయించాలి.
0: దేర్ఫోర్ ఆఫ్ సరెండర్ యువర్ సెల్ఫ్.
1: దాని ధిక్కరించాడు ఈ రావణుడు.
0: రావణ డిజోబేడ్ దీస్ టు.
1: ఎన్ని చదువులు చదివినాడు, ఏం ప్రయోజనం?
0: హి స్టడీడ్ ఎ లాట్, వాట్ ఇస్ యూజ్?
1: రాముడు కూడా చదివాడు.
0: రామ ఆల్సో స్టడీ.
1: రాముడు చదివినటువంటి చదువు ఏం చేశాడు?
0: వాట్ డిడ్ హి డు?
1: ఆచరణలో పెట్టి జీర్ణించుకుంటూ వచ్చాడు.
0: హి ప్రాక్టీస్డ్ అండ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హి రెడ్.
1: ఆ జీర్ణించినటువంటి యొక్క శక్తి దేహానికి పుష్టిని అందిస్తూ వచ్చింది.
0: ఆఫ్టర్ డైజెషన్ దట్ యుల్ హ్యావ్ ఆల్ ది ఎనర్జీ.
1: రావణుడు అంతకంటే ఎక్కువ విద్యలు చదివాడు.
0: రావణ
1: కానీ ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా బయలుదేరింది.
0: యాజ్ హీ కుడ్ నాట్ డైజెస్ట్ ఇట్ లెట్ టు ఇండైజెషన్.
1: ఈ అజీర్ణ రోగం లోపల ఈ యొక్క అప్రమాణమైనటువంటి యొక్క బుద్ధులంతా అభివృద్ధి అయిపోయినాయి.
0: బికాస్ ఆఫ్ ఇండైజెషన్ హీ హ్యాస్ ది పర్ఫెక్ట్ మైండ్.
1: అజీర్ణ రోగం యొక్క లక్షణాలు ఇవన్నీ.
0: దీస్ ఆర్ ది క్వాలిటీస్ యు
1: ఫైండ్. కడుపు జిడిపోతే దేహమంతా జిడినట్టే.
0: వెన్ వన్స్ ది స్టమక్ ఇస్ ఫిల్డ్ ది హోల్ బాడీ.
1: కేంద్రము అది ఏ కేంద్రము?
0: దట్ ఈస్ ద సెంటర్.
1: కాబట్టి కేంద్రంలో అంతా కూడా దుర్బుద్ధులు ఏర్పోతున్నాయి.
0: ద సెంటర్ ఇస్ ఫిల్డ్ విత్ బ్యాడ్ క్వాలిటీ.
1: సెంటర్ ను చక్కగా చేయి.
0: సో ప్యూరిఫై ద సెంటర్.
1: అప్పుడే నీ యొక్క జీవితం కూడా శాంతి భద్రతతో తొలుతూగుతుంది.
0: దెన్ ద లైఫ్ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏదో రామాయణం అనుకుంటే ఏదో ఈ విధమైనటువంటి యొక్క అపహారం జరగటము, అపహాస్యం జరగటము, అపహరణ జరగటము, ఈ విధమైనటువంటి మార్గంలో రామలక్ష్మణులకు ఇద్దరూ ఏకమైపోయి ఈ యొక్క రావణ్ణి కుంభకర్ణిని వతమార్చటము ఈ విధంగా భావిస్తున్నారు. ఇది కాదు మనకు, ఇది కాదు రామాయణము. ఆత్మా రామాయణాన్ని ఒక్క తూరి మనం మనం చేయాలి.
0: యు థింక్ రామాయణ ఈజ్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రాలిక్ దట్ రామ అండ్ లక్ష్మణ వర్క్ టుగెదర్ బికాస్ టు టేక్ రివెంజ్ అగెన్స్ట్ రావణ? ఇస్ నాట్ సో.
1: అంతరార్థము, ఆధ్యాత్మిక అర్థాన్ని కొంతవరకు మనం విచారించాలి.
0: వీ షుడ్ నో ది స్పిరిచువల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బ్రదర్స్.
1: ఈ నలుగురు కూడా ఎవరి కుమారులు?
0: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది సన్స్
1: ఆఫ్ దశరథుని కుమారులు.
0: ఎంపరర్ దశరథ.
1: ఎవరు దశరథుడు?
0: హూ ఇస్ దశరథ?
1: కోసల దేశపు రాజు కాదు.
0: ఈజ్ నాట్ ది కింగ్ ఆఫ్ కోసల.
1: దశరథుడు అనగా దశేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములు, నా ఐ పది చేరినటువంటి రథం ఈ దేహమే.
0: ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ద ఫైవ్ సెన్స్ ఆఫ్ యాక్షన్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 10 సెన్సెస్.
1: దీనినే అయోధ్య అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ అయోధ్య.
1: అయోధ్య అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ అయోధ్య?
1: ఆ యొక్క పట్టణానికి పేరు కాదు.
0: నాట్ ది నేమ్ ఆఫ్ ది సిటీ.
1: విరోధులు ప్రవేశించడానికి వీలు కానటువంటి చోటు ఈ అయోధ్య.
0: ఏ ప్లేస్ ఇన్ టు విచ్ ఎనిమీస్ కెనాట్ ఎంటర్.
1: మన హృదయము.
0: దట్స్ అవర్ హార్ట్.
1: ఈ హృదయం అనేటువంటిదే అయోధ్య.
0: ద హార్ట్ ఈస్ అయోధ్య.
1: దానికంతా పాలించేటువంటి వాడు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమే దశరథుడు.
0: ద బాడీ ఈజ్ దశరథ ద కింగ్.
1: ఈ దేహమునకు సత్వరజో తమో గుణమైనటువంటి ముగ్గురు భార్యలు ఉంటున్నారు.
0: దిస్ బాడీ హస్ త్రీ వైవ్స్. ద సాత్వికము
1: కౌసల్య,
0: పైయస్ క్వాలిటీ,
1: తామసికము సుమిత్ర.
0: The perception, the five sense of action make a total of 10 senses.
1: దీనినే అయోధ్య అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ అయోధ్య.
1: అయోధ్య అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ అయోధ్య?
1: ఆ యొక్క పట్టణానికి పేరు కాదు.
0: నాట్ ది నేమ్ ఆఫ్ ది

0: Body has three wives, the
1: Sattvikamu
0: pious emotion,
1: Kausalya,
0: pious quality.
1: Tamasikamu Sumitra.
0: This emotion is Sumitra.
1: Rajasikamu Kaika.
0: Rajasik is Kaika.
1: Kanuka ee Dasharathudanetundi dehamu moodu gunamulnu aakarshinchindi.
0: So this body is attracted by three attributes.
1: Vare moodu patnulu.
0: The three wives.
1: Ee mugguru kudanu moodu patnuluga untam cheta.
0: As these three are wives,
1: Dharmartha Kama Mocham Nalikuti Naluguru Biddalu Puttaru.
0: They have four objectives.
1: Dharmartha Kama Mocham, Ive Naluguru Kudaru. Ramalakshmana Bharata Shatrughna.
0: Ramalakshmana Bharata Shatrughna stand for Dharma righteousness, Artha the wealth, Kama desire,
1: Dharma
0: liberation.
1: Pragnanam Nasistundi.
0: Dharma is always after spiritual
1: Pragnanamanaga Yavaru Pragnaname Sita.
0: That Pragnana is Sita.
1: Ramulu Pragnanamane Sitanu Varinchadu.
0: Rama is after the spiritual awareness.
1: Ee Pragnaname Twenty Sitanu.
0: This Sita, spiritual awareness, taking her,
1: kevalamu ajnanamaneetundi aranyamlo paddadu.
0: He is in this forest of ignorance.
1: Akkada ajnanamaneetundi yokka forest lopala,
0: there in this forest of ignorance,
1: durmargamaneetundi ravanudu prajnanamunu apaharinchadu.
0: There you find Ravana, the wicked one.
1: ఈ ప్రజ్ఞానమనేటువంటి దాన్ని అపహరించడం చేత
0: వివేకము
1: అవివేకమనేటువంటి వారి సుగ్రీవులు ఇద్దరు కూడా చేరారు.
0: డిస్క్రిమినేట్ ఇండిస్క్రిమినేట్ క్వాలిటీ
1: వివేకమనే సుగ్రీవునికి సహాయం చేశాడు, అవివేకమనేటువంటి వాళ్ళని సంహరించాడు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ సుగ్రీవ డిస్క్రిమినేషన్ He killed the valley of indiscriminate.
1: అక్కడ నుంచి సంసారమనేటువంటి పెద్ద సాగరం అడ్డం వచ్చింది.
0: And there is this family, there's an ocean.
1: ఈ సంసారమనే సాగరం లోపల
0: in this ocean of
1: దాటాలి.
0: One should cross.
1: ఏ ధైర్యము అనేటువంటి హనుమంతుడు చిక్కాడు.
0: There is the Hanuman, the courage.
1: ధైర్యము.
0: Courage.
1: ఆ ధైర్య సాహసం చేత సహవాసం చేతనే ఈ సంసారమనే సాగరాన్ని దాటాడు.
0: With the courage and valor of Hanuman, he could cross this ocean.
1: అక్కడ దాటేటప్పటికి అక్కడ కూడా సత్వరజో తమగుణములు మూడు అడ్డు వచ్చాయి.
0: Having crossed, he met with
1: రజోగుణమే రావణాసురుడు.
0: That Rajo,
1: సమోగుణమే కుంభకర్ణుడు.
0: కుంభకర్ణ.
1: సాత్వికుడే విభీషణుడు.
0: Sattvic pious qualities Vibhishan.
1: అక్కడ ఈ అజ్ఞానం అనేటువంటి వాడు అనగా తమోగుణ రజోగుణం సంహరించి సాత్వికానికి పట్టాభిషేకం చేశాడు రాముడు.
0: He killed the emotional aspect and the demonic aspect and coronated the pious aspect.
1: ఆ విభీషణ పట్టాభిషేకం చేసేటప్పటికి అనుభవ జ్ఞానమైన సీతను తిరిగి తీసుకుని వచ్చాడు.
0: After విభీషణ is coronated, he got the practical experience.
1: బ్రహ్మ జ్ఞానం అనుభవ జ్ఞానంగా మారాలి.
0: And the spiritual knowledge should be transformed into the knowledge of
1: నిజమైన విద్య.
0: That is the true knowledge.
1: ఇన్ని కష్టములు పడితే కానీ ఆ యొక్క ప్రజ్ఞానం అనేటువంటిది ఆత్మజ్ఞానంగా మారిపోయింది.
0: Unless one passes through all these difficulties, the spiritual knowledge would not become practical.
1: అన్నిటికీ మూల కారణము గుణములే, సత్వరజోతమో గుణములు.
0: These three attributes are responsible for everything.
1: సాత్వికమైనటువంటిది కూడాను ఒక పరిమితంలో ఉంచుకోవాలి.
0: Even the pious quality should be under certain limit.
1: ఈ ప్రకృతిలో మనం ఉండటం చేత ఆ సాత్వికమైనటువంటిది కూడాను రజోగుణంగానే మారిపోతుండాలి.
0: Because constantly it is there in nature, even pious quality
1: becomes emotion. పట్టింది.
0: And it will be in the company of the other two emotion and the dullness.
1: కనుకనే ఈ సాత్వికం విలపిస్తూ ఉంటుంటాది విభీషణ వలె.
0: Therefore pious quality విభీషణ
1: సమయం చిక్కింది, రాములతో చేరిపోయాడు.
0: At the right time he is in the company of Rama.
1: అదే విధంగానే ఆ సమయమునకై మనం వేచి ఉండాలి.
0: So we have to wait for the appropriate time.
1: కాచి కాచి మనం ఉంటుండాలి.
0: We have to wait and wait.
1: అందువల్లనే మనం వేచి ఉండటం దేనికోసమో.
0: Why should we wait?
1: ఈ పవిత్రమైన ప్రాప్తి, పవిత్రమైనటువంటి సద్గతి ఎప్పుడు లభిస్తుందో ఏమిటో.
0: To have that good destiny, that sanctity, we have to wait.
1: కనుకనే నీవు ఒక్కొక్క క్షణం కూడా నువ్వు కాచుకుని ఉంటుండాలి.
0: So have to wait moment to moment.
1: రామకృష్ణ పరమహంస విషయం చాలా మందికి తెలుసును.
0: Many of you know రామకృష్ణ పరమహంస.
1: తెల్లవారిన మొదలు రాత్రి వరకు కాచుకుని ఉండేది.
0: Right from the morning till night he waits.
1: ఇంకా నాకు దర్శనం కాలేదు, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపోయాయి, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపోయాయి అని పరితపించేవాడు.
0: He went on feeling so sad that I could not see you, oh God, this day is wasted.
1: ఆ విధమైనటువంటి పరితాపం ఉండటం చేతనే రామకృష్ణకు అంత పవిత్రమైనటువంటి స్థితి లభించింది.
0: Because of that yearning and pining for God, he could be so noble and mighty.
1: అతనికి మూలనామాలు అక్షరాలు కూడా రావు.
0: In fact, he has no formal
1: అదే
0: education.
1: అదే కలకత్తా లోపల
0: there in Calcutta.
1: లాలా లజపతి రాయి, బాల గంగాధర తిలక్,
0: బిపిన్ చంద్ర పాల్,
1: ఇంకా అనేక మంది, అరవింద్ ఘోష్ ఈ విధమైనటువంటి మహావిద్యావంతులంతా వచ్చారు.
0: హైలీ ఎడ్యుకేటెడ్
1: ఇంటెలెక్చువల్. ఈ విద్యావంతుల యొక్క పేర్లంతా ఎక్కడ నిలిచిపోయినాయి?
0: డు యు ఫైండ్ దేర్ నేమ్స్?
1: కేవలం గ్రంథాల్లో మాత్రమే నిలిచిపోయినాయి.
0: ఓన్లీ లిమిటెడ్ టు టెక్స్ట్.
1: అక్షర జ్ఞానం లేనటువంటి రామకృష్ణ యొక్క పేరు భక్తుల హృదయాల్లో నిలిచిపోయినాయి.
0: ద నేమ్ ఆఫ్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోట్.
1: చదువు కారణము
0: ఈజ్ ది ఎడ్యుకేషన్
1: కాదు. కాదు, పవిత్రమైన భావమే దీనికి మూల కారణం.
0: సీక్రెట్ ఫీలింగ్ ఇస్ ద కాజ్.
1: కనుక ప్రతి దానికి కూడా విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం.
0: సో ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఈజ్ ఎసెన్షియల్.
1: విశ్వాసమే లేకపోతే
0: వితౌట్ ద ఫెయిత్
1: మానవుని యొక్క జీవితమే వ్యర్థం.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ వేస్ట్.
1: ఏ విశ్వాసము?
0: వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్?
1: ఆత్మ

0: ఇస్ ద ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు అంటే తెలియదు అని అంతా ఎట్లా నమ్ముతున్నావు నువ్వు?
0: If you say, I don't know whether self is there or not, how do you believe all that you don't know? You say that, I believe that what I know.
1: చూచిందానే నమ్ముతానంటాడు.
0: I believe what I see.
1: ఏమి చూచావు నువ్వు?
0: What is you have seen?
1: నా మనసు చాలా కష్టంగా ఉంది అంటున్నావు.
0: I feel the mind is.
1: నీ మనసు నువ్వు చూచావా?
0: I have seen your mind.
1: ఎట్లా నమ్ముతున్నావు నువ్వు?
0: How do you believe it?
1: నీ మనసుకు రూపముందా?
0: Mind has it any form?
1: నేను ఆనందంగా ఉన్నాను అన్నాడు.
0: You say I am very happy.
1: ఆనందానికి రూపం ఏమిటి?
0: Happiness, what is it?
1: ఎట్లా నువ్వు నమ్ముతున్నావు?
0: How do you believe it?
1: నీ యొక్క అనుభూతియే.
0: Is your experience?
1: విశ్వాసమే.
0: That is.
1: అదే రీతిగానే ఎవరి విశ్వాసం వారిది.
0: So each one has got his own faith.
1: ఆ విశ్వాసం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిపైన అభివృద్ధి పరచుకోవాలి.
0: The faith you develop in the sacred way.
1: కనుకనే రావణుడు ఇన్ని విద్యలు చదివినప్పటికీ
0: So Ravana with all his
1: ఆత్మ విశ్వాసం లేదు.
0: He has no faith in the self.
1: ఏమి ప్రయోజనము?
0: What is the use?
1: ఇంకా మంచి పైన దానికి విశ్వాసం లేదు.
0: సో హీ హాస్ నో ఫెయిత్ ఇన్
1: పాపం అంటే భయం లేదు.
0: హీ ఇస్ నాట్ అఫ్రైడ్
1: ఆఫ్ పాపం అంటే ప్రీతి లేదు.
0: అండ్ హీ హాస్ నో లవ్ ఫర్ గాడ్. సో హీ డిడ్ పెనెన్స్.
1: ఏమి తపస్సది?
0: వాట్ పెనెన్స్?
1: ఆ తపస్సు అంతా ఇప్పుడు తమస్సుగా మారిపోయింది.
0: ఆల్ ద తపస్ పెనెన్స్ బికేమ్ తమస్ డార్క్నెస్.
1: తపస్సు చేసినప్పుడు దైవత్వం అనేటువంటి హృదయంలో ప్రతిష్ఠ కావాలి.
0: హావింగ్ అండర్ టేకింగ్ పెనెన్స్ గాడ్ షుడ్ బి ఇన్స్టాల్డ్.
1: ఈ ప్రతిష్ఠ కావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబిలిటీ?
1: సత్య ధర్మాన్ని విస్మరించాడు.
0: హెస్ ఫర్గాటన్ ట్రూత్ అండ్ రైచియస్ కాండక్ట్.
1: కనుక రామాయణం అంతా కూడాను
0: ఎంటైర్ రామాయణ
1: సత్య ధర్మముల చేత అసత్య అన్యాయముల చేత సంఘర్షింపబడినటువంటి ఈ యుద్ధము.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ బిట్వీన్ ట్రూత్ రైచియస్నెస్ ఆన్ వన్ హ్యాండ్.
1: సత్యానికి అసత్యానికి సంఘర్షణ జరుగుతుంది.
0: ఎ ఫైట్ బిట్వీన్
1: ధర్మానికి అధర్మానికి సంఘర్షణ జరుగుతుంది.
0: రైచియస్ అండ్ అన్రైచియస్
1: మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతుంది.
0: కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: మహాభారత యుద్ధము.
0: దిస్ ఇస్ ద
1: వార్. ఇది రామరావణ యుద్ధము.
0: దిస్ ఇస్ రామరావణ వార్.
1: నిరంతరం కూడా మన హృదయాల్లో ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: సచ్ కైండ్ ఆఫ్ వార్ ఇస్ టేకింగ్ ప్లేస్ కంటిన్యూస్లీ ఇన్
1: అవర్ హార్ట్. ఏనాడు ఏ పుణ్యాత్ముడు నివారణ గావించుకుంటాడో వాడే ధన్యుడు.
0: The noble one who will find a solution to this war, his life would be redeemed.
1: కనుక ఆ విజయాన్ని మనం సాధించాలి.
0: So we should be victorious, we should win.
1: ఆ రామరాజ్యం లోపల మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: We should make an effort to live in Ramarajya.
1: ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: And we should develop heart in this sacred path.
1: రేపటి దినము
0: tomorrow
1: ఈ రామాయణం యొక్క సంఘర్షణమైనటువంటి యొక్క విషయం అంతా కూడాను సూక్ష్మమైనటువంటి యొక్క భావంతో మనం దాన్ని అభివృద్ధి పరచుకొని తద్వారా రాముని యొక్క పట్టాభిషేకము ఏ రాముని పట్టాభిషేకము? ఆత్మారాముల పట్టాభిషేకము.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సటిలిటీస్ ఆఫ్ రామాయణ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ టుమారో కరోనేషన్ ఆఫ్ రామ ద కరోనేషన్ ఆఫ్ రామ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.

మనసును ఛేదించ మాటలందున తీపి మనసును ఛేదించ మంచి కాదిది నీకు మచ్చగాని మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా వినుడు భారతీయ వీరసుతుడు.

0: words. Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot. It's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: ఈనాటి ప్రపంచమునందు మనసునందు ఒకటి మాటియందు మరొకటి ఉండుటి చేతనే ఈ ప్రపంచములో ఎందు చూచినా అశాంతి భయము ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ లీడింగ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ and restlessness, because in the world around we find there's no unity between what he says and what he thinks.
1: Prati manavudu shanti kavalani aashisthunnadu, shanti nimittamai tama kalamunu tama kayamunu tama karmanu kudanu viniyoga parustunnadu.
0: Every man wants peace. He spends his time and his activity to remain in peace.
1: Aithe ee shanti ante emito, idi ekkada unnado, dinni ponde vidhanam emiti aneetuvanti vishayam maatramu evvaru kudanu vicharinchatam ledu.
0: But nobody thinks of this peace, where it is, how to get it, and what peace is actually.
1: Shanti aneetuvantidi prakrutamainatuvanti shantiya leka antar shantiya అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి.
0: We have put ourselves a question, what do we mean by peace? Is it worldly outer peace or the peace within?
1: ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది.
0: If it is worldly peace, you will get it for a moment and it would vanish thereafter.
1: దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: Man deludes that this is the true peace.
1: శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడా సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ పీస్, ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ స్వీట్నెస్.
1: రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి.
0: Peace is that which is beyond attachment and hatred.
1: ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి.
0: Peace one gets out of these two, the attachment, hatred, is temporary.
1: ప్రశాంతి. ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: What's the meaning of this word, ప్రశాంతి?
1: ప్రా అనగా వికసించటము.
0: Pra means blossoming.
1: Shanti anaga kevalamu ragadvesha rahitamainatundi.
0: Peace is that which neither has it.
1: Prashanti anaga ragadvesha rahitamainatundi oka sthitini prakatimpa cheyatame prashanti. Prakatimpa cheyatame prashanti.
0: Prashanti is the state of expression which is beyond attachment and hatred.
1: Kani ilanti shanti lokamulo ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవుల యందు ఇట్టి రాగరహితమైనటువంటి దేశరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించడం చాలా దుర్లభం.
0: ఇఫ్ వీ ఎంక్వైర్ ఆర్ దర్ ఎనీ వన్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ పీస్, నో. ఇన్ ద ఆర్డినరీ స్టేట్ నో వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పీస్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్.
1: ఈ శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
0: Peace is not that which is present outside and goes
1: into. ఇది అంతర్భూతమైనటువంటి ఒక శక్తి.
0: It is an innate power.
1: దీనిని ఏ రీతిగా మనం పొందాలి?
0: How to acquire it?
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: You can get peace out of peace only.
1: కాలులో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళు ద్వారానే దాన్ని మనం తీయాలి.
0: Thorn that has gone into a leg can be taken out with the help of another thorn.
1: అదే విధముగానే వజ్రమును వజ్రముతోనే కొయ్యాలి.
0: Diamond cuts a diamond.
1: Karmanu karma chetane manam nivarana gavinchukovali.
0: Action gives you relief అట్టనే
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: పీస్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ పీస్ ఓన్లీ.
1: ఈనాడు లోకములో ఎంతమందియో ఎన్నో విధములైనటువంటి సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిష నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి?
0: దేర్ ఆర్ మెనీ విత్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ దే హావ్ నో పీస్ వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్
1: ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నావా?
0: డూ దీస్ కంఫర్ట్స్ గివ్ యూ పీస్?
1: బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నావా?
0: డూ దీస్ కన్వీనియన్సెస్ ఎవర్ గివ్ యూ పీస్?
1: ప్రాకృతమైనటువంటి ధనకరక వస్తువాహనాదులు మానవునికి శాంతిని అందించుతున్నా?
0: ద వరల్డ్లీ మనీ ద వెల్త్ అండ్ కన్వీనియంట్ కంఫర్ట్స్ డూ దే గివ్ యూ పీస్?
1: అట్లయితే ఇతను ఎందుకు అశాంతిలో మునిగాలి?
0: ఇఫ్ ఇట్ ఈస్ సో వై హాస్ హి డ్రౌన్ హింసెల్ఫ్ ఇన్ రెస్ట్లెస్నెస్?
1: కారణం తన మనస్సులో ఒక విధమైనటువంటి యొక్క దుష్ట సంకల్పమును ప్రవేశించడం చేతనే సర్వ సౌకర్యములు సర్వ సదుపాయములు ఉండి కూడాను మానవుడు శాంతిని పొందలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీఈస్ నాట్ ఏబుల్ టు అక్వైర్ పీస్.
1: ఒక ఇంటిలో పాము ప్రవేశించితే ఆ ఇంటిలో మనం జీవించటమే చాలా కష్టంగా ఉంటుంది.
0: వెన్ వన్స్ ఎ స్నేక్ ఎంటర్స్ ఇన్ యువర్ హౌస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంటిన్యూ టు స్టే దేర్.
1: ఈనాడు రాగద్వేషములనేటువంటి యొక్క విషపురుగులు మన హృదయంలో ప్రవేశించినప్పుడు మన హృదయంలో ఏ రీతిగా శాంతి లభ్యమవుతుంది?
0: వెన్ దర్ పాయిజనస్ జర్మ్స్ లైక్ అటాచ్మెంట్ హేట్రెడ్ దట్ హావ్ గాన్ ఇన్ టు అవర్ బాడీ హౌ డు యు లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ పీస్?
1: కనుక మనసునందు ఏ రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవునికి శాశ్వత శాంతి లభ్యం కాదు.
0: సో లాంగ్ దేర్ ఆర్ దీస్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్.
1: ధనవంతులకు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many rich people.
1: బలవంతులు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many physically strong.
1: అధికారులు అనేక మంది ఉంటున్నారు.
0: There are many men of authority.
1: అయితే ఇన్ని ఉండి కూడాను వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణమేమిటి?
0: What is the reason that they don't have peace? What's the reason behind this?
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కానీ అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు.
0: ఎక్స్టర్నల్లీ హియస్ పొజిషన్స్ ద వెల్త్ అథారిటీ కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ బట్ హీ హాస్ నో పీస్ విత్ ఇన్ బికాస్ హీఈస్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ హిమ్సెల్ఫ్.
1: కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి.
0: సో మ్యాన్ షుడ్ సీ that there will be no bad thoughts or bad feelings in his mind.
1: Tana hrudaya antaratarardunandu ee shanti aneetundi shashtanga pravahistune untundali.
0: There is an inner flow of peace continuously permanently within us.
1: Ee bhoomiyandu antarbhagamunandu sarvatra jalam sancharistune untundi.
0: There is water in the depths of this earth.
1: Aithe aa jalamu manaku labhyam kavalante manam emi cheyali?
0: What should we do to extract, to bring out this water?
1: Aa jalamunaku manaku madhyana unnatvanti okka matti pellalu manam teesiveyali.
0: We have to remove all the mud that stands between us and the water in depth.
1: Aa mattini manam teesivesinappude adugunu unnatvanti jalam manaku praaptistundi.
0: When once you remove all this mud, you can get draw water.
1: Kanuka shanti aneetvanti daniki vyakti aneetvanti daniki మధ్య లోపల రాగద్వేషములనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయినాయి.
0: దేర్ఫోర్ బిట్వీన్ ది పీస్ అండ్ ది ఇండివిజువల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ మడ్ విచ్ ఇస్ హేట్రెడ్ అండ్ అటాచ్మెంట్.
1: ఈ మట్టి పెళ్లంతా మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఆల్ దిస్ మడ్.
1: అప్పుడే ఈ శాంతి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అక్వైర్ దిస్ పీస్.
1: అయితే కొంతమంది ఏదో కొన్ని కార్యములు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని పూజలు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని యాగములు చేస్తే లోక కళ్యాణం కుదురుతుంది అని అనేక భావంతో విచారిస్తుంటారు.
0: హౌఎవర్ సమ్ ఫీల్ దాట్ బై అండర్టేకింగ్ సర్టన్ రిచువల్స్ లైక్ వర్షిప్ అండ్ యాగాస్ దట్ దే కెన్ అక్వైర్ పీస్.
1: లోక శాంతి నిమిత్తమై అనేక మంది యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తుంటారు.
0: యు నో మెనీ పర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ వరల్డ్ పీస్.
1: అయితే ఇవి చేయకూడదని కాదు, చేయటం మంచిదే.
0: Not that you shouldn't do it, it's good that you do it.
1: Kani ee kratula valla loka shanti manaku ye matram kudunu cheyakurudu.
0: But these rituals will never give you world peace by and large.
1: లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడే లోక శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once you develop the inner peace, there will be world peace outside.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇన్ ఆర్డర్ టు షేర్ దిస్ పీస్ విత్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ ఇండివిజువల్.
1: నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును.
0: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ దేర్ విల్ బి పీస్ అట్ హోమ్.
1: నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు?
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ హౌ డు ఎక్స్పెక్ట్ ద ఫ్యామిలీ టు లివ్ ఇన్ పీస్?
1: కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందని కోటం వెర్రితనం.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు కన్సిడర్ దట్ యుల్ బి ఇన్ పీస్ విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్వన్.
1: ఎవరి ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు ఈట్ టు సాషియేట్ వన్స్ ఓన్ హంగర్.
1: ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది.
0: Each one has to take the medicine for one's own disease.
1: Ade vidhamgane prati vyakti kudanu evariki varu tama shanti kosamai aneka vidhamainatvanti yokka durgunalu duram cheyataniki prayatninchali.
0: Likewise, to receive this peace, one has to give up, shed all bad qualities.
1: Idi tallidandrulu yokka aasti valle okariki okariki panchukovadaniki veelu kaanatvantidi.
0: It's not like a legal heir to inherit the property from the parents.
1: కనుక ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి.
0: పీస్ ఇస్ వన్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
1: దీన్ని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు.
0: యూ కెన్
1: కరుణకు పంచడానికి సాధ్యం కాదు.
0: యూ కెనాట్ కట్ ఇన్ టు పీసెస్ నార్ కెన్ యూ డిస్ట్రిబ్యూట్.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని చేకూర్చుకోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు ఎక్విప్ అవర్ సెల్వ్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధమైనటువంటి యొక్క మాలిన్యము చేకూరటం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి.
0: పీస్ ఈస్ మిస్సింగ్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పొల్యూషన్ డ్యూ టు బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ థాట్స్.
1: మనసులో కలతలు ఉండినంత వరకు మనిషికి నిద్ర కూడాను రాదు.
0: సో లాంగ్ మైండ్ ఈస్ ఎజిటేటెడ్ యూ కెనాట్ స్లీప్.
1: కనుక నిద్రనే రానటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు?
0: ద వన్ హూ కెనాట్ స్లీప్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు లివ్ ఇన్ పీస్.
1: కాన శాంతి అనేటువంటిదే దైవ స్వరూపము.
0: సో పీస్ ఈస్ గాడ్.
1: అట్టి దైవ స్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తంను శుద్ధి చేయించుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్ యూ షుడ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: మొట్టమొదట పరిశుద్ధము గావించుకోవాలి.
0: మేక్ ఇట్ ప్యూర్.
1: పరిశుద్ధములుగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: ప్యూరిఫికేషన్ మెంట్
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని మనము సంపాదించాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ గివ్ అప్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: నష్టమో, కష్టమో, దుఃఖమో, విచారమో, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: Be that be the loss or suffering, anxiety or a problem, see that this will not enter into your mind.
1: ఈ శక్తి ఏమిటి?
0: What is this power?
1: అది ఏ ప్రేమ?
0: That is love.
1: ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడాను దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once you have this power of love, the bad feelings, ill feelings cannot find a place in you.
1: ఒక గదిలో అంధకారంగా చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
0: ఇన్ ఎ రూమ్ విచ్ ఇస్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ డార్క్ దేర్ మెనీ ఆఫ్ ద ఆర్టికల్స్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ ద పాయిజనస్ వర్మ్స్ అండ్ జర్మ్స్.
1: పదార్థములు అనగా వస్తువులు ఆ రూమ్ నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
0: There are so many articles in that room which is closed and dark. So you find so many poisons in that.
1: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందుకులో ప్రవేశించడానికి వీలు కాదు.
0: When the room is completely clean, neat and tidy with enough of light, poisonous germs cannot enter.
1: కనుకనే మన హృదయం అనేటువంటి గదియందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉండాలి.
0: Therefore, in the room of our heart,
1: ఈ డిజైర్స్ అనేటువంటి పదార్థములు ఎక్కువగా అందులో చేర్చుకోకుండా ఉండాలి.
0: There should be the light of love. There should not be articles
1: that desire. Less luggage, more comfort. ఈ లగేజ్ అనేటువంటిది ఎక్కువగా చేర్చుకోకూడదు. అవే డిజైర్స్.
0: So you should not have more of luggage than desires.
1: అందులో ఈ ప్రేమ ప్రకాశం ఉండాలి.
0: Because you should have the light of love.
1: అప్పుడే ఇందులో ఏ విధమైనటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించడానికి వీలు ఉండదు.
0: Then only these wicked qualities cannot enter.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: శాంతి అనేటువంటిది కేవలము రెండు అక్షరముల పదముగా కనిపిస్తున్నది, కానీ ఇది మహా విశాలమైనటువంటి యొక్క స్వరూపము.
0: దో పీస్ అపియర్స్ టు బి ఎ టూ లెటర్డ్ వన్ బట్ ఇట్ సో వాస్ట్.
1: మనము భజనలు జరిగిన తర్వాత, ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాలు చెప్తున్నాం.
0: After bhajan, after prayer, we repeat this word peace thrice.
1: Enduvalla moodu pariyayam cheppali.
0: Why should we say three times?
1: Enduku naalugu thoolu cheppakoodadu?
0: Why not four times?
1: Leka enduku rendu thoolu cheppakoodadu?
0: Why not twice?
1: Moodu pariyayamlu enduku ee paddhati pettukovatam?
0: Why should we say thrice?
1: Anaga aadi bhautikamu, aadi daivikamu, aadhyatmikamani moodu padarthamulu untunnayi manlo.
0: There are three levels: aadi bhautika, daivika, and aadhyatmika.
1: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
0: పీస్ ఇస్ రిక్వైర్డ్ ఎట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్, ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్.
1: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రమున అది మనసుకు శాంతి కలుగుతుంది.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఎట్ ద బాడీ లెవెల్, ద మైండ్ నీడ్స్ పీస్.
1: మనస్సు శాంతితో ఉండినంత మాత్రమున దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేకూరదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ మైండ్ ఇస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ పీస్, ద బాడీ ఆల్సో నీడ్స్ పీస్.
1: కనుకనే ఈ మూడు మార్గములు ఎంత కూడాను నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం.
0: The inner significance of this prayer is to pray to Lord to give us peace in these three levels, body, mind and spirit.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
0: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అని అనేక పర్యాములు అదొక నామంగా నీవు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ నో పీస్, రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్, యూ విల్ సర్టన్లీ అక్వైర్
1: పీస్. అదేవిధంగా నేను అనేక పర్యాములు చెప్పాను. ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికీ ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికీ ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
0: భగవాన్ టోల్డ్ us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not animal, I am man.
1: మనకు కోపం వచ్చేస్తుంది.
0: So we are angry.
1: ఈ కోపం వచ్చినప్పుడు I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అనుకుంటే ఈ డాగ్ పరిగెత్తిపోతుంది. ఇది డాగ్ క్వాలిటీ, మనిషి క్వాలిటీ కాదు.
0: Anger is the quality of dog. When you are angry, feel like this, I am not dog, I am man.
1: లేక అనేక చంచలత్వం తోపల కొన్ని రారా అనేటువంటి థాట్స్ అంతా లోపల ప్రవేశిస్తుంటాయి.
0: Because of the wavering mind, so many thoughts come which should not come.
1: అప్పుడు ఒక ప్లేస్ లో కూర్చో.
0: Sit at one place.
1: I am not monkey, I am man. I am not monkey, I am man. I am not monkey, I am man. అనేటువంటి ఈ రీతిగా తలుచుకో. అప్పుడు ఈ animal qualities అంతా దూరం అవుతుంది.
0: Think within yourself repeatedly, I am not monkey, I am man. I am not monkey, I am man.
1: కనుకనే ఇవన్నీ కూడా మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
0: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనుష్య యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటూ రావాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
0: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
1: Anni manayende untunnavu kaani bayata nunchi praveshinchadam ledu.
0: All qualities are within us, none come from outside.
1: Edo kontha mandi anukuntuntaru sanga dosham cheta konni praptistuntayani.
0: Something because of the defect in the company,
1: kaani aa sangamunukunu tana taarchukunu konni sambandham baddam ni untinappude aa vidhanga praveshistuntayi.
0: In fact, there is a relationship between his thoughts and the company he is in.
1: కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైనటువంటి భావాలు లేవు.
0: దర్ సో మెనీ సీక్రెట్ థాట్స్ అవుట్ సైడ్.
1: దాంతో అంతా నీ మనసు ఎందుకు చేరటం లేదు?
0: వై నాట్ యువర్ మైండ్ గెట్ ఇన్ టు దట్?
1: అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావమునకు సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ది ఫీలింగ్ ఆఫ్ యువర్ థాట్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ టు ది సీక్రెట్ కంపెనీ.
1: కనుక నీ ప్రాచీన కాలం నుండి కూడా సత్సంగం చాలా అత్యవసరం అన్నారు.
0: దేర్ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ గుడ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్.
1: సత్సంగంతో చేరినప్పుడు తన యందు ఉన్నటువంటి సద్భావం కూడాను బయట ఉన్నటువంటి సద్భావం ప్రవేశింపజేసుకుంటుంది.
0: When you are in good company, naturally good thoughts will come out of you and join that good company.
1: Kana manalopala nirantaram kudanu pavitramaina bhavanni abhivruddhi parchukovali.
0: Therefore, we have to develop the sacred feelings and thoughts continuously.
1: Ee pavitramaina bhavam ante emti? Kevalam daiva namamuli.
0: The sacred thoughts are the Lord's name.
1: Ye naamaina parvaledu.
0: It could be any name.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏక ప్రభువుకు అనేక నామం.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికీ ఆ దైవ నామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి.
0: యు ప్రే ఇన్ ఎనీ నేమ్ బట్ ఫిల్ హిస్ నేమ్.
1: ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించినట్టే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: When once the heart is full of God's name, well, there's no other thing like bad thought.
1: ఒకే హార్ట్ ఒకే చైర్.
0: It's only one heart, single chair.
1: అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టి ఉంటే మరొక దుర్గుణంలో అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once this chair is occupied by the divine love, there's no place for bad qualities.
1: కాన మీరు నిరంతరం కూడాను ఈ వయసు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి.
0: At this age, many thoughts do come.
1: ఇవన్నీ కూడా కేవలం సంగదోషంతో వచ్చేటువంటివి కాదు.
0: They are not merely the result of the
1: ఆహార విహారాలతో కూడా వస్తుంటాయి.
0: They are also due to food and habits.
1: కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి.
0: The foolishness also may be the cause.
1: ఎలాంటి ఫూలిష్నెస్?
0: What sort of foolishness?
1: తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇది రెండే పెద్ద ఫూలిష్నెస్.
0: The foolishness of two, he doesn't know himself and he doesn't hear when others tell him.
1: తానైనా తెలుసుకోవాలి, లేక తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి.
0: హీ షుడ్ నో హిమ్సెల్ఫ్ ఫస్ట్ ఆర్ ఎల్స్ హీ షుడ్ లిజన్ టు అదర్స్.
1: ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని మరొకటే ఉన్నాడు.
0: వెన్ దీస్ టూ ఆర్ మిస్సింగ్, వన్ ఆఫ్ ది టూ మిస్సింగ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్.
1: కనుక నీకు తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయి.
0: If you don't know anything, make every attempt to know.
1: నీకు తెలిసినటువంటి మహనీయులు ఎవరైనా వస్తే వారి దగ్గర దాన్ని తెలుసుకోవడానికి పూనుకో.
0: Approach noble souls and try to learn from them.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ అనగా అభ్యాసములు, కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేర్చుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది.
0: Like this, when we develop good habits and good practices,
1: ఇది లభించడం కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది.
0: It's not merely acquisition, you will experience it.
1: ఇప్పుడు భూమి క్రిందంత నీరు ఉంటుండాలి, నీవు పోసి పెట్టావా? లేదు, సహజంగానే ఉంటుండాలి.
0: There is water in the depths of this soil. You have not put it there.
1: అడ్డున్నటువంటి మట్టిని తీసివేసినప్పుడు అవి మన చేతికి చిక్కుతుండాయి.
0: You have just removed the mud over that water.
1: అదే విధంగానే శాంతి నీ హృదయస్థాయి.
0: So peace is present in our heart.
1: దీనికి మధ్య చేరినటువంటి యొక్క రాగద్వేషం దాన్ని మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth.
1: ఈ నాడు లోకములోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణం.
0: దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుటేషన్ రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఏ మానవుడు కూడా శాంతిగా లేడు.
0: నో మ్యాన్ ఈజ్ ఇన్ పీస్.
1: కారణం ఏమిటి?
0: వై
1: అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కానీ మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు.
0: ఇట్స్ వన్ సోన్ మిస్టేక్, వన్ సోన్ డిఫెక్ట్, నథింగ్ ఎల్స్.
1: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
0: When I am restless, I am
1: నాలో ప్రవేశించినటువంటి యొక్క దుర్భావమే దీనికి కారణము.
0: మై బ్యాడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి.
0: లెట్ మీ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ దీస్ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది మహనీయుల యొక్క కిరీటం వంటివి.
0: పీస్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ నోబుల్ సోల్.
1: ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరం చూస్తే పరిగెత్తిపోతుంది.
0: పీస్ విల్ రన్ అవే లుకింగ్ ఎట్ ది సెల్ఫిష్ మ్యాన్.
1: రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
0: పీస్ విల్ నాట్ బి ఎనీవేర్ నియర్ ఎ పర్సన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్
1: అటాచ్మెంట్ చూస్తే మనం ఎట్ట పరిగెత్తిపోతామో అట్లనే ఈ రాగద్వేషం ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది.
0: Just as we run away from a snake, peace also will run away from a person with attachment and hatred.
1: కనుక ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తనపాటికి తాను ఆవిర్భవిస్తుంది.
0: Where there is sacred love, naturally the peace would approach very close.
1: కనుక శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడా ఉండినటువంటి ఒక అంతర్ ఆస్తియే.
0: Therefore, peace is our natural inner property.
1: కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకొని కూడాను ఎందుకు మనం బయట తట్టి తిరగటం?
0: Having that property within, why should we search for it outside?
1: ఇంటిలోని జ్యోతి వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్గి కరువునెల్లాలా?
0: When you have lamp at home, why do you go for light outside?
1: మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం.
0: See that you lamp, see that you'll have light at home.
1: అది అగ్ని అనేటువంటిది తెలియకపోవడం చేతనే పొరుగు ఇంటికి అగ్గిపోతున్నావు.
0: Because you don't know what you have at home, you go to others.
1: ఎవరి దగ్గరికి నీ ఫోన్ అక్కర్లేదు.
0: You don't need to go to anyone.
1: నీ శాంతి నీలోనే ఉంటుంది.
0: Peace is within you.
1: ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తుంటే తప్పక శాంతి నీ సొత్తే.
0: When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace.
1: కనుకనే నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయటానికి తగినటువంటి పరిశుద్ధపరిచేటువంటి పవిత్రతలే.
0: All the 9 parts of devotion will help us to purify our mind and acquire peace.
1: ఏది చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే.
0: You may do anything, it only purifies our mind.
1: అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ రిమైన్ ఇన్ పీస్.
1: నీవు భజన చేయి,
0: యూ డూ భజన్,
1: లేక జపం చేయి, లేక ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇంకే చింతన చేయి, ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడాను ఈ మనసు లోపల కొంతవరకు ఉన్నటువంటి దుర్భావంను కొంత దూరం చేస్తుంది.
0: యు మే డూ భజన్, యు మే మెడిటేట్, ఆర్ యు మే జాయిన్ ఎ గుడ్ కంపెనీ, దట్ ఓన్లీ క్లెన్సెస్ యువర్ మైండ్.
1: అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగేటువంటి శాంతి తాత్కాలికమైన శాంతి.
0: However, the peace you get by this way is temporary.
1: ఇది శాశ్వతమైన శాంతి కాదు.
0: It's not a permanent peace.
1: శాశ్వతమైన శాంతి రావాలనుకున్నప్పుడు నేను మానవుడను దైవత్వానికి నేను పోవాలి. పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి. నో ఏమ్ ఈజ్ క్రైమ్.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దట్ పర్మనెంట్ పీస్ వీ షుడ్ హ్యావ్ వెరీ హై ఎయిమ్. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. I am not an animal. I have come out of animal. I am human now. I should reach divinity.
1: కనుకనే జీవితమంతా కూడాను ద్వైతంతోనే ద్వైతంతోనే మనం జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది.
0: సో లాంగ్ యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ ఇన్ దిస్ డ్యూయలిజం, వెన్ యూ రీచ్ దట్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం, అల్టిమేట్లీ రీచ్ ద స్టేట్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: మీరు విద్యార్థులు,
0: యువర్ స్టూడెంట్,
1: ఇందులో మీరు ప్రవేశించారు ఫస్ట్ స్టాండర్డ్ లో.
0: యు ఆర్ జాయిన్డ్ హియర్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్.
1: ఎప్పుడు చూసినా ఫస్ట్ స్టాండర్డ్ లోనే ఉండడానికి మీరు ఇష్టపడతారా?
0: డూ యూ లైక్ టు రిమైన్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్ త్రూ అవుట్ యువర్ లైఫ్?
1: నో. నెక్స్ట్ ఇయర్ సెకండ్ స్టాండర్డ్ పోవాలి.
0: నెక్స్ట్ ఇయర్ యూ షుడ్ బి ప్రమోటెడ్ టు ద సెకండ్ స్టాండర్డ్.
1: తర్వాత నెక్స్ట్ ఇయర్ కంటే కూడాను థర్డ్ స్టాండర్డ్ పోవాలి.
0: ఇయర్ ఆఫ్టర్ థర్డ్ స్టాండర్డ్.
1: ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాన్ని దాటుతూ పోవాలి.
0: ఇయర్ ఆఫ్టర్ ఇయర్ యూ షుడ్ బి ప్రమోటెడ్.
1: అది సరైన పద్ధతి.
0: That is the procedure.
1: అది సరైన విద్యా అభివృద్ధికి మూల కారణము.
0: That is the true progress in the field of education.
1: కనుక ఆధ్యాత్మిక విద్య ఎందుకు కూడాను ఇది మనం ద్వైతంలో ఉన్నాము. నేను నీవు అనేటువంటి ద్వైతంలోనే ఉన్నాము.
0: So also the same principle in respect of spirituality also. We are in dualism, I and you feeling.
1: కాని ఈ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతమునికి ప్రవేశించాలా? అయ్యా నేను నీవు దేహం రీతిలో భిన్నంగా ఉంటామే కానీ ఇద్దరే ఎందుకు ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అలాంటి సమీపానికి నువ్వు ప్రయత్నం చేయాలి.
0: Later we should investigate and inquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
1: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి.
0: బాడీస్ ఆర్ డిఫరెంట్.
1: కానీ రెండింటి ఎందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే.
0: బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ బోత్ ఆఫ్ అస్.
1: కనుక దేహభ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటేమంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం.
0: లెట్ ఇస్ నాట్ బి క్యారీడ్ అవే బై ది డిల్యూషన్ ఆఫ్ దిస్ బాడీ ఐడెంటిఫికేషన్.
1: విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి.
0: దిస్ ఇస్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
1: ఉపాధిని త్యాగం చేసినప్పుడే విశిష్టమైనటువంటి మనకు బయలుదేరుతుంది.
0: వెన్ వన్స్ యూ గివ్ అప్ దిస్ బాడీ ఫీలింగ్, then you'll reach the higher level.
1: తదుపరి అద్వైతం.
0: Later non-dualism.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: ఎన్ని దేహం ఉండినప్పటికి ఇవన్నీ ఎన్నో బల్బులంతా ఉంటున్నాయి.
0: You find so many bulbs around.
1: ఇన్ని బల్బ్స్ ఉండినప్పటికి కరెంట్ ఒక్కటే.
0: But current is one.
1: కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి.
0: We should step into that non-dualism.
1: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణ జీవితం అంతా కూడా ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం అవర్ లైఫ్.
1: ఈ వాంఛనటువంటి కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ ఎట్ సమ్ స్టేజ్ ఆర్ అదర్.
1: ఈ వాంఛలు దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం.
0: యూ మే హ్యావ్ సర్టన్ డిజైర్స్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: నీవు కుటుంబీకునిగా ఉంటున్నావు. అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసుల్లో అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి. ఇవన్నీ నీ కర్తవ్యాలు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యూ హ్యావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్. You have to study well. You have to listen and you have to attend classes regularly. And you should study.
1: ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాసులో ఉత్తీర్ణుడు అవుతావు.
0: When this procedure is properly followed, you will certainly pass.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడా ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ కావాలి.
0: In spiritual path also, there is a procedure.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
0: The spiritual knowledge is the true knowledge.
1: ఈ లౌకికమైనటువంటి ఒక నాలెడ్జ్ అంతా కూడాను చదువులంతా కూడాను చిన్న చిన్న రివర్స్ వంటివి.
0: The worldly knowledge is like a river.
1: కానీ కట్టగలిపటికి నదీనాం సాగరం గతి, సాగరం లోపలిపోయి ఇవన్నీ చేరిపోవలసిందే.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: నీవు సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికి దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది.
0: యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్ లిటరేచర్ స్కల్ప్చర్. All of them have to ultimately merge in that ocean of divine grace.
1: You physics తీసుకున్నావు, chemistry తీసుకున్నావు, botany తీసుకున్నావు, mathematics తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నిటిని చింతించేది ఒకే బ్రెయిన్.
0: You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects.
1: ఏం చదువుతున్నాయా నీ సబ్జెక్ట్ ఏంటి PCM అంటారు.
0: What is your subject? You say PCM.
1: Physics, chemistry, mathematics.
0: PCM, physics, chemistry, mathematics.
1: ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బిఏను బిఎస్సీను అనేటువంటి డిగ్రీ వస్తుంది.
0: ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బిఎస్సీ.
1: అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి.
0: యు మే హ్యావ్ డివైన్ థాట్స్ బట్ యూ షుడ్ గెట్ ది డిగ్రీ ఆఫ్ లవ్.
1: ఏ మార్గంలో నీ వెళ్ళు.
0: యు మే ప్రొసీడ్ ఇన్ ఎనీ పాత్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: ఇవన్నీ కూడా నువ్వు దేంటోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదాన్నైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు.
0: యు మే లైక్ ఎ సింగిల్ పాత్ అండ్ యు మే ప్రొసీడ్ ఆర్ యు మే ఫాలో ఆల్ పాత్స్.
1: అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ గెట్ దట్ పీస్.
1: నివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
0: వెన్ వన్స్ యు హావ్ లవ్ యు కెన్ బి ఫార్ ఆఫ్ ఫ్రమ్ వరల్డ్ ఎడ్యుకేషన్.
1: ఈ భౌతికమైనటువంటి భావములన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటం, రావటం పోవటమే.
0: ఆల్ వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ గో. అండ్
1: కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి.
0: బట్ ది ఇన్నర్ పీస్ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్స్ పర్మనెంట్.
1: అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు.
0: దట్ స్టేబుల్ పర్మనెంట్ వన్ ఈజ్ పీస్.
1: కదిలిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు.
0: దట్ విచ్ పాసెస్ ఆఫ్ యూ కెనాట్ కాల్ ఇట్ పీస్.
1: కనుక పర్మనెంట్ దే శాంతి అనడానికే.
0: సో పీస్ ఈజ్ పర్మనెంట్.
1: Truth is permanent.
0: Truth is permanent.
1: అదే విధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరించుతూ పోవాలి.
0: In order to have God, you should proceed along this permanent line of
1: thought
0: and action. పర్మనెంట్
1: దాన్ని మనం అనుసరిస్తూ పోతే ఎక్కడ చేరుతాము?
0: If you don't follow the permanent path, where will you reach? We can't decide.
1: కనుకనే మనం సత్యనిత్యమైనటువంటి దాన్ని అనుసరిస్తూ పోవాలి.
0: So we should follow that eternal truth.
1: అప్పుడే సత్యనిత్యమైనటువంటి ఒక స్థానాన్ని మనం పొందగలుగుతాము.
0: Then only you will reach that state of eternal bliss and truth.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కేవలము సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పరుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి దానిని మేల్కొలుపుతూ రావాలి.
0: It's not enough if we just repeat like a parrot these words, truth, righteousness, peace and love.
1: దాన్ని ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సత్యాన్ని, ధర్మాన్ని, శాంతిని.
0: We should awaken these human values. Arise, awake, stop not the goal is
1: reached. అవి నిద్రిస్తున్నాయి.
0: They are there, but yet they are sleeping.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాంతో మనం ఏమి ఉపయోగ పెట్టుకోవటం లేదు.
0: Because we are not making use of these latent
1: values. అన్ని ఉపయోగపడుతున్నాయి.
0: We are carried away by the outer illusion.
1: కాబట్టి దానికి ఏం పని లేదు.
0: So we don't make use of the inner quality.
1: చేత నిద్రిస్తుండాలి అశాంతి.
0: As we don't make use of the innate quality.
1: దానికి పని పెట్టు. తప్పక ఈ భౌతికమైనటువంటివన్నీ నిద్రిస్తాయి, అది మేలుకుంటుంది.
0: Give it, awaken it, and then only the externals would sleep.
1: ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం ఎలాంటిదంటే టైగర్ వంటిది.
0: Spiritual power is like a tiger.
1: ఈ టైగర్ నడుస్తూ ఉంటుంటది, వెనక్కి తిరిగి చూడదు.
0: The tiger walks, it never looks behind.
1: మంచి జెంటల్ గా నడుస్తుంటది.
0: It walks in a gentle, majestic way.
1: దానికి అదురు బెదురు అనేటువంటిదే లేదు.
0: It has no fear whatsoever.
1: కారణం ఏమిటి?
0: Why?
1: సత్యం పైన ఆధారపడిపోతుండాలి.
0: Because it relies on its truth.
1: అందువల్లే అది సింహం వంటిది.
0: It's like a lion.
1: మృగరాజు.
0: It is the king.
1: ఈ దుర్మార్గము దుష్టము దుర్గుణములు అనేటువంటి దానికంతా అది కింగ్ వంటిది.
0: It is the king for all the wild animals.
1: దానికి ఏమాత్రం ఇది బెదిరిపోదు అదిరిపోదు.
0: It has no fear whatsoever.
1: కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది.
0: The worldly desires are like sheep.
1: ఈ షీప్ ఏంటి ఒక్క అడుగు పెట్టినా మరి చూస్తే మరి ఒక్క అడుగు పెట్టినా అంత భయము అదురుతోనే పోతుంటాయి.
0: షీప్ ఈస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్. ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్.
1: అంతే కాకుండా బ్లైండ్ గా దేన్ని ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాయి.
0: షీప్ ఆర్ నోన్ ఫర్ బ్లైండ్ ఫాలోయింగ్.
1: ముందు పోయేటువంటిది బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది.
0: If the sheep in the front falls into the well, the others also would automatically fall.
1: కనుక మనము సింహజీవులుగా మనం తయారు కావాలి.
0: We should be like a lion.
1: మనం గొర్రె జీవులుగా తయారు కాకుండా.
0: Not the life of a sheep.
1: మనం అంత భయ ఏమాత్రము భయానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
0: We should not give scope for any fear.
1: అదురు బెదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి.
0: We should not have any fear or hesitation.
1: ధీరత్వమే దైవత్వము అనేటువంటిది.
0: That is only the lion in our life.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: టు హ్యావ్ ద డివినిటీ.
1: దోషం ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు.
0: దేర్ ఇస్ ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణం.
0: వేర్ దేర్ ఇస్ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్. వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ నో ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణము.
0: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ క్వాలిటీ వర్చ్యూ.
1: ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది.
0: వేర్ దేర్ ఆర్ వర్చ్యూస్ దేర్ ఇస్ డిసిప్లిన్.
1: ఎక్కడ డిసిప్లిన్ అక్కడ శాంతి మనకు లభిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ డిసిప్లిన్ దేర్ ఇస్
1: ఎక్కడ భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు.
0: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్
1: ఎక్కడ గుణం లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు.
0: వేర్ దేర్ నో వర్చ్యూస్ దేర్ ఇస్ నో పీస్.
1: శాంతికంటే మూల కారణం గుణములే.
0: దేర్ ఫోర్ ఫర్ పీస్ ద వర్చ్యూ ఇస్ ది కాజ్.
1: కనుక ఈ వర్చ్యూ ఈ గుణం మనం పోషించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ దిస్
1: గుణవంతుడు కావాలి.
0: వి షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: అందువల్లే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది.
0: You know what Hanuman is.
1: శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అన్నారు.
0: Therefore, Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and character.
1: గుణవంతుడు బలవంతుడు హనుమంతుడికి ఏది ఆధారము?
0: What is the cause for Hanuman?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఒకానొక సమయం లోపల.
0: At one time.
1: అగస్త్యుని తల్లి.
0: The mother of Agastya.
1: శ్రీరాముని తల్లి.
0: And mother of
1: హనుమంతుని తల్లి.
0: And mother of Hanuman.
1: ఈ ముగ్గురు కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట.
0: All the three ladies met like mahila vibhag.
1: Andulo urukundakunda ee hanumantun thalli leka agastun thalli modulu pettindi.
0: Mother of sage Agastya started conversation.
1: Amma naa koduke evaro telusna.
0: You know my son.
1: Samudrananta kudunu okka thuri upasam chesadu.
0: He could swallow the whole ocean just in one sip.
1: కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది.
0: దాట్స్ ద స్టాండర్డ్ ఆఫ్ మై సన్.
1: అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా నీ కొడుకు కేవలం హనుమంతు ఒక సముద్రాన్ని తాగా నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసిపోయాడు సముద్రాన్ని.
0: ది అదర్ లేడీ మదర్ ఆఫ్ హనుమాన్ డిడ్ నాట్ కీప్ క్వైట్. షీ సెడ్ ఆఫ్టర్ ఆల్ యువర్ సన్ హాస్ స్వాలోడ్ వాటర్ మై సన్.
1: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది.
0: ద థర్డ్ లేడీ కౌసల్య మదర్ ఆఫ్ శ్రీరామ సెడ్ యువర్ సన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ హీ చాంటెడ్ ద నేమ్ ఆఫ్ మై సన్.
1: మై సన్ నా కుమారుని యొక్క పేరును తలుచుకోవటం వల్లే నీ కుమారుడు ఎగిరిపోయాడు అని.
0: బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ మై సన్ యువర్ సన్ కుడ్ జంప్.
1: కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని మింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
0: అల్టిమేట్లీ ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ అగస్త్య కుడ్ స్వాలో ద హోల్ ఓషన్ బికాస్ ఆఫ్ ద డివినిటీ. హనుమాన్ కుడ్ జంప్ ఓవర్ ద ఓషన్ బికాస్ ఆఫ్ రామాస్ నేమ్.
1: కనుక మొట్టమొదటి భగవత్ నామము దానికంటే శక్తివంతమైనటువంటిది మరొకటి లేదు.
0: గాడ్స్ నేమ్ ఇస్ మైటీయెస్ట్ మోస్ట్ పవర్ఫుల్.

0: కంటికగు పడు దృశ్యంబు కాంచిమీరు సత్యమిది అని ఎంతురు సర్వముదను. సత్యమిది కాదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి. సత్యమును అది కాదు ఇది కాదు అని వాదోపవాదములతో కాలమును వ్యక్తం చేస్తున్నారు. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: దృశ్యములకు కనిపించేటువంటి అన్ని కూడాను సత్యములని భావిస్తున్నారు. ఇవి ఏవి కూడాను సత్యం కాదు.
1: None of them reflect truth.
0: సత్యమనగా త్రికాలము యందును నిలిచి ఉండేటువంటిది సత్యము.
1: Truth is unchangeable in all three periods of time.
0: అది దైవము.
1: Truth is God.
0: ఈనాడు కంటికి పడుతున్న దృశ్యం చూచి తల్లి అని చెప్పవచ్చు, కానీ రేపటి దినము నిన్ను అవ్వా అని పిలిచవచ్చు.
1: Today you may just speak out what you have seen outside, but tomorrow what changes you find you cannot say.
0: Chana chanamulu maapichinde etvanti ee drishyamunu satyamani bhavinchukotam entati mosamu.
1: It's actually deceiving one's own self to go by all the scenario that go on changing moment to moment.
0: Today student, tomorrow officer, after tomorrow retired officer.
1: Today you are a student, tomorrow you are going to be an officer, day after tomorrow someday you are going to retire.
0: Yes, satyam. Student satyam, officer satyam, retired satyam.
1: Now all the three states, what is the truth fundamental? Is that the state of being a student or an officer or retired state later?
0: పెళ్లి కాకమునకు అతను వేరు నీవు వేరు.
1: Prior to wedding you are different from the person you are wedded to.
0: కానీ మ్యారేజ్ అయిన తక్షణమే నీవు హస్బెండ్ వైఫ్.
1: The moment the marriage is solemnized, she is your wife and you are her husband.
0: కానీ హస్బెండ్ వైఫ్ ఎంత కాలము?
1: This relationship between husband and wife, ఇది టెంపరరీ. This relationship is also temporary.
0: కనుక ప్రతి ఒక్క విషయం కూడాను ఈ విధంగా చూస్తూ పోతుంటే జగత్తు కనిపించేటువంటి ఒక ప్రతి పని, ప్రతి విషయము, ప్రతి కార్యము ఇది అనిత్యమైనటువంటిదే గాని సత్యనిత్యమైనటువంటిది కావు.
1: Therefore if you inquire and investigate, you'll conclude that every task, every matter, everything that you counter,
0: దైవము
1: change
0: అట్టిది కాదు. నేడు దైవమే, రేపు దైవమే, ఎల్లుండి దైవమే, ఎప్పటికీ దైవం దైవమే.
1: బట్ గాడ్ ఈజ్ వాట్ హీఈస్ ఎగ్జిస్టెన్స్ హీ వాజ్ ఈజ్ అండ్ విల్ బి.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించగా అనిత్యము అసత్యము అయినటువంటి యొక్క దృశ్యాలు చూచి సత్యములని భావిస్తున్నాం.
1: వీ డోంట్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఎటర్నల్ ట్రూత్. But we consider the fleet momentary scenario as if they reflect the truth.
0: Kanuka mottamota satyanni meer gurtinchadaniki prayatninchandi.
1: Therefore first of all we should make every attempt to know the truth.
0: Ee satyanni gurtinchinappude sarvamu gurtinchina vaaru avutaru.
1: When once truth is recognized everything else will be known.
0: సత్యాన్ని గుర్తించక ఎన్ని గుర్తించినప్పటికీ అవన్నీ కూడాను కేవలము కొన్ని దృశ్యములు మాత్రమే.
1: Without knowing, experiencing truth, even if all else is known, that all speak of the scenario, the fleeting changes.
0: అవన్నీ కూడాను కేవలము మిథ్యములే.
1: They all represent illusion.
0: మిథ్యమనగా సత్యమనగా దీనికి భేదమేమిటి?
1: What's the difference between truth and illusion?
0: Mithyamu anaga undi ledattuga undetundi.
1: Illusion or mithya.
0: Satyam anaga undedi unnattundi.
1: This illusion or non-identity appears as if it is existent, but it's not so. But truth is existence.
0: Jagatantai kodanu maarpu chendunadi.
1: The whole world will be changing.
0: Jagatantai kodanu satyamainatundi.
1: The whole world, yes, naturally is truth.
0: Ee satyam lopala kodanu aneka mithyamulu kodanu unnavi.
1: Even this truth, you find so much of illusion, mithya.
0: Ee naati parvatamu repu guttega maaravachu.
1: In the mount, the hill over there, tomorrow you may find a valley there.
0: ఈనాడు చిన్న నదిగా ఉన్నటువంటిది పెద్ద ప్రవాహంగా మారవచ్చు.
1: A river, what you find today, well, it may run into floods, the continuous flow of water.
0: అందుకోసమే lofty peaks, large rivers with many branches, vast rich plains, busy towns, this make the country beautiful.
1: Bhagavan clearly says that what is it that makes this country beautiful? The lofty mountains, down the valleys, the hills and the greenery, the scenario around makes this country really beautiful and wonderful.
0: ఈ నిత్యమైనటువంటి యొక్క జగత్తును మర్చిపోతున్నారు.
1: We are forgetting this eternal truth.
0: సత్యమైన దైవాన్ని విస్మరిస్తున్నారు.
1: And we are forgetting God, who is all truth himself.
0: అనిత్యము అసత్యమైనటువంటి యొక్క ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు.
1: But we repose full faith in that which is momentary and fleeting. This is the main cause for all the misery, sadness and difficulties. We say that we face difficulties. Where do you get
0: that?
1: The difficulties are the results of your own actions.
0: నీ థాట్స్ యొక్క రిజల్ట్స్ నీ యొక్క కష్టము.
1: ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ థాట్స్ కమ్ ఫోర్త్ బై వే ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్.
0: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను మారేటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: మారినట్టుగా కనిపిస్తుంది కానీ అది పూర్తి మారటం లేదు.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో ఇట్ ఈస్ చేంజింగ్ బట్ దేర్ ఇస్ నో టోటల్ చేంజ్ ఎయిదర్.
0: కనుక మారినటువంటిది ఒక దైవమే.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ ఇస్ చేంజ్లెస్ అండ్ ఎటర్నల్.
0: అట్టి మారినటువంటి దైవాన్ని మనం హృదయం నందు ఉంచుకొని
1: వి షుడ్ ఇన్స్టాల్ ద చేంజ్లెస్ డివినిటీ విత్ ఇన్
0: అస్. మనలో ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమను ఆ దైవమునకై అర్పితం గావించి
1: అండ్ వి హావ్ టు సరెండర్ ద సేమ్ లవ్ గిఫ్టెడ్ టు us బై గాడ్ బ్యాక్ టు హిమ్.
0: ఆనందాన్ని అనుభవించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: అండ్ అవర్ మెయిన్ టాస్క్ లైస్ ఇన్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ బై ఆఫరింగ్ లవ్ టు గాడ్.
0: వాట్ ఈస్ ది లైఫ్? ఏమిటి మన జీవితము?
1: వాట్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ ఆల్?
0: తినటము, త్రాగటము, నిద్రించటము, మరణించటమే. ఇదేనా మన లైఫ్?
1: వాట్ యు మీన్ బై లైఫ్? ఇస్ ఇట్ సింప్లీ డ్రింకింగ్, ఈటింగ్, టాకింగ్, మూవింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్ అల్టిమేట్లీ?
0: ఇంత మాత్రం చేత మానవత్వము పవిత్రత కాలేదు.
1: యు కెనాట్ సే దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ ప్రోగ్రెసింగ్.
0: జంతువు నామ్ నరజన్మ దుర్లభం.
1: హ్యూమన్ లైఫ్ ఈస్ రేరెస్ట్ అండ్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుకనే మనం పుట్టిన వారం పుట్టినట్టుగానే ఉండాలి.
1: వి షుడ్ రిమైన్ యాజ్ వి ఆర్ బోర్న్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ప్యూర్.
0: నేను పుట్టినాను.
1: ఐఎమ్ బోర్న్.
0: నేను బాలుడిని. బాలుడిని. బాలుడిని.
1: ఐఎమ్ ఎ బాయ్.
0: నేను ఎప్పటికీ బాలుడిని.
1: ఐ కంటిన్యూ టు బి ఎ బాయ్.
0: కానీ మధ్య మధ్య శారీరకంగా ఎన్నో మార్పులు కలుగుతుంటాయి.
1: Or in between, there are bound to be certain physical changes.
0: ఇది కేవలము ఈ మార్పులు భౌతికమైనటువంటివి.
1: These are physical changes.
0: దేహము, మనస్సు, ప్రాణము, బుద్ధి ఇవన్నీ కూడా భౌతికాలు.
1: The body, mind and the intellect, they are all just physical.
0: ఇంకా మనలో ఉన్నటువంటి యొక్క కామక్రోధ మోహమత్సర్యము ఈ అర్షద్ వర్గములన్నీ కూడా మన యొక్క భ్రమరే.
1: అండ్ ఆల్ అదర్ ట్రేడ్స్ సచ్ అస్ యాంగర్, ద జెలసీ, అవరిస్, హేట్రెడ్, దే ఆర్ ఆల్ అవర్ ఇల్యూజన్స్.
0: ఇష్టమైనప్పుడు ప్రేమతో చూడవచ్చును.
1: వెన్ యు లైక్, నేచురల్లీ లవ్ ఫ్లోస్ ఫోర్.
0: ఇష్టం లేనప్పుడు కఠినంగా భావించవచ్చును.
1: వెన్ యు డిస్లైక్, దేర్ కమ్స్ హేట్రెడ్.
0: ఇది ఇష్టాయిష్టముల యొక్క ప్రధాన కర్తవ్యములు.
1: So they're all reflections of one's own likes and dislikes.
0: కనుక మానవునందు ఇట్టి పంచకోశములు గాని పంచభూతములు గాని లేవు.
1: In reality, there are neither five elements nor five sheets in a human body.
0: ఈ పంచకోశములు పంచప్రాణములు ఉండినటువంటిదే దీన్ని ప్రపంచము అన్నారు.
1: ప్రపంచ, భగవాన్ గివ్స్ అస్ ద డెఫినేషన్ దట్ ఈస్ ద వన్ దట్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఉండేవి కనుక దీనికి పంచ అనే పంచకోశము.
1: బికాస్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచ అండ్ దే కాన్స్టిట్యూట్ ద పంచకోశ ద ఫైవ్ షీట్స్ ఆఫ్ దిస్ ప్రపంచ.
0: పంచాంగముల యొక్క ప్రభావాన్ని ప్రకటించినదే పంచాంగము.
1: The pancha anga, the five angas, the elements, the parts, speak of almanac, panchanga.
0: Kanukani, anni kulanu, angamalanu, gunamalanu, puraskarinchukoni, ivanni yerpadutu vachinayi.
1: All these things are framed basing on the limbs and the relationship they have with the qualities.
0: Atmanu atmanu gamanichatam ledu.
1: And we are not observing the main factor here.
0: Kani manamu, manavudai putti, జంతువు నా నరధర్మ దుర్లభం. మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: Having been born as a human being, we don't seem to realize how valuable, how noble it is in this entire creation.
0: దుర్లభమైన మానవ జన్మము లోని ఆత్మను గర్మించాలి కానీ ఈ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క చర్యను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The most valuable, precious human life is given to investigate and experience the self, Atma, and not merely to experience the physical world.
0: Atma chani vele muktudu.
1: And he is the one who is liberated, mukta, if he experiences the Atma, the self.
0: Atma chani nirantaramu hrudayam nandun sunnatmuti vadu muktudu.
1: And he is the only one who really understands the self and the nature, or else he is only mukta, the enjoyer.
0: కనుకని ఈ భుక్తి కోసం వచ్చినటువంటి వాడికి ఈ అన్ని విధములైనటువంటి యొక్క పంచభూతములు పంచకోశములు పంచేంద్రియములు పనిచేస్తుంటాయి.
1: Therefore, the one who is born for bhukti, for mere living, you find him being totally engrossed by the five elements, five life sheets, and five life breaths.
0: అట్టు కాకుండా దేహం అనిత్యము.
1: Body is temporary.
0: దేహం అశాశ్వతము.
1: And body is not permanent.
0: మనసు అనేటువంటిది కేవలము చంచలమైనటువంటి కోతి.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ వేవరింగ్.
0: దేహం చూస్తామంటే వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఇవన్నీ కూడాను అనిత్యమని తెలిసి కూడాను వీటినే మనం నమ్ముకొని జీవిస్తున్నాం.
1: దో వీ నో దే ఆర్ క్వైట్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్, వీ జస్ట్ గో బై దెం.
0: కాన ఇది ప్రపంచమో అనగా ఏమిటి? మనం పంచభూతములతో ఉన్నాము, పంచకోశములతో ఉన్నాము, పంచేంద్రియములతో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: When we say that we are in prapancha in this world, it means we are living in this world of five elements, the panchabhuta, and with all this, the body, the five limbs.
0: ఐదు ఉండినంత వరకు కూడాను మనము దీన్ని వదలడానికి ఏమాత్రం వీలు లేదు.
1: So long these five elements are there around, you cannot give up your body.
0: జీవితం అంతా కూడాను కేవలము కష్ట నష్టములతో సుఖదుఖములతో పాపపుణ్యములతో బాధపడవలసింది.
1: Throughout lifetime, we have to pass through the duality of pleasure and pain, the difficulties, the happiness, in a mixed way.
0: దేహం పంచభౌతికము.
1: Body is of limb.
0: దేహం కూలక తప్పడు ఎప్పుడు.
1: It's bound to fall one day or other.
0: దేహం నిరామయుండు.
1: But the dweller is eternal.
0: గుణతింపక దేహికి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: Truly speaking, the indweller has neither a beginning nor an end, the liberation or bondage.
0: Kani,
1: but
0: nijambu chuda, aa dehiye deva devudu.
1: Truly speaking, that indweller verily is God himself.
0: Aa dehi, dehi anetuntide chaala sthiramainatuntidi.
1: Dehi, the indweller, is stable and permanent.
0: Anaga dehamtu koodinatuntidi kaadu.
1: And is quite independent of the body.
0: కనుకనే ప్రతి మానవుని కూడాను ఆత్మ ఆత్మ ఆత్మ అనిపించి.
1: And therefore everyone is Atma, the self.
0: దేహములకు గుర్తించుకోని నిమిత్తమై కొన్ని పేర్లు కొన్ని మార్గములు నియమించారు.
1: For identity, the body has a name and certain identification marks.
0: కానీ కొంతమంది అనిల్ కుమార్ అని పెట్టితే ఫలాని రూపము అనిల్ కుమారు అని ఆ రూపాన్ని నిరూపిస్తుంది.
1: When once the name Anil Kumar is given, it speaks of the form and the body that he has.
0: Sathya Sai Baba ante ee dehanni nirupistundi.
1: When once you say Sathya Sai Baba, you will naturally think of the body.
0: Ee peru lekapothe ee okka roopamulu kuda nu gurtinchadaku veelu kaadu.
1: Without the form that we do, that what we see here, you cannot visualize nor think of.
0: Kanuka prati manavudu kuda nu bahyamlo unnadu kanukani భౌతికమైనటువంటి యొక్క దేహము ధరించిన వాడుగా ఈ విధమైన భౌతికమైనటువంటి లక్షణాలను నిరూపిస్తూ వచ్చారు.
1: సింస్ దేర్ ఇస్ ద ఫిజికల్ ఫామ్, ది ఎక్స్టర్నల్ ఫామ్, వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫామ్ అండ్ ది ఇన్నర్ రియాలిటీ.
0: ఇవన్నీ కూడా కేవలం దృశ్యకల్పితములే.
1: ఆల్ దట్ వాట్ వి సీ అవుట్ సైడ్, దే ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్, ఆర్టిఫిషియల్.
0: ఏది మనం చూడమో, ఏది చూడలేదో అది సత్యము.
1: దట్ వాట్ యు కెన్ సీ, that what you do not see, well, that is the reality.
0: Adiye atma,
1: that is the self, atma.
0: Kabatti who are you anni evarini pichinappudu in atma.
1: If anyone asks you who are you, you should say I am atma self.
0: Kevalam ni deham peru cheppakoddu.
1: You cannot give the name of this body.
0: Deham ni talidallu pettinatvantidi.
1: The name given to this body is given by your parents.
0: Dinni puraskarinchukune prajalanta kuda nu ee peru ni uchchistunnaru.
1: And all people call you by your name.
0: Kaluka peru munnaku pradhanam kaadu.
1: Is not that name given that's important?
0: Roopa naamamulu rendu kudanu anityamainatvanti asatyamainatvanti.
1: The name and form are temporary, they're momentary, they're going changing.
0: Ee prapanchamlo undinanta varaku dinni upayoginchukovachu.
1: You can certainly make use of this so long you're alive in this world.
0: Kaani ee prapanchamlo vadaltane evvaru kuda dinni gurtincharu.
1: The moment you leave this world, nobody can recognize you.
0: Goppa koteeshwarudu unnadu.
1: There is a millionaire.
0: Goppa koteeshwarudu.
1: Oh, you're very rich, affluent.
0: Ippalu kuppalu dandiga dabbulu unnai.
1: He's got lots, plenty of money.
0: Kaani athaniki maranakaalam aasannamainadi.
1: And the death was fast approaching.
0: Athanu chaala baadhapadutunnadu.
1: He was feeling so sad.
0: Chuttu unnatundi bandhuvulandaru kudanu edustunnaru.
1: All the relations around the body, they started crying.
0: అతనికి ఒక జ్ఞానం వచ్చింది.
1: Then he could have that awareness, jnana within.
0: ఆదిశంకరుడు చెప్పారు.
1: ఆదిశంకర సార్,
0: పునరపి జననం పునరపి మరణం.
1: This sort of birth and death happening again and again repeatedly. And the state that one has to lie within the womb of the mother.
0: ఉన్నంత వరకే ఇది.
1: And this would be there so long you're alive.
0: తర్వాత ఎవరు దీన్ని చూడరు.
1: Later, nobody would bother about it.
0: అప్పుడు తాను తెలుసుకున్నాడు.
1: Then out of this awareness he could know.
0: అయ్యా, నేను సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా మీకే ఒప్పచెప్పాను.
1: All that I have earned, I have given it to you.
0: నేను కట్టిన మేడలు మిద్దెలు మందులు కూడాను మీకే అప్పచెప్పాను.
1: I got all mansions and palatial buildings, I have gifted them to you.
0: నా బ్యాంక్ డిపాజిట్ అంతా కూడా మీకే అప్పచెప్పాను.
1: I transferred all my bank deposit to you.
0: అందరు బంధువులంతా కూడా మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.
1: And naturally you're attracted, your attention is drawn towards
0: me. కానీ ఇప్పుడు వెళ్ళేది నేను ఒక్కడే.
1: But I remain all alone.
0: నా గతి ఏమిటో మీరు యోచించుకోకుండా ఇది మాత్రమే మీరు చూసుకుంటున్నారు.
1: You are thinking of all the money that has been given to you and you don't think of me.
0: Kanuka evvaraina kodanu ee lokamlo undinanta varakunu loka sambandhamainatundi yokka aasti paasthulu yokka tichchitunu matrame chusukuntaru.
1: Therefore so long one is here in this world, they think of the properties, acquisitions and possessions.
0: Pranaksham ekkada velutundo emito aneetundi ee matrame yochinchaledi.
1: Don't seem to think of the end. When would it happen? Where would it happen?
0: Kanuka manamu unnanta varaku kodanu ee dehamuniki sambandhinchindi manasuniki sambandhinchindi mattam manam uchcharistundam.
1: Therefore so long we are here in this body, we think of this body and the mind.
0: Ippudu ikkada kurchunnavu,
1: you are seated here.
0: Lechi nivu rendu adugulu vesinappudiki nivu maraninchavachchu.
1: You may get up and as you step forward, well, you may collapse any moment.
0: ఆ తర్వాత అది ఏమిటి?
1: లేటర్ వాట్ విల్ హ్యాపన్?
0: అది ఏ సంబంధము?
1: వాట్ రిలేషన్షిప్?
0: ఏ ఫ్రెండ్స్ సంబంధము?
1: How is it related to
0: friends?
1: Our relations.
0: ఎవరికి సంబంధం లేదు.
1: No relationship whatsoever.
0: ఈ విధంగా దేహంతో మాత్రమే మనం రక్షించుకోకూడదు.
1: Like this, we should always know that. We should not keep the body as the main thing.
0: ఒక విధమైనటువంటి ఒక సత్కర్మల ద్వారా దేహాన్ని పరిశుద్ధం చేయాలి.
1: The body can be purified by undertaking sacred acts.
0: అనేక రకమైనటువంటి యొక్క ఈ ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవటం చేత అనేక మాలిన్యములోకి చేరిపోతున్నాయి.
1: The body is highly polluted because of multidimensional relationship established.
0: ఆ మాలిన్యాన్ని కొంతవరకు శుభ్రం చేసుకునేటప్పుడే మనకు ఆరోగ్యం కుదురుతుంది.
1: Therefore, this pollution should be cleansed sometime or other.
0: మన వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాల వల్ల నీరంతా కూడా పొల్యూషన్ అయిపోయింది.
1: As we have rains, you find more and more of pollution around.
0: ఆ పొల్యూషన్ వాటర్ తాగి అనేక మందికి జ్వరాలంతా వచ్చాయి.
1: Many fall sick because of polluted water.
0: ఎక్కడ చూసినా మన కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు రావాలంటే దీంట్లో ఏదో ఒక తినే తిండి లోపలనో, తాగే నీటి లోపలనో, గాల్చే పీల్చే గాలి లోపలనో ఏదో పొల్యూషన్ చేరబడ్డాం.
1: For all the difficulties and the sickness and the diseases that are mostly prevalent today, it is because of the polluted air, the polluted food and polluted water.
0: కనుకనే ఈ పొల్యూటెడ్ చేసేటువంటి దాన్ని పవిత్రం చేసుకోవాలి, ప్యూరిటీ చేసుకోవాలి.
1: In the midst of this pollution, we should make every effort to make the body the pure and sacred.
0: ఈ పొల్యూషన్ ను పూర్తి పరిహారం గావించుకునే నిమిత్తమై సాధనలో మొదలు పెట్టారు.
1: Therefore, this sadhana practice lies in finding a solution to this pollution.
0: ఏమిటి ఆ నవవిధమైనటువంటి భక్తిని కూడా బోధించాలి.
1: These are all 9 forms, paths of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: servitude,
0: దేహం,
1: సరెండర్,
0: ఆత్మ నివేదనం,
1: ద సెల్ఫ్ సరెండర్.
0: ఈ 5 విధములైనటువంటి యొక్క తత్వాన్ని, 9 విధములైన తత్వాన్ని ఏదో ఒక దాన్ని మనం అనుసరించి మనలో ఉన్నటువంటి ఈ పొజిషన్ ను పరిశుద్ధం చేసుకోవాలి.
1: వీ షుడ్ ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ అండ్ మేక్ అవర్ లైఫ్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
0: ఇందుకోసమై మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటిదే కానీ మానవత్వం జీవత్వంతో కూడినటువంటిది కాదు.
1: We should consider the basic principle of divinity and should never bring down to the level of humanity.
0: ప్రతి మానవుడు కూడాను మానవుడు అని మనం చెప్పడానికి వీల్లేదు.
1: We cannot simply call him మానవుడు or human being.
0: ప్రతి ప్రాణి కూడాను దైవ స్వరూపమే.
1: Every living creature is essentially divine.
0: క్రిమి కీటకాదులు కూడాను దైవత్వమే.
1: The insects and also are divine.
0: పశువులు అనుమలు కూడా జీవితమే.
1: బర్డ్స్ అండ్ బీస్ అనిమల్స్ ఆర్ డివైన్.
0: ఇలాంటి దైవత్వాన్ని మనము ఇంత తుచ్చంగా భావించుకోవటము ఎంత పొరపాటు.
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఈస్ టు కన్సిడర్ డివినిటీ యాజ్ సో లో అండ్ సింపుల్.
0: అయితే నీ ఉన్న స్థానం నుంచి నీవు కొంతవరకు రక్షింపబడేటానికి ఈ విధమైన కొన్ని వినయాలు జీవితాలు కొన్ని కలిగి ఉండాలి.
1: I want to know the reality, you should have some kind of expertise, the spiritual practice and self-knowledge.
0: కనుక ప్రతి మానవుడు చేయవలసిన సాధన ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ డూ?
0: సాధారణంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
1: సాధన డజంట్ మీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
0: కాదు కాదు కాదు.
1: నో నో.
0: మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణ.
1: ఇట్ ఈస్ ఎంక్వైరీ విద్ ఇన్ ఎట్ ద మెంటల్ లెవెల్.
0: వాట్ ఈస్ ట్రూత్?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: నేను దేహాన్ని చూచా?
1: ఈజ్ ఇట్ ద బాడీ?
0: మైండ్ చూచా?
1: ఆర్ ద మైండ్?
0: బుద్ధి చూచా?
1: ఇంటెలెక్ట్?
0: ఇంటెలెక్ట్
1: ఆర్ సెన్సెస్?
0: కాదు కాదు.
1: నో,
0: ఏది కాదు. మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీ.
1: మ్యాడ్ మంకీ.
0: బుద్ధి ఒక చూసే చంచలత్వంతో కూడా.
1: ఇంటెలెక్ట్ ఆల్సో ఇస్ నాట్ స్టడీ, వేవరింగ్.
0: ఇలాంటి దీన్ని మనం ఫాలో చేస్తూ పోతుంటే ఏనాటికైనా దీన్ని మనం వదలక తప్పదు.
1: వెన్ వీ ఫాలో దీస్ యూ విల్ బి లాస్ట్ సండే ఆర్ అదర్.
0: కనుక దీన్ని మనం మర్చిపోవడానికి తగినటువంటి ప్రయత్నాలు చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు ఫర్గెట్ దిస్ ఆస్పెక్ట్.
0: అయితే ఈ దేహాన్ని కాపాడుకునే నిమిత్తము ఆహార విహారంలో అత్యవసరం.
1: ఫర్ సస్టెనెన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ ద ఫుడ్ అండ్ డ్రింక్ ఆర్ నెసెసరీ.
0: అవి కూడాను సాత్వికమైన పవిత్రమైన పరిశుద్ధమైన ఆహారంగా తీసుకోవాలి.
1: ద ఫుడ్ దట్ వి టేక్ షుడ్ బి సాత్విక్ ద పాయస్ ద అన్పొల్యూటెడ్ అండ్ ప్యూర్ అండ్ ఫ్రెష్.
0: ఈ విధంగా చేస్తూ పోతుంటే ఇంతకంటే సాధన ఏం కావాలి?
1: ఇఫ్ యూ ఫాలో దిస్ పాత్ వాట్ ఎల్స్ ఇస్
0: ఏం తీసుకుంటున్నా కూడాను సోహం సోహం సోహం సో నేను హం నేను నీవే నేను నీవే నేను నీవే నేను అని దైవత్వం గురించి చక్కగా మనం విచారం చేయాలి.
1: Therefore, we have to investigate and inquire clearly. Soham, I am you, I am you. This kind of thing.
0: Aham Brahmasmi, ani chepparu Vedamalo.
1: And Veda it is said, Aham Brahmasmi, I am Brahman.
0: Nene Brahman.
1: I am Brahma.
0: Nene Devam.
1: I am God.
0: Nene Manavudu Kadu.
1: I am not human being.
0: Nene Bandhanaku Chikkukoledu.
1: I am not caught in bondage.
0: Kanukani, nenu Devatvanni. Nirmalam Nishkalam Nishtvatvam Nirohitamainatuvanti yokka tattvam.
1: I am divine, eternal, immortal, pure, pristine.
0: Kanuka nenu daivanni.
1: I am God.
0: Ani meerandaru kudanu tellavaru lechina modukoni ratri parundunanta varaku nenu daivanni daivanni daivanni.
1: Right from dawn to dusk, the moment you get up and just retire, you should always entertain this thought
0: nannu
1: that I am God.
0: Nannu kannadi penchindi daivame.
1: It's only God who has taken care of me, who is responsible for my birth and life.
0: తల్లి ఎవరు? దైవం కాదా?
1: The parents, who are they are also divine.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను దైవం యొక్క కృపనే.
1: Therefore everything is gift and will of God.
0: ఈ దైవం యొక్క చింతన మాత్రం మర్చి అన్ని చింతనలు మనం పెట్టుకుంటే అన్ని పోతాయి. కట్టగడపెట్టి దైవం కూడా ఉండడు.
1: You should never forget God. If you keep in view all the rest, you will be losing everything in this world. You should think of God repeatedly, constantly.
0: దైవాన్ని మనసులో ఉంచుకుంటే అన్ని పోతాయి.
1: And once you are God in your mind, all the rest of the things will leave.
0: ఆ దైవాన్ని మనం ప్రేమతో పెంచుకోవాలి.
1: And you can think of God with love.
0: ప్రేమముదిత మనసుకహో రామ రామ రామ.
1: Repeat Rama's name with full of love.
0: ఈ ప్రేమనే దైవము.
1: Love is God.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: ఈ ప్రేమనే లేకుండినా
1: without love
0: no mother no father no brother no wife
1: no mother no father no brother no wife
0: అంతా కూడా ప్రేమతో కూడినటువంటిది.
1: All of them symbolize love.
0: ఇవన్నీ కూడా కేవలం మన అనుకూల నిమిత్తమై మన ఆనంద నిమిత్తమై స్వార్థ నిమిత్తమై వీటన్నింటినీ బంధుత్వంగా మనం మార్చుకుంటున్నాం.
1: These associations are so framed for our own happiness, for our own convenience.
0: Bharya, yavari kosam? Bharya.
1: Wife, for whose sake?
0: Nee kosame kaani, kori kosam kaadu kada.
1: And wife is for you, not for anyone else.
0: Nee kumarudu, nee kosame kaani, marakudu kosam kaadu kada.
1: The son is for you, not for anyone.
0: Kanukani, ye okkati kudanu, mana swarthame.
1: For everything for your own self interest.
0: Andukosamane self realization annaru.
1: Naturally we should step into that area, self realization.
0: Kanukane mottamota self realization manam tayar kavali.
1: Therefore we should be prepared for self realization.
0: Nenu evaru?
1: Who am I?
0: Dehama?
1: By the body?
0: Manasa?
1: Mind?
0: Buddhya?
1: Intellect?
0: Chittama?
1: Or that inner senses?
0: Ahankarama?
1: Or ego?
0: Kaadu kaadu.
1: None of these.
0: Nenu nene.
1: I am.
0: Ee rakamainatuvanti yokka niskaranamainatuvanti yokka nirupamainatuvanti yokka nischayamainatuvanti yokka satyanni manam gurtinchali.
1: We have to recognize in full understanding with all the inquiry this basic truth.
0: Chadukuntunnaru meeru chaduvulu.
1: You start to learn, you study.
0: Oh, kavasani BS, MBA, anni chadivesesi, tarvata degree ki poyi, tarvata doctorate degree teesukuntunnaru.
1: You earn your degrees, you study well, you get graduate degrees, postgraduate degrees, and also doctorate degrees.
0: Kani ittati postgraduate degree, ittati PhD teesukunnaru, lokamlo enta mandi leru.
1: There are lots and lots of people in this world with postgraduate and doctorate degrees.
0: వారి వల్ల లోకమునికి ఏమి ఉపకారము?
1: What help, what service they are doing to society?
0: వారి వారే పోషించుకుంటున్నారు కానీ
1: they are just taking care of themselves.
0: Help చేయటం లేదు.
1: And they are not considerate to anybody.
0: కనుక ఈ చదువులంతా కూడా పొట్టకోటి నిమిత్తమై చేసుకుంటున్నారు.
1: సో ఆల్ దిస్ స్టడీస్ ఆర్ ఫర్ యువర్ లివింగ్.
0: కనుక మనం అది కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: మనం స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగం కోసం కావాలి.
1: వీ షుడ్ బి సెల్ఫ్లెస్ అండ్ బి ప్రిపేర్డ్ ఫర్ సాక్రిఫైస్.
0: డిజైర్ యొక్క ఫలితమును త్యాగం చేయాలి.
1: వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఆర్ డిజైర్.
0: ఆ యాక్షన్ డిజైర్ మనం త్యాగం చేసినప్పుడే వాడు నిజమైన యోగి.
1: ఇఫ్ యూ సాక్రిఫైస్ యువర్ డిజైర్ రీచ్ స్టేట్ ఆఫ్ డిజైర్లెస్నెస్ యు ఆర్ యోగి.
0: యోగి అంటే కేవలం చెట్టు కింద కూర్చొని కన్నులు మూసుకొని కేవలం జపం చేయటం కాదు.
1: A yogi is not a person who sits under a tree with the eyes closed, sits straight and goes on repeating God's name.
0: నీ డిజైర్స్ను త్యాగం చేసుకోవటమే నీవు నిజమైనటువంటి యొక్క త్యాగి.
1: యు ఆర్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇఫ్ యు ఆర్ డిజైర్లెస్.
0: కనుకని ఇలాంటి చిన్న చిన్న పదాల లోపలనే మన మానవత్వాన్ని చక్కపరచుకోవాలి.
1: విత్ దీస్ స్మాల్ థింగ్స్ వీ హ్యావ్ టు రెక్టిఫై కరెక్ట్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: మన హృదయాన్ని విశాలం గావించుకోవాలి.
1: వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్, ఎక్స్పాండ్ అవర్ మైండ్.
0: కేవలం నేరో మైండ్ గా ఉండకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి నేరో మైండెడ్.
0: ఈ నేరో మైండ్ వల్ల ఏమైపోతుంది? మరింత నేరో మైండ్ బిల్డ్ అవుతుంది.
1: ద నేరో మైండ్ బికమ్స్ నేచురల్లీ ఫర్దర్ నేరోవర్.
0: బ్రాడ్ మైండ్.
1: You should develop broad mind.
0: Broad mind is to broad heart.
1: Broad mindedness will naturally lead to broad
0: not
1: heart.
0: Not physical heart.
1: And not the physical heart, no.
0: Physical heart broad aithe heart enlarge ayyindani operation antaru.
1: If it is physical heart, broad heart, naturally heart enlargement, that requires surgery.
0: Premanu enlarge cheskovali.
1: And you have to expand your love. Enlarge.
0: Ee premanu manam enlarge cheskunnappude nijamaina manavudu avutam.
1: And once there is expansion of love, you will be true human.
0: Palvara.
1: Students.
0: Meeru Swami cheppe matalu chaala sulabhanga untuntayani meeru anukuntaru.
1: You think Swami speaks to us in such a simple way.
0: Kaani sarvasaramlo yokka saramu andulone untuntadi.
1: Bhagavan speaks of the essence of all that has to be said.
0: Sarvasastramlo yokka saramu aa matalone untuntayi.
1: In Bhagavan's words, you find the essence of all sacred texts of this world.
0: Sakala shastramulu chadivutunnattunu garvam enduku?
1: Why do you pride yourself that you have gone through so many texts?
0: Kaadu kaadu.
1: No.
0: Jnanam kaliginattu vaadu vinayudai undali.
1: If you are the one of wisdom, you should be so humble.
0: Kaduka prapanchamlo prati manavudu kodanu chaduvudenta chadivinappatikini neevu human kaadugam undali.
1: In spite of all your learning and wisdom, you should be so humble with human qualities.
0: Kaani neevu physical anaga manasikamainatvanti oka tattvamto neevu nindi undali.
1: And you should be full of mental plane of thought.
0: Ee mental feeling etantidi?
1: What sort of state it is?
0: Ee desire feeling kaadu.
1: The mental state should not be one of
0: desireless.
1: The mental state should be desireless.
0: అప్పుడే నీవు శరీర మానవుడిగా ఉంటావు.
1: When you are desireless, you will be a true human.
0: మా డిజైర్
1: వితౌట్ డిజైర్ మా డిజైర్
0: నవుడు మా నవుడు
1: మానవుడు హ్యూమన్ బీ
0: నరుడు అని ఇష్టం ఉంటే డిజైర్లెస్ గా ఉండాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి నరా ది హ్యూమన్ బీయింగ్ యూ షుడ్ బి డిజైర్లెస్.
0: టూ మచ్ డిజైర్స్ చాలా ప్రమాదం.
1: Too many desires are dangerous.
0: Kaduka ee less desires meer pettukovali.
1: Therefore have less desires.
0: Anavasaramainatvanti okka vanchanu meer penchukokoddu.
1: Do not develop unnecessary desires.
0: Deeni valla kaalam kuda nu vyaktam chestuntaru.
1: You will be wasting your time that way.
0: Kaalam nu vyaktam chestunnatundi vaadu kaalude gaani manavudu kaadu.
1: The one who wastes the time is only kala, but he cannot be manava.
0: Time is God.
1: Time is God.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: కనుక మీరు టైం ని వేస్ట్ చేయకూడదు.
1: So never waste time.
0: ఏ సెకండ్ మనకు చిక్కినా కానీ ఆ సెకండ్ లోపల కూడా నువ్వు నీ యొక్క శ్వాసాన్ని గుర్తించుకుంటురా.
1: Every second you should observe the soham in your breath.
0: అప్పుడే నీకు సరైనటువంటి యొక్క మానవత్వం కుదురుతుంది.
1: Then only you will have true human quality.
0: Unnecessary అయినటువంటి ఊరికి న్యూస్ పేపర్స్ అంతా చదువుకుంటూ కూర్చుంటే
1: ఐ గోయింగ్ త్రూ ఆల్ న్యూస్ పేపర్స్ విచ్ ఆర్ యూస్లెస్
0: అంతా న్యూసెన్స్ చేరిపోతుంది.
1: యూ విల్ బి కలెక్టింగ్ ఓన్లీ న్యూసెన్స్.
0: ఇప్పుడు ఎక్కడ చూస్తే గానీ న్యూస్ పేపర్స్ అంతా న్యూసెన్స్ గా ఉంటున్నాయి.
1: టుడే ఆల్ న్యూస్ పేపర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ న్యూసెన్స్.
0: మనకు అవసరం లేనటువంటి అన్నింటినీ కల్పింపజేస్తారు.
1: ఆల్ ద అన్నెసెసరీ మెటీరియల్ ఈస్ ఫౌండ్ దేర్.
0: ఆ బొమ్మను మీరు చూచారా?
1: యు మస్ట్ హావ్ సీన్ పిక్చర్స్ దేర్.
0: ఆ విషయాలంతా మీరు విన్నారా?
1: యు మస్ట్ హావ్ గాన్ త్రూ ఆల్ ద కంటెంట్స్.
0: చీ చీ చీ చీ చీ,
1: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్.
0: ఆ పేపరే చూడబుద్ధి కాదు.
1: యు డోంట్ ఫీల్ లైక్ లుకింగ్ ఎట్ ద న్యూస్ పేపర్ ఎట్ ఆల్.
0: కనుక అవి కాదు మనకు కావాల్సింది.
1: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: రూపనామం లేనటువంటి ఒక నిజమైనటువంటి ఒక సీట్, ఆ సీట్ మనం చూడాలి, విషయాన్ని చూడాలి, భగవంతుని చూడాలి.
1: So that which is beyond the name and form, you should think of that which is sweet, which is inner,
0: which is within God. It
1: is only divine, the Godhead, that is beyond the name and form.
0: Sweet, sweet.
1: And he is sweet and sweet.
0: Kadali kajulamulakanna, kasturi bandakanna, adi ye nijamin sweet.
1: And therefore here the sweetness lies. It's much more than almost of the precious fruits that we know.
0: ఈ పండుగలంతా వస్తున్నాయి దేని కోసం వస్తున్నాయి?
1: Why do we celebrate festivals?
0: ప్రతి పండుగ కూడాను ఒక దైవాన్ని జ్ఞాపకం చేసే నిమిత్తమై వస్తున్నాయి.
1: Every festival is observed to remind ourselves of God.
0: ఈనాడు చాలా మంది ముస్లింలు కూడాను పండుగ చేసుకుంటారు.
1: And today you find Muslims also celebrating.
0: అన్ని మతముల వారికి కూడాను పండుగలు ఉన్నాయి.
1: All religions have festivals.
0: మతములన్నీ చేరి మంచినే బోధించే.
1: All religions together speak of goodness only.
0: అన్ని మంచినే బోధిస్తున్నాయి.
1: All speak of the
0: essential goodness. ఏ మతం చెడ్డది కాదు.
1: No religion is bad.
0: అందువల్ల మీరు ప్రతి మతము వారి యొక్క దీన్ని కూడా మనం అనుసరించాలి.
1: Therefore each one should follow one's own religion.
0: మతి చెడ్డదైనప్పుడే మతం చెడ్డదవుతుంది.
1: When once mati the mind is spoiled, then mata the religion turns bad.
0: మతం మంచిదిగా పెట్టుకోండి.
1: And have your mati the mind perfect.
0: మతి మంచిదిగా పెట్టుకున్నప్పుడు మతములన్నీ కూడా ఏకమైపోతాయి.
1: When mati the mind is perfect, corrected, mata the religion gets unified.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: కాలమును వ్యర్థం చేయకండి.
1: Don't waste time.
0: పవిత్రమైనటువంటి యొక్క కాలమును మనం అపవిత్రం చేసిన వారం అయిపోతాం.
1: Never make this sacred time unsacred.
0: కనుక మీరు పవిత్రం గావించుకుని తద్వారా మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: By making the time sacred, experience the true state of bliss.
0: మానవుడు ఆనందమయుడు.
1: A human being is blissful.
0: ఆనందమయ.
1: And is full of bliss.
0: కనుక నిరంతరము నీవు ఆనందంగా ఉండాలి.
1: Remain eternally blissful.
0: నీవు ఎప్పుడు కూడా ఒక డిజైర్ గా పెట్టుకుని నువ్వు కృంగిపోయి ఉన్నట్టుగా ఉండకూడదు.
1: కాజ్ అవుట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ నెవర్ బి డిప్రెస్డ్.
0: కనుక మీరు హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: యూనియన్ విత్ గాడ్
1: ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక మీరు నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి.
1: వేర్ ద స్మైలింగ్ ఫేస్. Be blissful, be happy, continuously.
0: ఏ పరీక్షలు రాని, ఏ యొక్క ఎగ్జామినేషన్స్ రాని, ఏది వచ్చినా కానీ క్యాస్ట్ ఆర్ పేస్ చేయకూడదు.
1: Let the examinations approach, even at the examination times, you should not have castor-oil face.
0: మీరు ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: You should smile and smile
0: all the way. మీరు ఎంత ఉత్సాహంగా ఉంటారో మీ లోని ఉన్నటువంటి యొక్క తత్వము అంత ఉత్సాహంగా అభివృద్ధి అవుతుంది.
1: The more enthusiastic you are, the inner divinity will manifest, will blossom.
0: మీ ఉత్సాహమునకు కారణము మీ యొక్క ఆనందమే.
1: And for all the enthusiasm activity, your happiness is the main cause.
0: కనుక మీరు హ్యాపీనెస్ గా ఉండండి.
1: Be happy.
0: మీకేమి వరి ఉండాలి?
1: Why do you worry?
0: ఏమి వరి లేదు.
1: Don't worry for anything.
0: ఎగ్జామినేషన్ వస్తున్నాయని చదివితే నీకు ఎగ్జామినేషన్ లో భయం ఎందుకు?
1: If you are really prepared and study well, why should be you be worried of the exam?
0: చదవని వారికి ఎగ్జామినేషన్ భయం.
1: The one who has not prepared for the examination will be worried.
0: కనుక మీరు చదువుతూ ఉంటుంటే తప్పక అదే మనకు మార్క్స్ తెస్తుంది.
1: If you are studious, you will get high ranks.
0: తప్పక మీరు చదివి చక్కని పాస్ చేసి ఉత్తీర్ణులైపోయి దేశాన్ని ఉద్ధారం చేయండి.
1: You study well, get high ranks and help for uplifting this country, for the advancement of this country.
0: ఈనాటి పండుగ,
1: this day's festival,
0: మిమ్మల్ని ఉత్సాహపరిచే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: Is the festival that will make you bubbling with joy.
0: ఇది ఏ పండుగ అని అంటారు మీరు?
1: What festival is this now?
0: దసరా.
1: దసరా festival.
0: దసరా అనగా దశ విధములైనటువంటి యొక్క భావములను అరికట్టాలి మనం.
1: This festival symbolizes that you should check, put under control all 10 aspects of
0: God. ఈ దశల లోపల ఉన్నటువంటి ఫలితం ఏమిటి? కట్టగలపటికి చాముండి వచ్చేసేసి ఈ యొక్క నరకాసుని వధించింది.
1: What happens is the control of the evil trades ultimately by Chamundi.
0: కనుక ఈ నరకాసుడు అనేది ఎవరు?
1: And who is this demon, the Narakasura?
0: Narakuniki Akasuru.
1: Who is Akasura of Naraka?
0: Narakuniki Naruniku Asuru.
1: And he is really the Asura to Nara, the human.
0: Naruniki Asuru.
1: And he is an enemy to human being.
0: Kabati Ada anti Asurni and Yamatu Dagarjachurdu.
1: Therefore, we should never be close to our enemy, Asura.
0: Kalkamanamu Narakasuni Yamatu Adjakurdu.
1: So this inimical element should never be within you.
0: Ne Narudu.
1: I am the human being Nara.
0: What Asurdu.
1: And his enemy Asura.
0: Asuri Sambandam Nanakendiku.
1: What sort of relationship should you have with this Asura?
0: Nara Sambandam Petkoi.
1: Let us have human relations.
0: Adiye Satsangatum, Nisangatum, Nisangatwe Nirmohatum, Nirmohatwe Nisangatum, Nisangatwe Jivan Mukti.
1: That's what is said in this dictum, that it is good satsanga, and out of this satsanga you will have detachment, and the detachment will take you to steadiness, and ultimately liberation.
0: Be good company.
1: Be in good company.
0: Bad company chete.
1: If you are in bad company.
0: Who are you? Nivevarin chepagaravu.
1: How do you declare yourself? You are that depending upon the company in which you are.
0: Karugane, I'm bad company in petkoku.
1: So you should never be in bad company.
0: Bad company chustane goodbye cheppi vellipondi.
1: Say goodbye whenever you come across bad company.
0: Pesham kuda vaddu.
1: Just don't be anywhere near them.
0: Meer manchi aanandanga undandi.
1: Be happy right all through.
0: Evarini chuchina gaani daiva swarupiga chusukoni andarki namaskarinchandi.
1: Whosoever you meet, do namaskar. Pay your respects to him.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, పంచేంద్రియములు చేరి పది చేతో ఇది పది నమస్కారములు అనగా పదివేలు చేరినప్పటి దశేంద్రియములు.
1: ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ జాయిన్ ఇన్ యూనిజన్ ఇన్ అవర్ నమస్కార్.
0: ఈ నమస్కారం అనేటువంటిది పంచేంద్రియముల యొక్క పర్వతమే.
1: అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్.
0: నీకందరికి నీ పరమ ఆనందాన్ని అందించేటువంటిది.
1: అండ్ దే గివ్ యూ సుప్రీం హ్యాపీనెస్.
0: కనుక మీరు నమస్కారం చేస్తే ఎదురు దోషం అనుకుంటారేమో.
1: యూ మే కమ్, యూ మే థింక్ దట్స్ ఎ మిస్టేక్ టు డూ నమస్కారం.
0: అందరికీ నమస్కారం చేయండి.
1: డూ నమస్కార్ టు ఎవ్రీబడి.
0: ఎవరు నీ ఎనిమీస్ వచ్చినా కూడా వారికి కూడా నమస్కారం చేయండి.
1: యూ జస్ట్ పే యూర్ ఒబేసాన్స్ నమస్కార్.
0: హౌ ఆర్ యూ బ్రదర్ అని ప్రశ్నించు.
1: You can put a question, how are you brother, even if you were to meet an enemy.
0: Vaadu kudanu, how are you brother, and vaadu prashnichadu.
1: They too naturally will respond saying, how are you brother.
0: Dresham chuchi, tu tala tippukovaddu.
1: Don't turn your face when you come across your enemy.
0: Nee eppudu kudanu aanandanga untundu.
1: You be happy all through.
0: Kanaka manavudu anetunte vaadu, kevalamu manatvam kaliginatunte vaadu.
1: A human being is the one with human quality.
0: Humanatvam empty.
1: What is this human value?
0: Dharma, shanti, prema.
1: The human values are the five. The truth, the righteousness, peace, love and non-violence.
0: Love unte peace vastundi.
1: Where there is love, there is peace.
0: Love is there, peace.
1: When once love is there, there is peace automatically.
0: Peace vachesinappudu dharma vachestundi.
1: When once there is peace, there is dharma, righteousness.
0: Dharma unnappudu truth vachestundi.
1: And where there is dharma, righteousness, there is truth.
0: Truth is one, not two.
1: Truth is one and not two.
0: ట్రూత్ ఎప్పుడు కూడా నీవు పరుగుతూ ఉండు.
1: అండ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
0: సత్యాన్ని పరుగుతూ ఉండు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మముని పెంచుకో.
1: ఫాలో ధర్మ.
0: పీస్ఫుల్ గా ఉండు.
1: అండ్ రిమైన్ ఇన్ పీస్.
0: ఆనందంగా మెలుగు.
1: బీ హ్యాపీ అండ్ మింగిల్.
0: సమాజంలో ప్రేమతత్వంతో పెరగాలి.
1: అండ్ మింగిల్ ఫ్రీలీ ఇన్ సొసైటీ విత్ లవ్.
0: కనుకని ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: అప్పుడే మీకు తెలియనటువంటి ఒక జ్ఞానం ఉదయిస్తుంది.
1: Then only you will have true knowledge, true wisdom.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అంటున్నాను.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎందుకంటే నాలో ఉన్నది ఒకే ప్రేమనే.
1: బికాస్ దేర్స్ లవ్ ఇన్ భగవాన్.
0: ఓన్లీ లవ్.
1: దేర్స్ ఓన్లీ లవ్ ఇన్ భగవాన్.
0: అదే నా ప్రాపర్టీ.
1: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: ఆ ప్రాపర్టీకి మీరందరూ కూడా వారసులు కాండి.
1: అండ్ యు ఆర్ ద హైయెస్ట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
0: మీ అందరికి కూడా ఆ ప్రేమను పంచుతాను.
1: భగవాన్ విల్ షేర్ విల్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ద లవ్ ఇన్ హిమ్.
0: నాకు ఎట్టి స్వార్థము లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
0: నాకు సెల్ఫ్ లెస్.
1: భగవాన్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ లెస్.
0: కనుక నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని కోపించను, ఎవరిని నేను దూరం చేసుకోను.
1: భగవాన్ విల్ నెవర్ హేట్ ఎనీబడి, హీ విల్ నెవర్ డిస్టెన్స్ ఎనీబడి, హీ విల్ ఇస్ నెవర్ యాంగ్రీ విత్ ఎనీబడి.
0: ప్రేమ ముదిత మనసు కహే రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

ప్రేమ ముదిత మనసు కరు రామ రామ రామ రామ రామ రామ రామ.

0: ఈ ఐదు సద్గుణములు ఏ మానవుని యందు ప్రకాశించుచుండును అట్టి మానవుని యొక్క సర్వస్వమును కూడాను భగవంతుడు వెంటనే జంటనే ఇంటనే ఉండి కాచుకుంటుంటాడు.
1: The one with faith, the courage, the valor, intelligence, energy and the chivalry will always receive God's encouragement and support.
0: ఏ రంగమునందైనను ఏ కాలమునందైనను ఏ ప్రదేశమునందైనను ఈ ఆరు గుణములు అత్యంత అవసరమైనటువంటి సద్గుణములు.
1: At any point of time, anywhere, any place, any field for that matter, these six virtues are very essential.
0: ఈ సద్గుణములు కలిగినటువంటి మానవునకు ఎట్టి విచారం కూడాను ఏనాటికను తన్ను వెంటాడదు.
1: Man with these six virtues will never get worried at any time.
0: ఈ సద్గుణములు చదువుల వల్ల లభ్యమయ్యేటువంటిది కాదు.
1: These noble qualities cannot be acquired through education.
0: లేక మరొక గురువును బోధించేటువంటి యొక్క బోధనలు కాదు.
1: Nor could it be received from the teaching of the preceptor.
0: లేక ఏ తల్లిదండ్రులకును తమకు ఒక భాగంగా అందించేటువంటిది కాదు.
1: Nor could be handed over, passed on by the parents.
0: ఇది కేవలము ఆత్మవిశ్వాసం చేతనే లభ్యమయ్యేటువంటిది.
1: It's born out of the self confidence.
0: విశ్వాసం సాహసం ధైర్యం మొట్టమొదటిది విశ్వాసం.
1: First of all is the faith.
0: మనం నిత్య జీవితంలో పోస్టల్ డిపార్ట్మెంట్ లో మన నిత్యానుభవంలో మనకు గుర్తులకు వస్తుంటాయి.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ వి నో ది పోస్టల్ డిపార్ట్మెంట్ దట్ కమ్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: మనం ఒక లెటర్ను రాసి ఒక కవర్లో పెట్టి దానిపైన కరెక్ట్ అడ్రస్ అనగా విలాసం రాసి దానిపైన ఒక స్టాంప్ కనిపించినప్పుడు అది ప్రక్క బజారుకైనా వెళుతుంది లేక ఇంకే ఢిల్లీకైనా ఏ కలకత్తాకైనా ఏ బాంబేకైనా కూడాను చేరుతుంది.
1: If we post a letter with the address correctly written and the stamp also fixed there, it will certainly go either to the neighboring street or Delhi or Calcutta.
0: ఈ విలాసమునకు ఈ స్టాంప్ కు దూరము దగ్గర అనేటువంటి భేదములు లేవు.
1: The address written and the stamp fixed there are beyond the distance.
0: అదే విధముగానే భగవంతునకు దగ్గర వారు దూరం వారు అనేటువంటి భేదము లేదు.
1: Likewise, God does not find indifference between those who are near and far.

0: మన విశ్వాసము అనేటువంటి అడ్రస్ కరెక్ట్ గా రాయాలి.
1: We have to write down this address of faith correctly.
0: అనగా ఎట్టి విశ్వాసము? అచంచలమైన విశ్వాసము.
1: What kind of faith? Unwavering faith.
0: పరిపూర్ణమైన విశ్వాసము.
1: The total faith.
0: ఎట్టి సందేహములకు అవకాశం లేనటువంటి యొక్క విశ్వాసం.
1: The faith that doesn't give any scope for any doubt.
0: అట్టి విశ్వాసంలో విశ్వాసం అనేటువంటి అడ్రస్ ను కరెక్ట్ గా మనం రాయాలి.
1: We should write this address of faith very clearly.
0: ప్రేమ, హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, సెల్ఫ్లెస్ ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, అది ఏ స్టాంప్?
1: We should also fix the stamp of love, wholehearted love, the selfless love.
0: స్వార్థంతో కూడినటువంటి ఒక స్టాంపు ఇక్కడ ఏమాత్రమూ పనికిరాదు.
1: If you fix the stamp of love full of selfishness, it is not valid.
0: నిస్వార్థమైనటువంటి ఈ యొక్క స్టాంపును మనం ప్రేమను అందించాలి.
1: You should just fix the stamp of love of selflessness.
0: దృఢ విశ్వాసము, పూర్ణ ప్రేమతో కూడినటువంటి యొక్క ఈ స్టాంపు రెండింటి ద్వారా మీ ప్రార్థనలు భగవంతునికి డైరెక్ట్ గా అందిపోతుంటాయి.
1: Your prayer will certainly reach God if it has got the address of strong faith and the stamp of total love.
0: ఇలాంటి విశ్వాసం అనేటువంటిది ఈనాడు చాలా కరువు అయిపోయినది.
1: That kind of total faith, strong faith, is scarce.
0: ఆత్మవిశ్వాసం అనేటువంటిది అత్యంత దూరం అయిపోయినది.
1: Faith in one's own self is far distant.
0: తనను తానే నమ్మలేని మానవుడు దైవాన్ని ఏ రీతిగా నమ్మగలడు?
1: The one who has no trust in his own self, how do you expect him to believe?
0: మూడు దినములు నమ్మకంగా బ్రతకలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా నమ్మగలడు?
1: The one who has no trust in his own self for 3 days, how do you expect him to develop faith in God?
0: ఇలాంటి నమ్మకహీనులైనటువంటి ఒక మానవులకు దైవం ఏనాటికి పరిపూర్ణంగా అనుగ్రహించడు?
1: Faithless people can never experience the total divinity.
0: కనుక ప్రతి మానవునకు విశ్వాసము అతి దృఢమైనటువంటిదిగా ఉండాలి.
1: So every man should possess this strong faith.
0: ఈ ప్రపంచంలో మానవుని యొక్క జీవితంలో అన్ని రంగములు ఎందు కూడాను విశ్వాసము అత్యవసరమైనటువంటిది.
1: In every walk of life, in every field of our activity, faith is essential.
0: మనం ఒక ఆఫీస్ కు వెళ్తున్నాం.
1: We attend our office.
0: ఆఫీసునకు వెళ్లి తిరిగి వెనుకకు రాగలము, మన ఇంటికి చేరగలము అనేటువంటి నమ్మకమే లేకపోతే ఇతను ఆఫీస్ కే వెళ్ళలేడు.
1: We go to office in full faith that we would return safe, failing which we don't go at all.
0: ఏ పని చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఈ పని నేను పరిపూర్ణంగా చేయగలను అనేటువంటి విశ్వాసమే లేకపోతే ఆ పనిలో తాను ఏమాత్రమో ప్రవేశించడు, విజయాన్ని సాధించలేదు.
1: When we undertake a task or any project, unless we are confident that we would be able to accomplish it, we don't undertake it at all.
0: కనుక జీవితంలో ప్రధానమైనటువంటిది విశ్వాసము.
1: So in life, what is most important is faith.
0: ఈ విశ్వాసం చేతనే ప్రాచీన మహర్షులు అనేక విధములైనటువంటి విజయాలను సాధిస్తూ వచ్చారు.
1: Ancient sages, they were successful because of this faith.
0: వారు చేసే అన్ని పనులు ఎందు కూడాను విశ్వాసంతో ఈ యొక్క గాఢమైనటువంటి దీని కింద ఏర్పడుతూ వచ్చింది.
1: All tasks were undertaken by ancient sages in full faith.
0: ఆ విశ్వాసంతో సాధించలేనటువంటి కార్యములు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను కానరావు.
1: In this world there's nothing you cannot achieve and accomplish without faith.
0: వారి విశ్వాసములే 1000 సంవత్సరం జరిగినప్పటికీ ఈనాటికి ప్రజల యొక్క హృదయం లోపల వారి యొక్క నామములు శాశ్వతంగా నిలిచిపోయినాయి.
1: Because of their achievements done with full faith, though thousands of years passed, their names are imprinted in our hearts.
0: కానీ కలి ప్రభావం చేత ఈనాటి మానవుని యొక్క విశ్వాసము క్షణ క్షణములకును మార్పు చెందుతూ ఉంటాయి.
1: Because of the effect of the age of Kali, our faith in man is just changing moment to moment.
0: ఇప్పుడు నమ్మినటువంటి విషయాన్ని మరు నిమిషంలో నమ్మలేకపోతున్నాడు.
1: What we believe now, we'll not be able to believe a moment after.
0: ఇప్పుడు yes అంటున్నాడు, మరు నిమిషమే no అంటున్నాడు.
1: We say now yes, later no.
0: కానీ no yes లు మన నోటికి గాని దైవంకు సర్వం yes, yes, yes.
1: No and yes relate to our tongue, but to God, yes and yes continuously.
0: నీ no yes అనేటువంటిది నీ నోటికి మాత్రమే సంబంధించినటువంటిది.
1: No and yes belong to your tongue.
0: కానీ హృదయానికి సంబంధించినటువంటిది ఈ నిజమైనటువంటి యొక్క విశ్వాసము.
1: బట్ ద హార్ట్ హ్యాస్ గాట్ విత్ ఇట్ ద ఫుల్ ఫెయిత్.
0: మానవుడు జన్మించి అనేక లక్షల సంవత్సరములు అయిపోయినది.
1: మ్యాన్ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కానీ ఇంతకాలం అయినప్పటికీ ఈనాటికి మానవుడు ఈ మానవతా గుణములు ఏమిటి అనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దో లాక్స్ ఆఫ్ ఇయర్స్ లాప్స్డ్ డౌన్ దిస్ డే మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ వాల్యూస్.
0: ఇన్ని సంవత్సరాల పూర్వం మనం జన్మించినాము, మానవుని యొక్క విలువ ఏమిటి అనేటువంటి దాన్ని తనకు తాను ప్రశ్నించుకుంటే ఏమాత్రము సరైన జవాబు రావటం లేదు.
1: We were born many long years past. What is our value now? That we don't have answer.
0: ఈ విధమైనటువంటి మానవత్వం లోపల ఇంక ఏ విధంగా దీన్ని సాధించగలడు?
1: In this sort of human life, what is it you are going to achieve?
0: ఎన్ని గ్రంథములు చదువుతున్నాడు?
1: We go through several books.
0: ఎందరి బోధనలో వింటున్నాడు?
1: We listen to the teachings.
0: ఎన్ని విధమైన దృశ్యములో చూస్తున్నాడు?
1: We also see many scenes.
0: ఎన్ని కష్టములో, నష్టములో, దుఃఖములో, విచారములో తాను అనుభవిస్తున్నాడు?
1: We pass through many difficulties, troubles, worries and anxiety.
0: కానీ ఇన్నింటి యందు ఒక్క క్షణమైన కూడా ఒక శాశ్వతమైనటువంటి విశ్వాసాన్ని తాను బలపరచుకోలేకపోతున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్ వీఆర్ నాట్ ఏబుల్ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్.
0: నిజముగా విశ్వాసమే ఉంటుంటే వసుదైక కుటుంబం ఒక్కటిగానే ఉండేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దర్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇట్ విల్ బి స్టాండ్ దేర్ యాజ్ వన్ యాజ్ యూనిటీ.
0: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ఒక కుటుంబం యొక్క విశ్వాసాన్ని బలపరచుకునే నిమిత్తమే వేదము కూడాను బోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ వేద, ద హోల్ యూనివర్స్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
0: బృహత్ కరోమి అనింది. బృహత్ కరోమి, బృహత్ అనగామి బ్రహ్మతత్వము. బ్రహ్మమునకు బృహ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది.
1: బృహత్ మెంట్ కాస్మిక్ ప్రిన్సిపల్, ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్.
0: కనుక దీనికి ఒక పరిమితము అనేటువంటిది లేదు.
1: ఇట్ హాస్ నో లిమిట్స్ వాట్స్ ఎవర్.
0: అపరిమితమైనటువంటి ఒక స్వరూపమే బ్రహ్మతత్వము.
1: ఇట్ ఈస్ లిమిట్లెస్.
0: కనుక మానవ కుటుంబం కూడాను అపరిమితమైనటువంటి ఒక స్వరూపమే.
1: ది హ్యూమన్ సొసైటీ, ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
0: కేవలం మానవులకు మాత్రమే సంబంధం కాకుండా పచ్చిపచ్చి మృగాదులకు కూడాను, క్రిమికీటకాదులకు కూడాను, వృక్షములకు కూడాను ఇది ఒక ఫ్యామిలీతో చేరినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ యూనివర్సల్ ఫ్యామిలీ ఆఫ్ లైఫ్ కంప్రైజెస్ మ్యాన్ కైండ్, బీస్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్
0: అండ్ ట్రీస్
1: అండ్ ఫ్రీస్ ఆల్సో.
0: కనుక ఈ జీవులన్నీ కూడాను ఒక్క ఏకైక కుటుంబం చేరినటువంటివి.
1: ఆల్ దీస్ లివింగ్ క్రీచర్స్ బిలాంగ్ టు వన్ లివింగ్ ఫ్యామిలీ.
0: మానవత్వంలో ఒక వృక్షంగా రూపొందుతాడు మానవుడు.
1: మ్యాన్ మోల్డ్స్ హింసెల్ఫ్ లైక్ ఏ
0: క్రిమికీటకాదులుగా కూడాను రూపొందుతాడు మానవుడు.
1: వి ఆల్సో ఫైండ్ ద ట్రైట్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్.
0: పశుపక్షి మృగాదులుగా కూడాను రూపొందుతాడు మానవుడు.
1: మ్యాన్ ఆల్సో షోస్ ద ఫీచర్స్ ఆఫ్ బర్డ్స్.
0: అన్ని జన్మములు ఎందుకు సమత్వమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను అనుభవిస్తుంటాడు.
1: హి ఎక్స్పీరియన్సెస్ ద డివినిటీ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్.
0: అయితే మీకందరికీ తెలుసు,
1: యు నో దిస్,
0: గణపతి అనేటువంటి వానికి ఇద్దరు తల్లులు ఉంటున్నారు.
1: You know, Ganapati has two mothers.
0: Gauri, Ganga.
1: One is Gauri, the other one is Ganga.
0: Kani prati manavuniki kudanu nalugu tallulu untunnaru.
1: But every man has four mothers.
0: Ganapati ki rendu tallule undatte matrame oka vichitranga manam bhavistunnamu.
1: We find it very peculiar to find Ganapati with two mothers.
0: Kani manavuniki nalugu nalugu tallulu untunnaru.
1: But every man has four mothers.
0: Motta modati talli truth, satyam.
1: First mother is the truth.
0: Rendava talli dharmam.
1: The second mother righteousness.
0: Moodavadi prema.
1: Third mother love.
0: Nalugavadi shanti.
1: Fourth mother peace.
0: Ee naluguru tallulukunu sarainatvanti reetiga belagi sarain reetiga santrupti parichi taru jeevinchadaniki prayatninchali.
1: One should satisfy all these four mothers and lead the life.
0: Kani ee paripurnamaina పవిత్రమైన మధురమైన ఈ తల్లుల యొక్క సంబంధమును వదిలిపెట్టి మరి నలుగురు తల్లుల యొక్క దత్తుగా పోతున్నాడు ఈ మానవుడు.
1: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దట్ ఈస్ ద సన్ ఆఫ్ దీస్ ఫోర్ సేక్రెడ్ నోబుల్ నెక్టరైన్ మదర్స్ బట్ హీ ఫీల్స్ దట్ ఈస్ అడాప్టెడ్ బై అదర్ ఫోర్.
0: అడాప్టెడ్ తీసుకునేటువంటి మదర్స్ ఎవరు?
1: హూ ఆర్ దోస్ మదర్స్ దట్ హావ్ అడాప్టెడ్?
0: అన్యాయము,
1: ఇంజస్టిస్,
0: అక్రమము, అనాచారము, అసత్యము. ఈ తల్లులకు తాను దత్తుగా వెళ్లిపోతున్నాడు.
1: He is adopted by the injustice.
0: Adopted mothers.
1: Or the injustice, the untruth or falsehood, the unrighteousness.
0: కనుకనే మానవుడు ఇన్ని విధములైన కష్టములకు గురి అవుతున్నాడు.
1: Therefore, man suffers from all these difficulties.
0: పవిత్రమైనటువంటి ప్రేమతో, పవిత్రమైనటువంటి ధర్మముతో, పవిత్రమైనటువంటి ప్రేమతో సంబంధమును కల్పించుకుని బ్రతకవలసినటువంటి మానవుడు అన్యాయ అక్రమ అనాచార అసత్యములైనటువంటి తల్లులకు దత్తుగా చేరటం చేతనే ఆ తల్లి యొక్క గుణము తనకు సహవాసంగా మారిపోయింది.
1: Man has to establish his link and association with the sacred law and righteousness. Instead, he is in the company of the adopted mothers of unrighteousness, falsehood and injustice.
0: Puttina tallulanu visarjinchi kevalamu oka kutrimainatundi premanu choochuvetindi ee tallulaku adapt ga maartam chetane manavattvam kulanu oka divyattvamina roopam nimpa chesukoni oka apavitramlo taanu jeevithanni gadupukuntu అశాంతిని పొందుతున్నాడు.
1: Yes, left the company of his physical mothers and is following adopted mothers. Therefore, he lost all the sanctity and the divinity.
0: కనుకనే రాములు ఆనాడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరేసి అన్నాడు. నా కన్న తల్లి నా దేశము నాకు ప్రాణ సమానము అన్నాడు.
1: Rama said, "Mother land is my life."
0: ఈనాడు కన్న తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించుకోలేక కృత్రిమైనటువంటి ప్రేమతల్లులను మాత్రమే విశ్వసించి మానవుని యొక్క జీవితమును చాలా వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: టుడే మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ లైఫ్ బికాస్ హీ హాస్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫిజికల్ మదర్ బట్ హీ ఫాలోస్ ద అడాప్టెడ్ మదర్.
0: కనుక మానవుడు ఈనాడు ఏ తల్లును ప్రేమించాలి? సత్యమనే తల్లిని ప్రేమించాలి, ధర్మమనే తల్లిని ప్రేమించాలి, శాంతమనే తల్లిని ప్రేమించాలి, ప్రేమ అనేటువంటి తల్లిని ప్రేమించాలి.
1: సో మ్యాన్ షుడ్ లవ్ ద మదర్ ఆఫ్ ట్రూత్, ద మదర్ ఆఫ్ రైచియస్నెస్, ద మదర్ ఆఫ్ పీస్ అండ్ ద మదర్ ఆఫ్ లవ్.
0: ఎట్టి సందర్భం నందైనా కూడాను ఈ తల్లులకు ఏమాత్రం కూడాను కించిత్తైనా బాధ కలిగించకుండా చూసుకోవాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ నెవర్ మేక్ దీస్ మదర్స్ సఫర్ ఫర్ ఎనీ రీజన్.
0: తల్లులు ఏనాడు బాధపడను ఆనాడే తనకు ఏమాత్రము సుఖము శాంతి లభించదు.
1: దట్ డే వెన్ మదర్ సఫర్స్ యూ కెన్ నెవర్ లివ్ ఇన్ పీస్.
0: కనుక నీ ప్రాచీనుడంతా కూడాను కరకంటి కంటి కన్నీరులకి నన్ను తిరిగింటనుండనున్నది సుమతి అన్నారు. అనగా స్త్రీల యొక్క కంటినీరు ఏ ఇంటిలో కారుతుంటాయో ఆ ఇంటిలో ఉన్నటువంటి సిరి సంపదలు ఏనాటికి అభివృద్ధి కావన్నారు.
1: Therefore, in the ancient times it is clearly said, a woman, if she sheds a tear there in that family and the residence, the prosperity and the peace shall never stay.
0: సృష్టి లోపల ప్రతి మానవునికి చాలా విచిత్రమైనటువంటి గుణములను సృష్టింపజేశాడు భగవంతుడు.
1: God has created mysterious things right from the beginning in man.
0: ఈ ఆరు సద్గుణములు తల్లులుగా ఉండినటువంటి దానికి ఆరు దుర్గుణములు ప్రత్యేకంగా వస్తున్నాయి.
1: There are six noble virtues followed by six weaknesses, bad characters also.
0: పూర్వం చెప్పాను విశ్వాసం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఇవి చాలా సద్గుణములు.
1: It's already stated, the faith, the valor, the courage, the intelligence and the energy and the chivalry.
0: దీనికి విరుద్ధమైనటువంటివి కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సర్యములు.
1: Contrary to these virtues are the anger, the lust, the greed and so on.
0: ఈ అర్షద్ వర్గములను భగవంతుని యొక్క సృష్టిలో ఏర్పడినటువంటివి.
1: These six are there in the creation.
0: ఈ ఆరింటికి యజమానుడు మైండ్, మనసు.
1: Mind is the master of all these six.
0: కనుకని ఈ మనసును స్వాధీనపరచుకోవడానికి మానవుడు అనేక విధంగా ప్రయత్నం చేస్తున్నాడు.
1: Man is making effort in every possible way to develop mind control.
0: కానీ మనసును స్వాధీనం చేసుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నం చేసినప్పటికీ అది స్వాధీనం కావటం లేదు.
1: All efforts are in total vain to control the mind.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దానిని స్వాధీనపరచుకునేటువంటి విధానం తెలియకనే మానవుడు దానికి స్వాధీనుడైపోయి తన జీవితాన్ని అనేక విధంగా భ్రష్టు పట్టించుకుంటున్నాడు.
1: He does not know the correct procedure to control the mind. Therefore, he runs after the mind and submits himself.
0: ఏ సమయంలో, ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి గుణమును ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to know what sort of a character, what sort of a feature we should demonstrate, at what point of time, under what circumstances.
0: ఈనాటి మానవుని యొక్క గుణములు క్రోధము, ద్వేషము, అసూయ.
1: The human qualities today seem to be the anger, the jealousy.
0: ఈ మూడు గుణములు కూడాను మానవుని యొక్క మనసును చాలా విషముగా మార్పుచేస్తున్నాయి.
1: These three characters, the traits, are poisonous.
0: కనుక మానవుని యొక్క మనసు మాలిన్యమైపోయి మహా విషముగా మారిపోతూ ఉంటుంది.
1: Human mind is highly polluted and has turned into a poison.
0: ఈ మనస్సే ఒక విషముగాయంగా మారినప్పుడు మానవుడు చేసే పనులన్నీ కూడాను విషముగానే రూపొందుతున్నాయి.
1: Mind has become a poison, therefore our deeds are poisonous.
0: ఏ పని చేసినప్పటికీ అది విషమయంగానే రూపొందుతూ వస్తున్నాయి.
1: Whatever work might be done, it turns.
0: ఏ పదము చెప్పినప్పటికీ అది విషమయంగానే రూపొందుతూ వస్తుంది.
1: Whatever that is said is full of poison.
0: మనస్తో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను విషమయంగానే రూపొందుతూ ఉన్నాయి.
1: All acts done by the prompting of the mind that turn poisonous.
0: కరచరణాది అవయవములతో గావించుకునేటువంటి సర్వ కర్మలు కూడాను ఈ విషమయమైనటువంటి స్వరూపమే ప్రాకుతూ ఉంటుంది.
1: Therefore all the senses of action undertake various activities which are highly poisonous.
0: కనుక ఈ దుర్గుణములు ఎందున్నటువంటి ఒక దుర్గుణములు అనగా దుష్టభావములు విషమయమైనటువంటి ఒక థాట్స్ దూరం గావించుకోవాలంటే దీన్ని ప్రేమమయంగా మార్చుకోవాలి.
1: In order to give up the bad behavior, wicked thinking, maneuvering, bad thoughts, we should fill our hearts with love.
0: ఈ ప్రేమమయమైనటువంటి మనస్సుతో మారినప్పుడే సర్వ కర్మలు కూడా ప్రేమమయంగా మారుతాయి.
1: When once the mind is full of love, all acts are bound to be loving.
0: ee naadu prema aneetundi emito manavuniki emi cheyatam ledhi.
1: Man today does not know what love is.
0: Tanu aashinchinade oka prema anukuntunnadu.
1: He thinks what he aspires for.
0: Tanu koranade prema anukuntunnadu.
1: What he desires to get.
0: Tanu ishtapadinade prema anukuntunnadu.
1: What he likes is love.
0: Idi kaadu prema.
1: This is not love.
0: Prema aneetundi daniki ishtam aneetundi ledhi.
1: Prema has no likes whatsoever.
0: దీనికి ఒక విధమైనటువంటి వాంఛ అనేటువంటిది లేదు.
1: లవ్ హ్యాస్ నో డిజైర్.
0: స్వార్థరహితమైనటువంటిది ప్రేమ.
1: లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: ఫలరహితమైనటువంటిది ప్రేమ.
1: ఇట్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: సర్వులను కూడాను ప్రేమించేటువంటి ప్రేమ.
1: ఇస్ ది లవ్ దట్ ఇస్ ఫాస్ట్ అండ్ ఎక్స్పాన్సివ్.
0: ఒక మిత్రుడే శత్రుడే అనేటువంటి భేదరహితమైనటువంటిది ప్రేమ.
1: ఇట్ ఇస్ బియాండ్ ద ఫ్రెండ్ అండ్ ఫో.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని మానవుడు విస్మరించి
1: man has forgotten the nature of love.
0: స్వార్థ పరమైనటువంటి ప్రేమ తత్వాన్ని విశ్వసించి
1: and has full faith in self.
0: మానవుడు ఇదియే ప్రేమ అని తాను ప్రాకులాడుతూ ఉన్నాడు.
1: And he goes by the feeling that this is love and runs after it.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ.
1: This is worldly love.
0: పరతత్వమునకు సంబంధించినటువంటి ప్రేమ కాదు.
1: It has nothing to do with the spiritual love.
0: నిజంగా పరతత్వమునకు సంబంధించినటువంటి ప్రేమకు ఒక పరిమితమే లేదు.
1: The spiritual love has no boundary or limit.
0: తనకు ఒక ద్వేషుడు అనేటువంటి వాడే లేడు.
1: The spiritual love hates none.
0: కనుక సర్వత్రా ఇది ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది.
1: Therefore it can spread and reach far off anywhere.
0: కనుక మన కామక్రోధ లోభ మోహమునాచర్యమైనటువంటి ఈ అరిషడ్ వర్గములు కలిగినటువంటి స్థలంలో ప్రేమను ప్రవేశపెట్టాలి.
1: Therefore we should see that love would enter into the places where these six fundamental weaknesses like lust, anger and the greed never is
0: అన్ని స్థానములు ఎందుకును భగవత్ ప్రేమను మనం ప్రవేశపెట్టాలి.
1: We should see that the divine love would flow in every field.
0: అది నిజమైనటువంటి యొక్క దివ్యత్వానికి మూల కారణం.
1: That is the main cause for the divinity.
0: మానవుడు దివ్య స్వరూపాన్ని పొందవాలంటే
1: man to be a divine form
0: దివ్యత్వాన్ని అనుభవించాలంటే
1: it to experience
0: ఇది కేవలం మానవాతీతమైనటువంటిదిగా భావిస్తున్నారు చాలా మంది.
1: Many consider it transcendental.
0: ఇది కాదు కాదు మానవునికి అధీనమైనటువంటిది ఈ ప్రేమ.
1: This love is within the reach of man.
0: మానవుకు సహజమైనటువంటిది ఈ ప్రేమ.
1: Love is natural.
0: మనిషికి సొంతమైనటువంటిది ఈ ప్రేమ.
1: Is your own property.
0: కనుకనే ఇది అతీతమైనటువంటిది గాని కొత్తగా సంపాదించుకునేటువంటిది కాని కాదేరదు.
1: So love is not transcendental and is not anything new to be acquired.
0: కానీ మనమే మనము ఈ ప్రేమను పెడమార్గమును పట్టించి అనేక రకములైనటువంటి రూపనామములుగా తీర్చిదిద్దుకుంటున్నాం.
1: But we only divert this sacred love along the wrong path and take to wrong direction and diversion.
0: Kalukune mana direction lo unnatundi dosham e kaani dindo unnatundi dosham kaadu.
1: So mistake lies in the direction, nothing to do.
0: Kodamulu kudanu premamayanga maarchuko.
1: And anger also could be transformed into love.
0: Dveshamulu kudanu premamayanga maarchuko.
1: Hatred could be changed into love.
0: Ee vidhamainatundi yokka premaga maarchukodaniki hrudayam premaga maarali.
1: In order to do all that the heart should be full of love.
0: ఈ హృదయం ప్రేమమయంగా మారినప్పుడు సర్వం కూడా ప్రేమమయంగా మారుతుంది.
1: When the heart is full of love, everything would be loving.
0: మనస్సు కేవలం చంచలమైనటువంటిది.
1: Mind is wavering.
0: మనస్సు ద్వారానే మానవుడు ఇన్ని విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
1: Man is put to suffering the difficulties because of the
0: తాను సంకల్పించుకున్నటువంటి ఒక సంకల్పములకు ప్రతిరూపంగా తాను పుట్టుతూ ఉన్నాడు.
1: In fact, he reflects his very own thoughts.
0: దానిని అనుభవించే నిమిత్తమై ఆ నరరూపాన్ని ధరిస్తున్నాడు.
1: He assumes human form only to experience his thoughts.
0: మనుజాన్ అనింది వేదం.
1: The Veda says మనుజాన్.
0: తాను కోరినటువంటి ఒక కోరికలను అనుభవించే నిమిత్తమై తిరిగి ఒక శరీరాన్ని పొందుతున్నాడు మానవుడు.
1: Man assumes a human form to fulfill all the desires that he wanted.
0: కనుకనే తాను కోరేటువంటి కోరికల లోపల ఒక ఉత్తమమైన కోరికను కోరుతూ రావాలి.
1: Therefore one should ask for, desire, noble things.
0: ఏది మన జీవితమునకు ఆదర్శవంతమైనటువంటిది?
1: What is that ideal in life?
0: ఏది సమాజమునకు ఉత్తమమైనటువంటి సమాజమును కలిగించేటువంటిది?
1: What is it that would make us noble in society?
0: ఏది ప్రపంచమునకు ఆదర్శమైనటువంటిది?
1: What is the ideal for the world?
0: ఇలాంటి విచారం చేసి
1: we should investigate like that.
0: ఉత్తమమైనటువంటి సంకల్పమును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop noble thoughts.
0: మనసులో కలిగినటువంటి సంకల్పమును అన్నిటి కూడాను క్రియారూపంలో పెట్టకూడదు.
1: All thoughts of the mind should not be taken to action.
0: ఇట్టి కర్మలు అనుభవించే నిమిత్తమే మానవుని యొక్క శరీరం అవతరించింది.
1: The human body is given to experience these.
0: శరీరమాద్యం కలు ధర్మ సాధకం అన్నారు. మానవుడి యొక్క ధర్మములను అనుసరించే నిమిత్తమై అనుభవించే నిమిత్తమై ఈ శరీరం వచ్చింది.
1: Body is gifted to undertake certain sacred activity and to pass through
0: experience. కాదు కాదు, పరోపకారార్థం ఇదం శరీరం.
1: The body is given to render service.
0: తన కర్మలు తాను ఆచరించుకుంటూ పరోపకారం కూడా చేస్తూ రావాలి ఈ యొక్క దేహంతో.
1: With this body you should do your own duty, discharge your own duty and actions, yet render service to others.
0: కనుక దేహంతో చేయవలసినటువంటి సదుపాయములు, దేహంతో చేయవలసినటువంటి సహాయములు మనకు ఎంతైనా ఉంటున్నాయి ఈ జగత్తులో.
1: In this world there are many things that we can do with this body by providing conveniences compared to many.
0: ఇక్కడ మూడు రకములైనటువంటి భక్తులు ఉంటున్నారు.
1: Here we find three classes of devotees.
0: తన శక్తిని తాను గుర్తించుకోలేక చేసేటువంటిది ఒక భక్తుడు.
1: First class of devotee who doesn't know he is late in power and he does in his own way.
0: తాను తప్ప అన్యమును ఆశించినటువంటి ఒక భక్తుడు ఒక భక్తుడు.
1: A devotee is one that he doesn't expect anything else.
0: ఇంకా సత్యస్వరూపుడైనటువంటి భగవంతునకు సర్వ విధములైనటువంటి ఒక అభీష్టములు కల్పించి తద్వారా తన వాంఛను నెరవేర్చుకునే వ్యక్తులు మరొకడు.
1: The second class of devotees are those that pray to God and get their desires fulfilled.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: కాని అట్టి దైవమును అనేక రకములుగా మార్చుకొని తాను అనుభవించుకోవడానికి అధికారం ఉంటుండాలి.
1: He has got every right to experience God in different ways.
0: చూడండి, మన హృదయం అనేటువంటిది హస్తస్య భూషణం దానం.
1: Charity is
0: హస్తంతో చేరినప్పుడు ఇది ఒక దానంగా తయారవుతుంది.
1: When once you do with your hand, it amounts to charity.
0: Kantham satyasya bhushanam.
1: The truth is the jewel to your neck.
0: Srotram vedasya bhushanam.
1: To the ear, listening to the sacred text is the jewel.
0: Bhushanai kim prayojanaha. Inkam migina bhushanalu manakenduku.
1: Why do we need the rest of the jewels in this world?
0: Chetiki kavalsinatundi bhusham untundadi. Emtadi? హస్తస్య భూషణం దానం. దానం చేయటమే హస్తం మీకు అలంకారం.
1: ద ట్రూ డెకొరేషన్ టు యువర్ హ్యాండ్ ఈజ్ చారిటీ.
0: కంఠమునకు ఆభరణం ఏమిటి? సత్యమే దీనికి ఆభరణము.
1: ద ఆర్నమెంట్ టు ద నెక్ ఇస్ ట్రూత్.
0: చెవులకు ఆభరణం ఏమిటి? రత్నాల కమ్మలు కాదు, పవిత్రమైనటువంటి యొక్క శ్రవణం చేయడానికి ఉండేటువంటి శ్రవణమే దీనికి అలంకారం.
1: ద జ్యువెల్ టు ది ఇయర్స్ ఈజ్ నాట్ ది డైమండ్ రింగ్ బట్ లిసనింగ్ టు ద సేక్రెడ్ టెక్స్ట్.
0: ఇలాంటి మనకు విలువైనటువంటి యొక్క ఆభరణములు ఉండగా మనం ఇంకా కోరవలసింది ఏమిటి?
1: When you have the valuable jewels with you, why do you ask for anything?
0: కనుకనే మానవుడు ఈనాడు కోరవలసింది అన్ని కూడా తనయందే ఉంటుందాయి.
1: Everything is latent within you.
0: విశ్వమంతా కూడా మానవుని యొక్క హృదయమునందే ఉంటుందాయి.
1: The entire universe is within your heart.
0: మానవుని హృదయంలో లేనటువంటిది ప్రపంచంలో ఎక్కడో మనం చూస్తున్నామనుకోవటం చాలా వేరితనం.
1: ఇస్ యువర్ ఫూలిష్నెస్ టు థింక్ దట్ దేర్ సంథింగ్ అవుట్ సైడ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ.
0: విశ్వమంతా కూడా మానవుని హృదయంలోనే ఉంటుంది.
1: యూనివర్స్ ఇస్ కంటైన్డ్ విద్ ఇన్ ది హార్ట్.
0: కనుక నీవే విశ్వస్వరూపుడవు.
1: యూఆర్ వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: నీవే విశ్వవిరాట స్వరూపుడవు.
1: యూఆర్ ద కాస్మిక్ ఫార్మ్.
0: ఎందుకనగా ఒక విధమైన ఆకర్షణ శక్తి ఉంటుంది.
1: వై? బికాస్ యూ హావ్ గాట్ దిస్ పవర్.
0: రమయతే ఇతి రమః, రామః అన్నారు. అనగా రమించేటువంటిది రామ అని.
1: ద పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ద నేచర్ ఆఫ్ రామ.
0: ఏ పిల్లవాడిని అడిగినప్పటికీ ఒక ఇనుప ముక్క పెట్టితే దాన్ని ఆకర్షించేటువంటిది ఏమిటంటే అది మ్యాగ్నెట్ అంటారు.
1: యు ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఈస్ ఇట్ దట్ అట్రాక్ట్స్ ది ఐరన్ దట్ డ్రాస్ ఇట్ నియర్, హీ విల్ సే ఇట్స్ ఎ మ్యాగ్నెట్.
0: కానీ ఒక్క మ్యాగ్నెట్ మాత్రమే ఆ ఇనుప ముక్కను ఆకర్షిస్తుంది అని అనుకుంటున్నాం.
1: యు థింక్ దట్ ఇట్స్ ఓన్లీ ద మ్యాగ్నెట్ దట్ డ్రాస్ ది ఐరన్.
0: అయస్కాంతము అంటున్నాము.
1: We say it is magnet.
0: కానీ అది కాదు, మన జీవితమే అయస్కాంతము.
1: Our life is a magnet.
0: మన బిడ్డను మనం ఆకర్షిస్తున్నాము.
1: You attract, draw near your child.
0: ఈ ఆకర్షించడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind
0: ఆ బిడ్డ పైన ఉన్న ప్రేమ అనేది దీనికి మూల కారణము.
1: It is the love towards your child that draws a child.
0: తుమ్మెది ఎక్కడి నుంచో వస్తుంది, అది పువ్వులో ప్రవేశిస్తుంటుంది.
1: You find the honey bees that come closer to the flower.
0: ఆ తుమ్మెది ఈ యొక్క పువ్వును ఆకర్షించడానికి కారణం ఏమిటి?
1: What is the cause for the honey bee being
0: drawn to the flower? ఆ పువ్వులో ఉన్న మకరందమే దీనికి మూల కారణము.
1: It is the nectar of the flower that is the cause.
0: మకరందం అనగా ఏమిటి?
1: What is this nectar?
0: అది ప్రేమ.
1: It is the nectar of love.
0: కనుక ప్రేమ అనేటువంటిది ఉండటం చేతనే అన్నింటినీ ఆకర్షిస్తుంటుండాలి.
1: It is the nectar of love that attracts all.
0: కాబట్టి పువ్వును ఆ యొక్క తుమ్మెద వచ్చి ఆకర్షిస్తే ఆ తుమ్మెద ఒక మ్యాగ్నెట్ అవుతుందా?
1: Because the honey bee is drawn towards the flower, can you call
0: the honey bee a magnet? పుష్పం కూడా మ్యాగ్నెట్.
1: Honey bee is a magnet, so also the flower.
0: భార్యను భర్త, భర్తను భార్య ఆకర్షించుకుంటారు, అవి కూడా వారు మ్యాగ్నెట్.
1: Husband and wife are attracted towards each other.
0: బిడ్డను తల్లి, తల్లిని బిడ్డ ప్రేమిస్తుంది, అది కూడా మ్యాగ్నెట్.
1: Child loves the mother, vice versa, that's a magnet.
0: ఎక్కడ చూసినప్పటికి కూడా ఒక్కొక్క వస్తువును ఒక్కొక్కరు ఆకర్షించుకుంటున్నారు, వీళ్ళంతా మ్యాగ్నెట్ స్వరూపమే.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ వీఆర్ డ్రాన్ బై వన్ ఆఫ్
0: ప్రపంచం అంతా కూడా నువ్వు మ్యాగ్నెట్ స్వరూపమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్.
0: కనుక ఈ మ్యాగ్నెట్ ద్వారానే విద్యుత్ శక్తి ఆవిర్భవిస్తుంటుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్ యూ గెట్ ది ఎలక్ట్రిసిటీ.
0: ఈ విద్యుత్ శక్తి వల్లనే కాంతిని ప్రవేశపెడుతుంది.
1: ఇట్ ఇస్ ఎలక్ట్రిసిటీ దట్ షెడ్స్ లైట్.
0: కాబట్టి మానవుని యొక్క దేహం అనేటువంటిది ఒక ఎలక్ట్రిసిటీ జనరేటర్ వంటిది.
1: సో హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ ఎలక్ట్రిసిటీ జనరేటర్.
0: ఒక దేహమే మన యొక్క జనరేటర్.
1: బాడీ ఈజ్ ద జనరేటర్.
0: మన కన్నులే దీనికి ఒక విద్యుత్ శక్తి.
1: ద ఐస్ రిఫ్లెక్ట్ ది ఎలక్ట్రిసిటీ.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు మానవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ ఫైండ్ కంటైన్ విత్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: కనుక విశ్వమే మానవుని యొక్క స్వరూపము.
1: ద కాస్మాస్.
0: ప్రతి అణువునందును, ప్రతి కణమునందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎవ్రీ సెల్ దేర్ ఇస్ డివినిటీ.
0: కానీ సైంటిస్ట్ అంతా కూడాను ఒక్కొక్క అణువు కూడాను ఒక్కొక్క అణువుగా చేరి ఒక స్వరూపాన్ని పొందుతుండాలి.
1: బట్ సైంటిస్ట్ సే దట్ మ్యాటర్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: కానీ అది ఆటమ్ అని వాళ్ళు అంటున్నారు.
1: Scientists call it
0: సర్వము కూడాను ఆటమ్ తో నిండి ఉంటుందని అంటున్నారు.
1: They say that everything is full of atoms.
0: కానీ వేదాంతులు సర్వం కూడా ఆత్మతో నిండి ఉంటుందని అంటున్నారు.
1: But Vedanta says everything is out of atma.
0: కనుక ఆత్మ లేనిటువంటి స్థానం లేదు.
1: There's no place where there's no
0: atom. లేనిటువంటి స్థానం లేదు. ఆటమ్ లేనిటువంటి.
1: There's no place where there's no an atom.
0: కనుకనే ఆటమ్ అనేటువంటిది ఒక దివ్యమైనటువంటి ఒక శక్తియే.
1: So atom has got the divine power.
0: అదే దైవ శక్తి.
1: That is the divine power.
0: అణువులో అణువుగా ఉంటుండాలి.
1: It is an atom within this.
0: ఘనములో ఘనముగా ఉంటుండాలి.
1: It is the biggest to the big.
0: కనుక ఇది ఇదే ప్రమాణము అది కాదు అని చెప్పడానికి వీలు కాదు.
1: You cannot accept one and deny the other.
0: ప్రతి అణువునందును, ప్రతి కణమునందు కూడాను ఆ దివ్య శక్తి ఉంటుండాలి.
1: In every atom and in every cell there is divine power.
0: కానీ మానవుడు కంటికి కనిపించినది మాత్రమే సత్యం అనుకుంటున్నాడు, కనిపించినంత కళ్ళ అనుకుంటున్నాడు.
1: Man thinks that what he sees is true and considers the rest false.
0: Sala parapatu.
1: It's a mistake.
0: Kanipinchina dani ende untundadi sarvattamu.
1: In fact the principle lies in the hidden thing that you don't see.
0: Oka manushini chuchinappudu 5 adugulu ettuga untunnadu.
1: When you see a man he'll be 5 feet in height.
0: Adani kalaru chamana chayiga untundadi.
1: And his complexion is moderate.
0: Adani tala patta talaga untundadi.
1: And is bald headed.
0: Kanti kanipinchinappudu ide satyamu ani neevu erugutunnavu.
1: You take his physical form as true.
0: కానీ ఈ యొక్క భౌతికమైన దేహాన్ని మాత్రమే నీవు సత్యమని భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ ది ఫిజికల్ బాడీ ఇస్ ట్రూ.
0: నీకు కనిపించినటువంటి శక్తులు అతనిలో ఎన్ని ఉన్నాయో.
1: దట్ దేర్ ఆర్ సో మెనీ లేటెంట్ పవర్స్.
0: అతనిలో దయ ఉంటుండాలి.
1: యెస్ కంపాషన్.
0: అతనిలో త్యాగం ఉంటుండాలి.
1: యెస్ సాక్రిఫైస్.
0: అతనిలో ప్రేమ ఉంటుండాలి.
1: యెస్ లవ్.
0: అతనిలో దివ్యమైనటువంటి భావం ఉంటుండాలి.
1: దట్స్ ది డివైన్ థాట్స్.
0: ఇవన్నీ నీకు కనిపించటం లేదు.
1: యు డోంట్ సీ దెం.
0: ఇవి లేవనే అంటనేందు.
1: కెన్ యు సే దట్ నో?
0: నో. ఉన్నాయి అతని యందు.
1: దే ఆర్ దేర్ లేటెంట్.
0: కానీ కనిపించడం లేదు.
1: బట్ యు డోంట్ సీ.
0: కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవా.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ హిడెన్ విచ్ ఇస్ నాట్ సీన్ విత్ ఫిజికల్ ఐ విల్ మేక్ యూ పాస్ త్రూ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్ ఇన్ ఫ్యూచర్.
0: ఒక పుష్పం తీస్తున్నావు.
1: హియర్ ఇస్ ఎ ఫ్లవర్.
0: ఈ పుష్పం నీకు వాసనగా ఉంటుంది.
1: అండ్ ఇట్స్ ఫ్రాగ్రెంట్.
0: కానీ వాసనకు రూపం లేదు.
1: బట్ దిస్ ఫ్రాగ్రెన్స్ హస్ నో ఫామ్.
0: కానీ వాసనకు రూపం ఉందా?
1: డూ యూ ఫైండ్ ఎనీ ఫామ్ టు దిస్?
0: వాసనకు రూపం ఇచ్చేటువంటిది ఈ పుష్పమే.
1: ఇట్ ద ఫ్లవర్ దట్స్ ద కాజ్ ఫర్ దిస్.
0: పుష్పమే లేకపోతే వాసనే లేదు.
1: వితౌట్ ఫ్లవర్ దేర్ ఇస్ నో స్మెల్.
0: ప్రేమకు రూపం లేదంటున్నారు.
1: యు సే ద లవ్ హస్ నో ఫామ్.
0: రూపం ఉన్నది.
1: Yes, there is.
0: ఆ ప్రేమ అనేటువంటి దానిని అందించేటువంటి తల్లిదే రూపము.
1: ఇట్ ద మదర్ హూ ఇస్ ద వెరీ ఫామ్ ఆఫ్ లవ్.
0: అదే విధంగానే ప్రతి దానికి కూడా ఒక్కొక్క రూపం ఉంటూనే ఉంటున్నది.
1: లైక్ వైజ్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ ఫామ్.
0: కానీ అజ్ఞానులు కేవలం అంధకారంలో మునిగి తమ వాదమును తాము సాధించుకునే నిమిత్తమై రూపము లేనటువంటిది నమ్మకూడదు అంటున్నారు.
1: ద ఇగ్నరెంట్ పీపుల్ బికాస్ దే డ్రౌన్డ్ ఇన్ డార్క్నెస్ టు విన్ ది ఆర్గ్యుమెంట్ దే యాక్సెప్ట్ ఓన్లీ ఫార్మ్లెస్ థింగ్.
0: రూపము లేనటువంటి దాని ఏందే ఉంటున్నారు సర్వస్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ దేర్.
0: రూపము లేనటువంటిది జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్.
0: కానరాదు అని కూడా నువ్వు రూపం ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఎ ఫార్మ్ విదిన్ ఎవ్రీథింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మానవుడు అర్థం చేసుకోవాలంటే ప్రతి అణువును ఘనమును కూడాను మనం విశ్వసించాలి.
1: దేర్ఫోర్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది మైక్రోకాజం. ఆనాడు
0: జీసస్ గురించి కూడాను అనేక విధమైనటువంటి వాదోపవాదం జరుగుతూ వచ్చినాయి.
1: ఇన్ ద టైమ్స్ ఆఫ్ జీసస్ ఆల్సో దేర్ వాస్ ఆర్గ్యుమెంటేషన్.
0: అలాంటి వాదనోపాదనం చేతనే జీసస్ కూడాను ఆ విధమైనటువంటి అవస్థలు గురి అవుతూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ జీసస్ సఫర్డ్.
0: ఏ కష్టమునకైనా సిద్ధమైపోయాడు.
1: హీ వాస్ రెడీ టు ఫేస్ ఎనీ సార్ట్
0: ఆఫ్ పనిష్మెంట్. కైనా తాను రెడీ అయిపోయాడు.
1: హీ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ పనిష్మెంట్.
0: కానీ కరుణనే ప్రధానమైనటువంటిది తాను భావిస్తూ వచ్చాడు.
1: బట్ హీ కన్సిడర్డ్ ది ట్రూత్ దట్ హీ అడియర్డ్ టు ఇస్ ద మెయిన్ వన్.
0: కరుణను అందరికీ అందించాలి.
1: హీ వాంటెడ్ టు షేర్ ది
0: కంపాషన్. దయను అందరికీ పంచాలి.
1: ది కంపాషన్ హస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్.
0: ప్రేమను అందరితో తీసుకోవాలి.
1: ది లవ్ హస్ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
1: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ జీసస్.
0: సర్వ మతముల సారము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ ఇస్ సేమ్.
0: కానీ ఈ సత్యాన్ని అందరూ గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ దిస్ ట్రూత్ ఈస్ నాట్ రియలైజ్డ్ బై ఆల్.
0: నా మతము నీ మతము అనేటువంటి ప్రత్యేకంగా పెట్టుకుని ఒకరికొకరు వాదోపవాదం చేసుకుంటున్నారు.
1: వి ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్ కన్సిడరింగ్ అవర్ రిలిజియన్స్ డిఫరెంట్.
0: ఒక బావి లోపల ఎన్నో సంవత్సరం నుంచి ఒక కప్ప బ్రతుకుతూ వస్తుండాలి.
1: ఇన్ ఎ వెల్ దేర్ హాస్ బీన్ లివింగ్ ఎ ఫ్రాగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్ లాంగ్.
0: కానీ ఏదో ఒక విధమైనటువంటి ఒక ఉప్పన వల్ల సముద్రము కప్ప ఆ జలంతో చేరొచ్చి ఈ యొక్క బావిలో పడిపోయింది.
1: బికాస్ ఆఫ్ ఫ్లడ్స్ ఇట్ సో హ్యాపెన్డ్ దట్ ఎ ఫ్రాగ్ అవుట్ ఆఫ్ ది సీ ఫెల్ ఇన్ టు దిస్ వెల్.
0: కానీ ఈ సముద్రపు కప్ప ఈ బావిలో చూచి ఏమనుకుంటుండాలి? మరి ఇంతకాలం నేను బ్రతుకుతున్నటువంటి అనంతమైనటువంటి బావి.
1: The frog that belongs to the sea started feeling like this. This is well must have been
0: vast. చిన్న బావిగా ఉంటుండాలి.
1: This well is so narrow, small.
0: అనుకుంటుండాలి.
1: ఇట్ వాస్ ఫీలింగ్ సో.
0: కానీ బావిలో నిరంతరకాలం ఎంతో కాలం నుంచి బ్రతికినటువంటి ఈ కప్ప ఈ యొక్క బావియే నా సముద్రము.
1: బట్ ద ఫ్రాగ్ దట్ లివ్స్ ఇన్ ద వెల్ కన్సిడర్స్ ద వెరీ వెల్ యాస్
0: చూడు నేను ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి ఎగురుతున్నానని దాని ఎదురుగా దీని ప్రభావాన్ని చూపిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ సో హ్యాపీ దట్ ఇట్ కుడ్ జంప్ హియర్ అండ్ దేర్ ఆల్ అరౌండ్ విత్ ఇన్ ద వెల్.
0: ఈ సముద్ర కప్ప ఇదికి చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి.
1: బట్ ద ఫ్రాగ్ ఆఫ్ ది సీ కన్సిడర్స్ ద వెల్.
0: బావి కప్పకు ఇది చాలా పెద్దదిగా కనిపిస్తుంది.
1: బట్ ద ఫ్రాగ్ ఇన్ ద వెల్, ద వెల్ ఇస్ సో బిగ్.
0: అట్టని హిందువులందరూ కూడా మా హిందుత్వము గొప్పది అని ఈ చిన్న బావిలో ఉంటుంది దీన్ని మాత్రమే పరిమితం చేసుకుని అహంకార పడుతున్నారు.
1: హిందూస్ ఆర్ సో ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ ద రిలిజియన్ హిందూయిజం విచ్ ఇస్ లైక్ ఎ వెల్.
0: క్రిస్టియన్స్ అంతా కూడా ఒక బావిలో ఉంటుంది ఈ బావియే మా యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది ఇదే చాలా విశాలమైనదని వాళ్ళు విశ్వసించుకుంటూ దాన్నే ఒక పెద్దదిగా భావిస్తూ వస్తున్నారు.
1: సో ఆల్సో క్రిస్టియన్స్ కన్సిడర్ ద వెల్ ఆఫ్ క్రిస్టియానిటీ యాజ్ సో బిగ్ అండ్ ప్రైడ్ దెమ్సెల్వ్స్.
0: ఈ ముస్లింలంతా కూడా ఒక చిన్న బావిలో ఉంటుంది వారు దానినే గొప్పదిగా భావిస్తూ వస్తున్నారు.
1: ముస్లింస్ ఆల్సో లివ్ ఇన్ ఎ వెల్ అండ్ కన్సిడర్ ఇట్ సో బిగ్.
0: జొరాస్ట్రియన్లంతా కూడా వారు కూడా ఈ యొక్క చిన్న బావిలో ఉంటుంది దాన్నే గొప్పదిగా భావిస్తూ వస్తున్నారు.
1: సిమిలర్లీ జొరాస్ట్రియన్స్ లివ్ ఇన్ ఎ స్మాల్ వెల్ అండ్ ఫీల్ దట్ ఇట్ ఇస్
0: సో బిగ్. సిక్కులందరూ కూడా ఒక బావిలో ఉంటుంది ఇదే గొప్పదిగా భావించుకుంటున్నారు.
1: సిక్స్ ఆల్సో కన్సిడర్ ద వెల్ మైటీ.
0: అట్టనే జైన మతం వారు కానీ బుద్ధ మతం వారు కానీ అందరూ ఒక చిన్న చిన్న బావిలో ఉన్నటువంటి కప్పల వంటి వారే.
1: సో జైన్స్ అండ్ బుద్ధిస్ట్ ఆర్ లైక్ ద ఫ్రాగ్స్ లివింగ్ ఇన్ వెల్స్.
0: కనుక ఇవి కాదు మన పరిమితములు.
1: These are not the limitations.
0: అనంతమైనటువంటి ఒక శక్తియే మన పరిమితము.
1: That infinite power, vastness is the true boundary.
0: ఈ చిన్న చిన్న బావిల్లో ఉండినంత మాత్రం చాలదు.
1: It's not enough if we lead the life in a well.
0: దీనికి ఒక భారతదేశంలో ఒక చిన్న కథ ఉంటుండాలి.
1: There is a small story to speak of this in
0: Bharat. 5 మంది గుడ్డి వారిని తీసుకుని వచ్చాడు ఒక వ్యక్తి.
1: A person brought 5 blind men.
0: ఒక ఏనుగును తీసుకుని వచ్చి దీన్ని చూడమని చెప్పారు.
1: And he wanted these 5 blind men to look at an elephant.
0: ఒకడు ఏనుగు కాలునంత చక్కగా తరుముతూ వచ్చాడు.
1: One touched the leg of the elephant.
0: ఓహో, ఇది ఏదో ఒక ఏనుగు అంటే ఒక స్తంభం మాదిరి ఉంటుండాలి అని నిర్ణయించుకున్నాడు.
1: And this man decided the elephant must have been of the form of a pillar.
0: ఇంకొకరు పోయాడు, కడుపునంతా చూచాడు.
1: Another blind man touched the stomach.
0: చాలా పెద్దదిగా కనిపిస్తూ వచ్చింది.
1: The stomach is so big.
0: వృద్ధివాడు
1: blind
0: ఇది ఏదో ఒక పెద్ద గోడ అనుకున్నాడు.
1: So he decided elephant must be of the form of a wall.
0: ఇంకోటి పోయాడు, ఒక చెవును చూచాడు.
1: Another man touched the ear.
0: ఏదో ఇది ఒక చేట మాదిరి ఉంటుండాలి, ఎలిఫెంట్ అంటే ఒక చేట అన్నాడు.
1: And then the other man decided that it must have been a hand fan.
0: ఇంకోటి పోయాడు, ఒక చిన్న తోకను పట్టుకొని చూచాడు.
1: Another fellow touched the tail.
0: ఓ, ఇదేదో పాము మాదిరి ఉంటుండాలి, ఇదేనా ఎలిఫెంట్ అనుకున్నాడు.
1: And he thought it must have been a snake.
0: ఆ గుడ్డివారు ఒక్కొక్క భాగమును చూచినటువంటిది నిజమే.
1: Yes, every blind man saw each of the parts of the elephant.
0: ఆ భాగమే ఎలిఫెంట్ కాదు.
1: But that very part doesn't make an
0: elephant. అన్ని భాగముల యొక్క చేరికనే ఈ యొక్క ఏనుగు.
1: The combination of all of the parts make an elephant.
0: అదే రీతిగానే అన్ని మతముల యొక్క చేరికనే నిజమైనటువంటి శాశ్వతమైన మతము.
1: Therefore, the synthesis of all religions is the true faith.
0: అన్ని మతముల యొక్క గమ్యమే నిజమైనటువంటి యొక్క గమ్యము.
1: Its goal is one for all these religions.
0: ఒక చిన్న చిన్న మతములకు మాత్రమే మనం భేదంగా పెట్టుకుని ఈ అనంతమైనదిగా మనం విశ్వసించి దీన్ని దృష్టి పట్టించుకుంటున్నాం మన జీవితాన్ని.
1: We should not take these petty differences as chief one and ruin ourselves.
0: మనం ఒక పరిమితంతో కూడినటువంటి దాన్ని మనం అనుసరిస్తున్నాం.
1: We follow that which is limited.
0: భగవంతునికి అపరిమితమైనటువంటి యొక్క తత్వం.
1: But God is limitless.
0: అలాంటి అపరిమితమైనటువంటి దానిని మనం విశ్వసించాలి.
1: We should have full faith in this limitless divinity.
0: అన్ని మతములు ఎందుకును ఇలాంటి ఆరాధకులు ఉంటూనే ఉన్నారు.
1: In all religions there are different modes of worship.
0: అనేక రకమైనటువంటి యొక్క బోధనలు సలుపుతూ ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చారు.
1: All religions advocate the noble life and offer you good teaching.
0: అలాంటి మహనీయులే ఈ యొక్క జీసస్ ఇలాంటి వారంతా.
1: Jesus and others are such noble souls.
0: ఈ విధమైనటువంటి యొక్క వీరిని మనం గౌరవించి వారికి తగినటువంటి యొక్క స్థానాన్ని మనం అందించాలి.
1: We have to respect them and give them their correct place.
0: జీసస్ చాలా గొప్పవాడే.
1: Jesus is very great.
0: చాలా ఆదర్శ పురుషుడే.
1: He is an ideal man.
0: కరుణ కోసము, త్యాగం కోసము తన దేహాన్ని అర్పితం గావించినటువంటి.
1: He sacrificed his very body for others.
0: కానీ అతను చెప్పినటువంటి బోధనలు ఈనాడు ఎవరు అనుసరించడం లేదు.
1: But today no one is following the teachings of Jesus.
0: ఈనాడు జీసస్ పుట్టిన దినం అనేటువంటిది ఒక క్రిస్మస్ మాదిరి చేసుకుని ఆనందంగా భోజనాలు చేసుకుని కాలాన్ని గడుపుతున్నాం.
1: Today we celebrate the birthday of Jesus with all the festivity and gaiety of dinners.
0: ఇవి కాదు మనం చేయవలసినటువంటిది.
1: దిస్ ఇస్ నాట్ ద థింగ్ వీ షుడ్ డూ.
0: తరగనటువంటి యొక్క వారి బోధనలు మనం ఆచరణలో పెడుతూ రావాలి.
1: వీ హావ్ టు ప్రాక్టీస్ దేర్ టీచింగ్స్ విచ్ ఆర్ సో వాస్ట్ అండ్ ఇన్ఫినిట్.
0: ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అని మొట్టమొదట ఆయన చెప్పాడు.
1: హిస్ ఫస్ట్ డిక్లరేషన్ ఇస్ ఐ యామ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: ప్రతి మానవుడు కూడాను దైవం యొక్క మెసెంజర్.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: కనుక ఎవరికి వారు నేను దైవం యొక్క మెసెంజర్.
1: సో ఎవ్రీవన్ షుడ్ ఫీల్ దట్ ఐ యామ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి దైవ విషయాన్నంతా నేను ప్రచారం చేయాలి.
1: Therefore I should publicize the divine teaching.
0: ఈ సమాజములో దైవం యొక్క విషయాన్ని నేను ప్రబోధించాలి.
1: Therefore I should teach the divine matters.
0: ఈ యొక్క మెసెంజర్ చేయవలసినటువంటి పని ఇదే.
1: This is the duty of the messenger.
0: రెండవది, I am the son of God.
1: The second declaration, I am the son of God.
0: నేను అతని దైవం యొక్క కుమారుణ్ణి నేను.
1: I am the son of God.
0: కనుక దైవం గుణాలు నాలో ప్రవేశించాలి.
1: Therefore I should have divine qualities.
0: కనుక ఆ దైవానికి ఏ గుణములు ఉంటున్నాయో ఆ గుణములు నాలో ప్రవేశించాలి.
1: Let me entertain, let me possess the divine qualities.
0: అప్పుడే son of God అని చెప్పడానికి అర్హత అవుతుంది.
1: Ultimately he said, I and my father are one.
0: ఈ ఏకత్వాన్ని మనం తప్పక ప్రదర్శించాలి.
1: We should exhibit, demonstrate this unity.
0: అనేకత్వాన్ని కాదు ఏకత్వాన్ని మనం ప్రకటించాలి.
1: It's not the multiplicity, it's the unity that is important.
0: కానీ ఈనాడు పదములు ఎందు మాత్రమే ప్రచారం జరుగుతుందని కానీ ఆచరణ ఎందు ఏమాత్రం కూడా లేదు.
1: There is only verbal, vocal teaching, but not in reality, in practice.
0: Prema, prema, prema.
1: Love and love and
0: love. ప్రతి సమావేశం నందు కూడాను ప్రేమను గురించి నేను చెప్తుంటాను.
1: In every assembly, Bhagavan speaks of love.
0: కానీ ఈ ప్రేమను ఎంతమంది పాటిస్తున్నారు?
1: How many follow this principle of love?
0: ఈ ప్రేమ తత్వాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారు?
1: How many could understand this love?
0: ఎవరికి ఈ ప్రేమ ఉంటుండాలి?
1: Who has love in reality?
0: ఎక్కడా కనిపించడం లేదు.
1: None here.
0: ఈ ప్రేమ ఉంటున్నప్పుడు దేశం అనేది రావడానికి అవకాశం.
1: Where there is love, there is no hatred.
0: ఎవరిపైన అసూయ అనేటువంటి రాకూడదు.
1: Don't feel jealous of anybody.
0: ఈ దుర్గుణములు ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఈ ప్రేమ అంతర్భాగం అయింది.
1: The moment there are bad qualities, it means there is no love and you ruin
0: it. ఇది కేవలం ఒక్క హార్ట్.
1: There's only one heart there.
0: ఇది ఏం మ్యూజికల్ చైర్ కాదు.
1: It's not musical chair.
0: లేక డబుల్ సోఫా కాదు.
1: Not double sofa.
0: ఈ రెండు చేరడానికి ఇక్కడ స్థానం లేదు.
1: Both cannot find
0: the place. ప్రేమ హృదయంలో చేరిందా ద్వేషం అనేది అక్కడ ఉండడానికి వీల్లేదు.
1: Once there's love in your heart, there cannot be hatred.
0: కనుకనే ఇక్కడ ప్యూరిటీ ఉన్నప్పుడే యూనిటీ మనకు ప్రవేశిస్తుంది.
1: When there's purity in your heart, there can be unity there.
0: ఈ యూనిటీ ఉన్నప్పుడే డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
1: Out of unity you can attain divinity.
0: కనుక ఈనాడు ప్యూరిటీనే లేదు.
1: Today there's no purity.
0: ఇంకా ఏ విధంగా ప్రేమ మనలో ప్రారంభమవుతుంది?
1: How do you develop love?
0: Purity.
1: Purity and purity.
0: ఏ వాంఛనం లేకుండా భగవత్ అర్పితం కావాలి.
1: Without any desire, surrender yourself to God.
0: భగవత్ అర్పితంతోనే మనం జీవితాన్ని గడపాలి.
1: Dedicate yourself to God and spend your life.
0: అది ఆనాడు జీసస్ చేసినటువంటిది.
1: That's what Jesus did then.
0: అంతా భగవత్ అర్పితంగానే భావించాడు.
1: He considered everything as divine.
0: తనకు శిలకు వేసి కొడుతున్నారు.
1: He was put on cross and nailed.
0: చాలా మంది ఏడుస్తున్నారు.
1: Many were crying.
0: అప్పుడు అశరీరవాణిగా చెప్పాడు.
1: Then the ethereal
0: All are one, my dear son, be alive to everyone. అన్నాడు.
1: Then the ethereal voice said so, all are one, my dear son, be alive to everyone.
0: Death is the dress of life. అన్నాడు.
1: He also said, death is the dress of life.
0: మన జీవితానికి దినము ఏ విధంగా డ్రెస్ మార్చుకుంటున్నామో.
1: Just as we change our dress every day.
0: మన జీవితానికి కూడా ఈ దేహములనే డ్రెస్ మారిపోతుంటాయి.
1: Just as the dress of the body also changes.
0: ఈ దేహమునంతా కూడా మనం ధరించినటువంటి డ్రెస్సెస్.
1: This body is the dress.
0: కనుక ఈ విధంగా మనం డ్రెస్ గా మనం భావించాలి.
1: So we should consider as the body as the dress.
0: దీనికంతా మనం ఏమాత్రం విచారించకూడదు.
1: We should not worry about it.
0: బుద్ధుడు కూడాను నిర్వాణమును పొందే పురము తన యొక్క తత్వాన్ని తాను చక్కగా బోధిస్తూ వచ్చాడు.
1: బుద్ధ బిఫోర్ అటైనింగ్ నిర్వాణ ఆర్ లిబరేషన్ థాట్ వెల్.
0: తన పినతల్లి కుమారుడైనటువంటి ఆనందుడు కంటిదారాలు కారుస్తున్నాడు.
1: హిస్ బ్రదర్ ఆనంద్ వాస్ షెడ్డింగ్ టియర్స్.
0: ఆనంద్, నీవు ఈ విధంగా కంటిదారాలు కార్చకూడదు.
1: హి టోల్డ్ ఆనంద్, డోంట్ క్రై లైక్ దిస్.
0: ఎందుకోసం చేస్తున్నావు?
1: వై డు యూ షెడ్ టియర్స్?
0: అనేటప్పటికీ ఆ ఆనంద్ చెప్పాడు, మీరు మరణిస్తున్నారు కనుక నాకు దుఃఖం వచ్చింది అన్నాడు.
1: ఆనంద్ సెడ్, సిన్స్ యు ఆర్ డైయింగ్ ఐఎమ్ క్రయింగ్.
0: నేను చావటం లేదు, నీవు బ్రతకటం లేదు.
1: ఐఎమ్ నాట్ డైయింగ్ నార్ ఆర్ యూ గోయింగ్ టు లివ్.
0: అందరూ ఈ దేశను మనం వదిలిపెట్టవలసిందే ఒకనాడు.
1: ఆల్ ఆఫ్ అస్ షుడ్ లీవ్ దిస్ బాడీ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్.
0: కనుక నీవు కానీ నేను కానీ ఈ దేహాన్ని మనం వదిలిపెట్టక తప్పదు.
1: ఎయిదర్ యు ఆర్ ఐ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ ఎట్ వన్ టైమ్.
0: కనుక నీవు కంటిదారులు కార్చకూడదు అన్నాడు.
1: సో డోంట్ షెడ్ టియర్స్.
0: ఈ విధమైనటువంటి బోధనలు ఎవరు పాటిస్తున్నారు?
1: హూ ఆర్ అబ్జర్వింగ్ సచ్ సార్ట్ ఆఫ్ టీచింగ్స్ టుడే.
0: మనం నిజమైనటువంటి ఆదర్శాన్ని మనం అందుకోవాలి.
1: వీ షుడ్ బి ఎ ట్రూ ఐడియల్.
0: అది ఏ నిజమైనటువంటి పత్రికకి తగినటువంటి యొక్క గుర్తులు.
1: This is the true symbol and the sign of the celebration behind the birthday.
0: కాని చెప్పినటువంటి ఆదర్శాలు ఈ ఆనందాలు మనం ఏమాత్రం ఆచరణలో పెట్టడం లేదు.
1: But all the ideals that are repeated and told are
0: ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: There's no other God beyond love. Love is God.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: దిస్ వాట్ వీ షుడ్ డూ.
0: మనం నింపుకోవాల్సినటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ.
1: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: ప్రేమ ఉండినప్పుడు మనకు ఎట్టి బాధలు కూడా మనకు ఉండవు.
1: వెన్ దేర్ ఇస్ లవ్ యూ విల్ నెవర్ సఫర్ ఎట్ ఎనీ టైమ్.
0: బాధలు ఎప్పుడు వస్తున్నాయి? ప్రేమ లేనప్పుడే వస్తున్నాయి బాధలు.
1: వెన్ డు యూ సఫర్? వెన్ యూ డోంట్ హ్యావ్ లవ్.
0: లేక ప్రేమ ఉంది కాబట్టి బాధలు వస్తున్నాయని మీరు భావించవచ్చు.
1: యూ మే కన్సిడర్ దట్ యూ సఫర్ దౌ యూ హ్యావ్ లవ్.
0: ఆ ప్రేమ పరిమితమైన ప్రేమగా ఉండినప్పుడే బాధలు వస్తున్నాయి.
1: యూ సఫర్ బికాస్ of limited love.
0: ఈ అపరిమితమైన ప్రేమను పెట్టుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ఇన్ఫినిట్ లవ్.
0: అంతా ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఆల్ ఆర్ వన్ యాక్చువల్లీ స్పీకింగ్.
0: ఒకానొక సమయ లోపల
1: ఎట్ వన్ టైమ్
0: అరవింద్ మరణం పురము
1: బిఫోర్ అరవింద్ డైడ్
0: అదే యొక్క మానీయులు తత్వం లోపల
1: ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ నోబుల్ సోల్
0: తనకు కంఠంలో ఒక క్యాన్సర్ వచ్చేసేసింది.
1: హి సఫర్డ్ ఫ్రమ్ క్యాన్సర్ ఇన్ ద నెక్.
0: అప్పుడు అందరు కూడా స్వామి దేవతను ప్రార్థించండి, మీకు అమ్మ కదా అని ప్రార్థించమని చెప్పినన్నారు వివేకానంద.
1: ఆల్ సెట్ యూ ప్రే టు గాడెస్ బికాజ్ యూ కన్సిడర్ రామకృష్ణ
0: పరమహంసకు క్యాన్సర్ వచ్చింది.
1: రామకృష్ణ పరమహంస సఫర్ ఫ్రమ్ క్యాన్సర్.
0: తల్లిని ప్రార్థించండి అన్నాడు.
1: ఎవ్రీబడి సెట్ ప్రే టు యువర్ మదర్.
0: అప్పుడు రామకృష్ణుడు చెప్పాడు,
1: రామకృష్ణ సెడ్
0: ప్రార్థించాను ఆయన ప్రార్థించాను.
1: హి సెడ్ ఐ ప్రే టు మదర్.
0: మరి ఏం చెప్పింది అన్నారు. ఇన్ని నోళ్లతో నేను తింటుంటే ఒక నోటితో తినకపోయినప్పుడు నీకేం నష్టం వచ్చింది అన్నాడు.
1: When I'm able to eat with so many mouths of the people of so many around, what is it if you don't have your own mouth?
0: నీ ఒక్క నోటితో తినకపోతే నీకేం నష్టం అన్నది.
1: If you can't eat with one mouth, what is it that you suffer from?
0: దాంతో నా కన్ను తెరుచుకున్నాను అన్నాడు.
1: Then I could open my eye, then he
0: కాబట్టి సర్వుల నోరు కూడాను భగవంతుని యొక్క నోరే.
1: Therefore all our mouths, all our tongues are
0: his. నీ పురస్కరించుకున్నయే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్,
0: తనవే
1: ఆల్ మౌత్స్,
0: అన్ని కన్నులు తనవే,
1: ఆల్ ఐస్,
0: అన్ని పాదములు తనవే,
1: ఆల్ ఫీట్,
0: అన్ని హస్తములు తనవే,
1: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్.
0: కనుక భగవంతునికి ఇది ఒక్కటే పరిమితం అనేటువంటిది లేదు.
1: దేర్ఫోర్ గాడ్ హ్యాస్ నో లిమిట్ వాట్ ఎవర్.
0: నీకు పరిమితం కావటం చేత నీవు పరిమితంలో జీవిస్తున్నావు.
1: బికాస్ యూ లివ్ అండర్ సర్టెన్ లిమిట్స్ యూ లీడ్ ఎ లిమిటెడ్ లైఫ్.
0: భగవంతునికి ఎట్టి పరిమితము లేదు.
1: గాడ్ హ్యాస్ నో లిమిట్.
0: ఆ పరిమితం లేనటువంటి భగవంతునికి పరిమితం లేనటువంటి ప్రేమనే ఉంటుండాలి.
1: గాడ్ ఇస్ ఇన్ఫినిట్, హి హ్యాస్ ఇన్ఫినిట్ లవ్.
0: భగవంతుని ప్రేమలో ఏమాత్రం కూడా కుణుకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డివైన్ లవ్ ఇట్ నెవర్ డిమినిష్.
0: ఇందులో ఏమాత్రము మరణం రాదు.
1: దిస్ డివైన్ లవ్ హ్యాస్ నో డెత్.
0: ఇది ఎప్పుడు కూడా స్వచ్ఛము స్వచ్ఛమైనటువంటిది.
1: ఇట్స్ ప్యూర్ అండ్ అన్సలిడ్ అండ్ ఫ్రెష్.
0: ఈ ప్రేమతత్వం చేతనే సర్వులను సేవించాలి.
1: యు షుడ్ సర్వ్ ఎవ్రీబడి విత్ దిస్ లవ్.
0: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అనేక సర్వీసులు చేస్తుంది.
1: ద కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి హాస్ బీన్ రెండరింగ్ సర్వీసెస్.
0: అయితే ఏ విధంగా చెయ్యాలి?
1: హౌ టు రెండర్ సర్వీస్?
0: ఏదో మేము పిల్లలకు చేశాము, రోగులకు చేశాము అని భావించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ఆఫరింగ్.
0: ఎవరికి చేసినా దైవానికే చేస్తున్నాము అనే భావంతో మనం సేవ చేయాలి.
1: యు మే సర్వ్ ఎనీబడి, కన్సిడర్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్.
0: ఈ రూపంతో ఉన్న దైవానికి చేస్తున్నాము.
1: ఐఎమ్ సర్వింగ్ గాడ్ ఇన్ దిస్ ఫార్మ్ నౌ.
0: కనుక ఏ రూపం చూసినా దైవ స్వరూపమే.
1: ఎవ్రీ ఫార్మ్ ఇస్ డివైన్.
0: సర్వత పాణిపాదం తత్ సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వ మా వృత్తి. అన్ని రూపములు కూడా భగవంతుని యొక్క రూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డివైన్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి ప్రాణి కూడాను దైవం యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఇస్ డివైన్.
0: ఒకనొక సమయం లోపల మహాభారత యుద్ధం జరుగుతూ ఉండాలి.
1: టైమ్ ఆఫ్ ది బ్యాటిల్ ఆఫ్ మహాభారత్.
0: అప్పుడు వ్యాసుడు కూడా భారత యుద్ధానికి పోతున్నాడు.
1: వ్యాస వాజ్ ఆల్సో పాసింగ్ బై.
0: దారిలో చూచాడు.
1: ఆన్ ద వే హీ సా
0: ఒక పురుగు దారిని తప్పించి చాలా వేగంగా పారిపోతుండాలి.
1: అండ్ ఇన్సెక్ట్ వాజ్ వెరీ రన్నింగ్ ఫాస్ట్ కటింగ్ ఆఫ్ ద ట్రాక్.
0: దాన్ని చూచాడు.
1: హీ సా ఇట్.
0: దాన్ని నిలుపమని చెప్పాడు.
1: హీ వాంటెడ్ ది ఇన్సెక్ట్ టు స్టాప్ దేర్.
0: ఏ క్రిమికీటకమా,
1: యాస్ ఓ,
0: నీవెందుకు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు అన్నాడు.
1: యాస్ ఓ ఇన్సెక్ట్, వై డు యు రన్ సో ఫాస్ట్ నౌ?
0: ఆ పురుగు యొక్క భాష కూడాను వ్యాసునికి తెలుసు గనుకనే అది చెప్పినటువంటి జవాబును చాలా అర్థం చేసుకున్నాడు.
1: యాస నోస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్, దేర్ఫోర్ హి కుడ్ ఫాలో.
0: అప్పుడు ఆ పురుగు చెప్తుండాలి.
1: దెన్ ది ఇన్సెక్ట్ సేస్,
0: ఓ మహర్షి,
1: ఓ సేజ్,
0: కొన్ని నిమిషాల లోపల అర్జున్ యొక్క రథం పరిగెత్తి వస్తుంది.
1: విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ద చారియట్ ఆఫ్ అర్జున్
0: అర్జున్ యొక్క రథం యొక్క వేగం ఎక్కడ కూడా నేను చూడలేదు.
1: ద చారియట్ ఆఫ్ అర్జున ఇస్ అడ్వాన్సింగ్, దట్ ఫాస్ట్నెస్ ఐ హావ్ నాట్ సీన్ బిఫోర్.
0: దాని యొక్క చక్రాల కింద పడి నేను నిలవగలనా?
1: Can I survive if I fall under the wheel of the chariot of Arjuna?
0: ఈ లోపల నేను నా గృహానికి పోయి చేరిపోవాలని చెప్పి అనుకున్నాను.
1: I want to reach home before that.
0: నాకు భార్యా బిడ్డలు ఉంటున్నారు.
1: I have my own family.
0: బంధుమిత్రులంతా ఉన్నారు.
1: I have my relations.
0: కనుక వారిని అందరినీ వదిలిపెట్టిపోవడానికి నాకు ఇష్టం లేదు.
1: I don't want to part from them.
0: అప్పుడు వ్యాసుడు చాలా బుద్ధి తెచ్చుకున్నాడు.
1: Then Vyasa could understand.
0: ఏదో మానవులకు మాత్రమే బంధుమిత్రులు అనుకుంటున్నాము.
1: We think that only man has got his relation.
0: ఈ ప్రేమ తత్వాన్ని ఇంత పరిమితంగా చేసుకుంటున్నాము.
1: He has limited his love.
0: క్రిమికీటకాదులు కూడా ఒక కుటుంబం ఉంటుండాలి.
1: Insects also have their family.
0: క్రిమికీటకాదులు కూడా ఒక వ్యామోహం ఉంటుండాలి.
1: Insect also has got
0: క్రిమికీటకాదులు కూడా తన ప్రాణాన్ని తాను రక్షించుకోవాలని ఆశ ఉంటుండాలి.
1: Insect also wants to save God and protect its life.
0: కనుక ఆ క్రిమికీటకాదులకు ఉన్నటువంటి ఆశనే మనకు ఉంటుండాలి.
1: We have similar desires.
0: ఇంకా మానవుల్లో ఉన్నటువంటి విశేషం ఏమిటి?
1: There would be speciality in mankind.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం?
1: Why do you say that human life is so rare?
0: నీవు ఏ చింత పడుతున్నావో ఆ చింత పురుగు కూడా పడుతుండాలి.
1: Your worry is same as the worry of an insect.
0: కనుక మానవత్వం అంటే ఎలాంటిది? దివ్యత్వంతో కూడి సర్వము ఏకత్వంగా భావించుకోవటమే నిజమైన మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ వన్ ఆఫ్ ద డివినిటీ దట్ విల్ మేక్ హిమ్ అండర్స్టాండ్ ద యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: అది లేకుండా మానవుడిగా ఉంటుంది నీవు కూడా దుఃఖపడుతుంటే ఇంకా మానవత్వం యొక్క విశేషం ఏమిటి?
1: అదర్వైజ్ వితౌట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇఫ్ యూ ఆల్సో గ్రీవ్ అండ్ క్రై.
0: కనుక మానవులు అందరూ కూడాను శరీరాన్ని త్యాగం చేసి
1: All noble souls sacrifice their body.
0: సమాజం యొక్క క్షేమం నిమిత్తమై,
1: for the welfare of the society.
0: ఇతరుల యొక్క ఆనంద నిమిత్తమై,
1: for the bliss of others.
0: తన యొక్క జీవితాన్ని త్యాగం చేశారు.
1: They sacrifice their life.
0: అది నిజమైనటువంటి త్యాగం.
1: That is the true sacrifice.
0: ఆ త్యాగంతో పూజించవల్లని ఈనాటి కూడాను అలాంటి మహర్షులను అందరూ పూజిస్తూ వస్తున్నారు.
1: సేజెస్ అండ్ నోబుల్ సోల్స్ ఆర్ వర్షిప్డ్ ఈవెన్ టుడే బికాస్ ఆఫ్ దేర్ సాక్రిఫైస్.
0: అందరినీ మానవులు పూజించరు.
1: We don't worship everybody.
0: పరోపకార నిమిత్తమై పాటుపడినటువంటి వారిని పూజిస్తుంటారు.
1: We worship those that serve others.
0: కనుకనే మనం పరోపకారార్థం శరీరం ఈ శరీరాన్ని పరోపకార నిమిత్తమై ఉపయోగించుకోవాలి.
1: We should make use of this body to serve others.
0: ఏ చిన్న పనైనా కూడా పనులకు సహాయంగా మనం ఉపయోగపడాలి.
1: Let it be a small help, doesn't matter.
0: ఇన్ని సంవత్సరములు మనం బ్రతికాము.
1: I could live so long.
0: ఎలాంటి పనులు మనం చేశాము?
1: What sort of
0: ఏం ఉపకారం చేశాము?
1: What help I did?
0: సమాజానికి ఏం సహాయం చేశాము?
1: What service I did?
0: ఏ జీవికి ఏ ఆనందాన్ని కలిగించాము?
1: What kind of happiness did I
0: bring? మనకు మనం ప్రశ్న వేసుకుంటే ఏమీ జవాబు లేదు.
1: If we put questions of this sort, we don't get any reply.
0: కనుక మనం ఒక్కరికైనా కూడా సంతృప్తి పరిచేకి సంసిద్ధంగా ఉంటుండాలి.
1: We should be ready to satisfy at least one.
0: ఎప్పుడు చూసినా స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థంతోనే మనం జీవితం గడుపుతుంటే పరార్థమును ఎప్పుడు నీవు ప్రాప్తించేది?
1: We lead our lives full of selfishness, utter selfishness. Then when do you help others?
0: Fish is better than selfish annaru.
1: Fish is better than selfish.
0: కనుక మనం సెల్ఫిష్ లో పోతుంటే మన జీవితం ఏమి గతి?
1: If you are selfish, what will happen to you?
0: నీవు కూడా చూసుకో, తప్పు లేదు.
1: Doesn't matter if you look
0: to yourself. నీ పనులు నీవు చూసుకుని మిగిలిన కాలం లోపల పనులకు ఉపకారం చేయాలి.
1: You think of the self, but yet help others also.
0: నీ కర్మను నీవు ఆచరించుకో.
1: Do your duty.
0: కానీ తగిన కాలం ఎంతో ఉంటుండాలి.
1: But you have a lot of time.
0: ఆ కాలంలో ఏ 10 మందికో నీవు సహాయం చేయి.
1: During the spare time, help others.
0: అది help ever, hurt never అని.
1: That's what Bhagavan says. Help ever, hurt never.
0: మన జీవితంలో ఎంతో కాలం వ్యర్థమైపోతుండాలి.
1: We are wasting lot of time.
0: నిజంగా మనం యోచన చేస్తే మూడు భాగములు మన కాలంను వ్యర్థం చేస్తున్నాం.
1: ట్రూలీ స్పీకింగ్, వి ఆర్ వేస్టింగ్ 3/4 ఆఫ్ అవర్ టైం.
0: సార్థకమైన కాలము ఏ కొద్ది కాలమో ఉంటుండాలి.
1: ఆఫ్టర్ ఆల్, లిటిల్ టైం ఇస్ యూస్ఫుల్లీ స్పెంట్.
0: ఆ వ్యర్థం చేసే కాలాన్ని ఎందుకు నీవు సద్వినియోగపరచకూడదు?
1: వై డోంట్ యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది టైం దట్ యూ వేస్ట్?
0: కాలం లేకపోలేదు.
1: In fact, there is time.
0: నీవు చేయడానికి మనసు లేకపోతుంది.
1: You don't have mind to make use of it.
0: ప్రతి మానవుడు కూడాను పరోపకార నిమిత్తమై ఈ దేహం వచ్చిందని సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: So every man should understand this truth that the body is given to serve others and conduct itself.
0: సేవలు సేవలు సేవలు సేవలు చేయాలి.
1: We should serve
0: సర్వ సేవలు కూడాను దైవ సేవగానే భావించాలి.
1: Every service is service unto God.
0: మనం అహంకారంతో కుమిలిపోకూడదు.
1: You should not be egoistic.
0: ఈ అహంకారంతో మనం ఏమాత్రం జీవితాన్ని ఇది చేసినప్పటికీ వ్యర్థమే అయిపోతుంది.
1: ఇఫ్ యు ప్రైడ్ యువర్ సెల్ఫ్, యూ విల్ బి వేస్టింగ్, రూయినింగ్ యువర్ లైఫ్.
0: మానవునికి అహంకారం అనేటువంటి పెద్ద రోగము.
1: ఈగో ఇస్ అ బిగ్ డిసీజ్.
0: దీనికి ఏ ఔషధములు కూడా లేవు.
1: నో మెడిసిన్ టు క్యూర్ దిస్ డిసీజ్ ఆఫ్ ఈగో.
0: ఈ అహంకారాన్ని మొట్టమొదటి నిర్మూలన చేయాలంటే సేవలో పాల్గొనాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు కిల్ దిస్ ఈగో, వీ షుడ్ సర్వ్ అదర్స్.
0: ఇంకా దేనికి కూడా ఇది స్వశం కాదు.
1: ఇట్ కెన్ నాట్ బి క్యూర్డ్ బై ఎనీ.
0: సేవలు ఎందు మాత్రమే ఈ అహంకారం దూరం పరిగెత్తిపోతుంది.
1: బై సర్వీస్ ఓన్లీ యూ కెన్ క్యూర్ ద డిసీజ్ ఆఫ్ ఈగో.
0: కనుక మనం ఎన్ని తపములు చేసినా, ఎన్ని ధ్యానములు చేసినా, ఎన్ని శాస్త్రములు చదివినా మన అహంకారం మాత్రం పోవడానికి వీలు కాదు.
1: By undertaking penance or reading the sacred books or sitting long for meditation, ego continues. You can kill the ego only by serving others.
0: కనుకని నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనాం సేవనం వినా. నతపాంసి నతీర్థానాం, తపస్సు చేసి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఇన్ అండర్టేకింగ్ పెనెన్స్.
0: ఏ శాస్త్రము చదివి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఇన్ రీడింగ్ బుక్స్.
0: ఏ గ్రంథము చదివి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఇన్ సెక్రెట్ టెక్స్ట్.
0: ఏ యొక్క ధ్యానం చేసి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఇన్ మెడిటేషన్.
0: సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. మన సంసారం అనేటువంటి సాగరాన్ని మనం దాటాలనుకుంటే సజ్జనుడి యొక్క సేవ చేయాలి.
1: టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్, వీ షుడ్ సర్వ్ పీపుల్.
0: అది ఏ మనం చేయవలసినటువంటిది.
1: దట్స్ వాట్ వీ షుడ్ డూ.
0: కనుక వచ్చినటువంటి వారందరూ కూడా ఏదో ధ్యానములు జపములు జాపములు ఇవన్నీ చేసుకోవచ్చు, కానీ సేవ మాత్రం చాలా ప్రధానమైనటువంటిది.
1: You may pray, you may meditate, but service is most important.
0: ఎవరికి చేసినా దైవ సేవగానే భావించండి.
1: You may serve anybody, consider it as service unto
0: God. ఒక భిక్షగానికి చేస్తున్నా అది కూడా దైవ సేవగానే ఉంటుంది.
1: You may serve a beggar, but it is service to God.
0: దేవుడు ఈ రూపంలో వచ్చాడు.
1: God is in this form.
0: చూడండి, అనేక రకములో మీరు సత్యచరిత్ర చదువుతుంటారు. సాయి సచరిత్ర.
1: Many of you go through సాయి సచరిత్ర.
0: ఒక ఎనుము మాదిరి వచ్చి చేస్తుంటాడు తాను.
1: అండ్ గాడ్ కమ్స్ ఇన్ ది ఫామ్ ఆఫ్ కుక్క
0: మాదిరి వస్తుంటాడు.
1: హి కమ్స్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎ డాగ్.
0: ఒక పిల్లి మాదిరి వచ్చి తాను చేసినటువంటిదంతా ఆరగించిపోతుంటాడు.
1: గాడ్ కమ్స్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎ క్యాట్ అండ్ పార్టేక్స్ ద ఫుడ్
0: యు ఆఫర్. స్వామి, మా ఇంటికి రాలేదంటే నేను పిల్లిగా వచ్చి నేను భోంచేసి వచ్చానన్నాడు.
1: ఇఫ్ యు సే స్వామి యు హావ్ నాట్ కమ్ టు అవర్ రెసిడెన్స్, హి సేస్ ఐ కేమ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎ క్యాట్.
0: ఏ రూపంలో వస్తాడో.
1: ఇన్ వాట్ ఫామ్ యూ వస్తాడు?
0: సర్వ రూపములు తనవే.
1: బికాజ్ ఆల్ ఫార్మ్స్
0: ఆర్ హిస్. సర్వ నామములు తనవే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: ఏ రూపంలో ఏ నామంలో వస్తాడో కనుక మనం అన్ని రూపములు గాను మనం విశ్వసించాలి.
1: హి మే కమ్ ఇన్ ఎనీ నేమ్ ఇన్ ఎనీ ఫార్మ్, we should consider all forms and names as His.
0: కనుకనే సహస్రశీర్ష పురుష భగవంతుడు సహస్రశీర్షుడు.
1: God has thousand heads.
0: కనుక ఇలాంటి భగవంతుణ్ణి మనము అనేక రకములుగా మనం ఆరాధన చేస్తున్నాము, ప్రేమిస్తున్నాము. తప్పక ప్రేమ ఉండాలి.
1: We worship God, we love God. Yes, love is important.
0: కనుకని ప్రేమనే దీనికి అన్నిటికీ మూల కారణము.
1: Love is the main base.
0: ఆ ప్రేమ చేత ఒకరిని బాధించకుండా చూసుకోండి.
1: With this love, don't hurt anybody.
0: ఈ బాధించకుండా చూచడమే అది ఒక పెద్ద సేవ.
1: Don't make anyone suffer. That's the biggest service.
0: ఈ విధంగానే జీసస్ తన యొక్క దేహాన్ని వదిలిపెట్టిపోయినటువంటి.
1: Jesus has left his body.
0: ఏ కారణం చేత వదిలిపెట్టాడు?
1: For what reason?
0: సేవలు చేయటం ఒకరికి ఇష్టం లేకపోవటం చేత, కల్పించినటువంటి కల్పన చేత తన దేహానికి ఈ ఖండన వచ్చింది.
1: Because some people didn't like his the spirit of service and the service that Jesus did. He has to die on the cross because of allegation.
0: అసూయా పనులంతా కూడా దీన్ని కల్పించి.
1: There are jealous people on one side.
0: ఈ యొక్క జీసస్ కి ఇంత పేరు వస్తుంది మాకు రాదే అనేటువంటి అసూయ చేత అనేక కల్పనలు కల్పించారు.
1: Because of the envy of the good name that Jesus had, they raised false allegations.
0: కనుక అసూయ చేత వచ్చినటువంటివి ఏ మాత్రం కూడా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: There are all the acts of jealousy. Don't bother.
0: మంచి వారికి అంతా ఈ కష్టములు కలుగుతూనే ఉంటుంటాయి.
1: Good people suffer naturally.
0: ఈ ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: Pleasure is an interval between two pains. For what reason?
0: సేవలు చేయటం ఒకరికి ఇష్టం లేకపోవటం చేత, కల్పించినటువంటి కల్పన చేత తన దేహానికి ఈ ఖండన వచ్చింది.
1: Because some people didn't like his the spirit of service and the service that Jesus

0: ఉంటాయి.
1: గుడ్ పీపుల్ సఫర్ నేచురల్లీ.
0: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: మంచి వారికంతా ఈ విధమైన బాధలు కలుగుతుంటాయి.
1: గుడ్ పీపుల్ సఫర్ లైక్ దిస్.
0: మంచి బంగారుకే ఒక నగ చేయాలంటే నిప్పులో వేసి చుత్తితో కొట్టి అనేక విధంగా బాధలు పెట్టే దీనికి ఒక నగగా తయారు చేస్తున్నాం.
1: ఇట్స్ ఓన్లీ ది ప్యూర్ గోల్డ్ దట్ ఇస్ చిజల్డ్, దట్స్ హ్యామర్డ్, దట్స్ బర్న్ట్ అండ్ కట్ హస్ టు బి మేడ్ ఇంటు
0: ఒక మంచి విలువైనటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా ఇంకా విలువ కావాలంటే దానికి అనేక రకముల కోతలు కొయ్యాలి.
1: ద వాల్యుబుల్ డైమండ్ మస్ట్ బి కట్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ సో అస్ టు షైన్
0: బ్రిలియంట్లీ. ఈ కష్టములు పడకుండా దానికి విలువ రాదు.
1: వితౌట్ ది ట్రబుల్స్ ఇట్ కెన్ నాట్ రీచ్ ద వాల్యూ.
0: ఈ యొక్క బాధలు లేకుండా అదొక నగ తయారు కాదు.
1: వితౌట్ సఫరింగ్ ఇట్ కెనాట్ బి జ్యువెల్.
0: అన్ని మన మంచి కోసమే అనేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
0: ఎవరు మనం తిట్టారు, ఇది నా మంచి కోసమే.
1: సమ్వన్ అక్యూజ్డ్ యు, yes, it's for your
0: good. ఎవరు నాకు బాధలు కలిగించారు, ఇది నా మంచి కోసమే.
1: Somebody made you suffer, it's for your good.
0: Everything is good for me, good for me, good for me.
1: Have the feeling that everything is good for me, good for me.
0: ఆనాడు కూడాను పీటర్ చెప్పాడు.
1: This that day Peter also said.
0: J-O-Y, joy అన్నాడు.
1: He said J-O-Y, joy.
0: Joy అనగా ఏమి? ఆనందము అనుకున్నాడు.
1: Joy, he thought is bliss.
0: కానీ అది కాదు అక్కడ.
1: Now it's not that.
0: J, Jesus first.
1: J, Jesus first.
0: O, others next.
1: O, others next.
0: Y, you. అనగా you, yourself is last.
1: Y, you, yourself in the last. In the last.
0: Jesus first, others next, yourself last.
1: So Jesus first, others next, yourself in the last.
0: దీనిని పాటించినటువంటి వారే పాండవులు.
1: Pandavas followed this principle.
0: మొట్టమొదటంతా కూడాను God first.
1: They kept God in the first.
0: World next.
1: World next.
0: Myself last.
1: And they considered myself in the last.
0: కనుకనే ఆ అహంకారం అనేటువంటి లాస్ట్ గా తిప్పేసేసారు.
1: So ego is kept in the last.
0: కనుకనే పీటర్ దీన్ని సరైన రీతిగా తాను బోధించుకోలేకపోయాడు.
1: పీటర్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: ఈ విధమైనటువంటి ఒక్కొక్క పదము లోపల కూడాను ఎంతో సారవంతమైనటువంటి ఒక జీవితం ఉంటుండాలి.
1: ఎవ్రీ వర్డ్ కన్వేస్ ద డెప్త్ ఆఫ్ ఇట్స్ మీనింగ్ అప్లికబుల్ టు అవర్ లైఫ్.
0: కనుక నిన్న నేడు గానం చేత పాటల చేత ఎంతో జీవితమును ఆనందపరుచుకున్నారు ఈ యొక్క విదేశీయులు.
1: Yesterday and today the foreigners enjoyed with this melodious music.
0: భగవంతుడు గానలోలుడు గానప్రియుడు.
1: God naturally likes the beautiful music, melodious
0: music. నిరంతరం కూడా దగ్గరగా జయవిజయులుగా ఉన్నటువంటి వారు కూడాను
1: జయ అండ్ విజయ హు ఆర్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద లార్డ్.
0: నారద తంబురాజులు కూడాను భగవంతుని నిరంతరము గానం చేస్తూ ఆనందాన్ని అందింపజేసేటువంటి
1: సేజెస్ లైక్ నారద అండ్ తంబుర ఆల్వేస్ sang in the glory of God. ఆనందంలో
0: ఉన్నటువంటి ఆనందము దేంతోనూ లేదు.
1: In fact, there is no other greater joy.
0: ఈ గానమే భగవంతుడు కుమిదమని చేసేటువంటి వాడు.
1: You can please God with your music.
0: పానము చేసేటువంటి వాడు.
1: And God drinks your music.
0: కనుకనే మ్యూజిక్ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: Music is highly sacred.
0: అది లోపల ఉన్నటువంటి దాని యొక్క ప్రతిబింబమే.
1: ఇట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఆ యొక్క ప్రతిబింబమును గాన రూపంలో మనకు వస్తుంటాయి.
1: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ కమ్స్ అవుట్ బై వే ఆఫ్ మ్యూజిక్.
0: చేసుకుంటూ సేవలు కలుపుతూ రండి.
1: Sing the songs and serve others.
0: ఆ ప్రేమ చేత గానం చేస్తూ ప్రజల యొక్క సేవ చేస్తుంటే దీనికి మించినటువంటి ఆనందం మనకి ఎక్కడ కలుగుతుంది?
1: As you sing and serve others, you will be blissful.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

పరిశుద్ధ హృదయులయే, జన్మచేత జనులు పరిశుద్ధ హృదయులే, పాడు చేయుచుండే పరిసరములు అంతరాత్మ బోధ, అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు, అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు, సమత మమత మనుజ హక్కు కాదే, సమత

0: By birth, human beings are sacred-hearted. But it is only the circumstances and environment that will rob the sanctity behind. Listen to the inner voice. The equanimity and the love are the rights of the human society.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: Janminchagane Manavuni Hrudayamu Nirmalanga Nischalanga Nisvarthanga Nivasistu Untadi.
0: The time of birth, every human being has got pure, steady, selfless heart.
1: Kamakramena Parisaramala Yokka Vatavaranamu Snehitulu Yokka Sambandhamu Ityadi Gunamuna Cheta Tana Yokka Sausalyamu Nasanam Chesukuntunnadu Manavudu.
0: As time passes by, the environment, the company make him lose his character.
1: Yetti Doshamunu Leka Yetti Apacharamunu Leka Yetti Vanchalu Leka Niswarthamga Undinatvanti Yokka Manavudu Hrudayamunu Paadu Chesukuntunnadu Ee Sambandha Sambandhamu Cheta.
0: In fact, that original pristine pure heart, which has no defect, mistake, no desires or selfishness either, is completely spoiled by every human being.
1: Manavudu chedipovutakkani Bhagupadukkani ee parisaram yokka pramanamu snehitulu yokka pradanamu ee manavatvanni nirmoolam gaavistundadi.
0: It's only the effect of the environment, the company, that is responsible for the total loss of the human quality.
1: Idi oka paper.
0: This is a paper.
1: Idi chaala nirmalanga nischalanga untundadi.
0: It's quite steady and pure.
1: Etti durgandham kaani etti chedulu kaani ee paper lo ledu.
0: There's nothing bad nor foul smell there.
1: Kaani ide paper nandu ఇది కెమక్రమేణా మనం ఉపయోగించి పారవేసినప్పుడు ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది.
0: As we make use of this paper and throw it into the dust bin, it goes to the municipal.
1: క్రమక్రమేణా ఇది మిఠాయి అంగడికి చేరుతుంది.
0: Later it will go to the shop where sweets are sold.
1: ఇందులో కొన్ని పకోడాలు పొట్టం కట్టి ఇది అమ్మినప్పుడు క్రమక్రమేణా ఈ ఏ దోషము లేక ఏ దుర్గంధము లేనటువంటి ఈ పేపరు పకోడాల వాసనగా పొందుతుంది.
0: Later, as this same paper is used to pack pakoda, it will have the smell there.
1: ఇదే పేపరు ఒక డ్రై ఫిష్ వాడి దగ్గరికి పోయి చేరితే దాంట్లో డ్రై ఫిష్ అంత పొట్టం కట్టి ఈ డ్రై ఫిష్ వాసన ఈ పేపర్ కు చెందుతుంది.
0: In fact, the same paper is used to pack dry fish. It will have the smell of the dry fish.
1: ఇదే పేపరు పరిమళంతో కూడినటువంటి యొక్క పుష్పములు చేరి పొట్టం కట్టినప్పుడు ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది.
0: ఇది సేమ్ పేపర్ యూజ్ టు ప్యాక్ ది ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్, ద పేపర్ విల్ హ్యావ్ దట్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక ఈ మంచి వాసనకు చెడ్డ వాసనకు ఈ పేపర్ ఆ కారణం.
0: ఇజ్ ఇట్ ద పేపర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గుడ్ ఆర్ బ్యాడ్ స్మెల్?
1: కాదు కాదు.
0: నో,
1: ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకుని చేర్చుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్ కు చెందిపోతుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేషన్ దట్ మేడ్ దిస్ పేపర్ స్మెల్.
1: దీనిని పురస్కరించుకుని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ఎట్టి వారి సంఘంతో మనం కూడుతుంటామో, ఎట్టి పదార్థముల యొక్క స్నేహంతో మనం చేరుతుంటామో, దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది.
0: యాజ్ ఇస్ ద కంపెనీ దట్ యు జాయిన్, నేచురల్లీ యు క్యారీ ది ఎఫెక్ట్.
1: కనుక మానవుడు మంచి సంబంధాన్ని, మంచి సంపర్కాన్ని, మంచి పదార్థములను ఆశించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు ద గుడ్ మెటీరియల్ అండ్ గుడ్ కంపెనీ.
1: ఇలాంటి కంపెనీలు చేరినప్పుడే మానవుడు ఉన్నత స్థాయి పొందుతాడు.
0: As you join the good company, you reach exalted heights.
1: కనుక ఈనాటి మానవుడు పరసంకల్పము చేత సంపర్కము చేత చెడిపోవటము బాగుపట్టము జరుగుతూ ఉంటుంది.
0: Therefore, the good and bad depends upon the company you join.
1: లోకములో అందరూ జన్మంతో చాలా మంచివారే.
0: In fact, in this world by birth, all are good.
1: కానీ ఈ స్నేహము చేతనే మానవుని యొక్క జీవితమును నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
0: It is the bad company of friendship that ruins your life.
1: మంచి చెడ్డలు అనేటువంటి ఏమాత్రము విచారించరు.
0: He is not bothered of the good and bad either.
1: కానీ విచారించి స్నేహం చేయటము చాలా ఉత్తమం.
0: It's essential to inquire and make friendship.
1: కనుకనే వేదాంతం నందు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: Therefore it is said, it is this good company that makes you develop the sense of detachment, the steadiness and finally
1: liberation.
0: In fact, if you want to have hold on everything,
1: naturally
0: you join good company. What is sat?
1: అదే సత్ చిత్ ఆనంద్ సత్ అనగా పర్మనెంట్ శాశ్వతము
0: సత్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్
1: అనగా ఏది శాశ్వతం ఈ జగత్తులో
0: వాట్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్
1: అన్ని అశాశ్వతములే
0: ఆల్ ఆర్ ఎఫీమరల్
1: ఒక్క దైవత్వం మాత్రమే శాశ్వతము
0: గాడ్ ఇస్ పర్మనెంట్
1: కనుక అట్టి శాశ్వతమైనటువంటి యొక్క దైవ సంబంధాన్ని మనం కల్పించుకున్నప్పుడే మన భావములు శాశ్వతమైనట్టుగా ఉత్తమమైనటువంటివిగా ఆదర్శవంతమైనటువంటివిగా అమృతమైనటువంటివిగా అమరత్వమైనటువంటివిగా మనకు గోచరిస్తాయి.
0: Therefore, when you have association with permanent divinity, you'll have permanent ideas, immortal ideas, noble ideas, and that which is everything ideal.
1: కనుక మొట్టమొదట మనము సంఘదోషం చేత మనం చెడిపోతున్నాం అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించడం అత్యవసరం.
0: It's most essential to know that the root for the cause for the ruin is the bad company.
1: Manavudu puduthunnadu,
0: man is born,
1: aneka vidhamaina sambandha bandhavajanam kalpinchukuntunnadu.
0: In fact, relationships are of his own making.
1: Enneniyo karyamulu cheyalani aashisthunnadu.
0: He wants to do many,
1: kaani annitiki nee lopala tanaku teliyanatundi bhayamu atanni praveshisthundadu.
0: But there is fear latent hidden in him.
1: ఈ భయంను పోగొట్టడానికి అభయాన్ని చేకూర్చడానికి దైవత్వం ఒక్కటే దీనికి తగినటువంటి మార్గము.
0: ఇట్స్ ఓన్లీ డివైన్ దట్ విల్ మేక్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఫియర్ అండ్ బి ఫియర్లెస్.
1: పూసిన ప్రతి పువ్వు కూడాను కాయ కాదు.
0: ఎవ్రీ ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ విల్ నాట్ గ్రో ఇన్ టు ద ఫ్రూట్.
1: కాసిన ప్రతి కాయ కూడాను పండు కాదు.
0: ఎవ్రీ ఫ్రూట్ విల్ నాట్ గ్రో రైప్ లేటర్.
1: కానీ పండిన ప్రతి పండు కూడాను రాలిపోక తప్పదు.
0: Every ripe fruit is bound to fall.
1: Kanaka manavudu puttinadu,
0: man is born,
1: periginadu,
0: he grows,
1: aasaranu mosamulanu annitini nerchukunnadu.
0: In fact, he has picked up all kinds of knacks and various ambitions.
1: Kaani danitone patanam pondutunnadu.
0: Well, there he falls.
1: Manavudu nerchukovalsindi emiti?
0: What is that man should learn?
1: Manavudu puttinadu, perugutunnadu, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He's born, he grows and enjoys.
1: మానవుడు అనేక యంత్రములను కూడా కనిపెడుతున్నాడు ఈనాడు వైజ్ఞానికుడు.
0: The scientist has invented many machines.
1: చంద్రమండలం చుట్టూ రావడానికి ఒక మిషన్ కనిపెట్టాడు.
0: He invented a machine to reach moon.
1: భూమండలాన్ని చుట్టడానికి కొన్ని మిషన్ కనిపెట్టాడు.
0: He has got certain machines to go around the planet.
1: చాలా ఆశ్చర్యకరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి.
0: They're mysterious and most wonderful.
1: కానీ
0: బట్
1: అన్నింటికంటే ఆశ్చర్యము, అన్నిటికంటే కూడా అద్భుతమైనటువంటిది ఒక్క మిషన్ భగవంతుడు కనిపెట్టాడు.
0: బట్ గాడ్ హ్యాస్ ఇన్వెంటెడ్ వన్ దట్ ఇస్ మోస్ట్ మిస్టీరియస్ అండ్ వండర్ఫుల్.
1: అది ఏ? ఈ దేహం అనేటువంటి ఒక యంత్రము.
0: దట్ ఈస్ ద మెషీన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ.
1: ఈ మానవతా దేహం అనే యంత్రమును చాలా అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యమైనటువంటిది.
0: This human body, the machine, is most wonderful, mysterious.
1: అయితే ఈ యంత్రం దేని కోసం కనిపెట్టాడు?
0: What for is this machine invented?
1: తినటము, తిరగటము, త్రాగటము, లోభాలు అనుభవించుకోవటం దీనికోసం ఈ యంత్రాన్ని కనిపెట్టాడు.
0: Is this machine invented only for food, raiment and shelter, drink and eating and moving about?
1: కాదు కాదు.
0: No.
1: తినటము, త్రాగటము, జీవించటము కుక్క పశువాదులు కూడా జీవిస్తుంటాయి.
0: that kind of eating and roaming about are equally
1: done.
0: The human life is not given
1: Deho
0: for that.
1: Devalaya prakto jivo devasthanatanah.
0: Body is the temple of God.
1: Ee dehamane atvanti oka pedda devuni oka oka devalayam.
0: The body is the temple of God.
1: Alanti temple lo manam enta durvinyogam chesukuntunnam.
0: How we are misusing this temple, the body.
1: ఈ టెంపుల్ ని ఏ విధమైన సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మొట్ట గుర్తించి ఆ యొక్క దేహాన్ని అనేటువంటి టెంపుల్ లో మనం ప్రవేశించాలి.
0: We have to make proper use of this temple, the human body, and then step in.
1: కారు కొన్నావు, పెద్ద కారు.
0: You purchased a big car.
1: కీస్ నీ చేతిలో ఉంటుండాలి.
0: You have a key bunch.
1: కానీ ఈ కారును నడిపే విధానం ఏమిటని తెలుసుకున్న తర్వాతనే ఈ కారు నీకు ఉపయోగమవుతుంది.
0: You can make use of the car if you know the art of driving.
1: అట్లు లేకపోయినా ఈ కారే నీకు పెద్ద అపకారే అవుతుంది.
0: ఇఫ్ యూ నో డ్రైవింగ్, ఇఫ్ యూ డోంట్ నో దాట్, యూ విల్ బి పుట్ టు డేంజర్.
1: కనుకనే భగవంతుడు అందించినటువంటి ఈ యొక్క దేహం అనేటువంటి దేవాలయమును మనం సద్వినియోగపరచుకునేటువంటి యొక్క మార్గాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: Therefore we have to know the proper technique as to make use of the body in a proper direction.
1: ఈ పవిత్రమైన యంత్రమును ఎన్ని విధములైనటువంటి దుర్గుణములతోనో దురాచారంతోనో దుర్గంధంతోనో ఈ ఉపయోగపెడుతున్నారు.
0: This sacred machine, the human body, is misused. It is full of foul and filth.
1: ఈ మోహముల చేత మోసపడిపోతున్నారు మానవుడు.
0: Man is deceived because of attachment.
1: ఈ దేహం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: He is not able to know the fundamental truth behind this invention, the human body, the machine.
1: ఏదో పశుపక్షి మృగాదులు కదా అనుభవించినట్టుగా ఈ యొక్క దేహంను కూడాను అనుభవిస్తుండాలి.
0: He is just enjoying this sacred body just as like any other bird.
1: ఈ నిమిత్తమే భగవంతుడు ఈ శరీరాన్ని అందించలేదు.
0: God has not gifted this body for that purpose.
1: కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించాలంటే,
0: in order to know this truth,
1: దైవ ప్రేమను అనుభవించాలి.
0: We have to experience the divine love.
1: దైవ ప్రతిబింబమైన సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటి యొక్క దీనిని మనం అనుభవించాలి.
0: We have to experience the reflections of the divinity which are the human values.
1: సత్యము దైవమే, ధర్మము దైవమే, ప్రేమ దైవమే, శాంతి దైవమే.
0: Truth is God, righteousness is God, peace is God, love is God.
1: ఈ నాలుగు ఎరిగినటువంటి వాడే మానవుడు.
0: Is a true human if has all this power.
1: కానీ పశుపక్షి మృగాదులకు కేవలం ప్రేమ ఉంటుండాలి, కానీ మిగిలినటువంటి మూడు గుణములు లేవు.
0: Birds and beasts, they have love, but not the other.
1: కనుక మానవుడు దీన్ని సద్వినియోగపరచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
0: సో మ్యాన్ హ్యాస్ టు నో హౌ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
1: అప్పుడే ఈ మానవత్వం సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ బర్త్ ఇస్ రియలీ రిడీమ్డ్.
1: అది సార్థకం కాకుండా నిరుపయోగపరచుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి కాలమును వ్యర్థం చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ వేస్టింగ్ టైమ్ మిస్యూజింగ్ ద బాడీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదముల లోపల ప్రేమ కాలము చాలా ప్రధానమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద గిఫ్ట్స్ మోస్ట్ ప్రెషస్ ఆర్ ద లవ్ అండ్ ద టైమ్.
1: ఈ ప్రేమను పొందే నిమిత్తమై కాలమును సద్వినియోగం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ద టైమ్ టు రిసీవ్ లవ్.
1: ఈనాటి మానవుడు ఉన్న కాలం లోపల మూడు భాగములు దుర్వినియోగమే చేస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ మిస్యూజింగ్ వేస్టింగ్ 3 parts ఆఫ్ ద టైం.
1: ఇందులో ఒక్క భాగం కూడా సరైన సద్వినియోగపరచడం లేదు.
0: హీ ఈస్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ 1 portion ఆఫ్ ద టైం గివెన్.
1: ఈనాడు విద్యార్థులు ఉన్నారు.
0: టుడే వి హావ్ స్టూడెంట్స్.
1: విద్యార్థులు విద్యలో సద్వినియోగం చేస్తున్నారు అనుకుంటున్నారు.
0: They think that making proper use of time in
1: study. కానీ విద్యకు ఉపయోగించుకునేటువంటి కాలం కంటే కూడాను అవిద్యకు ఉపయోగించుకునేటువంటి కాలమే అధికంగా ఉంటుంది వారిలో.
0: In fact that they are wasting more time in other activities other than acquisition of knowledge.
1: గృహస్థుడైనటువంటి వాడు సద్వినియోగపరచుకునే నిమిత్తమై ఇచ్చినటువంటి సంసారమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మానవుడు.
0: The householder is also misusing, wasting his time.
1: సన్యాసి కూడాను సద్వినియోగపరచుకోవలసినటువంటి తన కాలమును, పవిత్రమైన కాలమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మూడు భాగములు.
0: సన్యాసి, an ascetic, is also misusing his time.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం, ఈ నాలుగు స్థానములు కూడాను మూడు భాగములు దుర్వినియోగమే చేసుకుంటున్నారు, కానీ సద్వినియోగం చేసుకోవటం లేదు.
0: All these 4 categories, the celibates, householder, the recluse and renunciants, are wasting 3 portions of the time.
1: సద్భావములు ఏ విధంగా ఉపయోగిస్తారు?
0: How are they making use of
1: సత్కర్మల్లో ఎంత ప్రవేశిస్తాడు?
0: How can they take the good action?
1: సత్చింతలు ఏ విధంగా చేయగలడు?
0: How can he entertain good thoughts?
1: చేయలేకపోతున్నాడు.
0: It's not possible to him.
1: ప్రయత్నం చేస్తున్నాడు కానీ అహంకారం ఎదుర్కొ పెట్టుకుని ఈ ప్రయత్నంలో మూసుకుపోతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి మేక్స్ ఎవ్రీ అటెంప్ట్ బట్ ఇట్ ది ఈగో దట్ కమ్స్ ఆన్ ద వే.
1: కనుకనే మానవుడు మొట్టమొట్ట ఈ కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్మంలో ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ అండర్టేక్ యాక్టివిటీ టు సాంక్టిఫై ద టైమ్ గివెన్.
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత కర్మణ్యేవ అధికారశ్చామ ఫలేషు కదాచన. కర్మ ఎందు నీ అధికారం ఉంటుండాలి.
0: దేర్ఫోర్ భగవద్గీత డిక్లేర్స్ యు హావ్ నాట్ ఎవ్రీ అథారిటీ.
1: ఫల నిమిత్తమై నీవు భ్రాంతి పడవద్దు.
0: డోంట్ బి క్యారీడ్ అవే బై
1: ఫల నిమిత్తమై నీవు దుర్వినియోగం చేయవద్దు.
0: డోంట్ వేస్ట్ యువర్ టైం.
1: ఫలాన్ని నీవు చింతించవద్దు.
0: డోంట్ థింక్ ఆఫ్ ద రివార్డ్.
1: కర్మను ఆచరించు.
0: అండర్టేక్ యాక్షన్.
1: అది ఏ నిజమైన డ్యూటీ ఇస్ గాడ్.
0: దట్స్ వాట్స్ మీన్ బై డ్యూటీ ఇస్ గాడ్.
1: ఆ యొక్క కర్మనే నీకు దైవత్వ రూపంగా సాక్షాత్కరిస్తాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ వి యాక్షన్ వుడ్ మానిఫెస్ట్
1: భక్తులమే భక్తులమే భక్తులమే అనుకుంటున్నారు.
0: వి కన్సిడర్ అవర్ సెల్ఫ్ ఎస్ డివోటీస్.
1: సర్వీస్ చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
0: యు కెనాట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ బై సర్వీస్.
1: ఆ సర్వీస్ కూడాను దైవభావంతో సర్వీస్ చేయాలి.
0: You have to render service with the divine
1: sarvulu endu unnatundi daivame ani chintinchali.
0: Think that God is everywhere in everyone.
1: Ishavasyam idam jagattu annu bhavinchali.
0: Consider that God is present in the entire universe.
1: Nee evaru village vallaku poi seva chesanu.
0: That you have gone to that village and
1: nee edo flood vachinatundi vallaku seva chesanu.
0: That I saw those flood victims.
1: Ani ee vidhanga evaruku seva chesanu anukunte idi sariyaina seva kadu.
0: If you think that you are rendering service to some others, it's no service at all.
1: Neeku oka chinna udaharanam untundadi.
0: A small example.
1: Pavitramainatundi bhagavatam.
0: Bhagavatam stands in
1: Bhagavatam cheppedi emti baga avutamu anetundi cheptundi.
0: Bhagavatam is taught baga avutamu, that will be good.
1: భాగవతంలో సర్వ వస్తువులు యొక్క సారము ఉంటుండాలి.
0: భాగవత కంటెన్స్ ది ఎసెన్స్.
1: సర్వ వేదాంత సారము ఉంటుండాలి.
0: ఇట్ హస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీ.
1: భాగవతము ఐదు అక్షరాలు.
0: భాగవతము ఫైవ్ లెటర్స్.
1: భా భక్తి.
0: భా డివోషన్.
1: గా జ్ఞానము.
0: గా విజ్డమ్.
1: వా వైరాగ్యము.
0: వా రెన్సియేషన్.
1: తా తపస్సు.
0: తా తపస్సు పెనెన్స్.
1: ఈ నాలుగింటిని చేస్తుంటే ముక్తిని పొందిపోతాం.
0: విత్ ఆల్ దీస్ ఫోర్ యుల్ హావ్.
1: అది ఏ కడపటి అక్షరము.
0: That is the liberation, the final, ultimate.
1: కనుక ఈ భాగవతంలో ఉన్నటువంటి గోపికుల యొక్క అంతరాత్మను మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to understand the inner significance behind all this.
1: గోపాలుడు గోకులమును వదలి మధురకు వచ్చి చేరి అనేక విధములుగా కూడాను రాజ్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొని రాజును తీర్చిదిద్దేటువంటి యొక్క మార్గంలో ప్రవేశించాడు.
0: గోపాల లెఫ్ట్ గోకుల and has gone to Madhura and he has taken active involvement in running the entire kingdom and shaping, molding the kingdom in a proper way.
1: Gokulam yokku vasulainatundi gopikalu gopalu kudanu chaala paritapistunnaru.
0: The inhabitants of Gokulam were feeling very sad.
1: Gokulam anta kudanu endabarinattiga untundadi.
0: The entire Gokulam looked as if it's barren.
1: Lifeless ga kanipistundadi.
0: It looked as if it's lifeless.
1: Yem cheyalanatundi vaaku tochaledu.
0: They didn't know what to do.
1: తినడానికి తిండి గాని కట్టడానికి వస్త్రం కాని లేకపోలేదు.
0: There is no shortage of dirt for food or clothing.
1: ఉండి వారు భుజించడం లేదు.
0: They have food but they couldn't partake.
1: అన్ని సుఖములు ఉండి కూడాను అనుభవించడం లేదు.
0: They have all comforts but they could not enjoy.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మా యొక్క శ్వాస స్వరూపుడైనటువంటి గోపాలుడు మా వెంట లేడు.
0: God, Gopala, the very breath of our life, is not here.
1: రాత్రిం పగలు కూడాను చింతిస్తూ వచ్చారు.
0: They are feeling very sorry day and night.
1: దేహములు కృశిస్తూ వచ్చాయి.
0: In fact, they are very weak.
1: మనసులు చాలా ఆందోళన పడుతూ వచ్చాయి.
0: The minds are very much worried.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మధురలో ఉన్నటువంటి గోపాలుడు,
0: గోపాల, who was there in Madhura at that time,
1: తన మిత్రుడైనటువంటి ఉద్ధవుని పిలిచి,
0: he summoned ఉద్ధవ.
1: ఇదే ఉద్ధవ సందేశము అని.
0: This is called the message of ఉద్ధవ.
1: ఉద్ధవ,
0: ఉద్ధవ,
1: గోపికలు నా నిమిత్తమే చాలా పరితపిస్తున్నారు.
0: గోపికస్ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్.
1: నీవు వెళ్లి వారి చక్కని ప్రబోధం చేసి వారి మనస్సును శాంతిపరచడము అన్నాడు.
0: హీ వాంటెడ్ ఉద్ధవ టు గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దెమ్, పాస్ ఆన్ ద మెసేజ్.
1: ఉద్ధవుడు సహజంగా గొప్ప జ్ఞానియే.
0: ఉద్ధవ ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: గొప్ప వేదాంతియే.
0: ఇస్ ఎ ఫిలాసఫర్.
1: ఇది ఆత్మజ్యోతిని వెలిగింపజేసేటువంటి దైవత్వము తనకు అర్థమైనటువంటి విషయమే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ నోస్ హౌ టు లైట్ the lamp of inner wisdom.
1: భగవంతుడు సర్వజ్ఞుడు అనేటువంటిది తనకు తెలుసును.
0: He knows God is omniscient.
1: కృష్ణుడు సర్వవ్యాపకుడు అనేది తెలుసును.
0: God is all pervasive.
1: కానీ తెలిసినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: But it doesn't matter if you simply know.
1: గోపికలకు వెళ్లి, అమ్మా గోపికలారా, గోపాలురారా, కృష్ణుడు సర్వాంతర్యామి, ఒక మధురలో మాత్రమే కాదు సర్వత్రా ఉంటున్నాడు.
0: He went to Gokulam.
1: ఎందుకలడు అందులేడని సందేహం వలదు.
0: He went to Gokulam and called everybody here.
1: Sarvata Panipadam.
0: God is everywhere.
1: Sarvata Stutimalloki. Sarvam Uttishtati. Ekkada chusina untunnadu
0: Krishna. His feet and his hands or heads are spread everywhere. You will find him all over.
1: Appudu Gopikalu navvinaru.
0: Then Gopika smiled.
1: Aa navvu kudunu aanandamto navvinatundi navvu kaadu.
0: It's not a smile or born happiness. Elanto
1: navvinaru.
0: They just made fun of it.
1: Ayya Uddhava.
0: Uddhava.
1: Neevu cheppavachchu.
0: You can tell.
1: Kaani దీన్ని అనుభవించగలవా?
0: యు సే ఆల్ దాట్ బట్ హ్యాస్ ఇట్ కమ్ టు యువర్ ఎక్స్పీరియన్స్?
1: నీవు నిర్గుణ నిరాకారతత్వాన్ని భగవంతుని యొక్క దీని ఎందుకు ప్రేమిస్తూ నిర్గుణ నిరాకారతత్వాన్ని మాకు బోధిస్తున్నావు?
0: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ బీన్ టీచింగ్ ద ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ డివినిటీ టు
1: us. ఇవి మాకు అక్కరలేదు.
0: వి డోంట్ వాంట్ దట్.
1: సగుణ సాకారమే మాకు అత్యవసరము.
0: వి వాంట్ ద గాడ్ విత్ ద ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్.
1: సాకారం లేనటువంటిది నిరాకారంలో ఏమి రుచి ఉంటుండాలి?
0: వాట్ టేస్ట్ ఈస్ దేర్ ఇన్ ఫార్మ్లెస్ డివినిటీ?
1: ప్లాస్టిక్ వేర్స్ ఉంటాయి, ఎన్నో చిక్కుతుంటాయి.
0: We have got plastic articles, many.
1: కానీ ప్లాస్టిక్ ఫలములు ఎన్నో చిక్కుతుంటాయి.
0: You have any plastic fruits?
1: కానీ అవంత మనం భుజిస్తున్నామా?
0: Do you eat plastic fruits?
1: కానీ ప్లాస్టిక్ ద్రాక్ష వలెనే కనబడుతుంది.
0: You have plastic grapes too.
1: కానీ ఆ ద్రాక్షని మనం ఏమైనా భుజిస్తున్నామా?
0: But do you eat them?
1: లేదు.
0: No.
1: ఇవంతా కూడా మాటలు మ్యాజిక్లే, కానీ అనుభూతికి సంబంధించినటువంటి ఆనందములు కావు అన్నారు.
0: That's all gimmicks or verbosity of the word, but it's not the bliss in reality.
1: మాకు ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క కృష్ణుని మాకు చూపించు అంతే చాలు.
0: You show us Krishna.
1: నీ వేదాంతము, నీ యోగము, నీ యొక్క ప్రజ్ఞ మాకు అక్కర్లేదు.
0: We are not concerned with your scholarship.
1: వాళ్ళు చెప్పారు. అది ఉద్దవం చూచి వారు మాట్లాడటం లేదు.
0: They were not talking to the
1: వారి హృదయములు భగవంతునికి అర్పితమైపోయినాయి.
0: In fact, they have surrendered their hearts to God.
1: మా హృదయాన్ని కృష్ణుడు అపహరించాడు.
0: Krishna has stolen our hearts.
1: కనుక అతన్ని మేము హరి అని పిలుస్తున్నాము.
0: So we call Krishna as Hari.
1: హరించిన వాడు కనుకనే హరి అని పిలుస్తున్నాము.
0: The one who has stolen is Hari.
1: కనుక అట్టి హరి యొక్క తప్ప మాకు మనసులో ఇంకొకటి లేదు.
0: We have no place for anyone other than Hari. We have only one mind. We don't have many. Even that mind is not with us.
1: కృష్ణుడితో పాటు మధురకు వెళ్ళింది.
0: ఇట్ హెస్ ఫాలోడ్ కృష్ణ టు మధుర.
1: కనుక ఆ యొక్క హరిని నాకు తెప్పి చూపించమన్నారు.
0: యు షోస్ హరి డైరెక్ట్లీ.
1: ఒక్క మనసే అన్నటువంటి వాక్యము ఆ ఉద్యమని యొక్క మనసు తిరిగిపోయింది.
0: The declaration that they have only one single mind brought a change.
1: అదే దైవత్వానికి మూల కారణము.
0: In fact, that's the main cause.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అటువంటి నిర్మలమైనటువంటి దైవత్వాన్ని ఒక్క మనసుతో మాత్రమే మనం అరికట్టాలి.
0: In fact, you can visualize the divine manifestation which is attributeless, formless, pure, unsullied and unpolluted.
1: కృష్ణునికి అర్పితం చేశాము.
0: We have surrendered to Krishna.
1: ఒక్క కృష్ణుడు తప్ప మేము ఒక్కరికి మరొక ముఖం చూడము.
0: We are not prepared to look at anybody's face now.
1: అని చెప్పి ఆ లోపల భ్రమరం వచ్చింది.
0: In the meantime came the butterfly.
1: అప్పుడు భ్రమరంతో పంపిస్తున్నారు సందేశం.
0: Then they sent a message through this butterfly.
1: ఉద్ధవుని వైపు చూడటం లేదు.
0: They didn't look at Uddhava.
1: ఉద్ధవుని వైపు చూస్తే మా యొక్క ప్రతిజ్ఞకు భంగం కలిగినట్టు అవుతుంది.
0: We will be transcending the discipline. So they were not looking
1: at
0: it. Is enough if Krishna is there.
1: మేము శ్రవణం చేయడానికి కృష్ణుని యొక్క మురళి నాదమే చాలు.
0: Is enough that if you are able to listen
1: Krishna to the ఆనందాన్ని అనుభవించడానికి కృష్ణ యొక్క ప్రేమ తత్వమే మాకు చాలు.
0: Love of Krishna is enough for us to enjoy and experience.
1: ఇతర రూపములు కాని, ఇతర శబ్దములు కాని, ఇతర వాక్యములు కాని మాకు అక్కర్లేదు.
0: We don't want any other forms or sounds or teachings of anyone.
1: కనుక నీవు మా హృదయాలంతా ఎండిపోయినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ హార్ట్స్ ఆర్ డ్రై.
1: కృష్ణుని నిమిత్తమై ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి మా కన్నులంతా కాయలుగాచినవి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ క్రైడ్ అండ్ క్రైడ్ ఫర్ హిమ్.
1: మా కన్నుల్లో ఒక్క డ్రాప్ అయినా కూడా నీటి బిందువు లేదు.
0: వీ హావ్ నాట్ లెఫ్ట్ విత్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ టియర్ ఇన్ అవర్ ఐస్.
1: మా హృదయం చూస్తే అంతకంటే ఎక్కువ మండిపోతుండాలి.
0: అవర్ హార్ట్స్ ఆర్ ఆల్సో బర్నింగ్ రైట్ నౌ.
1: ఇలాంటి నీళ్లు లేని మా హృదయం అనేటువంటి నది లోపల నీ కృష్ణుడు సందేశం అనేటువంటి పడవను వేసుకుని ఎట్ట వచ్చావు సిగ్గు లేకుండా.
0: అవర్ హార్ట్స్ ఆర్ డ్రై వితౌట్ ఎనీ వాటర్ విత్ వాట్ ఫేస్ యూ వాంట్ టు రీచ్ అస్ క్రాసింగ్ క్రాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బోట్.
1: ఇసుకులో పడవను నడపగలవా?
0: కెన్ యూ కమ్ ఆన్ బోట్ అక్రాస్ ద శాండ్?
1: కాబట్టి మా హృదయం అంతా ఇప్పుడు ఇసుగ్గా మారిపోయింది.
0: So our heart is full of sand, the desert.
1: దీంతో నీ యొక్క సందేశం అనేటువంటి పడవను పెట్టవద్దు.
0: And don't allow the boat
1: of the message. నీ వెళ్ళు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి.
0: Better you go back to your place where you have come from.
1: నిర్గుణ బ్రహ్మము.
0: You believe in attributeless.
1: మాకు నిర్గుణ బ్రహ్మం అవసరం లేదు.
0: We don't want
1: సగుణ బ్రహ్మమే మాకు సత్యవసరం.
0: We want God with attributes.
1: అని చెప్పి
0: so saying
1: నీవు వెళ్ళిపోమన్నారు.
0: They want him to return.
1: అప్పుడు ఉద్ధవుడు చాలా తెలివి తెచ్చుకుని నేను జ్ఞానిని అనుకున్నాను, నేను జ్ఞానిని కాదు.
0: He picked up his intelligence and he said,
1: నేను పరమ అజ్ఞానిని, నేను
0: ignorant
1: అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి కృష్ణుని సందేశం అనేటువంటి ఒక పేపర్ను అందించాడు.
0: Declaring that is an ignorant one, he handed over to them the message of Krishna, a paper.
1: దీన్ని మీరు చదవండి అంతే చాలు.
0: He wanted them to read.
1: అయ్యా ఉద్దవా, మేమున్నది ఎక్కడున్నాము? పట్టణంలో కాదు, పల్లెల్లో ఉన్నాము, కుగ్రామంలో ఉన్నాము.
0: ఉద్దవా, we are not living in cities, we are living here in
1: Hamlet. ఏ స్కూలు కానీ ఏ యొక్క విద్యా విధానం కానీ మాకు ఏమీ తెలియదు.
0: In this village there is no school at all.
1: మాకు ఏ మాత్రము అక్షర జ్ఞానమే లేదు.
0: We don't have any literacy.
1: మేము మా యొక్క జీవితం అంతా అక్షరంలో లీనమైపోయింది.
0: And in fact our entire life got
1: అక్షర జ్ఞానమే లేనటువంటి వారు ఈ లేఖని ఏ రీతిగా మేము చదవగలము?
0: And we don't know alphabets, how do you expect us to read the message?
1: మాకు అక్కర్లేదు, తీసుకుని పోమన్నారు.
0: We don't want this message, but you take it with you.
1: ఏమి కృష్ణుడి యొక్క లేఖను వెనుకకు పంపుతున్నారా అని అతనికి ఒక విధమైన ఉద్రేకం వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ హెసిటేటెడ్ బికాజ్ దీస్ పీపుల్ వాంట్ హిమ్ టు టేక్ బ్యాక్ ద మెసేజ్ ఆఫ్ కృష్ణ.
1: రాగ ద్వేషములు కానీ,
0: ఐదర్ అటాచ్మెంట్ ఆర్ హేట్రెడ్,
1: ఈ యొక్క ఆనంద సుఖములు కానీ,
0: ఐదర్ బ్లెస్ ఆర్ హ్యాపీనెస్,
1: భక్తునికి పూర్తి సమత్వమే.
0: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు ఈక్వానిమిటీ.
1: కానీ ఈ భక్తునికి ఈ విధమైన క్రోధం వచ్చింది.
0: And this devotee Uddhava was angry at the time.
1: అప్పుడు గుర్తించినటువంటి గోపిక చెప్పింది.
0: ఏ గోపిక, హావ్ యు నోన్ దట్? ఉద్ధవ,
1: నీవు జ్ఞానివని భ్రమిస్తున్నావు.
0: యు ఆర్ క్యారీడ్ అవే ఇన్ యువర్
1: అజ్ఞానివి.
0: యు ఆర్ పర్ఫెక్ట్లీ టోటల్లీ ఇగ్నోరెంట్.
1: మాకు కృష్ణుని యొక్క దీన్ని చదవకూడదని మాకు ఇష్టం లేదు.
0: వీ డోంట్ వాంట్ టు రీడ్ ది మెసేజ్.
1: మాకు చదువు రాదు.
0: వీ డోంట్ లెర్న్.
1: అంతే కాకుండా అంతో ఇంతో అక్షర జ్ఞానం తెలిసినప్పటికీ,
0: though we know how to read to some extent,
1: ఆ కృష్ణుని యొక్క లేఖను మేము చూచిన తక్షణమే మా దుఃఖంతో కంచిదారులు కారిపోతాయి.
0: As we pick up the message and start reading, we start shedding the tears.
1: ఆ కంటిదారాల చేత ఈ అక్షరములంతా చెదిరిపోతాయి.
0: All letters will naturally fade out, get erased.
1: మరొక కారణం కూడా ఉంటుంది.
0: There is another reason too.
1: మా హృదయమంతా కృష్ణుని యొక్క వియోగం చేతనే అంత దగ్ధమైపోతుంది.
0: In fact, that's burning in our hearts due to separation from Krishna.
1: ఆ కృష్ణుని యొక్క వియోగమే మాకు చాలా మంటలుగా ఉంటుంది.
0: And the separation is something like burning.
1: అలాంటి మంటలుగా ఉన్నటువంటి మా హస్తంతో ఆ యొక్క లేఖను మేము పట్టుకుంటే అది కూడా భస్మమైపోతుంది.
0: With these burning hands, if we pick up the paper and start reading, the paper would get burned.
1: కనుక మా యొక్క అవస్థ నీవేమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: You are not making an attempt to know our plight.
1: కనుక నీతో మేము మెసేజ్ పంపడం మాకు ఇష్టం లేదు.
0: We don't want to send through you our message.
1: మాకు కృష్ణుడికి ఒకే సంబంధమే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలేషన్షిప్ బిట్వీన్ అస్
1: అని చెప్పి,
0: దే సెడ్ సో,
1: ఆ తుమ్మెదను కారణంగా తీసుకుని,
0: టేకింగ్ దట్ హనీ బీ యాజ్ ఎన్ ఎక్స్క్యూజ్,
1: ఒకసారి కన్నెత్తి చూడమని చెప్పవా మా మాట శ్రీకృష్ణతో.
0: దే వాంటెడ్ హనీ బీ టు కన్వే ద మెసేజ్ to Krishna that he should look at them lifting his eyes at least once.
1: Enda barina madu jeevita sumamunu chiguru pettaga vega cheyamanuma cheyamanuma.
0: Our hearts are barren and dry like a desert. And there's no flowering at all. By his kind, gentle looks, let them flower and blossom.
1: Mabbu grammina madu manasa vidilo Krishna bhanuni tejamu nilupamanuma nilupamanuma.
0: Across the sky of our mind, they're full of clouds all over there.
1: మా హృదయమైనటువంటి బాట పూర్తి చీకటిగా ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్స్ ఆర్ పిచ్ డార్క్.
1: ఎక్కడ పోవాలి, ఏం చేయాలనేటువంటి మాకు దిక్కు తోచటండి.
0: వి డోంట్ నో వేర్ టు గో అండ్
1: అలాంటి మా మబ్బురు కప్పినటువంటి మా హృదయ వీధి లోపల కృష్ణు భాను అనేటువంటి ఒక జ్యోతిని వెలిగించమని చెప్పు.
0: ఇన్ అవర్ హార్ట్స్ విచ్ ఆర్ టోటల్లీ డార్క్ అండ్ క్లౌడీ, లెట్ ద కృష్ణ లైట్ ద ల్యాంప్.
1: ఈ విధంగా వారు సందేశాన్ని పంపుతూ వచ్చారు.
0: దాట్స్ ద వే హౌ దే సెండ్ ద మెసేజ్.
1: ఇంకా ఈ సందేశం ఈ భ్రమరం ఏ రీతిగా అందించగలదని యోచించి,
0: థింకింగ్ హౌ దిస్ బట్ దిస్ బీ కుడ్ క్యారీ ద మెసేజ్,
1: రాధిక చెప్పింది.
0: రాధిక సెడ్,
1: అయ్యో మా జీవితం అంతా ఈ విధంగా ఉంది, పోనీ మేము మరణిస్తాం, నీ చింతనలోనే మేము మరణిస్తాం.
0: వి ఆర్ ప్రిపేర్ టు డై థింకింగ్ ఆఫ్ యూ.
1: కృష్ణ, నీవు తిరిగి పుట్టినప్పుడు, తిరిగి నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు, ధర్మ సంస్థాపనగా నీవు అవతరించినప్పుడు మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుంటారు.
0: Krishna, as we die now because of separation, when you are born again to bring down that righteousness, see that we are born

0: O God, if as you stand like a tree, let me be a creeper twining around you.
1: నీవే ఒక వృక్షంగా పుట్టినావా ఈ జగత్తులో. మేము నీకు క్రీపరిగా వచ్చి నిన్ను అల్లుకొని పోవాలి. ఆ విధంగా మాకు జన్మం ఇచ్చేవారు.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూ స్టాండ్ హియర్ యాజ్ ఎ ట్రీ, లెట్ మీ బి బోర్న్ యాజ్ ఎ క్రీపర్ ట్వైనింగ్ రౌండ్ యూ.
1: పుష్పంబువై నీవు పొలుపొందుచుండినా తుమ్మెదనై నేను తిరుగుచుందు తిరుగుచుందు.
0: ఇఫ్ యూ ఆర్ బోర్న్ హియర్ like a flower that blossoms in all its beauty, let me be the honey bee going round you.
1: నీలో ప్రవేశించడానికి చుట్టూ నీ యొక్క పేరు చెప్పుకుంటూ నీలో ప్రవేశిస్తాం.
0: I go round you like a honey bee singing your name.
1: అలాంటి జన్మ మాకు ప్రసాదించు.
0: Grant us that life.

0: పరచుకొని పారెద నేను సెలయేరునై సెలయేరునై.
1: కృష్ణ, యాజ్ యూ స్టాండ్ లైక్ ఎ మేరు మౌంటైన్, లెట్ మీ బి దేర్ యాజ్ ఎ వాటర్ ఫాల్స్ ఫాలింగ్ క్రాస్.
0: వర సముద్రుడే నీవైనా, సముద్రుడే నీవైనా.

0: If you, oh Krishna, if you are here as a mighty ocean, we'll all be the rivers that merge in you.
1: కనుక ఇలాంటి జన్మమైనా మాకు అందించమని వారు కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ లైఫ్.
1: అది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఈస్ వన్ పాయింట్.
1: భిన్నత్వంతో కూడినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ వన్ ఆఫ్ మల్టిప్లిసిటీ.
1: భక్తి భక్తి భక్తి అనగా వ్యక్తి సమస్త యొక్క ఏకత్వాన్ని గుర్తించి బోధించేటువంటిది నిజమైన వేదాంతము.
0: The true philosophy comprises establishing the relationship between the individual and the cosmos. The individual.
1: సమష్టి దైవతత్వము.
0: దట్ కమ్యూనిటీ కాస్మోస్ ఇస్ డివినిటీ.
1: కాబట్టి వ్యక్తి అనేటువంటిది దైవత్వంతో కూడినప్పుడే సమష్టి స్వరూపాన్ని పొందుతుంది.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ జాయిన్స్ ది డివినిటీ దట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్ ద కాస్మోస్.
1: ఈ సమష్టి తత్వాన్ని మేము కోరుతున్నాం కానీ వ్యక్తి తత్వం అనేటువంటి నేరో మార్గాన్ని మేము కోరటం లేదు.
0: వీ వాంటెడ్ దట్ కాస్మిక్ కాన్షియస్నెస్ నాట్ అట్ ద లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: కనుక ఈ విధమైనటువంటి బోధనలు నడిపినటువంటి వారు గోపికల యొక్క భక్తి.
0: There stands the devotion of Gopikas.
1: కనుక మనం ఏ విధంగా చేయాలి ఈనాడు? ఎలాంటి సేవలు చేయాలి?
0: What kind of services we do?
1: ఎవరికి చేసినా దైవానికే చేస్తున్నామని భావించాలి.
0: You may serve anybody, but consider your service.
1: The best
0: to
1: way
0: God.
1: To love God is to love all, serve all.
0: The best way to love God is to love all and serve all.
1: అందరి ఎందు దైవత్వం ఉన్నదనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: హావ్ ద ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: అన్ని పదార్థముల ఎందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనే విశ్వసించాలి.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది మెటీరియల్.
1: అంతా దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద డివైన్ మానిఫెస్టేషన్.
1: ఏ రూపమును ధరించినా ఏ రూపము ధరించినా
0: ఎనీ ఫార్మ్ దట్ హి మే టేక్
1: ఏ వస్తువుగా మారినా
0: హి మే టేక్ ఎనీ ఆఫ్
1: ఏ ప్రదేశమునకు పోయినా
0: మేబీ ఇన్ ఎనీ ప్లేస్
1: సర్వత్ర దైవ యొక్క స్వరూపమే.
0: యు ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
1: ఆ దైవత్వం లేనటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ నథింగ్ నో ప్లేస్ వాట్స్ ఎవర్ వేర్ యూ డోంట్ హ్యావ్ గాడ్.
1: కనుక నేను నేను అని నీవు పలుకుతున్నావు ఉద్ధవా.
0: ఉద్ధవా యూ కాల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్
1: ఈ నేను అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు దైవత్వం ప్రాప్తించదన్నారు.
0: సో లాంగ్ యూ స్టాండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఐనెస్ యూ కెనాట్ అండర్స్టాండ్ డివినిటీ.
1: మా నేను అనేటువంటిది కూడా కృష్ణుడితో వెళ్లిపోయింది.
0: వీ హావ్ ఫర్గాటన్ ది సెన్స్ ఆఫ్ ఐనెస్.
1: మాకు ఐ అనేటువంటి ఒక తత్వమే మాయందు లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దిస్ నారో ఐనెస్.
1: నేను అనేటువంటి ఉండినప్పుడే నీవు అనేటువంటి బయలుదేరుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ దేర్ అరైజ్
1: నేను నీవు అనేటప్పుడు ప్రపంచమంతా చేరిపోతుంది.
0: వెన్ వన్ దేర్ ఇస్ దిస్ ట్విన్ ఫీలింగ్ ఐ అండ్ యూ దేర్ లైస్ ద వరల్డ్.
1: మాకు ఈ అనేకత్వం మాకు అక్కర్లేదు.
0: వీ డోంట్ వాంట్ దిస్ ప్లూరాలిటీ.
1: మాకు ఏకత్వమే అత్యము.
0: వీ వాంట్ యూనిటీ.
1: కనుక అదే సత్యము.
0: దట్ ఇస్ ట్రూ.
1: అదే నిత్యము.
0: దట్ ఇస్ ఎటర్నల్.
1: అదే నిజమైనటువంటి మార్గము.
0: దట్ ఇస్ ద కరెక్ట్ పాత్.
1: కనుక ఈ సత్యాన్ని వారు ప్రబోధించారు ఉద్ధవునికి కూడా.
0: ఇన్ ఫ్యాక్ట్ దే టాట్ దిస్ టీచింగ్ ఈవెన్ టు ఉద్ధవ.
1: ఈనాడు
0: టుడే
1: సత్యసాయి ఓల్డ్ స్టూడెంట్స్ అయినటువంటి అనంతపురం పిల్లలు
0: ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అని పేరు పెట్టుకున్నారు.
0: దే నేమ్ దేర్ అలమ్నీ అసోసియేషన్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి.
1: కానీ ఆ మదర్ సాయికి తగినట్టుగా వాళ్ళు చక్కని ప్రబోధనలు చేస్తున్నారు, సేవలు సలుపుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వర్కింగ్ అండ్ సర్వింగ్ ఇన్ అకార్డెన్స్ టు ది సీక్రెట్ నేమ్ ది అసోసియేషన్. మీరు
1: అంతా రిపోర్ట్ కూడా విన్నారు.
0: యూ హావ్ లిసన్ టు ద రిపోర్ట్.
1: ఉన్నది తక్కువే కానీ చేసినది ఎక్కువగా ఉండాలి.
0: In fact, they did much more than what they said.
1: నేను మీ రిపోర్ట్ అంతా కూడా అడ్వర్టైజ్ మాదిరి తీసుకుని రావకండి, చాలా చిన్నదిగా తీసుకుని రండి అని చెప్పారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్వామి వాంటెడ్ దెమ్ టు ప్రెజెంట్ ద సమ్మరీ. ది
1: జిస్ట్ వల్ల వారు ఎంతో చేసినప్పటికీ చాలా చిన్నదిగా తగ్గించుకుని వచ్చారు.
0: దో దే డిడ్ మైటీ థింగ్స్ దే ప్రెజెంటెడ్ బ్రీఫ్ రిపోర్ట్.
1: కానీ వారు చాలా సేవలు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డూయింగ్ ఎ లాట్.
1: ఇక్కడే కాదు,
0: నాట్ ఓన్లీ హియర్.
1: ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి యొక్క బిడ్డలంతా ఉన్నారు.
0: ద మెనీ దట్ లెఫ్ట్ దిస్ ప్లేస్
1: వాళ్ళంతా కూడా కెనడాలో, అమెరికాలో, జర్మనీలో, జపాన్ లో అన్ని వైపులు కూడా మన పిల్లలంతా పోయి చేరారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్, కెనడా, జర్మనీ,
1: అంతా కూడా ఈ సేవలు చేస్తున్నారు.
0: దే ఆర్ రెండరింగ్ సిమిలర్ సర్వీస్ ఎవ్రీవేర్.
1: సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనేటువంటి దాని పేరును పెట్టుకుని ఎంతనో సేవలు చెబుతున్నారు.
0: దే హావ్ బీన్ సర్వింగ్ ది ఎంటైర్ కమ్యూనిటీ వేర్ ఎవర్ దే ఆర్ క్యారింగ్ ద బ్యానర్ ఆఫ్ శ్రీ సత్యసాయి
1: కూడా దాంట్లో ఖర్చు పెట్టి సేవలు చెబుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్పెండింగ్ ఆల్ ద మనీ దే ఎర్న్.
1: ఎందుకోసం మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు అడిగినప్పుడు
0: వెన్ పేరెంట్స్ హావ్ ఆస్క్డ్ దెం వై డు యు డు లైక్ దట్
1: పిల్లలు సరైన జవాబు చెప్తున్నారు.
0: దే ఆర్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్.
1: నాన్న, అమ్మ, మీరు మమ్మల్ని చదివించారా?
0: Father, mother, have you educated us?
1: మమ్మల్ని చదివించినంత కూడా స్వామి.
0: ఓ స్వామి ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
1: ఫ్రీ ఎడ్యుకేషన్ మాకు అందించాడు.
0: భగవాన్ గేవ్ అస్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: మా హెల్త్ అంతా కూడా డాక్టర్స్ పెట్టి ఫ్రీ హెల్త్ అంతా కూడా అందించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్.
1: కాబట్టి హెల్త్ వెల్త్ ముఖ్యమైనటువంటిది.
0: హెల్త్ ఇస్ ద వెల్త్.
1: ఆ హెల్త్ వెల్త్ మా స్వామియే.
0: హెల్త్ అండ్ వెల్త్ ఇస్ స్వామి ఓన్లీ.
1: మేము సంపాదించినంత కూడా దాన ఖర్చుకే పెట్టాలి.
0: ఆల్ దట్ వీ ఎర్న్ షుడ్ బి స్పెంట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: దుర్వినియోగం ఒక కాయస కూడా మేము ఖర్చు చేయము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఆర్ నాట్ మిస్యూజింగ్ వేస్టింగ్ సింగిల్ పైసా
1: చెప్పి
0: దే ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్.
1: కట్ట కనపటికి తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళు మార్పు తెప్పించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పేరెంట్స్.
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్.
1: మన జనరల్ హాస్పిటల్ లోపల,
0: ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్,
1: ఐ డాక్టర్ వంశీ అని ఉండాలి.
0: ఐ డాక్టర్ ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్.
1: ఆమె విడో పాపం.
0: She's a widow.
1: ఆమెకు ఒక బిడ్డ ఉంటుండాలి.
0: She has a daughter.
1: ఆ బిడ్డను మన కాలేజీలో చదివించింది.
0: She studied in our college.
1: అమ్మ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుండాలి.
0: Now she is in Australia.
1: భర్తతో ఉంటుండాలి.
0: She's staying with her.
1: భర్తను కూడా మార్పు చేపించింది.
0: She brought a change.
1: భర్త కూడా ఈ సేవలో ప్రవేశించాడు.
0: Husband is also serving.
1: ఆమెది ఆయనది ఇద్దరి ఖర్చు పెట్టి అన్ని విధాల సేవలు చదువుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్పెండింగ్ దేర్ మనీ ఫర్ సర్వీస్ యాక్టివిటీ.
1: వారికి బిడ్డలు లేదు.
0: దే హావ్ నో చిల్డ్రన్.
1: తల్లి వచ్చి మా బిడ్డకు బిడ్డని ప్రసాదించాలి స్వామి అన్నారు.
0: మదర్ కేమ్ అండ్ సెడ్ టు ప్రే.
1: అమ్మాయి చెప్తుంది, నాకెందుకు ఈ బాధ్యత?
0: డాటర్ సేస్
1: ఈ బంధన నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీ.
1: స్వామి నా సర్వస్వము.
0: స్వామి ఇస్ ఎవ్రీథింగ్.
1: కనుక నాకు ఈ బంధంలో నేను ఏమాత్రం తగులుకోలేదు, తలుచుకోలేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ దిస్ బాండేజ్.
1: స్వామి అందరూ నా యొక్క అక్కలు చెల్లెండ్రే.
0: ఆల్ ఆర్ మై సిస్టర్స్.
1: వారి బిడ్డలందరూ నా బిడ్డలే.
0: దేర్ చిల్డ్రన్ ఆర్ మై చిల్డ్రన్.
1: నాకు అక్కర్లేదు. నేను స్వేచ్ఛగా సేవ చేసుకునేటువంటి ఒక మార్గాన్ని నాకు అనుగ్రహించమని కోరింది.
0: అలౌ మీ టు ట్రేడ్ ఫ్రీలీ.
1: ఈ విధమైనటువంటి కోరికలు కోరేటువంటి ఒక స్త్రీల లోపల ఎంతో మంది కనిపిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ విమెన్ హూ ప్రే ఫర్ దాట్.
1: కానీ మగపిల్లల్లో ఎవరూ కనిపించడం లేదు.
0: మెన్ నన్ ఆర్ దేర్.
1: ఇంతేకాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొన్ని చరిత్రలు పురాణం ఎందుకు కూడాను
0: ఇన్ సర్టన్ ఎపిక్స్ అండ్ సెక్రెట్
1: లోపల భక్తి ప్రపత్తులు అభివృద్ధి కావించుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ విమెన్ హూ హావ్ గాట్ లాట్ ఆఫ్ డివోషన్.
1: మరణించినటువంటి సత్యవంతుని కూడా యమధర్మరాజు వెంట పడి తను తిరిగి ఆ ప్రాణమును కూడా తెచ్చుకున్నటువంటి ఒక సావిత్రి.
0: We know of Savitri who brought back
1: గత జీవుడు పతి బతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వి గారి.
0: That Savitri belongs to the sacred land who brought her dead husband back
1: to life. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే పృథ్వీ చంద్రమతి భారతీయ గాది.
0: And in fact the Chandramati who pacified the burning flames all over belongs to this country.
1: పునసదిత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరా జాత గాది.
0: In fact Sita who stepped into the furnace and flames to prove her
1: character. కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణి గాదే.
0: దమయంతి హూ బ్రాట్ ఆన్ ఎంటైర్ థింగ్ టు
1: అసత్ సాగర వేసి తక్ష్మాతలమున భర్త తాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు కాదే పంట భూమి. మన భారతదేశము స్త్రీల వల్ల ఇంత పంట భూమిగా మనకు తయారైపోయింది.
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ఫెర్టైల్ ల్యాండ్ బికాస్ ఆఫ్ సచ్ విమెన్.
1: కనుకనే అలాంటి స్త్రీలంతా ఉండటం చేతనే భారతదేశమే కాదు సర్వ ప్రపంచం కూడాను ఒక విధమైన సుక్షేమంగా ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ నోబిలిటీ నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
1: భారతీయులు పుణ్య పుంజులే లేకుండా జగములెట్టు వెలుగు పగులుగాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ సచ్ నోబుల్ పీపుల్
1: అలాంటి స్త్రీలంతా
0: ఉంటున్నారు లైట్ ఆల్ ఓవర్.
1: కనుక స్త్రీలంటే మనము ఒక విధమైన హాస్యంగా మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ ఇన్ చీప్.
1: బలహీనంగా మనం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ వీక్.
1: వారిలో ఉన్నటువంటి ఒక శక్తి సామర్థ్యం చాలా గొప్పది.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ మెనీ కెపాసిటీస్.
1: కనుక ఇంకా కొన్ని విషయం మీకు తెలపాలి.
0: సర్టన్ థింగ్స్ నీడ్ టు బి టోల్డ్ టు యూ.
1: రేపు ఈ దేహమునకు 75th బర్త్డే వస్తుంటుంది వచ్చే సంవత్సరం.
0: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్ నెక్స్ట్ ఇయర్.
1: స్వామి 10 దినములు కూడాను వచ్చినటువంటి భక్తులకంతా కూడాను ఫ్రీ భోజనాన్ని అందించాలి అని.
0: యాస్ టు సప్లై ఫుడ్ ఫ్రీలీ టు ఆల్ ద డివోటీస్ హూ విల్ బి అటెండింగ్ 75th బర్త్డే.
1: మెసెంజర్ ఆఫ్ సత్సాయి అనగా స్త్రీలంతా కూడా చేరి
0: ది అలుమ్ని అసోసియేషన్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ దే ఆల్ హావ్ జాయిన్.
1: వారు చాలా పెద్ద ప్లాన్ వేశారు.
0: They have in fact a very big plan.
1: ఇప్పటి నుంచినే ప్లాన్ అంతా కొనసాగుతూ వచ్చింది.
0: They started executing the plan right now.
1: 1,000 bags రైస్ అంతా తీశారు.
0: They are ready with 1,000 bags of rice already.
1: ఈ సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి లోపల 3,000 మంది పిల్లలంతా మెంబర్స్ గా ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మెంబర్షిప్ గోస్ టు 3,000.
1: ఎవరి ఎందు అటు ఇటు చలనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నో వేవరింగ్.
1: ఒక్కొక్క సంవత్సరానికి వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూనే వస్తున్నాయి కానీ తరగడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డివోషన్ సిన్సర్ దే హావ్ బీన్ గ్రోయింగ్ డే బై డే.
1: కనుకనే 75,000 శారీస్ అంతా మా స్త్రీలకంతా ఇవ్వాలి అని పిలిచారు.
0: దే ఆర్ ప్రిపేర్ టు డిస్ట్రిబ్యూట్ 75,000 శారీస్.
1: ఒకే డిజైన్ లో ఉంటుండాలని చెప్పి దానికి ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నుంచి
0: ఇన్ఫాక్ట్ దే ప్లేస్డ్ ఎన్ ఆర్డర్ సో యాజ్ టు మేక్ యూనిఫామ్ శారీస్.
1: ఇలాంటి భక్తి ప్రపత్రం ఇప్పుడు ఆడవారి ఎందే అధికంగా ఉంటుండాలి.
0: ద డివోషన్ అండ్ సిన్సియరిటీ ఆర్ మోర్ అమంగ్ విమెన్.
1: అందుకోసమనే స్త్రీలంతా భక్తిగాను పురుషులను జ్ఞానంగా బోధించాలి.
0: దేర్ఫోర్ ఉమెన్ స్టాండ్స్ ఫర్ డివోషన్ ద మ్యాన్ ఫర్ విజ్డమ్.
1: ఈ భక్తి అనేటువంటిది అంతఃపురంలో ప్రవేశించేటువంటిది.
0: డివోషన్ విల్ హ్యావ్ ఎంట్రీ డైరెక్ట్ ఇన్ ద ప్యాలెస్.
1: జ్ఞానం అనేటువంటి ఒక ఇది పురుషుడు కేవలం దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశిస్తాడు.
0: విజ్డమ్ ద మ్యాన్ విల్ హ్యావ్ ఎంట్రీ టు ద హాల్ ఓన్లీ.
1: మీరు ఎక్కడన్నా చూచిండొచ్చు పూర్వ మహారాజుల యొక్క దీంట్లో దర్బార్ హాల్ లో అందరూ కూడా మగవారు చేరేవారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద ఓల్డెన్ డేస్ దేర్ ఇన్ ద కింగ్స్ ప్యాలెస్ ఇన్ ద దర్బార్ హాల్
1: కానీ ఈ మగవారిని అంతఃపురంలో ప్రవేశపెట్టారు.
0: బట్ మెన్ హ్యావ్ నో ఎంట్రీ టు ద ప్యాలెస్.
1: ఈ స్త్రీలైనటువంటి భక్తికి మాత్రమే అంతఃపురం అంతా నివాసంగా ఉంటాయి.
0: ఉమెన్ హూ సింబలైజెస్ డివోషన్
1: అంతఃపురము అనగా అంతరాత్మయే అంతఃపురము.
0: అంతఃపుర అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
1: కనుకనే అంతఃపురంలో ప్రవాసం చేసేటువంటి ఒక భక్తి తప్ప జ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద డివోషన్ దట్ విల్ హావ్ ఎంట్రీ ఇంటూ అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
1: అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ అందరినీ చూడవచ్చు బయట తట్టిపోయేటువంటి వారు.
0: లేడీ ఫ్రమ్ దేర్ కెన్ వాచ్ ఎవ్రీ వన్ అవుట్ సైడ్.
1: కానీ బయట ఉన్నటువంటి పురుషులు అంతఃపురంలో స్త్రీలను చూడటానికి వీలు కాదు.
0: బట్ దోస్ మెన్ హూ ఆర్ దేర్ ఇన్ దర్బార్ హాల్ కెనాట్ సీ విమెన్.
1: కనుకనే పురుషులందరూ కూడా కేవలం జ్ఞానములు అనుకుంటున్నారు కానీ వారు పక్క అజ్ఞానులే.
0: మ్యాన్ కన్సిడర్స్ దట్స్ ది వన్ ఆఫ్ విజ్డమ్ బట్ యాక్చువల్లీ
1: వారు గ్రంథ పరిచయం జరుపుకున్నటువంటి జ్ఞానులే కానీ అంతఃపురణ పరిశీలన చేసినటువంటి వారు కాదు.
0: దే ఓన్లీ హ్యావ్ టెక్స్చువల్ నాలెడ్జ్ బట్ దే హ్యావ్ నో ఎంట్రీ ఇన్ ది ఇన్నర్
1: అదంత బుకిష్ నాలెడ్జీ.
0: దాట్స్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
1: కానీ స్త్రీలది మాత్రము ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: బట్ ద నాలెడ్జ్ ఆఫ్ విమెన్ ఇస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: అందరూ కాదు కానీ ఎక్కువ మంది వారిలో ఉన్నారు.
0: నాట్ ఆల్ ఎనీవే బట్ మెజారిటీ.
1: కానీ భక్తి వల్లనే మీరందరూ కూడా చూసుకోవచ్చు ఇక్కడ చేరినటువంటి పురుషులందరూ. పుట్టపర్తికి రావాలనుకుంటే మొట్టమొదట ఆ స్త్రీల యొక్క ప్రోద్బలం చేతనే మీరు పుట్టపర్తికి రాగలుగుతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ యు ఆర్ హియర్ బికాస్ విమెన్ ప్రాంప్టెడ్ యూ టు బి హియర్ ఫస్ట్.
1: స్త్రీల యొక్క భక్తి ప్రపత్తులే లేకపోతే మీరు కాలైన కడప దాటలేరు. భక్తి మార్గంలో ప్రవేశపెట్టేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ దట్ టేక్స్ మ్యాన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డివోషన్.
1: కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇంకా అధికంగా కూడాను
0: భగవాన్ ఒపీనియన్ ఇస్ మోర్ అండ్ మోర్
1: ఈ మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యొక్క స్త్రీలు చాలా అధికంగా అయిపోయి దేశమంతా కూడా ప్రచారం చేయాలని నా ఉద్దేశం.
0: మెసెంజర్ సత్యసాయి ద విమెన్ షుడ్ ప్రాపగేట్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: వీరి వలననే ఈ దేశం కూడా బాగుపడుతుంది.
0: ద కంట్రీ విల్ గుడ్ అండ్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
1: ఒక్క భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే బాగుపడాలి.
0: నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ షుడ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: తిరిగి ప్రాచీన సంస్కృతి మన భారతదేశంలో తిరిగి మొలకెత్తాలి.
0: ది ఎన్షియంట్ కల్చర్ షుడ్ బి రిగెయిన్డ్ షుడ్ బి రివైవ్డ్.
1: కనుక ఆనాటి గోపికల యొక్క భక్తి ప్రపత్తులు మనం ఒక్కతూరి విచారం చేసుకుంటే ఇన్ని విధములైనటువంటి హృదయాలు కరిగి కదిలి ప్రవహించినాయి.
0: In fact, if we understand the devotion of the gopikas of those days, our hearts melt. They start moving.
1: ఆనాటిలో లో ఉద్ధవుడనేటువంటి వాడు గొప్ప జ్ఞానిగా భావించేవారు.
0: ఉద్ధవ వాస్ కన్సిడర్డ్ టు బి ద వన్
1: ఆఫ్ ఉద్ధవుని మనసే కరిగిపోయింది.
0: And in by the heart of Uddhava melted.
1: కృష్ణుడి దగ్గరికి వెళ్లి
0: కృష్ణ
1: ఆ గోపికల యొక్క భక్తి లోపల ఒక్క భాగమైన నాకు ప్రసాదించమని కోరాడు.
0: ఈ ప్రేర్ టు కృష్ణ బ్లెస్ మీ అట్లీస్ట్ విత్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ మైండ్.
1: వారి ప్రబోధలో నా ఒక్కటే మనసు అన్నారు.
0: They all said that they have single mind, one
1: కానీ మగవారికి ఎన్నో మనసులు ఉన్నాయి.
0: Men have many minds.
1: కానీ గోపికలు చెప్పినటువంటి అంతరార్థం అదొక్కటే చాలు. అదే గొప్ప వేదాంతం.
0: There lies the entire philosophy in the teachings of Gopikas.
1: మీకు పోయిన తూరు కూడా చెప్పాను.
0: భగవాన్ సెడ్ లాస్ట్ టైం.
1: జనక మహారాజు ఆస్థానం లోపల
0: There in the court of Janaka, King
1: యాజ్ఞవల్క్యుడు వీరందరూ కూడా గొప్ప గొప్ప పండితులంతా చేరారు.
0: The great scholars like యాజ్ఞవల్క్య.
1: కానీ అతనికి మించిన వారు మరొకరు లేరు.
0: None would ever excel him.
1: కాని ఆ సభ లోపల
0: దేర్ ఇన్ ద కోర్ట్
1: గార్గి ఒక్కటి మాత్రమే ఎంచుకుంది.
0: దేర్ స్టూడ్ అప్ వన్ గార్గి.
1: ఆమె ఈ యాజ్ఞవల్క్యుని అనేక రకములుగా ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: షీ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ యాజ్ఞవల్క్య.
1: కానీ యాజ్ఞవల్క్యుడు బదులు చెప్పడానికి వీలు కాకపోయింది.
0: యాజ్ఞవల్క్య
1: జవాబే చెప్పలేదు.
0: హి కుడ్ నాట్ ఆన్సర్.
1: కానీ యాజ్ఞవల్క్య
0: There lies the entire philosophy in the teachings of Gopikas.
1: మీకు పోయిన తూరు కూడా చెప్పాను.
0: భగవాన్ సెడ్ లాస్ట్ టైం.
1: జనక మహారాజు ఆస్థానం లోపల
0: దేర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ జనక కింగ్
1: యాజ్ఞవల్క్యుడు వీరందరూ

0: యాజ్ఞవల్క్య కుడ్ నాట్
1: జవాబే చెప్పలేదు.
0: హి కుడ్ నాట్ ఆన్సర్.
1: కానీ యాజ్ఞవల్క్య, మీరు గొప్పవారే, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, మీరు మహాజ్ఞానియే, కానీ నా ఒక చిన్న కోరికను మీరు నెరవేర్చండి.
0: గార్గి సెడ్ యాజ్ఞవల్క్య, నో డౌట్ యు ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్ ద గ్రేట్ స్కాలర్ బట్ క్లారిఫై వన్ సింగిల్
1: భూమి ఆకాశము రెండు ఉంటున్నాయి.
0: హియర్ వి ఫైండ్ ది ఎర్త్ అండ్ స్కై.
1: ఈ యొక్క భూమి ఆకాశము మధ్య ఉన్నటువంటిది ఏమిటో మీరు చెప్పమని చెప్పింది.
0: లెట్ మీ నో వాట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ది స్కై అండ్ ది ఎర్త్.
1: జవాబు చెప్పలేకపోయా.
0: హీ కుడ్ నాట్ రిప్లై.
1: పోనీ ఈ భూమిపై ఉన్నటువంటి పదార్థముల యొక్క పేర్లైనా మీరు చెప్పగలరా? నేను
0: ఆర్ యూ ప్రిపేర్ టు టెల్ మీ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ప్రెసెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్.
1: అది కూడా చెప్పలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ ఆన్సర్.
1: అప్పుడు గార్గే చెప్పింది.
0: దెన్ గార్గే సెడ్,
1: భూమి ఆకాశమే, ఆకాశము ఆకాశమే, సమస్త పదార్థములు ఆకాశ స్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎర్త్ యు ఫైండ్ ది స్పేస్ దేర్, యు ఫైండ్ ది స్పేస్ ఇన్ ది స్కై.
1: అంత నాస్తిమైనటువంటిది ఆకాశం, గగనం శూన్యమనేది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ సెడ్ దట్ ఎంటైర్ స్కై ఓవర్ దేర్
1: అంత ఒక్కటే. ఏకం సత్తి ప్రాబహుదా వదంతి, అంత దైవత్వం తప్ప మరొకటి లేదని.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ పర్వేడింగ్ ఆల్ ఓవర్.
1: కనుక ఈనాడు మనుషులని, కొండలని, గుట్టలని, చెట్లని మనం భావిస్తున్నాం. ఈ చెట్లు చెట్లు కాదు, కొండలు కొండలు కాదు, గుట్టలు గుట్టలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి సే దట్ దే ఆర్ ప్లాంట్ ట్రీ.
1: మనుషులు మనుషులు కాదు,
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ట్రూలీ
1: హ్యూమన్. తోలు బొమ్మలే.
0: అండ్ దే ఆర్ జస్ట్ పపెట్స్.
1: కనుకనే ఇవన్నీ కూడా దైవ స్వరూపములే.
0: దే ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
1: మీరు ప్రకృతి దృష్టితో మీరు చూస్తున్నారు, కనుకనే మనుషులు మాదిరి కనిపిస్తున్నారు.
0: యు విజువలైజ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ నేచర్.
1: దైవ దృష్టితో మీరు చూడండి, వారు దైవంగా మీకు గోచరిస్తారు.
0: ఇఫ్ యు హావ్ ద డివైన్ విజువలైజేషన్ యు విల్ హావ్ డివైన్ మానిఫెస్టేషన్.
1: తద్భవతి, నీ భావం పురస్కరించుకునే కనిపిస్తున్నాయి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద విజన్.
1: కనుక జగత్తంతకును దైవ స్వరూపమే.
0: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: క్రైస్తు ఇంక ఈ విధంగా చేసుకుంటుంటే ఎన్నో జొరాస్ట్రియమని, సిక్కులని అనేక పేర్లుగా మతములు బోధిస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ మెనీ మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఇవన్నీ కూడా దైవ స్వరూపం లే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియలీ డివైన్.
1: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: నథింగ్ ఇస్ మోర్ దెన్ దిస్.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
0: ఫస్ట్ వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఇది క్రిస్టియన్స్ చేసేటువంటి పండుగ ఇది అని భావిస్తూ
0: యు కన్సిడర్ దట్ ఇస్ ఎ ఫంక్షన్ అబ్జర్వ్డ్ బై క్రిస్టియన్స్.
1: కానీ క్రిస్టియన్స్ కాదు, అందరూ చేయవలసినటువంటివి.
0: దిస్ ఫెస్టివల్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై ఆల్.
1: అంత దైవ కార్యములే.
0: ఆల్ ఆర్ గాడ్స్ డీడ్స్.
1: కనుక క్రిస్టియన్ అని, ముస్లిం అని, హిందువులని ఈ విధంగా మీరు ఏమాత్రం భేదభావం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్, క్లాసిఫై, కేటగరైజ్ యాజ్ హిందూస్, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ సో ఆన్.
1: కనుక ఈ మతభేదములను దూరం చేసి
0: we have to give up the differences on grounds of
1: matini vishala parchi,
0: we have to expand our vision mind.
1: Hrudayamlo mee okka chotu okkati maatrame ivvali.
0: And we have to provide place only for one in our heart.
1: Aa vidhamaiti okka bhakti prapattulu penchukunnappude ekamatam.
0: When we have such
1: humanity,
0: when we have that devotion and sincerity, there's only one matam
1: okkate.
0: We have only one religion, one.
1: Prapanchamlo unnatundi prati manavundi kudunu okke matame.
0: In fact, everyone belongs to that single religion.
1: Yeda matamu,
0: what is that religion?
1: Manavatvaneeti matame matam antam.
0: And that's religion of humanity.
1: ఈ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నెవర్ లూజ్ దిస్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ రిలీజన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: హ్యూమన్ క్వాలిటీ అది పెట్టుకోవాలి.
0: దట్స్ వాట్ వీ హావ్ టు కీప్ ఆల్వేస్.
1: మానవత్వం అనగా మరొకటి కాదు.
0: హ్యూమానిటీ ఇస్ నాట్ సంథింగ్ డిఫరెంట్.
1: హృదయ స్థాయందు ఉన్న దేవుడు ఒక్కడే అనేటువంటి దీన్ని భావించాలి.
0: ద ఫీలింగ్ దట్ దేర్ డ్వెల్స్ గాడ్ ఇన్ అవర్ ఆల్టార్ ఆఫ్ అవర్ హార్ట్.
1: హృదయమే లేకున్నా
0: వెన్ దేర్ ఇస్ నో హార్ట్
1: వాడు క్రిస్టియన్ కాదు.
0: You cannot call him a Christian.
1: Hrudayame lekunna
0: there is no heart.
1: Vaadu mammandi kaadu.
0: He is not a Muslim.
1: Hrudayame lekunna
0: when there is no heart.
1: Vaadu Hindu kaadu.
0: He is no Hindu.
1: Hrudayame lekunna vaadu Sikh kaadu.
0: When there is no heart, he is not a Sikh.
1: Kaani vaadu evadu?
0: Then who is he?
1: హృదయం లేని రాక్షసుడనే చెప్పవచ్చు.
0: అండ్ వీ కెన్ సే దట్ ఇస్ ఎ డెమన్.
1: వాడు రాక్షసుండే వస్తుందేందు అన్నాడు.
0: అండ్ హీ సచ్ ఎ పర్సన్.
1: హృదయమే లేని మనిషి అవుతాడు. హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ దేర్ ఫోర్ వీ హావ్ టు డెవలప్ దిస్ హార్టీ ఫీలింగ్.
1: అలాంటి హృదయ స్వరూపుడైన దైవత్వాన్ని ఈ దేవుడు ఆ దేవుడు అని భేదాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు.
0: సో వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు డిఫరెంట్ గాడ్.
1: అది ఇక్కడ ఒక ప్రశాంతి నియమే మాత్రమే గోచరిస్తుండాలి.
0: Here in Prashanti Nilayam only you experience that unity in the divinity.
1: Christians anta kudanu okka Prashanti Nilayam lo cheri Christian pandiga.

0: ఎంత గొప్పతనం ఇది.
1: What a mighty thing, what a grand thing it is that Christians from all over the world
0: Germany,
1: assemble here.
0: Italy, France, అన్ని దేశముల వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు.
1: Christians from all over the world have assembled here.
0: 64 దేశముల వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ.
1: Here we have representation from 64 countries.
0: అలాంటి వారంతా ఏకత్వాన్ని లోపల ఇది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి.
1: ఆల్ స్టాండ్ యునైటెడ్, దిస్ ఇస్ డివోషన్.
0: ఇది ఏకం సత్య ప్రాహోదావదంతని చెప్పినటువంటి వేదంలో ఉన్న వాక్యము.
1: దిస్ ఇస్ వేదిక్ డిక్టం దట్ సేస్ ద ట్రూత్ ఈజ్ వన్.
0: కనుక మనం ఈ క్రిస్మస్ ను ఏదో ఒక క్రిస్టియన్స్ మాదిరి మనం భావించకూడదు.
1: క్రిస్మస్ ఇస్ నాట్ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అలోన్.
0: ఇది అందరిది.
1: ఇట్ బిలాంగ్స్ టు ఆల్.
0: మానవత్వం ధరించినటువంటి ప్రతి వాణిది కూడా ఈ యొక్క పండుగే.
1: ఇన్ఫాక్ట్ క్రిస్మస్ బిలాంగ్స్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: కనుక ఈ భేదములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని నా ఆశ.
1: భగవాన్ వాంట్స్ అస్ నాట్ టు అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి గురించి,
1: అబౌట్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి,
0: మీరు ఇంకా ముందు చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
1: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హావ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
0: కేవలం మీరు ఏదో అన్నదానం చేయటము, మెడికల్ రీజన్స్ చేయటము, సేవలు చేయటము, చిన్నపిల్లలకు చదువులు చెప్పటము, అది చాలా అవసరమే.
1: నో డౌట్ ఇట్స్ మోస్ట్
0: ఎసెన్షియల్. కానీ వీటితో పాటు
1: సప్లై ఫుడ్ అలాంగ్ విత్
0: ఆధ్యాత్మికాన్ని కూడా పెంచాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్
0: ఆధ్యాత్మికమే నశిస్తే జీవితమే నశిస్తుంది.
1: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ ది లైఫ్ ఇస్ లాస్ట్.
0: ఆది ఆత్మ అదే ఆధ్యాత్మిక.
1: ఆది ఆత్మ ద ఒరిజినల్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్. ఏది
0: ఉంటుందో చెప్పండి.
1: అదర్ దెన్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మీరు అభివృద్ధి పరచాలి.
1: యూ షుడ్ ఆల్సో డెవలప్ ద స్పిరిచువల్ పాత్.
0: నైతిక, లౌకిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ నాలుగింటి యొక్క ఏకత్వాన్ని మీరు అమర్చి దీనికి తగినటువంటి ప్రచారం చేయాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రాపగేట్ కంబైనింగ్ దీస్ త్రీ మోరల్, ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్.
0: కేవలము కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయే కాకుండా,
1: నాట్ మియర్లీ కింగ్డమ్ మదర్ సాయి,
0: పిల్లలు కూడా మగపిల్లలు కూడా దీంట్లో ప్రవేశించి,
1: బాయ్స్ ఆల్సో షుడ్ జాయిన్.
0: దీనివల్ల ఇంకెంతైనా కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంటుంది.
1: దట్ గివ్స్ యూ వైడ్ స్కోప్.
0: నిజంగా మగపిల్లలకు ఉండినంత స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదు.
1: ఇన్ఫాక్ట్ మెన్ ఆర్ మోర్ ఫ్రీ దాన్ విమెన్.
0: నిజంగా ఆడపిల్లలు కూడా ఈ స్వేచ్ఛ ఉంటుంటే ఈనాటి అర్థ ప్రపంచమంతా కూడా మార్పు చేసింది.
1: ఇన్ఫాక్ట్ విమెన్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్, దే విల్ ఆక్యుపై ది హోల్ వరల్డ్.
0: కానీ తల్లిదండ్రులు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
1: పేరెంట్స్ ఆల్సో,
0: భర్తలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
1: హస్బెండ్ ఆల్సో ఆబ్జెక్ట్స్.
0: పిల్లలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
1: చిల్డ్రన్ స్టాండ్ ఇన్ ద వే.
0: కానీ ఈ అడ్డునంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నారు.
1: యట్ దే ఆర్ ఏబుల్ టు స్టాండ్ రెసిస్ట్ ఆల్ ది ఆబ్స్టకల్స్ అండ్ ప్రొసీడ్
0: ఫార్వర్డ్. కానీ మగవారికి ఏ అడ్డు లేదు.
1: మెన్ డోంట్ హావ్ ఎనీ ఆబ్స్టకల్స్.
0: భార్య అడ్డు పెడితే షట్ అప్ అంటాడు.
1: ఇఫ్ ది వైఫ్ ఆబ్జెక్ట్స్ హి విల్ సే షట్ అప్.
0: తల్లిదండ్రులు అడ్డు పెడితే మీకేం సంబంధం లేదంటాడు.
1: అండ్ ఇఫ్ పేరెంట్స్ ఆబ్జెక్ట్,
0: ఈ విధంగా తప్పించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది మగవారికి.
1: సో మెన్ ఆర్ మోర్ ఫ్రీ.
0: ఇలాంటి స్వేచ్ఛగా ఉండినటువంటి మగవారును ఎందుకు ఈ ఆధ్యాత్మికంలో ప్రవేశించకూడదు?
1: మెన్ ఆర్ హూ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ, వై డోంట్ దే టేక్ టు స్పిరిచువల్?
0: ఎందుకు ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు గడపకూడదు?
1: వై డోంట్ యూ లీడ్ స్పిరిచువల్ లైఫ్?
0: ఆధ్యాత్మిక తత్వాన్ని ఎందుకు ప్రచార ప్రబోధన సల్పకూడదు?
1: వై డోంట్ యూ ప్రాపగేట్ అండ్ షేర్ ది స్పిరిచువల్ మెసేజ్?
0: ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
0: సమాజ సేవ చేయాలి.
1: సర్వ్ ద సొసైటీ.
0: ఈ సమాజ సేవ చేయడానికి లేకుండా పోతే మీరు చదివిన చదువుల ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ ఇస్ ద ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్?
0: ఈ చదువులకంతా కూడా ప్రయోజనం ఏమి మీకు కనిపించడం లేదు.
1: ఆఫ్టర్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్డ్ ఇస్ యూజ్లెస్.
0: సొసైటీ సేవ, సమాజ సేవ చేయనటువంటి యొక్క చదువులు ఆ బుక్కులంతా కూడా నిప్పులో వేయలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సర్వ్ ద సొసైటీ, బర్న్ ఆల్ ద బుక్స్ దట్ యు హావ్ రెడ్.
0: సంపాదన, సంపాదన, సంపాదన. ఏమిటి ఈ సంపాదన?
1: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎర్నింగ్?
0: ధన సంపాదన,
1: మనీ.
0: గుణ సంపాదన చాలా అవసరం.
1: అండ్ యూ షుడ్ ఎర్న్ వర్చ్యూ, నాట్
0: మీ. ఎంతమంది సంపాదించలేదు.
1: దర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ ఎర్న్.
0: కానీ వారందరూ ఏం తీసుకుని పోయారు?
1: వాట్ దట్ దే హావ్ టేకెన్ విత్ దెం?
0: ఏమాత్రం లేదు.
1: నథింగ్.
0: కనుక సంపాదించినటువంటి వారు ఎన్నో విధముల చేతులు జాడించిపోయారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హావ్ ఎర్న్ లెఫ్ట్ దిస్ వరల్డ్.
0: కానీ ఉండవలసిందే సంపాదన కూడాను.
1: ఎస్, ఎర్నింగ్.
0: కానీ ఎంతనో అంత పరిమితముగా ఉంటుండాలి.
1: బట్ ఇట్ షుడ్ ఆల్ బి అండర్ సర్టన్ లిమిట్.
0: మీ శక్తిని అంతా కూడాను, కాలమును, శక్తిని కూడాను, కాయమును కూడాను సమాజ సేవలో మీకు అంకితం చేయాలి.
1: డెడికేట్ యువర్ బాడీ, ద టైమ్ అండ్ మనీ ఇన్ సర్వీస్ టు సొసైటీ.
0: ఈ విధంగా చేసినప్పుడే దేశం కూడా బాగుపడుతుంది. ఈనాడు ప్రపంచంలో ఎంత అశాంతిగా ఉంటుందాది, ఎంత అలజడిగా ఉంటుందో మీకే తెలుసు.
1: యు నో హౌ ద వరల్డ్ ఈస్ డిస్టర్బ్డ్, ఫుల్ ఆఫ్ ఎజిటేషన్.
0: ఎక్కడ పోవాలన్నా భయమే.
1: ఇన్ఫాక్ట్ వి ఆర్ ఫ్రైట్ టు గో ఎనీవేర్.
0: ఎక్కడ చూసినా కానీ చాలా దిగులే.
1: అండ్ వి ఆర్ వెరీ మచ్ వరీడ్.
0: ఇలాంటి దిగులుతో, భయంతో కూడినటువంటి ప్రపంచం లోపల ఈ యువకులు ప్రవేశించి దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించుతూ రావాలి.
1: ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ వారీ. The youngsters should take up this issue and develop
0: fearlessness.
1: And in fact, they are not able to take care of their parents. If you can't take care of parents, whom are you going to take care of tomorrow? First, take care of your family. And see, take care of your village. Serve the village.
0: తరువాతనే దేశ సేవలో మీరు ప్రారంభించవచ్చు.
1: దెన్ యూ కెన్ సర్వ్ ద కంట్రీ బై అండ్ లార్జ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు చేయవలసి ఉంటుంది దేశం యొక్క అభివృద్ధిని కోరాలి.
1: వాట్ యూ హ్యావ్ టు వర్క్ ఫార్ ఇస్ ఫర్ ద ప్రోగ్రెస్.
0: సమాజ సంక్షేమాన్ని మీరు ఆశించాలి.
1: ఎక్స్పెక్ట్ ద వెల్ఫేర్ ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: నేషనల్ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: అండ్ యూ హ్యావ్ టు డెవలప్ ది పెట్రియాటిక్ స్పిరిట్.
0: మీ దేశం ఏమిటంటే ఎవరు చెప్పలేకపోతున్నారు.
1: అండ్ నోబడీ ఈజ్ ఏబుల్ టు సే టు విచ్ కంట్రీ బిలాంగ్స్.
0: చాలా అన్యాయం.
1: It's gross injustice.
0: భారతదేశము చాలా పవిత్రమైనటువంటి దేశము.
1: This country, Bharat, is highly
0: sacred. ఇది హిందూ దేశము.
1: This Hindu దేశ.
0: అలాంటి దేశాన్ని మనం కాపాడుకోలేకపోతే మన చదువులు ఏమి ప్రయోజనం?
1: If you cannot protect your country, what for is your education?
0: మీరు ప్రతి గ్రామానికి వెళ్లి మీరు సేవ చేయండి.
1: యూ విజిట్ ఎవ్రీ విలేజ్ అండ్
0: సేవ కోసం ఫలితాన్ని మీరు ఆశించకండి.
1: డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రివార్డ్ ఆర్
0: అది దైవమే నీకు రక్షిస్తాడు.
1: గాడ్ విల్
0: దైవమే నీకు ఆ భిక్షని పెడతాడు.
1: God will grant all that you
0: need. కనుకనే ఈ దేశ సేవను మనం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క దేవుని సేవగా మారిపోతుంది.
1: If you serve your country, it amounts to service to God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి, విద్యార్థినులారా,
1: కింగ్డమ్ మదర్ సాయి,
0: మీరు చేసేటువంటి సేవలు చాలా సంతోషంగానే ఉంటున్నాయి, కానీ ఇంకా మించినటువంటి సేవలుగా మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ యువర్ సర్వీసెస్ బట్ హీ వాంట్స్ యూ టు డూ మచ్ మోర్.
0: తల్లి ఎంత ఆశీర్వదిస్తుంటుంటా తెలుసిన?
1: యూ నో ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మాదర్.
0: ఇలాంటి ఆశీర్వాదములు తల్లి దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవాలి.
1: అండ్ యూ బీ బ్లెస్డ్ బై యువర్ మదర్.
0: ఎందుకంటే మీరు రేపు తల్లిని కాబోతారు.
1: బికాస్ యూ ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ మదర్.
0: ఈనాడు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలను తిరసావహించి వారి సేవలు మీరు చేసినప్పుడు మీ బిడ్డలు మీ సేవలు చేస్తారు.
1: ఇఫ్ యూ ఫాలో అండ్ ఒబే యువర్ పేరెంట్స్, యువర్ చిల్డ్రన్ ఒబే అండ్ ఫాలో యూ టుమారో.
0: కనుక నేను తండ్రి సేవ చేసినటువంటి వాడికి తిరిగి తన సేవ తన కుమారుడు చేయగలరు.
1: నాచురలీ ఇఫ్ యూ సర్వ్ యువర్ ఫాదర్ యూ విల్ బి సర్వ్డ్ బై యువర్ సన్.
0: తండ్రి సేవ ఈనాడు చేయకుండా నేను సంపాదించుకున్నాను కదా, నీవు స్వేచ్ఛగా సంచరిస్తే నీ సేవ నీ కుమారుడు చేయలేరు.
1: ఇఫ్ యూ స్పెండ్ యువర్ మనీ ఆన్ యువర్ ఓన్ వితౌట్ సర్వింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ సన్.
0: నీవు ఏడ్చవలసి వస్తుంది.
1: దెన్ యూ హావ్ టు క్రై లేటర్.
0: కనుక ఆ ఏడుపు లేకుండా ఈనాడే దాన్ని మీరు సర్దిద్దుకోండి.
1: సీ దట్ యూ డోంట్ హావ్ టు క్రై టుమారో. కరెక్ట్ యువర్
0: సెల్ఫ్. యద్భావం తద్భవతి, ఇది వేదాంతం యొక్క ప్రధాన సత్యం.
1: The truth, the philosophy.
0: మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాన్ని మనం పొందుతాం.
1: నాచురలీ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: దైవం యొక్క ప్రేమను మీరు సంరక్షించుకోండి.
1: అండ్ సీ అపోల్డ్
0: ఈ ప్రపంచంలో మనం సంపాదించుకోవాల్సినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క పదార్థం ఒక్కటే.
1: దేర్ ఇస్ వన్ నోబ్లెస్ట్ థింగ్ దట్ యు హావ్ టు అక్వైర్.
0: అత్యంత శ్రేష్టమైనటువంటి పదార్థం ఒక్కటే.
1: ది హైయెస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ వన్.
0: అత్యంత అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ మోస్ట్ నెక్టర్.
0: అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
1: దేర్ ఇస్ వన్ బ్లిస్ఫుల్.
0: అది దైవ ప్రేమ. దైవ ప్రేమ.
1: దట్ ఇస్ ద డివైన్ లవ్. Love, love for God.
0: ఆ ప్రేమను మీరు సంపాదించుకోండి.
1: That you acquire.
0: ఆ ప్రేమ ఒక్కటి ఉంటే సర్వమును మీరు సాధించవచ్చు.
1: With that love you can achieve anything in this world.
0: కనుక దైవ ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై సమాజ సేవలో మీరు పాల్గొనండి.
1: ఇన్ ఆర్డర్ టు ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్.
0: ఏదో పెద్ద డిగ్రీ తీసుకుని గొప్ప సంపాదిస్తామనేటువంటి ఆశను మీరు సన్నగించుకోండి.
1: రిడ్యూస్ ద డిజైర్ టు ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్ హై సాలరీ.
0: సంపాదించుకుని జనసేవకు మీరు వినియోగించుకోవచ్చు.
1: యూ కెన్ ఎర్న్ మనీ బట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సర్వీస్.
0: అయితే
1: హౌఎవర్
0: చిత్తమునందు మాత్రము భగవత్ చింతన మాత్రం చేయాలి.
1: అండ్ యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
0: అప్పుడే మీరు సార్థకమవుతారు, మీరు కూడా ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
1: దెన్ ఓన్లీ యూ విల్ లిబరేటెడ్ అండ్ యూ విల్ మూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
0: ప్రేమ ముదిత మనసు కహ.

0: ఎవడు నిరంతరము ప్రీతిపూర్వకము చే ప్రీతిపూర్వకంతో నన్ను భజించును అట్టివానికి నేను బుద్ధియోగమును అందిస్తాను అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ డిక్లర్డ్ దట్ హూసో ఎవర్ లవింగ్లీ రిమెంబర్స్ అండ్ ప్రైజెస్ మీ వుడ్ బి గివన్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్, బుద్ధి యోగం.
0: ఇంతియే కాదు,
1: నాట్ మియర్లీ దిస్,
0: అతనిని నాతో చేర్చుకుంటానని కూడాను వాగ్దానం చేశాడు.
1: హి హాజ్ ఆల్సో ప్రామిస్డ్ దట్ ఐ విల్ టేక్ హిమ్ విత్ ఇన్ మీ.
0: బుద్ధి యోగం అనగా ఆత్మ అనాత్మ వివేకమే.
1: బుద్ధి యోగం ఆర్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్ రెఫర్స్ టు డిస్క్రిమినేషన్ విచ్ కెన్ డిస్టింగ్విష్ ద వన్ విచ్ ఈస్ ఆత్మ ఫ్రమ్ అనాత్మ, పర్మనెంట్ ఆత్మ టు ఇంపర్మనెంట్ అనాత్మ.
0: ఇది పవిత్రమైన భక్తవర్ణకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కూడాను నిరూపించాడు.
1: దిస్ బికమ్స్ పాసిబుల్, ఇట్ హెస్ బీన్ ప్రూవ్ ఓన్లీ టు పీపుల్ హు ఆర్ రియలీ డివోటెడ్ అండ్ ఆల్మోస్ట్ మ్యాడ్ విత్ లవ్ ఫర్ ద లార్డ్.
0: ముక్తి ప్రేరితమైనటువంటి అఖండ జ్ఞానమునకు సునిర్మల భక్తియే ఆధారమని కూడాను నిరూపించింది.
1: ఇట్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్ దట్ టు గెట్ ఎ రియల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, డివోషన్ అలోన్ ఇస్ ద రైట్ రాయల్ పాత్.
0: సోహం తత్వమునకు దాసోహమే ఆధారమని కూడాను ప్రకటించింది.
1: టు ద ప్రిన్సిపల్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద లార్డ్ ఇట్ సెల్ఫ్, సోహం తత్వ, ది యాటిట్యూడ్ ఆఫ్ సర్వెంట్ అండ్ దాసోహం ఈజ్ ది ప్రాపర్ పాత్.
0: భక్తిమా మే ప్రియో నరహ అని ఎవరు నా భక్తుడిగా ఉంటుంటాడో వాడే నాకు అత్యంత ప్రియుడని కూడాను స్థిరం చేసింది.
1: ఇట్ ఈస్ ఆల్సో కన్ఫర్మ్ దట్ ద వన్ హూ ఈజ్ ఎ డివోటీ ఈజ్ డియర్ టు మీ.
0: భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ డివోషన్?
0: ప్రేమ నశ్వరమైన పదార్థం పైన ప్రసరించినప్పుడు ఇది రాగమోహితంగా రూపొందుతుంది.
1: వెన్ లవ్ flows towards transient things, it becomes attachment.
0: శాశ్వతమైనటువంటి దీనిపైన ప్రసరించినప్పుడు ఇది ఏ భక్తిగా రూపొందుతుంది.
1: When it flows towards the permanent entity, it becomes devotion.
0: భక్తి రెండు విధములుగా ఉంటున్నది.
1: Devotion is of two types.
0: పుష్పములచే పూజలు గావించుతూ, ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సల్పుతూ, క్షేత్రములు దర్శించుచు, పుణ్యనదీ తీర్థములు ఆచరించుచు, మందిరముల యందు పూజా రూముల యందు దేవాలయముల యందు ఆచరించేటువంటి నిత్యచు షోడశోపచారములచే లాభించినటువంటి కర్మలకంతయును సామాన్యమైన భక్తి అని సార్థక నామం.
1: వన్ ఈస్ ఆర్డినరీ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ రెఫర్స్ టు సర్టన్ activities associated with rituals like worshipping the Lord, 16 types of offerings and visiting various important places of pilgrimage, taking bath in holy rivers. These are all rituals which is ordinary type of devotion.
0: Kani Gita Charyanu dini antaga angikarinchatam ledu.
1: Gita Charya, however, does not accept this as the thought of devotion.
0: Satchila సదాచార సంపన్నమైనటువంటి పరాభక్తియే ప్రధానమని కూడాను నిరూపిస్తూ వచ్చారు.
1: డివోషన్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్యారెక్టర్ అండ్ టోటల్ లవ్ టు ద లార్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ట్రూ డివోషన్. దిస్ హెస్ బీన్ ట్రూ.
0: భక్తికి పరాభక్తికి ఉండినటువంటి వ్యత్యాసం కూడాను మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఇన్ టు ది డిస్టింక్షన్ బిట్వీన్ భక్తి ది ఆర్డినరీ డివోషన్, పరాభక్తి ది ట్రాన్సెండెంటల్ డివోషన్.
0: భక్తి అనగా కేవలము దృశ్యకల్పితమైన జగత్తునందు సృష్టింపబడినటువంటి పదార్థముల యొక్క ప్రయోజనము భక్తిగా నిరూపిస్తూ వచ్చింది.
1: ది ఆర్డినరీ డివోషన్ రెఫర్స్ టు ద యూజ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఫెనామినల్ వరల్డ్ ఫర్ వర్షిపింగ్ ద లార్డ్.
0: దీనికి ఉదాహరణము మనము పూజిస్తున్నాము. బాహ్య సంబంధమైనటువంటి పుష్పమును తెచ్చి భగవంతుణ్ణి పూజిస్తున్నాము.
1: ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ వర్షిపింగ్ ఆఫ్ ద లార్డ్ గెటింగ్ ది ఫ్లవర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద ట్రీస్.
0: ఈ పుష్పములు ఎక్కడి నుంచి వచ్చినవి?
1: From where did these flowers come?
0: నీవు సృష్టింపబడినటువంటివా?
1: Have you created them?
0: లేక మరే విధమైనటువంటి దీంట్లో నీవు కల్పితం చేసినటువంటివా?
1: Have you been able to manufacture them otherwise?
0: కాదు కాదు.
1: Certainly not.
0: ఈ భగవత్ సృష్టికి సంబంధమైనటువంటి పుష్పములు.
1: These are all flowers created by the Lord.
0: భగవంతుడు సృష్టింపబడినటువంటి పుష్పములు నీవు తెచ్చి భగవంతునికే అర్పితం చేయడంలో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యం ఏమిటున్నది?
1: What is the
0: aim ఏమిటున్నది?
1: What is the big speciality in offering the flowers which are created by the Lord to the Lord himself?
0: కనుక భగవంతుని సృష్టింపబడినటువంటి పదార్థముల చేత భగవంతుని ఆరాధన చేసేటువంటి యొక్క ప్రక్రియలకు సాధారణమైన భక్తిగా నిరూపిస్తూ వచ్చింది గీత.
1: గీత హ్యాస్ బీన్ ప్రూవింగ్ దట్ యాజ్ ఆర్డినరీ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ ఈస్ టేకింగ్ ది క్రియేటర్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆఫరింగ్ దెమ్ టు ద లార్డ్ హింసెల్ఫ్.
0: పరాభక్తి అనగా కేవలము నీ యొక్క ప్రయత్నం ద్వారా నీ హృదయ బృందావనమునందు సత్యుల సదాచారం అనేటువంటి గుణములను అభివృద్ధి గావించి దానిని పోషించి అట్టి పుష్పముల చేత భగవంతుని ఆరాధన చేసేటువంటి యొక్క ప్రక్రియకి పరాభక్తి అని కూడా నువ్వు చెప్తూ.
1: ద యాక్టివిటీస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ వర్షిపింగ్ ఆఫ్ ద లార్డ్ హూ ఈజ్ సీటెడ్ ఇన్ యువర్ హార్ట్ బై ది ఫ్లవర్స్ విచ్ ఆర్ నాట్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ సచ్.
0: అయితే స్నానాధ్యానం విశిష్యతే అని బాలరాజు చెప్పాడు. స్నానమునకు ధ్యానమునకు ఉండినటువంటి వ్యత్యాసమును కూడాను మనం కొంత విచారించాలి.
1: We have to also inquire into the difference between jnanam and dhyanam, which Balaraju said just now.
0: Dhyanam leka jnanam kudarat.
1: Without meditation, it is not possible to get real knowledge.
0: Jnanam leka dhyanam sambhavinchadu.
1: Without the awareness of the knowledge, you would not be able to enter into meditation.
0: Ee vidhamaina paristhiti yendu edi manamu odalu teeskovali?
1: In such circumstances, which of the two should we have to start with?
0: Dhyanam anaga loka sambandhamainatundi arthamulanu manam puraskarinchukunnappudu edho oka vastuvunu ekagrata chittudai danini smarinchi danini darshinchi tadwara divyatvanni pondeetundi margamu ani.
1: Taking in a worldly context and in a worldly way, meditation refers to concentrating upon an object and through that object reaching the ultimate.
0: Kani idi kadu.
1: But this is not correct.
0: Dai chintayam iti dhyanamani. Dai chintayam aneetundi dhatu nunchi puttinatundi dhyanam.
1: Etymologically, dvai chintayam explains the origin of dhyanam.
0: Dvai chintayam anaga bhagavantuni chintane dhyanamu ani dini yokka antararthu.
1: Dvai chintayam really refers to meditation of God himself.
0: భగవంతుని చింతనే భక్తి అని కూడా దీని యొక్క అర్థం.
1: మెడిటేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ డివోషన్.
0: కనుక ఈ భక్తియే లేక అఖండమైనటువంటి జ్ఞానతత్వం మనకు ప్రాప్తించటం ఇది అసాధ్యం.
1: వితౌట్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ద అన్లిమిటెడ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్.
0: ఫలము మనకు ముఖ్యమే.
1: Fruit is important.
0: కానీ ఇది పుష్పము లేక ఫలము కానేరదు.
1: But you would not be able to get fruit without having flower.
0: కనుక మొట్టమొదట మనము పుష్పమును ఆశ్రయించినప్పుడే ఫలము మనకు దక్కుతుంది.
1: ఓన్లీ వెన్ వి గెట్ ఫ్లవర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ ఫ్రూట్.
0: అదే విధంగానే పుష్పము వంటిదే భక్తి.
1: ఇన్ ది సేమ్ వే డివోషన్ విత్ కంపేర్ టు ఫ్లవర్.
0: భక్తిని ఆశ్రయించక అఖండ జ్ఞానం అనేటువంటి ఫలము మనకు ప్రాప్తించదు.
1: వితౌట్ హ్యావింగ్ రిసార్ట్ టు డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు గెట్ నాలెడ్జ్.
0: కనుక పులం పుష్పము వంటి స్థాయి ఎందు సాధకుడు తాను దాసోహం అనేటువంటి భావం నుండే తాను ప్రారంభించాలి.
1: ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఫ్లవర్ ఏ డివోటీ హ్యాస్ టు టేక్ అప్ టు హింసెల్ఫ్ ది స్టేజ్ ఆఫ్ సర్వెంట్ యాటిట్యూడ్. దాసోహం, ఐఎమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్.
0: ఇలాంటి దాసోహం అనేటువంటి స్థాయి నుండి మనం ప్రారంభించి బ్రహ్మాహమ్మని లేక సోహం అనేటువంటి యొక్క స్థితిలో మనం చేరాలి.
1: కమెన్సింగ్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, వీ హావ్ టు గో టు ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ బ్రహ్మ అండ్ ఐ ఆమ్ దట్.
0: విద్యారణ్యుల వారు దాసోహం దాసోహం అనేటువంటి చింతనతో ప్రారంభించాడు సాధన.
1: సేక్రెడ్ విద్యారణ్య హ్యాస్ కమెన్స్ హిస్ సాధన ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్, ఐ ఆమ్ యువర్ సర్వెంట్.
0: కానీ కొంతకాలము ఈ దాసోహం అనేటువంటి మంత్రంతో ప్రారంభించినటువంటి సాధన క్రమక్రమేణ సోహంగా మారిపోయింది.
1: గ్రాడ్యువలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సాధన విచ్ కమెన్స్ ఫ్రమ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ బికేమ్ ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ ద లార్డ్ హింసెల్ఫ్.
0: ఒకనాడు విద్యారణ్యుల వారు ఏమిటి ఆశ్చర్యమని తన యొక్క శిష్యులతో బోధిస్తున్నాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ అనే పర్టికులర్ డే ది సేక్రెడ్ గురు విద్యారణ్య వాజ్ డిస్కసింగ్ విత్ హిస్ డిసైపుల్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ది సిగ్నల్.
0: శిష్యులు గురువును ప్రశ్నించారు, స్వామి ఇంతకాలము దాసోహం దాసోహం అనేటువంటి యొక్క సాధన చేత తాము ఇంత స్థాయికి వచ్చారు, కానీ ఈనాడు శివోహం శివోహం శివోహం లేక సోహం సోహం సోహం అనేటువంటి దీనికి తగినటువంటి మార్పునకు కారణం ఏమిటన్నారు.
1: ద డిసైపుల్స్ క్వశ్చన్ విద్యారణ్య, స్వామి యూ హ్యావ్ బీన్ జస్ట్ టీచింగ్ అస్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ దాసోహం దాసోహం, బట్ టుడే యు ఆర్ టెలింగ్ ఐ ఆమ్ శివ శివోహం ఆర్ సోహం ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ దట్, హౌ ఇస్ ఇట్ దట్ యూ హ్యావ్ కమ్ టు దిస్ పర్టికులర్ స్టేజ్.
0: బిడ్డలారా, ఇంతకాలము నేను దాసోహం దాసోహం దాసోహమని భగవంతునికి దాసుడై నేను పూజిస్తూ వచ్చాను. ఒకనాటి రాత్రి చిత్తచోరు బృందావన విహార్ గోపీమాన సంచారి వచ్చి ఆ దాను అపహరించి వెళ్ళాడు అన్నాడు.
1: షీ సెడ్ డియర్ చిల్డ్రన్ ఐ హావ్ బీన్ జస్ట్ ప్రేయింగ్ దట్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. వన్ పర్టికులర్ డే చిత్తచోర ది స్టీలర్ ది థీఫ్ ఆఫ్ ద హార్ట్ హీ జస్ట్ కేమ్ అండ్ స్టోల్ మై హార్ట్ అండ్ హీ మేడ్ మీ ఫీల్ సోహం సోహం ఐ ఆమ్ దట్.
0: దా అపహరించాడు.
1: He has taken away from Dasoham that particular Dhatu Da and he made it Soham. He is a thief.
0: Dasoham Dasoham anekunte padamulo Krishna dakarani arna aparinchatam cheta Sohamga maripoyindi annadu.
1: As Krishna carried away Da from Dasoham, it became Soham. This is how he explained.
0: Prarambhamlo neevu dasudiga prayanam salipavu nayana, ippudu naaku samipinchavu naato aikyudaipothunnavu kanuka neevu సోహం సోహం అనేటువంటి మార్గాన్ని అనుసరించమన్నాడు.
1: టు బిగిన్ విత్ యూ స్టార్టెడ్ యువర్ సాధన ఫ్రమ్ ఎ స్టేజ్ ఆఫ్ దాసోహం, బట్ యాజ్ యూ ప్రోగ్రెస్ యూ హ్యావ్ బికమ్ వెరీ క్లోజ్ టు మీ వెరీ నియర్ టు మీ అండ్ నౌ యూ హ్యావ్ టు యూ కెన్ టేక్ ఇట్ అప్ యాజ్ సోహం సోహం. దిస్ హౌ లార్డ్ టోల్డ్ విద్యారణ్య ఇన్ ద డ్రీమ్.
0: రామకృష్ణ పరమహంస దగ్గర కూడాను ఒక గృహస్థుడైనటువంటి భక్తుడు సన్యాసి అయినటువంటి భక్తుడు ఉండేటువంటి వారు.
1: There were two devotees, one a grihastha, a family devotee, and a sannyasin devotee with Ramakrishna Paramahamsa.
0: Naga Mahasayudu grihastha bhaktudu.
1: Naga Mahasaya was a family devotee.
0: Vivekananda sannyasi bhaktudu.
1: Vivekananda was a sannyasin devotee.
0: Naga Mahasaya nirantaram kudanu దాసోహం దాసోహం దాసోహం అనేటువంటి నేను దాసాంగదాసుడను అనేటువంటి దీంతో ప్రారంభిస్తూ వచ్చాడు సాధన.
1: Naga Mahasaya always, and to start with, he practiced this particular principle of Dasoham, I am the servant of the Lord, I am the servant of the Lord.
0: Dasoham anetunte padamulo sadhanalu prarambhinchinappudu manavuni yandu ahankara vruttulu shunyam avutayi.
1: When any devotee commences from the stage of Dasoham, egoism will disappear from the devotee.
0: Ahankaram undinanta varaku atmagnanam praptinchadu.
1: So long as one has egoism in him, he would not be able to get the knowledge of Atma.
0: Ye ahankaram anetunte gandhiyonu paravesi karishye vachanam tava ani charanagatulu kavatam chetane arjunudu krishnudu kudanu aneka vidhamula daityamunu protsahamunu andistu vachadu.
1: Even for Arjuna, Krishna gave all types of encouragement only after he threw away this gandiva of ahankara, that is egoism, and surrendered to the Lord and said, I am prepared to obey your command, give me your command, I'll obey.
0: అహంకారం ఉండినంత వరకును ఆత్మస్థాయిలో పరమాత్మ స్వరూపం లభ్యం కాదు.
1: సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగోయిజం, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఆత్మ, ది పరమాత్మ స్వరూప ఇట్సెల్ఫ్.
0: పరమాత్మ అనుగ్రహం చిక్కిన అహంకారం ఉండటకు వీలు లేదు.
1: వన్స్ యు గెట్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్, యు వుడ్ నాట్ బి హ్యావింగ్ ఈగోయిజం. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఈగోయిజం.
0: ఒకే సమయమునందు ఒకే ప్రదేశములో వెలుతురు చీకటి ఉండటకు వీలు కాదు కదా.
1: అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ ప్లేస్ దేర్ కెనాట్ బి లైట్ అండ్ డార్క్నెస్, ఇజంట్ ఇట్?
0: కనుకనే నాగమహాశయుడు మొదలు దాసోహం దాసోహమని తన స్థాయిని కొంత అల్పస్థాయికి తీసుకుని వెళ్లాడు.
1: దేర్ఫోర్ నాగమహాశయ స్టార్టెడ్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ బిగినింగ్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దాసోహం దాసోహం. ఐఎమ్ ద సర్వెంట్.
0: ఐ వివేకానందుడు శివోహం శివోహం శివోహం అనేటువంటి దీంతో, లేక సోహం సోహం అనేటువంటి దీంతో తాను విశాలమైనటువంటి యొక్క హృదయుడుగా తయారయ్యాడు.
1: వివేకానంద ఆన్ ద అదర్ హ్యాండ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బై టెలింగ్ శివోహం శివోహం, ఐఎమ్ శివ ఐఎమ్ దట్ సోహం.
0: విరిజానంద స్వామి ఈ రెండింటినీ ఆధారం చేసుకుని నాగమహాశయుడుకు వివేకానందుడు ఇరువురు కూడా మాయా అనేటువంటి బంధన చేత కట్టుబడినారు.
1: నిరంజనానంద స్వామి సెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాగమహాశయ అండ్ వివేకానంద, బోత్ ఆఫ్ దెమ్ అడాప్టెడ్ డిఫరెంట్ పాత్స్ టు ఓవర్కమ్ దిస్ ది పవర్ ఆఫ్ ఇల్యూషన్.
0: కట్టబడినటువంటి ఈ కట్టలోంచి నాగమహాశయుడు దాసోహం దాసోహమని స్వల్ప స్వరూపాన్ని ధరించి లోపల తప్పించుకుని వెళ్లాడు.
1: నాగమహాశయ అడాప్టెడ్ ది పాత్ ఆఫ్ దాసోహం దాసోహం. హీ బికేమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ హీ గాట్ హిమ్సెల్ఫ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది టై ఆఫ్ దిస్ మాయా, ది స్పెల్ ఆఫ్ ద మాయా, అండ్ హీ వాస్ ఫ్రీ.
0: కానీ వివేకానంద శివోహం శివోహం శివోహం శివోహం అని తన అఖండ స్వరూపాన్ని విశాలమైనటువంటి తత్వాన్ని అభివృద్ధి గావించుకుని ఆ మాయా బంధనమును ఛేదించుకుని వెళ్లాడు.
1: ద షాకల్స్ ఆఫ్ మాయా విచ్ ఆర్ బైండింగ్ వివేకానంద వర్ టర్న్ టు పీసెస్ బై హిస్ ఎక్స్పాండింగ్ శివోహం శివోహం శివోహం, ఐఎమ్ శివ ఐఎమ్ శివ ఐఎమ్ శివ.
0: అనగా నేనే దేవుడను అనేటువంటి ఉన్నత భావమును ఉత్తమ భావమును అభివృద్ధి పరుచుకున్నటువంటి వానికి ఏ విధమైనటువంటి బంధనను అతన్ని బాధించవు.
1: ఎనీ పర్సన్ హూ డెవలప్స్ ఇన్ హిమ్సెల్ ద సేక్రెడ్నెస్ అండ్ లవ్ ది ఐడియాస్ దట్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్, నథింగ్ విల్ బాదర్ హిమ్, నథింగ్ విల్ కమ్ ఇన్ ద వే.
0: కేవలం మాటలతో చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూస్ బై మియర్లీ అటరింగ్ ఆల్ దీస్ థింగ్స్ బై వర్డ్.
0: అనుభూతికి రావాలి.
1: దే మస్ట్ కమ్ టు వన్స్ ఎక్స్పీరియన్స్.
0: దేహభ్రాంతిని వీడాలి.
1: వన్ షుడ్ ఓవర్కమ్ ది ఫీలింగ్ ఆఫ్
0: ఇంద్రియని గ్రహం చేయాలి.
1: వన్ షుడ్ ఓవర్కమ్ బాడీ కాన్షియస్నెస్.
0: కడం యోగినః అనేటువంటి ఏకాత్మ భావన పెంచుకోవాలి.
1: కంట్రోల్ సెన్సెస్ అండ్ కంటిన్యూస్లీ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ ద లార్డ్.
0: అట్టివాడే ఈ విధమైన జ్ఞానమును పొందగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ అక్వైర్ దిస్ నాలెడ్జ్ సుప్రీం.
0: అయితే భక్తుడైనటువంటి వాడు అహంకారమును దూరం చేసుకుని ఆత్మానందంలో లీనమవుతాడు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎ డివోటీ రిమూవ్స్ ఈగోయిజం ఫ్రమ్ హిజ్ ఓన్ హార్ట్ అండ్ హీ గెట్స్ ది బ్లిస్ సుప్రీం.
0: దీనికి ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములు అనేటువంటి మూడు మార్గములను బోధిస్తూ వచ్చాడు.
1: దేర్ ఆర్ త్రీ పార్ట్స్, ద్వైత విశిష్టాద్వైత అద్వైత, డ్యువలిజం క్వాలిఫైడ్ డ్యువలిజం అండ్ నాన్ డ్యువలిజం.
0: తత్వైపాహం అనగా నేను భగవంతుని భక్తుడను అని ప్రారంభంలో తాను చెప్పుకుంటాడు.
1: ఇన్ ది వెరీ బిగినింగ్ హీ అటర్స్ దట్ ఐఎమ్ ఏ డివోటీ ఆఫ్ గాడ్.
0: ఇందులో భగవంతుడు వేరు తాను వేరుగా నిరూపించుకుంటాడు.
1: ఇన్ దిస్ ఇట్ ఈస్ ప్రూవ్ దట్ దేర్ ఆర్ టూ ఎంటిటీస్, వన్ ఇస్ గాడ్ ది అదర్ ఇస్
0: డివోటీ. అనగా నేను ప్రత్యేకంగా ఉంటున్నాను, దేవుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని నేను చూడడం కోసమని అతని భక్తుడిగా నేను తయారవుతున్నాను అని భావిస్తాడు.
1: ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ గాడ్ ఈజ్ ఎల్స్వేర్, హీఈస్ అ సెపరేట్ ఎంటిటీ, ఐ వుడ్ లైక్ టు సీ హిమ్, దిస్ ది అప్రోచ్ అండ్ యాటిట్యూడ్.
0: క్రమక్రమేణ ఈ భక్తిని అభివృద్ధి గావించుకొని తవైవాహం అనేటువంటి దీంట్లో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ వచ్చి భగవంతుడా నేను నీ భక్తుడను నేను నీ భక్తుడను అని ప్రారంభిస్తాడు.
1: gradually he will make progress, he will come face to face the Lord and he will argue with him as, Lord, I am your devotee, I am your devotee.
0: Tavai vasam anetvantadi eduruga nilchi భక్తునితో భక్తుడు భగవంతునితో నేను నీ భక్తులని ధీరంగా చెప్తున్నాడు.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ హీ స్టాండ్స్ ఎరెక్ట్ బిఫోర్ ద లార్డ్ అండ్ డిక్లర్స్ దట్ ఐ యామ్ యువర్ డివోటీ ఓ లార్డ్.
0: మూడవది త్వమేవాహం.
1: ద థర్డ్ స్టేజ్ ఈస్ త్వమేవాహం.
0: నీవు నేనేను అంటున్నాడు.
1: ఐ యామ్ యూ, యు ఆర్ మై సెల్ఫ్.
0: నేను నీ భక్తుడను అని అనుకోవటం విశిష్టాద్వైతం.
1: I am your devotee refers to visishta dvaita.
0: Nenu daiva bhaktudanu ani anukotamu dvaitam.
1: I am the devotee of some god, this is dvaita bhava.
0: Neevi nenu anukotame advaitam.
1: You are myself, this particular feeling is feeling of advaita, non dualism.
0: Kanuka manamu dvaitamulo prarambham chalpinappude advaitamulo manam praveshinchadaniki arhulam avutam.
1: Therefore only when we commence our journey from the stage of dualism we will end up in non dualism.
0: Kanuka motta mota manamu samanyamainatundi bhaktilo bhaktito mana yokka aaradhanalu prarambhinchali.
1: In the very first place therefore we will have to commence our sadhana, our devotion from the very ordinary devotion stage.
0: Idi sakara sagunamulu leka nirakara nigunamulu manaku praaptinchavu.
1: That is, without having sakara and saguna attributes and a form, it is not possible to get attributes
0: and a form.
1: This is impossible also.
0: Kanuka motta mota manamu oka vidhamaina kunti yokka dasuluga manamu tayaru kavali.
1: Therefore to start it we will have to develop ourselves and become the servant of the Lord.
0: Maroka udaharanam,
1: one more example for this.
0: Oka vaipuna pedda sunna untundali.
1: There is a big circle or a zero on one side.
0: Daniki pakkane oka chinna zero untundadi.
1: Just by its side there is another smaller circle.
0: Ee pedda circle e daivam.
1: The big circle may be compared to God.
0: Ee chinna de jeevudu.
1: The small one refers to jeeva.
0: Ee jeevudu anetundi vaadu devunuku koncham pratyekanga untunnadu.
1: This jeeva is different and distinct from deva, God.
0: Idi dvaitam.
1: This is dvaitam.
0: Visishtadvaitam anaga pedda sunna lopala chinna sunna untundali.
1: Visishtadvaitam, qualified dualism refers to the small circle being within a big circle.
0: Anaga daivamulo jeevudu unnadu.
1: That means jeeva amsha is a part of divinity. It is, he exists in the
0: world. Ee jeevudu daivamto chere vidhanam enti?
1: Then what is the way of merging himself totally in the Lord?
0: Ee chinna sunna kamakramina vishalamainatundi bhavanu penchukoni penchukoni penchukoni potu ee pedda sunnalo leenamaipothu.
1: This small circle has to grow bigger and bigger by broadening itself and get merged into the bigger one, bigger circle.
0: Idi advaitamu anna.
1: This is advaitam, it is said.
0: Anaga jeevatattvamunu దైవత్వముతో చేర్చడానికి తగిన కృషి చేయటమే ఈ భక్తి ప్రపత్తుల యొక్క మార్గము.
1: ది పాత్ ఆఫ్ డివోషన్ అండ్ ప్రపత్తి రెఫర్స్ టు ద పాత్ విచ్ మేక్ ఎ జీవతత్వ మర్జ్ ఇట్సెల్ఫ్ ఇన్ దేవతత్వ ఆర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించి దానిని దైవత్వంగా మనం విశ్వసించినప్పుడే ఈ జీవతత్వం అనేటువంటి యొక్క చర్యలు క్రమక్రమేణ అణుగుటకు అవకాశం ఉంటుండాలి.
1: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విచ్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ సప్రెస్ ద వీక్నెసెస్ అండ్ డెవలప్ బ్రాడ్నెస్ అండ్ మర్జింగ్.
0: దేయో హి జ్ఞానం అభ్యాసాత్. ఈ జ్ఞానం అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే అభ్యాసము ద్వారా మనకు లభ్యమవుతుంది.
1: హౌ టు వీ అక్వైర్ దిస్ నాలెడ్జ్? Through constant practice we can get this knowledge.
0: Prapanchamulo ye chinna vishayankaina ye chinna sthayikaina abhyasam lekunda manamu aa sthayini manam pondalemu.
1: Whatever small thing be it in the world, whatever small stage be it, we would not be able to acquire or reach it without practice.
0: Chaduvuta kaani vrayuta kaani nadachuta kaani tinuta kaani ivanni kudunu abhyasam dwaraane manaku labhyam avutunnayi.
1: Be it reading, రైటింగ్ వాకింగ్ ఈటింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ అక్వైర్ త్రూ ప్రాక్టీస్.
0: ఈ అభ్యాసమును మనం ప్రథమ సోపానంగా తీసుకున్నప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి యొక్క తత్వము మనకు కొంత అర్థమవుతుంది.
1: వెన్ వీ టేక్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ ది వెరీ ఫస్ట్ స్టెప్ వీల్ బి ఏబుల్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అక్వైర్ నాలెడ్జ్.
0: అయితే ఈ జ్ఞానం అనేటువంటి దాంట్లో రెండు విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ హియర్.
0: ఇది భౌతికమైనటువంటి జ్ఞానం ఒకటి, ఆధ్యాత్మిక జ్ఞానం మరొకటి.
1: వన్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది అదర్ స్పిరిచువల్.
0: ఆధ్యాత్మిక జ్ఞానమును విజ్డమ్ అంటారు, భౌతిక జ్ఞానమును నాలెడ్జ్ అంటారు.
1: నాలెడ్జ్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ విజ్డమ్ రెఫర్స్ టు ది స్పిరిచువల్ వరల్డ్.
0: ఇక్కడ వస్తువును పరిశీలన చేయటము, విచారించటము, ఇది సామాన్యమైనటువంటి జ్ఞానం.
1: ఎన్క్వైరింగ్ ఇన్ టు ది నేచర్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ రెఫర్స్ టు ఆర్డినరీ నాలెడ్జ్.
0: ఈ వస్తువు యొక్క అంతర్భాగమైనటువంటి మూలాధారమును గుర్తించి ఆ మూలాధారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటము, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం.
1: స్పిరిచువాలిటీ రెఫర్స్ టు అండర్స్టాండింగ్ ద ఇన్నర్ ప్రిన్సిపల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్టికల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్.
0: ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది లేకుండా మనము ఈ లౌకిక జ్ఞానం అనేటువంటి దాన్ని అభ్యసించటం కానీ దానిని అందుకోవటం కానీ ఇది అసాధ్యం.
1: వితౌట్ ద బేసిస్ ఆఫ్ ది విజ్డమ్ విచ్ రెఫర్స్ టు స్పిరిచువాలిటీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్.
0: దీనిని అందుకున్న విధానమే ఈ కాయము చేత ఆచరించేటువంటి సమస్త సత్కర్మలు.
1: ఆల్ ది గుడ్ యాక్టివిటీ అసోసియేటెడ్ విత్ దిస్ బాడీ ఈస్ దట్ రెఫర్స్ టు ద పాత్ ఆఫ్ అక్వైరింగ్ దిస్ నాలెడ్జ్.
0: ఈ శరీరం అనేటువంటిదే మనకు లేకుండినా ఎట్టి సాధనలు కానీ మనం చేయలేము, ఎట్టి ప్రాప్తిని కూడా మనం పొందలేము.
1: వితౌట్ హ్యావింగ్ ది బాడీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీ యాక్టివిటీ అండ్ రీచ్ ఎనీ గోల్.
0: శరీర మార్గం కనుధర్మ సాధకం అని ఈ కర్మ సాధనకు శరీరం అత్యవసరం.
1: ఫర్ ఆల్ యాక్టివిటీ బాడీ ఈజ్ ది వెరీ బేసిస్.
0: పరోపకారార్థం ఇదం శరీరమని ఈ పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించి ఇతరులకు ఉపకారములు గావించేటువంటి విషయంలో ఈ యొక్క దేహము అత్యవసరం.
1: బాడీ హ్యాస్ టు బి యూజ్డ్ అండ్ ఇస్ నెసెసరీ ఫర్ డూయింగ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అదర్స్.
0: చిన్నపిల్లలకు అర్థం కావాలంటే దీన్ని మరొక రీతిలో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ టు అండర్స్టాండ్ దిస్ కెన్ బి ప్రజెంటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: మనం ఎక్కడికో ఒక పిక్నిక్ అని వెళ్ళాము.
1: లెట్ అస్ సే దట్ వి హావ్ గోన్ ఆన్ ఎ పిక్నిక్ టు సమ్ ప్లేస్.
0: అక్కడికి భోజనంకు సంబంధించినటువంటి పదార్థములు అన్నీ కూడా మనం తీసుకుని వెళ్ళాము.
1: దేర్ వి హావ్ క్యారీడ్ ఆల్ ద ఆర్టికల్స్ నెసెసరీ ఫర్ కుకింగ్ ఫుడ్.
0: అక్కడ భోజన సమయానికి మనం వండుకోవటానికి ప్రయత్నించాము ఒక అడవిలో.
1: ఇన్ ద ఫారెస్ట్ వి హావ్ మేడ్ ప్రిపరేషన్స్ టు కుక్ ఫుడ్.
0: అప్పుడు మనం ఏం చేయాలి? మూడు రాళ్లను తెచ్చి పెట్టుకోవాలి.
1: For this purpose, what is to first stage, we'll have to get three stones and keep them.
0: ఈ మూడు రాళ్ల పైన పాత్రను పెట్టాలి.
1: On these three stones, we'll have to keep the vessel.
0: పాత్రలో నీరు పోయాలి.
1: We'll have to pour water into the vessel.
0: ఆ నీటిలో బియ్యం వేయాలి.
1: We'll have to put rice in the vessel and water.
0: ఈ మూడు రాళ్ల మధ్యలో పాత్రకు కింద మనం అగ్నిని పెట్టాలి.
1: Underneath the vessel, in between these three stones, we'll have to make some fire.
0: ఈ మంటను వేయటంలో ఉండేటువంటి అర్థార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూస్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పుట్టింగ్ ద ఫైర్ బినీత్ ది వెసల్.
0: ఈ మంట ద్వారా పాత్రలో ఉండేటువంటి యొక్క బియ్యము తక్కువ కావటం కోసమని.
1: త్రూ ది ఫైర్ వీ హావ్ టు జస్ట్ కుక్ ది రైస్ విచ్ ఈస్ విత్ ఇన్ ది వెసల్.
0: అయితే ఈ యొక్క వేడి సరాసరి బియ్యమునకు తగిలి అవి అన్నముగా తయారు కావటం లేదు.
1: సపోజ్ వితౌట్ ది మీడియం ఆఫ్ ద వెసల్ ఇఫ్ దిస్ రైస్ ఇస్ పుట్ ఇన్ ద ఫైర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఫుడ్ యాస్ సచ్.
0: ఈ కట్టెల వేడి ఈ యొక్క పాత్రకు సోకి, పాత్ర వేడి నీళ్లకు సోకి, నీళ్ల వేడి బియ్యమునకు సోకి బియ్యము అన్నంగా మారిపోతున్నాయి.
1: ద హీట్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ టు ద వెసల్ ఫ్రమ్ ద వెసల్ టు ద వాటర్ ఫ్రమ్ ద వాటర్ టు ద రైస్ అండ్ దెన్ రైస్ ఇస్ కుక్.
0: అదే విధముగానే జీవిత అరణ్యము లోపల మనం ఆహార నిమిత్తమై ఆనందమనే ఆహార నిమిత్తమై ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ది సేమ్ వే ఇన్ ది world of, in the forest of life, we are searching for the bliss which will be compared to
0: food. Sattva, Rajo, Tamo, Gunamulayam, Mood, Raal.
1: Those three stones are the three qualities, Sattva, Rajas and Tamas.
0: Mana Dehame Patra.
1: Our body will be compared to the vessel.
0: Mana Yukka Asale Jalam. Mana Asana Paneetvanti Dinko, Yukka Dhirani, Tattvam Gavinchukoni, Manamu Shantini Pondali.
1: The wisdom has to apply itself to the body, through the body, to the feelings, and to the, through the feelings, to our desires, and through desires, in the Atma Jnana should be obtained.
0: Kanuka ee Jnanam anetuvantidi, sarasari, manaku hrudayaniki chikkutaku kani, dakkutaku kani veedu kadu.
1: Directly therefore, it is not possible to get wisdom directly in the heart.
0: Idi deham dwara, bhavamula dwara, మన యొక్క కోరికలను భస్మము గావించుకోవాలి.
1: త్రూ ది బాడీ అండ్ త్రూ అవర్ గుడ్ ఫీలింగ్స్ వీ హావ్ టు డిస్ట్రాయ్ అండ్ బర్న్ అవర్ డిజైర్స్.
0: క్రమక్రమేణా ఈ కోరికలను మనము అదుపులో పెట్టుకోవటమే ఇది సరి అయినటువంటి ధ్యానమునకు అర్థం.
1: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ గ్రాడ్యువలీ అండ్ స్లోలీ కంట్రోలింగ్ ది డిజైర్స్. దట్ రెఫర్స్ టు మెడిటేషన్.
0: ఈ ఇంద్రియములను నిగ్రహించుకోవటం చేత, కోరికలను అదుపులో పెట్టుకోవటం చేతనే కర్మ ఫలత్యాగంగా సహజంగా మార్పులు కలుగుతుంటాయి.
1: బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ కంట్రోలింగ్ అవర్ డిజైర్స్ ఇట్ వుడ్ బి పాసిబుల్ టు డూ ద వర్క్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ ఇన్ ద నేచురల్ ఆటోమేటిక్ స్పాంటేనియస్ వే.
0: కర్మ యొక్క ఫలత్యాగం చేయటకు ఎవరికి కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సాక్రిఫైస్ ది ఫ్రూట్స్ ఆఫ్ వర్క్.
0: ఫలము ఉండనే ఉండని.
1: దేర్ ఈస్ ఫ్రూట్స్ ఫర్ ఎవ్రీ వర్క్.
0: మా ఫలేషు అని చెప్పింది కానీ నా ఫలేషు అని చెప్పలేదు.
1: ఇట్ ఈస్ సెడ్ మా ఫలేషు నాట్ నా ఫలేషు.
0: కనుక ఫలితము ఉన్నది, అయితే ఫలిత నిమిత్తమై నీవు కర్మలు ఆచరించద్దు.
1: దేర్ విల్ బి ఫ్రూట్స్ బట్ డోంట్ వర్క్ ఫర్ ఫ్రూట్స్.
0: నీ కర్తవ్యంగా నీవు భావించి కర్మలు ఆచరించు.
1: కన్సిడర్ ఇట్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ వర్క్.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు వాంఛలు వచ్చినప్పటికీ దానిని స్వీకరించడంలో తప్పు లేదు.
1: While discharging your duties, incidentally if there are some desires, there is nothing wrong in accepting them.
0: Karma phalamunu tyajinchamani kaani, leka karma phalamu undadani kaani, Geeta bodhinchaledu.
1: Geeta has not taught that you will have to give up the fruits of the action or the fruits do not have any action. I'm sorry, action.
0: Aithe ee karma phalatyagamunu sariga artham chesukonaleka, aneka mandi karmane tyagam chestunnaru.
1: People who have not correctly understood the meaning of sacrificing the fruits of action or sacrificing the action.
0: Karma enta varaku untundali?
1: How far can they sacrifice the action?
0: Vantalu ayyenta varike kattelato manaku avasaram.
1: Only until food is cooked there is need for the fire.
0: Vanta paripakkam ayin tarvata kattelu manaku akkaraledu.
1: Once the food is cooked there is no need for any fire.
0: Aithe karma yokka rahasyanni kaani, karma phalitam yokka rahasyanni kaani gurtincheyanta varike మనకు ఈ కర్తవ్యములు అత్యవసరం.
1: ఓన్లీ అంటిల్ వీ రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ వర్క్ అండ్ సీక్రెట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ద వర్క్ వీ హావ్ టు జస్ట్ డూ డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్.
0: కనుక ఈ కర్మ ఫలత్యాగమునకు కానీ, కర్మత్యాగమునకు కానీ, జ్ఞానాభివృద్ధికి కానీ, ధ్యానమునకు కానీ, అన్నింటికి ప్రేమనే ప్రధానము.
1: Therefore, be it for the sacrificing the fruits of action, for acquiring wisdom, for whatever be it, the basis and the root is love itself.
0: Ikkada sila sadacharam annaru. Idiye satyamunaku prakatinchetuvanti yokka gurtulu.
1: The character and good behavior, it is said, this will really reflect and announce the truth.
0: Satyam kani, shanti kani, dharmam kani pratyekanga levu.
1: Truth, peace and righteousness, they do not exist
0: separately.
1: All these are essentially dependent upon love.
0: Prema, manavuni yokka aalochanalo cherinappudu, adi satya roopanni dharistundi.
1: When love enters into one's thoughts, it becomes truth.
0: Prema, aacharana roopamulo dharinchinappudu, adi dharmam avutundi.
1: When love manifests itself in the form of action, it becomes righteousness and dharma.
0: Premanu artham chesukunnappude adi shanti avutundi.
1: When one understands love, it automatically becomes peace itself.
0: Prema yokka artham e idi shanti.
1: The very meaning of
2: The word love is peace.
0: Prema yokka aacharane dharmam.
2: Practicing love is dharma.
0: Prema yokka aalochane idi satyam.
2: Thinking of love is truth.
0: Premanu talanchutu poyinappude non violence ahimsaga maaripothundi.
2: Continuously thinking of love itself becomes non violence.
0: Kanuka satya dharma shanti ahimsalaku నాలుగింటికును అంతర్వాహినిగా ప్రవహించేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
2: ఫర్ ట్రూత్, ఫర్ నాన్ వయలెన్స్, ఫర్ పీస్ అండ్ ఫర్ రైచియస్నెస్ ఇట్ ఈస్ లవ్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ యాజ్ అన్ అండర్ కరెంట్.
0: ఇట్టి ప్రేమను అభివృద్ధిగా ఉంచుకొని నన్ను చేరమనియే ఈ యొక్క బుద్ధి యోగము బోధిస్తూ వచ్చాడు భక్తి జ్ఞానంలో.
2: ఇన్ ది బుద్ధి యోగ హెస్ బీన్ టాట్ ఇన్ భక్తి యోగ స్టేటింగ్ దాట్ లవ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ లవ్ టు రీచ్ మీ.
0: కనుక ప్రియుడై ప్రేమతో దైవమును పొందేటువంటి మార్గమునకు నీ యొక్క ప్రేమతత్వమునే పెంచుకోమని కూడాను శాసించాడు.
2: హి హస్ ఆల్సో డిక్లర్డ్ దట్ మేక్ యూజ్ ఆఫ్ లవ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ యూ ట్రై టు జస్ట్ డెవలప్ నియర్నెస్ టు మీ.
0: భక్తుడా నీ చేతులు చిన్నవి.
2: డియర్ డివోటీ యువర్ హ్యాండ్స్ అండ్ పామ్స్ ఆర్ స్మాల్.
0: ఈ రెండు చిన్న చేతులతో నా సేవను ఆచరించు.
2: విత్ దో స్మాల్ లిటిల్ పామ్స్ యు సర్వ్ మీ.
0: నీ యొక్క కన్నులు చాలా చిన్నవి.
2: యువర్ ఐస్ ఆర్ స్మాల్.
0: నా సృష్టి యొక్క ఇది చాలా గొప్పది.
2: మై క్రియేషన్ ఈస్ వెరీ వాస్ట్.
0: ఇంత విశాలమైన యొక్క జగత్తును నీ చిన్న రెండు కన్నుల ద్వారా చూస్తున్నావు.
2: విత్ దిస్ వాస్ట్ క్రియేషన్ యు ఆర్ టేకింగ్ ఎ లుక్ విత్ యువర్ స్మాల్ లిటిల్ టూ ఐస్.
0: నీ చెవులు రెండు చిన్నవి.
2: యువర్ ఇయర్స్ ఆర్ వెరీ స్మాల్.
0: ఈ రెండు చెవుల ద్వారా నా యొక్క వాణిని శ్రవణం చేయమన్నాడు.
2: యు లిసన్ టు మై వర్డ్ అండ్ మై ది సౌండ్ త్రూ దీస్ టూ లిటిల్.
0: నీ రెండు చిన్న పాదములు నా సమీపమునకు ప్రయాణం సల్పమన్నాడు.
2: విత్ యువర్ టూ లిటిల్ ఫీట్ యు జర్నీ టువర్డ్స్ మై సన్నిధి.
0: పాదములు రెండు కూడాను సన్నిధికి వచ్చినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
2: By merely coming to sannidhi of the Lord, it doesn't serve the entire purpose.
0: Rendu chinna kannula dwara vishalamainatundi oka jagatunu chusistunnavu.
2: With this vast creation you are taking a look with your small little two eyes.
0: Nee chevulu rendu chinnavi.
2: Your ears are very small.

0: the Lord, it doesn't serve the entire
1: purpose. Rendu chinna kannula dwara విశాలమైనటువంటి యొక్క జగత్తును చూచినంత మాత్రము నా ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ టేకింగ్ ఎ లుక్ అట్ ద వాస్ట్ వరల్డ్ విత్ యువర్ లిటిల్ ఐస్ దర్ ఇస్ నో యూస్.
1: రెండు చిన్న చేతుల ద్వారా నా సేవలు సలిపినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ సర్వింగ్ మీ విత్ యువర్ టూ లిటిల్ హ్యాండ్స్ యూఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్.
1: రెండు చిన్న చెవుల ద్వారా నా వాణిని ఆలకించి ప్రయోజనం లేదు.
0: బై మియర్ బై లిసనింగ్ టు మై డివైన్ వర్డ్స్ త్రూ యువర్ లిటిల్ ఇయర్స్ దర్ ఇస్ నో యూస్.
1: కానీ ఒక్క హృదయం ఉన్నది.
0: But there is one thing, and that is the heart.
1: ఆ ఒక్క హృదయములో నన్ను ప్రవేశపెట్టుకుంటేవా ఈ యొక్క కర్మలు ఏమాత్రం కూడా నీకు అక్కరలేదన్నాడు.
0: If you introduce me into your heart, then none of these actions are very important.
1: ఈ చేతులు చెవులు కన్నులు నోరు ఇవన్నీ కూడాను కేవలము మానసిక సంబంధమైనటువంటి వృత్తులను అరికట్టుకునేటువంటి మార్గములు.
0: Whatever activity you indulge in by way of worship through your hands, feet, ears, nose and eyes, this is only a method of controlling your mind.
1: Kani hrudayamulo praveshinchina tarvata aa indriyamu tamantaku taame sambandhipothayi.
0: Once the Lord enters the heart, the control of senses will be so easy, they get stilled automatically.
1: కనుక కర్మ ఫలత్యాగం కోసం మనం ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎనీ స్పెషల్ ఎఫర్ట్ టు బి మేడ్ ఫర్ కర్మ ఫలత్యాగ సాక్రిఫైసింగ్ ది ఫ్రూట్ ఆఫ్ ది యాక్షన్.
1: భక్తి మామే ప్రియో నరః, నా యొక్క భక్తుడై నన్ను స్మరించుచు నన్ను చింతించుచు నన్ను ధ్యానించుచు నా యొక్క చింతన ఎందే నీవు నిమగ్నుడైనప్పుడు సర్వము కూడాను నేనే చూచుకుంటానన్నాడు.
0: భక్తి మామే ప్రియో నరః, he has said, once you start thinking and indulging only in thoughts around me, then the rest of it will be taken care of by me.
1: Drudanichcheya annadu drudanischeedu kavali.
0: For this particular purpose you would have firm resolve.
1: Ee paripurnamainatundi nammakame lekundina manamu ee pavithramainatundi yokka aanandanni andukolemu.
0: If one doesn't have complete and full faith, one would not be able to get the bliss arising out of this.
1: భగవంతుడు పరిపూర్ణుడు.
0: గాడ్ ఈజ్ ఫుల్ అండ్ కంప్లీట్.
1: అట్టి పరిపూర్ణుని పొందాలనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి మనస్సును మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: టు గెట్ ద లార్డ్ హూ ఈజ్ హోల్ పరిపూర్ణత్వ
1: పరిపూర్ణ విశ్వాసమును పెంచుకోవాలి.
0: కంప్లీట్ ఫెయిత్ వన్ షుడ్ డెవలప్.
1: అతని పరిపూర్ణుడై నీవు అపరిపూర్ణుడైనప్పుడు ఇవి రెండింటికి నీ ఏమాత్రమో పొత్తు కుదరదు.
0: వెన్ హీఈస్ ఫుల్ అండ్ కంప్లీట్, ఇఫ్ యు ఆర్ ఇన్కంప్లీట్ అండ్ నాట్ ఫుల్, దేర్ కెనాట్ బి ఎనీ ప్యారిటీ బిట్వీన్ దీస్.
1: పరిపూర్ణుని పొందేటువంటి యొక్క మార్గములో పరిపూర్ణమైనటువంటి యొక్క భావమునే మనం సల్పకుండిన మనము భగవద్్రోహులుగా మారిపోతాం.
0: టు రీచ్ ది ఫుల్ అండ్ ది కంప్లీట్ లార్డ్, అన్లెస్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ ఫుల్ హార్ట్, యూ విల్ బి
1: భగవంతుని యొక్క సర్వజ్ఞత్వమునకు సర్వవ్యాపకత్వమునకు సర్వశక్తిత్వమునకు మనం కళంకం కలిగించినటువంటి వారం అవుతాం.
0: వుడ్ బి గెటింగ్ బ్లెమిష్ ఫర్ ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్నిప్రెజెన్స్.
1: కనుక నీవు చింతించేటువంటి చింతన కూడాను పరిపూర్ణ హృదయుడై చింతించాలి.
0: వాట్ ఎవర్ థాట్స్ యూ ఇండల్జ్ ఇన్ విత్ ఫుల్ హార్ట్ యూ ఇండల్జ్.
1: పరిపూర్ణ ప్రేమతో అతన్ని చెంత చేరాలి.
0: విత్ ఫుల్ లవ్ యూ రీచ్ హిమ్.
1: భజతాం ప్రియో అనగా భజించినటువంటి వానికి ప్రియుడిగా తాను రూపొందుతాడు.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ హీ బికమ్స్ డియర్ టు ఎనీవన్ హూ వర్షిప్స్ హిమ్ ఫుల్లీ విత్ హోల్.
1: అద్వేష్ట సర్వభూతానాం,
0: అద్వేష్ట సర్వభూతానాం,
1: ఎవరిని కూడా మనము ద్వేషించరాదు.
0: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
1: ఇలాంటి సద్భావములతో 64 లక్షములు అనగా విద్యను కూడినటువంటి యొక్క సాధకుడే నాకు మహాప్రియుడని కూడాను గీత బోధిస్తూ వచ్చింది.
0: ద వన్ హూ ఈజ్ మాస్టర్ ఆఫ్ ది 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ హీఈస్ డియర్ టు మీ. ఇట్ ఇస్ సెడ్
1: ఈ 64 గుణములు కూడాను మానవుడి యందు పరిపూర్ణతగా ఉంటున్నవి.
0: ఆల్ ది 64 క్వాలిటీస్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ మ్యాన్ ఇన్ దర్ ఫుల్నెస్.
1: అయితే ఈ పరిపూర్ణత్వాన్ని గుర్తించుకోవడానికి తగినటువంటి కృషి చల్పటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు బికమ్ అవేర్ ఆఫ్ ఇట్.
1: సామాన్యమైనటువంటి లౌకిక కార్యములు ఎందే లౌకిక కర్మలు ఎందే మన కాలము వ్యర్థం గావించుకుంటూ పోతున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ ఆల్ అవర్ టైమ్ ఇన్ ద సెక్యులర్ యాక్టివిటీ ఇట్సెల్ఫ్.
1: ఇది విశేష కర్మలు ఎందు కూడాను కొంతవరకు ప్రవేశించాలి.
0: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పెషల్ యాక్టివిటీ విచ్ వుడ్ హెల్ప్ అస్.
1: దానిని అంతర్బహిర్ సర్వవ్యాప్య నారాయణ అని మనము బహిర్ముఖములో ఆచరించేటువంటి యొక్క చింతనలు కాని కర్మలు కాని అంతర్ముఖంలో కూడాను దానిని ప్రవేశపెట్టాలి.
0: వాట్ ఎవర్ వర్షిప్ యాక్టివిటీస్ ఆఫ్ వర్షిప్ ఎంటర్ ఎక్స్టర్నలీ.

0: విల్ నాట్ డూ ఇట్ ఇంటర్నలీ ఆల్సో.
1: అప్పుడే రెండింటి యొక్క ఏకత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: దెన్ దెర్ విల్ బి యూనిటీ బిట్వీన్ దీస్ టూ అండ్ వుడ్ బి ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: దీనిని అర్థము గావించుకున్నప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ ఇట్ అవర్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
1: కనుక అన్నింటికి ఈ భక్తి యోగములో ప్రేమనే ప్రధానమనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
0: ఇన్ భక్తి యోగ ఆర్ యోగ ఆఫ్ డివోషన్, లవ్ ఈజ్ ది బేసిస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దిస్ వీ హావ్ టు రికగ్నైజ్.
1: సత్యము కేవలం చెప్పటం మాత్రమే కాదు.
0: ట్రూత్ ఈజ్ నాట్ మెర్లీ ఫర్ టెలింగ్.
1: ఇది కేవలం పలుకుతో మాత్రమే అంత్యమవుతుంది.
0: దిస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ ఓన్లీ బై మియర్ వర్డ్ అటరింగ్ వర్డ్స్.
1: ఇది తలంపుతో కూడా లీనం కావాలి.
0: దిస్ మస్ట్ గెట్ ఇమ్మర్స్డ్ ఇన్ అవర్ థాట్స్.
1: నిరంతరం కూడా ఆలోచనలో నిమగ్నుడైపోవాలి.
0: ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ కాంటెంప్లేట్ అబౌట్ ఇట్.
1: కనుకతో ప్రేమతో ఆలోచన చేసినప్పుడే మనకు సహజమైనటువంటి సత్యము ఆవిర్భవిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి థింక్ విత్ లవ్ ది న్యాచురల్ ట్రూత్ విల్ రిఫ్లెక్ట్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమతో ఆచరించినప్పుడే ఇది సరి అయినటువంటి ధర్మంగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ వి ప్రాక్టీస్ విత్ లవ్ ఇట్ బికమ్స్ రియల్ ధర్మ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమతో మనం అర్థం చేసుకున్నప్పుడే ఇది పరమశాంతిని బోధిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ విత్ లవ్ ఇట్ విల్ గివ్ అస్ ఇమ్మెన్స్ పీస్.
1: కనుక శాంతికి ప్రేమనే పుట్టినిల్లు.
0: దేర్ఫోర్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ పీస్.
1: సత్యమునకు ప్రేమనే పుట్టినిల్లు.
0: ఇట్ ఈస్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్ ఆల్సో. లవ్ ఈజ్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్.
1: ధర్మమునకు ప్రేమనే పుట్టినిల్లు.
0: ఈవెన్ ఫర్ రైచియస్నెస్ అండ్ ధర్మ ఆల్సో లవ్ ఈజ్ ది వెరీ బేసిస్.
1: అహింసకు కూడాను ప్రేమనే పుట్టినిల్లు.
0: ఈవెన్ ఫర్ నాన్ వైలెన్స్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్.
1: కనుకనే ప్రేమనే సర్వస్వము.
0: Therefore, love is
1: premane daivamu.
0: Love is God.
1: Daivame prema.
0: God is love.
1: Kanuka mana premanu penchukoni manam alpakmuluga undinatvanti okka swaroopanni akandattanga marchukoni tallinam gaavataniki tagina krushi cheyamanche bodhinchatame ee okka bhakti yogam yokka saaramsham.
0: The essence of the teachings of bhakti yoga refers to the love which will have to be practiced, and by practicing love will have to become broad minded and develop greatness in us. This is me.
2: That was the 8th discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which he delivered on 10th August 1984, is a profound and sweet discourse on love, the essence of Bhakti Yoga, the chapter of devotion in Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. చమయే

0: ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట.
1: What is the flower that God likes? What is to be offered there at the altar of this yajna in the sacrificial fire? It is the sensual pleasure that has got to be sacrificed. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Krutayuga Tretayugam nandu ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి మార్గములు యందు యజ్ఞములు కావిస్తూ వచ్చారు.
1: వే బ్యాక్ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ ద సేజెస్ అండ్ ద సీయర్స్ పర్ఫార్మ్డ్ సేక్రెడ్ రిచువల్స్.
0: ద్వాపర యుగమునందు కూడాను విశ్వామిత్రుడు యజ్ఞము సల్పాడు.
1: వి ఆల్సో హర్డ్ ఆఫ్ విశ్వామిత్ర పర్ఫార్మింగ్ యజ్ఞ ఇన్ ద్వాపర ఏజ్.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి రాక్షసులను దునుమాడి యజ్ఞము సమాప్తి గావించాడు.
1: ద యజ్ఞ కేమ్ టు ఎ కన్క్లూజన్ ఆఫ్టర్ ఎన్హిలేటింగ్ ద వికెడ్నెస్ అండ్ ద క్రూయల్టీ అండ్ ద డెమోనిక్ నేచర్.
0: దుష్టగుణములను దుష్టభావములను దుష్ట స్వరూపములను దునుము చేసి తదుపరియే శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణం గావించాడు.
1: The yajna came to conclusion by repeating this word shanti thrice, only after annihilating the wicked qualities, the wild nature in man.
0: Samapti nedu yajnam samapti.
1: Today is the concluding day of yajna.
0: Saptasate yajnamulo ee naati samapti yokka antarathamunu gurtinchadaniki prayatninchali.
1: We have to make an attempt to know the inner significance of the concluding day of yajna.
0: Prati manamuni yendu kodanu ee yokka indriyamulu yokka pattudamu indriyamulu yokka durmargamu indriyamulu yokka aavedana aneka vidhamuluga manam chustune unnam.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses prevailing.
0: ఇవన్నీ కూడాను కేవలము కల్పితమైనటువంటివి.
1: హౌఎవర్ దే ఆర్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: బాహ్యమైనటువంటిది.
1: దే ఆర్ ఎక్స్టర్నల్.
0: ప్రాకృతమైనటువంటివి.
1: దే ఆర్ వరల్డ్లీ.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఎఫీమరల్ వరల్డ్.
0: అయితే ఈ యజ్ఞం యొక్క అంతరార్థం ఏమిటి?
1: హౌఎవర్ వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యజ్ఞ?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్ వర్డ్ అండ్ ది ఇన్ వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు దురాచారములు దుర్భావములు.
1: ది అవుట్ వర్డ్ నేచర్ ది ట్రెండ్ రిప్రజెంట్స్ ది వికెడ్ ది క్రూయల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము ప్రేమ సహనము సానుభూతి.
1: All those that come out the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart are permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తుంటాయి.
1: The qualities of the external path are temporary and make you suffer.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: To whom are they to be offered?
0: భగవంతుడు అన్నారు.
1: They are to be offered to God.
0: భగవంతుడు అనగా ఏంటి? భగవాన్ అంటే ఏం? దీని అర్థము?
1: What is the meaning of this word? భగవంతుడు, భగవాన్,
0: భగవాన్.
1: భగవాన్
0: భా అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి వాడు.
1: భా మీన్స్ ద వన్ హూ షెడ్స్ లైట్.
0: ప్రకాశమును అందించేటువంటి వాడు.
1: ద వన్ హూ పాసెస్ ఆన్ ద లైట్.
0: తేజస్సును కలిగించేటువంటి వాడు.
1: హీస్ వెరీ ఇల్యూమినేషన్.
0: వెలుగును అభివృద్ధి పరిచేటువంటి వాడు.
1: హీ ఇంక్రీజెస్ ద రేడియన్స్.
0: ఇది ఏ బకారం యొక్క అంతరార్థము?
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ విన్ ఇన్ దిస్ లెటర్.
0: గానగా దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము.
1: గా మీన్స్ దిస్ ఎక్స్పాన్సివ్ నేచర్.
0: దేనిని వ్యాప్తి గావించటము?
1: వాట్ ఈస్ టు బి ఎక్స్పాండెడ్?
0: కాంతిని ప్రకాశాన్ని తేజస్సును వ్యాప్తి గావించటమే.
1: ఇట్ ఈస్ ద షేడ్, ఇట్ ఈస్ ద లైట్, ద ఇల్యూమినేషన్ దట్ హెస్ గాట్ టు బి స్ప్రెడ్.
0: వాన్
1: వాన్
0: దీనికి సమర్థుడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ అథారిటీ, ద రైట్ వన్ టు స్ప్రెడ్.
0: భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: గాడ్ ఈజ్ ద రైట్ వన్ టు స్ప్రెడ్ దిస్ ఇల్యూమినేషన్ బ్రిలియన్స్ ఆర్ లైట్.
0: కనుక మన ఎందుండేటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది.
1: ద లైట్ విత్ ఇన్ ఈజ్ సో బ్రిలియంట్.
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఈస్ సెడ్.
0: దీనికి కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం.
1: ద ఇగ్నోరెన్స్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్ అండ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ స్ప్రెడ్.
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని ఎందుకు అత్యవసరము.
1: దిస్ కైండ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
0: ఈ విధమైనటువంటి ప్రవృత్తి తత్వం అన్ని కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి.
1: ది ఎక్స్టర్నల్ పార్ట్ రిక్వైర్స్ ది ఇండల్జెన్స్ ఆఫ్ ద సెన్సెస్.
0: కానీ ఇంద్రియములకును ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ భూతములు అనేటువంటిది దైవంతో సమానము.
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుకనే పంచభూతములు అన్నారు.
1: So it is said panchabhuta, five elements.
0: Panchabhutamulu anaga bhoomi, prithvi,
1: meaning the earth.
0: Modatidi dinine bhudevi ani pilcharu.
1: This also called mother earth.
0: Rendavadi jalamu.
1: Second water.
0: Dinni ganga devi ani pilcharu.
1: Water is described as ganga devi.
0: Moodavadi agni.
1: Third fire.
0: Agni devudu ani pilcharu.
1: Fire is represented as fire god.
0: Nalugavadi vayuvu.
1: Four wind.
0: దీనికి వాయుదేవుడు అని పిలిచారు.
1: విన్ గాడ్ ఇస్ నోన్ ఎస్ విన్ విన్ గాడ్.
0: ఐదవది ఆకాశము.
1: ఫిఫ్త్ వన్ స్పేస్.
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు.
1: ద స్పేస్ రిప్రజెంట్ ద సౌండ్.
0: కాబట్టి ఈ పంచభూతములకు పరమాత్మ పేరునే ఆవిర్భవింపచేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికలీ డివైన్ అండ్ వర్షిప్ ఎస్ డివైన్.
0: దేవుడనగా ఎవరనగా పంచభూతములే.
1: హూ ఇస్ గాడ్? Is represented by five elements.
0: ఈ పంచభూతములు సర్వలు యందు కూడా ఉంటున్నది.
1: The five elements are in everyone.
0: సమస్త స్థానములు యందు కూడాను వ్యాపించినటువంటిది.
1: They are located in every place.
0: సర్వ ప్రదేశములు యందు కూడాను సంచరించేటువంటిది.
1: They move about all over.
0: సర్వ దేశస్థులకు కూడాను ఇది సమానమైనటువంటిది.
1: They are equal to people of all nations.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతిష్టతి. దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదము లేదు.
1: ఇట్ హాస్ నో డిఫరెన్సెస్ ఆర్ కన్సిడరేషన్స్ యాజ్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములు ఎందుకు ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఏ వ్యక్తి కానీ ఏ దేశములు కానీ ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు.
1: నో నేషన్ నో ఇండివిజువల్ కెన్ డినై ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ సైంటిస్ట్ కూడాను దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: నో సైంటిస్ట్ కెన్ సెపరేట్ దీస్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు ప్రాణ సమానము.
1: The five elements constitute life.
0: ప్రతి వ్యక్తి ఎందుకును ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి.
1: In every individual the five elements are present in basic life.
0: భారతీయులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు.
1: These are prayed as five life breaths, the life principles of man.
0: కనుకనే ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఆకారములే.
1: దే ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వాళ్ళకు సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు.
1: యాజ్ ఇట్ ఇస్ పాసిబుల్ యాజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ఆర్డినరీ వన్ టు ఇమాజిన్ ద గాడ్ అండ్ హిస్ ఫార్మ్. దే హావ్ అస్యూమ్డ్ ద ఫార్మ్స్ ఆఫ్ దేర్ ఓన్ చాయిస్ అండ్ స్టార్టెడ్ వర్షిపింగ్.
0: ఎట్టి దోషములు లేవు.
1: In fact, there are no mistakes at all, basically.
0: పంచభూతములు యొక్క ప్రవృత్తులు యందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: It is only the expression of the five elements where you find some
0: mistakes.
1: ఇవన్నీ
0: ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: There are all the nature of the external part.
0: మన నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge is external.
0: కంటితో చూచినవి, చెవులతో విన్నవి, మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: All that you listen to, all that you watch, all that you think of, are the elements. They are all the nature of the external part.
0: కాని నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటాది.
1: But the qualities of the inner path ఆర్ ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ పర్మనెంట్ అండ్ ప్యూర్.
0: దీనినే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: ది ఇన్వర్డ్ పాత్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్ నెక్టర్ అండ్ ఇమోర్టల్
0: శాశ్వతంగా ఉండేటువంటివి.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఆల్ ఓవర్.
0: ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి చేసుకుని
1: we have to develop this permanent quality.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి, తాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి,
1: in fact we have to distance ourselves from this temporary ephemeral momentary quality.
0: శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is the combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: బాడీ యాక్ట్స్.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటుంది.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అస్ ద విట్నెస్.
0: ప్రతి కర్మ కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటుంది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అస్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: ది స్పిరిట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ సల్పనది మనసే.
1: It is the mind that distinguishes. And then it is the body that
0: behaves.
1: Man is the combination of these three.
0: కనుకనే ఈ మానవుడు,
1: this man,
0: శరీరమును,
1: the body,
0: మనస్సును,
1: the mind,
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు,
1: and when he is in the company of the self,
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు.
1: And he, that makes the total manhood.
0: కానీ మనస్సును, ఆత్మను త్యజించి,
1: but if he gives up mind and ఆత్మ,
0: కేవలం శరీరమును మాత్రమే అనుభవించే సమయం లోపల,
1: if he just experiences with this body,
0: దీన్ని పశుత్వము అన్నారు.
1: He comes down to the level of animality.
0: ఈ శరీరము, మనసు రెండు చేరి ఆత్మను విసర్జించినప్పుడు,
1: therefore when the body and the mind together give up the atma,
0: ఇది దానవత్వము అన్నారు.
1: And this is called the demonic nature.
0: శరీరమును, మనసును త్యజించి,
1: if body and mind are given up,
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు.
1: ఇఫ్ ది లైఫ్ ప్రొసీడ్స్ అలాంగ్ ది లైన్ ఆఫ్ ది స్పిరిట్,
0: దైవత్వం అనగా కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే.
1: ది డివైన్ పాత్ వాంట్స్ యు టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ ఆత్మ.
0: ఆత్మాభిమానమును మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వాంట్స్ యు హావ్ అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: ఈ దేహాభిమానమును అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుంటారు.
1: ది బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బీస్టియల్ నేచర్.
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది.
1: యాజ్ ది మైండ్ follows the body, it makes you a demon.
0: ఈ రెండింటిని త్యజించి ఆత్మ యొక్క సంబంధమునే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: One has to sacrifice both these two and develop attachment to the self.
0: ఆత్మాభిమానమే నిజమైనటువంటి యొక్క తేజో సంబంధమైనటువంటిది.
1: Attachment to the self is really brilliant and effulgent.
0: కనుకనే
1: so
0: మానవుడు ఇచ్చినటువంటి ఈ మూడింటిని,
1: the three that are gifted,
0: సద్వినియోగపరిచి,
1: must be properly
0: used, సదాచారంలో ప్రవేశపెట్టి,
1: take to right path,
0: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని,
1: based on the circumstances and the
0: సమయ స్ఫూర్తిగా వీటిని వినియోగించుకోవాలి.
1: We have to make use of them in the appropriate right way.
0: ఏదో మనసున్నది కదా అని ఇష్ట ప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
1: Just as the mind is given, you cannot think as you like.
0: దానికి పరిమితములు ఉంటున్నాయి.
1: The thinking must be under certain limits.
0: ఏది చేయవచ్చును, ఏది చేయకూడదు.
1: What is to be done, what is not to be
0: done. ఏది మంచి, ఏది చెడ్డ.
1: What is good, what is
0: అది విచారణ శక్తి మనసుకు ఉంటుండాలి.
1: వన్ మస్ట్ ఎంక్వైర్ విత్ ద మైండ్.
0: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
1: ఆన్ ఎంక్వైరీ దట్ యు ఫైండ్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్ అడాప్టెడ్.
0: తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటము,
1: being not able to practice having known,
0: దీనినే దానవత్వము అన్నారు,
1: is demonic temperament.
0: కానీ ఇట్టి మనసు యొక్క తత్వాన్ని ఏ మాత్రము లెక్క చేయక,
1: is not mindful of the nature of the mind,
0: దేహమనే లక్ష్యంలో దుంచుకొని,
1: keeps always the body,
0: దేహాభిమానం చేతనే జీవిస్తూ,
1: and carries on the life,
0: దేహమునకు సంబంధించినటువంటి ప్రవృత్తులన్నీ కూడాను అనుభవిస్తూ ఉండటం,
1: and experiences with the body are in every way,
0: దీనికి ఏ మాత్రము తారతమ్యం లేదు.
1: The body has no differences.
0: హెచ్చుపల్లములు లేదు.
1: No differences, ups and downs.
0: భేదములు ఏమాత్రము పాటించదు.
1: It doesn't follow any norms.
0: కనుకనే దేహమునకు సంబంధించినటువంటి ఇచ్చలను అనుభవించగోతమే ఇది ఏ పశుత్వము అన్నారు.
1: The animal enjoys with the body, go by its desire.
0: లోకములో కూడాను అనేక మంది పెద్దలు చెప్పేటువంటి వారు,
1: the elders in the world also say,
0: ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏమరా నువ్వేం పశువా అంటారు.
1: If you act in the way, easily in a free way, they call, they ask you, are you animal?
0: కేవలం మనసును మాత్రమే అనుభవించుకుంటూ ఉండేటువంటి కేవలం అతనికి రాక్షసుడు అంటుంటారు.
1: If it's only at the mental levels, it's a demonic quality.
0: ఈ రాక్షసత్వం అనేటువంటిది దేని నుంచి ప్రారంభమైంది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ స్టార్టెడ్?
0: శరీరమును త్యజించి,
1: గివింగ్ అప్ ద బాడీ,
0: ఆత్మను విసర్జించి,
1: గివింగ్ ఫర్గెటింగ్ ఆర్ స్పిరిట్,
0: మనసు యొక్క తత్వం ప్రాటిస్తూ ఉంటాము.
1: అండ్ దెన్ హి ప్రొసీడ్స్ అలాంగ్ ది సైకలాజికల్ పాత్.
0: కనుకనే మనస్సుకు ఏమాత్రం కూడాను మంచి చెడ్డలు బోధించుకోదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మైండ్ డస్ నాట్ గో బేసికలీ,
0: అది శరీరంతో సంబంధమైనప్పుడే మంచి చెడ్డలు కొంతవరకు విచారణ చేస్తుంది.
1: యాజ్ ద మైండ్ ఫాలోస్ ద బాడీ ఇట్ డిస్టింగ్విషెస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుకనే దీని దేంతోనూ సంబంధం లేకుండా కల్పించుకోవటమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: దేర్ఫోర్ ద మైండ్ కెన్ థింక్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్.
0: ఈ మనస్సు శరీరమును త్యజించి
1: and giving up the body and
0: ఆత్మాభిమానంతో సంచరించేటువంటి వాడే దైవత్వము.
1: గివింగ్ అప్ ద మైండ్ ఇఫ్ వన్ ఫాలోస్ ద సెల్ఫ్ హి అటైన్స్ డివినిటీ.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని పొందేటానికి ఈ మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు రీచ్ డివైన్.
0: మనసు ఉండవచ్చును,
1: మైండ్ ఎగ్జిస్ట్,
0: శరీరం ఉండవచ్చును,
1: బాడీ ఇస్ దేర్,
0: కానీ ఇది శరీరం పనిచేసే నిమిత్తము.
1: బట్ బాడీ ఇస్ దేర్ టు ఫంక్షన్.
0: మనసు విచారణ చేయాలి,
1: మైండ్ షుడ్ ఎంక్వైర్,
0: మంచి చెడ్డలను తర్కించాలి,
1: మైండ్ షుడ్ డిస్క్రిమినేట్,
0: తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి.
1: హావింగ్ డిసైడెడ్ వాట్ ఈస్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: కనుకనే మానవత్వంలో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ ఇప్పుడు నిలిచి ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఆర్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు,
1: గాడ్ షోస్ లైట్,
0: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు.
1: హి గివ్స్ యు ఆల్ ది బ్రిలియన్స్.
0: మనస విచారణ చేసి,
1: మైండ్ ఇన్వెస్టిగేట్,
0: ఆత్మాభిమానం పెంచుకునేటువంటిది.
1: అండ్ వాంట్స్ యూ టు డెవలప్ అటాచ్మెంట్ టు
0: సెల్ఫ్. ఆత్మాభిమానం అనేటువంటిది ఈనాడు మర్చిపోయినారు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ అటాచ్మెంట్ టు ది స్పిరిట్.
0: దేహాభిమానమే జీవితం అంతా గడుపుతున్నారు.
1: ది లైఫ్ ఇస్ క్యారీడ్ టుడే బీయింగ్ అటాచ్డ్ టు ది బాడీ.
0: ఏమిటి,
1: వాట్ ఇస్ దిస్ బాడీ?
0: ఇది పాంచభౌతికమైన దేహమే.
1: ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: కానీ ఇది అనిత్యమైనటువంటిది.
1: బట్ ఇట్ ఇస్ టెంపరరీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్, అదే ఆత్మను అనుసరించు.
1: ఫాలో ది కాన్షియన్స్, ది సెల్ఫ్.
0: అప్పుడే నీకు సరైన మార్గం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ ఫైండ్ ద రైట్ పాత్.
0: కానీ కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ది త్రీ బాడీ, మైండ్ అండ్ సెల్ఫ్.
0: కాంతి చేత,
1: విత్ ది లైట్ ఆఫ్ ది సెల్ఫ్,
0: మనసు యొక్క ప్రబోధన చేత,
1: విత్ ది టీచింగ్ ఆఫ్ ద మైండ్,
0: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు.
1: వన్ కెన్ యాక్ట్ విత్ ది బాడీ.
0: వీటినే ప్రాకృతమైన ధర్మములు అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఫిజికల్ కాండక్ట్.
0: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి.
1: ధర్మ హ్యాస్ గాట్ సటిల్ మీనింగ్స్.
0: ఏది హృదయ ధర్మము?
1: వాట్ ఈస్ దట్ రిలేటెడ్?
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: That dharma of the heart is constant integrated awareness.
0: కాని శారీరక సంబంధమైనటువంటిది, మానసిక సంబంధమైనటువంటి ధర్మములంతా కూడాను ప్రాకృతమైనటువంటి ప్రవృత్తులు.
1: The physical and the mental dharma are external.
0: ఇవన్నీ ప్రవృత్తులే.
1: They all represent the external way.
0: కానీ నివృత్తికి ఏమాత్రము సంబంధం లేదు.
1: It has no relationship with the inward journey.
0: కానీ ఈ యొక్క మూడింటి యొక్క చేరిక చేతనే ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: We can experience at the same time the combination of ప్రవృత్తి external and నివృత్తి internal.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment
0: of మొట్టమొదట మానవునికి ఉండినటువంటి ఈ మూడు ఇంద్రియములను కూడాను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Man should proceed in the right direction with these three.
0: శరీరంతో కర్మలు ఆచరించాలి.
1: Do all activity with this body. కానీ
0: ఎట్టి కర్మలు ఆచరించాలి?
1: What kind of action?
0: ఎప్పుడు ఆచరించాలి?
1: When?
0: దేనికోసం ఆచరించాలి?
1: What for?
0: దీని యొక్క ఫలితం ఏమిటి?
1: What is the result?
0: అని అన్నిటికీ అర్థం తెలుసుకుని,
1: One has to understand all aspects.
0: ఎప్పుడు, ఎక్కడ, ఎచ్చట, ఏమి, ఎందుకు?
1: One has to answer all these questions. Where, when, why, how?
0: ఈ శరీరంలో మనం ప్రవేశించాలి.
1: With all the five senses we should take to action.
0: అప్పుడే ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
1: Then it will never go along the wrong path.
0: కనుకనే ఈ శరీరం నిచ్చిండేటువంటిదంతా కూడాను కేవలం శరీర ధర్మం, ప్రవృత్తి లక్షణం.
1: Body is gifted to undertake activity.
0: శరీర మాధ్యం ఖలు ధర్మ సాధకం.
1: Body is there to do all right action.
0: ఎట్టి ధర్మము? లోక సంధమ్మము.
1: What kind of dharma?
0: ప్రవృత్తి అయినటువంటి ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: ద బాడీ ఇస్ గివెన్ బై గాడ్ టు డూ రైట్ యాక్షన్.
0: శరీరం కలు ధర్మ సాధకం.
1: బాడీ ఇస్ గివెన్ టు డూ ఆల్ రైట్ యాక్టివిటీ.
0: మనసు ఇచ్చినటువంటి దేనికోసం?
1: వై మైండ్ ఇస్ గివెన్?
0: మనసు ఇచ్చినటువంటి నిత్యానిత్య పరిశీలన చేసే కోసమని.
1: మైండ్ ఈస్ దేర్ టు ఎంక్వైర్ వాట్ ఈస్ మంచిని
0: పరిశీలన గావించే కోసమని.
1: అండ్ టు డిస్క్రిమినేట్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుక ఈ పరిశీలన గావించి,
1: One should inquire.
0: ఈ పరిశీలన దేని వల్ల గాలించడానికి వీలవుతుంది?
1: And how is it possible to inquire?
0: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
1: The inquiry is possible basing on the light of the
0: spirit. మనసు మధ్యలో ఉంటుండాలి.
1: The mind is in between.
0: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
1: On one side there is the body, the other side the self.
0: ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి
1: the mind should follow the spirit.
0: శరీర కర్మలు ఆచరించడం.
1: And should undertake activity with the body.
0: మార్గమే.
1: This is the proper path.
0: కానీ ఇప్పుడు ఆత్మధర్మాన్ని విసర్జిస్తున్నారు.
1: టుడే వన్ హ్యాస్ గివెన్ అప్ ది నేచర్ ఆఫ్
0: శరీరమే ఫ్రెండ్ గా చేసుకుని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
1: అండ్ దే గో బై ద బాడీ ఇన్ ది ఎక్స్టర్నల్ పార్ట్.
0: కనుకనే శరీర మనసులు రెండు చేరిపోవటం చేతనే రాక్షసుడిగా రూపొందుతున్నాడు.
1: As there is a combination of the body and the mind, man has become a demon.
0: ఈనాడు లోకము లోపల జరిగేటువంటివన్నీ కూడాను ఈ రాక్షస కర్మలే జరుగుతున్నాయి.
1: Today we find in this world all devilish demonic activity.
0: విచారణ శక్తి ఏమాత్రము లేదు.
1: There is no discrimination at all.
0: జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: How do you hope to acquire wisdom?
0: ఆత్మాభిమానం సంభవించినప్పుడే జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: When you are attached to the self, it is possible to be wise. That is non-dualism is jnana.
0: కేవలం ఆత్మను మాత్రమే అనుసరించాలి.
1: And that is only the knowledge of the
0: శరీర మనసును ఏ మాత్రం కూడా టచ్ చేయకూడదు.
1: And you should not never go by the body and the mind.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధర్మం లోపల
1: in the worldly context
0: శరీర మనసు ఆత్మల మూడింటి యొక్క ఏకత్వం చేతనే మనం కర్మలు అనుసరించాలి.
1: In fact we can carry on life surgeon by combining all these three, body, mind and the self.
0: కనుకనే కర్మణ్యేవ అధికారస్తి అని భగవద్గీత చెప్పింది.
1: భగవద్గీత
0: నీవు కర్మాధికారిగా నీవు కావాలి.
1: You have got the right on action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ప్రవృత్తివి కాదు,
1: నాట్ ఎక్స్టర్నల్.
0: నివృత్తి కర్మలు ఆచరించాలి.
1: ఆల్ దట్ ఇన్వర్డ్
0: ప్రవృత్తి కూడాను ఆత్మాభిమానంతో అనుసరించాలి.
1: దేర్ఫోర్ ఈవెన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ కెన్ బి డన్ బై అటాచ్డ్ టు ద సెల్ఫ్.
0: ఉన్నాయి నీకు కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
1: రెస్పాన్సిబిలిటీ
0: ఈ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
1: యాజ్ యూ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్
0: సింప్లీ అటాచ్డ్ టు ద సెల్ఫ్. మానసిక ధర్మమును ఆత్మ హెల్ప్ చేత మనం ఆచరించాలి.
1: The physical activity and the mental activity could be taken by attaching
0: the spirit. శరీర ధర్మమునే నీవు ఆచరిస్తూ సక్రమంగా నీవు నడుస్తుంటే మనసు కూడా ప్రసన్నమైపోతుంది.
1: Therefore if and once you do the right activity mind will enjoy
0: peace. మనసు కూడా ప్రసన్నమైనప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
1: When once the mind is at rest in peace one can visualize the
0: self. ఈ మూడు కూడాను ఒకే శరీరమునందే మనం సంచరిస్తున్నాయి.
1: All the three are present in one and the same man.
0: వేరు వేరు మార్గములో లేదు.
1: They are not diversified.
0: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది
1: what man has to do today.
0: ఏ శరీర ధర్మములు మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా?
1: Whatever action might be done, whether it's good or bad.
0: గౌరవాన్ని నిలబెడుతుందా లేదా?
1: Whether it upholds the prestige of family.
0: మానవత్వాన్ని గౌరవిస్తుందా లేదా?
1: Well, it will represent the man of human quality.
0: ఈ సమాజంలో పిలుస్తారా లేదా?
1: Will people call me a human being or not?
0: సమాజం కూడా ఒకవైపు ఉంటుండాలి.
1: There is society on one hand.
0: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము మూడింటి యొక్క తత్వమును మనం విచారించాలి.
1: Therefore we have to investigate the individual change, the societal change and the transformation of the spiritual.
0: కనుకని మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
1: సో వీ షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్ టు బిగిన్.
0: ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
1: వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపరమెంట్స్ అండ్ జడ్జ్మెంట్స్.
0: వీటిని దూరం చేయాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ దెం టోటలీ.
0: అప్పుడే దీనికి కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
0: అసత్యం ఆడటం,
1: ఫాల్స్హుడ్,
0: అధర్మములో ప్రవేశించటం,
1: అన్రైచియస్నెస్,
0: దొంగతనము చేయటము,
1: స్టీలింగ్,
0: ఈ విధమైనటువంటి దీంట్లో ఈ యొక్క శరీరము అనేక రకముగా ప్రవర్తిస్తుంది.
1: బై రిజార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇట్ ఆన్ సెక్రెట్ వే.
0: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
1: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్స్ అదర్స్.
0: ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి ఇట్టి కర్మలు ఆచరిస్తుంటాది.
1: అండ్ దిస్ ఈస్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే దీనిని మనము పూర్తి మార్పు గావించుకోవాలి.
1: వీ హావ్ టు బ్రింగ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ద ఫిజికల్
0: లెవెల్. సమాజ ధర్మము మనం పాటించాలి.
1: అండ్ వీ హావ్ టు అబ్జర్వ్ ద సోషల్ నార్మ్స్.
0: సమాజంలో ఏమిటిది?
1: వాట్ ఈస్ సొసైటీ?
0: త్రాగటము, తినటము, ప్రవర్తించటము, సంసార సంబంధమైనటువంటి దీంట్లో అమితమైనటువంటి వాంఛలు పెంచుకోవటము, ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
1: ఈటింగ్, డ్రింకింగ్, ఫుడ్, రేమెంట్, షెల్టర్, లిమిట్లెస్ డిజైర్ ఇస్ జస్ట్ వరల్డ్.
0: జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
1: గ్యాంబ్లింగ్ ఇస్ ఆల్సో ఎన్ ఎక్స్టర్నల్ ట్రైట్.
0: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటాది.
1: దట్ లీడ్స్ టు మెంటల్ పొల్యూషన్.
0: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
0: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
1: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
0: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్, సోషల్ చేంజ్, దేర్ విల్ బి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రధానమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: ఇండివిజువల్ జర్నీ కమెన్సెస్ ఆల్ అలోన్.
0: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటుంది.
1: సోషల్ చేంజ్
0: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటుంది.
1: ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ సీక్రెట్.
0: కనుకనే దీనినే SAI అన్నారు.
1: దిస్ ఈజ్ సెడ్ ఇన్ దిస్ వర్డ్ SAI.
0: ఎస్ అనేటువంటిది ఏమిటి?
1: What is yes?
0: అది ఏ స్పిరిచువల్ పరివర్తన.
1: That is spiritual transformation.
0: సామాజిక పరివర్తన అనేటువంటిది ఏ అంటే ఏమిటిది?
1: What is A?
0: Association పరివర్తన.
1: Changing association.
0: అది సామాజిక పరివర్తన.
1: This is societal change.
0: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
1: ఐ ఇస్ ఇండివిజువల్ చేంజ్.
0: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే విలీనమై ఉంటున్నాయి.
1: All these three are there only in Sai.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తన ప్రతి మానవుని కూడా అత్యవసరమైనటువంటిది.
1: స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్.
0: ఈ స్పిరిచువల్ ప్రవర్తన మనలో మార్పు చెందిందంటే అసోసియేషన్ లో సులభంగా మనము ప్రవేశించవచ్చు.
1: వెన్ వన్స్ దేర్ స్పిరిచువల్ చేంజ్ ఇట్ ఇస్ ఈజీ టు గెట్ ఇంటు సొసైటీ.
0: అసోసియేషన్ లో మనము పరివర్తన మార్చడం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద సొసైటీ.
0: ఈనాడు అసోసియేషన్ అనేటువంటిది చాలా దిక్కుమొక్కు లేకుండా ఉంటుండాలి.
1: టుడే ది సొసైటీ హస్ నో ప్రాపర్ డైరెక్షన్.
0: దానికి ఒక విధమైనటువంటి ఒక పితమే లేదు.
1: It has no boundaries nor limitations.
0: ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ ఉంటుంది.
1: ఇట్ గోస్ అబౌట్ ఇన్ ఎ వేవర్డ్ వే.
0: ఏది మంచి చెడ్డ అనేటువంటి విచారణ శక్తియే లేదు.
1: ఇట్ డస్ నాట్ డిస్క్రిమినేట్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఇలాంటి పరిస్థితుల లోపల మనం సామాజిక దీనిని అనుసరించడం చాలా కష్టం.
1: Under these circumstances it's difficult to follow the mind.
0: కొన్ని సామాజిక ధర్మములని తనే అనేక మంది సామాజిక ధర్మాన్ని అనుసరిస్తున్నారు.
1: We follow the social norms.
0: ఈ సామాజిక ధర్మంలో తప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి.
1: There are many reasons for the misconduct in society.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తనలో మొట్టమొదటి పవిత్రులైపోతే తర్వాత సామాజికంలో కూడా సహజంగానే సరిపోతుంది.
1: When one there is a spiritual transformation there will be change in the society automatically in a simple way.
0: స్వరూపులారా,
1: embodiments of
0: law. ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము.
1: The country is facing so many problems.
0: అగ్నిగుండంగా కూడా మారిపోతుందాది ఈ ప్రపంచము.
1: The whole world has become a bonfire in flames.
0: ఎక్కడ పోయినా భయమే.
1: Everywhere there is
0: fear. ఏం చేసినా భయమే.
1: Whatever you do.
0: ఏం చెప్పినా భయమే.
1: Whatever is said.
0: సత్యాన్ని కూడా భయపడుతున్నారు.
1: We are afraid even to speak truth.
0: కనుకనే ఇలాంటి పరిస్థితుల లోపల మొట్టమొదట ఆధ్యాత్మికత చాలా అవసరమైనటువంటిది.
1: Under these circumstances spiritual change is necessary.
0: ఈ ఆత్మవిశ్వాసం కోల్పోవడం చేతనే
1: as the self confidence is lost.
0: ఇంత అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: There are so many distortions, perversions and
0: ఎంత గొప్పవాడైనప్పటికీ,
1: he may be great man,
0: ఎంత విద్యావంతుడైనప్పటికీ,
1: however wise he is,
0: ఎంత శ్రీమంతుడైనప్పటికీ,
1: wealthy person,
0: కానీ మార్గము తప్పి ప్రవర్తిస్తున్నాడు.
1: But he is proceeding in the wrong way.
0: పేరు పెద్దది,
1: he has got a big name,
0: కానీ ప్రవర్తన చాలా అల్పమైనటువంటి.
1: But his conduct is so mean and low.
0: ప్రవర్తన చేతనే పేరు మనకు సంపాదించాలి.
1: You have a good name by following the right conduct.
0: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There is no other beyond the righteous conduct.
0: అన్ని విధాలా వర్తింప చేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
1: Therefore it is the conduct that decides your nature.
0: కానీ ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
1: It's not necessary to give up the external path.
0: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: To the extent possible proceed in the right direction.
0: నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
1: Work for your the satisfaction of your conscience.
0: నీ ఆత్మతృప్తియే లేకుండినా ఎట్టి కార్యములు ఎందుకు నీకు సరైన విజయాన్ని చేకూరదు.
1: When your conscience is not satisfied, you'll never win, you'll never be successful.
0: ఏదో ప్రకృతి కాలం లోపల, ప్రవృత్తి లక్షణం లోపల,
1: in the external nature,
0: తేతాయుగ ద్వాపర యుగములందు,
1: in earlier ages of Kruta-yuga
0: కొన్ని వేళతో ఎంచేకు మాత్రమే సాధ్యమవుతుండేది.
1: It was possible only for a couple of the people in those days.
0: కానీ కలియుగం లోపల ఈ పాపమునకు పరిమితమే లేదు.
1: The sins have no limits at all.
0: ఇది ఎంచుటకు వీలు కాదు.
1: And it is not possible to give up either.
0: ప్రతి క్షణం కూడాను పాపమే.
1: Every moment sin is committed.
0: ప్రతి కణం కూడాను పాపమే.
1: Every moment is full of
0: sin. ప్రతి అణువు కూడాను పాపమే.
1: And every cell is full of sin.
0: ఈ విధంగా పాపంతో కూడినటువంటి ఒక తత్వాన్ని మనం ఏ రీతిగా సంహరించాలి?
1: When the sinful nature is so predominant, how to conquer?
0: కనుకనే కృష్ణుడు కూడా చెప్పాడు,
1: ఆల్సో సేస్ అర్జున,
0: నీవు యుద్ధానికి పోతున్నావు.
1: You are going to the battlefield.
0: కానీ యుద్ధం సామాన్యమైనటువంటిది కాదు.
1: It's not ordinary battle.
0: అన్ని విధాలా కూడా చాలా అభివృద్ధి గాంచుతూ ఉండాలి.
1: And you find all kinds of weapons there.
0: కానీ ఈ యుద్ధంతో నీవు సాధించేటువంటి విజయము సరైనటువంటి విజయం కాదు.
1: The victory you are going to get is not the right one.
0: నెమ్ము ధనుంజయ,
1: get up Arjuna,
0: vidhi baliyamu,
1: the fate is certain,
0: nyayamu genchu,
1: justice will be triumphant,
0: sinchu swarthamu,
1: sacrifice the self will be given,
0: and this is going to be the
1: kanukamika,
0: నన్ను నీవు అనుసరిస్తే కనుగొమ్మిక.
1: అండర్స్టాండ్ దిస్.
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా
1: ద ఫాదర్ విత్ 100 సన్స్
0: అంత్యమున పిండమే ఎక్కువగలగటగా ప్రారంభమదేమిటో.
1: The father of 100 sons will not be left behind even if one to do obituary rites.
0: Intiye kaadu.
1: Not only this.
0: Inka saravarsham tappadu vishwajati kinna.
1: There is bound to be the rain of arrows for world peace.
0: Kevalam nee ambula cheta nee sampanchi ambula cheta nee potaadte prayojanam kaadu. Saravarsham tappadu.
1: It is not simply enough to fight with an arrow.
0: Ambula varshame kurchali.
1: There should be the rain of arrows.
0: Ravulkone manta minta vivachuni inta.
1: And it's going to happen all over here and there.
0: Okavaipuni sekuni.
1: And there is Shakuni.
0: One wife Karnudu.
1: And Karna on one side.
0: Ittirukudunu durmargamaina margani avramistunnaru.
1: They are following the wrong wicked path.
0: Satyamu telisi kudanu
1: Karnudini
0: praveshinchadam ledu.
1: And Bhishma has not gone into the right way.
0: Satya dharmamulo poorthi telisina Karnuniki.
1: And Karna knows satya and dharma.
0: Enta satyamunna enta dharmamunna heena gunammu manaledu.
1: Though with all this righteousness and the truth he has not given up his mean mentality.
0: Karnudantati vaadu
1: Karna
0: kadapatiki emayye.
1: What happened to him at the end?
0: Vinudu Bharatiya veerasutuda.
1: The son of Bharat understands.
0: Karnudu elanti dana karnudu ani peru pondinatundi vaadu.
1: You know the Karna stands for
0: Alla,
1: charity.
0: Karnudu kodanu katta kadapatiki em anipinchadu.
1: What happened to Karna at the end?
0: Kanukune bhagavantuni antadandalu potti pondinaru Pandavulu.
1: Pandavas were the recipients of God's grace.
0: Tana aagna tappa maroka danini anusarinchadam ledu.
1: They never disobeyed God's command.
0: Yuddhamu gor rayabaranaku vellaadu.
1: When emissary was sent,
0: kani tirigi vachinappudu,
1: when he returned,
0: nakula sahadevulu iddaru kodunu paadala penabaddaru.
1: Nakula sahadeva fell at the feet of
0: Vaari
1: Krishna.
0: Krishnudu ante chaala preeti.
1: They loved Krishna intensely.
0: Biddala vale vaaru aashinchetunti vaaru.
1: And in fact he treated them as his children.
0: Krishna emi jarigindi nee sambhashanalo.
1: Krishna, what happened there?
0: Nayana vaaru yuddhamuniki angikarincharu annaru.
1: He said they accepted to fight.
0: Appudu cheppadu.
1: Then he says,
0: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు
1: హావింగ్ గాన్ దేర్ ఫర్ కాంప్రమైజ్
0: తిరిగి సుక్షేమంగా వెనుకకు వచ్చి
1: యు హావ్ రిటర్న్డ్ సేఫ్ ఎనఫ్
0: ఇది ఏ 10,000 నేటికి
1: దిస్ ఈజ్ ఎనఫ్ అండ్ ఎనఫ్ ఆల్ ద వెల్త్ ఫర్ దిస్ డే
0: మార్గం మా కృష్ణుడు ఏం చేస్తారో అని భయపడ్డాను
1: వేర్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్
0: ఇంటికి వచ్చాడు
1: యు రిటర్న్డ్ సేఫ్
0: ఇదే మాకు 10,000 అన్నారు
1: దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ లైఫ్
0: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు
1: దే వర్ సో హ్యాపీ ఎట్ దట్ మోమెంట్
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: అర్జునులో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి
1: అర్జున కమిటెడ్ సర్టన్ మిస్టేక్స్
0: దీనికి పురం రాయబారానికి పోయినప్పుడు
1: ఎర్లియర్ యాజ్ వెన్ హి వెంట్ టు ది అంబాసిడర్
0: మనకు అక్కర్లేదు
1: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ కాంప్రమైజ్
0: సిద్ధమని చెప్పు
1: యు షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హి సెడ్
0: కానీ యుద్ధంలో ప్రవేశించారు
1: వార్ స్టార్టెడ్
0: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను గురువులను శిష్యులను అందరినీ చూచాడు అభిమానం మారిపోయింది అక్కడ దేహాభిమానంతో ఇంత అర్జునుడు పాల్గొన్నాడు
1: అండ్ అర్జున కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ బాడీ అటాచ్మెంట్
0: ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు
1: How is it to kill all these relationships and so many people relations
0: na kannulu virugutunnavika kalam gadupukaka kadalam intikinn annadu
1: my head is reeling I am not able to stand here let me go back
0: krishnuku kopam vachindi
1: krishna was angry
0: nenu urukunnatundi vaadu nannu purukolpavu
1: in fact you provoked me
0: yuddhamu siddham ani cheppavu
1: you said that I should be ready to fight
0: rammika yuddhamu siddham anaka kalahirana meekayela
1: and you said why waste of time
0: Gopala.
1: Be ready
0: ఈ కాలహరణమే చేయొద్దు
1: యూ సెడ్ టు డోంట్ వేస్ట్ టైం
0: యుద్ధం సిద్ధమని చెప్పు
1: బీ రెడీ టు ఫైట్
0: చెప్పినటువంటి ఈ అర్జునుడు
1: అర్జున
0: కాలహరణము చేయక కదలం ఇంటికి అన్నాడు
1: అండ్ హీ సెడ్ డోంట్ వెయిట్ లెట్ మీ గో బ్యాక్ హీ సేస్ నౌ
0: కానీ కౌరవులు ఎలాంటి వారు
1: బట్ వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ కర్ణా ఇస్
0: కేవలము చాలా విషపురుగులు
1: and they're like almost poisonous
0: అమృతంతో కలిపినటువంటి యొక్క విషములు
1: and they're fully highly poisonous
0: అలాంటి వారితో నీవు సందేహం చేసుకోవటం ఎంత వెర్రితనము
1: టు థింక్ ఇన్ దిస్ లైన్ ఇస్ ఫులిష్నెస్
0: మీ నిమిత్తమై నేను ఇంత కూడా రాయబారానికి వెళ్ళాను కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు
1: ఫర్ యువర్ సేక్ ఓన్లీ ఐ యాక్టెడ్ యాజ్ అన్ అంబాసిడర్ యాజ్ యువర్ ఎమిసరీ
0: కాలకూటమున అమృతము సృజింప వీలా కాలకూటమున అమృతము సృజింప వీలా
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ ద పాయిజన్ ఇంటూ నెక్టర్
0: బై ద దావాగ్నిలో మళ్ళీ పూల వెజదల్లు లీలా
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు త్రో ద ఫ్లవర్స్ ఇంటూ ద ఫైర్ ముష్కరుని
0: మ్రోలా
1: అండ్ ఇస్ ఇట్ పాసిబుల్
0: హితోక్తులు మేలా గుణజాల ఏలయ్యకి ఈ సంధి మాటలు
1: will wicked people listen to all good words is the path of right way
0: kalakootamulo amrutam sujimpavila ee kalakootamulo amrutam puttunda
1: in this poison is it possible to have
0: bhaya daavagnilo malle poola vejadallu leela
1: would you throw the jasmine flowers into the flames
0: mushkaruni mrola
1: in front of the all bad people
0: హితోక్తులు మేల
1: విల్ దే పే హిమ్ టు గుడ్ వర్డ్స్
0: బోధించే గాని ఇవి సరిపోయేటువంటివి కాదు.
1: దే డోంట్ లిసన్ టు గుడ్ టీచింగ్స్ అట్ ఆల్.
0: నీకు సర్వవర్షము తప్పది విశ్వశాంతికి నన్న.
1: దేర్ఫోర్ ఫర్ ది వరల్డ్ పీస్ రెయిన్ ఆఫ్ ఆరోస్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: అది ఎందుకోసము?
1: వాట్ ఫర్?
0: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల
1: వెన్ దర్ ఫ్లేమ్స్ ఆల్ ఓవర్
0: ఫైర్ వ్యాన్ అంతా తీసుకుని పోయి
1: అండ్ దే వెంట్ దేర్ ఫైర్ వ్యాన్
0: కానీ కొంతవరకు చల్లార్చవచ్చు.
1: దే కుడ్ ఎక్స్టింగ్విష్ టు సమ్ ఎక్స్టెంట్
0: ఎక్కడ కానీ అగ్ని మండుతుండే సమయం లోపల
1: వెన్ ది ఫైర్ ఇస్ ఆల్ ఎవ్రీవేర్
0: దీనికి ఏ యొక్క ఇంజిన్లు ప్రయోజనం లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎక్స్టింగ్విష్ ది ఫైర్ ఏ ప్రయత్నం
0: దీనికి సాధ్యం కాదు.
1: నో ఎఫర్ట్ విల్ బి సక్సెస్ఫుల్ శరవర్షం
0: తప్పది విశ్వశాంతికి. కృష్ణ ఇంక దీనికి శరవర్షమే తప్పదు.
1: The rain of arrows should happen.
0: ఇది కూడా దేని కోసం? విశ్వశాంతికి.
1: What for? For the world peace.
0: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
1: Even for world peace one has to fight.
0: అంతేకాని విశ్వశాంతి విశ్వశాంతి అని యుద్ధం చేయకుండా పోవటం కాదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ పీస్ యూ కెనాట్ విత్డ్రా ఫ్రమ్ వార్.
0: ఎందుకోసం అంటే దుర్మార్గం పెరిగిపోయింది.
1: బికాస్ వికెడ్నెస్ ఈస్ రైజింగ్
0: దుష్టత్వం అభివృద్ధి అయిపోయింది.
1: ద బ్యాడ్ టెంపర్మెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్
0: మంచితనం మడుగుపడిపోయింది.
1: గుడ్నెస్ ఈస్ సబ్డ్యూడ్
0: ఎక్కడ చూసినా మంచి కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో గుడ్నెస్ ఎట్ ఆల్ ఎనీవేర్.
0: నేడు మంచివాడే రేపు చెడ్డవాడిగా మారిపోతున్నాడు.
1: ఏ గుడ్ మ్యాన్ టుడే బికమ్స్ బ్యాడ్ టుమారో.
0: మిత్రుడే రేపు శత్రుడిగా మారిపోతున్నాడు.
1: ఫ్రెండ్ బికమ్స్ ఎన్ ఎనిమీ టుమారో.
0: ఇలాంటి పరిస్థితి లోపల దీనికి శరవర్షము తప్పది విశ్వశాంతి.
1: Therefore, under these circumstances for the world peace, the rain of arrows should happen.
0: కనుకని ఈనాడు
1: టుడే
0: పవిత్రమైనటువంటి దేశములు అన్ని కూడాను సుక్షేమంగా ఉండాలని ఆశించాలి.
1: We should pray for the peace of the whole world.
0: కొన్ని వైపులు శరవర్షం దప్పుతూ
1: on one side you find the rain of arrows.
0: కొన్ని వైపులు దుర్మార్గం మితిమీరిపోయింది.
1: There is wickedness on one side.
0: ఈ దుష్టతనం అనేటువంటిది చాలా పెరిగిపోయింది.
1: The cruelty is rising on the other way.
0: ధర్మ న్యాయములే నశించిపోయినాయి.
1: There is no righteousness in justice.
0: ఎవరు సత్యములో ప్రవేశిస్తున్నారో వాళ్ళకంతా కూడా కష్టమే కలుగుతున్నాయి.
1: The one who is proceeding along the path of the truth face all problems.
0: అలాంటి పరిస్థితిలో శరవర్షమే తప్పదు.
1: In these circumstances the rain of arrows will happen.
0: అట్టి పరిస్థితి లోపల
1: then
0: అర్జున్ని పంపుతుండాలి.
1: అండ్ అర్జున్ వాస్ సెంట్.
0: అర్జున్ యుద్ధానికి పంపినప్పుడు దానికి పూర్వము అభిమన్యు కూడా పంపించింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అభిమన్యు వాస్ సెంట్ ప్రయర్ టు అర్జున.
0: సుభద్ర.
1: సుభద్ర సెంట్ హిమ్.
0: అయ్యో నా అక్కగారైనటువంటి ద్రౌపదికి పంచపు ఉత్తమైనటువంటి పిల్లలు కూడా నశించిపోయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సిస్టర్ ద్రౌపది లాస్ట్
0: పాండవులందరూ కూడా గొంతులు కోసరి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే వర్ బిహేడెడ్.
0: ఉన్నది ఒక్కడే అభిమన్యుడు.
1: ఓన్లీ అభిమన్యు ఇస్ రిమైనింగ్.
0: ఈ అభిమన్యుని మాత్రము నేను ఎట్లా రక్షించుకోవటము?
1: హౌ టు ప్రొటెక్ట్ హిమ్, హౌ టు హ్యావ్ హిమ్.
0: అప్పుడు చెప్పాడు అభిమన్యుడు.
1: దెన్ అభిమన్యు సేస్,
0: అమ్మా నా తండ్రి లేడు.
1: My father is not here.
0: మా తండ్రియు మామయ్య లేరిచ్చట.
1: And my father uncle are not here.
0: మానవుని తలపింక మంచి.
1: Don't entertain this kind of a thought, mother.
0: యుద్ధమునకు సిద్ధమని చెప్పు.
1: Tell me to be prepared to fight.
0: ధర్మజ ఒక్కడి మాత్రమే ఉన్నాడు ఇంటి లోపల.
1: ధర్మజ was only one at home.
0: నాయన నిన్ను నేను ఏ విధంగా పంపించేది?
1: He says, my dear son, how can I send you?
0: అందులో ఆ పద్మవ్యూహము పనినటువంటి వాడు చాలా క్రూరుడు.
1: The 12th one among that group is very bad.
0: దుష్టుడు.
1: And wicked
0: man. దుర్మార్గుడు.
1: And is very dangerous.
0: పద్మవ్యూహం పన్నాడు.
1: అండ్ హీ హాస్ గాట్ ద డివైస్ ద పద్మవ్యూహం.
0: ఈ పద్మవ్యూహం లోపల జయం అనేటువంటి చెప్పడం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహం.
0: వద్దు వద్దు అన్నాడు.
1: సో డోంట్ గో హీ సెడ్.
0: అప్పుడు అభిమన్యుడి కోపం వచ్చింది.
1: దెన్ హీ వాస్ సో యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నా మామ అయినటువంటి కృష్ణుడు నా తండ్రి అయినటువంటి అర్జునుడేగిన వచ్చేస్తే వారు యుద్ధానికి పిలిచినప్పుడు నేను పోలేదని చెప్తే నా తండ్రి నా గొంతు తీస్తాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ After the return of my father Arjuna, uncle Krishna,
0: if they find me at home,
1: they will kill me.
0: కొడుకై పుట్టినందుకు కులములకు కీర్తి తేవాలి.
1: బీయింగ్ బోర్న్ ఎ సన్ ఐ షుడ్ బ్రింగ్ ద రిప్యూట్ గుడ్ నేమ్ టు ద ఫ్యామిలీ.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి.
1: దే షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేనటువంటి కుమారుడు పుట్టి ప్రయోజనం ఏమిటని గొంతు వస్తాడు నా తల్లి.
1: అండ్ దేర్ఫోర్ ఇఫ్ హి ఫైండ్స్ దట్ ఐ యామ్ బ్రింగింగ్ ఎ బ్యాడ్ నేమ్ హి విల్ కిల్ మీ.
0: కనుక నేను ఇక్కడ ఉండను.
1: దేర్ఫోర్ ఐ వోంట్ స్టే బ్యాక్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సేస్
0: నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్? వై షుడ్ ఐ స్టే?
0: ఇక్కడ ప్రాణం ఇచ్చే బదులు యుద్ధంతోనే ప్రాణం ఇచ్చి నేను వీర స్వర్గాన్ని పొందుతాను.
1: ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ హియర్ బెటర్ ఐ ఫైట్ దేర్ అండ్ డై అండ్ రీచ్ హెవెన్.
0: అప్పుడు సుభద్ర ఈ మాటలు వినలేకుండా పోయి అప్పుడు ఆశీర్వాదం చేస్తుండాలి.
1: దెన్ సుభద్ర కుడ్ నాట్ హియర్ ఎనీ లాంగర్ స్టార్టెడ్ బ్లెసింగ్. మై డియర్ సన్,
0: నీవు చాలా గొప్పవాడు.
1: యు ఆర్ వెరీ గ్రేట్.
0: నాకున్నది ఒకే కుమారుడు.
1: ఐ హావ్ ఓన్లీ సన్.
0: కానీ పరిస్థితి సరైనటువంటివి కాదు.
1: అండ్ ది సిచ్యువేషన్ ఇస్ నాట్
0: మాయము. మామయ్య తండ్రి నేరిచట.
1: అండ్ దెన్ యువర్ అంకుల్ ఆల్సో వాళ్ళ
0: గర్భవతి.
1: యువర్ వైఫ్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కాలమిటును చెప్పలేము.
1: అండ్ వి కెనాట్ సే
0: మానము నీ తలపింక పుత్రక.
1: బెటర్ యు గివ్ అప్ దిస్ ఐడియా సన్.
0: చెప్తే అప్పుడు ఆయన వినలేకుండా కట్టకపట ఆశీర్వాదం చేస్తున్నది.
1: అండ్ ఎట్ ది ఎండ్ షీ బ్లెస్డ్ హిమ్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్ర గర్భ భంజనోద్యామ పనుండు కుంభజుడు దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమిటుండును చెప్పలేము మీ మామయ్య తండ్రి లేదిచ్చుట మానుము నీ తలపింక పుత్రక.
1: And said, my dear son, give up this idea because the entire Padma Vyuha is the design of Dronacharya and your father is not at home, the uncle is not at home and the great fighter Karna is over there. Give up this idea.
0: అప్పుడు తనికి ఆశీర్వాదం చేస్తుండాలి తల్లి సుభద్ర.
1: And Subhadra mother started blessing him ultimately.
0: తారకాఖ్యాసుర దోర్దర్ప మడచు వేళ గౌరి తనకు కిడ్డ మీర రచ్చ.
1: The blessing conferred by Gauri to her son while slaying Tarakasura.
0: Shambharasura veera champaga aachanu veela bhargava sutakidda bhavya raccha.
1: While killing Shambharasura, the blessing given by Bhargava.
0: Matru dasitambu manpan arugu veela vinata putruna kidda vimala raccha.
1: The kind of blessing given by Vinata to her son.
0: Atti
1: that blessing
0: ganaraccha
1: the mighty blessing
0: sri raccha yangaraccha rakshalandunu divyamamu sri rama raccha todu needai ninnu kaapaaduga ka.
1: That kind of sacred blessing, the divine blessing and the benediction be with you forever and ever and protect you.
0: Parayanam rasi inta talli yokka premaku paatrudayyadu.
1: And then he was so totally blessed.
0: Alanti kumarudu ee jagatlo ekkada unnaru?
1: Where do you find such a son today?
0: Andaru apakirtini nechetvanti kumarude.
1: And most of the people bring badly.
0: Ee kalikalam lopala chustamante
1: in this kali age
0: ee chaduvulu kosam ani cheppi videshalanta pamputunnaru.
1: And in fact for education we go
0: videshalo kukkala kante heenanga bratiki vastunnaru.
1: And there we lead the life much worse than that of a dog.
0: Pasulu kante heenanga pravartichu vastunnaru.
1: And we behave much worse than animals.
0: Ilanti varini tallidandru angikaristunnaru.
1: And parents also endorse this idea.
0: Ee manchi varini pugurtunnaru.
1: And they praise their children.
0: ఈ తల్లిదండ్రులే పిల్లలను గొంతులు కొస్తున్నారు.
1: And in fact they are killing their own wards.
0: ఈ విధమైన తల్లి యొక్క ఈ పవిత్ర యొక్క భారతదేశమునందు మంచి సార్థక నామాన్ని తీసుకొని రావాలి.
1: And in fact they should bring a befitting name to this country.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా ఎంతో గొప్పవారు.
1: యు ఆర్ రియల్లీ గ్రేట్.
0: స్వామి యొక్క సన్నిధి లోపల అనేక సద్గుణాలు మీరు పోషించుకున్నారు.
1: అండ్ యూ హావ్ డెవలప్డ్ గుడ్ క్వాలిటీస్ ఇన్ ద
0: కానీ ఈ పోషించుకున్నటువంటి విద్యను మీరు దాన్ని ప్రవృత్తి చేయించుకోవాలి.
1: ఆల్ ద వర్చ్యూస్ దట్ యు కల్టివేటెడ్ డెవలప్ దెమ్ మోర్
0: అండ్ మోర్. ఆచరణలో పెట్టాలి.
1: అండ్ యు ప్రాక్టీస్ దెమ్.
0: ఆచరణలో పెట్టాలి, సమాజానికి అందించాలి.
1: హావింగ్ ప్రాక్టీస్డ్ ప్రొపగేట్ అండ్ షేర్.
0: ఎవరైనా అన్యాయం చేస్తుంటే నీ కంటికి కనిపిస్తే వాడికి పోయి బుద్ధి చెప్పాలి.
1: వెన్ యు ఫైండ్ ఇన్జస్టిస్ టీచ్ హిమ్ ఎ లెసన్.
0: నాయన ఇది మంచిది కాదు.
1: టెల్ హిమ్ ఇట్స్ నాట్ గుడ్.
0: మనం మానవుడై పుట్టాము. మనం రాక్షసులు కాదు, మనం పశువులు కాదు, మనం మానవులు.
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ నాట్ అనిమల్, యు ఆర్ నాట్ డెమన్. బిహేవ్ ప్రాపర్లీ.
0: నోరెత్తితే అబద్ధము.
1: అండ్ యు ఫైండ్
0: పాలు పెడితే అధర్మము.
1: And we are unrighteous at every step.
0: కేవలము ఒక విధమైనటువంటి ఒక దుర్మార్గము.
1: And wickedness, cruelty.
0: ఇలాంటి దృష్టి, ఇలాంటి ఒక భావములు, ఇలాంటి ఒక మాటలు ప్రపంచంలో చాలా దుర్లభమైపోయినాయి.
1: And it has become most common, the cruelty and the wickedness all over, both in words and actions and thoughts.
0: కనుకనే మొట్టమొదట మీరందరూ మంచివారైనప్పుడే దేశం మంచిదవుతుంది.
1: First if you are good the whole country would be good.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల యొక్క ప్రవర్తనలపైన ఆధారపడి ఉంటుండాలి.
1: The good and bad of the country depends upon the students.
0: విద్యార్థుల యొక్క భావములు మంచివైనప్పుడే
1: when the feelings of two students
0: ప్రవర్తనలు మంచివైతాయి.
1: Their conduct will be good.
0: ప్రవర్తనలు మంచిదైనప్పుడే
1: when the behavior is good
0: మానసిక శాంతి లభిస్తుంది.
1: దేర్ విల్ బి మెంటల్ పీస్.
0: కనుక ఈ మొట్టమొదట మీరు థాట్స్, సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
1: దేర్ ఫోర్ మేక్ యువర్ థాట్స్ ప్యూర్.
0: సత్య సంకల్పాలను పెంచుకోండి.
1: డెవలప్ యువర్ థాట్స్.
0: సత్యభావాల్లో మీరు ప్రవేశించండి.
1: గెట్ ఇన్ టు ట్రూత్ఫుల్ వే.
0: సత్యమైన మార్గాన్ని అనుసరించండి.
1: ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఫాలో ట్రూత్.
0: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి ఒక యుక్తిని కూడా పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
1: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాసిబుల్ డేంజర్.
0: యుక్తి కూడా దుర్మార్గంలో పోకూడదు.
1: బట్ యు షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
0: మానసిక తృప్తిగానే ఉండాలి.
1: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: తగినటువంటి యొక్క దీంట్లో మొట్టమొదట మన దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: Therefore we should give up all bad qualities.
0: అది ఈ యజ్ఞం యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం.
1: That is the chief purpose of yajna.
0: రాక్షస గుణములను దూరం చేయాలి.
1: డెమోనిక్ నేచర్ షుడ్ బి గివెన్ అప్.
0: రామలక్ష్మణులు వెళ్లారు విశ్వామిత్రుని యొక్క యాగమునకు.
1: రామ లక్ష్మణ ఫాలోడ్ విశ్వామిత్ర.
0: రాక్షసులు కనిపించారు.
1: దేర్ ఆర్ డెమన్స్ ఆల్ ఓవర్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు,
1: విశ్వామిత్ర
0: నాయన ఇంకా మీ పని మీరు ప్రారంభించండి అన్నాడు.
1: నౌ యువర్ టాస్క్ బిగిన్స్ హి సెడ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్?
0: ఆ రాక్షసత్వాన్ని దునుమాటమే వీళ్ళ యొక్క పని.
1: మీనింగ్ వాట్? ఎనిహిలేటింగ్ ద డెమోనిక్
0: టెంపరమెంట్. నా యజ్ఞం పరిపూర్ణమైంది.
1: దెన్ దట్ విల్ బి టోటాలిటీ.
0: ఈ పరిపూర్ణమైన తర్వాత రామ నీకు కళ్యాణం జరుగుగాక అని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు.
1: వెన్ ది టోటల్ టాస్క్ ఇస్ రియలైజ్డ్, విశ్వామిత్ర బ్లెస్డ్ హిమ్.
0: జనకరాజు నుంచి కూడా ఒక వార్త వచ్చింది.
1: దెన్ మెసేజ్ ఇస్ రిసీవ్డ్. దట్ ఇస్ ది చీఫ్ పర్పస్ ఆఫ్ యజ్ఞ.
0: రాక్షస గుణములను దూరం చేయాలి.
1: డెమోనిక్ నేచర్ షుడ్ బి గివెన్ అప్.
0: రామ లక్ష్మణులు వెళ్లారు విశ్వామిత్రుని యొక్క యాగమునకు.
1: రామ లక్ష్మణ ఫాలోడ్ విశ్వామిత్ర.

0: task is realized, Vishwamitra blessed him.
1: జనకి రాజు నుంచి కూడా ఒక వార్త వచ్చింది.
0: Then message is received from Janaka.
1: సీత యొక్క స్వయంవరం కోసమని.
0: It was the time of the wedding of Sita.
1: శివధనస్సును పరీక్షించేటువంటి వీరుడు రావాలి అని చెప్పాడు.
0: And the one who would withstand the test of lifting the శివధనస్సు should
1: participate. ఆ యొక్క వార్తను ఈ యొక్క రామకృష్ణుడికి రామ బలరామకృష్ణుడికి చెప్పారు. కాదు.
0: And this message is conveyed to them.
1: అప్పుడు రామలక్ష్మణుడికి ఏమిటి, పెండి పైన కాదు ఇష్టము.
0: అండ్ ఇస్ నాట్ ద వెడ్డింగ్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ శివధనస్సు అంటే ఏమిటి?
0: అండ్ వాట్ ఇస్ ది శివధనస్సు?
1: దీన్ని చూడాలి,
0: వన్ హాస్ టు
1: దీన్ని ఎట్ట ప్రవేశపెట్టాలి, ఎట్ట ప్రయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో శివధనస్సును చూచే నిమిత్తమై వాడు కూడా సిద్ధమయ్యారు.
0: రామలక్ష్మణ వర్ ప్రిపేర్ టు సీ ద శివధనస్సు, హౌ టు లిఫ్ట్ ఇట్, హౌ టు బ్రేక్ ఇట్.
1: రాముడు కొంతవరకు సిద్ధం కాలేదు.
0: And Rama was not initially prepared.
1: విశ్వామిత్రుడు చెప్పాడు.
0: విశ్వామిత్ర సెడ్,
1: నాయన ఇది చాలా అవసరమైనటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: శివధనస్సును నీవు చూడవలసినటువంటిది, చూడదగినటువంటిది.
0: You should necessarily see this శివధనస్.
1: కానీ చెప్పాడు అప్పుడు రాముడు.
0: Then Rama says,
1: నా తండ్రి విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం పంపించాడు, కానీ మిథిలాపురం పోయి ఈ యొక్క రాజు యొక్క సింహాసనం చూచి అక్కడ శివధనస్సును చుట్టూ కోసం నన్ను పంపలేదు.
0: Rama says, my father sent me to follow you to protect the sacred ritual there, not to go to Mithila.
1: జనకునికి నీ దగ్గరికి నేను ఎందుకు పోవాలి?
0: Why should I go to Janaka?
1: కేవలం విశ్వామిత్రుని దగ్గరికి నేను వచ్చాను.
0: I'm following you.
1: నేను ఇంకొక గ్రామానికి నేను వెళ్ళను అన్నాను.
0: I don't go to any other place.
1: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
0: Then Vishwamitra says,
1: నాయన కేవలం యాగ సంరక్షణే కాదు, విశ్వామిత్రుని ఆజ్ఞను శిరసా వహించు అన్నాడు.
0: యువర్ ఫాదర్ సింప్లీ వాంట్ సెంట్ మీ,
1: మొత్తం పైన తాను పర్మిషన్ ఇచ్చాడు.
0: యువర్ ఫాదర్ గేవ్ పర్మిషన్ దట్ యు షుడ్ ఫాలో మై కమాండ్.
1: కామన్ పర్మిషన్ ఇచ్చాడు.
0: హి ఇస్ ఎ కామన్ పర్మిషన్.
1: అప్పుడు ఇంకేం చేయగలరు, ఒప్పుకొనక తప్పదు.
0: సో హి మస్ట్ నెసెసరీ కన్సీడ్.
1: బండల్లో బయలుదేరారు, పోతున్నారు.
0: అండ్ దే ఆర్ ఫాలోయింగ్ హిమ్ వెన్ దే ప్రొసీడెడ్.
1: పోయిన తర్వాత అక్కడ శివధనస్సును తెచ్చారు.
0: దేర్ దే సా ద శివధనస్.
1: ఆ శివధనస్సును చూసే కోసమని రామలక్ష్మణులు చాలా కుతూహల పడుతున్నారు.
0: రామలక్ష్మణ వరీ వెరీ యాంగ్షియస్ టు సీ శివధనస్.
1: ఆ తెచ్చి అక్కడ పెట్టారు.
0: ఇట్ వాస్ బ్రాట్ అండ్ కెప్ట్ దేర్.
1: ఇద్దరు ఎక్కడా చూడటం లేదు.
0: దే వర్ నాట్ లుకింగ్ ఎనీవే.
1: దృష్టి అంతా కూడా దానిపైన ఉంటుండాలి.
0: దే కాన్సంట్రేటెడ్ ఆన్
1: దిస్. ఏ పని కోసం పోయినామో దానిపైన మన లక్ష్యం పెట్టుకోవాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ కాన్సంట్రేట్ ఆన్ ద టాస్క్ గివెన్.
1: నేను పోయినటువంటిది శివధనస్సును చూసే కోసమని.
0: దే హావ్ గాన్ దేర్ టు సీ ది శివధనస్.
1: కాబట్టి మా దృష్టి ఇంకా దేనిపైన లేదు.
0: సో వి డోంట్ లుక్ ఎనీవే.
1: ఊరికి కను రెప్పని వేయకుండా ఆ యొక్క శివధనస్సును చూస్తున్నారు.
0: దే వెంట్ ఆన్ స్టేరింగ్ ఇట్ కంటిన్యూస్లీ.
1: కానీ వచ్చిన జనమంతా కూడా ఈ పిల్లల్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
0: ఆల్ పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
1: యువకులు,
0: దేర్ యంగ్స్టర్స్.
1: వీరు చాలా ముద్దు బిడ్డలు.
0: అండ్ దట్ సో హ్యాండ్సమ్.
1: రాజకుమారులో వీరు.
0: అండ్ యు ఆర్ ప్రిన్సెస్.
1: వీరి యొక్క దృష్టి అంతా కూడా శివధనస్సు పైన ఉండాలి.
0: అండ్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ దేర్ లుక్స్ ఆన్
1: శివధనస్సు. లేదు.
0: అండ్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ లుక్స్.
1: చూచారు ఎంత గొప్ప పేరు తెచ్చారు.
0: వాట్ ఎ గుడ్ నేమ్ దే బ్రాట్.
1: ఈనాడు
0: టుడే
1: మన వారు చదువుకోవడానికని అమెరికాకు పంపిస్తే,
0: when our people are sent to America for studies,
1: aka study vishayam marchipotaru,
0: they forget studies,
1: inka aneka vishayallo veeru drushtini pravesinchestaru,
0: they get into different fields of activity.
1: ఇలాంటి వాళ్ళు కట్టగలబడికి ఎంత కాలమైనా ఇంకా చదువుతూనే ఉంటుంటారు.
0: హీ గోస్ ఆన్ స్టడీయింగ్ లైఫ్ లాంగ్.
1: పాస్ చేస్తే కదా,
0: హీ విల్ నెవర్ పాస్.
1: తల్లిదండ్రులకు మాత్రం పాస్ అయింది పాస్ అయింది అని రాస్తుంటారు.
0: బట్ హీ రిపోర్ట్స్ టు దేర్ పేరెంట్స్ దట్ హీ సెక్యూర్.
1: ఆ యూనివర్సిటీ పోయి విచారించే వాళ్ళు ఎవరున్నారు?
0: బట్ హూ విల్ గో టు దట్ యూనివర్సిటీ ఇన్వెస్టిగేట్? నో వన్ విల్ గో దేర్.
1: ఈ విధంగా ఆనాడు చేసేటువంటి వీలు కాదు.
0: బట్ దిస్ వాస్ నాట్ దేర్.
1: రామలక్ష్మణుడు దృష్టిని ఒకే శివధనస్సు పేరు పెట్టారు.
0: రామలక్ష్మణ హాస్ గాట్ వన్ పాయింటెడ్ కాన్సంట్రేషన్.
1: ఇవంతా చూస్తూ ఉండగానే రావణుడు బయలుదేరి వచ్చాడు.
0: And then Ravana started proceeding towards Sivadhanasa.
1: అతను చాలా గట్టిగా భద్రమైనటువంటి ఒక శరీరంతో ఆ శివధనస్సును ఎడం చేత్తో ఎత్తడానికి ప్రయత్నం
0: చేశాడు. మైటీ హెఫ్టీ పర్సనాలిటీ ట్రై టు లిఫ్ట్,
1: కానీ సాధ్యం కాలేదు.
0: ఇట్ వాస్ నాట్ పాసిబుల్.
1: తిరిగి రెండు చేతులు పట్టాడు గట్టిగా.
0: అండ్ విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్
1: టు లిఫ్ట్. బలమంతా వినియోగించాడు.
0: హి యూజ్డ్ ఆల్ ద స్ట్రెంగ్త్.
1: కరెక్ట్ గా కింద పడిపోయాడు. ఆ శివధనస్సు తనపైన పడిపోయింది.
0: హి ఫెల్ డౌన్ అండ్ శివధనస్సు ఫెల్ అపాన్ హిమ్.
1: కానీ ఎత్తడానికి కూడా ఎవరు లేరు.
0: అండ్ నోబడీ టు లిఫ్ట్ ఇట్ అప్.
1: ఈ సమయం చూస్తున్నాడు రాముడు.
0: Rama watched the situation.
1: నేను పోయి అతనికి కష్టం లేకుండా అతనికి సహాయం చేయాలన్నాడు.
0: He wanted to go and release him.
1: అప్పుడు విశ్వామిత్రుడు ఇదే సమయం అనుకుని,
0: విశ్వామిత్ర నోటీస్ ద టైం,
1: నాయన పోయి నీ పని నువ్వు చెయ్యి అన్నాడు.
0: బెటర్ యూ గో అండ్ మేక్ యువర్ అటెంప్ట్.
1: అతను శివధనస్సును పెంచడానికి పోలేదు.
0: హి హస్ నాట్ గాన్ దేర్ టు బ్రేక్ శివధనస్సు.
1: పడినటువంటి దాన్ని ఎత్తి రావణునికి బాధ తీర్చాలి అని.
0: బికాస్ రావణ షుడ్ బి రిలీజ్ బికాస్
1: ఈ రామునంత హెల్ప్ చేయడానికి అని పోయినాడు.
0: అండ్ రామ వెంట్ దేర్ టు హెల్ప్ రావణ.
1: దాన్ని తీశాడు.
0: అండ్ హీ జస్ట్ కెప్ట్ ఇట్
1: ఆన్ పెట్టెలో పెట్టాడు.
0: అండ్ హీ కెప్ట్ ఇట్ ఆన్ వన్ సైడ్.
1: ఈ ఎత్తేటప్పటికే అందరూ ఆశ్చర్యపడ్డారు.
0: అండ్ సేవదనస్ వాస్ లిఫ్టెడ్ ఆల్ వర్స్ అస్టానిష్డ్.
1: దీన్ని ఎత్తేటువంటి వాడే

0: లోకంలో
1: నో వన్ కెన్ లిఫ్ట్ ఇట్ అప్
0: అనగా ఏమిటి
1: 100%
0: ట్రూత్
1: 100%
0: ఇతని యందు ఆ శక్తి ఉంటుందా దివ్య శక్తి
1: హి హస్ గాట్ ద డివైన్ పవర్ దట్ మేడ్ హిమ్ లిఫ్ట్ అప్ ద
0: డివైన్ పర్ని ఏమన్నారు
1: వాట్ డిడ్ దే సే
0: అది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అన్నారు
1: దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ
0: ఈ ఎనర్జీ పూర్తి 100% ఉంటుందా అది రాముల లోపల
1: కాస్మిక్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ దేర్ 100%
0: అయస్కాంతము అని దాని పేరు
1: దట్ ఈస్ మ్యాగ్నెట్
0: దాన్ని ఇచ్చేటప్పటికి ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు
1: పీపుల్ ఆర్ వెరీ మచ్ అస్టానిష్డ్ అండ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్
0: అప్పుడు జనకుడు వచ్చాడు
1: ఇది
0: ఎత్తినటువంటి వాడు దాన్ని విరచడానికి కూడా ప్రయత్నం చేయమన్నాడు
1: ద వన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ జీవధనుస్ కెన్ ఆల్సో బ్రేక్ ఇట్
0: అప్పుడు విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ
1: అండ్ విశ్వామిత్ర కమాండ్ ఇస్
0: గురువాజ్ఞను శిరసా వహించాలి
1: వన్ హస్ టు ఫాలో ద కమాండ్
0: గురువు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు
1: అండ్ మై
0: అతని ఆజ్ఞ లేకుండా నేను దాన్ని వంచడానికి వీలు కాదు
1: మై గురు బ్రాట్ మీ హియర్ ఐ కెనాట్ డిస్
0: ఓబే హి అని విశ్వామిత్రుని వైపున చూచారు
1: అండ్ హి వాచ్డ్
0: విశ్వామిత్రుడు చేయమన్నాడు
1: అండ్ విశ్వామిత్ర గేవ్ హిమ్ సిగ్నల్ టు ప్రొసీడ్
0: దాన్ని పట్టి ఇట్లా వంచాడు పక్కన విరిగిపోయింది
1: అండ్ దెన్ హి వాస్ ట్రైయింగ్ టు బెండ్ ద బౌ ఇట్ బ్రోక్
0: జయధ్వనులంతా కూడా ప్రజ్వరిల్లుతున్నాయి
1: దేర్ వాస్ అప్లాజ్ అండ్ చీర్స్
0: శ్రీరామచంద్రునకు జై జై జై అని
1: పీపుల్ స్టార్టెడ్ ప్రైజింగ్ శ్రీరామచంద్ర జై
0: కానీ ఇంకా కళ్యాణము
1: అండ్ దెన్ వెడ్డింగ్
0: వచ్చాడు జనక మహారాజు
1: జనక కింగ్
0: నాయన నేను ప్రతిజ్ఞ చేసినటువంటిది నా కుమార్తెను మీకు ఇచ్చి పెళ్లి చేయాలని
1: మై వౌ ఇస్ టు గెట్ మై డాటర్ మ్యారీడ్ టు దట్ పర్సన్
0: ఇదం సీత అన్నాడు
1: హియర్ లై సీత
0: అంటే ఏమి ఇదిగో సీత అన్నాడు
1: హి మీన్స్ హియర్ ఇస్ సీత
0: రాముడు చూడలేదు
1: రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్
0: తరిగి మరి ఇటువంటి వైపు కూర్చోబెట్టి ఇదం సీత మమ పుత్రి అన్నాడు
1: అండ్ హి మేడ్ హర్ సీత ఆన్ ద అదర్ సైడ్
0: కానీ రాముడు ఇటువైపు తిరిగాడు చూడలేదు
1: అండ్ రామ అటర్డ్ ద అదర్ సైడ్ అండ్ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్
0: ఏ జవాబు ఇవ్వలేదు
1: అండ్ హి డిడ్ నాట్ గివ్ రిప్లై
0: అప్పుడు కేవలము విశ్వామిత్రుని చెప్పాడు జనకుడు
1: Then Vishwamitra told Janaka.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
1: Then Rama replied.
0: నేను తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా
1: without permission of my parents.
0: నేను యువకుడైనటువంటి వాడు.
1: Being an young man.
0: ఏ కార్యములకు నేను ముందు పోను.
1: I don't proceed.
0: నీ యజ్ఞ సంరక్షణ కోసం నేను పంపించారు వచ్చాను.
1: I followed you to protect your sacred ritual.
0: నీ ఆజ్ఞ ప్రకారం దీన్ని శివధనస్సు చూడటానికని వచ్చాను.
1: Following your command I followed the
0: శివధనస్
1: That's all. Task is over.
0: కానీ కళ్యాణమునకు నేను ఏమాత్రము ఇష్టం లేదు.
1: But I am not prepared to get
0: నేను అంగీకరించను.
1: I don't accept.
0: బిడ్డనైనా చూడండి అన్నారు.
1: And he said, at least look at her.
0: వివాహం కాకపురము పరస్త్రీని చూడటం మహాపాపము అన్నాడు.
1: It is worst of the sins to look at a woman before marriage.
0: ఆ మాట అనేటప్పటికీ
1: when that is said,
0: జనకుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: జనక వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఇలాంటి సత్యశీలుడు కూడా లోకంలో ఉన్నారా?
1: ఆర్ దేర్ పీపుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్?
0: కానీ దేనికి అంగీకరించలేదు.
1: వెల్ రామా డిడ్ నాట్ కన్సీ.
0: సైన్యాన్ని పంపించాడు రథాలతో అయోధ్యకు.
1: అండ్ ది ఆర్మీ వాస్ సెంట్.
0: తిరిగి వారు రావడం కోసం 4 దినములు పట్టింది.
1: ఇట్ టుక్ 4 డేస్ టైం టు గెట్ ద రిప్లై.
0: ఈ 4 దినములు కూడా వాళ్ళు వచ్చేటప్పటికి
1: by time they returned
0: ekkada poledu evarni chudaledu
1: rama lakshmana did not stir out
0: janaka maharaj intiki vinduku kudanu poledu
1: they did not go and enjoy the banquet no
0: ee sambandhame naaku akkarledu annadu
1: I don't want any relationship
0: alanti dikshana poyinatundi vaadu ramudu
1: rama had that determination
0: talli dandralu vacharani telisetappatiki
1: and having come to know parents
0: rama lakshmana bharata satyamlo mukkuru kudanu naluguru kudanu velli variki namaskarincharu
1: rama lakshmana bharata satyugna paid their obeisances
0: appudu vishwamitra ee kadalanta kuda chakkaga varninchadu
1: and vishwamitra narrated the whole lot
0: jarigindi
1: and it happened
0: naluguru peetal paina kurchunnaru
1: all the four took their places
0: naluguru malalu pattukunnaru
1: and they were holding garlands
0: malalu pattukoni vaari kantham nandu dharinchadaniki siddham aiyyaru
1: they are about to garland were ready
0: endukosam idantha cheptunnanu antunte aa naati yuvakulu yokka gunamulu aa naati yuvakulu yokka satyaseeramulu elanti venetundi meeku gurtinpa cheyataniki
1: bhagavan is telling all this to make us know the conduct and the virtue and the truthful nature of youngsters of those days
0: sita kudunu haram teeskonu vachindi
1: sita also proceeding the garland
0: prathamamlo aame yokka vasayam వరమే ముఖ్యమైనటువంటిది
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్
0: స్వయంవరం వల్లే వీరు నలుగురు అన్నదమ్ములంట వల్ల నలుగురు బిడ్డలు కూడా తన సోదరుని బిడ్డలు తీసుకొచ్చారు
1: అండ్ సిన్స్ అదర్ బ్రదర్స్ హ్యాపెన్ టు బి దేర్ ద బ్రైడ్స్ ఆల్సో వర్ బ్రాట్ దేర్
0: అప్పుడు ఆమె మాల పట్టుకొని నిల్చుకుంది
1: అండ్ సీత వాస్ హోల్డింగ్ ద గార్లెండ్
0: కానీ రాముడు ఆమె వైపునే చూడలేదు
1: అండ్ రామా డిడ్ నాట్ లుక్ ఎట్ హర్
0: తన కిందికి ఉంచుకొని ఉన్నాడు
1: అండ్ హి బెండ్ డౌన్ హిస్ హెడ్
0: తర్వాత అందరు కూడా విశ్వామిత్రుడు కూడా కొంచెం రామా నీవు ఆజానుబాహుడు కొంచెం వంగు అన్నాడు
1: అండ్ విశ్వామిత్ర సెడ్ రామా ఇస్ సో టాల్ జస్ట్ బెంట్ లిటిల్ ఎక్స్టెండ్
0: గురుజీ నేను రాజకుమారుడు
1: అండ్ ప్రిన్స్
0: నేను పురుషరత్నాన్ని నేను సత్యశీలము కలవాడు నేను స్త్రీలకు తల వంచను
1: ఐ విల్ నెవర్ బౌ డౌన్ బిఫోర్ ఎ ఉమన్
0: నేను వంచను
1: నో ఐ డోంట్ బెండ్
0: ఎవరు ఆ స్త్రీ
1: హూ ఇస్ దట్ ఉమన్
0: ఆమె నాకేమి సంబంధం లేదు.
1: వాట్ రిలేషన్షిప్ ఐ హావ్,
0: అలాంటి ఆమెకు నేను శిరస్సు ఎందుకు ఉంచాలి?
1: దెన్ వై షుడ్ ఐ బెండ్ బిఫోర్ హర్?
0: పెళ్లి అయిన తర్వాత కావచ్చును భార్య,
1: ఆఫ్టర్ వెడ్డింగ్ షీ మై బికమ్ మై వైఫ్,
0: ఆమె వేరు నేను వేరు,
1: ప్రయర్ టు దట్ వి ఆర్ సెపరేట్,
0: నేను వంచను అన్నాడు.
1: ఐ డోంట్ బెండ్, హీ సెడ్.
0: ఈ దీక్షను గుర్తించినటువంటి లక్ష్మణుడు,
1: లక్ష్మణ వాచింగ్ దిస్,
0: కృష్ణుడితో సైగలు చేస్తున్నాడు రాములతో.
1: అండ్ హీ వాస్ జస్ట్ గివింగ్ సిగ్నల్స్.
0: రామలక్ష్మణులకు సరైనటువంటి ఒక సంబంధము.
1: రామ లక్ష్మణ ఇస్ ద రైట్ కాంబినేషన్.
0: రాముని యొక్క సైజు లక్ష్మణుడికి గుర్తించాడు, గుర్తుని లక్ష్మణ్ యొక్క సైజు రాముని గుర్తిస్తాడు.
1: అండ్ రామ కుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సిగ్నల్స్ ఆఫ్ లక్ష్మణ అండ్ వైస్ వర్సా.
0: అప్పుడు రాముడు చెప్పాడు,
1: అండ్ రామ సైడ్,
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: కొంచెం నీవు ఆదిశేషుడు కదా, ఈ భూమిని కొంచెం అట్ట ఎత్తు అన్నాడు.
1: యు ఆర్ ఆదిశేష, లిఫ్ట్ అప్ దట్ పోర్షన్, రైజ్ ఇట్.
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు,
1: లక్ష్మణ
0: అన్న, సీత ఉన్నటువంటి ఒక స్థానంలో మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఎత్తితే భూమంతా ఎత్తాలి.
1: It is not possible to raise that part where Sita is standing. The whole earth must be raised.
0: అప్పుడు నీవు కూడా పెద్దవాడైపోతావు.
1: Then you will also be raised.
0: కాబట్టి ఇది సాధ్యం కాదు అన్నాడు.
1: It is not possible, he said.
0: అయితే దీనికి తగినటువంటి ఉపాయం చేయమన్నాడు.
1: Then there should be some device to solve the problem.
0: ప్రజలందరూ కూడా చాలా విసుగుపడిపోతున్నారు.
1: All people are watching and waiting.
0: ఈ రెండు ఇద్దరి యొక్క కళ్యాణం చూడాలని కన్నుకు ఆనందంతో కుతలవుస్తున్నారు.
1: In fact they went there to watch this holy wedding.
0: కుతూహలంతో ఎవరు పట్టలేనటువంటి ఆనందమును ఉప్పొంగిపోతున్నారు.
1: And they have got the limitless joy and the bliss.
0: చచ్చనే ఉన్నట్టుంటుండి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
1: Immediately Lakshmana ran all the way and fell at the feet of Rama.
0: రాముని పాదాల పైన పడినటువంటి వాడు లేగలేదు.
1: And he did not get up for a long time.
0: అప్పుడు రాములు, లక్ష్మణ లెమ్ము అని వంగి అతని లక్ష్మణ్ లేపడానికని వంగినాడు. అప్పుడు సీత కనుక్కొని తక్షణమే మాల వేసింది.
1: Then Rama just bent down to lift up Lakshmana who fell at his feet. Immediately Sita
0: garlanded him. And
1: that was the wedding time.
0: అప్పుడే విశ్వామిత్రుడు చెప్పాడు.
1: Then Vishwamitra said,
0: నాయన నేను పుట్టినది దీనికోసమే.
1: And in fact I am
0: here. నా తపస్సంతా దీనికోసమే.
1: And all this.
0: నా శక్తంతా దీనికోసమే. నా తపస్సంతా శక్తి, ఈ శక్తినంతా కూడా నీకే అర్పితం చేస్తున్నానని ఆ విశ్వామిత్రుడు సంపాదించిన సమస్త అస్త్రములు కూడాను రాముడికి అర్పించాడు.
1: విశ్వామిత్ర దెన్ సెడ్, ఆల్ మై పెనెన్స్ అండ్ మైటీ పవర్ ఇస్ ఫర్ దిస్ టాస్క్, ఫర్ దిస్ చీఫ్ పర్పస్ ఓన్లీ. అండ్ దెన్ హి గేవ్ ఆల్ హిస్ వెపన్స్ విత్ హిమ్.
0: అప్పుడు మాత్రమే మమ సీత అని చెప్పినప్పుడు ఇతను దశరథ జనక మహారాజు అప్పుడు ఆమె వైపును చూచాడు రాముడు.
1: And then when Janaka said, here is my daughter Sita, then Rama
0: looked at her.
1: Until not till then.
0: ఈ నాటి కాల పిల్లలు ఇట్లా కాదు.
1: But students today
0: అన్ని జరిగిపోయి పిల్లలు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటుంటారు.
1: And they get married after begetting children.
0: ఏమిటి ఈ కర్మలో ఏమిటో, ఏమిటి ఈ పాపమో ఏమిటో.
1: Why this sin? What is the plight?
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా అనేక రకమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తున్నారు.
1: దేర్ మెనీ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: మన విద్యార్థులు ఆ విధమైనటువంటి దీంట్లో బ్యాడ్ లీడ్ ఎప్పుడు చేయకూడదు.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్
0: ద రాంగ్ పాత్. తల్లిదండ్రులను సంతోష పెట్టండి,
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: తల్లిదండ్రులకు ప్రసన్నులు చేయండి,
1: అండ్ మేక్ ప్లీజ్ యువర్ పేరెంట్స్.
0: నీకేదైనా ఇష్టం లేకపోతే వాళ్ళని తగిన రీతి లోపల వాళ్ళకు మాటలు చెప్పి వాళ్ళని సంతృప్తి పరచండి.
1: If they don't agree with you, explain them sweetly,
0: అంతే
1: కాదు,
0: విరుద్ధమైన మార్గంలో మీరు ఎప్పుడు ప్రవేశించకండి.
1: Never act against their interests.
0: ఈ రామచంద్రుని యొక్క తత్వమే జగత్కంతా వ్యాప్తి అయిపోయింది.
1: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ రామ దట్స్ వైడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: సమాజంలో అయినప్పటికీ రామచంద్రుని యొక్క చరిత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా నూతనంగా జరిగినట్టుగా కనిపిస్తుంది.
1: థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ హావ్ పాస్డ్, స్టిల్ రామాస్ గ్లోరీ అండ్ యెస్టర్డే ఆర్ సన్.
0: మానవుడు పుట్టే కొన్ని కోట్ల సంవత్సరములైంది.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ వాస్ బోర్న్ క్రోడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కోట్ల సంవత్సరముల పూర్వమే రామచంద్రుని యొక్క ఇది.
1: అండ్ రామ స్టోరీ ఆల్సో బిలాంగ్ టు ది యోర్.
0: అట్టి రామచరిత్రను ఈనాటి కూడాను గొప్ప చరిత్రగా పవిత్రిస్తున్నారు.
1: ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇస్ సో మైటీ అండ్ మోర్ నోబుల్.
0: అలాంటి సత్యశీలుడు కావాలి.
1: సో వన్ షుడ్ బి వన్ ఆఫ్ ట్రూత్.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు కావాలి.
1: అండ్ వన్ షుడ్ హావ్ సచ్ డిజర్వింగ్ సేక్రెడ్ హార్ట్.
0: కానీ దేనియందు లేకపోయినప్పటికీ,
1: ఇట్ మే బి దేర్ నాట్ బి దేర్ నదర్ ఏరియా,
0: విషయమునందు మాత్రము ఏమాత్రం కూడా మనసు చరించి చేయకూడదు.
1: అండ్ సీ దట్ యువర్ మైండ్ విల్ నెవర్ వేవర్.
0: లాంగ్ లైఫ్,
1: యు గాట్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
0: ఈనాడు అట్ట కాదు, ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటున్నారు, మరి మూడవదినే విడాకులకు బయలుదేరుతున్నారు.
1: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్, దే గెట్ మ్యారీడ్ యాస్ పర్ దేర్ ప్రిఫరెన్స్ అండ్ చాయిస్. అండ్ దట్ లీడ్స్ టు డైవర్స్.
0: యోచన చేయకుండా చేయటం వల్ల ఈ పెద్దల యొక్క ఆశీర్వాదం లేకుండా, పెద్దల యొక్క అనుగ్రహం లేకుండా సంతోషంగా ఇది చేయటం వల్ల ఈ విధమైన పరిస్థితికి వస్తున్నారు.
1: ద రీజన్ ఇస్ దట్ దే హావ్ నాట్ సాట్ ద పర్మిషన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ దేర్ ఎల్డర్స్.
0: నా ఇష్టం అంటారు.
1: దే సెడ్ ఇట్స్ మై విష్.
0: నీ ఇష్టము, ఇష్టం వచ్చినట్టుగా నీవు సంచరించటమేనా?
1: యూ కెనాట్ యాక్ట్ యాస్ పర్ యువర్ విష్.
0: ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫార్ యూ గాట్ దిస్ విష్?
0: కాన్షియస్ అనేది ఆత్మ నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్
0: కేవలం పిచ్చి దృష్టి నుంచి కూడా వచ్చింది.
1: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ యువర్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ టెంపర్మెంట్.
0: కనుక నీ బ్యాడ్ లుక్, బ్యాడ్ థాట్స్ వల్ల నీకు వచ్చింది.
1: Your wish is based on the bad thoughts.
0: నీ మాటలు ఏ మంచి సత్యమైనటువంటివా?
1: Are your words
0: కాదు కాదు అసత్య సంబంధమైనటువంటి మాటలు.
1: They are utterly false.
0: దుర్గుణమైనటువంటి చూపులు.
1: All bad looks.
0: దురాచారమైనటువంటి చర్యలు.
1: All bad practices.
0: దీని వల్ల నీకు దుర్గుణాలు బయలుదేరుతున్నాయి.
1: And that's the cause for all bad qualities.
0: కానీ అలాంటి దుర్గుణాలకు విద్యార్థులు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: Students should never entertain bad qualities or evil
0: tendencies. తల్లిదండ్రులకు తగినటువంటి రీతిగా చెప్పి వారిని సంతృప్తి పరచండి.
1: You should explain clearly to your parents and please them.
0: వారిని ప్రసన్నులు గావించండి.
1: Make them happy.
0: తల్లిదండ్రులు ప్రసన్నులు కాకుండా నీవు ఏమి చేసినా కానీ అది నీకు ఫలించదు.
1: Without your permission, blessing, whatever you do, you will never be successful.
0: కనుకనే దుర్గుణాలను మనం ఈనాడు త్యాగం చేయాలంటే ఈ విధమైనటువంటి త్యాగం చేయాలి.
1: This is the true sacrifice today.
0: యజ్ఞయాగాదం చేసినటువంటి దుర్గుణాలను త్యాగం చేయటం కోసమని,
1: సీక్రెట్ రిచువల్స్ యజ్ఞాలు కండక్టెడ్ టు
0: సాక్రిఫైస్, త్యాగం చేయటం కోసమని,
1: బ్యాడ్ ప్రాక్టీసెస్
0: సత్కర్మను సదాచారంలో అభివృద్ధి పరచుకునే నిమిత్తమే,
1: యు హావ్ టు డెవలప్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్ కండక్ట్,
0: అప్పుడే నీవు సత్యశీలుడు అవుతావు.
1: దెన్ యు విల్ బి వన్ ఆఫ్
0: ఈ జగత్తులో ఈనాడు సత్యశీలుడు లేకపోవటం చేతనే అనేక రకమైనటువంటి అల్లకల్లోలములు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఆర్ నో మెన్ ఆఫ్ ట్రూత్ టుడే, దేర్ ఫోర్ ఎడ్యుకేషన్
0: ఎక్కడ చూసినా కానీ దుఃఖములే,
1: ఎవ్రీవేర్
0: ఎక్కడ చూసినా కానీ విచారములే,
1: యు ఫైండ్ యాంగ్జైటీ,
0: ఎత్తితే చాలు డెడ్ బాడీస్.
1: The moment you see the newspaper, killing and violence.
0: ఈ వార్తలు వినటము కాదు కాదు.
1: And we find everywhere the agitation.
0: ఎప్పటి నుంచి చెప్తున్నాను, మొట్టమొదట ఇంద్రియాలను అరికట్టినప్పుడు మనకి ఏ విధమైనటువంటి దుర్మార్గ భావాలు రావు.
1: When once you control your senses, there will be no bad ideas.
0: అప్పుడు ఎవరిపైనా ద్వేషం రాదు.
1: Then you will not hate anybody.
0: తిట్టినవాడు నా యందే ఉన్నాడు, నేను కూడా తిట్టినవాడి యందే ఉంటున్నాను.
1: In fact, the one accused me is in me, and I
0: తిట్టినవాడు నేను, తిట్టినవాడు తాను.
1: And we are not different.
0: అతని యందు ఉన్నది ఒకే ఆత్మ, నా యందు ఉన్నది ఒకే ఆత్మ.
1: The same self is present in both
0: of us. ఏకాత్మ భావాన్ని మీరు గుర్తించుకోవాలనుకుంటే ఎవరిపైనా ద్వేషం రాదు నీకు.
1: And when once we have this one pointed spirit of the self,
0: అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు.
1: And both of us will be happy.
0: ఎవరే సంభవించవు.
1: And there will be no problems.
0: విచారములే సంభవించవు.
1: No anxiety.
0: ఈ యొక్క ఏ విధమైనటువంటి ద్వేషములే మనకు రావు.
1: There will be no hatred at all.
0: అట్టి ప్రేమను మనం పెంచుకోవాలంటే ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop that love, we should have single
0: pointed. నీ నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in both of us.
0: అందున ఇందున ఎక్కడ చూసినా ఒందే ఆత్మలో మకువై ఉన్నాడు.
1: The same ఆత్మ is present in you and in me and everywhere.
0: కనుకనే మనకి ఈ దుర్గుణాలు పోవాలంటే ఏకాత్మ భావాన్ని అనుసరించండి.
1: To get rid of bad qualities, we should have this single
0: direction. దేహాలు భిన్నంగా ఉండవచ్చును,
1: bodies may be different,
0: మనసులు భిన్నంగా ఉండవచ్చును,
1: minds may vary,
0: కానీ ఆత్మ మాత్రం ఒక్కటే.
1: But atma, the self, is same.
0: కనుక ఇంతమంది ఇక్కడ కూర్చున్నప్పటికీ దేహాలు వివిధంగా ఉంటున్నాయి.
1: So many have assembled.
0: అందరి యందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
1: Same spirit of the self
0: is same. ఉదాహరణగా మీరు తీసుకోండి, ఎన్ని బల్బులు ఇక్కడ వెలుగుతున్నాయి.
1: As an example, you find so many bulbs burning.
0: బల్పులున్నాయి ఇక్కడ, విడివిడి బల్పులున్నాయి ఇక్కడ, గుత్తి బల్పులున్నాయి. ఎన్ని బల్పులు ఉన్నప్పటికీ కరెంటు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకుంటే ఈ బల్పులతో మనం ఏమాత్రం భేదం పెట్టుకోము.
1: యు ఫైండ్ ద బల్బ్స్ ఓవర్ దేర్ ఇన్ ద శాండిలియర్స్ హియర్, బట్ యు ఫైండ్ ద సేమ్ కరెంట్.
0: మన దేహాలంతా కూడా కేవలం బల్బులు వంటివే.
1: ద బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: దీనికి అనేక రకములు, అనేక రంగులు, అనేక పేర్లు ఉంటున్నాయి.
1: ఇట్ హస్ గాట్ ద బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ కాంప్లెక్షన్. కానీ
0: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంటు ఒక్కటే.
1: బట్ ద కరెంట్ ఆఫ్ ఆత్మ, ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకొని,
1: డెవలప్ ది ఆత్మిక్ ఫీలింగ్,
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకొని,
1: గెట్ అటాచ్డ్ టు ద
0: సెల్ఫ్, దేహాభిమానం క్రమక్రమేణ తన్నగించు చేసుకోండి.
1: కట్ షార్ట్ యువర్ బాడీ అటాచ్మెంట్.
0: అతి శీఘ్రకాలంలోందే,
1: వెరీ సూన్,
0: ఈ ఏకాత్మవాదం వల్ల
1: విత్ దిస్
0: లోకంలో యుద్ధములు కాని, అశాంతి కాని, అక్రమలు కాని, అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి. స్వామి కూడాను ఆశీర్వదిస్తాడు.
1: యు ప్రే ఫర్ ది వరల్డ్ పీస్ బికాస్ దేర్ విల్ నాట్ బి ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ వార్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ వరల్డ్ when you are, when we have one point of the self which is present in all. Don't hate anybody.
0: లోక సమస్త సుఖినో భవంతు, ఈ దేశమే ఆ దేశమని మీరు భేదం పెట్టుకోకండి.
1: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్.
0: పాకిస్తాన్, అమెరికా, రష్యా, ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్.
0: విశ్వ కుటుంబీకులమే మనము.
1: వి బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: మానవులందరూ ఒక కుటుంబీకులే.
1: ది ఎంటైర్ హ్యూమన్ రేస్,
0: మానవ జాతి అంతా ఒక మానవ జాతి.
1: ద హ్యూమన్ సొసైటీ
0: అంతా ఒక తండ్రి భగవంతుడే.
1: అండ్ గాడ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్.
0: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్,
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్,
0: ఈ రెండింటిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ దీస్ టూ ఐడియాస్.
0: అప్పుడే లోక సమస్త సుఖినో భవంతు అని ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
1: సో ఆల్ దట్ హస్ బీన్ ప్రేడ్ ఫర్ అండ్ సెడ్ దట్ ద వరల్డ్ షుడ్ బి హ్యాపీ,
0: అట్ సీ బి రియాలిటీ.
1: వెరీ సూన్
0: ఈ జగత్తు నందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి.
1: ఆల్ పీపుల్ షుడ్ బి హ్యాపీ
0: అన్ని దేశముల వారు కూడా ఆనందంగా ఉండాలి.
1: పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ షుడ్ బి జాయ్ఫుల్
0: ప్రార్థన మీరు చేసి
1: ప్రే లైక్ దట్
0: దీనివల్ల మీరు ఈ సుఖాన్ని ఆనందాన్ని కూడా అనుభవించి
1: అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ అండ్
0: జగత్ కూడా దీన్ని చాటాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను.
1: ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ద నీడ్ టు బి జాయ్ఫుల్ హ్యాపీ అండ్ పీస్ఫుల్
0: ఇదే మనం చేయవలసినటువంటి పని.
1: దిస్ ఇస్ ద జాబ్ దట్ వి షుడ్ డూ.
2: భజన బినా సుఖ

0: today's discourse, Bhagawan Baba tells us to recognize the same divinity present within one's own self and in others. Our true sadhana is to constantly contemplate on God with a pure and selfless heart. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagawan Baba, delivered on 9th October 2005 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: Prema Sarupulara,
2: embodiments of love.
1: Panileka Dinamanta Paruto Matadi Idi Sadhanayani Echinara.
2: Are you thinking that by conversing and talking with everybody throughout the day amounts to spiritual practice or sadhana? Do you think so?
1: మూడు పూటల నీవు ముక్తి పేరు చేత భుక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
2: కేరింగ్ ఫర్ ఫుడ్, ఫిల్లింగ్ ద బెలీ, ఈటింగ్ థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: నాట్ ట్వైస్, త్రీ
2: థ్రైస్ ఎ డే, థ్రైస్ ఎ డే, థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: పగలు గాలి లేక రాత్రి అందు నీవు ఏదో గాలిని తీసుకుంటూ క్రమక్రమేణ ఇది ఏ సాధన ఇచ్చినారా?
2: As you are restless in the day, while you sleep at night, breathing full well, do you consider it as spiritual practice?
1: జీవితమునందు ఎట్టి సాధన చేయక గాఢ నిద్ర యందు ఇది సాధన అని ఎంచినారా?
2: Without undertaking any spiritual practice, do you think that your state in the deep sleep amounts to spiritual practice or sadhana?
1: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
2: Is this for this purpose God created you?
1: కాలమంతయు వెతగాను గడిపవచ్చు.
2: You can spend any length of time.
1: ఇది సాధన కాదు.
2: This is not spiritual practice.
1: కాలమంతయు ఊరక గడపలేదా?
2: Why should you waste your time?
1: ఇప్పుడైనా దైవంబు ఎరుగోయా.
2: Please now onwards, know God, understand Him.
1: ఇది సాధన ఎంచు నీవు ఎంచవయ్యా.
2: Consider this as the spiritual practice, sadhana.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ప్రపంచమంతా కూడాను ఉన్నది ఏది?
2: What is it that is in existence all over the world?
1: ఏ కించిత్ అయిన కూడాను శక్తి లేదు.
2: In fact, there's no fraction, no element of power or శక్తి there.
1: కింద చూసినను ఎక్కడ చూసినను కింద మీద చుట్టూ కూడాను కొట్టి గాలి మాత్రం ఉన్నది.
2: You will find this air above, below, around.
1: దీనిని దైవం అని చెప్తూ వచ్చారు.
2: This is called viewed as divine.
1: దైవం సర్వభూతమునందున్నదని వాదిస్తూ వచ్చారు.
2: They were arguing that God is present in all beings.
1: Everywhere.
2: Everywhere.
1: కానీ ఎవరు చూసిన వారు లేరు.
2: But none have seen God.
1: పురుషుడు అనేటువంటి వాడు కేవలము ఒక మానవ జీవితమునందు మాత్రమే ఉన్నది.
2: Element of Purusha is present in human life.
1: Human life ఏ నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవ శక్తి.
2: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఇస్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
1: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
2: However, some do not accept this view.
1: ప్రతి జీవి ఎందు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
2: The divinity shines in every being, in every creature.
1: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు.
2: Not only among human beings.
1: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
2: The divinity shines in all living creatures, in all living beings.
1: Aithe andari hrudayamu nirmalanga nishchaatanga undali.
2: However, the heart has got to be pure and peaceful.
1: Andukosamane prati okkaru kodanu peddalu tellavari sayankalamu భగవత్ చింతన చేయండి, నీ హృదయము చల్లబడుతుంది, తెల్లబడుతుంది అన్నారు.
2: Therefore, elders advised that we should think of God. We should always contemplate on God, both in the morning and the evening, so as to be peaceful and blissful.
1: హృదయము పవిత్రమైన తక్షణమే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
2: The moment heart turns sacred, you'll be able to visualize God.
1: భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
2: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్.
1: భగవంతుడు క్రిమికీట కాదు ఎందుకు కూడాను, మానవుడు ఎందుకు కూడాను సమంగానే ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్, ఇన్ ఆల్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ బీస్.
1: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందుకు కూడా ఉన్నాడు.
2: If you put a question, where is God? There is God in you.
1: Itti answer kosamani ento dhyanam chestu kucuntaru.
2: To get this answer that God is in you, you meditate.
1: Kani Narada cheppadu

0: வந்தனம் அச்சனம் தாஸ்யம் ஸ்ரீஹம் ஆத்தநிவேதனம் அது చెప్పాడు. అదే ఈ నవవిధ మార్గములు ఎందుకు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతన్ని నీ ఎందు ఉంచుకో.
1: ద నారద సెడ్, యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ would make you experience God.
0: కనుక భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కనరాదు.
1: Nowhere can you find the heart without God.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలనా?
1: To see God who is everywhere, do you need to meditate?
0: ఈ మెడిటేషన్ చేయటానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: Some of the people propagate different methods of meditation.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: They only help you for the purity of your heart, చిత్తశుద్ధి.
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతున్నాయి.
1: In this world, we find so many spiritual practices so as to achieve purity of our heart.
0: అప్పుడే మీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి ధ్యానం నందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: మ్యాన్ అండర్ టేక్స్ డిఫరెంట్ మోడ్స్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ by following these spiritual practices.
0: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: You should make every attempt to attain the purity of your heart.
0: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
1: Then only God will manifest.
0: కంసుడు ఏ సాధన చేశాడు?
1: Kamsa, what spiritual practice he has undertaken.
0: నిరంతరం కూడా కృష్ణుని దూషిస్తూనే వచ్చాడు.
1: He went on accusing Krishna continuously.
0: కానీ అట్టి కంసునకు దర్శనమిచ్చాడు.
1: And God has given his manifestation to such Kamsa.
0: కనుక భగవంతుని చూడటానికి సాధన చేయనక్కర్లేదు.
1: Therefore, we don't need to undertake spiritual practices to visualize God.
0: ఈ యొక్క ఉపాసనల వల్ల, సాధన వల్ల దైవం ఎందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు, కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ ఎందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
1: However, we adopt so many procedures and so many spiritual practices to experience God within. It may be the hallucination, whatever may be, but God exists in you.
0: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
1: You think God has appeared to many people.
0: కానీ చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సీ గాడ్ విదౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్ వన్ షుడ్ హావ్ ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్.
0: కనుక మన హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
1: దేర్ఫోర్ వీ అండర్టేక్ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు మేక్ అవర్ హార్ట్స్ సీక్రెట్.
0: ఇట్టి పవిత్రమైన హృదయం నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను దైవాన్ని ప్రార్థిస్తున్నాడు.
1: We pray to God so that our hearts would be sacred.
0: కానీ ప్రార్థించినటువంటి వారికి దినదినమునకు తోముతూ ఉంటుంటే పాత్ర ఏ విధంగా షైనింగ్ ఇస్తుందో అటునే మీ హృదయం అనేటువంటిది నిర్మలమైపోతుంది.
1: As we pray repeatedly, one day or other there will be purity in our hearts. Just as you clean your utensils every day that shine brilliantly.
0: కనుక మీరు హృదయాన్ని పవిత్రము గావించుకునే నిమిత్తమై పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై మీ సర్వసాధనలు చేయాలి.
1: Therefore, we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
0: ఈ హృదయం పవిత్రమైన తక్షణమే మీకు భగవంతుడు మీకు కనిపిస్తాడు.
1: The moment heart is sacred, you will be able to enjoy the manifestation of
0: God.
1: It's not enough if you sit for meditation. You should be able to comprehend and see Him everywhere. God is present in full in you. He is around you.
0: ఎన్నో సాధనలు చేయాల.
1: టు సీ సచ్ గాడ్ యు ఫాలో సో మెనీ ప్రొసీజర్స్.
0: కానీ మీకు బోధించేటువంటి గురువులు కూడాను అలాంటి వారు కాదు.
1: అండ్ ద టీచర్స్ దట్ షో యూ ద పాత్ ఆర్ ఆల్సో ఆఫ్ దట్ నేచర్.
0: కనుక మీరు దేనిని ధ్యానించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్ అపాన్ ఎనీ.
0: భగవంతుని మాత్రమే భగవంతా భగవంతా భగవంతా నాయందు నీయందు సర్వుల ఎందు కూడా ఉన్నటువంటి వాడు సర్వత్రా ఉన్నటువంటి వాడు నీవే అని శంకించాల.
1: వి షుడ్ హ్యావ్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అండ్ వీ షుడ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద థాట్.
0: కానీ ఇది ధ్యానం ఎవరు కూడా చేయటలేదు.
1: నో వన్ ఈజ్ మెడిటేటింగ్ ఇన్ దిస్ వే.
0: ఎవరో చెప్పిన మాటలంతా కూడా చక్కగా విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
1: They listen to words of many people. They go through certain books and try to follow them in their meditation.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Bhagavantuni chudalanukunnappudu kevalamu atmasuddhi kavali parishuddhi kavali chittam.
1: Therefore, in order to see God, the heart should be pure.
0: Tandriga kanipistuntadu.
1: God appears in the form of mother.
0: Idigo daivam ee reethiga nakuntu సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
1: అండ్ వీ ఫీల్ దట్ గాడ్ హెస్ అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మదర్
0: తండ్రి,
1: అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాదర్.
0: అప్పుడు ఫాదర్ కు చాలా సిగ్గేస్తుంది.
1: అండ్ నాచురలీ ది ఫిజికల్ ఫాదర్ విల్ ఫీల్ షేమ్ఫుల్, అషేమ్డ్ ఆఫ్.
0: సర్వలో హృదయమంతా ఉన్నటువంటిది ఆత్మనే కనుక నేను ఆత్మను కాని నేను నీ తండ్రిది కాదు అని చెప్తాడు.
1: The reply would be like this: that which is present, the self Atma is present everywhere, is verily the very same here, Atma and not the father.
0: Kani marriage jarputaru marriage,
1: but we also find the system of marriage.
0: Kani vachinatunte ame na bharya antadu,
1: and he calls the one that gets into the doorstep, claims her as his wife.
0: Kani ame cheptundi nenu nee bharyani kaadu.
1: He says, I am not your wife.
0: In atma sarupuni,
1: I am the very personification of atma.
0: Aa dehamlo ninnu chuttalkani vachanu.
1: I have taken upon this vesture, the body, to see you.
0: Kanuka nenu nee bharyani kaadu.
1: I am not your wife.
0: Chinna pillavaadu vastadu.
1: A tiny tot child comes close to you.
0: Kani na kumara ani avaru muddu pettukuntaru.
1: And she wants to kiss him, calling him my dear son.
0: ఆ పిల్లవాడు స్వప్నంలో వచ్చి చెవిలో చెప్తాడు.
1: అండ్ ద బాయ్ అపియర్స్ ఇన్ ద డ్రీమ్ అండ్ విస్పర్స్ ఇన్ ది ఇయర్,
0: అమ్మా నేను నీకు కొడుకు కాదు.
1: అండ్ ఇట్ సేస్, మదర్ ఐ యామ్ నాట్ యువర్ సన్.
0: నేను నీ గర్భంలో చేరి దైవాన్ని చూస్తూ వచ్చాను.
1: ఐఎమ్ ఇన్ యువర్ వూంబ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ సీయింగ్ గాడ్.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: దేర్ఫోర్ ఆల్ ద రిలేషన్షిప్ is between the spirit and atma, the self itself.
0: Jeeva brahmamle aikyame nijamainatvanti atma sakshatkaram.
1: So the manifestation of the divinity means the combination, the unity of the individual self.
0: Evvarini chusinappatikini atanu devude devude devude,
1: and he is God, verily God only.
0: Atti gaade lekapothe meeru manushulu ee reethiga tayaravutaru.
1: Without the existence of God, how can you be humans at all?
0: Modale cheppadu nenu ee jagattu lopala avataranga vastunnanu.
1: In the beginning itself he made it very clear, I'll manifest in the form of an avatar.
0: Kanuka taanu ikkada digi vachese munduga nenu andariki promise chesanu.
1: And he also said before the descent that I would certainly come and appear to everybody. He made a promise.
0: Kanuka nenu అందరి ఎందు ఉండేటువంటి ప్రతిబింబమే కాని నేను ఈ సంబంధ బాంధవ్యములకు నేను ఎప్పుడు కూడా కట్టుబడలేను.
1: దేర్ ఫోర్ ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి బట్ ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీ వన్.
0: కానీ ఈ సత్యాన్ని ఎరిగినటువంటి గోపికలు,
1: గోపికాస్ హూ హావ్ నోన్ దిస్ ట్రూత్,
0: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని, కృష్ణ అంటే ఏమిటి, ఆత్మస్వరూపము.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్ కృష్ణాస్ నేమ్. ద మీనింగ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
0: కృష్ణ నా కృష్ణ,
1: కృష్ణ ఇస్ సో క్లోజ్ టు మీ, ఇస్ డియర్ టు మీ.
0: కనుక ఇక్కడ అందరి ఎందుకు కనిపించేటువంటిది నా యొక్క ఆత్మనే కాని మరొకటి కాదు అని నిర్ణయం చేసుకుంటారు.
1: దే హ్యావ్ డిసైడెడ్ దట్ వాట్ ఎవర్ దే హ్యావ్ సీన్ ఆల్ అరౌండ్ ఈజ్ ఓన్లీ ఆత్మ కృష్ణ హింసెల్ఫ్.
0: కనుక ఇట్టి సాక్షాత్కారం వారికి జరగడానికి కారణం ఇదియే.
1: దిస్ ఈజ్ ద రీజన్ వై దే కుడ్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
0: కనుక అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే.
1: ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఇట్టి ఆత్మను నీవు బంధుత్వంగా లేక సంబంధంగా నీవు చూసుకుంటే అది కేవలము భౌతికమైన లక్షణం.
1: ఇఫ్ యు కన్సిడర్ దిస్ సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఐడెంటిఫైడ్, క్లెయిమ్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: కనుక జగత్తులో మనం చూసేటువంత ఇది గృహము, ఇది పెండాలు, ఇది కొంచెం పెద్ద భవనము, చిన్న భవనము, ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్. వీ క్లెయిమ్ దిస్ ఎస్ ఎ హౌస్, ద అదర్ వన్ ఇస్ ఎ పెండాల్ అండ్ అదర్ వన్ ఇస్ ఎ హ్యూజ్ మ్యాన్షన్.
0: పెండాలు ఎవరు కట్టలేదు, హౌస్ ఎవరు నిర్మించలేదు.
1: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
0: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి ఒక రూపకంగా చూస్తున్నారు.
1: హౌస్ ఇస్ బిల్ట్ స్పెసిఫికలీ అండ్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ హౌస్ స్పెషల్లీ బిల్ట్.
0: ఇట్టి సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: బాలుడు నా కుమారుడు, నా యొక్క బావమర్ది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్తు యొక్క వ్యవహారాన్ని చూపిస్తూ వచ్చారు.
1: In the whole world they have demonstrated the relationship they had with God. Some called him as brother, some called him as uncle. They had that intimate association and relationship.
0: నాకు గోచరమయ్యే దీని కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కనిపిస్తున్నాడు.
1: In order to give me that experience that I would be able to see God, he has come down in a human form.
0: ఈ విధంగా ప్రతిదారి కూడాను మనము దైవస్వరూపంగా భావించాలి.
1: Therefore we should consider every form as divine.
0: ఈ జగత్ అంతా కూడా బ్రహ్మతత్వమే.
1: The whole world is totally divine.
0: కానీ దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
1: However the divinity is experienced at the individual level self also.
0: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుండాలి.
1: Therefore the cosmic self is experienced as the individual self.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలం కల్పితమే.
1: Therefore all that you see with a name and form is artificial and attribution.
0: అందుకోసమని రామకృష్ణ పరమహంస కూడాను కట్టగడపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస spent his lifetime worshipping goddess.
0: కాని ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీవు ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
1: One day the goddess said, Ramakrishna, you seem to be a mad cat.
0: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నించి వచ్చాడు.
1: And he faced this question, whom are you seeing there in that form? Whom are you seeing in this form? Whom are you seeing in any form for that matter?
0: ఈ ఫార్ములు అంతా కూడాను కేవలం మా కల్పితమే కాని ఈ కాదు.
1: The forms are superimpositions, but not the reality. It is only the Atma God.
0: కనుక ఆ నీవు భగవంతుని చూడాలనుకుంటే ఒక్క ఆత్మతత్వం తప్ప అన్ని మతములు ఏమాత్రమూ నీకు గోచరం కాదు.
1: Therefore, in order to see God, it is only the nature of the self Atma which is essential and no other thing.
0: ఎవరిని చూసినా కూడా ఇది దైవమే. దైవమే అని భావించు.
1: హూసో ఎవర్ యు కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్ యాజ్ గాడ్.
0: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విశేషకుడు అని ఈ రకంగా మనం భావిస్తుంటుంటాం.
1: వీ కన్సిడర్ వన్ యాజ్ ద ఫార్మర్, One as a businessman, we identify with various vocations, professions.
0: కనుక మనము ఎవరిని చూసినా కూడా ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
1: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
0: నిర్గుణుడు, నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
1: God has no attributes. God has no form. He is formless and attributeless.
0: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
1: Therefore, human is the very reflection of the divine.
0: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
1: we should consider every human as God.
0: అతన్ని గౌరవించి,
1: we should respect him.
0: అతనికి సంతోష పెట్టాలి.
1: And make everyone happy.
0: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పిలవచ్చి కనిపించి ఇక అన్ని విధాల సేవలు చేస్తున్నాడు.
1: God is everywhere, but however, he appears in front of you in myriad forms, in infinite forms, and is serving you.
0: కనుక మీరు నేటి నుండి దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు, ఎవరిని చూసినా వారిలో దైవం ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే గోపికలుగా కనిపించేట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
1: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experience the manifestation of Krishna, you too will have his divine physical presence.
0: Radha yokka sister undetundi ayame.
1: One sister of Radha.
0: Chandrika adi. Chandrika.
1: Chandrika.
0: Ame anni vidhalaga kudanu Radhaku kanipinchetundi.
1: And she appeared to Radha in all forms.
0: Sister lopa ravagane ana talupu vesindi.
1: The moment sister gets in, she used to bolt the door.
0: Appudu Radha cheppetundi Chandrika.
1: Then Chandrika said,
0: "Sisteru, neevu kevalam nannu mosam cheyadanukochavu.
1: Sister, you have come here to deceive me.
0: You are not my sister.
1: You are not my sister.
0: You are my Krishna.
1: You are my Krishna.
0: Krishna ni ee roopanga vachi nannu maya chesi indulo mayalo munchutunnadu.
1: Krishna has come in this form and is deluding me.
0: Kaluka ninnu nenu nammanu veldu.
1: I am not going to believe you. Better you return.
0: Okanaadu
1: one day
0: bhartana marchite bhari kuda maarutundi kada ani ఆమె భర్తను తెచ్చుంది. చంద్రికా భర్తను.
1: వన్ డే ఇఫ్ ది హస్బెండ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్, ఇట్ ఈజ్ ఈజీ ఫర్ ద వైఫ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ దాట్. చంద్రికాస్ హస్బెండ్ వాజ్ బ్రాట్.
0: చూచింది.
1: షీ వాచ్ నేమ్.
0: ఇది ఎవరు నా చంద్రిక భర్త.
1: హూ ఈజ్ హీ? ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ చంద్రిక.
0: కానీ ఇతను నా భర్త కాదు.
1: హీఈస్ నాట్ మై హస్బెండ్
0: అని చెప్పి అతనితో ఆనందంగా మాట్లాడుతుండాలి.
1: And she was conversing him with him happily.
0: ఇప్పుడు ఆయన రాధా నాకు లొంగిపోయింది అని అన్నాడు.
1: And then he could know that Radha has surrendered to him.
0: మనం ఇద్దరు బయట వెళ్దాము.
1: Let both of us go out.
0: జగత్తు చూచి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
1: Let us see how the whole world would think.
0: వాళ్ళిద్దరు బయటకు వెళ్లారు.
1: The two of them went out.
0: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలి భర్త.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హాజ్ నాట్ మెట్ హర్ హస్బెండ్, ఇట్ ఇస్ ఓన్లీ ద హస్బెండ్ ఆఫ్ హర్ సిస్టర్.
0: అప్పుడు దాన్ని గుర్తించి,
1: దిస్ ఈజ్ రియలైజ్డ్,
0: కృష్ణ ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
1: కృష్ణ డోంట్ చీట్ మీ లైక్ దిస్.
0: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
1: She considered the person as her husband and has submitted herself to him.
0: Atha cheppadu nenu nee bhartane.
1: And he says, I am your husband.
0: Kaani chandrika bhartane kaadu,
1: but not the chandrika
0: ani cheppadu.
1: He said so.
0: Anaga itani namakamu aa krishnudu paine untundadi ganukane tachaname krishnudu aipoyadu.
1: Since he had got that faith, he could transform himself into Krishna.
0: అందు ఇందు ఇందు లేదు సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్.
0: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
1: ఐఎమ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు.
1: అండ్ దర్ ఆర్ నో పేరెంట్స్ సెపరేట్ ఫర్ ఎనీబడీ.
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది.
1: All this relationship is of my own making.
0: నేను మోహస్వరూపుడై పుట్టాను.
1: And I am here the very form
0: జీవుడు మోహము, కృష్ణుడు దేవుడు.
1: And you are this moha, the illusion, and Krishna is divine.
0: ప్రతి మానవుడి ఎంత కూడాను దేవుడు జీవుడుగా ఉంటున్నాడు.
1: Therefore God is present as the individual self in every human being.
0: కానీ ప్రతి ఒక్కరు కూడాను మానవుడు కాదు.
1: Therefore we should not consider ourselves as ordinary humans.
0: భగవంతుని చేరడానికి ఏదో ఒక విధమైనటువంటి మార్గం కావాలి.
1: We need a definite path to reach God.
0: కనుక నేను ఈ విధంగా రూపొందుతుంది అందరి ఎందుకు నేను కనిపిస్తున్నాను.
1: Therefore I have taken this form and I am seen in all forms around.
0: కనుక జీవుడు దేవుడు ఇద్దరే మాత్రమే ఈ జగత్తునందు ఉండేటువంటిది.
1: Therefore only two exist, the individual and the universal.
0: మిగిలిన రూపనామములు అన్ని కూడాను కృష్ణుని యొక్క ప్రతిబింబములే.
1: All the names and forms are the very reflections of Krishna.
0: Reflection, reaction, resound.
1: Reflection, reaction and resound.
0: ఇట్టి పరమాత్మని సర్వంతర్యామిగా చూడాలి.
1: We should understand this God, cosmic person, present everywhere, all pervasive.
0: కనుక నేను ఒక కాస్మిక్ పవర్.
1: Therefore I am cosmic power.
0: అంతేకాని నేను ఒక జీవుడిని కాని, నేను ఒక మానవుడు కాని, నేను ఒక గ్రహములు కాని, నేను ఒక సత్రము కాని కాదు.
1: Therefore I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present everywhere.
0: ఈ విధంగా చెప్తే గాని వారు దానిని అంగీకరించరు.
1: This is the way how things were revealed and they accepted.
0: ఈ సత్యమును గోపికలు ఒక రాధావతారం తెలియదు.
1: This truth is recognized and experienced by Gopikas and Radha alone.
0: వీరందరిని నేనే కల్పించిన వాడు.
1: And in fact I made you all.
0: కనుక అన్ని కూడా ఒక భగవంతుని మనం చేపట్టే అందరు కూడా మనకు చిక్కుతారు.
1: When once you attain divinity, when once you please God, all the rest will be pleased.
0: కనుక మనము భగవంతుని సంతోషపెట్టే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం చేసి వారిని పొందుతానికి తగినటువంటి మార్గం అయిపోయింది.
1: Therefore we should adopt and follow different spiritual practices to make God happy, to please God.
0: మీరు ఒకసారి మధురకు వెళ్ళి చూడండి.
1: అట్ వన్ టైమ్ యూ గో టు మధుర అండ్ సీ.
0: ద్వారక వెళ్ళి చూడండి.
1: గో టు ద్వారక అండ్ సీ.
0: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ అపియర్ లైక్ గోపికాస్.
0: కానీ వాళ్ళని చూస్తే మనం వివిధ గోపికలు అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు లేడే.
1: వెన్ యూ గో అండ్ సీ యూ విల్ సడన్లీ అండర్స్టాండ్ దర్ గోపికాస్. దెన్ యూ విల్ బి సర్ప్రైజ్ టు నో వేర్ కృష్ణ ఈజ్.
0: కనుక కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడో ఏనాడో ద్వారకలో వెళ్ళాడు.
1: వేర్ ఇస్ కృష్ణ? ఇస్ లెఫ్ట్ ఫర్ ద్వారక లాంగ్ అగో.
0: కానీ దానిని చూసి ప్రజలు ఇన్ని విధులైనట్లుగాను భావిస్తూ వచ్చారు కృష్ణుడి.
1: పీపుల్ హ్యావ్ బీన్ హ్యావింగ్ దేర్ ఓన్ అప్రిహెన్షన్స్ అబౌట్ కృష్ణ దిస్ వే.
0: కనుక దైవత్వము మనము ఒక మానవత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider God as ordinary human.
0: కాని దైవత్వాన్ని గుర్తించినటువంటి వారు ఈ యొక్క మానవుని మానవ జీవుడిగానే భావిస్తారు.
1: Those that understand the human, they consider him as an individual only if they don't know the divinity.
0: Individual అనేటువంటి వాడు ఈ లోకంలోనే లేడు.
1: In fact there is no individual in this world.
0: ఇప్పుడు నేను చెప్తున్నాను.
1: Bhagavan is telling you.
0: కాని నేను భగవంతుడిని అనుకుంటున్నారు మీరు.
1: And you think Bhagavan is Bhagavan, God.
0: నా మాటలు వినేటువంటి వారు కూడా భగవంతుడి.
1: దోస్ దట్ లిసన్ టు భగవాన్ ఆర్ ఆల్సో డివైన్.
0: మీరు వేరుగా భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్.
0: మేమంతా కూడా భగవంతుని బిడ్డలమే.
1: వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని స్వరూపములే.
1: వీఆర్ ఆల్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అని భావించండి, తప్పక మీకు ఆ భగవంతునే కనిపిస్తాడు.
1: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ ది థాట్ దట్ యు ఆర్ డివైన్ యూ విల్ సర్టన్లీ సీ గాడ్.
0: దీన్ని పురస్కరించుకుందే యద్భావం తద్భవతి అని పెట్టారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: కనుక మీరు భగవంతుడిగా భావిస్తే మీకు భగవంతుడిగానే చిక్కుతాడు.
1: If you consider yourself as divine, you will experience divinity.
0: ఇప్పుడు ఈ నాడు భగవంతుని యొక్క తత్వము ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
1: as we do not understand the divinity in death, we consider people basing on our relationship, calling someone as mother, the other one as father, the other one as the child. We establish relationships basing on the form. God said in the beginning itself is
0: Parabrahman.
1: But if we establish physical relationship, you are going to be deceived. Ultimately, there is no Chandrika either.
0: Chandrika bhatta asale ledu.
1: The husband of Chandrika was also not there.
0: Kevalamu, he rather brahmacharya nimittamai, ame husband kevalamu Chandrika husband ani cheptu vachindi.
1: It is only show the delusion, mistaken identity she has shown the husband of Chandrika.
0: Anduvalane gopikalanu evvarini kodanu ee vidhanga kodanu tanu touch cheyaledu.
1: Therefore, he has not touched any gopika. In fact, they have that parakaya, that beyond the body.
0: Kanuka nakante veru ee jagatlo evvaru
1: veru. There are none other than God.
0: Ekam sat vipra bahudha vadanti.
1: Truth is one, scholars interpret in different ways.
0: Kani okati okate.
1: But one is one.
0: Kani moodu cherchi nalugu antunnaru.
1: But when you add three, you say four.
0: Ee four ettaipindi.
1: How do you get this four?
0: Moodu ankalu chechetappudike four ayindi.
1: When once you add three, it totals to four.
0: Ee vidhanga maname nenu chechukuntu pothunname kani vaarandaru kodanu parakaya swarupulu.
1: In fact, they have that parakaya, that beyond the body.
0: Kanuka

0: ఇట్ టోటల్స్ టు 4.
1: ఈ విధంగా మనమే మేము చేర్చుకుంటూ పోతున్నామే కాని
0: బై దిస్ వీఆర్ గో ఆన్ యాడింగ్
1: కానీ ఇవి చేర్చేటువంటివి కాదు, కూర్చేది పెట్టింది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద వన్ టు బి యాడెడ్.
1: దైవము జీవుడు అని రెండు అంటున్నారు, జీవుడే లేడు.
0: ది గాడ్ అండ్ ది ఇండివిజువల్ నో.
1: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?
0: ది ఇండివిజువల్ సెల్ఫ్ ఇస్ ది కాస్మిక్ సెల్ఫ్, దెన్ వై ఇస్ ఇట్ దట్ వీ డై?
1: అయితే ఆత్మిక సెల్ఫ్ అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మిక చెప్పలేదు, వీలు లేదు.
0: సిన్స్ వీ హావ్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ది ఆత్మిక సెల్ఫ్, వీ కెనాట్ డిక్లేర్ సో.
1: కనుక గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
0: దేర్ఫోర్ ద వన్ హూ హాస్ రికగ్నైజ్డ్ టోటల్ అండర్స్టూడ్ గాడ్ విల్ బి సో క్లోజ్ టు హిమ్.
1: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే, దేవుడు దేవుడుగానే ఉంటాడు.
0: దోస్ దట్ డు నాట్ హ్యావ్ సచ్ అన్ అండర్స్టాండింగ్ విల్ కన్సిడర్ ఇండివిజువల్ సపరేట్ ఫ్రమ్ ద డివైన్.
1: కనుక డివైన్ ఇండివిజువల్ రెండు భేదములే లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్ సో ఎవర్ బిట్వీన్ ది ఇండివిజువల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: నేను నీవే, నీవు అని.
0: ఐఎమ్ యూ అండ్ యు ఆర్ ఐ.
1: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
1: ఓన్లీ వన్,
0: ఓన్లీ వన్,
1: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
0: వై ఇస్ ఇట్ సెడ్ ఓన్లీ వన్?
1: రెండవది లేదు కనుక.
0: యాజ్ దేర్ ఇస్ నో సెకండ్,
1: ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్
1: అని చెప్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది డిక్లరేషన్.
1: ఇది వేదవాక్యము.
0: దిస్ ఈస్ ది వేదిక్ డిక్టమ్.
1: తత్వం అసి,
0: తత్వం అసి
1: అనగా అది నేనేను.
0: ఐఎమ్ దట్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానం ఎవరు?
0: హూ ఇస్ దిస్ ప్రజ్ఞాన?
1: అతనే గాడ్.
0: అండ్ దట్ వెరీ ప్రజ్ఞాన ఇస్ డివైన్.
1: కానీ తత్వమసి.
0: బట్ యట్ ఇట్ ఈస్ సెడ్ తత్వం అసి.
1: ఇంతేకాకుండా భగవంతుడు అన్ని రకములను కనిపిస్తాడు.
0: హౌఎవర్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: కానీ చాలా మంది భక్తులు కూడా సాధన చేసి ఇతను ఒక సాధకుడు అని చెప్తూ వచ్చారు.
0: బట్ హౌఎవర్ పీపుల్ హ్యావ్ మిస్టేకెన్ దే థింక్ దట్ ఈస్ ఎ సీకర్ ఆర్ అన్ ఎస్పిరెంట్.
1: కానీ పరుల వాడు కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ఎ సీకర్ నార్ అన్ ఎస్పిరెంట్.
1: పర కాదు, తన. కనుక ఇతను నావాడే అన్నప్పుడు నేను నీకు సంబంధమైనటువంటి వాడిని కానీ పేరు కాదు.
0: So when once I say, you are mine, it means you are attached to him, he is not separate from you.
1: ఇలాంటి సత్యమును అందరూ గుర్తించలేరు.
0: This truth is not understood by everybody.
1: కానీ గుర్తించినంత మాత్రమే నా వారికి సాక్షాత్కరిస్తాడు.
0: The very recognition of this fact will give him the experience.
1: ఇట్టి సత్యాన్ని ఎవరు కూడా విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు, నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
0: As they do not unfold this truth, they consider the individual self separate from the cosmic self.
1: ఒకటి నూరు కావడానికి ఏం చేయాలి?
0: To make one into 100, what should you
1: do? 2 3 4 5 6 7 8 9 10 ఇటువంటి 10 10 10 10 ఇటువంటి 10 పదులు చేస్తే.
0: So if you want to make it 100 and total 1000 like that, you should multiply 10 into 10, 10 into 10 like that.
1: కానీ ఇవన్నీ కూడుతూ వచ్చేటువంటివే కానీ,
0: they will be added on and on.
1: ఇవన్నీ చేరుతూ వచ్చేటువంటివి కాదు.
0: But they don't mix with it.
1: కనుక మనం కోరవలసింది ఒక్కటే.
0: What we desire, should desire is only
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: రాముడు వేరు, కృష్ణుడు వేరు అని ఒకరు భేదం పెట్టుకోకూడదు.
0: We should not observe differences between Rama and Krishna. They are not separate.
1: కనుక ఈ సపరేట్ గా మీరు భావించడం చేతనే మీరు దైవత్వం దూరం అయిపోయి జీవత్వంగానే బ్రతుకుతూ వచ్చారు.
0: Because of this feeling of separation, separateness, you consider yourself different from God.
1: కనుక నీవు భగవంతుడికి దూరంగా ఉంటున్నావు కానీ నిజంగా నేను భగవంతుడు ఒకడే, నాలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు దృఢంగా పట్టితే తప్పక భగవంతుడు వేరే లేడు.
0: యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ గాడ్. ఇఫ్ యు గాట్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ సర్టన్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
1: కనుక ఈ భేదభావములన్నీ కూడా మనలో పుట్టినవే కానీ భగవంతుల్లో పుట్టేది.
0: Therefore the dual feelings are in you and not in God.
1: కానీ భగవంతుడు వేరుగా లేడు.
0: God is not separate from you.
1: God నీలోనే.

0: అన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: నీవే గాడ్,
1: యు ఆర్ గాడ్.
0: అట్లా లేకపోతే వేదములంతా కూడాను తత్ త్వం అసి అని ఎందుకు చెప్తాయి?
1: వై షుడ్ వేద డిక్లేర్ దిస్ వే, తత్వం అసి
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అని ఎందుకు పలుకుతుంది?
1: వై షుడ్ వేద డిక్లేర్ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ?
0: నేను ఒకడే ఒకడు.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: రెండు కాదు,
1: నాట్ టూ.
0: ఏకం ఏవ అద్వితీయం అన్నాడు.
1: ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
0: రెండు కాదు ఇక్కడ కనిపించేది.
1: నాట్ టూ దట్ యు సీ.
0: ఇద్దరు ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ.
0: ఒకటే అనేటువంటిది ఎప్పుడు భావిస్తారో అప్పుడే వారికి చాలా ఆనందం వేస్తుంది.
1: దట్ వన్నెస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: అది క్రమక్రమైన సాధకులైనటువంటి వారికందరికీ కనిపించింది.
1: అండ్ దిస్ ఈజ్ మేడ్ అపేరెంట్ కాగ్నిజబుల్ టు సీకర్స్.
0: అప్పుడు సీతను కూడాను సందేహించాడు రాముడు.
1: అండ్ రామ ఆల్సో డౌటెడ్ సీత.
0: సీత, నీవు 10 నెలలంతా కూడాను లంకలో ఉంటావు కదా.
1: సీత, యూ స్పెండ్ 10 మంత్స్ లాంగ్ పీరియడ్ ఇన్ లంక.
0: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
1: హాస్ రావణ సీన్ యూ ఎనీ డే?
0: అని చెప్పింది, నేను చూడలేదు.
1: అండ్ షీ సెడ్ ఐ హావ్ నాట్ సీన్ హిమ్ ఎనీ.
0: రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: రావణ ఇస్ నాట్ సెపరేట్.
0: రావణ సీతతోనే ఉంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ విత్ సీత ఓన్లీ.
0: సీత, రావణుడు ఇద్దరు కూడా ఒక్కటే.
1: సీత, రావణ ఆర్ వన్ ఇన్ ద సేమ్.
0: కానీ రావణుడికి ఒక విధమైనటువంటి పిచ్చి పట్టించే నిమిత్తం.
1: బికాస్ ఆఫ్ ది మ్యాడ్నెస్ ఆఫ్ రావణ,
0: అతన్ని పిచ్చి పట్టించే నిమిత్తము.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ మ్యాడ్,
0: ఆ విధంగా పరిక్రమించారు. కానీ లేకపోతే రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: అండ్ దిస్ వాజ్ ది డిక్లరేషన్, ఇన్ ఫ్యాక్ట్ రావణ ఇస్ నాట్ సెపరేట్.
0: కనుక రాముడు కూడాను సెపరేట్ గా లేడు.
1: రామ ఇస్ ఆల్సో నాట్ సెపరేట్.
0: కనుక రాముడు కూడాను ఆమె సీత యొక్క హృదయమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామ రిప్రజెంట్స్ ద వెరీ హార్ట్ ఆఫ్ సీత.
0: ఆ హృదయము సీత కనిపించింది.
1: అండ్ దట్ వెరీ హార్ట్ అపియర్డ్ యాజ్ సీత.
0: కనుక రాముడు నాకు వేరుగా లేడు.
1: సో రామ ఇస్ నాట్ సెపరేట్.
0: రావణుడు నన్ను తీసుకుని పోవడానికి వచ్చినటువంటి దొంగ కాదు.
1: రావణ ఈజ్ నాట్ అన్ అబ్డక్టర్, ఈజ్ నాట్ ద వన్ హూ కిడ్నాప్డ్ మీ.
0: కానీ ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటి కథలు.
1: దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములే కనిపించవు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్, వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యువాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
0: మీరు దైవము నేను రెండు ఒక్కటేను అనేటువంటి భావన దృఢం చేసుకోండి.
1: ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అప్పుడు ఆ విధంగా ఒకటిగా మీరు భావించినప్పుడు మీతో ఏకమైపోతాడు భగవంతుడు.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ, గాడ్ విల్ బి వన్ విత్ యూ.
0: కనుక వన్నెస్ అనేటువంటిది కావాలి.
1: దిస్ వన్నెస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్.
0: డ్యూయలిజం కాకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి డ్యూయల్.
0: కనుక ఈ డ్యూయలిజం మనం తెచ్చిపెట్టుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యూయలిస్టిక్.
0: ఒక్కడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్.
0: అతను వేరు ఇతని వేరు అనేటువంటిది కానీ మీరు వేరు చేయకండి.
1: వీ షుడ్ నెవర్ గో బై దిస్ డ్యూయాలిటీ. యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ అదర్స్.
0: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్, హౌ ఇస్ దట్ యూ డిజైర్ టు బి గాడ్?
0: కనుక నీవు విజయతో భగవంతుడు కావాలని కోరుతున్నావు.
1: యూ డిజైర్ టు బి గాడ్.
0: నీ భావాన్ని నీ హృదయాన్ని నీవు అందుకో.
1: యువర్ ఫీలింగ్, యువర్ హార్ట్ షుడ్ బి వన్.
0: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద యూనిటీ, వన్నెస్ విత్ ద డివినిటీ.
0: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి వన్నెస్ కావాలి.
1: దేర్ఫోర్ దిస్ వన్నెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు బి వన్ విత్.
0: మీరు సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చు.
1: ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విల్ బి నోయింగ్ వెల్.
0: ఒకటికి ఎన్ని చేస్తే 10 అవుతుంది?
1: హౌ మెనీ యూ యాడ్ టు 1 ఇన్ ఆర్డర్ టు మేక్ 10?
0: 10 ఒకట్లు చేస్తే 10 అవుతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ 1 1 10 లైక్ దట్ యూ విల్ గెట్ ద నంబర్.
0: ఒకటే మీరు పెట్టుకోండి, 10 ఎట్లా అవుతుంది? కావడానికి వీలు లేదు.
1: ఇఫ్ యూ హావ్ గాట్ ఓన్లీ 1, హౌ కెన్ యూ మేక్ ఇట్ 10?
0: కనుక మీరు అన్ని కూడుతూ వచ్చేటప్పటికి అది 10 గా మారిపోతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ యూ విల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 10.
0: కానీ 10 కానే కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ నాట్ ద రియాలిటీ.
0: 10 గిన అయిపోతే ఏకం సత్ విప్రా బహుదావందంతి, సత్యం ఒక్కటే.
1: Without this one, you cannot get 10. Therefore, this one is the reality, the truth.
0: కాబట్టి ఆ ఒకటిని నీవు విధంగా పెట్టుకో.
1: Therefore, be with that one.
0: దానికి ప్రకారం సున్నలు చుట్టూ కొద్ది ఎన్ని సున్నలు అయితే అన్ని పదులు అవుతాయి.
1: యు కెన్ యాడ్ ఆన్ జీరోస్ టు దట్ అండ్ ఇంక్రీజ్ ద నంబర్.
0: జీరోస్ కి మాత్రం విలువ లేదు.
1: ఎ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: హీరో ఒక్కడే.
1: బట్ హీరో ఇస్ ఓన్లీ వన్.
0: ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైన డ్యువలిజం పెరగనే పెరగదు.
1: And once you desire for the hero, there will never be any dualistic temperament.
0: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను ఇతను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికీ దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
1: యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే, దెన్ యూ నెవర్ ఫీల్ దట్ యు ఆర్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
0: మీ ఫోటోలు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు కానీ అన్ని ఫోటోల లోపల ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
1: యు మే కీప్ ఎనీ నంబర్ ఆఫ్ ఫోటోస్ దేర్, ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ ఈజ్ డ్యువల్ ఆర్ ప్లూరల్.
0: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అన్ని సాయిబాబాలే.
1: ఆల్ ఫోటోస్ ఆర్ ఓన్లీ వన్ సాయిబాబా.
0: కనుక ఇవన్నీ మనం టోటల్ చేసుకోవటం టోటల్ చేసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ టోటల్ బై యాడింగ్.
0: కానీ ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరైనటువంటి సత్యం చిక్కుతుంది.
1: When once you know this oneness, you will know the truth.
0: కనుక oneness ని మీరు పెట్టుకోండి.
1: Therefore go by this oneness alone.
0: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
1: Whatever Bhagavan is telling is the truth of truths, parama satya, supreme truth.
0: మీకు ఎవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: As you are ignorant, you are not able to believe this.
0: కాని మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
1: Therefore have full faith in this truth.
0: అన్ని గ్రంథములు చెప్పేటువంటిదంతా కూడాను ఆ సత్యములే.
1: All spiritual texts speak of that eternal truth.
0: కానీ ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
1: But all the rest are for the devotees to be.
0: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
1: And in fact all the devotees will know that God is one.
0: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
1: Then once you have that total faith, you can understand and experience the truth.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
1: Make every effort to inquire truth and know the truth.
0: సత్యం తెలుసుకుంటే ఈ డౌట్స్ అంతా ఏమాత్రం మీకు చిక్కదు.
1: When once the truth is known, there will be no doubts.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోండి.
1: Therefore know the truth.
0: అందుకోసమని ఎవరిని కూడా మనము దూషించకూడదు.
1: Therefore we should never accuse anybody.
0: దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడాను లోకానికే కాని మీకు కాదు.
1: ద ఇలేషన్ హ్యూమిలియేషన్ జుబిలేషన్ ప్రైజ్ బ్లేమ్ రిలేట్ టు ద వరల్డ్.
0: దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడాను మనం కల్పించుకున్నటువంటి పదములే.
1: అండ్ ద ప్రైజెస్ ఇన్ ద బ్లేమ్స్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్, నథింగ్ ఒరిజినల్.
0: ఈనాడు విరోధిగా ఉంటుంటాడు.
1: Today one may be enemy.
0: మరి రేపటికి మీరు ఇద్దరు స్నేహితుడిగా కావచ్చు.
1: అండ్ టుమారో హీ మే బి యువర్ ఫ్రెండ్.
0: కనుక మీరందరూ కూడా ఏకంగా ఉండేటువంటి ఫ్రెండ్సే కాని దూరమైన వారు కాదు.
1: Therefore you are all one. You are not separate. You are not different.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరెంతనో ప్రేమతో ఎంతో భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: You have been praying to God with all the depth profundity of love.
0: కనుక అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకోండి.
1: And that kind of love you should develop and foster.
0: అప్పుడే మీకు సర్వము అర్థమవుతుంది.
1: Then you will be able to understand everything else.
0: ఏ విధమైనటువంటి డౌట్స్ కు చోటు ఇవ్వరు.
1: Don't give scope for any doubts.
0: కనుక డౌట్స్ కు మీరు చోటే ఇవ్వద్దండి.
1: Never entertain doubts.
0: డౌట్స్ అంటే అది డ్యువలిజం చేసినటువంటిది.
1: Where there is doubt, it means it is duality.
0: అతను నేను అది రెండుగా వచ్చేసింది అది డ్యువలిజం.
1: Because of the doubt there is duality, he and I, dualism.
0: He and I, rendu lele devu.
1: In fact there are nothing like two, he and I.
0: All I.
1: Everything is this I-ness only, I alone.
0: Atvanti bhavanni, ekavatvamaina bhavanni meeru teeskondi.
1: And we should go with this non-dual feeling, the feeling of oneness.
0: Aa one vachinappudu meeru anukondi, ekam eva adhitiyam brahma. రెండు కాదు ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
1: When one, that feeling of non-dualism, oneness arises, understand that all are one, only one, not two, ekam advitiyam, no two, no second.
0: ఇంకా మీరు భావించుకున్నప్పుడే సరైనటువంటి యొక్క అర్థం తెలుస్తుంది.
1: Once you go in this direction, you will know the correct meaning.
0: ఇప్పుడు ఎన్ని గంటలు ఉన్నాయి? 12 గంటలు అంటున్నారు.
1: దేర్ ఆర్ 12 అవర్స్.
0: 12 కానీ 12 లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నో 12.
0: ఒకే గంట.
1: ఓన్లీ 1 అవర్.
0: 12 దాటితే 1 వస్తుంది.
1: When you cross the 12, it will be back 1 o'clock again.
0: 1 దాటితే 2 వస్తుంది.
1: After 1 hour, it is 2 o'clock.
0: దాటితే వస్తున్నాయి కానీ దాటకపోతే రాలేదు.
1: So when once you cross, 1 hour after another, you come across another one. Never consider there is a second one. However, for our living, you may need the dualism, the second.
0: There
1: is nothing like the second.
0: నేను అప్పుడప్పుడు నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్పుకుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటాను.
1: భగవాన్ సమ్టైమ్స్ ఎంక్వైర్స్ వాట్స్ ద టైమ్ నౌ.
0: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
1: దే రిప్లై, స్వామి ఇట్ ఇస్ 12 o'clock ఇన్ ద నైట్.
0: నైటా డేనా అని నేను అడుగుతాను.
1: భగవాన్ పుట్స్ అనదర్ క్వశ్చన్, ఈజ్ ఇట్ డే ఆర్ నైట్?
0: డే స్వామి, నైట్ 12 o'clock అని అన్నాడు.
1: దెన్ దే సే స్వామి ఇట్ ఇస్ నైట్ 12 o'clock.
0: నైట్ 12 o'clock, డే 12 o'clock. ఈ 12 12 12 రెండు చేస్తే ఎంత అవుతుంది?
1: అండ్ ఇఫ్ యూ జస్ట్ యాడ్ నైట్ 12 o'clock, డే 12 o'clock,
0: అయితే 24 గంటలు ఉన్నాయా?
1: డూ యూ ఫైండ్ 24 అవర్స్ లైక్ దాట్?
0: 24 గంటలు ఎట్లా తెలుస్తుంది? అది డే నైట్ రావటం వల్ల 24 గంటలు తెలుస్తుంది.
1: హౌ డూ యూ నో దాట్ 24 అవర్స్? బికాస్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి,
1: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ థాట్ ఆఫ్ డే అండ్ నైట్.
0: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
1: Then how many hours you
0: find? Kaliyalamlo kanipinchetundi 1 nunchi 12 varaku.
1: You find there on the clock only 1 to 12.
0: Kabatti 12 hours on cheppindi.
1: Therefore say 12 hours.
0: You 22 hours on cheppukodu.
1: You cannot say 20 to 24 hours.
0: Kani railway vallu matramu 24 hours pettaru.
1: But railway people call it 24 hours.
0: Vallaki endukante time koddi vallu yokka jeevitham jarugutu untundadi.
1: Because the railway spend their life based on time.
0: కనుక మనము ఆ యొక్క డేస్ మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో లైక్ దాట్.
0: ఇది డే, ఇది నైట్. ఇది డే అండ్ నైట్.
1: ద డే దిస్ నైట్, డే అండ్ నైట్.
0: కానీ నైట్ ఎట్లయింది? డే లేకపోతే అయింది నైట్.
1: బట్ హౌ డూ యూ గెట్ నైట్? వితౌట్ ద డే దేర్ కెనాట్ బి నైట్.
0: కనుక డే అండ్ నైట్ రెండు ఒకటే.
1: డే అండ్ నైట్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఏకత్వాన్ని మీరు భావించుకొని అన్నిటి ఎందుకు ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
1: Therefore, we should go by this oneness and understand it everywhere in every aspect.
0: దైవం ఒకడే.
1: God is one.
0: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడును దూషించడము లేక ఇంకొక గాడును పూజించడము, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది.
1: And once you say God is one, you cannot consider that God another God. You cannot observe any kind of differences.
0: మనం డిఫరెన్స్ పోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి.
1: Therefore, in order to give up these differences, we should have this oneness.
0: కనుక మనం వన్నెస్ ని మాత్రమే తీసుకోవాలి.
1: Therefore, this oneness is a primordial important principle.
0: వన్నెస్ అనేటువంటిది నిజమైనటువంటి సత్యము.
1: This oneness is the truth of truths.
0: దీనిని మాత్రమే మీరు పట్టుకోండి.
1: Hold on to this supreme truth.
0: వన్ నుంచి మరి మీరు చూకుపోకూడదు.
1: And stay there one, but don't go to two.
0: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వం ఒక్కడే అనేది దేవశాలకు అంతా గుర్తవుతుంది.
1: ఇఫ్ యూ యాక్ట్ లైక్ దిస్, యూ విల్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ ది వన్నెస్ ఆఫ్ ది డివినిటీ.
0: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు, అంతేగాని ఇది కాదు, ఇది సత్యం కాదు రెండు అని మీరు మాత్రం వాదించకండి.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ నాన్ డ్యువలిజం వన్నెస్, బెటర్ యూ గివ్ ఇట్ అప్, బట్ నెవర్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈస్ డ్యువల్ ఆర్ టూ.
0: కానీ దైవత్వం లోపల రెండుగా మీరు భావించొద్దండి.
1: Never consider divine God as two, dual.
0: Dual. Kani ekame kani dual kadu.
1: God is non-dual, one. He is never dual, two.
0: Kani nenu okade, okade, okade, okade.
1: I am one and one and one alone.
0: Neevu tandriki okade puttavu.
1: And you are the only one born.
0: Kani ikkada rendu unnayi ani cheppin cheptare.
1: But here we say there are two factors here.
0: Nenu okade.
1: I am one.
0: Okate, okati nenu.
1: I'm only one.
0: రెండు కాదు.
1: Not two.
0: అని దాన్ని వాదిస్తూ పోవాలి.
1: And you should argue with firm faith like that.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి తప్పక అర్థమవుతుంది.
1: Then only you will certainly understand this oneness non-dualism.
0: ఏకత్వం సర్వజీవత్వం.
1: This oneness is the principle of life, jivatva.
0: కనుక మీరు ఏకత్వాన్ని మాత్రం పెంచుకోండి.
1: దేర్ఫోర్ యూ షుడ్ డెవలప్ దిస్ వన్నెస్ ఏకత్వ మోర్ అండ్ మోర్.
0: ఏమిటి ఇది?
1: వాట్ ఈస్ దిస్?
0: పూల బంచ్.
1: బంచ్ ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒకే ప్రేమము.
1: బట్ అకార్డింగ్ టు స్వామి ఇట్ ఇస్ ఓన్లీ సింగిల్ ఫ్లవర్.
0: ఓన్లీ వన్ ఫ్లవర్. ఈ వన్ ఫ్లవరే అన్నిటిందు చేర్చడం చేత ఇదంత ఒక బంతి మాదిరి అయిపోయింది.
1: ఇట్ ఈస్ వన్ ఫ్లవర్ దట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ద ఫ్లవర్స్ అరౌండ్ అండ్ మేకింగ్ ఇట్ ఇంటూ ఎ బంచ్.
0: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది. అది
1: క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ మ్యాటర్ పదార్థ.
0: కానీ ఇది ఆధారం కాదు.
1: బట్ ఈస్ నాట్ సో.
0: దానిని వేదమునందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: వేద ఇట్ ఈస్ సెడ్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇది అనేకము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెనీ.
0: ఏకత్వంలో అనేకత్వం చేరింది, అనేకత్వంలో ఏకత్వం చేరింది.
1: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్స్ ది యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ది రియాలిటీ.
0: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి, కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
1: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ద డ్యూయాలిటీ.
0: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యూయాలిటీగా మీరు భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ డ్యూయాలిటీ.
0: అన్ని ఒకటే అయిపోయినాయి.
1: ఆల్ ఫ్లవర్స్ ఆర్ జస్ట్ వన్.
0: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
1: బట్ యూ కన్సిడర్ దాట్ సపరేట్ మెనీ.
0: కానీ ఇది సపరేట్ కాదు.
1: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
0: అన్ని ఒకటే.
1: ఆల్ ఆర్ వన్. ఆల్ ఆర్ వన్. యూ వాచ్ దిస్.
0: ఇట్ని మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది. కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
1: దిస్ ఈస్ ది వన్ దట్ యూ హావ్ రికగ్నైజ్. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ జాయిన్ టుగెదర్ అండ్ మేడ్ ఇన్ టు వన్. ఇన్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ మెనీ.
0: ఒకటే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
1: అండ్ ఇఫ్ దర్ ఇస్ వన్ పర్సన్ వీ కాల్ జస్ట్ ఇస్ వన్ హ్యూమన్ బీయింగ్.
0: అనేక మంది గుంపుగా చేరినప్పుడు ఇది ఒక గ్రూప్ ఉంటారు.
1: వెన్ మెనీ జాయిన్ దేర్ వీ కాల్ ఇట్ ఏ గ్రూప్.
0: కనుక ఆ గ్రూప్ కును ఒక ఫ్లవర్కును ఎంత భేదం ఉంటుంది?
1: వాట్ ఎ డిఫరెన్స్ ఈస్ దేర్ బిట్వీన్ ద సింగిల్ పర్సన్ అండ్ ఎ గ్రూప్?
0: గ్రూప్ అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు.
1: ఇన్ ఎ గ్రూప్ దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: ఎవరన్నా నీవు నావాడు అని చెప్పి చెప్పగలవు?
1: Whom you can claim as your own?
0: ఏది కాదు.
1: You cannot accept any.
0: అన్ని నావే అంటే నేను కాదు పోగుంటుంట.
1: When you say all are mine, you may find the other one denying that statement.
0: కనుక నీ ఏకత్వాన్ని మాత్రం నీవు చూపుకోవాలి, కానీ అనేకత్వాన్ని మీరు చూపకూడదు.
1: Therefore, we should go by this oneness, not by multiplicity or plurality.
0: అనేకత్వాన్ని చూపుతున్నారు, చేస్తున్నారు, అనుభవిస్తున్నారు.
1: But we go by this diversity, we demonstrate it, we experience it.
0: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు, ఒక్కటే ఉండేది.
1: Oneness need not be shown because only one that exists.
0: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
1: బట్ వీ షుడ్ నెవర్ గో బై ప్లూరాలిటీ డైవర్సిటీ యాజ్ వీ ద గ్రూప్.
0: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటున్నారా?
1: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
0: సపరేట్ గా చూపగలే కూడదు.
1: యూ షుడ్ నెవర్ హ్యావ్ దిస్ వ్యూ ఆఫ్ సపరేట్.
0: పాండవులంతా ఎవరు?
1: హు ఆర్ దే?
0: ఒక్క పాండవులంతా కూడాను కేవలం ఒక కుంతీదేవి పుత్రుడి.
1: ఆల్ ది పాండవాస్ ఆర్ ది సన్స్ ఆఫ్ కుంతీదేవి.
0: ఒకే మదర్.
1: ఓన్లీ వన్ మదర్.
0: కానీ 5 కుమారులు.
1: బట్ యూ ఫైండ్ 5 పాండవాస్.
0: కానీ 5 అక్కడ ఉంటుంటే నీ ఒకటే చెప్పగలవు.
1: There are 5 sons, how do you say they are one?
0: కనుక ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోయాం, కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
1: ఫర్ వరల్డ్లీ పర్పస్ వీ మే రిప్రజెంట్ బై న్యూమరికల్ వాల్యూ బట్ యట్ వీఆర్ వన్ ఓన్లీ.
0: ఆ విధంగా నీవు చెప్తూ రావాలి.
1: దట్స్ హౌ యూ షుడ్ డిక్లేర్.
0: మేమందరూ చేరి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
1: If you say all of us together have done this job, you will all be arrested.
0: నేను ఒకడే.
1: I am only one.
0: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకడే.
1: If that person is caught, yes, I am also the same person.
0: కాబట్టి ఈ 10 మంది కూడా నేనేను.
1: So all the 10 are in reality are one.
0: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరిగిన సులభంగా అర్థమవుతుంది అందరికి.
1: When we start feeling so, explaining everybody, the whole world
0: ఈనాడు మీకు అది అర్థం కాదు. కానీ
1: Today you may not understand well.
0: కానీ గుర్తించిన తర్వాత అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
1: When once you recognize this oneness, it will be very well clearly understood.
0: అప్పుడు మీకు సరైన అర్థం కావాలంటే మొట్టమొదటి మనం చేసుకోవాలి.
1: Therefore, to understand clearly, we should establish ourselves in that oneness.
0: కనుక మొట్టమొదటి ప్రతి ఒక్కటి కూడాను తమ తనలో దృఢం చేసుకోవాలి.
1: Therefore, we should strengthen every aspect.
0: Truth is one.
1: Truth is one.
0: రెండు కాదు.
1: Not two.
0: Truth అంటే ఏమి?
1: What is truth? What is this?
0: ఇది హ్యాండ్కర్చీఫ్ అని.
1: This is handkerchief.
0: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ అనేటువంటి భావిస్తారు.
1: Because we find so many threads, yarn interwoven into kerchief, we think it's many.
0: కర్చీఫ్ ఎట్టయింది? అనేక రకమైనటువంటి థ్రెడ్ చేర్చేటప్పటికీ ఇది కర్చీఫ్ అయిపోయింది.
1: This is a kerchief because the yarn is so closely interwoven.
0: తీస్తూ వస్తే ఒకటి ప్రత్యేకంగా వస్తుంది.
1: You can remove the one thread after another.
0: కనుక ఇది థ్రెడ్ అంతా కూడా వేరు వేరు దండిగా ఉన్నాయి కానీ క్లాత్ ఒకటే ఉంటుండాలి.
1: There may be any number of threads, plenty, but the cloth is one.
0: కనుక అట్టిదాన్ని ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: So we should go by this oneness.
0: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తుడుచుకోవడానికి వీలవుతుంది.
1: Because the threads have become one into a cloth, you are able to weave.
0: కనుక మనము ఏకత్వాన్ని తీసుకోవాలి కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
1: So we should go by this non-dual oneness only.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యం.
1: We should understand the truth of unity and diversity.
0: Okay, unity మనం కావాలి.
1: This unity is very necessary.
0: ఈనాడు పిల్లలందరూ వేరు వేరుగా కల్పిస్తున్నారు.
1: And we find so many students separate from each other.
0: కానీ all are one.
1: But all are one.
0: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
1: Where are you studying?
0: సత్యసాయి బాబా కాలేజీలో చదువుతున్నారు.
1: Say that we are studying in Sat Sai Baba's college.
0: కానీ పిల్లలంతా వేరు వేరుగా కనిపిస్తున్నారు కానీ అందరూ ఒకటే.
1: Though we find many students, in fact they are one, studying in the same college.
0: ఈ విధంగా ఏకత్వాన్ని పంచుకోవడానికి మీరు తగిన ప్రయత్నం చేయాలి.
1: Therefore, we should make every attempt to foster and develop the spirit of oneness.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాయ కృష్ణ జై.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పుడు అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికి అంతకుముందు ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినేకి కూడా చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందుకు ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్థుతులు పెట్టాలి.
1: For all people to join, how many shrutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంఠములకు ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: లేకపోతే మీకు తెలిపవచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్ అయినప్పటికీ తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: స్వామి హ్యాస్ సో మెనీ ప్రోగ్రామ్స్, స్వామి హ్యాస్ గాట్ సో మెనీ యాక్టివిటీస్, హీ గెట్స్ హిమ్సెల్ఫ్ అసోసియేటెడ్ విత్ ఆల్ మెనీ ప్రోగ్రామ్స్, బట్ యెట్ హీస్ హ్యాపీ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ దిస్ డే. Throughout the day, he is extremely happy.
0: Itti aanandamu evarikaina chikkutunda?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: Kanuka nenu eppudu kuda aanandangane untanu.
1: Bhagavan is always happy, always happy.
0: Dushana bhushana tiraskaram puraskaram anni kuda maatala yokka bhavame.
1: It is only your vocal verbal expression so far as the blame and praise are concerned.
0: Ani naka bhedam ledu.
1: Bhagavan has no difference as such.
0: Undaru okate.
1: All are one.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th October 2005 in Prashanthi Nilayam. Bhagavan explained that Jiva and Deva, the individual and God, are one. He urges us to develop firm faith in the principle of unity underlying all diversity and not differentiate on external basis. All are one. Be alike to everyone. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయమును సాధించగోరినటువంటి ప్రతి వ్యక్తి కూడాను శీలత్రయములను అభివృద్ధి గావించుకోవాలి.
1: In order to be successful in the spiritual field, one has to develop character.
0: మొదటిది పవిత్రము.
1: The first one is purity.
0: రెండవది సహనము.
1: Second is forbearance.
0: మూడవది పట్టుదల.
1: Third one is determination.
0: దీనిని పికారత్రయములు పకారత్రయములు అన్నారు.
1: This can be referred to the three periods
0: P,
1: of time.
0: P, P.
1: Three P's.
0: First P, purity.
1: First P is purity.
0: Second P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ శీలత్రయములను ఏ మానవుడు అభివృద్ధి గావించుకున్నో అట్టి మానవుని యొక్క జీవితము ధన్యమవుతుంది.
1: The one who develops these three aspects of character, his life would be redeemed.

0: ఓ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: ముఖ్యముగా మానవ జీవితం అనేటువంటిది గుణత్రయములతో కూడినటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇట్టి గుణములే కోల్పోయిన మానవత్వమనే కోల్పోయిన వాడవుతాడు.
0: వెన్ వన్స్ దే ఆర్ గాన్ హీ లూజెస్ ది వెరీ హ్యూమన్ వాల్యూ.
1: నిజముగా మానవతా విలువలు ఈనాటి మానవునికే లేకపోవటం చేతనే మానవుని కంటే పశుపక్షి మృగాదులే మేలుగా కనిపించుతున్నది.
0: సిన్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ లాస్ట్ ఇన్ ద ప్రెసెంట్ డే, మ్యాన్ ఈస్ బిహేవింగ్ వర్స్ దెన్ అన్ అనిమల్.
1: ఆకార మానవునిగా రూపొందుతున్నాడే కాని ఆచార మానవునిగా రూపొందటం లేదు.
0: హీ ఈజ్ ఓన్లీ ఏ హ్యూమన్ జస్ట్ ఇన్ ఫార్మ్, నాట్ బై వే ఆఫ్ కాండక్ట్.
1: కనుక గుణములే జీవితానికి బలములు.
0: Therefore, the good qualities will add to your strength.
1: శీలము లేని జీవితము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: The life without character is lifeless.
1: మానవతా విలువలయందు ఈ శీలమే ప్రధానమైనటువంటి యొక్క బలము.
0: The human values that constitute the character is the true strength.
1: ఈనాటి విద్యార్థులయందు కాని యువకులయందు కాని ఈ శీలం అనేటువంటిది మహాప్రధానమైనటువంటి ఒక లక్ష్యాన్నిగా తీసుకోవాలి.
0: అమంగ్ ద ఎడ్యుకేటెడ్ అండ్ ది యంగ్స్టర్స్ టు టేక్ దిస్ క్యారెక్టర్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: ఎంత ధనవంతుడైనను ఎంతటి బలవంతుడైనను ఎలాంటి అధికారం నందున్నప్పటికీ ఈ గుణమే లేకుండినా తన పదవులు కాని తన ధనము కాని తన బలము కాని తన విద్యలు కాని అన్నీ ఇప్పుడు నువ్వు వ్యర్థమైనటువంటివి.
0: Without this character and the human value, all the education, the knowledge he has, the physical strength and authority, the position he commands, that's all useless.
1: Kanuka manavatvanni guttimpa cheyalanukunnappudu ee seelamu atyavasaram.
0: To recognize a true human character is very essential.
1: Idiye manavata pradhanamainatundi gunam.
0: This is the chief human quality.
1: Ee naadu నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా విద్యారూపమును తీర్చిదిద్దలేకపోవటం చేతనే ఈనాటి చదువులన్నీ కూడాను ఈ విధమైనటువంటి యొక్క దుస్థితికి గురి అయినవి.
0: As we could not bring up students in proper way along the moral, ethical, spiritual values, this is the present plight as we find today.

0: அடையும்?
1: ஸ்டூடெண்ட் ஹேஸ் டு லேர்ன் தீஸ்.
0: కనుక ఈనాటి గ్రంథ పరిచయమే విద్యగా భావించరాదు.
1: యు షుడ్ నాట్ కన్సిడర్ టెక్స్చువల్ నాలెడ్జ్ యాజ్ ఎడ్యుకేషన్.
0: సమాజ సుక్షేమాన్ని గుర్తించి, దేశం యొక్క భవిష్యత్తును గుర్తించి, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను వ్యక్తం చేయాలి.
1: వన్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ హిస్ ట్రూ నేచర్ ఆఫ్ హ్యూమన్ క్వాలిటీ, కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మానవత్వం అనగా ఎంతటి పవిత్రమైనదో, ఎంతటి దివ్యమైనదో, ఎంతటి భవ్యమైనదో, ఎంతటి నవ్యమైనదో ఒక్కతూరి విచారించాలి.
1: యు హావ్ టు ఎంక్వైర్ ఫర్ ఎ మూమెంట్ ద సాంక్టిటీ అండ్ ద డివినిటీ ద నోవెల్టీ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవింప నేర్చియుండ, ఇంత తెలివియు కలిగియు మానవుడు తెలివిలేక ఆ గుణములను నేర్చుకోలేకపోతున్నాడు.
1: బర్డ్స్ అండ్ యానిమల్స్ వితౌట్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్ దే అబ్జర్వ్ స్ట్రిక్ట్ డిసిప్లిన్, బట్ మ్యాన్ విత్ ఆల్ హిస్ నాలెడ్జ్ డజంట్ ఫాలో దట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ డిసిప్లిన్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్ ఆఫ్ ఆల్ ద
0: క్రియేషన్. దుర్లభం.
1: హౌ డు యు సే దట్?
0: ఆహార నిద్ర భయమైనదులందు పచ్చిపచ్చి మృగాదులకు మానవులకు ఎట్టి వేదములు లేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్, స్లీప్, ఫియర్ అండ్ ప్రొక్రియేషన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమానిటీ.
0: మానవ నరాణ అధికం విశేష జ్ఞానేన శూన్య పసిపి సమాన. జ్ఞానమే మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక నేత్రము.
1: విజ్డమ్ ఇస్ ది మెయిన్ ఐ గిఫ్టెడ్ టు మ్యాన్కైండ్.
0: ఈ జ్ఞాన నేత్రమే లేకుండా పశువుతో సమానం.
1: Without this eye of wisdom, he is just an animal.
0: Kanuka manavuniki moodava netramu vidya.
1: Therefore the third eye is this knowledge.
0: Itti pavitramainatvanti yokka vidyendu seelame pradhanamainatvanti pranamuga bhavinchali.
1: In this sacred knowledge we should consider character most important.
0: Enni vidham nenatvanti yokka vedamulu chadivinappatikini shastramulu uchcharinchinappatikini ముఖ్యమైనటువంటిది మానవతా విలువను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ మే చాంట్ అండ్ రిపీట్ ద వేదిక్ టెక్స్ట్ అండ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్, బట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది హ్యూమన్ వాల్యూస్ అబౌవ్ ఆల్.

0: ఓ ఫూలిష్ మ్యాన్ ప్రే టు గాడ్ ఫర్ హెల్ప్.
1: మనము భగవత్ చింతనతో జీవిత కాలమును సార్థకంగా గావించుకోవటమే కాకుండా నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక తత్వములు కూడాను కొంత అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ శాంక్టిఫై అవర్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్, బట్ అట్ ది సేమ్ టైమ్ వీ హావ్ టు డెవలప్ అలాంగ్ ఆల్ ద మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్.
1: ఈనాటి ప్రపంచము లౌకికంగా వైజ్ఞానికంగా ఎంతయో ప్రగతిని సాధించినది.
0: Today the world has progressed in the field of science and technology.
1: కాని నైతికంగా మానవత్వం అనేటువంటిది దినదినమునకు దిగజారిపోతున్నది.
0: But yet from the moral point of view it is on the decline.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason behind it?
1: స్వార్థము స్వప్రయోజనమే.
0: It's only selfishness and self.
1: ఏ పని చేసినప్పటికీ స్వార్థము లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Whatever that is done, the selfishness.
1: ఏ తలంపు తలచినప్పటికీ స్వార్థము లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Behind every thought is the selfishness.
1: ఏ పని చేసినప్పటికీ స్వప్రయోజనమే లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Every task done he keeps the self interest.
1: ఈనాటి మానవుడు స్వార్థమనేటువంటి యొక్క చేతిలో కీలుబొమ్మగా జీవిస్తున్నాడు.
0: Man has become a puppet in the hands of selfishness.
1: కనుకని ఈ స్వార్థము స్వప్రయోజనము దూరం చేసుకోవాలి.
0: Therefore you have to give up the selfishness and self.
1: సామాజిక భావాన్ని సామాజిక తత్వాన్ని హృదయంలో నింపుకోవాలి.
0: We have to develop the social awareness, the obligation to society.
1: స్వార్థము లేకుండా మానవుడు ఒక్కడుగైనా ముందుకు వేయటం లేదు.
0: No person is speeding up, at least putting one step ahead without this selfishness.
1: కనుక ఈ స్వార్థం అనేటువంటి సంకల్ప చేత కట్టబడినటువంటి వాడు ఈనాటి మానవుడు.
0: Man today is bound by the chain of selfishness.
1: ఏనాడు ఈ యొక్క స్వార్థమును పరార్థంగా మార్చుకున్నో ఆనాడే యథార్థమైనటువంటి విద్యను మనకు అభ్యసించిన వారం అవుతాం.
0: దట్ డే వెన్ హీ ట్రాన్స్ఫార్మ్స్ స్వార్థ సెల్ఫిష్నెస్ ఇంటూ పరార్థ ద స్పిరిచువాలిటీ దెన్ హీ విల్ నో యథార్థ.
1: పరిశుద్ధము గావించుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై అవర్ లైఫ్.
1: పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ సేక్రెడ్ ఐడియాస్.
1: మానసిక సంబంధమైనటువంటి చంచలత్వాన్ని అణుచుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు పుట్ ద వేవరింగ్ నేచర్ అండర్ కంట్రోల్.
1: కనుకనే ఈ నిజమైన నిశ్చలము నిర్మలము నిస్వార్థమైనటువంటి యొక్క హృదయం కలిగినప్పుడే ఏ చిన్న పని చేసినప్పటికీ ఆధ్యాత్మిక మార్గం నందు మన విజయాన్ని సాధించగలము.
0: విత్ ఆల్ ద ప్యూర్ అన్సలీడ్ స్టడీ హార్ట్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ యూ మైట్ అండర్టేక్ సక్సెస్ఫుల్.
1: ఒక శ్రీమంతుడు
0: రిచ్ మ్యాన్
1: పుణ్యక్షేత్రంలో దర్శించాలని సంకల్పించుకున్నాడు.
0: హి డిసైడెడ్ టు గో ఆన్ పిల్గ్రిమేజ్.
1: కాని ప్రయాణ సమయం నందు అమితమైనటువంటి లగేజ్ తీసుకుని పోవటం వల్ల శ్రమ కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అన్ని అవసరమైనటువంటి సామగ్రి అంతా కూడాను ఒక బెడ్లో చుట్టుకున్నాడు.
0: హీ థాట్ దట్ టు క్యారీ టూ మచ్ ఆఫ్ లగేజ్ వుడ్ బి ఎ సార్ట్ ఆఫ్ ఎ బర్డెన్. దేర్ఫోర్ హీ ప్యాక్డ్ అప్ ఇంటూ సింగ్ వన్ బండల్.
1: కనుకనే అన్ని స్టేషన్ లోపల కూడా మీరు చూడవచ్చును, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అని.
0: You must be necessarily seeing the luggage in all this kind of slogan in all rail stations. Less luggage, more comfort.
1: నిత్య జీవితంలో అవసరమైనటువంటి పదార్థములన్నీ కూడాను ఒక బెడ్ నందే చేర్చుకున్నాడు.
0: Though he is a rich man, he packed up all the his requirements in one single bed.
1: కాశీ, మధుర, వృందావనము ఇలాంటి పవిత్రమైన క్షేత్రములంతా కూడాను దర్శించాడు.
0: He visited all pilgrim centers like కాశీ, మధుర, వృందావనము.
1: అంతా కూడాను క్షేత్రములు దర్శించి దేవాలయముకు నమస్కరించి అనేక విధమైనటువంటి సత్కార్యంలో పాల్గొనేటువంటి వాడు.
0: హి స్పెంట్ ఆల్ ద డే టైమ్ విజిటింగ్ దోస్ టెంపుల్స్ అండ్ ఇన్వాల్వింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ గుడ్ యాక్టివిటీస్.
1: రాత్రికి ఆ బెడ్ను విప్పి పనుండేటప్పటికి నిద్ర వచ్చేటువంటిది కాదు.
0: బట్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ వెన్ హి వాంటెడ్ టు టేక్ రెస్ట్ అండ్ స్లీప్ వెల్ హి కుడెంట్ స్లీప్ అట్ ఆల్.
1: చాలా అలసిపోతూ వచ్చాడు.
0: హి వాస్ వెరీ మచ్ టైర్డ్.
1: ఆహారం లేకపోయినా జీవించవచ్చును కానీ నిద్ర లేకపోతే జీవించడం వీలు కాదు.
0: One can live even without food. One cannot live without sleep.
1: ఈ విధంగా పగలంతయి కూడాను దేవాలయమును దర్శించటము, పుణ్యకార్యంలో ప్రవేశించటము, రాత్రి నిద్ర లేకుండా అలసిపోవటము.
0: Therefore in the daytime he started visiting temples and involving in auspicious activities and he spent sleepless nights.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: దేహరీతిగా దివ్యమైనటువంటి ఒక సుందర విగ్రహమును దర్శిస్తున్నాడు.
0: From the body standpoint of view, he could
1: పవిత్రమైన నదుల్లో స్నానం ఆచరిస్తున్నాడు.
0: He could take bath in sacred rivers.
1: దర్శనం, పాపనాశనం, సంభాషణం, సంకటనాశనం, స్పర్శనం, కర్మ విమోచనం అనేటువంటి మూడింటి యందు కూడాను తాను ఉత్తీర్ణుడైపోతూ వచ్చాడు.
0: He was very successful in achieving all the three aspects, the very darshan, the very vision of the Lord, and the conversation with God.
1: కనిపించటం లేదు.
0: But yet he didn't find any peace at all.
1: కారణం
0: ద రీజన్
1: ఆ తీసుకుని పోయినటువంటి ఒక బెడ్ లోపల
0: దేర్ ద బెడ్ హీ క్యారీడ్ విత్ హిమ్
1: ఎక్కువ నల్లులు చేరిపోయినాయి.
0: దేర్ హీ ఫౌండ్ నంబర్ ఆఫ్ బెడ్ బగ్స్
1: ఈ బగ్స్ అనేటువంటిది ఉండటం చేత రాత్రిపూట నిద్ర రావటం లేదు.
0: బికాస్ ఆఫ్ ది బెడ్ బగ్స్ హీ కుడ్ నాట్ స్లీప్
1: ఈనాడు మన గతి అట్లనే ఉంటున్నది.
0: దిస్ ఈజ్ అవర్ ప్లైట్ టుడే
1: దేహరీతిగా మనం అనేక విధమైనటువంటి సౌఖ్యములు సంతోషములు ఆనందములు అనుభవించినట్టుగానే కనిపిస్తుంది.
0: ఇట్ అపియర్స్ యాస్ దో వి హావ్ గాట్ ఆల్ అవర్ ఫిజికల్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అండ్ లగ్జరీ
1: లోపల దుర్గుణములు దుర్భావములు దుష్టేష్టలు దుశ్చింతలు అనేటువంటి నల్లులు చేరిపోయినాయి.
0: బట్ విదిన్ దేర్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ విచ్ ఆర్ బెడ్ బగ్స్
1: అవి లోపల ఉండినంత వరకు కూడాను మనకు శాంతి అనేటువంటిది లభ్యం కాదు.
0: సో లాంగ్ దే ఆర్ ఇన్సైడ్ యూ కెన్ నెవర్ ఎంజాయ్ పీస్
1: శాంతి అనేటువంటిది బయట ప్రపంచంలో మనకు లభించేటువంటిది కాదు.
0: పీస్ ఈస్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్
1: అవుట్ సైడ్ అంతా పీసెస్ పీసెస్ పీసెస్
0: అవుట్ సైడ్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ పీసెస్
1: నీ ఆత్మ శాంతియే నిజమైనటువంటి శాంతి.
0: ద పీస్ విత్ ఇన్ ఇస్ ద ట్రూ పీస్
1: కనుకనే శాంతి అనేటువంటిది సంపాదించుకునేటువంటిది కాదు.
0: Peace is not the one to be acquired.
1: లేక చదివితే లభ్యమయ్యేటువంటిది కాదు.
0: You can't get it by study.
1: గురువుల వల్ల అందుకునేటువంటిది కాదు.
0: You cannot receive from anybody.
1: నీవే శాంతి స్వరూపుడవు.
0: You are the embodiment.
1: You are the embodiment of peace.
0: You are the
1: embodiment. You are the embodiment of truth.
0: You are the embodiment.
1: You are the embodiment of God.
0: You are the embodiment of God.
1: ఇలాంటి నిత్య సత్యాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should know this eternal truth.
1: కనుక శాంతి అనేటువంటిది కాని ఆనందం అనేటువంటిది కాని బయట వస్తువులు యందు లేదు.
0: Either peace or bliss are not noticed outside.
1: బయట వస్తువులు యందు ఈ ఆనందం ఉంటుంటే మనం ఎందుకు ఆనందాన్ని అనుభవించకూడదు?
0: When these two are present in the outer objects, how is it that
1: we don't experience them? There
0: is so much of material available outside. Why don't we
1: experience bliss?
0: We have many persons as friends, but we don't get peace or
1: bliss. పదార్థముల వల్ల కాని విషయముల వల్ల కాని మనకు ఆనందం లభ్యం కాదు.
0: Therefore you will never attain bliss either through a person or a
1: material
0: object. ఆనందం
1: ఆవిర్భవించేటువంటిది.
0: Bliss emanates, originates in you.
1: నీ స్వరూపమే ఆనంద స్వరూపము.
0: You are the embodiment of bliss.
1: ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to recognize this truth.
1: ఆనందం కోసం కాని శాంతి కోసం కాని మనం ఎక్కడెక్కడో మనం ప్రయత్నించే చేయకూడదు.
0: You don't need to search for these two twin principles, peace and bliss.
1: ఇది అన్వేషణ జరిగేటువంటిది కాదు.
0: You cannot search for them.
1: ఆవిర్భావం చేసుకోవాల్సినటువంటిది.
0: You have to see that they are born within.
1: వెతకవలసినటువంటిది కాదు.
0: It can't be sought after.
1: తెలుసుకోవాల్సినటువంటిది.
0: It has to be known.
1: కనుకనే మనము మన యందుండినటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we must make an effort to know this inner truth.
1: ఏదో ఎవరో మనకు ఆనందాన్ని ఇస్తున్నారని భ్రమిస్తున్నాము.
0: We are deluded with the feeling someone makes you happy.
1: భ్రమమని యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మం మనకు ప్రాప్తించదు.
0: సో లాంగ్ యూ హావ్ గాట్ దిస్ భ్రమ డెల్యూషన్ యూ విల్ నాట్ హావ్ బ్రహ్మ
1: గాడ్. ఆవిర్భవిస్తుంది.
0: డ్రైవ్ అవుట్ దిస్ ఇల్యూషన్ దెన్ బ్రహ్మ గాడ్ విల్ బి దేర్.
1: బ్రహ్మ అనేటువంటిది ఏకతత్వమే.
0: బ్రహ్మ ఇస్ ద పాయింట్ ఆఫ్ యూనిటీ. దైవత్వం
1: భిన్నంగా లేదు.
0: గాడ్ ఈస్ నాట్ టూ.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: ట్రూత్ ఈస్ వన్ విచ్ ఇస్ రిఫర్డ్ అస్ మెనీ బై స్కాలర్స్.
1: ట్రూత్ ఈస్ వన్ నాట్ టూ.
0: ట్రూత్ ఈస్ వన్ నాట్ టూ.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ట్రూత్ ఈస్ ఓన్లీ వన్.
1: నాట్ టూ ఓన్లీ వన్.
0: Not two, only one.
1: అట్టి దివ్యమైనటువంటి తత్వం అందరి యందు ఉంటున్నది.
0: Such divinity is present in all.
1: ఒకరి యందు ఉన్నది ఒకరి యందు లేదు అనేటువంటిది మాత్రం లేదు.
0: You cannot say this present in one and missing in another.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం.
0: So God is present in all creatures.
1: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా విశ్వసించాలి.
0: Students should have full faith in this truth.
1: ఆ ఈశ్వరుడు ఏ రూపంలో ఉంటున్నాడు?
0: In what form is God?
1: ప్రేమ రూపంలో ఉంటున్నాడు. ప్రేమ రూపంలో
0: హీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
1: అందరి యందు ప్రేమ ఉంటుండాలి.
0: లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: అదే అనేక పర్యాయం చెప్తూ వచ్చాను.
0: భగవాన్ టెల్స్ అస్
1: రిపీటెడ్లీ ఈశ్వర హై ఈశ్వర ప్రేమ హై.
0: గాడ్ ఈస్ లవ్.
1: ప్రేమనే ఈశ్వరుడు. ఈశ్వరుడే ప్రేమ.
0: God is love. Love is God.
1: పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్మ స్వరూపము.
0: ద సీక్రెట్ లవ్ ఇస్ ద డివైన్ ఫార్మ్.
1: కనుకని ఈ ప్రేమను మనము నిర్మలంగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కీప్ ఇట్ ప్యూర్.
1: విషయ సంబంధమైనటువంటి ప్రేమగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వరల్డ్లీ.
1: లౌకిక సంబంధమైన ప్రేమగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వరల్డ్లీ.
1: ఇది కేవలం ఆత్మ సంబంధమైన ప్రేమగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మనే ప్రేమ, ప్రేమనే ఆత్మ.
0: ది ఆత్మ ద సెల్ఫ్ ఇస్ లవ్.
1: ఆత్మనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
0: ద సెల్ఫ్ ఇస్ లవ్ అండ్ గాడ్.
1: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ద లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని మొట్టమొట గుర్తించాలి
0: విద్యార్థులు.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులు తమ ప్రేమను పరిపది విధములుగా ప్రవహింపజేసుకుని తద్వారా అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నారు.
0: అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ allow this love to be diverted in different directions.
1: ఈ యవ్వనము అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
0: The stage of youth is not permanent.
1: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి passing clouds.
0: It's like a passing cloud that has come in between.
1: కనుక ఈ యవ్వనము అనేటువంటి దానికి మురిసిపోయి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకోకూడదు.
0: Don't pride yourself because of the stage of youth and spoil your life.
1: ఈ యవ్వనం మహా పవిత్రమైనటువంటిది.
0: This stage is highly sacred.
1: ఈ పవిత్రమైనటువంటి యవ్వనంను పాడు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు విద్యార్థులు.
0: You are spoiling this stage of youth which is sacred.
1: క్షణభంగురమైనటువంటి ఈ సుఖము నిమిత్తమై విలువైనటువంటి మానవత్వాన్ని మనం వ్యర్థం గావించుకుంటున్నాం.
0: For momentary happiness you are wasting simply the highly valuable things behind.
1: దీనినే శంకరుడు కూడా చెప్పాడు.
0: This is stated

0: ఈ యవ్వనం లోపల అనేక విధమైనటువంటి ఉద్రేకములు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యు ఫైండ్ ఎజిటేషన్స్.
0: ఈ ఉద్రేకాన్ని మనం అణుచుకోవటమైనటువంటి యొక్క యవ్వనం పాడు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు విద్యార్థులు.
1: యు ఆర్ స్పాయిలింగ్ ది స్టేజ్ ఆఫ్ యూత్ విచ్ ఇస్
0: క్షణభంగురమైనటువంటి ఈ సుఖము నిమిత్తమై విలువైనటువంటి మానవత్వాన్ని మనం వ్యర్థం గావించు.

0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యు ఫైండ్ ఎజిటేషన్స్.
1: ఈ ఉద్రేకాన్ని మనం అణుచుకోవడానికి ప్రయత్నించాలి.
0: యు మస్ట్ కంట్రోల్ యువర్ ఎజిటేషన్.
1: ఆ ఉద్రేక సమయమునందు భగవత్ నామాన్ని స్మరించాలి.
0: యు చాంట్ ది నేమ్ ఆఫ్ గాడ్ అట్ దట్ మోమెంట్.
1: ఇది నా వయసుకు తగినటువంటి ఒక గుణము కాదు.
0: దిస్ ఇస్ not befitting to
1: ఇది
0: my age.
1: కేవలం పాసింగ్ క్లౌడ్స్, వచ్చిపోయేటువంటిది మాత్రమే.
0: దిస్ ఇస్ మియర్లీ పాసింగ్ క్లౌడ్ దట్ కమ్స్ అండ్ పాసెస్ ఆన్.
1: నా జీవితం శాశ్వతమైనటువంటిది.
0: మై లైఫ్ ఇస్ పర్మనెంట్.
1: ఈ థాట్స్ అంతా కూడా క్లౌడ్స్ వంటివి.
0: థాట్స్ ఆర్ లైక్ క్లౌడ్స్.
1: మన హృదయమే ఆకాశము.
0: అవర్ హార్ట్ ఇస్ స్కై.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఈ మనస్సు అనేటువంటి చంద్రుడు, బుద్ధి అనేటువంటి సూర్యుడు, హృదయం అనేటువంటి ఆకాశంలో ఉంటున్నాయి.
0: అవర్ హార్ట్ ఇస్ స్కై, ద మైండ్ ఇస్ ద మూన్, the intellect is the sun that shines.
1: Indulopala mana thoughts anetunte clouds vastuntai.
0: We find the clouds of thoughts
1: amlo ee yavanam lopala thick thoughts vastuntuntai.
0: In the stage of youth
1: chala dattamainatunte meghamunu kurutuntai.
0: You find thick thoughts appearing.
1: Ee dattamaina meghamulu vachinappudu ee suryudu chandrudu kanipinchadu.
0: Because of these clouds you don't see sun and moon.
1: Enta kaalam kanipinchadu?
0: How long?
1: Enta sepu kanipinchadu?
0: To what extent?
1: Ee clouds anta kadiripoyi meghamule.
0: Clouds come
1: and go. Passing clouds.
0: They are passing clouds.
1: Kontha sepu opiki pattuko.
0: Be patient for some time.
1: Adi patience.
0: That is patience.
1: Ee opikini manam pattukovali.
0: You have to be patient.
1: Tondara paatu undakoodadu.
0: Don't be in a hurry.
1: Waste makes worry. So do not be in a hurry.
0: Haste makes waste. Waste makes worry.
1: తొందరపాటు ఈ యొక్క వయసులో ఉండకూడదు.
0: Never be in haste.
1: శాంతంగా ఉండు.
0: Be in peace.
1: ఈ శాంతం కంటే సౌఖ్యం మనొకటి లేదు.
0: There is no other happiness beyond peace.
1: శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన. త్యాగరాజ్ చెప్పాడు. దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక. శాంతం అత్యంత అవసరం.
0: పీస్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
1: ఆ శాంతి అనేటువంటిది దేహరీతిగా మనస్సు రీతిగా కూడా శాంతం ఉంటుండాలి.
0: దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద బాడీ అండ్ ఫర్ ద మైండ్.
1: దేహరీతిగా ఉండినంత మాత్రమే కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్
1: దేహం నుంచి వచ్చేటువంటి అంత కూడా ఆవిర్భావం అయ్యేటువంటి ఒక ప్రతిబింబములే.
0: All those things that you find outside are the reflections
1: no,
0: of the inner being.
1: No, reflection of the inner being.
0: They are the reflections of the inner being.
1: కనుకని లోపల నుంచి వచ్చేటువంటి అంతకుడును మనం మొట్టమొదటి దాన్ని కంట్రోల్ చేయాలి.
0: Therefore, we have to put under check all those present within.
1: ఇందే నిగ్రహము అని.
0: That is called sense control.
1: దీనిని క్రియాయోగము అన్నారు.
0: This is the yoga spiritual practice in the field of action.
1: ఏంటి ఈ క్రియాయోగం?
0: What is this?
1: మన యొక్క దుర్భావములను, దుశ్చర్యలను, దుశ్చింతలను అరికట్టుకోవటమే యోగం.
0: Exercising control over these bad thoughts, bad feelings and bad actions is yoga.
1: ఈ అరికట్టినప్పుడే పవిత్రమైనటువంటి యొక్క, నిత్యమైనటువంటి యొక్క, సత్యమైనటువంటి యొక్క భగవద్భావములు, పవిత్రమైన భావములు ఆవిర్భవిస్తాయి.
0: When once we control them, then there's wide scope for the good thoughts, good feelings, good emotions, good actions to come out.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు ఈ వయసు లోపల సార్థకమైనటువంటి ఆది ఆదర్శ జీవులుగా రూపొందాలి.
0: At this age, you should determine to mold yourself as
1: ideal boys.
0: You should be ideal boys.
1: Meerundi kuda nu samajanni marinta unnata sthitiki teppinchali.
0: You should see that the society will progress to a noble height.
1: Ee samajam anetundi chaala astavyastanga untundadi.
0: The society present day is full of confusion.
1: Kaaranam emiti?
0: What's the reason?
1: Samajamlo prati vyakti kuda nu okadanito okati polikaga jarugutundadi.
0: Because there is a continuous comparison there in society.
1: Not comparison, imitation.
0: Imitation in society.
1: కనుక ఇమిటేషన్ అనేటువంటిది చాలా వీక్నెస్.
0: ఇమిటేషన్ ఈజ్ వీక్నెస్.
1: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్.
1: ఇది ఇమిటేషన్ అనేటువంటిది మన జీవితాల్లో ఏమాత్రం ఉండకూడదు. ఇమిటేషన్ అనేది చాలా వీక్నెస్.
0: ఇమిటేషన్ ఈజ్ వీక్నెస్, ఇట్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ అవర్ లైఫ్.
1: కనుక ఈ సమాజం అనేటువంటి అంత ఇమిటేషన్ ఇమిటేషన్ లిమిటేషన్ గా ఉంటుండాలి.
0: ఇన్ ది సొసైటీ యు ఫైండ్ ఇమిటేషన్ ఎ లాట్.
1: కనుక మన విద్యార్థులు ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
0: అవర్ బాయ్స్ షుడ్ బి ఐడియల్ బాయ్స్.
1: ఇంద్రియ నిగ్రహం మనం సాధించాలి.
0: దే షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
1: ఆదర్శమైనటువంటి గుణాలను మనం నిరూపించాలి.
0: దే షుడ్ డెవలప్ ఐడియల్ క్వాలిటీ.
1: సమాజాన్ని తీర్చిదిద్దాలి.
0: దే షుడ్ మోల్డ్ అండ్
1: షేప్ సొసైటీ. సమాజంలో చేరిన మాలిన్యాన్ని చక్కగా తుడిచివేయాలి.
0: దే షుడ్ క్లీన్ ద డర్ట్ ఇన్ సొసైటీ.
1: ఇది మనం ఈనాడు చేయవలసినటువంటిది.
0: ఇస్ వాట్ వీ హావ్ టు డూ.
1: ఏదో చదువుకుందామంటే ఉద్యోగ నిమిత్తమై మీరు ప్రాకులాడకండి.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ ఎ జాబ్.
1: ఎందుకనగా మీ ఉద్యోగం ఏమిటి?
0: వాట్ ఈస్ యువర్ జాబ్?
1: యోగమే ఉద్యోగం.
0: ఉద్యోగ యోగ ఈజ్ ఉద్యోగ జాబ్.
1: కనుక మొట్టమొదటి యోగమే యోగమును ఉద్యోగము అని దాన్ని ఉత్పత్తి చేయాలి.
0: ఉద్యోగ యూ షుడ్ ఎంటర్ స్టెప్ ఇన్ టు ది ఫీల్డ్ ఆఫ్ యోగా.
1: ఈ యోగాన్ని మీరు సాధించాలి.
0: అండ్ యూ షుడ్ అచీవ్ సక్సెస్.
1: ఈ యోగము
0: వాట్ ఈస్ దిస్ యోగ?
1: సేవనే యోగము.
0: సర్వీస్,
1: సమాజ సేవలో పాల్గొనాలి.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ యోగా.
1: సమాజ సేవ కంటే

0: మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ సర్వింగ్
0: ఆదర్శవంతమైన సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం గావిస్తుంది.
1: వైల్ సర్వింగ్ సొసైటీ యూ లూజ్ ఆల్ యువర్ ఈగో.
0: అహంకారమే మానవుని అతపతనం గావిస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యూ.
0: కనుక సేవలో మనం పాల్గొన్నప్పుడు అహంకారము సహజంగా తప్పిపోతుంది.
1: ఇన్ సర్వీస్ నేచురలీ విల్ లూజ్ ఆల్ యువర్ ఈగో.
0: కనుక హృదయపూర్వకంగా మనం సేవ చేయాలి.
1: సో వీ హావ్ టు సర్వ్ హోల్ హార్ట్.
0: పవిత్రమైన భావంతో మనం సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ విత్ సేక్రెడ్ ఐడియా.
0: ఫలితరహితమైనటువంటి సేవ చేయాలి.
1: వితౌట్ ఎనీ ఫ్రూట్.
0: మనకు ఏమిటి ఫలితం ఈ సమాజంతో?
1: వాట్ ఈస్ దట్ యు గెట్?
0: ఆనందమే ఫలితము.
1: బ్లెస్ ఈస్ ద రిజల్ట్, కాన్సిక్వెన్స్ టు యువర్
0: యాక్షన్. ఇంతకంటే మనకు ఫలితం ఏం కావాలి?
1: వాట్ మోర్ యూ ఎక్స్పెక్ట్?
0: అది ఏ భగవత్ స్వరూపము.
1: దట్ ఈస్ డివైన్.
0: నిత్యానందం.
1: The eternal bliss.
0: Paramasukhadam.
1: Supreme bliss.
0: Kevalam Jnanamurtim.
1: It's the one of wisdom.
0: Dvandvatitam.
1: It's non-dual.
0: Gagana sadrusham.
1: It's ethereal.
0: Yogi yutyanagamyam.
1: It dwells in the hearts of the yogis.
0: Nityam, satyam, vimalam, achalam, sarvadi sakshibhutam.
1: It is pure, it's unsullied, it's unwavering, it stands there, eternal witness.
0: Triguna rahitam.
1: It's beyond all comprehension, without any attribute.
0: Idiye nityanandam.
1: This is eternal bliss.
0: Idiye yoganandam.
1: This is the bliss
0: of
1: yoga.
0: Advaitanandam.
1: Non-dual.
0: Idiye atmanandam.
1: This is the bliss of this self.
0: Itti atmanandam evartono puchukuneetundi kaadu.
1: Such bliss you cannot receive from anybody.
0: Adi sahajamainatidi.
1: It's quite natural. అది
0: నీ సొంతమైనటువంటిది.
1: It's your own.
0: అది నీ ఓన్ ప్రాపర్టీ.
1: That's your own property.
0: ఈ ఓన్ ప్రాపర్టీని విడిచిపెట్టి
1: you give up your own property.
0: ఎవరి ప్రాపర్టీ కోసమో నీవు ప్రాకులాడుతున్నావు.
1: You want others' property.
0: వద్దు, ఇతరులు మనకు అక్కర్లేదు.
1: Don't bother about others.
0: మనది మనకు చాలును.
1: It's enough. You have this property.
0: మనకు ఉంటుండాలి.
1: You have got a lot of it.
0: మనకి ఏ తక్కువ లేదు.
1: There's no shortage.
0: ప్రపంచమంతా మనలోనే ఇమిడి ఉంటుండాలి.
1: The whole world is in you.
0: అలాంటి పరిస్థితిలో నీవు ఇంకొక దాన్ని ఆశించడం ఎందుకు?
1: దెన్ వై డూ వాంట్ ఎనింగ్ ఎల్స్ ఫ్రమ్ అవుట్
0: సైడ్? ప్రతి ప్రపంచం యొక్క దృశ్యమంతా కూడా నీ నుండి ఆవిర్భవించినటువంటిది.
1: ఆల్ ద సినారియో ఇన్ ద వరల్డ్ ఈస్ జస్ట్ అవుట్ ఆఫ్ యూ ఓన్లీ.
0: కన్నును మూస్తే ఏమీ కనిపించదు.
1: వెన్ వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్,
0: కన్నును తెరిస్తే సర్వము కనిపిస్తుంటుండాలి.
1: వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్,
0: కాబట్టి ఈ కనిపింపబడేటువంటి దృశ్యమంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీ నుంచినే, కన్నుల ద్వారా వచ్చింది.
1: సో ఆల్ ద సీనరీ అవుట్ సైడ్ ఈస్ జస్ట్ అవుట్ ఆఫ్ యువర్ ఐ.
0: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ నేచర్.
0: కానీ లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షానికి మాత్రం ప్రయాణం చేస్తున్నాడు.
1: బట్ హి అండర్టేక్స్ ట్రావెల్ టు ద లాక్స్ ఆఫ్ మైల్స్ టు స్పేస్.
0: తన అంతరాత్మకు ప్రయత్నం చేయటం లేదు.
1: హాఫ్ ఇంచ్ హి డజంట్ గో విత్ హిమ్.
0: తన లోపల తాను ప్రవేశించడం లేదు.
1: హి డజంట్ గో
0: బయట ప్రయాణం జరుపుతున్నాడు.
1: హి మేక్స్ ఔటర్ ట్రావెల్.
0: ఎన్ని బయట ప్రయాణం జరిపినప్పటికీ ఇది వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే.
1: ఆల్ దిస్ స్పేస్ ట్రావెల్ ఈజ్ యూస్లెస్.
0: నీవు అరై ఇంచ్ లోపలికి నువ్వు ప్రయాణం చేయి.
1: గో విత్ ఇన్ అట్లీస్ట్ హాఫ్ ఎన్ ఇంచ్.
0: అంతే చాలు.
1: దాట్స్ ఎనఫ్.
0: అన్ని నీకు కనిపిస్తాయి.
1: యూ విల్ సీ ఎవ్రీథింగ్.
0: కాబట్టి కనిపించేటువంటిదంతా ఎక్కడి నుంచి వచ్చినాయి?
1: సో ఆల్ దట్ యు సీ, వేర్ డస్ ఇట్ కమ్?
0: కలలో చూచిన మేడలు, మిద్దెలు, కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ దట్ యు ఫైండ్ ఇన్ ద డ్రీమ్ యూ డోంట్ ఫైండ్ దమ్ వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్.
0: కలలో ఎన్నో చూస్తున్నాం మనము.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ యు సీ
0: మెనీ. ఎన్నో అనుభవిస్తున్నాం మనము.
1: యు ఎక్స్పీరియన్స్ మెనీ.
0: కానీ మేలుకొన్నప్పటికీ ఏదీ లేదు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యు డోంట్ ఫైండ్ ఎనీ.
0: కాబట్టి అది night dream.
1: That is a night dream.
0: ఇప్పుడు పగలు పూట మనం అందరినీ చూస్తున్నాము.
1: డే టైమ్ వి సీ ఆల్.
0: అన్ని చేస్తున్నాము.
1: వి డు ఎవ్రీథింగ్.
0: అన్నిటిని అనుభవిస్తున్నాము.
1: వి ఎక్స్పీరియన్స్.
0: కానీ నిద్రపోతే ఇవన్నీ ఒకటి లేదు.
1: బట్ ఇన్ స్లీప్ వి డోంట్ ఫైండ్ ఎనీ.
0: దిస్ ఈస్ డే డ్రీమ్, దట్ ఈస్ నైట్ డ్రీమ్.
1: దిస్ ది డే డ్రీమ్ అండ్ దట్ ఇస్ ది నైట్ డ్రీమ్.
0: నైట్ డ్రీమ్ లో నీవు ఉన్నావు.
1: నైట్ డ్రీమ్ యువర్ దేర్.
0: డే డ్రీమ్ లో నీవు ఉన్నావు.
1: డే డ్రీమ్ యువర్ హియర్.
0: అంటే డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు, నైట్ డ్రీమ్ లో డే డ్రీమ్ లేదు.
1: ఇన్ ద నైట్ డ్రీమ్ దేర్ ఇస్ నో డే డ్రీమ్, దేర్ ఇస్ నో డే డ్రీమ్ ఇన్ ద నైట్ డ్రీమ్.
0: రెండింటి యందు నీవు ఉంటున్నావు.
1: ఇన్ బోత్ యువర్ దేర్.
0: యు ఆర్ ఆమ్ని ప్రెజెంట్.
1: యు ఆర్ ఆమ్ని ప్రెజెంట్.
0: కనుకనే నీవే ముఖ్యమైనటువంటి ఒక తత్వంగా భావించాలి.
1: యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ వెరీ ఇంపార్టెంట్.
0: అదే అనేక పర్యాలు చెప్పాను. నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీకంటే దైవం ప్రత్యేకంగా లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్ ఫ్రమ్ యు.
0: అది అంతర్వాణి నీకు అనేక విధములుగా బోధిస్తూనే ఉంటుంది.
1: యువర్ ఇన్నర్ వాయిస్ టీచెస్ యు.
0: హం సో హం. నేనే దైవము. ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అని నీ అంతర్వాణి ఎంతో బోధిస్తుంది.
1: యువర్ ఇన్నర్ వాయిస్ టీచెస్ యూ దాట్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్ రిపీటెడ్లీ.
0: కానీ నీవు దానిని ఏమాత్రం లక్ష్యం చేయటం లేదు.
1: బట్ యు సింప్లీ నెగ్లెక్ట్ ది
0: టీచింగ్. పరులు చెప్పిన దానిని నీవు పాటిస్తున్నావు.
1: యు ఫాలో అదర్స్.
0: నిన్ను నీవు నమ్మటం లేదు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్సెల్ఫ్.
0: తనను తాను నమ్మనటువంటి వాడికి ఎవరు నమ్మగలడు?
1: ద వన్ హూ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బిలీవ్ ఎనీబడీ? ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దీని ద్వారానే మనం సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి.
1: అవుట్ ఆఫ్ దట్
0: దీని వల్ల
1: సెల్ఫ్ రియలైజేషన్
0: జరగాలి.
1: దెన్ సెల్ఫ్ రియలైజేషన్.
0: కనుకనే మొట్టమొదట మిమ్మల్ని మీరు నమ్మండి.
1: ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీ ఎందే ఉంటున్నాడు దైవత్వం.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: దైవం అనేది ప్రేమ స్వరూపంగా ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ది
0: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్. వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్
0: ఈ ప్రేమను. నీవు పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టు.
1: సీ దట్ లవ్ ఇస్ రన్స్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
0: నీవు ప్రవేశపెట్టవద్దు.
1: నెవర్ గోయింగ్ ఆన్
0: మార్గంలో ప్రవేశపెట్టవద్దు.
1: నాట్ ఇన్ ద రాంగ్ వే.
0: తుచ్చమైనటువంటి దేహవాంఛలతో నీవు ప్రవేశపెట్టవద్దు.
1: డోంట్ గో అలాంగ్ ది మీన్ డిజైర్లీ వే.
0: ధన ప్రాంతంతో నీవు ప్రవేశపెట్టవద్దు.
1: లవ్ ఇస్ నాట్ ఫర్ మనీ.
0: ఈ ప్రేమ ఫర్ ప్రేమ. లవ్ ఫర్ లవ్.
1: ఇట్స్ లవ్ ఫర్ లవ్ ఓన్లీ.
0: అంతేకాని ఇంకొక దీనికోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
0: ఇంత ప్రేమ తత్వాన్ని మనం పెట్టుకుని
1: విత్ సో మచ్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
0: దైవాన్ని ఎన్ని విధములుగా మనం ప్రార్థిస్తున్నాము.
1: వి ప్రే టు గాడ్ ఇన్ యూ.
0: ఒక్క దైవ ప్రేమ అణు మాత్రమే మనం పొందినప్పుడు అనంతాన్ని మనం అనుభవించవచ్చు.
1: ఇఫ్ యూ ఎంజాయ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డివైన్ లవ్ యూ కెన్ ఎంజాయ్ ఇన్ఫినిట్.
0: కుచేలుని బాధలంతా దేని వల్ల తీరినాయి?
1: హౌ డు యు
0: కృష్ణుని యొక్క చిన్న ప్రేమ వల్లనే తీరినాయి.
1: ఆల్ ద పావర్టీ ఆఫ్ కుచేల వాస్ కంప్లీట్లీ టేకెన్ అవుట్ బికాస్ ఆఫ్ ద ఫిస్టివల్ ఆఫ్ వీట్ అండ్ రైస్.
0: కణ మాత్రంలో మనకు లభిస్తే చాలు.
1: విత్ డివైన్ గ్రేస్ ఎ లిటిల్ యూ కెన్ అచీవ్.
0: అణు మాత్రం ఉంటే చాలు.
1: ఎ ఫ్రాక్షన్ ఇస్ ఇనఫ్.
0: అంతా మనం సాధించవచ్చు.
1: యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: ప్రేమ చేత సాధించలేనటువంటి ఏమీ లేదు.
1: విత్ లవ్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ అకంప్లిష్.
0: శత్రువు కూడా మిత్రులైపోతారు ప్రేమ చేత.
1: ఎనిమీస్ బికమ్ యువర్ ఫ్రెండ్స్ బికాజ్ ఆఫ్ లవ్. దూరం
0: కూడా సమీపులైపోతారు ప్రేమ చేత.
1: దోస్ ఆర్ డిస్టెంట్ కమ్ క్లోజ్.
0: వియోగులు కూడా సంయోగులైపోతారు ప్రేమ చేత.
1: దోస్ ఆర్ సెపరేటెడ్ విల్ కమ్ బ్యాక్.
0: అట్టి పవిత్రమైన విలువైన ఘనమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ దట్ మైటీ గ్రేట్ గ్రాండ్ లవ్.
0: ప్రేమ అదృశ్యం కావటం చేతనే ప్రపంచమంతా దుఃఖంలో మునిగి ఉంటుండాలి.
1: యాజ్ ద లవ్ ఇస్ టోటలీ మిస్సింగ్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ మిజరీ.
0: తల్లి బిడ్డలకు ప్రేమ లేదు.
1: There's no love
0: among brothers. అన్నతమ్ములకు ప్రేమ లేదు.
1: There's no love among brothers.
0: భార్యాభర్తలకు ప్రేమ లేదు.
1: There's no love among the couples.
0: ఈ ప్రేమ ఎక్కడ పోయింది?
1: What happened to it?
0: కేవలం ప్రేమ అనేటువంటి దాన్ని మనము అదృశ్యం చేసుకున్నాం.
1: The love is missing in our life.
0: అంత కృత్రిమమైనటువంటి ప్రేమతో మనం జీవిస్తుంటున్నాము.
1: We lead our life with artificial love.
0: Artificial love. Artificial love.
1: Everything
0: art is outside, heart is inside.
1: Art is outside, heart is inside.
0: కనుక ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
1: దేర్ఫోర్ ఆర్ట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా గమనించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అబ్జర్వ్ దిస్ ట్రూత్.
0: ఆర్ట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ఆర్ట్.
1: ది ఆర్ట్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్.
0: కనుకనే మనం హార్ట్ నుంచి మనం అన్ని రావాలి.
1: సో ఎవ్రీథింగ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: ఉంటుంది భగవంతమైన బలమైన ప్రేమ.
1: దేర్ యూ ఫైండ్ ద స్ట్రాంగ్ లవ్.
0: కనుక
1: సో
0: ఈ ప్రేమ చేతనే మనం సర్వమును సాధించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ విత్ దిస్ లవ్.

0: sweeter than sugar.
1: దధిసారము కంటెను రుచ్యమౌను.
0: Tastier than that of ghee.

0: Therefore, O mind, chant the sweet name of the Lord, Rama and Krishna, every day.
1: Sarvam kalvidam Brahma. Samastamu Bhagavat Swarupame.
0: Everything is the divine form.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుని యొక్క లీలలు కాని మహత్తరమైన శక్తి సామర్థ్యములు కాని కేవలము ఇవి గొప్పవి కావని నిందించటము విమర్శించటము సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు క్రిటిసైజ్ ఆర్ టు అండర్ ఎస్టిమేట్ ద మిరకల్స్ అండ్ ద గ్రేట్నెస్ the mighty power of God.
1: Kani Bhagavat tattvamu telusukunta chala kashtam.
0: Yet it's very difficult to know the divinity.
1: Sarvatra undina bhagavantudu satyamandu unnadu asatyamandu unnadu.
0: God who is spread all over is present in truth, so also in falsehood.
1: Dharmamandu unnadu adharmamandu unnadu.
0: He is present both in righteousness and unrighteousness.
1: మంచి యందు చెడ్డ యందు కూడాను దైవం ఉన్నాడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ బౌత్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఇట్టి సర్వవ్యాపకమైనటువంటి దైవత్వాన్ని మంచి అని చెడ్డ అని లేక ఇది దైవమని ఇది కాదని ఏ విధంగా నిర్ణయించగలరు?
0: ఆల్ పర్వేసివ్ ఎక్స్పాన్సివ్ డివినిటీ కెనాట్ బి డిసైడెడ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్ బ్రాండెడ్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: మానవుడు ప్రాచీన కాలము నుండి ఆధ్యాత్మిక తత్వ ప్రభావమును అనేక విధములుగా కూడాను పరిశోధనలు సలిపి ప్రపంచానికి ఒక విధమైనటువంటి దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: Man since ancient times has been experimenting, investigating the divinity and has been sharing his experience with the rest of the world.
1: దీనికి ఒక రూపం కలదనియు దీనికి అనేక విధమైనటువంటి సుగుణములు ఉన్నవనియు ఎన్నో విధములైనటువంటి ఆదర్శమైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చారు.
0: They have been proving several ideals and experiences declaring that the divinity has a form and attributes.
1: ప్రపంచమంతయు మూడు విధములైనటువంటి కర్మల చేత జరుగుతున్నది.
0: In the whole world you find three types of actions.
1: సృష్టి నిర్మాణము సృష్టి పోషణ సృష్టి వినాశము.
0: క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: వీటిని ఏ దేశం వారైనా ఏ కాలం వారైనా ఏ సైంటిస్ట్ అయినా ఏ వేదాంతి అయినా ఏ ఇంజనీర్స్ అయినా కూడా ఇది కాదని చెప్పలేరు, చెప్పుటకు వీలు కాదు.
0: నో పర్సన్ ఆఫ్ ఎనీ కంట్రీ నో మ్యాటర్ ఎ సైంటిస్ట్ ఆర్ ఎ ఫిలాసఫర్ కెన్ డినై దిస్.
1: అయితే ఇవి భగవంతుని యొక్క తత్వమును ప్రబోధిస్తూ మాత్రం వస్తున్నవి కానీ భగవంతుణ్ణి మాత్రము చూపలేవు.
0: However, these things speak of the divinity and its nature, but they don't show you God directly.
1: అయితే భగవంతుని తెలుసుకునేటకు తగినటువంటి యొక్క ఆధారాన్ని ఇవి నిరూపించగలవు.
0: However, they will provide sufficient evidences to understand, comprehend the divinity.
1: ఆ చెట్టుపై కొమ్మపై ధ్రువచంద్రుడు అనగా ధ్రువనక్షత్రం కనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఆ ధ్రువనక్షత్రము ఆ చెట్టుపైన లేదు కానీ ఎన్నో కోట్ల మైళ్ళ దూరం నందు ఉన్నటువంటి ధ్రువనక్షత్రాన్ని ఈ చెట్టు కొమ్మను ఆదర్శంగా తీసుకుని దాన్ని మనం అనుభవించగలుగుతున్నాము.
0: When we say that there is a star Dhruva above the branch of the tree, it does not mean that that star is there right on the tree. In fact, it is present crores and crores of miles.
1: Ade vidhamugane direct ga bhagavat tattvamunu nirupinchalekapoyinappatikini daivattam ee vidhanga untunnadi aneetunti okka marganni maatramu prabodhisthu vachayi vedamulu shastramulu itihasamulu puranamulu.
0: Therefore the Veda shastras itihasas sacred texts will give you the evidence, the direct proof, the path to the divinity.
1: దట్టమైన అడవును చూస్తే చాలా ఆనందమేస్తుంది.
0: If you see the thick forest, you will be happy.
1: ఎత్తైన కొండలు చూస్తే చాలా ఉల్లాసం కలుగుతుంది.
0: High mountains also give you joy.
1: ప్రవహించేటువంటి నదులను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
0: The flowing rivers are so wonderful to look at.
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను నిరూపించేటువంటి ఒక చిహ్నములే.
0: They are all the signs of the divinity, the evidence and the proof thereof.
1: తారలు తిరుగుతాయి కానీ గ్రహములు వెలుగుతాయి. సూర్యుడు మండుతాడు, గాలి వీచుతుంది. ఇవన్నీ కూడాను దైవతత్వమునకు కొన్ని చిహ్నములే.
0: You find the stars and the planets in the galaxy over there, shining, illumining, the sun and the wind blowing, they are all the signs of the divinity.
1: అగ్ని కణమును గుర్తించినప్పుడు అగ్ని యొక్క స్వభావాన్ని కూడా మనం గుర్తించవచ్చు.
0: When once you see the fire, you can also find out its nature. The spark of the fire, you can also know its quality.
1: నీటి బిందువును అర్థం చేసుకున్నటువంటి వాడు గంగా నదిని కూడాను అర్థం చేసుకోగలడు.
0: The one who can understand the drop of water can also understand the river.
1: అదే విధముగానే అణువైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వభావాన్ని గుర్తించినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను గుర్తించుటకు వీలవుతుంది.
0: Likewise, when you know the atom, you can also understand the infinite cosmos.
1: దీనిని పురస్కరించుకొని ఏ ఉపనిషత్తులు అణో రణీయాం మహతో మహీయాం.
0: Basing on this, Upanishad said that he is the smallest of the small and the biggest of the big.
1: కనుక మానవత్వం అన్నటువంటిది కేవలము అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటి యొక్క దివ్యత్వమే.
0: Therefore, human life is the very divinity endowed, imbued, instilled with capacity.
1: సర్వ మానవుని యందు కూడాను వెలిగేటువంటిది, ప్రకాశించేటువంటిది, వికసించేటువంటిది ఈ దివ్యత్వమే.
0: It is the same divinity that manifests, that expresses itself.
1: కానీ ఈనాటి మానవుడు దేహాభిమానమును అభివృద్ధి గావించుకోవటం చేతనే ఈ ఆత్మాభిమానమును అర్థం చేసుకోలేకపోతున్నాడు.
0: Because the man is attached to his body, he is not able to understand the spirit behind it.
1: కనుక ప్రపంచములో ప్రతి విషయమును కూడాను మనము దైవత్వంగా విశ్లేషించి దానిని తగిన రీతిగా సత్యాన్వేషణ సలపాలి.
0: Therefore, we have to consider everything divine and should find out the truth.
1: ఏమిటి ఈ సత్యాన్వేషణ?
0: What is this search for truth?
1: ఎక్కడ ఉన్నది ఈ సత్యం?
0: Where is this truth?
1: సర్వత్రా ఉండేటువంటి సత్యాన్ని అన్వేషించటం ఏమిటకు?
0: When truth is everywhere, why should you search for it?
1: కనుక ఈ సత్యమునందే కూడాను నిజము అనేటువంటి దానిని మనం నిరూపిస్తూ వస్తున్నాము.
0: However, in this truth there is another aspect, fact, that can be proved.
1: సూర్యుడు ప్రతి దినము తూర్పున ఉదయిస్తున్నాడు, పడమట అస్తమిస్తున్నాడు అని అంటాం.
0: We always say that sun rises in the east and sets in the west.
1: ఇక్కడే మనం సత్యాన్వేషణ సలపాలి.
0: Here we have to investigate truth.
1: ఇది నిజమా లేక సత్యమా?
0: Is it truth or a fact?
1: నిత్య జీవితంలో నిత్యానుభూతికి ఈ ప్రాకృతమైనటువంటి దృష్టితో మనం చూచినప్పుడు తూర్పున ఉదయించటము పడమట అస్తమించటము ఇది నిజం మాత్రమే.
0: Basing on our daily experience from the worldly sense, it is a fact that sun rises in the east and sets in the west.
1: కాని పరిశోధన ప్రమాణములతో దీనిని చక్కగా విచారణ సలిపినప్పుడు ఇది సత్యము కాదు.
0: But when once you understand deep enough and investigate,
1: సూర్యుడు ఉన్నవాడు ఒకే స్థలమునందే ఉంటున్నాడు కాని కదిలేటువంటి స్వభావము లేదు.
0: Sun exists where he has been, he doesn't move.
1: భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా తూర్పున ఉదయించినట్టు పడమట అస్తమించినట్టు మనకు తోస్తూ ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ దిస్ ప్లానెట్ ఎర్త్ దట్ రొటేట్స్ అండ్ రివాల్వ్స్ అండ్ గివ్స్ అస్ ద ఫీలింగ్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్ సెట్.
1: ఇదే సత్యాన్వేషణ.
0: దిస్ ఇస్ సర్చ్ ఫర్ ట్రూత్.
1: అనగా సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు.
0: సన్ డజంట్ మూవ్.
1: ఉన్న చోటనే ఉన్నాడు. కదిలేది మనమే.
0: We only
1: మనం కదలటం చేతనే ఈ సూర్యోదయ సూర్యాస్తములు మన యొక్క భ్రమింపుతో దీన్ని కలిగించుకుంటున్నాము.
0: Because of our movement, we are deluded the feeling that there is sunrise and sunset.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సత్యాన్వేషణ సల్పడానికి తగిన కృషి చెయ్యాలి.
0: Therefore, we have to be in search of truth by recognizing the divinity latent in human life.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా నీవు తెలుసుకోవాలి?
0: How to know the divinity present in man?
1: దీనిని ఉపనిషత్తులు నిన్ను నీవు తెలుసుకోమని చెప్పాయి.
0: This what

0: Jesus wants you to do, know thyself.
1: దీనికి ఏ జవాబు నీవు ఇవ్వగలవు?
0: What reply you give?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు, నేను పలాని దేశస్థుడను, పలాని కులస్థుడను, పలాని వారి కుమారుడను అని చెప్పినంత మాత్రమున నిన్ను నీవు తెలుసుకున్న వాడవుతావా?
0: When a question is put like this, who are you? If you introduce yourself as the one belonging to a country, a community, son of so and so, do you mean to say that you have known yourself?
1: ఇది సరైనటువంటిది కాదు.
0: Is not a proper reply.
1: నిన్ను నీవు తెలుసుకోవటం అనగా కేవలము ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ అన్నింటికి ఆవరణ ఉన్నటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, in order to know one's own self, we should know the guiding principle which is beyond the body, mind, intellect.
1: దీనినే వేదాంతము నేతి నేతి నేతి నా ఇది నేతి, ఇది కాదు ఇది కాదు అని వస్తుండాలి.
0: Therefore, in Vedantic parlance, there is a theory of negation.
1: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడా కేవలము పనిముట్లు మాత్రమే.
0: Therefore, the body, the senses, the mind and intellect, they are merely instruments.
1: దీనికి ఆవరణ ఉన్నటువంటి యొక్క అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి యొక్క దివ్యత్వమే నీవు.
0: Therefore, beyond these senses, body, mind and intellect, there is vibrant, radiant spirit.
1: పరిశోధన చేయడానికి ప్రారంభించినప్పుడు అనేక విధములైనటువంటి యొక్క కొన్ని కష్టములు, బాధలు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: However, as you want to investigate and find out the true spirit, you'll certainly meet certain obstacles, difficult troubles and turmoils on the way.
1: దేవాసురులు క్షీరసాగరమును మదించినప్పుడు మొట్టమొదట విషము ఆవిర్భవిస్తుంది.
0: At the time when the angels and the demons churned that ocean of milk, it was the poison that came out first.
1: తదుపరియే
0: later
1: లక్ష్మి,
0: లక్ష్మి గోడెస్
1: కామధేనువు, ఐరావతము, ఇలాంటి చాలా విలువైనటువంటివన్నీ కూడాను అందు నుండి ఆవిర్భవిస్తాయి.
0: Later came Lakshmi, the elephant, all sacred, most valuable.
1: అమృతము కూడాను అట్టి ఆలాహలం నుండియే వచ్చింది.
0: The divine nectar, amrita, also came out of that poison.
1: అదే విధముగానే ఈ హృదయము అనేటువంటి క్షీరసాగరమును జ్ఞానము అనేటువంటి కవం చేత మదనము చేసినప్పుడు చేయగా చేయగా చేయగా చేయగా దయ, కరుణ, సహనము, సానుభూతి, ప్రేమ ఇత్యాది విలువైనటువంటి యొక్క వస్తువులు మనకు బయటపడతాయి.
0: Therefore, in this heart of the ocean of milk, when you churn with wisdom, you get most valuables like compassion, the grace for
1: మానవుని యొక్క హృదయము పాల కేంద్రము క్షీర సాగరము వంటిది.
0: Human heart is a diary form. It is an ocean of milk.
1: కానీ ఇట్టి క్షీర సాగరము పాల కేంద్రము అయినటువంటి యొక్క ఈ హృదయమునందు ఈనాడు క్షారసాగరంగా మారిపోతూ వస్తుండాలి.
0: That ocean of milk, క్షీర సాగర, has become the one of salinity or క్షార సాగర.
1: కామక్రోధ లోభమోహ మనమాత్సల్యమైనటువంటివన్నీ కూడాను ఈ క్రూర మృగములు, తిమింగలాది మృగములంతా కూడాను ఈ హృదయములో చేరిపోయినాయి.
0: The whales of desire, the lust and anger have got into this ocean of milk.
1: ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి గుణములు ఉండవలసినటువంటి ఈ హృదయమునందు క్రూరంగా ప్రవర్తించేటువంటి యొక్క మృగ లక్షణాలంతా ప్రవేశించడం చేతనే ఇది క్షీర సాగరము కాక క్షార సాగరంగా మారిపోయింది.
0: బికాస్ these wicked whales of love or of anger and lust entered this Kshira Sagara, the ocean of milk, has transformed into the ocean of
1: prapradhanamlo yagaraj kuda

0: భగవంతుడు క్షీరసాగర సేనుడు.
1: Therefore Chagaraja also
0: అనగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఈ భగవంతుడు పవళించి ఉంటున్నాడు.
1: God reclines on every human heart.
0: అతని యొక్క స్వస్థానము అదియే.
1: That is his dwelling place.
0: అందువల్లని బలరాముడు వచ్చి కృష్ణుని పైన అనేక విధమైనటువంటి యొక్క కొన్ని విరుద్ధమైనటువంటి భావమును ప్రబోధించినప్పుడు యశోద చాలా దుఃఖిస్తుంది.
1: When Balarama complained to Yashoda against Krishna, Yashoda felt sad.
0: అంతటితో పోక బలరాముడు, అమ్మా ఇద్దరికి తిండి లేదా ఇంటిలో, మన ఇంటిలో పెరుగు పాలు లేవా, బజారులో చిక్కిన మట్టంతా తినేసేస్తున్నాడు అని తంటాలు చెప్పాడు.
1: Further Balarama complained this way, Mother, don't we have the curd and the butter at home milk?
0: See, దైవత్వం యొక్క మాటలు కూడా చాలా విచిత్రంగా ఉంటుంటాయి.
1: The acts of the divinity are beyond our comprehension.
0: విచిత్రం మాత్రమే కాదు,
1: not only mysterious,
0: అంతరార్థములతో కూడి ఉంటుంటాయి.
1: They have inner significance too.
0: తల్లి చేతి పట్టుకొని, కృష్ణ మన ఇంటిలో లేదా వెన్న, నీ పెట్టితే నీకు రుచి ఉండదా, గొల్ల పుట్టలకుని పోయి వెన్న, గుట్టలు నీ పుట్టను చేర్చదవు, ఇది సరి అయినది కాదు అని మందలిస్తుంది.
1: మదర్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ హ్యాండ్ ఆఫ్ ద సన్ అండ్ వెంట్ ఆన్ టెలింగ్, డోంట్ యు ఫైండ్ దిస్ మెటీరియల్ ఎట్ హోమ్, వై డు యు గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్ ద బటర్ లైక్ దట్, ఇస్ నాట్ ప్రాపర్.
0: నవ్వుకుంటూ కృష్ణుడు వేదాంత అర్థమును ప్రబోధించేటువంటి రీతిగా

0: అమ్మా, నేనేమి చిన్నపిల్లవాడినా లేక కుంటివాడినా, ఏ విధమైనటువంటి పిచ్చివాడినా? కాదు కాదు. అనగా ఏమిటి? నేను సాక్షాత్ భగవంతుడను అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: కృష్ణ గేవ్ ఆన్సర్ ఇన్ ఇండైరెక్ట్ వే కన్వేయింగ్ హిస్ డివినిటీ అండ్ హీ టోల్డ్ యశోద మద, ఎమ్ ఐ చైల్డ్ టు ఈట్ మడ్, ఎమ్ ఐ మిస్చివస్, ఎమ్ ఐ ఫాదర్ మ్యాన్.
0: ఈ విధముగా కూడాను మానవత్వానికి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా అనేక విధములు బోధిస్తుంటాడు.
1: లైక్ దిస్ గాడ్ కమ్యూనికేట్స్, కన్వేస్ ఇండైరెక్ట్లీ.
0: మానవుడికి డైరెక్ట్ గా చెప్పినప్పుడు వాని ప్రాకృతమైనటువంటి యొక్క చింతలు, ప్రాకృతమైనటువంటి వాసనలు, ప్రాకృతమైనటువంటి జీవితానికే పరిమితమై ఉంటాయి.
1: ద థింగ్స్ ఆర్ నాట్ టోల్డ్ డైరెక్ట్లీ బికాస్ హ్యూమన్ లైఫ్ ఇస్ కన్ఫైన్డ్ అండ్ లిమిటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఈ ప్రాకృతానికి అతీతమైనటువంటి యొక్క తత్వములు అతనికి ఏమాత్రము అర్థం కావు.
1: He cannot understand the transcendental principle.
0: కానీ అతని యొక్క చేష్టలన్నీ నివృత్తికి సంబంధించినటువంటి.
1: God's actions indicate the inward trend.
0: ఇట్టి నివృత్తి తత్వాన్ని గుర్తించాలన్నా మన ప్రవృత్తి మార్గం లోపల కొంతవరకు మన పరివర్తన జరగాలి.
1: Therefore, there should be a transformation in our routine outward expression.
0: మానవత్వములో ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితులు ఎందు, ఏ విధమైనటువంటి ప్రదేశం ఎందు, ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను మనం జరపాలి అనేటువంటిది కూడా కొంత గుర్తించాలి.
1: ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్, కాండక్ట్ వీ షుడ్ హ్యావ్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పొజిషన్.

0: యోగులు నిరంబరంగా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు.
1: Renunciants, ascetics, lead a life of austerity, extreme
0: అంత మాత్రం చేతనే దైవత్వం ప్రాప్తిస్తుందా?
1: By that they don't attain divinity.
0: భోగులు సర్వ విధమైనటువంటి యొక్క సౌకర్యంతో తులుతూగుతూ ఉంటారు, అంత మాత్రం చేత దివ్యత్వం ప్రాప్తిస్తుందా?
1: Those that enjoy the worldly affluence and worldly comforts can attain divinity.
0: పంద భాగంతో అనేక విధమైనటువంటి జీవత్వాన్ని జరుపుతూ ఉంటుంటారు.
1: There are many people with social relationships.
0: ఇంత మాత్రం చేత ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందా?
1: Can they have the knowledge of the self?
0: కాదు కాదు.
1: No.
0: సర్వము భగవత్ అర్పితము గావించి
1: విత్ టోటల్ సరెండర్
0: భగవంతుని హృదయమే నా స్వస్థానము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో కూడినప్పుడే ఆనందం ఆనందం ఆనందం ప్రాప్తిస్తుంది.
1: When once there is total faith that human heart is the abode of God, then you will be blissful.
0: ఆనందము మరొక వస్తు మూలకంగా మనకు లభ్యమయ్యేది కాదు.
1: The bliss is not available from other external objects.
0: ఈ ఆనందము మరొక విషయంతో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Bliss is not out of worldly
0: possessions. ఈ ఆనందం మరొక వ్యక్తితో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You don't get out of any person.
0: ఆనందము ఆత్మ చేతనే లభ్యమవుతుంది.
1: Bliss you derive out of the spirit and soul.
0: ఆనంద పిపాసి మానవుడు.
1: Man is always after bliss.
0: ఆనంద నిలయుడు మానవుడు.
1: He is the center of bliss.
0: ఆనంద స్వరూపుడే మానవుడు.
1: He is the very embodiment of bliss.
0: అట్టి ఆనందమయుడైనటువంటి మానవుడు దుఃఖమును గురి కావడానికి కారణమేమిటి?
1: Why then man is miserable?
0: దేహాభిమానమే దీనికి మూల కారణం.
1: It's only the body attachment that is the cause.
0: ఈ దేహాన్ని వదిలిపోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ద బాడీ ఫర్ దట్ మ్యాటర్.
0: నీ కర్తవ్య కర్మను విసర్జించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ యువర్ డ్యూటీస్ అండ్
0: రెస్పాన్సిబిలిటీస్. సర్వ కర్మలు ఆచరిస్తూ
1: డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీ
0: సమాజంతో జీవిస్తూ
1: లివింగ్ ఇన్ సొసైటీ
0: సంఘ జీవుడై నీవు వర్ధిల్లుతూ
1: బీయింగ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ
0: కానీ దైవ హృదయాన్ని మాత్రము నీవు విసర్జించకుండా ఉండాలి.
1: Yet you should never give up the feeling of
0: దైవ ప్రేమరహితుడైనటువంటి మానవునకు ఎంత సిరి సంపదలు ఉండినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు.
1: When a person has no love for God, all his property, all his wealth are useless.
0: నిజమైనటువంటి ఒక మనకు ఆస్తి, నిజమైనటువంటి ఒక సంపద, నిజమైనటువంటి ఒక ధనము, నిజమైన ఒక ఐశ్వర్యము ఒక దైవ ప్రేమ మాత్రమే.
1: The true wealth, the true property, the affluence is the love for God.
0: దైవ ప్రేమకు పాత్రుడు కానటువంటి మానవత్వము ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If one does not receive, experience the love of God,
0: లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి.
1: The worldly love is like a passing cloud.
0: క్షణములో వస్తాయి, క్షణములో పోతాయి.
1: They appear in a moment and pass on.
0: రాక పోకలు లేనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందమే, శాశ్వతమైన ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: Is the divine love which is permanent, which is all blissful.
0: ఇట్టి ప్రేమకు పాత్రులు కావాలి.
1: One should receive such love, deserve.
0: ఆనాటి గోపికలు గోపాలులు గోపేపల్ల ఎందు ఉండినటువంటి సమస్త ప్రజలు కూడాను అట్టి ప్రేమకు పాత్రులవుతూ వచ్చారు.
1: In those times there in that Vepalla, all cowherd boys and gopikas deserved that love.
0: కాని మానవ యొక్క తన యొక్క ప్రాప్తమైనటువంటి బుద్ధులను పురస్కరించుకుని కృష్ణుడు ఈ విధంగా చేశాడు ఆ విధంగా చేశాడని అనేక విధమైనటువంటి నిందాస్తుతులు చెప్తూ వచ్చారు.
1: Basing on the worldly feeling, worldly thought, they blame God.
0: కృష్ణుడు రేపల్లలో ఉన్నింది 5వ సంవత్సరం వరకు మాత్రమే.
1: కృష్ణ స్టేడ్ దేర్ ఇన్ రేపల్ల టిల్ హి రీచ్
0: అట్టి 5వ సంవత్సరంతో కూడినటువంటి బాలుడు ఈ యొక్క ప్రవర్తన లోపల సంఘ విరుద్ధమైన రీతిగా ప్రవర్తించాలని చెప్పడంలో అర్థము లేనటువంటి పదములు.
1: When we blame Krishna, who is aged 5, judge his behavior and say that he
0: acted like the mouth of society,
1: is ridiculous. And he didn't return to Rapala thereafter.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని కేవలము అర్థము చేసుకునలేక యత్ భావం తద్భవతి తమ భావములే భగవంతుని పైన కూడా ప్రసరింపజేసుకుని తద్వారా భగవంతుడికి దూరమైపోతున్నారు.
1: The divinity which is so sacred is not understood. We attribute our own worldly thought to God.
0: అసలు దైవత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు నో వాట్ డివినిటీ ఇస్.
0: సర్వము యందు ఉండినటువంటి యొక్క చైతన్య స్వభావమే దైవత్వము.
1: ఇట్ ఈస్ ది టోటల్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కాన్షియస్
1: ఇస్ ద కాన్షియస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ చైతన్యం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ కాన్షియస్.
0: ఆ చైతన్యమే చిత్.
1: This very conscience is chit.
0: అదియే సర్వమును ప్రకాశింపజేసేటువంటిది.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ మేక్స్ ఎవరీవన్ ఇల్యూమిన్.
0: ఈ హాల్ లోపల ఇన్ని తలలు కనిపిస్తుంటున్నాయి.
1: హియర్ వి ఫైండ్ సో మెనీ హెడ్స్ హియర్.
0: కానీ తలలు ఉన్నాయి.
1: దేర్ ఆర్ హెడ్స్.
0: అదే బీయింగ్.
1: దట్ ఇస్ బీయింగ్.
0: ఉన్నదాన్ని కనిపించేటట్టుగా చేసేదే ప్రకాశము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది లైట్ దట్ విల్ హెల్ప్ యూ టు సీ.
0: ఆ ఉన్నది సత్.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ ఇస్ సత్.
0: కనిపింపజేసేటువంటిది చిత్.
1: దట్ విచ్ మేక్స్ యూ సీ ఇట్ ఇస్ కాన్షియస్.
0: ఈ ద్వారా మనకు తృప్తి.
1: Out of these two, you have satisfaction. That is bliss.
0: కాబట్టి సత్ చిత్ ఆనందం అనేటువంటిది మన యొక్క స్వభావములే.
1: Therefore, సత్ చిత్ ఆనంద
0: మనకంటే వెలుపల లేవు.
1: They are not present outside.
0: అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కానీ అట్టి దివ్యత్వాన్ని ఒక్క క్షణమైన ఒక్క కించిత్తైనా కూడా నువ్వు అర్థం చేసుకుంటే ఎంతో ఆనందాన్ని అనుభవించగలరు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ లిటిల్ బిట్, యూ విల్ బి
0: బ్లెస్డ్. అందరూ తెలిసినట్టుగానే భావిస్తారు,
1: బట్
0: కానీ ఏమీ తెలియదు.
1: బట్ వీ ఫీల్ దట్ వీ నో, బట్ ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దాన్ని అనుభవించలేకపోవటమే దీనికి మూల కారణం.
1: బికాస్ ఇట్ హాస్ నాట్ కమ్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: కలలో చూచిన మేడల మిథ్యను కన్నులు విప్పిన లేవు కదా.
1: All those mansions that you see in a dream, you don't find them in waking state.
0: ఒకానొక సమయంలో ఒక వ్యక్తి సంసారం పైన విరక్తి కలిగి,
1: because frustrated with his family,
0: కారణం ఏమనగా,
1: reason being,
0: సంసారం జరుపుకునేటువంటి ఒక ఆర్థిక శక్తి లేకపోవటం చేత ఇల్లును వదిలి రాత్రి రాత్రి బయట వెళ్లిపోయాడు.
1: As he could not maintain, manage his living, maintain family, he left his home.
0: కానీ అంతో ఇంతో కొంచెం ధనం సంపాదించుకుని తిరిగి ఇంటి మార్గం పట్టాడు.
1: He earned some money and started returning home.
0: ఆ ఇల్లును వదిలే సమయంలో ఒక చిన్నారి బిడ్డ, ఒక కుమారుడు ఉండేటువంటి వాడు అతనికి.
1: When he left his home, he had a son.
0: తండ్రి యొక్క వాత్సల్యం చేత ఆ కుమారుడు ఎంతనో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు.
1: Because the son is very much attached to the father.
0: తండ్రి యొక్క ఎడబాటు చేత ఏ బుద్ధి తెలియనటువంటి పిల్లవాడు ఆ మనోవ్యత చేత క్రమక్రమేణ ఆ చింతన చేస్తూ మరణించాడు.
1: The child could not bear the separation from the father and was very much disappointed and frustrated and died.
0: కొంత ధనమును చేతిలో పట్టుకుని ఈ తండ్రి తిరిగి తన గ్రామానికి వస్తున్నాడు.
1: The father started returning home with some money he earned.
0: ఈ లోపల పెద్ద మురుములు మెరుపుల చేత వర్షం ప్రారంభమైంది.
1: In the meantime, there is thunderstorm and downpour of rain.
0: ఈ గ్రామమునకు ప్రయాణం చేయటం మంచిది కాదని పక్క గ్రామంలో ఒక చావిట్లో నిద్రించాడు.
1: అండ్ హీ స్లెప్ట్ దేర్ ఇన్ ఎ చౌల్ట్రీ ఆన్ ద వే.
0: ఆ పండుకున్న తక్షణమే అతనికి గొప్ప స్వప్నం వచ్చింది.
1: యాజ్ హీ స్లెప్ట్ హీ డ్రీమ్డ్.
0: ఆయన ఒక మహారాజుగా అయినట్టు,
1: యాజ్ ఇఫ్ హీ వాజ్ ఎ కింగ్,
0: ఆయన బంగారు సింహాసనం పైన కూర్చున్నప్పుడు,
1: దట్ హీ ఆక్యుపైడ్ దాస
0: దాసీలందరికీ సేవలు సల్పుతున్నట్టు,
1: దట్ హీ వాస్ సర్వ్డ్ బై నంబర్ ఆఫ్ సర్వెంట్స్,
0: అతనికి ఆరు మంది బిడ్డలు ఉండినట్టు,
1: యాజ్ ఇఫ్ హీ హాడ్ సిక్స్ చిల్డ్రన్,
0: వారందరూ కూడా కుమార రాజుల వలె బాగా గొప్పవారిగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపించింది.
1: దట్ దే వర్ లీడింగ్ ఎ ప్రిన్స్లీ లైఫ్ ఆఫ్ మెజెస్టీ అండ్ డిగ్నిటీ.
0: తాను ఆనందిస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: హీ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది వైల్ ఇన్ ది డ్రీమ్.
0: వాన పైన పవడించాడు.
1: హీ వాస్ జస్ట్ రిక్లైనింగ్ ఆన్ ఎ బెడ్.
0: ఏ చింతనూ లేనటువంటి నిశ్చింతుడై ఉన్నాడు.
1: హీ హాడ్ నో వరీ ఇన్ హిస్ డ్రీమ్.
0: ఈ లోపల పెద్ద ఉరుము ఉరిమింది.
1: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ఎ థండర్.
0: తక్షణమే లేచాడు.
1: ఇమ్మీడియట్లీ గాట్
0: చూచాడు.
1: హీ వాచ్డ్.
0: అయ్యో, ఇంతవరకు నేను పవడించినటువంటి యొక్క హంసతూలిక పాన్పు ఎక్కడ పోయింది?
1: దెన్ హీ స్టార్టెడ్ వండరింగ్ ద బ్యూటిఫుల్ బెడ్ ఆన్ విచ్ హీ
0: నేను గొప్ప మహారాజుగా ఉండినాని ఆ మహారాజు యొక్క స్థానం ఎక్కడ పోయింది?
1: I was a king. Now what happened to that position?
0: దాసదాసీలతో సేవ కల్పించినటువంటి నాకు ఈ సేవకులు ఎక్కడ పోయారు?
1: I was served by number of servants. What happened to them now?
0: అని విచారణ చేశాడు.
1: And then he started questioning.
0: ఇదంతా స్వప్నము అని నిరుత్సాహపడ్డాడు.
1: He was disappointed because everything took place in a dream.
0: ఆరు మంది కొడుకులు కూడా నువ్వు కనిపించలేదు.
1: All the six sons of the dream didn't appear.
0: తెల్లవారు లేస్తాని ఇంటికి వచ్చాడు.
1: He got up next morning and returned.
0: ఇంటికి వచ్చిన పతిని చూచి ఆ ఇల్లాలు గొర్రులను ఏడ్చింది పాపం.
1: The wife cried bitterly.
0: ఒకవైపున పతి ఇంటి ఇల్లు చేరారని సంతోషము, మరొక వైపున కుమారుని పోగొట్టుకుంటున్నానని దుఃఖము.
1: The wife had mixed feelings. She was happy for the return of the husband, but at the same time cried for the loss of the son.
0: మన కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించాడు.
1: And the husband asked, what happened to our son? Where is he?
0: నీ వియోగం చేత మరణించినాడు అని చెప్పింది ఆ యొక్క ఇల్లాలు.
1: The wife replied, the child died because of separation.
0: స్తంభించిపోయాడు ఈ వ్యక్తి.
1: But this was, he was stunned. He didn't cry. He didn't have any expression. He was he stood like a stone.
0: ఏమిటండి కుమారుడంటే ఎంతో ప్రేమగా ఉండినటువంటి మీరు కుమారుని యొక్క మరణ వార్త వింత వినగానే నీకు ఏమాత్రము దుఃఖం లేకపోతుండది ఇది కారణం ఏమిటి
1: వైఫ్ ఆస్క్డ్ రిపీటెడ్లీ ఇట్ ఇస్ ఎ హై టోన్ వాట్ హ్యాపెన్ టు యూ యూ లవ్ యువర్ సన్ సో మచ్ వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ నో ఎక్స్ప్రెషన్ ఆన్ హియరింగ్ ద మెసేజ్ ఆన్ ద డెత్ ఆఫ్ ద సన్
0: నిన్నటి దినం రాత్రి ఆ చావిట్ లోపల నాకు ఒక కల వచ్చింది
1: And he started to play last night when I slept there in the chowdhury. There in the dream I was rich
0: enough.
1: I had six sons.
0: I was
1: reclining
0: on the bed.
1: I was served by a number of servants.
0: Now
1: I don't have any of those six sons.
0: ఇప్పుడు ఆ ఆరు కొడుకులు పోయారని వారి కోసం ఏడ్చేదా ఒక కొడుకు పోయారని వీడి కోసం ఏడ్చేదా ఎవరి కోసం నేను ఏడ్చాలి
1: Should I cry now for the loss of those six sons in the dream or for the death of the son here?
0: వారందరూ స్వప్నములోని పుత్రులు
1: They are all these sons appeared in a
0: జాగ్రత్తలోని పుత్రుడు
1: And this son in the waking
0: జాగ్రత్తలో స్వప్నం లేదు స్వప్నంలో జాగ్రత్త లేదు
1: The waking state is not there in a dream and vice versa.
0: కానీ స్వప్నంలోన నేనున్నాను జాగ్రత్తలోన నేనున్నాను నేను ఒక్కటే రైట్ ఇంకా అవన్నీ కూడా నాస్తి నాస్తి
1: బట్ ఐ వాస్ దేర్ ఇన్ ఎ డ్రీమ్ ఐఎమ్ హియర్ ఇన్ ద వేకింగ్ స్టేట్
0: నేను స్థానంలో ఎందుకు ఉండినటువంటి వాడు నేను
1: ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ బోత్ ది స్టేట్
0: నేను ఆమ్ని ప్రెజెంట్
1: దేర్ఫోర్ ఐఎమ్ ఆమ్ని ప్రెసెంట్
0: కానీ అవన్నీ కదిలిపోయే మేఘం లేదు
1: బట్ ఆల్ ఆఫ్ దెమ్
0: అప్పుడు తెలుస్తున్నాడు జగత్తంతా నిత్యము అని
1: దట్ హీ న్యూ దట్ ది హోల్ వరల్డ్ ఇస్
0: మానవుడు
1: ఇల్యూషన్
0: సరి అయిన ఆనందాన్ని గుర్తించాలంటే మూడు మార్గంలో మనం సరైన అన్వేషణ జరపాలి
1: For the man today, in order to attain the state of bliss, he should follow three paths.
0: What tamaladi? Telisukovalsinadi telisukovali.
1: First path is, he should know what he is supposed to know.
0: Vadalavalsinadi vadalali.
1: Second, he should give up, drop that he should.
0: Cherali.
1: Third, he should reach that goal.
0: Ee mundu anandam labhistundi.
1: These are the three which are important.
0: Telisukovalsindi emiti?
1: What is that we should know?
0: Emiti ee jagat?
1: What is this world?
0: ఎంతకాలం నేను ఉండగలను
1: హౌ లాంగ్ ఐ లివ్
0: ఏమి అనుభవిస్తున్నాను
1: వాట్ ఇస్ ద ఎక్స్‌పీరియన్స్
0: మన కనుముందుగా ఎంతమందో పోతున్నారు ఎంతమందో పుడుతున్నారు
1: వి సీ మెనీ పీపుల్ డై
0: రైట్ ఇన్ జగత్
1: ద హోల్ థింగ్ ఇస్ జగత్
0: జగత్ జగత్ రావటం పోవటం జరుగుతుంది
1: ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ వానిషెస్
0: కనుకనే ఈ జగత్ యొక్క తత్వము ఇది వచ్చిపోయేటువంటిది అని తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది
1: దెన్ వన్స్ వి నో దట్ ద వరల్డ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్ యు విల్ బి బ్లిస్ఫుల్
0: ఇంకా తెలుసుకోవలసినటువంటిది తెలుసుకోవాలి
1: యూ షుడ్ నో వాట్ యువర్ సపోజ్ టు నో
0: ఇదే మన ప్రపంచం
1: దిస్ ఇస్ ద వరల్డ్
0: దీన్ని చక్కగా తెలుసుకున్నావు
1: యూ హ్యావ్ నోన్ వెల్
0: కానీ వదలవలసినటువంటిది వదలాలి
1: బట్ యట్ యూ షుడ్ గివ్ అప్ దట్ వాట్ యువర్ సపోజ్ టు
0: ఏమిటి మనం వదలవలసినటువంటి
1: వాట్ షుడ్ బి గివెన్ అప్
0: కేవలం ఈ భ్రాంతి
1: దిస్ ఇల్యూజన్
0: సత్యము కానటువంటి దానిపైన మనం సత్యమని విశ్వసించి దానిని గట్టిగా పట్టుకుని అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము
1: That which is not true, you consider it true and you suffer.
0: ఏదో నన్ను మాయ పట్టుకొని పీడిస్తుందని లేక నన్ను దుఃఖము పీడిస్తుందని ఆ యొక్క దుఃఖం నన్ను వదలటం లేదని మనం భావిస్తుంటాము.
1: We consider that we are trapped by this illusion and that we are miserable.
0: దుఃఖానికి ఏమైనా కాళ్ళు చేతులు కళ్ళు ముక్కులు ఉంటున్నాయా?
1: Misery as such has no legs or eyes or nose.
0: నీకున్నాయి కాళ్ళు చేతులు ముక్కులు కన్నులు.
1: You have the legs and the head and the nose and eye.
0: నీవు దానిని పట్టావు కానీ అది నిన్ను పట్టలేదు.
1: You only got hold of the misery and not the misery.
0: దుఃఖానికి ఏ విధమైనటువంటి యొక్క అంగములు లేవు.
1: And this grief has no limb.
0: కాబట్టి లేని అంగములు నీవు కల్పించి
1: in fact
0: నీలో ఉన్నటువంటి అంగములు నీవు మరిపించి అది నిన్ను పట్టి పీడిస్తున్నట్టుగా బాధిస్తున్నావు.
1: You have forgotten your own organs and the limbs. You just attribute to that misery or the grief.
0: బాధించేటువంటిది దుఃఖము కాదు.
1: So you don't suffer because
0: నేనే దుఃఖమును బట్టి బాధపడుతున్నాను.
1: In fact, you got hold of this grief.
0: అజ్ఞానము.
1: This is my ignorance.
0: అనే ఈ అజ్ఞానాన్ని వదలాలి.
1: Therefore, you should give up this ignorance.
0: అప్పుడే మనకు ఆనందం.
1: Then you will have this.
0: చేరవలసినది ఏంటి?
1: What should you? Where should you reach?
0: ఎక్కడ నుండి పుట్టితమో అక్కడికే వచ్చి చేరిపోవాలి.
1: You should go back to the place of birth.
0: ఎక్కడ పుట్టినచ్చటికి నేగుటనైచము ప్రాణి కోటికిన్.
1: It's quite natural for the living creatures to go back to the place of origin.
0: ఆత్మ నుండి వచ్చాము ఆత్మకు పోయి చేరాలి.
1: You have come out of ఆత్మ. You should go back.
0: ఆనందము. దీనినే ఉపనిషత్తులు అసతో మా సద్గమయ ఈ అసత్తు నుండి సత్యము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి
1: లీడ్ అస్ ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్.
0: సత్యము ఉండినప్పుడే అసత్యమనేటువంటి షాడో మనకు గుర్తవుతుండాలి.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ యు విల్ ఫైండ్ ద అన్ట్రూత్ యాజ్ ఎ షాడో.
0: తమసో మా జ్యోతిర్గమయ,
1: లీడ్ అస్ టు లైట్ ఫ్రమ్ డార్క్నెస్.
0: ఈ డార్క్నెస్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్
0: వెలుగు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ లైట్?
0: ఉన్నది ఒక్కటే వెలుగు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లైట్.
0: ఇది మనకు కనిపించినప్పుడే మనకు డార్క్ గా ఉంటుండాలి.
1: When you don't find it, it's darkness.
0: ప్రత్యేకంగా డార్క్, ప్రత్యేకంగా వెలుగు లేనే లేదు.
1: The light and dark are not present separately.
0: ఈ వెలుగు యొక్క అభావమే చీకటి.
1: One is the expression, the other is not.
0: అనేటువంటి దానిని మనం తెలుసుకుని ఈ యొక్క డార్క్నెస్, చీకటిని మనం వదలాలి.
1: And therefore we have to give up this darkness of
0: ignorance. వెలుగును మాత్రమే మనం దృష్టిలో ఉంచుకోవాలి.
1: And we should keep in view this light.
0: మృత్యోర్మా అమృతంగమయ,
1: లీడ్ అస్ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
0: ఈ చావులు పుట్టుకలు దేనికి ఉంటున్నాయి?
1: బర్త్ అండ్ డెత్ వై ఆర్ ద మ్యాన్?
0: దేహానికి.
1: ఓన్లీ టు ద బాడీ.
0: నీకు చావు లేదు, పుట్టుక లేదు.
1: యూ నేవర్ హ్యావ్ బర్త్.
0: నీవు పుట్టిన వాడు కాదు, చచ్చేవాడు కాదు.
1: యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఆర్ గోయింగ్ టు డై.
0: ఏది చస్తుంది?
1: ఇస్ ఓన్ ద బాడీ.
0: పుట్టినటువంటిది గిట్టుతుంది.
1: దట్ విచ్ ఇస్ బోర్న్ డై.
0: కనుకనే ఇది దేహమునకు సంబంధించినటువంటివి గాని చావు పుట్టుకలు ఆత్మకు సంబంధించినవి కాదు.
1: Therefore, birth and death are associated to the body and not to the spirit.
0: కనుక ఆత్మ శాశ్వతము.
1: The ఆత్మ is
0: అదియే సత్యము, అదియే నిత్యము,
1: అదియే
0: అమృతత్వము,
1: that is immortal.
0: ఇలాంటి దీంతో మనం ప్రవేశించాలి.
1: We should have that knowledge.
0: అప్పుడే మనకు నిజమైన ఆనందము.
1: Then only we will attain bliss.
0: నిత్యము మీరు ప్రార్థన చేస్తున్నారు.
1: You pray every day.

0: ఎవ్రీడే
1: మూడింటి నీ ప్రార్థన చేస్తున్నాం కానీ మూడింటినటువంటిదే గిట్టుతుంది.
0: That which is born die.
1: కనుకనే ఇది దేహమునకు సంబంధించినటువంటివి గాని చావు పుట్టుకలు ఆత్మకు సంబంధించినవి కాదు.
0: Therefore, birth and death are associated to the body and not to the spirit.

0: ఎవ్రీడే
1: మూడింటిని ప్రార్థన చేస్తున్నాం కానీ మూడింటిని మనం తెలుసుకోవటం లేదు.
0: ఎవ్రీడే యూ ప్రే, ఓ గాడ్ లీడ్ అస్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్, ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
1: కనుకనే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి.
0: సో వీ షుడ్ నో వాట్
1: వదలవలసినటువంటిది వదలాలి.
0: వీ షుడ్ గివ్ అప్ వాట్ వీ షుడ్,
1: స్థానం చేరాలి.
0: అండ్ వీ షుడ్
1: అప్పుడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ లెట్ హిమ్ బ్లెస్.
1: అంతవరకు మనకి ఈ ఆనందం అనేటువంటి వచ్చినా పోయినా ఇవంత ప్రాకృతమైన ఆనందములే కానీ శాశ్వత ఆనందములు కాదు.
0: టిల్ దెన్ యూ విల్ బి గెటింగ్ ఓన్లీ టెంపరీ వరల్డ్లీ హ్యాపీనెస్ బట్ నాట్ ద పర్మనెంట్.
1: అట్టి శాశ్వతమైన ఆనందమని అమృతత్వము అన్నారు.
0: దట్ ఎటర్నల్ బ్లెస్ ఈజ్ ఇమ్మోర్టాలిటీ.
1: అది ఏ నిత్యము,
0: దట్ ఈస్ ఎటర్నల్.
1: దీనిని వేదములంతా కూడా నువ్వు వర్ణిస్తూ వచ్చాయి.
0: వేద ఎక్స్టౌల్డ్ ఇట్.
1: దీనికి ఏమాత్రము గుణములు లేవు.
0: ఇట్ హస్ నో అట్రిబ్యూట్.
1: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం ఆనందం.
0: దేర్ఫోర్ దట్ బ్లెస్ ఇస్ బియాండ్ ఆల్ ది అట్రిబ్యూట్స్, బియాండ్ ద ఫార్మ్, ఇట్ ఇస్ ఆల్వేస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: కనుక మనం శాశ్వతానందాన్ని చేరాలనుకుంటే దైవత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసించాలి.
0: Therefore, in order to attain that permanent blissful state, we should have faith in God.
1: కనుక ఈ విశ్వాసాన్ని మనము దృఢమైనటువంటి విశ్వాసంగా మనం పెంచుకోవాలి.
0: Therefore, we should have strong faith.
1: కృష్ణుడు జన్మించాడు.
0: Krishna is born.
1: ఎక్కడ జన్మించాడు?
0: Where?
1: ఇదరికి ఆస్తిపాస్తులు ఏమున్నాయి?
0: What are his properties?
1: ఏమీ లేదు.
0: Nothing.
1: జైల్లో పుట్టాడు.
0: Is born in a jail.
1: నందుని ఇంట్లో పెరిగాడు.
0: Yes, grown in Nanda.
1: మధురై పోయి చేరాడు.
0: And reached Madhura.
1: ఇదరికి ఎక్కడ ఉంది ఏ ప్రాపర్టీ?
0: What is his property?
1: ఏ ప్రాపర్టీ లేదు.
0: He has no property
1: whatsoever. భూమి అయినా లేదు.
0: నాట్ ఈవెన్
1: పైసా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు.
0: నో బ్యాంక్ బ్యాలెన్స్.
1: కాబట్టి అతను జగత్కంత గొప్పవాడైపోయాడు.
0: బట్ హి హస్ బికమ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: ఈ ప్రాప్తమైనటువంటి ఐశ్వర్యం తన ఐశ్వర్యం కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ ప్రాపర్టీ.
1: ఈ ప్రాప్తమైనటువంటి ధనం తన ధనం కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ మనీ.
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘములే.
0: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
1: శాశ్వతమైనటువంటి ధనం ఆనందమే.
0: That which is
1: నిరంతరము కృష్ణుడు ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: కృష్ణ వాస్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్
1: బ్లిస్. రాములకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది.
0: యూ కెన్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ ఈజీలీ.
1: కృష్ణుడికి మొట్టమొదటి నవ్వు, తర్వాత పని.
0: కృష్ణ ఫస్ట్ స్మైల్స్ అండ్ దెన్ యాక్ట్స్.
1: రాములకు మొట్టమొదటి పని, తర్వాత నవ్వు.
0: రామ యాక్ట్స్ ఫస్ట్ దెన్ స్మైల్స్ లేటర్.
1: స్త్రీలను ఏడ్పించినటువంటి వాడు కృష్ణుడు.
0: ఇట్ ఇస్ కృష్ణ హూ మేడ్ విమెన్.
1: స్త్రీల కోసం ఏడ్చినటువంటి వాడు రాముడు.
0: అండ్ ఇట్స్ రామ హూ క్రైడ్ ఫర్ విమెన్.
1: కాలు తొక్కించుకుని కయ్యానికి పోయినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామ హూ వాజ్ హర్ట్ అండ్ రేజ్డ్ వార్.
1: కాలు తొక్కి కయ్యాన్ని తీసుకున్నటువంటి వాడు కృష్ణుడు.
0: అండ్ ఇట్ వాజ్ కృష్ణ హూ ఫౌండ్ ఎ ప్లీ టు ఫైట్ ఫియర్.
1: అందరితోనూ యుద్ధానికి సిద్ధమైపోయి అందరినీ ఓడిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడీ.
1: కనుకనే త్రేతాయుగమునకు ద్వాపరయుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఇలాంటివిగా ఉంటుంటాయి.
0: దట్ ఇస్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ త్రేతా ఏజ్.
1: కృష్ణ తత్వం అనేటువంటిది చాలా ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటి తత్వం.
0: ద నేచర్ ఆఫ్ కృష్ణ ఇస్ వన్ ఆఫ్ బ్లెస్.
1: రామతత్వం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక బాధ్యతా తత్వం.
0: రామ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ.
1: సత్య ధర్మములను పరాక్రమమును కూడాను ఈ జగత్తునకు చాటే నిమిత్తమై వచ్చినటువంటిది రామాయణం.
0: రామాయణ ఇస్ మెంట్ టు ప్రోపగేట్.
1: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
0: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
1: కృష్ణ తత్వం వట్టాది కాదు.
0: కృష్ణ ఇస్ నాట్
1: జగత్తునకు బోధించే నిమిత్తమే వచ్చినటువంటిది.
0: కృష్ణ హాస్ ఇన్కార్నేటెడ్ టు టీచ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: తాను దేనిని ఆశించలేదు.
0: హీ డిడ్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: దేనిని అంటగట్టుకోలేదు.
0: అండ్ హీ డిడ్ హావ్ ఎనీ అటాచ్మెంట్.
1: సర్వము ప్రజలకే అందిస్తూ వచ్చాడు.
0: ఎవ్రీథింగ్ హీ గేవ్ ఇట్.
1: కంసుని చంపాడు మేనమామ.
0: హీ కిల్డ్ కంస హిస్ అంకుల్.
1: కంస తండ్రికి రాజ్యాన్ని కట్టేశాడు ఉగ్రసేనునకు.
0: అండ్ దెన్ ఉగ్రసేన వాస్ కరోనేటెడ్.
1: తాను తీసుకోలేదు.
0: హీ డిడ్ ఎక్స్పెక్ట్.
1: పాండవుల పక్షం పోయాడు. కౌరవులను ఓడించాడు. పాండవులకు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టాడు. తాను కట్టలేదు.
0: హీ డిఫీటెడ్ కౌరవస్. పాండవస్ వర్ కరోనేటెడ్ బట్ హీ డిడ్ టేక్ చార్జ్.
1: తాను కిరీటం లేని రాజు.
0: ఈజ్
1: రాజనికి రాజ మహారాజ రాజా.
0: ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్.
1: ఏ రాజ్యము లేదు అతనికి.
0: హెస్ నో కింగ్డమ్.
1: సర్వల హృదయము అతని రాజ్యాలే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ హిస్ కింగ్డమ్.
1: సత్యాన్ని ప్రబోధించినటువంటిది కృష్ణ తత్వము.
0: ఈజ్ ఓన్లీ కృష్ణ హూ టాట్ దిస్ ప్రిన్సిపల్.
1: కనుక నిజముగా మనం విచారణ చేసిన ఒక్కొక్క అవతారము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇన్కార్నేషన్ హాస్ గాట్ ఎ మెసేజ్ అండ్ ఎ మిషన్ టు ప్రొపగేట్ అండ్ షేర్.
1: గోపికలు వచ్చి యశోద దగ్గర అనేక విధములుగా కూడాను ఒక విధమైనటువంటి యొక్క కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
0: ఆల్ గోపికస్ కేమ్ టు కృష్ణ అండ్ మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్.
1: కృష్ణుడు తమాషగా చెప్పని, లేక ఇంకే విధంగా చెప్పని, అంత సత్యమే.
0: వాట్ ఎవర్ కృష్ణ మైట్ సే ఆఫ్ ఫన్,
1: నవ్వులకైనా అసత్యం ఆడినటువంటి వాడు కాదు.
0: బట్ హీ నెవర్ అటర్డ్
1: కానీ అర్థం చేసుకోవడానికి సరి అయినటువంటి యొక్క స్థితి లేనటువంటి వారు కృష్ణుడు చెప్పింది అబద్ధం అనుకుంటున్నారు.
0: బట్ దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్
1: అన్ని యుగములు ఎందుకు ఇదే ఒక విధమైనటువంటి యొక్క రోగం ప్రారంభమవుతుంది.

0: వచ్చింది. దిస్ ఈస్ ద డిసీజ్ విచ్ కమ్స్ ఇన్ ఎవ్రీ ఏజ్.
1: గోపికలు వచ్చారు.
0: గోపికస్ కేమ్.
1: అర్ధరాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు. తల్లి అడుగావే, తల్లి అడుగావే.
0: ఇన్ ద మిడ్ నైట్ హీ క్లైమ్డ్ ది స్టేర్ కేసెస్ ఆఫ్ అవర్ మ్యాన్షన్స్ అండ్ టైడ్ అప్ ది ప్లాట్స్ ఆఫ్ ది లేడీస్ హూ ఆర్ ఫాస్ట్ అస్లీప్. ఆస్క్ హర్, ఫైండ్ అవుట్ ఫ్రమ్ హిమ్.
1: గో యశోద అడిగింది, అర్ధరాత్రి వేళలో నీకితర ఇండ్లకు ఏమి పైరా?
0: యశోద asked, what job you have to visit other houses in the midnight?
1: ఇల్ల జడలను కట్టి పరిగెత్తొచ్చినావట కృష్ణ, విడువుమురాని విడువుమురా.
0: It seems you had been there in the midnight and did all the mischief and you returned. You just give up the job.
1: చెప్తున్నాడట. ఏమని?
0: కృష్ణ started telling, smiling.
1: అమ్మ నేను నీదు ప్రక్కలో కదల మెదలక పండి ఉంటినే, అర్ధరాత్రి వేళలో నేనెప్పుడు వెళ్ళిటూ వస్తున్నమ్మా, తెలుపావే తల్లి తెలుపావే. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఇస్ హియర్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మల మక్కువైన ఇలాంటి మహత్తరమైనటువంటి ఒక తత్వములు కృష్ణుడు నిరూపించినటువంటివి.
0: కృష్ణ హాస్ డెమోన్స్ట్రేటెడ్, ప్రూవ్డ్ ది హిడెన్ ఇన్నర్ సీక్రెట్స్ దట్ ఈస్ హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్.
1: మరొక గుంపు వచ్చింది గోపికలంతా కూడా చేరి.
0: అనదర్ గ్రూప్ ఆఫ్ గోపికస్.
1: కొల్లభామానంతా కూడి చల్లలమ్మను బోవు చుండగా చల్లబానకు సుంకమిమ్మని చిల్లులు పడగొట్టినాడు. అడుగావే తల్లి అడుగావే.
0: When all gopikas were just selling the milk, they are carrying the pots over their heads. It was Krishna who wanted to pay them the tax and he had pelted stones.
1: దేవరాకు పెట్టవరనని దేవునికి తెస్తూ ఉంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా మీద వైచిరి. తల్లి తెలియదే, తల్లి తెలియదే. దేవుడే కొట్టినాడు కానీ నేను కొట్టలేదు అనగా ఏమి, తాను దేవుడు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ కృష్ణ హూ సెడ్ ఇట్ వాస్ గాడ్ హూ హాడ్ హిట్, హూ హాడ్ పెల్టెడ్ ది స్టోన్స్ అట్ ద పాట్స్, ఇండికేటింగ్ దట్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ విధంగా భగవంతుని యొక్క తత్వమును తన తత్వంగానే నిరూపింపజేసుకుని తల్లికి అర్థమయ్యే రీతిగా చెప్తూ వచ్చాడు.
0: లైక్ దట్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఏ వెరీ క్లియర్ వే సో యాస్ టు బి అండర్స్టూడ్ బై హిస్ మదర్.
1: అనేక పర్యాములు గొల్ల ఇండకంతా చేరి పాలు పెరుగులు భుజించి తప్పించుకుని వచ్చేటువంటి వాడు.
0: మెనీ టైమ్స్ హీ విజిటెడ్ ద నైబర్హుడ్.
1: ఈ పాలు పెరుగుల యొక్క స్వరూపం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ద మిల్క్? అండ్
1: పరిశుద్ధమైనటువంటి యొక్క తెలుపు.
0: ద ప్యూర్ వైట్
1: అనగా ఏమి? సాత్వికాన్ని అతను ఆశిస్తున్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఎక్స్పెక్ట్స్ ద పయస్ నేచర్.
1: పెట్టినది తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: మన ఇంటిలోనే పెట్టినది తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: కొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా నోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విజిట్ ద నైబర్హుడ్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఆల్ ది బటర్ ఓవర్ దేర్.
1: నోరంత వెన్న వాసన.
0: We find the smell of the butter all
1: over.
0: The whole mischief goes
1: on. There is the
0: fighting everywhere. You are after all a tiny thought.
1: Intai. చిన్న రూపం కూడా లేదు నీకు, ఊరంతా ఒకే అల్లరి చేసి పెట్టున్నారు.
0: You are so small, so young, tiny thought, but
1: మన ఇంటి వెన్న నీకు రుచించదా?
0: Don't you like our own butter?
1: మన ఇంటి వెన్ననేనా నీకు రుచిస్తుంది?
0: You like the butter of the neighbors.
1: అని తల్లి దండిస్తే అప్పుడు చెప్తున్నాడు.
0: Then he started replying.
1: అనగా గోపికల హృదయము పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద హార్ట్ ఆఫ్
1: పరిశుద్ధమైనటువంటిది, స్వార్థమునేటువంటిది,
0: ఇట్ ఇస్ సెల్ఫ్లెస్,
1: నిస్వార్థమైనటువంటిది,
0: ఇట్ ఇస్ సెల్ఫ్లెస్.
1: నీకు వాత్సల్యమైనటువంటి స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి.
0: వేర్ హస్ యు గాట్ ది సెల్ఫ్లెస్?
1: నాకు అక్కర్లేదు.
0: Therefore, I don't want your body.
1: స్వార్థము సప్రయోజనము లేనటువంటి యొక్క గోపికల యొక్క హృదయం అనేటువంటి వెన్ననే నేను అపహరిస్తున్నాను.
0: The heart of gopikas has no trace of selfishness and self-interest. Therefore, I want
1: their body. ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో,
0: ది హార్ట్స్ ఆఫ్ దోస్ దట్ ఆర్ ప్యూర్,
1: ఎవరిది స్వార్థరహితంగా ఉంటుందో,
0: దోస్ విచ్ ఆర్ సెల్ఫ్లెస్,
1: అట్టి హృదయాన్ని నేను అపహరిస్తాను.
0: ఐ జస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ హార్ట్.

0: గోపిక యొక్క చిత్తం అనేటువంటి యొక్క వెన్నను అపహరిస్తూ వచ్చాడు.
1: ఇస్ కృష్ణ స్టీల్స్ ది హార్ట్ ఆఫ్ ది గోపిక.
0: లోకులంతా కూడా నువ్వు ఏదో ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు, కానీ కృష్ణుడు అపహరించినటువంటిది చిత్తమును.
1: వాట్ గాడ్ హెస్ స్టోలెన్ హియర్ కృష్ణ ఈస్ హార్ట్.
0: అప్పుడే చెప్పాడు చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి.
1: దెన్ ఓన్లీ హీ సెడ్ వాట్ ఫార్ దిస్ వర్షిప్ వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా?
1: వై ఆల్ దిస్ ట్రెడిషన్ రిచువల్ వెన్ దేర్స్ నో ప్యూరిటీ?
0: శుద్ధి లేని పాత్ర ఎలా?
1: అండ్ వెన్ దేర్స్ నో క్లీన్లీనెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్, వై దిస్?
0: పాత్ర శుద్ధి అనగా దేహ శుద్ధి లేకుండా ఉన్నటువంటి ఈ పాత్రలో వంట వండి ప్రయోజనం ఏమిటి?
1: వెన్ దిస్ బాడీ విచ్ ఇస్ ద వెసల్ విచ్ ఇస్ నాట్ క్లీన్,
0: వై డు యు కుక్? శివ పూజ ఏలరా?
1: వెన్ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఆఫ్ హార్ట్, వై దెన్ ద వర్షిప్?
0: చిత్త శుద్ధితో ఒక్క తూరి రామా అని పిలిస్తే చాలు.
1: విత్ ఆల్ ద ప్యూరిటీ ఇఫ్ యు సే వన్
0: రామా అని పిలిస్తే ఏలరా అని పిలుస్తాడు బలిరాముడు.
1: అండ్ ఇఫ్ యు సే కమ్ ఆంగ్ గాడ్ ఆల్సో రిప్లైస్.
0: కనుకనే దుఃఖింపజేసేటువంటి ఆనందింపజేసేటువంటిది దైవం ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ గాడ్ హూ కన్ఫర్మ్.
0: యముడు తానే, రాముడు తానే.
1: అండ్ ఈజ్ యమ గాడ్ ఆఫ్ డెత్ అండ్ రామా గాడ్ హిమ్సెల్ఫ్.
0: అందుకోసమనే చెప్పాడు పురందర్ దాస్. చెప్పాడు
1: పురందర్ దాస్
0: అయ్యో రాముడు దేవుడు వేరు లేడు, యముడు వేరు లేడు, యముడు దేవుడు రెండు ఒక్కటేను అన్నాడు.
1: దేర్ఫోర్ యమ ద గాడ్ ఆఫ్ డెత్, రామా గాడ్, దే ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కృష్ణుడు దేవుడని నమ్మినటువంటి వానికి ఉగ్రసేనులకు దేవుడిగా కనిపించాడు.
1: కృష్ణ అపియర్డ్ యాస్ గాడ్ హింసెల్ఫ్ టు ఉగ్రసేన.
0: దేవుడు కాదు వీడు, నా యొక్క శత్రువు అని భావించినటువంటి కంసునికి యముడిగా రూపొందాడు.
1: వెరస్ కంస కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హిస్ ఎనిమీ. హి హాడ్ నో
0: సేమ్ వ్యక్తి,
1: ద సేమ్ పర్సన్.
0: దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని హరినామమే చింతించకూడదని ద్వేషించినటువంటి యొక్క హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు.
1: హిరణ్యకశిపు హాడ్ గాట్ ది hatred towards the divinity, God appeared as the God of death.
0: Narayana bhaja narayan, narayana bhaja narayan, narayan narayan narayan narayan chintinchinatvanti yokka ee prahladuniki adaniki oka devuduga kanipinchadu.
1: Whereas prahlada who chanted the glory of the Lord narayana repeatedly, he could see God himself.
0: ramana paina dveshamunu pooni ramanato yuddhamunaku siddhamainatvanti yokka రావణునకు యముడుగా మారిపోయాడు రాముడే.
1: రావణ హూ వాస్ వెరీ హూ వాస్ ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ రామ, హీ కుడ్ ఫైట్ ఓన్లీ యమ దేర్.

0: అని ప్రార్థించినటువంటి విభీషణుకు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ హూ ప్రేడ్ టు గాడ్ విత్ టోటల్ స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: కాబట్టి యముడు దేవుడు రెండు కాదు, ఒక్కడే.
1: హీ కుడ్ సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యమ అండ్ రామ
0: వారి వారి భావంలో వారికి యముడిగాను దేవుడిగాను కనిపిస్తూ వచ్చాడు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఓన్ ఫీలింగ్ దట్ విల్ మేక్ యూ ఫీల్.
0: కనుక సర్వులకు కూడా దేవుడిగా కనిపిస్తూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ ఎవ్రీవన్ కుడ్ సీ గాడ్ ఇన్ కృష్ణ.
0: ఒకనాడు పాపం గోపికలందరూ చాలా అలసిపోయారు.
1: వన్ డే గోపికస్ వర్ వెరీ మచ్
0: టైర్డ్. ఈ విధమైనటువంటి పని చేస్తుంటే తరుముతూ పోయేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ కృష్ణాస్ మిస్చీఫ్ దే జస్ట్ వాలంటీర్డ్.
0: జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు.
1: హి వాస్ టీచింగ్ దెమ్ ది
0: అయ్యో పాపం
1: విజ్డమ్.
0: వారు చిత్తశుద్ధి గలవారు.
1: దే హావ్ గాట్ ఆల్ ది ప్యూర్
0: స్వార్థరహితులైనటువంటి వారు.
1: దే ఆర్ సెల్ఫ్లెస్.
0: అమాయకులైనటువంటి గోపికలు.
1: దే ఆర్ ఇన్నోసెంట్.
0: వారిని నేను తప్పించుకుని పోతున్నాను.
1: ఐఎమ్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ దెమ్.
0: ఇతూరి వారికి తప్పక నేను చిక్కిపోవాలి.
1: దిస్ టైమ్ ఐ షుడ్ బి ట్రాప్డ్.
0: వారి చేతిలో నేను బంధింపబడాలి.
1: ఐ షుడ్ అలౌ మై సెల్ఫ్
0: భక్త పరాధీనుడను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ సబ్మిట్ టు మై డివోటీస్.
0: అలాంటి భక్తులకు నేను కష్టపెట్టడం మంచిది కాదు అని సంకల్పించుకున్నాడు.
1: హి థాట్ దట్ హి షుడ్ నాట్ మేక్ హిస్ డివోటీస్ సఫర్.
0: శిష్యుడు వచ్చే సమయాన్ని అందరూ చక్కగా గుర్తించారు.
1: They all could know the approach of Krishna coming over there.
0: Compound anta kuda nilichipoyaru chakkaga soldiers maadri gopikalu.
1: All gopikas were waiting all around like soldiers.
0: Ekka kani pettaleni.
1: They wanted to find out where he would go.
0: Krishnudu appudu em chesadu? Utti pai unnatundi paalanta kinda bosadu.
1: And then it was Krishna who was just pouring down the whole of the milk on the ground.
0: Aa yokka paalu lopala rendu paadamlu chakkaga baaga mettaga taduputu vachadu.
1: And then he made both of his feet wet by this milk over there.
0: ఈ దృశ్యాన్ని చూచారు.
1: ది సీన్ వాజ్ నోట్.
0: అందరూ అతన్ని తరుముకుంటూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ హంటింగ్ రన్నింగ్ ఆఫ్.
0: తరుముకుంటూ వచ్చేటప్పటికి ఎక్కడ పరిగెత్తాడో పోయి ఎవరికి తెలియదు.
1: వేర్ హీ ర్యాన్ నోబడీ కుడ్ నో.
0: కడపటికి ఆ పాదముల యొక్క ప్రింట్ ను ఆధారం చేసుకుని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ పోయారు.
1: అల్టిమేట్లీ బేసింగ్ ఆన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ కృష్ణ దే కుడ్ నో వేర్ హీ ఇస్.
0: అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది.
1: గోపికాస్,
0: మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడు నేను మీకు చిక్కుతాను.
1: He said, surrender to my feet, then you will know me.
0: Not surrender.
1: Follow my footprints.
0: Follow my feet.
1: Follow my footprints.
0: నా పాదముల యొక్క దీనిని ఆశ్రయించండి.
1: యు ఫాలో మై ఫుట్ ప్రింట్స్.
0: అనుసరించండి.
1: యు ఫాలో.
0: నేను చిక్కుతున్నాను అనేటువంటి యొక్క బోధన చేసే నిమిత్తమై పాలలో తన పాదములంతా తడిపి చక్కగా ప్రింట్ అంతా చేసుకుంటూ వెళ్లిపోయాడు.
1: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ అండ్ గివ్ దిస్ టీచింగ్ హి మేడ్ హిస్ ఫీట్ వెట్ విత్ మిల్క్.

0: భగవత్ యొక్క తత్వము ఏదో ఆశాస్పదంగా ఉన్న వారికి ఆశాస్పదమే. ముండే ముండే మతిర్ భిన్న, తలలు వేరువేరైనటువంటి వారికి తలంపులు వేరువేరుగానే ఉంటాయి.
1: As heads are different, as tastes differ, we have different thoughts
0: naturally. భాగవతం అంటే ఏంటి? భగవంతుని యొక్క కథనే భాగవతం.
1: భాగవత మీన్స్ ద స్టోరీ ఆఫ్ గాడ్.
0: అటువంటి భగవంతుని యొక్క కథను మనం చక్కగా తెలుసుకోవడానికి తగినటువంటి ఆధారము ఈ యొక్క కృష్ణుని యొక్క లీలలే.
1: Therefore, Krishna's miracles are the basis that would teach us the divinity.
0: చెట్టు ఎక్కాడు,
1: he climbed up the tree.
0: కానీ ఎంత పిలిచినా పలకడు కృష్ణుడు.
1: బట్ కృష్ణ డిడ్ నాట్ రెస్పాండ్ టు ఎనీ కాల్.
0: వారు నదిలో నుంచి బయటికి రాలేరు.
1: అండ్ దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ది రివర్.
0: కట్టకడప్పటికి ప్రార్థించినారు.
1: దే ప్రేయర్
0: అనగా ఏమిటి అక్కడ అంతరార్థము?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ దేర్?
0: అభిమానం అనేటువంటిదే ఒక వస్త్రము.
1: This attachment is the cloth at all.
0: ఈ అభిమానం అనేటువంటి వస్త్రాన్ని మీరు విసర్జించండి.
1: గివ్ అప్ ద రోబ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఆత్మ అనేటువంటి నేను నిన్ను ప్రవేశిస్తాను.
1: అండ్ దెన్ ఓన్లీ ది ఆత్మ అండ్ ద స్పిరిట్ విల్ గెట్ ఇన్ టు యూ
0: అనేటువంటి అనేక విధమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు తలుపుకుంటూ వచ్చినటువంటిది భాగవతం.
1: ఇట్స్ భాగవత దట్ టీచెస్ అస్ ద స్పిరిట్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కృష్ణ కథలన్నీ కూడాను ఎంతో ఆదర్శవంతమైనటువంటివి కానీ హాస్యాస్పదమైనటువంటివి కానీ ఇంకే విధమైన అసభ్యమైనటువంటివి కానీ కాదు.
1: ఆల్ ద స్టోరీస్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ ఆర్ ఐడియల్. దే ఆర్ నాట్ ఫనీ, దే ఆర్ నాట్ ఫుల్ ఆఫ్ హ్యూమర్ ఆర్ ఫన్ ఆర్ ఫ్రాలిక్ వాట్స్ ఎవర్.
0: కానీ అదే విధంగానే రాధకుడును ఎంతనో బాధలు కలిగించి కట్టయినప్పటికీ ఆమెను ఒక విధమైనటువంటి యొక్క సముద్ర మదనం చేసినట్టుగా ఆమె హృదయాన్ని జ్ఞానమనేటువంటి మదనం చేసి చేసి చేసి చేసి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క భక్తి అనేటువంటి మణిని ఆమెకు అందించాడు.
1: లైక్ వైజ్ హి ఆల్సో టెస్టెడ్ ద చర్న్ ద హార్ట్ ఆఫ్ రాధ, అల్టిమేట్లీ గేవ్ హర్ ద ప్రెషస్ డైమండ్ ఆఫ్ డివోషన్.
0: బంధువులను కానీ ఏ అక్క చెల్లెండ్రు కానీ అన్నతమ్ములు కానీ ఎవరిని ఆధారం చేసుకోలేదు.
1: She didn't rely or depend on any brothers or sisters or any family members.
0: చెప్పింది ఆమె.
1: She said.

0: She prayed, "Oh Krishna, I cannot live. I cannot bear this separation. I don't want to live. At least appear in my dream."
1: కట్టకడపటికి రాధా దేహాన్ని వదిలే ముందుగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: At the time when she was about to leave her body, Krishna
1: manifested. భగవంతుడు అర్పితం చేస్తాడు.
0: God will give anything that the devotee
1: wants. తనను తానే అర్పితం చేసుకుంటాడు.
0: He will give himself.
1: ప్రాణాన్ని కూడా భగవంతుడు భక్తులకు అందిస్తాడు.
0: He will give his life also.
1: ఇంతటి త్యాగవంతమైనటువంటి యొక్క వ్యక్తులు కాని బంధువులు కాని మిత్రులు కాని ఈ జగత్తులో ఎక్కడా కనిపించరు.
0: And in fact there are none here in this world who deserve that God.
1: మూర్చపడిపోతుండాలి అనగా దేహంలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోయింది.
0: As she lost her all her energy, she fainted.
1: కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: Krishna manifested.
1: ఏం కావాలి నీ ఎంత సమయం లోపల ఇప్పుడు?
0: He said, "What do you want as the end approaches?"
1: నాకేమీ వద్దు కృష్ణ.
0: Radha said, "I don't want any."
1: ఒక్క తూరి నీ వేణుగానాన్ని వినిపించు.
0: Let me listen to the melodious music of your flute.

0: ఓ కృష్ణ సింగ్ ఫర్ మీ విత్ ఆల్ ద నెక్టర్ అండ్
1: వర్డ్స్
0: టాక్ టు మీ
1: వేదసారమంత దీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ వేదా
1: ఎన్ని వేదములు నాలుగు వేదములు
0: ఫోర్ వేదాస్
1: ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము
0: ఫోర్ వేదాస్
1: వేద సారమంత దీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్
1: ఆఫ్ ఉపనిషత్తులే గోవులు
0: ఉపనిషత్స్ ఆర్ ది కౌస్
1: ఆ నాలుగు బిందువుల నుంచి పాలంతా పితుకుతూ ఉంటాము
0: అండ్ మిల్క్
1: ఆ నాలుగు యొక్క భాగములే వేదములు
0: అండ్ దీస్ ఆర్ ఫోర్
1: వేద సారమంత దీసి
0: డ్రాయింగ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: నా దేహమే నీ యొక్క వేణువు
0: My body is your flute.
1: నా దేహం అనేటువంటి వేణువుకు నవరంధ్రములు ఉంటున్నాయి.
0: This body which is a flute has nine openings.
1: కాబట్టి ఆ వేదసారం అనేటువంటిదంతా కూడాను ఈ వేణువు నందు అటు ఇటు తిరిగిపోయి.
0: Therefore the essence of Veda just move in this
1: వేదసారమంత దీసి నాద బ్రహ్మ ముగను మార్చి
0: All the essence of Veda is drawn and transformed into the divine sound.

0: And the essence of Veda is blown into the flute and it's just transformed into the divine music.
1: ఆ వేణుని తీశాడు, ఇంత వినిపించాడు, ఆ వేణుని అక్కడే పారవేశాడు.
0: కృష్ణ పిక్డ్ అప్ ది
1: ఫ్లూట్. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ వేణువును తాను ముట్టలేదు.
0: Since then, right on this day, he did not touch that flute.
1: ఆ రాధ యొక్క ఆనంద నిమిత్తమై ఆ వేణువును అర్పితం చేశాడు.
0: In fact, yes, sacrifice was given of the flute.
1: ఒక్క తూరి నీ పాటను వినిపించు అని.
0: She prayed, just once, let me hear you.
1: ఒకానొక సమయంలో రుక్మిణి
0: at one time
1: రాధాను తన ఇంటికి పిలిపించింది.
0: రుక్మిణి ఇన్వైటెడ్ రాధా టు హర్ రెసిడెన్స్.
1: సత్యభామ పిలిపించేటువంటి స్వభావం కాదు చుప్పనాతి.
0: సత్యభామ స్టాండ్స్ ఫర్ ఆల్ జెలసీ. షీ నెవర్ ఇన్వైట్స్ ఎనీబడి.
1: ఒకనాడు తన ఇంటికి పిలిపించింది.
0: రుక్మిణి ఇన్వైటెడ్ హర్.
1: ఆ రుక్మిణి ఎప్పుడు ఏమి అని ఎక్కడ అని ఒక్కటి అడగలేదు.
0: షీ డిడ్ పుట్ ఎనీ క్వశ్చన్ వేర్.
1: తక్షణమే వచ్చేసేసింది పాపం.
0: రాధా కేమ్ ఇమ్మీడియట్లీ.
1: ఈనాటి మాదిరి ఆనాడు ఇడ్లీలో దోశలో ఇంకేమి కేక్స్ గీక్స్ బిస్కెట్స్ ఇసు ఇట్లాంటివంతా ఒకటి లేవు.
0: ఇన్ దోస్ డేస్ దేర్
1: పాలు పెరుగు పాలు పెరుగు ఇంతే.
0: ఓన్లీ ది మిల్క్ అండ్ కర్డ్ నథింగ్ వాట్స్ ఎవర్ లైక్ దోశ ఇడ్లీ.
1: రాధా ఇంటికి వచ్చిందని ఆనందంతో ఆ నిప్పులపైన పొంగుతున్నటువంటి పాలను ఒక దీంట్లో పాత్రలో పోసి రాధాకు అందించింది.
0: రుక్మిణి వాజ్ మైటీ హ్యాపీ బికాజ్
1: రాధా యొక్క స్వభావం ప్రతి ఒక్కటి కూడాను
0: ఆఫర్డ్ హర్ హాట్ మిల్క్
1: అర్పితం చేయటము తాను భుజించటము.
0: రాధాస్ నేచర్ ఈస్ టు ఆఫర్ టు గాడ్ అండ్ లేటర్ టేక్
1: అర్పణం.
0: హి ఆఫర్స్ టు కృష్ణ.
1: కృష్ణాగ్నో బ్రహ్మనాహృతం. అంతా బ్రహ్మార్పణంగా చేస్తూ వచ్చింది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫర్ టు బ్రహ్మ.
1: చేసేటప్పటికీ ఆ ఉడుకుడుకు పాలు త్రాగుతూ వచ్చింది.
0: After offering to God, she started drinking hot milk.
1: ఆ పాలలో ఉన్నటువంటి కృష్ణుడికి కాళ్ళన్నీ కాలిపోయినాయి.
0: కృష్ణ హూ ఇస్ దేర్ ఇన్ ద మిల్క్ గాట్ బోత్ ఆఫ్ హిస్ ఫీట్ వెరీ హాట్ అండ్ బర్న్.
1: కాలము కృష్ణుడు పవళించాడు.
0: కృష్ణ స్లెప్ట్.
1: రుక్మిణి పాదసేవ చేస్తున్నప్పుడు బొబ్బలు కనిపించాయి.
0: రుక్మిణి వాస్ జస్ట్ ప్రెసింగ్ హిస్ ఫీట్.
1: యు కుడ్
0: ఫైండ్ ద బ్లిస్టర్స్ ఓవర్ దేర్.
1: ఎక్కడ ఈ యొక్క వింతైనటువంటి యొక్క స్వరూపాలు?
0: వాట్ ఈస్ దిస్? వాట్
1: ఏమి జరిగింది?
0: వాట్ హ్యాపెన్?
1: ఎవరు ఈ విధంగా నిన్ను హింసించారు?
0: హూ హావ్ హర్ట్ యు
1: అని చెప్పేటప్పటికే
0: అండ్ షీ ఆస్క్డ్
1: ఇది నీ పనేను అన్నాడు.
0: కృష్ణ సెడ్ ఇట్స్ ఓన్లీ యువర్ యాక్ట్.
1: వచ్చిన రాధకు ఈ పాలు చల్లగున్నాయా త్రాగడానికి సరైనటువంటివా కాదా అని విచారణ లేకుండా విజ్ఞానహీనురాలైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా ఉడుకుడుకు పాలు ఆ రాధకు అందించావు. ఆ రాధ నాకు అర్పితం చేసింది. దాంతో నా కాళ్ళంతా కాలిపోయినాయి.
0: యు ఇన్వైటెడ్ రాధ. యూ డి నాట్ థింక్ వెదర్ దట్ ఫిట్ టు డ్రింక్ దెన్ ఆర్ నాట్.
1: కొంత
0: వెరీ వెరీ హాట్
1: భావిస్తారు కానీ కథలు కాదు. ఇది మానవుని వెతలు నిమ్మునంలో భావించే నిమిత్తము ఏర్పడినటువంటి దైవలీలలే.
0: ఇట్ ఈస్ నాట్ కథ ఆర్ ది స్టోరీ దట్ రిలీవ్స్ యూ ద వ్యధ ఆర్ సాడ్నెస్ ఇన్ లైఫ్.
1: కనుకనే కృష్ణ లీలలు అన్ని కూడాను మానవ వ్యతలు దూరం గావిస్తూ వచ్చేసి.
0: సో ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ విల్ రిలీవ్ యూ ఆఫ్ ఆల్ ద బర్డన్స్ ఇన్ లైఫ్.
1: ఈ విధంగా ప్రతి శక్తి యొక్క దీన్ని కూడా భక్తులకే అర్పితం చేస్తూ అర్పితం చేస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ది డివైన్ ఇస్ ఫర్ ద డివోటీ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భాగవత తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు స్పష్టంగా మనకు కనిపిస్తాయి.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ భాగవత క్లియర్లీ విత్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్ అండ్ థాట్ యు నో ద డివినిటీ.
1: మీరా
0: మీరా
1: ఆమె పతి మహారాణ.
0: మహారాణ ఈజ్ హర్ హస్బెండ్.
1: కానీ ఆమెకి ఏదో ఆమె విరోధి అయినటువంటి యొక్క అక్బర్ చక్రవర్తి వచ్చి కృష్ణుడికి హారం ఇచ్చినదని ఏదో ఆపోహల చేత ఆమెపైన ద్వేషం కలిగింది ఈ మహారాణకు.
0: దిస్ మహారాణ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ షీ ఆఫర్ ద గార్లెండ్ టు అక్బర్.
1: అప్పుడు తన సోదరుని తోపల లేక చెల్లెల తోపల పాల లోపల చాలా పాయిజన్ అనగా స్ట్రాంగ్ పాయిజన్ కల్పించేసి.
0: అండ్ వాట్ హీ డిడ్ ఇస్ రాణా మేడ్ హర్ హిస్ సిస్టర్ మిక్స్ పాయిజన్ ఇన్ ద మిల్క్.
1: అది త్రాగిన తక్షణమే దేహమంతా నీలంగా మారిపోయి రక్త శ్రవణమంతా కూడా నిలిచిపోతుంది.
0: ద మూమెంట్ మీరా డ్రాంక్ ఆల్ దట్ మిల్క్ ఫుల్ ఆఫ్ పాయిజన్ ద బాడీ కలర్ ట్రాన్స్ఫార్మ్ బ్లూ.
1: అర్పితం చేసింది కృష్ణార్పణమని తాగింది.
0: ఫస్ట్ షీ ఆఫర్ టు కృష్ణ.
1: ఆ విషమంతా కృష్ణుడు తీసుకున్నాడు.
0: ఆల్ ది పాయిజన్ ఇస్ టేకెన్ అప్ బై కృష్ణ.
1: మధురమైనటువంటి పాలు మీరాకు అందించాడు.
0: అండ్ ది స్వీట్ మిల్క్ ఈస్ గివెన్ టు మీరా.
1: చూశారా? అందువల్లనే ప్రతి మానవుడు కూడా నువ్వు భుజించే సమయంలో బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మనావృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. మనలో ఉండేటువంటి పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థ శుద్ధి కూడాను అన్నింటినీ కూడాను ఈ బ్రహ్మార్పణం చేత పరిశుద్ధమైపోతాయి.
0: వెన్ వన్స్ వీ ఆఫర్ అ ఫుడ్ టు అవర్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ బి ప్యూర్. దట్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్. ద మెటీరియల్ దట్ ఈస్ కుక్డ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: కనుకనే మనం ఏమి భుజించకపోయినప్పటికీ అది దైవార్పితమైన రీతిగా చేసుకున్నప్పుడు ఇది ప్రసాదంగా మారిపోతుంది, ఇది పదార్థంగా ఉండదు.
0: Therefore, before we dine, when once you offer to God, the padartha material becomes prasada.
1: కనుక ఆనాటి గోపికలందరూ కూడాను,
0: gopikas in those days,
1: తమ సర్వస్వాన్ని తాము వదిలిపెట్టి,
0: they have given up everything,
1: తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించుకుంటూ,
0: they discharge their duty,
1: కృష్ణ చింతనలోనే జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: They spend their life thinking of Krishna. వాళ్ళకి
1: ఎట్టి చదువులు లేదు, ఏ డిగ్రీలు పొందలేదు, ఏ యూనివర్సిటీకి పోలేదు.
0: They did not attend any university. They have not degree holders.
1: ఉపనిషత్తులు కూడా వారు పఠించలేదు.
0: They have not gone through ఉపనిషత్.
1: వారి ఒకే ఉపనిషత్తు.
0: They have only one ఉపనిషత్.
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
0: That's only the sacred name of God, Krishna.
1: ఒకే వేదము.
0: Only one Veda.
1: అదే గోపాల గోపాల గోపాల.
0: That's Veda of Gopala.
1: ఒకే శాస్త్రము.
0: Only one sacred text.
1: అదే నిజమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుని యొక్క పదములు.
0: That is the divine name of the Lord Krishna.
1: ఆ విధంగా చింతన చేస్తూ వచ్చినటువంటి వాళ్లే గోపికలు.
0: గోపికస్ ప్రే టు గాడ్ దట్ వే.
1: కనుక ఆ విధంగా వారు జన్మను సార్థకం గావించుకుని తిరిగి వారు అనేక విధమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించారు, ప్రాపంచిక రీతిగా కూడాను.
0: ఇన్ ది స్పిరిచువల్ పాత్ దే రిడీమ్ దేర్ లైఫ్స్. However, they enjoyed the life in general.
1: వారిలో ఐకమత్యం అనేది అంత గొప్పదిగా నిరూపిస్తూ వచ్చారు.
0: The unity is there.
1: భక్తులందరూ కూడా ఐకమత్యం కావాలి.
0: All devotees
1: జాతి మత కుల భేదములు ఏమాత్రం లేకుండా త్యజించాలి.
0: We should not have any kind of differences based on caste and unity.
1: పంచభూతములకు ఏ జాతి లేదు.
0: Five elements don't have any caste.
1: తెలుగునే గాలికి ఏ జాతి, గగనానికి ఏ జాతి, నీటికి ఏ జాతి, నిప్పుకి ఏ జాతి.
0: What is the caste of the air? What is the caste of the fire? What is the caste of the wind? What is the caste of the earth? What is the caste of the fire?
1: కనుక వారందరూ ఐకమత్యంతో వచ్చారు.
0: Therefore,
1: ఈ ఐకమత్యం ఎప్పుడు వచ్చింది?
0: Where do you get?
1: Purity, purity, purity ఉన్నప్పుడే ఈ యొక్క యూనిటీ చేరిపోయింది.
0: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ బి యూనిటీ.
1: ఆ యూనిటీ ప్యూరిటీ రెండు చేరటం చేతనే డివినిటీగా మారిపోయింది.
0: ది కాంబినేషన్ ఆఫ్ యూనిటీ అండ్ ప్యూరిటీ దేర్ బి డివినిటీ.
1: ఆ రేపల్లకు కొత్త కోడలు ఒకటి వచ్చింది పాపము.
0: ఎ న్యూ డాటర్ ఇన్ లా కేమ్ టు దట్ రేపల్లె.
1: ఎట్టైనా కృష్ణుని చూడాలని చాలా ఆశపడుతూ వచ్చింది.
0: హి వాంటెడ్ టు సీ కృష్ణ
1: సంహారం. ఆమెలో ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోలేకపోయింది.
0: షి కెన్నాట్ ఎక్స్ప్రెస్ హర్ యర్నింగ్.
1: అత్తామామలకు చెప్పలేకపోయింది.
0: షీ కెనాట్ షేర్ విత్ హర్ ఇన్ లా.
1: ఏమంటాడో ఏమో అని భయపడిపోయింది.
0: షీ ఇస్ అఫ్రైడ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ అక్కడ ఉండినటువంటి ఒక ఆచార ప్రకారము శ్రీమంతులు ఇంటికి వెళ్లి దీపం అంటించుకుని రావాలి సాయంకాలం సమయంలో.
0: యాజ్ పర్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ దే షుడ్ క్యారీ ద ల్యాంప్ అండ్ లైట్ ఇట్ ఫ్రమ్ ఎ రిచ్ మ్యాన్స్ హౌస్.
1: నీలనే
0: ఇట్స్ ఆల్ కృష్ణ.
1: నిత్యము అత్తగారు పోయి అంటించుకొని వచ్చేటువంటి వారు.
0: ఎవ్రీ డే ఇట్స్ మదర్ ఇన్ లా హూ డస్ దిస్ జాబ్.
1: కానీ అత్తగారి ఆజ్ఞ ఏమిటి, నీవు యశోద ఇంటికి నీవు పోకూడదు.
0: బట్ మదర్ లా కమాండెడ్
1: ఆ కృష్ణుని చూడకూడదు.
0: యూ షుడ్ నాట్ సీ
1: కృష్ణ. అతని భక్తులు నీవు కాకూడదు.
0: యూ షుడ్ నెవర్ బి హిస్ డివోటీ.
1: ఈ శాసనం చేస్తూ వచ్చింది ఆ అత్త.
0: దట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ద మదర్ లా.
1: కానీ యద్భావం తద్భవతి. ఎవరి కష్టము ఎవరి బాధలు ఎవరి వాంఛలు వారికే ముప్పు తెప్పిస్తుంటాయి.
0: ఈచ్ వన్స్ డిజైర్, ఈచ్ వన్స్ అంబిషన్, ఈచ్ వన్ యాక్షన్.
1: దైవాన్ని చూడడానికి ఎవరికి అధికారం లేదు. దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం?
0: నో వన్ గాట్ ఎనీ అథారిటీ టు సే దట్ వన్ షుడ్ నాట్ సీ గాడ్. ఈ పుష్పము
1: కుడి చేతిలో పట్టుకునే దీనికి వాసనే ఉంది, ఎడమ చేతిలో పట్టుకునే వాసనే ఉంటుంది.
0: యు మే హోల్డ్ ద ఫ్లవర్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆర్ ద లెఫ్ట్ హ్యాండ్, ఇట్ హస్ గాట్ ది అరోమా.
1: వాసన ఒక్కటే, కుడి ఎడమ డిఫరెన్స్ గా ఉంటున్నాయి.
0: ద స్వీట్ స్మెల్ ఇస్ సేమ్.
1: కాబట్టి మతములు వేరువేరుగా ఉండొచ్చును,
0: రిలీజియన్స్
1: ఒక్కడే.
0: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్, గాడ్ ఇస్ వన్.
1: కనుకనే ఆనాడు ఏమైపోయింది, ఆ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చింది.
0: That day what happened? The mother now suffered from high temperature.
1: కదలడానికి కూడా వీలు లేకపోయింది.
0: She could not move.
1: ఇంకా తప్పినది కాదు.
0: So there's no way out.
1: సుగుణ వెళ్లి దీపం అంటించుకుంటురా అనింది.
0: And she asked her daughter, సుగుణ you go there and
1: lamp. అదృష్టం పండింది.
0: She was lucky.
1: నా హృదయం నిండింది.
0: I'm happy.
1: నా మనసు అనేక విధములైనటువంటి ఆనందాన్ని పొందింది.
0: I'm extremely happy.
1: అనుకుంది, తాను పోయేటంలోనే మైమర్చి ఆ యొక్క యశోద ఇంటికి పోయింది.
0: And సుగుణ daughter now went to the residence of యశోద.
1: ఆ యశోద ఇంటి వరండాలో పెట్టినటువంటి దీపానికి ఈమె దీపాన్ని వెలిగింపజేస్తున్నది.
0: షీ వాజ్ జస్ట్ లైటింగ్ హర్ ఓన్ ల్యాంప్.
1: ఆ దీపం లోపల ఏమి చూచిందో ఏమిటో, చెయ్యంత కాలిపోతూ వస్తుండాలి.
0: అండ్ ద హోల్ హ్యాండ్ ఇస్ జస్ట్ బీయింగ్
1: లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
0: యశోద ర్యాన్ ఫ్రమ్
1: ఏంటో, చర్మం యొక్క నెల్లొస్తుందా, అది వాసన వస్తుందాదని.
0: వాట్ ఈస్ దిస్ దట్ ద స్మెల్ హస్
1: ఏమిటమ్మా ఇది, నీ దేహం అంతా కాలిపోతుంటే కూడా నీకేం కనిపించడం లేదా?
0: When the body is burnt, don't you find it? Don't you see what's happening?
1: యశోద పైకి పలుకులు కూడా వినిపించలేదు.
0: సుగుణ కుడ్ నాట్ హియర్ వాట్ యశోద వాస్ స్పీకింగ్.
1: కృష్ణుడి పై నీ మనసు నిలిపింది.
0: She had full concentration.
1: కృష్ణుడు నవ్వుతున్నాడు, తాను నవ్వుతుండాది.
0: As Krishna was smiling, she was also smiling.
1: కానీ బాధలు కూడా ఈమె కనిపించలేదు.
0: బట్ షీ డిడ్ నోటీస్ ఎనీ సఫరింగ్.
1: కళాతూరికి గోపికలందరూ వెళ్లి ఆమెను పెరుక్కుని వచ్చారు.
0: ఆల్ గోపికాస్ వెంట్ దేర్ అండ్
1: అప్పుడు అడిగినప్పుడు ఎందుకు నీవు ఈ విధంగా చేశావంటే అప్పుడు ఆమె చెప్పింది, ఆ జ్యోతి లోపల నాకు కృష్ణుడు కనిపించాడు, నన్ను నవ్వించాడు, తాను నవ్వాడు.
0: And everyone asked, what is that you are doing? The Gopikas, she said.
1: ఆడవారి నోర్లు ఉంటాయా? ఒక క్షణంలో అంత ప్రాకిపోతూ వచ్చింది న్యూస్ పేపర్ మాదిరి.
0: Women won't keep quiet. The news went on spreading.
1: పది మంది స్త్రీలంతా చేరినారు.
0: All ladies assembled.
1: సుగుణకు కనిపించేనంట.
0: సుగుణ కుడ్ సీ.
1: సుగుణకు కనిపించేనంట.
0: సుగుణ కుడ్ సీ.
1: నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
0: టు సుగుణ గోపాల అపియర్డ్ దేర్ ఇన్ ద వెరీ ల్యాండ్.
1: వేలికి తగిలినమంట.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెరీ ఫ్లేమ్ దట్ కాట్ హర్ ఫింగర్
1: బర్న్. కనిపించేనంట.
0: అండ్ గోపాల అపియర్డ్
1: మన సుగుణకు కనిపించేనంట.
0: అవర్ సుగుణ కుడ్ సీ కృష్ణ.
1: ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
0: అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద దేర్ ఇన్ ద లైట్
1: విరిగిపోయారు. ఎక్కడో జ్వరంలో ఉన్నటువంటి అత్త కూడా తెలిసిపోయింది.
0: And everywhere, even mother-in-law was suffering from fever.
1: ఎవరికైనా తెలుసుకోండి, తానేమో కృష్ణుని చూచింది.
0: Whatever may happen, she
1: ఈ విధంగా కృష్ణుని యొక్క తత్వము, కృష్ణుని యొక్క లీలలు, కృష్ణుని యొక్క మాధ్యములు, కృష్ణుని యొక్క విభూతులు ఇట్టివి అట్టివి అని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
0: Like this, the mystery and the grand and the glory and the miracle of
1: అందరిలో అందరి మాదిరి ఉంటాడు. స్త్రీలలో స్త్రీల మాదిరి ఉన్నాడు, పురుషుల్లో పురుషుల మాదిరి ఉన్నాడు, పిల్లల్లో పిల్లల మాదిరి ఉంటున్నారు, పెద్దల్లో పెద్దల మాదిరి ఉంటున్నారు, అందరిలోనూ అన్ని మాదిరి ఉంటుంది. అందుకోసమనే సర్వత పాణిపాదం త సర్వతో శిరోముఖం.
0: Therefore Krishna is a woman among women, a man among men, and a child among children.
1: భగవంతుడే, భగవంతుని భేదం ఏమాత్రము పెట్టుకోకూడదు.
0: So God is present in the altar of hearts of everybody.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: It's only one.
1: ఉన్నది ఒక్కటే, రెండు కాదు.
0: It's only one, not
1: Allah అని చెప్పండి, జీసస్ అని చెప్పండి, జొరాస్ట్రియం అని చెప్పండి, బుద్ధుడని చెప్పండి, రామ అని చెప్పండి, కృష్ణుడని చెప్పండి, భేదమే వద్దు.
0: You may say Allah, Jesus, or Rama, or Krishna, but no difference whatsoever.
1: మతమంతా ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్
1: అది ఏ మానవ మతము.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజన్, ద రిలీజన్ ఆఫ్ హ్యుమానిటీ.
1: మన మతులే పాడైపోతున్నాయి కానీ మతం పాడకాదు.
0: ఓన్లీ అవర్ మైండ్స్ ఆర్ పర్వర్టెడ్, నథింగ్ రాంగ్ విత్ ద రిలీజన్.
1: కనుకనే మన మతులను చక్క చేసుకోండి.
0: దేర్ ఫోర్ యూ హ్యావ్ టు కరెక్ట్ అవర్ మైండ్.
1: మత ద్వేషానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ బేస్డ్ ఆన్ రిలీజియన్.
1: ఈ విధమైన యొక్క భక్తి ప్రపత్తుల చేత తిరిగి పవిత్రమైనటువంటి ప్రాచీన భారతీయ సంస్కృతిని ఉద్ధరింపజేయడానికి విద్యార్థులే తగిన సమర్థులని మీరు నిర్ణయించుకోండి.
0: దేర్ ఫోర్ టు డెవలప్ ద స్టెడ్ఫాస్ట్నెస్ డివోషన్ స్టూడెంట్స్ ఆర్ ది క్వాలిఫైడ్ డిజర్వింగ్
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్
1: ఈ యొక్క ఏకత్వం అనేటువంటి భావం ప్రపంచానికి చాటుతూ పోవాలి.
0: పబ్లిసైజ్, ప్రొపగేట్ దిస్
1: భిన్నత్వానికి అవకాశమే ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బీ ఎనీ డైవర్సిటీ.
1: ఇది నిజమైనటువంటి చదువు.
0: దిస్ ఇస్ ద ట్రూ ఎడ్యుకేషన్.
1: ఈ చదువును మీరు చదవాలి.
0: యూ హ్యావ్ టు లెర్న్ దిస్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈనాడు ఒక విషయాన్ని మీకు తెలపవలసి వచ్చింది.
0: భగవాన్ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ అస్ వన్ ఇంపార్టెంట్.
1: దినదినమునకు భక్త సమూహం పెరిగిపోతూ వస్తుండాలి.
0: డివోటీస్ ఆర్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: వారిని చూడటమే నాకు ఆనందము, నన్ను చూడటమే వారికి ఆనందము.
0: డివోటీస్ విల్ బి వెరీ హ్యాపీ టు సీ భగవాన్ అండ్ భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ టు సీ.
1: కనుక నాకు ఎవరి కూడా ఎక్కువగా చిక్కటం లేదు. ఎవరి కూడా ఎక్కువ.
0: అండ్ స్వామి ఇస్ నాట్ హావింగ్ ఎనఫ్ ఆఫ్ టైం.
1: కనుక
0: సో
1: ఎవరైనా
0: ఎనీవన్
1: వివాహాలు చేసుకోవాలని ఇష్టపడినటువంటి వారు,
0: దోస్ హూ వాంట్ టు గెట్ మ్యారీ,
1: ఆనందంగా మీకు ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ మీరు వివాహాలు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తే నేను సంతోషంగా ఆశీర్వాదం చేస్తాను. ఇంక పైన ప్రశాంతి నియమం లోపల వివాహాలు అనేటువంటి జరగడానికి వీలుండదు.
0: Therefore anyone can get married any convenient place of your choice. You can come here, Bhagwan will bless them. Hereafter marriages will not be performed in Prashant.
1: Samuhika vivahalu chestam santoshame.
0: However there will be mass marriages.
1: Samuhika upanayanalu chestam santoshame.
0: Mass upanayanas.
1: ఎప్పుడు చూసినా మీ యొక్క దీని స్వామి యొక్క ప్రేమ మీకు ఉంటుంటారు.
0: యూ కెన్ సర్టన్లీ హ్యావ్ భగవాన్స్ లవ్.
1: ఎక్కడ ఉండినప్పటికీ మీకు ఆ ప్రేమను మేము అందిస్తుంటాను.
0: యూ మే బి ఎనీవేర్, యూ కెన్ బి ద రెసిపియంట్ ఆఫ్ భగవాన్స్.
1: ఇక్కడికి వచ్చి స్వామి యొక్క రూమ్ లో కానీ ఇంకెక్కడైనా కానీ వివాహం జరుపుకోవాలనుకుంటే మీకు ఆ కళ్యాణ మంటపం ఉంది, అక్కడ జరుపుకోండి, ఏమి అభ్యంతరం లేదు.
0: హౌఎవర్ నో అబ్జెక్షన్ టు పర్ఫార్మ్ ది మ్యారేజ్ దేర్ ఇన్ కళ్యాణ మండపం.
1: స్వామి ద్వారా ఈ వివాహం మాత్రము జరగడానికి వీలుండదు.
0: బట్ భగవాన్ ఈస్ నాట్ గోయింగ్ టు పర్ఫార్మ్ ది మ్యారేజ్.
1: చేసుకుని ఆనందంగా రాండి.
0: You come here after performing
1: marriage. నిండు ప్రేమతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
0: భగవాన్ విల్ బ్లెస్ యూ విత్ టోటల్ లవ్.
1: కనుక మీరు గృహస్థులయ్యి దేశానికి తగినటువంటి యొక్క ఆదేశాన్ని అందిస్తూ, దేశానికి తగినటువంటి యొక్క సేవను కూడా మీరు చేస్తూ, ఏకత్వం అనేటువంటి భావాన్ని ప్రచారం చేస్తూ పోవాలి.
0: దేర్ ఫోర్ బి హౌస్ హోల్డర్స్, సెట్ అన్ ఐడియల్ టు ది సొసైటీ. serve the society and demonstrate the spirit of unity.
1: Kaga ee naadu Gokulashtami.
0: Today is Gokulashtami.
1: Krishnudu puttina dinam.
0: It's the birthday of Krishna.
1: Kaga emtindi.
0: What is the fun of his birth?
1: Idantha kevalam baahyamainatuvanti oka swaroopaniki oka puttina dinamu.
0: It's only the external form that's born.
1: Puttina dinam kaadu meeru ekkuva choodavalsinatuvanti.
0: It's not the birth.
1: Krishnudu aadeshalanu meeru aadharanga teesukovali.
0: We have to follow the command.
1: Krishnudu aadhyanu meeru pradhananga teesukovali.
0: We have to follow his command.
1: Krishnudu veru, Krishnudu vaani veru kaadu.
0: Krishna
1: swami veru, swami vaani veru kaadu.
0: Bhagavan in his message is not separate.
1: Vaane swami, swami vaani.
0: Bhagavan
1: Geetane Krishnudu, Krishnude Geeta.
0: Geeta is Krishna, Krishna is Geeta.
1: కనుకనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: సో నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్స్.

0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: డియర్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అస్థిరం జీవనం లోకే. మనం జీవించినటువంటి ఈ లోకము స్థిరమైనది కాదు.
1: ది వరల్డ్ ఇన్ విచ్ వి లివ్ ఈజ్ ట్రాన్సిటరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం యవ్వనం ధనం. యవ్వనం అన్నటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది మాత్రమే.
1: యూత్ ఈజ్ దట్ విచ్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్.
0: ఇదికి దీనికి ప్రారంభము అంత్యము అన్నటువంటిది లేదు.
1: దెర్ ఇస్ నో బిగినింగ్ ఫర్ దిస్ నార్ ఎండ్.
0: ఇట్టి మిడిమాలపు యవ్వనమును చూచి మిడిసిపోవటం ఇది విద్యావంతుల యొక్క తత్వము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ ది ఎడ్యుకేటెడ్ వన్స్ టు టేక్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దిస్ ట్రాన్సియంట్ యూత్.
0: ధనమా, ఇది కూడా స్థిరమైనటువంటిది కాదు.
1: ఈవెన్ వెల్త్ ఈజ్ నాట్ స్టడీ ఇన్ దట్ సెన్స్.
0: ఇది కేవలం కదిలిపోయే మేఘముల వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏనాటికి కూడాను అది మనం ఉద్ధారం గావించినటువంటిది కాదు.
1: ఈవెన్ ది యూత్ ఆల్సో ఈజ్ నాట్ లైక్ దాట్.
0: ఇక అస్థిరం ధారాపుత్రాదులు. ధారాపుత్రాదులు వీరు కూడాను కేవలము మధ్యలో ఆవరించి మధ్యలో విడిపోయేటువంటి వారే.
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ కమ్స్ అక్కర్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసప్పియర్స్ ఇన్ ద మిడిల్ అలోన్.
0: పెళ్లికి పూర్వము భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఈజ్ వైఫ్ అండ్ హూ ఈజ్ హస్బెండ్
0: తెలియదు.
1: నో,
0: మధ్యలో వచ్చి మధ్యలోనే ఒకరికొకరు వియోగం సంభవిస్తుంటుంది.
1: ది రిలేషన్షిప్ డెవలప్స్ ఇన్ ద మిడిల్ అండ్ ఇట్ గెట్స్ డిస్ఇంటిగ్రేటెడ్ ఆల్సో ఇన్ ద మిడిల్.
0: బిడ్డలు కూడాను అంతే.
1: చిల్డ్రన్ ఆల్సో ఆర్ లైక్ దాట్.
0: పుట్టక పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: బిఫోర్ బర్త్ హూ ఈజ్ ఫాదర్ అండ్ హూ ఈజ్ చైల్డ్.
0: పుట్టిన తరువాతనే ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటుంటాయి.
1: ద రిలేషన్షిప్ అక్కర్స్ ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ టేక్స్ ప్లేస్.
0: ఇవి అన్నీ కూడాను అస్థిరములే.
1: ఆల్ దీస్ ఆర్ ట్రాన్సియంట్.
0: ధర్మ కీర్తి ద్వయం స్థిరం. స్థిరమైనటువంటిది ఏమిటి? ధర్మము, కీర్తి, ఇవి రెండియే మానవులకు స్థిరమైనటువంటి యొక్క పదార్థములు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది రైచియస్నెస్ అండ్ ది గుడ్ నేమ్ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ స్టడీ.
0: ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను, చరాచర ప్రపంచమంతా కూడాను, వస్తువులు కూడాను కేవలము కాలవాహిన్లో కలిసిపోతుంటాయి.
1: దిస్ ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ గెట్స్ మర్జ్డ్ ఇన్ ది ఫ్లో ఆఫ్ టైమ్.
0: యద్ దృశ్యం తన్నస్య. ఏది మనకు కనిపించుతున్నదో అది కేవలము కొంతకాలంలోనే మనకు మరుగైపోతుంటాయి.
1: వాట్ యు సీ నౌ is not going to last long, it disappears before long.
0: ee charma chichulaku gocharamayyetundi ee drishyakalpita jagat antai kudanu kala garbhamulo kalisi pothundadi.
1: The entire created world which is visible to the physical eye gets merged into the time.
0: Chuche netramu chudabade vishyamu rendu kudanu అనిత్యములే.
1: ది ఐ విచ్ సీస్, ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సీన్, are both impermanent.
0: ఈ చర్మచిచ్చువులు కేవలం మానవులకు మాత్రమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది మ్యాన్ అలోన్ హూ హ్యాస్ దిస్ ఫిజికల్ ఐ.
0: పశు పక్షి మృగాదులకు క్రిమి కీటకాదులకు ఈ యొక్క నేత్రములు ఉంటున్నవి.
1: బర్డ్స్, బీస్ట్స్ అండ్ ఎనిమల్స్, వర్మ్స్ అండ్ ఆల్ ద అదర్ టైప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ హ్యావ్ దేర్ ఐస్.
0: దీని యొక్క విశేషం ఏమిటి?
1: What is the speciality of the man's eyes alone?
0: Manavulaku charma chachchulu unnavi, krimi kitikadulaku charma chachchulu unnavi, pachapachi mrugadulaku charma chachchulu unnavi, kaani manavuni yokka visishtata emiti?
1: Man has eyes, birds, beasts and animals and worms also have eyes.
0: Nijamuga gnana chachchulne taanu abhruthi parichukonakundina ఈ చర్మ చచ్చులు ఉండి కేవలం పశు పక్షి మృగాదులతో సమానమనే అనిపిస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ద ఐ ఆఫ్ విజ్డమ్, ద ఫిజికల్ ఐ అలోన్ ఈజ్ నో వే బెటర్ దాన్ ది అదర్ అనిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్.
0: మానవ జీవితం అమూల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్.
0: అర్థవంతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మీనింగ్.
0: అనుభవించదగినటువంటిది.
1: ఇట్ ఈస్ అ లైఫ్ మెంట్ ఫర్ ఎంజాయింగ్.
0: ఇట్టి పవిత్రమైన యొక్క మానవ జీవితమును సార్థకము గావించుకునవలనన్న ఆత్మజ్ఞానము అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఇఫ్ యు రియలీ వాంట్ టు శాంక్టిఫై సచ్ ఎ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్.
0: అందులోనే జంతువునాం నరజన్మ దుర్లభం, కానీ దుర్లభమే అయితే జ్ఞానైన శూన్య పశుపి సమాన. జ్ఞానమే లేకుండా పశువుతో సమానమే.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, బట్ ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ హీఈస్ నో బెటర్ దాన్ ఎన్ ఎనిమల్.
0: ఈ చర్మచిచ్చువులు కేవలము బాహ్యమైన స్థూలమైన జగత్తును చూడగలుగుతున్నదే కాని సూక్ష్మమైన దివ్యత్వాన్ని గుర్తించటకు ఇది సాధ్యం కాదు.
1: ఫిజికల్ ఐస్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద గ్రాస్ వరల్డ్, బట్ ఇట్ కెనాట్ లుక్ ఇన్ టు ది సటిల్ డివినిటీ.
0: ఎవరి నేత్రమును వారే చూడలేరు, ఎవరి నేత్రము వారినే చూడలేదు.
1: ది ఈచ్ వన్స్ ఐస్ కెనాట్ సీ హిజ్ ఓన్ ఐస్.
0: మీ నేత్రములు మీరు చూడగలుగుతున్నారా?
1: హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐస్?
0: లేదు.
1: నో.
0: ఏదో ఒక ఆధారమును పురస్కరించుకుని మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారు.
1: యూ కెన్ సీ యువర్ ఓన్ ఐస్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్.
0: ఆధారమే లేకుండా తన నేత్రమునే తాను చూడలేకపోతున్నాడు మానవుడు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో అదర్ ఎక్స్టర్నల్ హెల్ప్, you are not able to see your own eyes.
0: ee sthoolamainatundi netramu sthoola dehamune gurtinchalekapoyinappudu sookshmamainatundi manasu ee reethiga gurtinchagaladu.
1: If this physical eye cannot see the gross physical eye itself, how can it understand the subtle mind?
0: ee sookshmamainatundi yokka manasune gurtinchalenatundi netramulu atyanta sookshmamainatundi yokka aatma tattvanni ee reethiga gurtinchagaladu.
1: These eyes which cannot understand the subtle mind, how can they understand more subtle atma?
0: Kanuka charma chachchuvulu anetundi kevalamu sahajamainatundi yokka jeevitaniki drishyakalpitamainatundi yokka jagattunu choopinchunu maatrame.
1: Physical eyes can show you only the physical gross world.
0: Gnana netramu prati manavunaku అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ ఎన్ ఐ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞాన నేత్రమన్నా దివ్య నేత్రమన్నా ఆత్మనేత్రమన్నా బ్రహ్మనేత్రమన్నా ఇవన్నీ కూడా ఒకదానికొకటి పర్యాయ పదములు మాత్రమే.
1: వెదర్ ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్ ఐ, డివైన్ ఐ, ఐ ఆఫ్ ఆత్మ ఆర్ బ్రహ్మన్ ఐ, ఇట్ ఈస్ వన్ అండ్ ది సేమ్. దే ఆర్ ఆల్ సినోనిమ్స్.
0: కనుక సర్వం బ్రహ్మం అనేటువంటి భావాన్ని మనము విశ్వసించినప్పుడే జగత్ అంతయు కూడాను బ్రహ్మభావంతో రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మ, ద ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
0: ఎట్టి భావము అట్టి దృశ్యము.
1: యువర్ విజన్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్స్పెక్టివ్.
0: ఎట్టి రంగు అట్టి ప్రకృతి.
1: విత్ వాట్ ఎవర్ కలర్ ఐస్ యూ సీ, ది క్రియేషన్ అపియర్స్ ఇన్ దట్ కలర్ అలోన్.
0: దృష్టిని జ్ఞానమయముగా మార్చుకున్నప్పుడే సృష్టి బ్రహ్మమయంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ కన్వర్ట్ యువర్ విజన్ ఇన్ టు విజ్డమ్ విజన్, దెన్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ.
0: మన చర్మ చచ్చువులకు ఏ రంగు అయిన అద్దాలు మనం ధరిస్తామో ప్రకృతి అంతా ఇప్పుడు అదే రంగంతో అదే రంగుతోనే మనకు కనిపిస్తుంది.
1: వాట్ ఎవర్ కలర్ గ్లాసెస్ యూ వేర్, ది ఎంటైర్ వరల్డ్ అపియర్స్ విత్ ది సేమ్ కలర్.
0: కనుకనే యత్ దృశ్యం తన్నస్యం, కనిపించేటువంటిది అన్నీ కూడాను మార్పు చెందినవి.
1: దేర్ఫోర్ ఆల్ దట్ యు సీ అండర్గోస్ ఎ చేంజ్.
0: కనుక మార్పు చెందినటువంటి యొక్క ఈ దృశ్యములకు మార్పు చెందనటువంటి యొక్క స్థిరత్వం అనేటువంటి యొక్క బ్రహ్మత్వము ఆధారమై ఉంటున్నది.
1: ది అన్చేంజింగ్ బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ద చేంజింగ్ వరల్డ్.
0: మనము కారులో ప్రయాణమవుతున్నాం.
1: వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ కార్.
0: లేక బస్సులో ప్రయాణమైపోతున్నాం.
1: మేబీ ఇన్ ఎ బస్.
0: కానీ బస్సు కారు కదులుతుండాలి.
1: బస్ ఆర్ ద కార్ దే ఆర్ మూవింగ్.
0: రోడ్డు కదలటం లేదు కదా.
1: రోడ్ డస్ నాట్ మూవ్.
0: కదలనటువంటి రోడ్డును ఆధారం చేసుకుని కదిలేటువంటి యొక్క బస్సు కారులు ప్రయాణం సలుపుతున్నాయి.
1: ద బస్ ఆర్ ద కార్ కెన్ మూవ్ అండ్ ట్రావెల్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ రోడ్ విచ్ ఇస్ నాట్ మూవింగ్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక కదిలేటువంటి యొక్క ఈ జగత్తుకు మార్పు చెందేటువంటి ఈ జగత్తుకు కదలనటువంటిది మార్పు చెందనటువంటి యొక్క దివ్యత్వం ఒకటి ఆధారమై ఉంటున్నాను.
1: ఫర్ ది వరల్డ్ విచ్ ఈస్ మూవింగ్ అండ్ విచ్ ఈస్ చేంజింగ్ దేర్ ఈస్ ద డివైన్ ఆత్మ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి ఆత్మతత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించుకుంటేనే ఈ జగత్తు యొక్క రహస్యమంతా ఇప్పుడు మనకు సులభంగా అర్థమవుతుంది.
1: వన్స్ యూ రియలైజ్ సచ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద ఎంటైర్ వరల్డ్ బికమ్స్.
0: ఈ జగత్ భావం అర్థం కాకుండా పోవడానికి మూల కారణము మన మనస్సే.
1: ద రీజన్ ఫర్ యువర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ ఈజ్ యువర్ ఓన్ మైండ్.
0: మనస్సు ప్రవృత్తి యొక్క లక్ష్యం.
1: మైండ్ హ్యాస్ ఎ టెండెన్సీ ఆఫ్ ప్రవృత్తి.
0: ఈ దృశ్యమైనటువంటి యొక్క ఈ వస్తువాహనం యందు రాత్రిం పగలు కూడాను మన జీవితం వ్యర్థం గావించుకుంటున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్.
0: దీని నిమిత్తమై మన జన్మము ధరించినామా?
1: హౌ వి గాట్ దిస్ బర్త్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇండల్జెన్స్?
0: కాదు కాదు కాదు,
1: సర్టన్లీ నాట్.
0: బ్రహ్మ సత్యాన్ని గుర్తించాలి.
1: టు రికగ్నైజ్ దట్ బ్రహ్మ అలోన్ ఇస్ ట్రూత్ వి హావ్ గాట్ ది లైఫ్.
0: దీనిని గుర్తించాలనుకున్నప్పుడు బ్రహ్మతత్వాన్ని మనము చింతించాలి.
1: ఇఫ్ యూ షుడ్ రియలైజ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ
0: లక్షణం,
1: మైండ్ హ్యాస్ ఎ టెండెన్సీ ఆఫ్ ప్రవృత్తి.
0: ఈ దృశ్యమైనటువంటి యొక్క ఈ వస్తువాహనం యందు రాత్రిం పగలు కూడాను మన జీవితం వ్యర్థం గావించుకుంటున్నాము.

0: మనము చింతించాలి.
1: ఇఫ్ యూ షుడ్ రియలైజ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ, యూ షుడ్ థింక్,
0: దీన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
1: షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ఇట్,
0: దీన్ని చూడడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రై టు సీ అండ్ గెట్ ఎ విజన్ ఆఫ్ ఇట్,
0: దీనితో సంభాషించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రై టు హ్యావ్ ఎ డైలాగ్ విత్ ఇట్.
0: అది నిజమైనటువంటి రిలీజన్.
1: దాట్ ఈస్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్, ఫీల్ గాడ్, సీ గాడ్, టాక్ టు గాడ్. దిస్ ఈజ్ రియలైజ్, దిస్ ఈజ్ రిలీజన్.
1: మ్యాన్
0: కనుక మానవుడు మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దైవత్వాన్ని. మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్. దానిని తెలుసుకోనకుండా ఎన్నింటిని తెలుసుకున్నప్పటికీ ఇది ప్రయోజనము లేదు.
1: వితౌట్ రియలైజింగ్ గాడ్, వాట్ ఎవర్ అదర్ థింగ్స్ యూ ట్రై టు రియలైజ్, ఇట్ ఈస్ ఆల్ ఎ వేస్ట్.
0: అనిల్ కుమారు కొన్ని నిమిషముల పూర్వము వృక్షశాస్త్రాన్ని గురించి చెప్పుతూ, మనం ఆశించేది ఫలపుష్పాలు.
1: ఎ ఫ్యూ మినిట్స్ అగో వైల్ స్పీకింగ్ అబౌట్ బాటనీ, అనిల్ కుమార్ సెట్ వీ ఆస్పైర్ టు హ్యావ్
0: ఫలపుష్పములు పై వృక్షముపై ఉండేటువంటివి.
1: దీస్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఆర్ ద టాప్ ఆఫ్ ద ట్రీ.
0: కనిపించే ఫలపుష్పములు, ఆశించే ఫలపుష్పములు దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
1: ఆన్ వాట్ ఆర్ దీస్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ బేస్డ్?
0: కనిపించినటువంటి యొక్క వేర్లపై ఆధారపడి ఉంటున్నది.
1: దే ఆర్ బేస్డ్ అపాన్ రూట్స్ విచ్ కెనాట్ బి సీన్.
0: మనం వేర్లను పోషించినప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పములు మనకు ప్రాప్తిస్తాయి.
1: ఓన్లీ వెన్ వీ ఫాస్టర్ రూట్స్ విచ్ ఆర్ ఇన్విజిబుల్ వీ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ విచ్ కెన్ బి సీన్.
0: కనుక మనము నీరు ఎరువులు పోసి పోషించవలసినటువంటిది వేర్లను మాత్రమే కాని ఫలపుష్పములు కాదు.
1: You have to therefore foster roots with water and fertilizers and not the fruits and flowers with water and fertilizers.
0: కనుక ఈ జగత్తు గంతా కూడాను ఈ జగత్ అనేటువంటి వృక్షములకు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమే దీని వేరులు.
1: ఇట్ ఈస్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ డివైన్ ఆత్మ విచ్ ఆర్ ద రూట్స్ ఫార్ దిస్ వరల్డ్.
0: దీనిని భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నది.
1: This is what was told in Bhagavad Gita, that I am the seed for the entire creation.
0: Yetla ee beejam taan avutadu.
1: How can he become seed?
0: Taane beejam ainatundi vaadu sarvulu endukodanu ee beeja roopamlo ee vidhanga untunnadu.
1: In what form is he manifesting as a seed?
0: Ane vishayanni manam vicharinchadaniki poyinappudu,
1: if you can enquire on these lines,
0: oka vittanamu naatinam.
1: You sow a seed.
0: అది క్రమక్రమేణా మొక్కై వృక్షమైంది.
1: It has become a sapling, a small tree.
0: ఈ వృక్షంలో అనేక శాఖోపశాఖలు బయలుదేరాయి.
1: This tree has a number of branches.
0: ప్రతి శాఖ యందు కూడాను పుష్పములు వికసించాయి.
1: There are a number of flowers in each branch.
0: ఆ పుష్పములన్నీ కూడాను కాయలుగా రూపొందాయి.
1: These flowers have become fruits.
0: కాయలన్నీ కూడాను ఫలములుగా మారినాయి.
1: These unripe fruits have become ripe fruits.
0: ఒక్కొక్క ఫలమునందు కూడాను ఒక్కొక్క బీజం పోయి చేరిపోయింది.
1: In each fruit there is again a seed.
0: మనం నాటినది ఒకే బీజమే.
1: We have sown only one seed.
0: కొన్ని వందల ఫలముల లోపల కూడా వందల బీజములు బయలుదేరాయి.
1: What you have got is hundreds of seeds in hundreds of fruits.
0: అనగా ఏ విత్తనము నాటినావో ఆ విత్తనం యొక్క జాతి సర్వ ఫలముల్లో కూడా విత్తనంగా రూపొందిపోయింది.
1: The meaning of it is that whatever type of seed you have sown, the same type of seeds are found in the fruits which the tree gives.
0: Not same type, same quality.
1: Same quality seed is found in the fruits.
0: Idi jagattu. Ee jagattuku brahmane aatmane oka beejam.
1: For this world aatma is the seed.
0: Ee vishwame oka pedda vruchamu.
1: This world is a tree.
0: ఈ విశ్వం అనేటువంటి వృక్షమునకు ఒక్కొక్క దేశం కూడా ఒక్కొక్క కొమ్మ.
1: ఈచ్ కంట్రీ మే బి కంపేర్డ్ టు ఎ బ్రాంచ్ ఫర్ దిస్ ట్రీ.
0: ఒక్కొక్క కొమ్మ లోపల కూడా అనేక విధమైనటువంటి జీవరాశులు బయలుదేరాయి ఫలములుగా.
1: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ ఈచ్ కంట్రీ.
0: ఈ ఒక్కొక్క జీవరాశి ఎందుకు కూడాను ఈ యొక్క ఆత్మ అనే బీజము తిరిగి అందులో విత్తనంగా పోయి చేరిపోయింది.
1: ఇన్ ఈచ్ లివింగ్ బీయింగ్ ది ఆత్మ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ ద సీడ్.
0: కనుక ఒక్కొక్క వ్యక్తి ఎందుకును ఆత్మస్వరూపుడై తాను ఉంటున్నాడు. ఏకో వసి సర్వభూతాంతరాత్మ.

0: యందు ఉండినటువంటిది నాటిన బీజమే.
1: ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఐ ఆమ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ సీడ్, ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆత్మ.
0: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు ఈ యొక్క రహస్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించటము లేదు.
1: టుడే
0: దానిని తెలుసుకోవాలనేటువంటి ఒక అపేక్ష కూడా చాలా తక్కువ.
1: టుడే స్టూడెంట్స్ హ్యావ్ నైదర్ ది డిజైర్ టు నో నార్ ఎనీ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ దిస్ పర్టికులర్ సీక్రెట్
0: సబ్జెక్ట్. ఫిజిక్స్ కావాలి, కెమిస్ట్రీ కావాలి, జియాలజీ కావాలి, మ్యాథమెటిక్స్ కావాలి, ఈ రకమైనటువంటి ఒక దీంట్లో ఒక సబ్జెక్ట్ పైన మాత్రమే తాము జీవితాన్ని అంకితం గావించి ఆ సబ్జెక్టు ద్వారా జీవనోపాధి నిమిత్తమై తగినటువంటి యొక్క ప్రయత్నములు జరుపుతున్నారే కాని జీవిత పరమావధి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ డెడికేటింగ్ దర్ ఎంటైర్ లైఫ్ టు లర్న్ వన్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్.
0: మ్యాథమెటిక్స్ ను మరువక చెప్పించు, గణిత శాస్త్రము వంక కనగబోరు.
1: దే ట్రై టు మాస్టర్ మ్యాథమెటిక్స్ బట్ దే డు నాట్ కేర్ టు నో ద సింపుల్ అరిథమెటిక్.

0: They know the routes and the ways to go to various foreign countries in America, but not to Kasi.
1: Algebra yanta nareya chuturu kani inti vaishalyambu erugaboru.
0: They are masters in algebra, but they do not know how to find out the area of their own house.
1: Anudinammunu drillu anusarinturu kani padmasanamu yaya badhapadunu.
0: Day in and day out they practice drill, but they find it very difficult to put a padmasana.
1: Yemiti ee drill chesi, yemiti ee vidhamainatundi exercise chesi vachina phalitam emiti?
0: What is it that you are going to achieve by this drill and these exercises?
1: Inni vidhamuluga chestunnaru sharirika sambandhamainatundi yokka vyayamam.
0: All these physical exercises are being carried out.
1: Kurchovataniki cheta kadu,
0: but they do not know how to squat properly.
1: Ilanti vidyarthulu yokka tattvamu కేవలము బాహ్య దృశ్యము పైన ఆధారపడి ఆకర్షింపబడుతుంది.
0: ఆల్ దీస్ స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ ది ఎక్స్టర్నల్ థింగ్స్ అండ్ దే కాన్సన్ట్రేట్ ఓన్లీ ఇన్ దిస్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: త్యాగేనైకి అమృతత్వ మానసు, ఇది వేదం యొక్క ప్రధానమైనటువంటి మంత్రం.
0: ద మోస్ట్ సీక్రెట్ మంత్ర ఆఫ్ వేద ఈస్ యూ కెనాట్ గెట్ ఇమ్మార్టాలిటీ వితౌట్ రినన్సియేషన్.
1: కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. మానవ, నీవు ఎన్ని సత్కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి యొక్క సదైశ్వర్యాన్ని అభివృద్ధి పరిచినప్పటికీ, సిరి సంపదలతో తురుతూగుచున్నప్పటికీ, ఇవన్నీ కూడాను కేవలము అస్థిరములు, అశాశ్వతములు. త్యాగే నైకి అమృతత్వ మానసు, ఇవన్నీ కూడా నీకు అమృతత్వాన్ని అందించవు.
0: Oh man, all these good actions and deeds and all this wealth and all the name and fame that you have earned, they are all temporary.
1: Aithi tyagamu denini manam tyagam cheyali?
0: What is it that you have to renounce?
1: Aasti paastulu tyagam cheyatama?
0: Is it wealth and property?
1: Aalu biddalu tyagam cheyatama?
0: Is it wife and children?
1: Kaadu kaadu kaadu.
0: No,
1: neeku bandhana emiti?
0: What is it that binds you?
1: ఆ బంధనం ఏమిటో నీవు గుర్తించినప్పుడే ఆ బంధనం విసర్జించడానికి తగిన కృషి చేస్తావు.
0: ఓన్లీ వెన్ యు నో వాట్ ఈస్ బైండింగ్ యూ అండ్ వాట్ ఈస్ బాండేజ్.
1: ధన కనక వస్తు వాహనాదులు కానీ, ఆలు బిడ్డలు కానీ, ఇల్లు భూములు కానీ, ఇవి బంధనలు కావు.
0: మనీ, వెల్త్, ప్రాపర్టీస్, వైఫ్ అండ్ చిల్డ్రన్, హౌసెస్ అండ్ ప్రాపర్టీస్, దే ఆర్ నాట్ రియల్ బాండేజ్.
1: నీవు దేహమని భావించటమే ఒక పెద్ద బంధనం.
0: You are considering yourself as the physical body is the biggest bondage.
1: Deha bhranti ye oka pedda bandhana.
0: Delusion of the physical body is the greatest bondage.
1: Nene deham anetundi yokka bhavannu visarjinchali.
0: You should give up the feeling that you are the body.
1: Appude moksham anedi labhistundi.
0: Then you get freedom and liberation.
1: Kanuka bandha vimochana anaga emti? దేహభ్రాంతిని వదిలిపెట్టి ఆత్మభ్రాంతితో కూడటమే.
0: వాట్ డూ యూ మీన్ బై ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్? గివింగ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ద బాడీ అండ్ అండర్ ఫీలింగ్ దట్ యు ఆర్ ఆత్మ, దట్ ఈస్ ది కరెక్ట్ థింగ్.
1: దేహ విరక్తి, దైవ ఆసక్తి, ఈ రెండింటి యొక్క సన్నిహిత సంబంధమే బంధ విమోచన, మోక్ష ప్రాప్తి రెండు కూడాను సంభవిస్తాయి.
0: డిస్పాషన్ ఫర్ ది బాడీ అండ్ అటాచ్మెంట్ టు ఆత్మ, this will give you freedom from bondage and confer on you liberation.
1: Aithe deha bhrantini vadalatam etla?
0: How can you give up the attachment to the body?
1: Deha bhranti ante annapanadalu visarjinchi, dinini abhiruddhi parchukuneetundi margamulu visarjinchi, kevalamu kushkinchi astapadyanga mari maranichadam kaadu.
0: You cannot obtain that kind of freedom by merely making your body weak, giving up food.
1: దేహమునకు సంబంధించినటువంటి ఆహార విహారములు సక్రమంగా జరుపుకో.
0: వాట్ ఎవర్ ఈస్ నెససరీ ఫర్ మెయింటైనింగ్ ది బాడీ, యూ కెన్ పార్టేక్ దట్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్.
1: కానీ దేహమే నేనటువంటి యొక్క భావం విసర్జించు.
0: గివ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ది బాడీ.
1: నేను దేహం కాదు, ఇది నా ఉపాధి.
0: ఐఎమ్ నాట్ ద బాడీ, దిస్ ఈస్ ఓన్లీ ఎ వెస్చర్.
1: దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ కూడాను నా ఉపాధులు, నేను ధరించినటువంటి యొక్క డ్రెస్సులు.
0: బాడీ, మైండ్ సెన్సస్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్ సంథింగ్ లైక్ ద డ్రెస్
1: విచ్ ఐ వేర్. ఏ విధంగా మనం మార్చుకుంటున్నామో, ఏ విధంగా విసర్జిస్తున్నామో అదే విధంగానే ఈ దేహభ్రాంతిని మనం విసర్జించాలి.
0: జస్ట్ యాజ్ వీ గివ్ అప్ అవర్ డ్రెస్, వీ చేంజ్ అవర్ డ్రెస్, వీ షుడ్ ఆల్సో గివ్ అప్ ది అటాచ్మెంట్ టు దిస్ బాడీ.
1: ఈ దేహమునకు పోషించవలసినటువంటి మార్గాన్ని, సక్రమైనటువంటి దీనిని అనుసరించు.
0: యూ కెన్ ఫాలో ది ప్రాపర్ పాత్ టు మెయింటైన్ ది ఫిజికల్ బాడీ ఇన్ గుడ్ కండిషన్.
1: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. దేహానికి సంబంధించినటువంటి యొక్క శీత నివారణ నిమిత్తమే ధరించవలసినటువంటి వస్త్రములు ధరించాలి.
0: యూ కెన్ టేక్ ఓన్లీ ఫుడ్ ఫార్ మెయింటైనింగ్ ది బాడీ అండ్ క్లోత్స్ ఫార్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ హీట్.
1: ఈ ఆకలి దప్పులకు సంబంధించినటువంటి ఆహార నియమములు కూడా పాటించాలి.
0: You should also just take food in order to free yourself from thirst and hunger.
1: Mana debate lopala naaku aakal avutundani nenu bhujistanu naaku idi swatantram annaru.
0: Said that I am hungry, I would like to partake food.
1: Naaku dappe ayipothe nenu neeru taagutanu idi naaku swatantram annaru.
0: And it was said that I am thirsty, I want to drink water, I have freedom.
1: Idi swatantram kaadu.
0: This is not freedom.
1: Kevalamu ఒక ఫోర్స్ తో, ఒక విధమైన నిర్బంధం చేత నీవు భుజిస్తున్నావు, పానీయం గుడుస్తున్నావు.
0: యూఆర్ కంపెల్డ్ టు ఈట్ అండ్ యూఆర్ కంపెల్డ్ టు డ్రింక్, దేర్ఫోర్ దిస్ ఇస్ మై కంపల్షన్.
1: ఆకలి ఉండటం చేత నీవు ఆహారం తీసుకుంటున్నావు.
0: యాజ్ దేర్ ఇస్ కంపెలింగ్ హంగర్, యూఆర్ టేకింగ్ ఫుడ్.
1: నీవు ఆకలి నివారణ నిమిత్తమే అన్నమును భుజిస్తున్నావు, కానీ ఇది స్వాతంత్రం ఎట్లవుతుంది?
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై యువర్ ఓన్ హంగర్ యూఆర్ టేకింగ్ ఫుడ్, హౌ కెన్ దిస్ బి ఫ్రీడమ్?
1: నీకు దప్పి ఉన్నది కనుక నీ దప్పిని నివారించుకోవడానికి దాహం తీసుకుంటున్నావు, జలం తీసుకుంటున్నావు.
0: యాజ్ యు ఆర్ హావింగ్ థర్స్ట్ యు ఆర్ టేకింగ్ వాటర్ టు క్వెంచ్ ఇట్.
1: ఇది కొంచెం వరకు జగత్ సంబంధమైనటువంటి ఒక నియమము.
0: దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ నెససరీ ఇన్ ఎ వరల్డ్లీ వే.
1: లా ఆఫ్ నేచర్.
0: దిస్ ఇస్ ఎ లా ఆఫ్ నేచర్.
1: కనుక ఇవన్నీ కూడా స్వాతంత్రానికి సంబంధించినటువంటివి కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రమునకు సంబంధించినటువంటిది ఆత్మానందమే.
0: ది బ్లిస్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ రియల్.
1: ఈ ఆనందం మనకు ఏ విధంగా లభిస్తుంది? దేహం చేత లభిస్తుందా? కాదు.
0: హౌ కెన్ యూ గెట్ దిస్ ఆత్మ?
1: మనస్సు చేత లభిస్తుందా? కాదు.
0: నాట్ బై ది బాడీ, నాట్ బై ది మైండ్.
1: ఈ దేహ మనస్సులతో లభించేటువంటి ఆనందము కేవలము తాత్కాలికమైనటువంటి ఆనందము.
0: ద జాయ్ దట్ యూ గెట్ బై ది బాడీ అండ్ మైండ్ ఈజ్ ఓన్లీ వెరీ టెంపరీ.
1: ఇలాంటి ఆనందం నిమిత్తమే మానవుడు సృష్టింపబడలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్
1: శాశ్వత ఆనందమును అనుభవించే నిమిత్తమై మానవుడు తానే తన రూపాన్ని ధరించుకున్నాడు.
0: మ్యాన్ క్రియేటెడ్ ఎ ఫారం ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ దట్ హీ మే ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్.
1: ఇది అంతా కూడా కేవలము దైవ సంకల్పమే.
0: దిస్ ఇస్ ఆల్ ది విల్ ఆఫ్ గాడ్.
1: నీకు నీవు ఏమాత్రం కూడా ఏ కార్యమును కూడా ప్రయత్నంతో సాధింపలేవు.
0: There is nothing which you can achieve by your own efforts.
1: Manavuni prayatnam cheta sadhimpabadinatvanti karyamulu enni levu.
0: There are so many things which cannot be achieved by man.
1: Ye prayatnam cheyakapoyinappudiki phalinchetvanti karyamulu enni levu.
0: There are so many things which can be achieved without any efforts whatsoever.
1: Kevalam idi nenu sadhinchanu sadhinchanu anetundi kevalam kartrutva bhaktutvaniki moola karanam, ide ahankaram.
0: To think that you have achieved so many things is the root cause for your doership and your enjoyership.
1: ఆనందం నీ స్వరూపమే.
0: బ్లిస్ ఈజ్ యువర్ వెరీ నేచర్.
1: నీవే ఆనంద స్వరూపుడు.
0: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనంద.
1: అయితే నీ ఆనందాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు.
0: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దిస్.
1: రాగద్వేషముల చేత, అహంకార మమకారముల చేత, అభిమాన ఆహ్లాదము చేత కప్పబడి ఉంటుండాది ఈ ఆనందము.
0: దిస్ బ్లిస్ ఈజ్ కవర్డ్ బై లైక్స్, డిస్లైక్స్, ఈగో అండ్ పొసెసివ్ ఇన్స్టింక్ట్ and such other things.
1: Ragadveshamulu dattamainatunti pattalu.
0: This likes and dislikes are very thick.
1: Ivie mana anandanni addu parustunnayi.
0: They come in the way of your enjoying bliss.
1: Ee ragadveshamulu manu dooram gaavinchukunnappudu mana sasvaroopanni manamu dharinchagalamu.
0: Remove this kind of likes and dislikes, you get an experience of your own real nature.
1: Kanuka aanandamu maname. మనమే ఆనందమై తిరిగి ఆనందాన్ని మనం తెలుసుకున్నట్టుకై ప్రయత్నిస్తున్నాము. ఇది ఎంత వెరితనం.
0: వెన్ వీఆర్ అవర్ సెల్స్ బ్లిస్, టు సర్చ్ ఫర్ సమ్ బ్లిస్ ఎల్స్వేర్ ఈజ్ రాదర్ ఫూలిష్నెస్.
1: తన ఎందే సర్వము ఉన్నప్పటికీ బాహ్యమైనటువంటి యొక్క విషయ వాంఛన చేత దుష్ట కల్పితమైనటువంటి జగత్తు నందు పోయి మనం అనేక రకమైనటువంటి వాంఛలను అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం.
0: వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒబ్టైన్డ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్ ఎక్స్టర్నల్ టు యూ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కోరిన ఫలమిచ్చు కల్ప వృక్షం బుండా పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
0: When there is a wish fulfilling tree which can give you whatever you want, why do you go in search of a small flower?
1: Adigina palichu kamadhenu vevunda dhanamichi aavunu konaganeela.
0: When there is a celestial cow which can give you nectar and milk, why do you buy an ordinary cow?
1: Mindedu kantito melu parvatamunda వెండి బంగారు కై వెతుకనేల.
0: దేర్ ఇస్ ఎన్ ఎఫల్జెంట్ గోల్డెన్ మేరు మౌంటైన్ ఇట్ సెల్ఫ్, వై డు యు గో ఇన్ ఫార్ ఆర్డినరీ గోల్డ్ అండ్ సిల్వర్.
1: సర్వము తానై ఉండగా ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు మనం ఎందుకు ఆరాట పడుతున్నాం?
0: వెన్ వీఆర్ అవర్ సెల్ఫ్ ఎవ్రీథింగ్, వై షుడ్ వీ ఆస్పైర్ టు హ్యావ్ స్మాల్ పెటి మినిమం.
1: తానంత అధికుడు, తానంత గొప్పవాడు, తానే ఆనంద స్వరూపుడు అనేటువంటి సత్యాన్ని తెలియకపోవటం చేతనే.
0: It is because you do not know that you are yourself great, you are the very embodiment of bliss, the entire bliss is in you.
1: Vidyarthulara meeru telisinaatundi vishayame.
0: Dear students,
1: manaputene untuntadi.
0: Dear students, you know that there is a highly
1: dani balamu entatito anubhavinchi vaaniki artham avutundi kaani anyulaku artham kaadu.
0: There is a very strong elephant. Only people who know its strength know.
1: Kevalam oka tokato kottinante 9 adugulu poi mundu padtadu.
0: If it can just whip you with its tail, a man can be thrown 9 feet away.
1: Balamainatundi aa yenugu.
0: Such is the strength of an elephant.
1: Kaani balaheenudainatundi mauta tana ankusham chetilo pattukunnappudu taanu cheppinattu vintundi ee yenugu.
0: But the master of the elephant controls it with a small piece of iron and makes it listen to his word absolutely implicitly.
1: Vani balamenta yenugu balamenta.
0: What is the strength of this master compared to the elephant's strength?
1: Tana yokka shakti aa yenugu teliyadu.
0: But the poor elephant does not know its own strength.
1: Shakti unnadi,
0: it has strength,
1: kaani teliyakapovatam chetane ఆ అల్పునికి స్వల్పుడైనటువంటి వాని యొక్క చేతిలో అది అణిగమణిగి ఉంటుండాలి.
0: బట్ యాజ్ ఇట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్, ఇట్ హాస్ సబ్జెక్టెడ్ ఇట్ సెల్ఫ్ టు మాస్టరీ బై ఎ వెరీ స్మాల్.
1: మీకు బాగా తెలుసును బి తుమ్మెద.
0: యు ఆల్సో నో ది ఎగ్జాంపుల్ హియర్ ఇస్ ఎ బి.
1: ఈ తుమ్మెద చేగుబారినటువంటి యొక్క కఠినమైనటువంటి కర్రనైనా తొలుచుకుని లోపల ప్రవేశిస్తుంది.
0: దిస్ బి క్యాన్ ఎంటర్ ఇన్ టు ఎ వెరీ హార్డ్ వుడ్ by making a hole.
1: Inta katinamainatundi karranu kodunu tolisi lopala poyetundi yokka shakti unnatundi ee yokka tummeda.
0: This bee which has got the strength to make hole and get into a very hard,
1: atisunnitamainatundi yokka kamalamulo praveshinchinappudu kamala rekhalu anni cheripoyinappudu dani nunchi bandimpabadi tana shaktini taanu marchi andulone maranistundi.
0: When it enters into a lotus flower, when the petals come and close, it gives up its life not being aware of its own
1: tana shakti tanaku teliyadu.
0: It does not know its own strength.
1: Adhe vidhamugane manavudu tanalo undinatundi aanandamu tanalo undinatundi divyattamu tanalo undinatundi pavitratanu taanu gurtinchukodaniki taginatundi prayatnam cheyatam ledu. Cheyakapoyinappudiki nee cheppinatundi vaari maatalanu vishwasinchatam ledu.
0: In the same way, the man, although he has got all the bliss, all the divinity, all the sacredness in him, he does not know. Even when others tell
1: him, atvanti krushi chesinappudu tappaga ee satyanni meeru anubhavistaru.
0: If only you make an effort, you will really experience
1: ee satyam chedu tappaga meeru aanandanni anubhavistaru.
0: By this truth you will also enjoy the divine bliss.
1: Kasturi mrugamu adi oka rakamainatundi deer.
0: It is a musk deer.
1: Jinka,
0: it is a musk deer.
1: Adi అప్పుడప్పుడు తన నుండి కూడాను ఒక సుగంధం అనేటువంటిది ఆవిర్భవిస్తుంటారు.
0: సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ ద స్మెల్ విచ్ ఇస్ ఫ్రాగ్రెంట్.
1: తన యొక్క నాభి నుండి పుట్టుంటారు.
0: ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ నేవల్.
1: ఆ యొక్క సుగంధాన్ని తాను అనుభవిస్తుండాలి.
0: ఇట్ ఎంజాయ్స్ దట్ ఫ్రాగ్రెన్స్.
1: ఎక్కడి నుంచి వస్తుండదు ఈ సుగంధం అని చెప్పని అడవంతా తిరుగుతుంది.
0: Not knowing from where this fragrance emanates, it goes in search of the fragrance everywhere in the forest.
1: కట్టకడపట అడవంతా తిరిగి అలసిపోయి ఒక వృక్షఛాయలో కూర్చొని తాను కొంచెం విశ్రాంతి తీసుకుంటుంది.
0: After searching in the entire forest the place from where this fragrance comes, it takes
1: విశ్రాంతి తీసుకునే సమయం లోపల తన ముక్కును తన నాభి దగ్గర ఉంచుకొని కొంత విశ్రాంతి కోసమని పవళిస్తుంది.
0: After being tired, it takes rest under a shade and keeps its nose near
1: unto the nabhi nunchi vachetundi sugandham taanu gurtinchukuntundi.
0: Then it realizes the fragrance comes from
1: ayyo nenu enta pichidananu naanundine vachinatundi ee sugandhani nenu telusukoleka ee sugandham ekkada undadani adavanta sancharinchanu alisi poyyanu ide ajnanam yokka tattvam.
0: What a mad thing I am, not knowing that the fragrance comes from my own navel. I searched the entire forest and I got myself exhausted. This is ignorance.
1: మానవుడు కూడాను అంతే.
0: సిమిలర్ ఇస్ ద మ్యాన్.
1: నిత్యానందము, బ్రహ్మానందము, అద్వైతానందం అనేటువంటిది మానవుని యొక్క స్వభావము, స్వరూపము.
0: ద పర్మనెంట్ బ్లిస్, ద డివైన్ బ్లిస్ అండ్ ద బ్రాహ్మిక్ బ్లిస్ ఆర్ ఆల్ ద నేచర్ ఆఫ్ మ్యాన్.
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి, ఈ భౌతిక సంబంధమైనటువంటి, ఈ ప్రాకృతి సంబంధమైనటువంటి విషయ వాసనకు లోబడిపోవటం చేతనే ఆ దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి యొక్క ఈ దివ్యతత్వాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నాడు, అనుభవించలేకపోతున్నాడు, దీన్ని అన్వేషించలేకపోతున్నాడు.
0: As man has become a slave of these external objects and temptations, he does not know his own divine nature, his own divine bliss, therefore he has not been able to experience.
1: అన్నింటికీ దేహాభిమానమే మూల కారణము.
0: Attachment to the body and identifying himself with the body is the root cause for all this.
1: దేహము పంచభౌతికము.
0: Physical body is made up of 5 elements.
1: దేహము కూలక తప్పది ఎప్పుడు.
0: One day or the other it has to fall.
1: దేహి నిరామయుండు.
0: The indweller is a permanent
1: one. దేహతిప్పక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: He is not subject to birth, death or any such limitation.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, that indweller himself is the god of gods.
1: కనుక నిజముగా తన యొక్క ఆత్మనే సర్వ విధమైనటువంటి యొక్క మార్గమును మానవులకు అందిస్తూ ఆనందింపచేయుచున్నది.
0: ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఆత్మ విచ్ గివ్స్ మ్యాన్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ అండ్ బ్లిస్.
1: ఆత్మ నిరంతరము ఆనందమును అందించినే కాని దుఃఖము, విచారమనేటువంటిది తనలో ఏమాత్రము లేదు.
0: ఆత్మ ఆల్వేస్ ఎంజాయ్స్ బ్లిస్ అండ్ జాయ్. ఇట్ డస్ నాట్ నో వాట్ సారో అండ్
1: సాడ్నెస్. పాత్రలో పోసినటువంటి పాయసములో ఈ పాత్రకు ఎన్ని రంధ్రములు కొట్టినా ఏ రంధ్రం నుంచి వచ్చినా గానీ పాయసమే వస్తుంది, కానీ మరొక చేదు రాదు.
0: వెన్ దేర్ ఇస్ ఎ స్వీట్ జ్యూస్ పాయసం ఫిల్డ్ ఇన్ ఎ పర్టికులర్ పాట్, వేర్ ఎవర్ యు స్ట్రైక్ ఎ హోల్ యు గెట్ పాయసం అలోన్ త్రూ దట్ హోల్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ హోల్స్.
1: ఆనందమయము.
0: దస్ ఆత్మ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: కనుకనే ఋషులందరూ కూడాను మొట్టమొదట ఈ ఆత్మకు ఆనందం అని పేరు పెట్టారు.
0: దట్ ఈస్ వై the sages in the ancient days gave the name for atma.
1: ఈ ఆనందం అంటే ఎలాంటి ఆనందము? నిత్యానందం.
0: What type of bliss?
1: పరమ సుఖదం.

0: గగన సదృశం
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ జాయ్ అండ్ సుప్రీం హ్యాపీనెస్
0: నిత్యం విమలం అచలం
1: ఇట్ ఈస్ వన్ అలోన్ ఇట్ ఈస్ ప్యూర్
0: సర్వదీ సాక్షిభూతం
1: ఇట్ ఈస్ విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్
0: భావాతీతం త్రిగుణరహితం
1: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ భావాస్ అండ్ ఆల్ క్వాలిటీస్
0: ఇది ఆత్మస్వరూపం యొక్క ఆత్మస్వభావం యొక్క సరైనటువంటి యొక్క గుర్తులు
1: దీస్ ఆర్ ద సింబుల్స్ ఆఫ్ ట్రూ ఆత్మ
0: ఇట్టి ఆనందము ఏనాడు కూడా దుఃఖమును కాని కష్టమును కాని బాధలు కాని విచారములు కాని అందించదు
1: హౌ కెన్ సచ్ బ్లిస్ ఆఫర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సారో సాడ్నెస్
0: అట్టి పెన్నిధి మీ సన్నిధినే ఉండగా దుఃఖమును విచారమును కష్టములను కలిగించేటువంటి యొక్క ఈ జగత్తునకై మీరు ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు
1: వెన్ యువర్ ఓన్ వెరీ నేచర్ ఈస్ సచ్ బ్లిస్ వై ఆర్ యూ సో మచ్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ దిస్ ఓన్లీ డిజైర్ జాయ్ అండ్ హ్యాపీనెస్
0: ధన నిధికి లోకములో కొన్ని రకములైనటువంటి కట్టుబాట్లు చేస్తుంటారు
1: ఫర్ ద ట్రెజర్ దే పుట్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ అండ్ సర్టన్
0: కొన్ని బ్యాంకులు ఉన్నాయి బ్యాంకుల్లో కావలసినంత ధనం ఉంటుండాలి
1: బ్యాంక్స్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ
0: కానీ కేవలం ఆ ధనమును అట్నే విసర్జించిపోవటం లేదు దానికి కావలసినంత బందోబస్తు చేస్తున్నారు
1: దే ప్రొవైడ్
0: ఇనుప ద్వారములు బంధిస్తున్నారు పెద్ద పెద్ద లాక్స్ బీగములంతా తగిలిస్తున్నారు రాత్రి పగలు కూడాను పారావారు దానిని చక్కగా రక్షిస్తున్నారు అందులో ఉన్న ధనాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ యొక్క ద్వారములు విరగ్గొట్టాలి ఈ దానమును పగలగొట్టాలి అందులో వాచ్మ్యాన్ గా ఉండేటువంటి గుర్ఖాలు గుర్ఖాలు వాడిని కొట్టి వాడి దగ్గర అన్ని విధాలు స్వాధీనం చేసుకోవాలి
1: ఇఫ్ యూ షుడ్ గెట్ దట్ మనీ యూ హావ్ టు బ్రేక్ ద డోర్స్ యూ హావ్ టు బ్రేక్ ఓపెన్ ద లాక్స్ యూ హావ్ టు రిమూవ్ ది వాచ్
0: ఆ యొక్క ధనము మనకు లభ్యమవుతుంది
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ దట్ వెల్త్
0: అదే విధముగానే ఈ ఆనందం అనేటువంటి నిధికి ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడి ఉంది
1: ఇన్ ద సేమ్ వే ఫర్ దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్ ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రొటెక్టెడ్
0: దీనిని కాపాడేటువంటిది ఏమిటి
1: వాట్ ఈస్ ఇట్ దట్ ప్రొటెక్ట్స్ దిస్
0: అహంకారం అనే సర్పము సర్వత్రా సంచరిస్తూనే ఉంటుంటుంది ఏ నిర్విరామంగా కూడా తిరుగుతూ ఉంటుంది
1: ది స్నేక్ ఆఫ్ ఈగో గోస్ రౌండ్ అండ్ రౌండ్ దిస్ వెల్త్ అండ్ ట్రైస్ టు ప్రొటెక్ట్ దిస్ వెల్త్
0: కనుక దాని దగ్గరికి ఎవరూ పోలేకపోతున్నారు
1: దట్ ఈస్ వై నో వన్ ఈస్ ఏబుల్ టు గో టు దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్
0: ఎవడు ఈ అహంకారం అనే సర్పమును నిర్మూలము గావించునో వానికే ఈ ఆనందం అనే నిధి లభ్యమవుతుంది
1: ద వన్ హూ కిల్స్ దిస్ స్నేక్ ఆఫ్ ఈగో విల్ బి ఏబుల్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ది బ్లిస్ ఆఫ్ జాయ్
0: కనుక ఈ అహంకారం కేవలము అజ్ఞానం చేత ఆవరించినటువంటిది
1: దిస్ ఈగో ఈజ్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
0: ఈ అహంకారం యొక్క కారణం ఏమిటి
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ ఈగో
0: ధనమా కారణం
1: Is it wealth?
0: లేక బలమా కారణం
1: Is it strength?
0: లేక స్థానమా కారణం
1: Is it
0: అధికారమా కారణం విద్యనా కారణం ఇవి ఏవీ కారణం కాదు ఇవన్నీ అల్పమైనటువంటి శక్తులు
1: The education, all these things are very small excuses.
0: ఇవన్నీ అహంకారానికి ఎట్లా కారణమవుతాయి
1: How can they be a cause for the అహంకార or the ego?
0: దేహభ్రాంతియే దీనికి మూల కారణం
1: It is the delusion of the physical body alone which is responsible for this ego.
0: Ivanni enta kaalam andukosam Shankaracharya maaku

0: ఈ ధనము బలము ఈ యొక్క సంపదను గురించి అహంకారపడుతున్నాడు. ఇది ఎంతసేపు? క్షణములు మార్పు చెందుతుంది.
1: You man is suffering from pride and vanity on account of the wealth, on account of the strength, on account of beauty, etc. For how long will they last? They are all momentary.
0: ఇవందరు కూడా అనుభవించినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు స్థిరంగా?
1: Where are those people who have enjoyed all these things now?
0: గొప్ప గొప్ప పదవులనంతా ఏది సిరి సంపదలను అనుభవించి ప్రఖ్యాతిని పొంది రారాజులుగా మారి చక్రవర్తులుగా మారినటువంటి వ్యక్తులంతా ఎక్కడున్నారు ఇప్పుడు?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎంజాయిడ్ గ్రేట్ వెల్త్ అండ్ గ్రేట్ ప్రాపర్టీస్ అండ్ హూ హ్యావ్ బికమ్ ఎంపరర్స్?
0: ఉన్నారా లేక వారి స్థానములు ఉన్నాయా? వారి యొక్క ధనం ఉండదా? ఏదీ లేదు.
1: ఈజ్ దేర్ వెల్త్ ఫౌండ్ ఆర్ దే ఫౌండ్? ఈజ్ దేర్ పొజిషన్ పర్మనెంట్? నథింగ్ ఈజ్ పర్మనెంట్. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫౌండ్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క సాధనలు సలిపి ఇవన్నీ అనిత్యము అనిత్యమని లోకానికి చాటుతూ వచ్చారు.
1: గ్రేట్ సోల్స్ అండ్ సేజెస్ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనెన్స్ టు ఫైండ్ అవుట్ ది ఇంపర్మనెన్స్ ఆఫ్ దిస్ థింగ్స్.
0: గీత కూడాను అనిత్యం అసుఖం లోకం అని చాటిపోయింది.
1: ది సేమ్ థింగ్ హెస్ బీన్ డిక్లర్డ్ బై భగవద్గీత. దిస్ వరల్డ్ ఈజ్ ఇంపర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ సారో.
0: నిరత సత్య ప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరవాసి చనగలేదా?
1: వాజ్ నాట్ హరిశ్చంద్ర కంపెల్డ్ టు లీవ్ దిస్ వరల్డ్ ఆల్దో హీ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్?
0: ఎల్ల లోకములే యశగు శ్రీ నలరాజు తన వెంట భూమిని కొనుచుచననా?
1: కింగ్ నలా హూ వాజ్ ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ కుడి క్యారీ ఎ బిట్ ఆఫ్ ఆర్త్ విత్ హిమ్?
0: కృతయుగంబునకు అలంకృతి చేయు మాధాత సిరిమూట గట్టుక నరుగజనన?
1: మాల్దాత హూ వాజ్ ఎ పీస్ ఆఫ్ డెకొరేషన్ ఫర్ కృత ఏజ్ ఇట్ సెల్ఫ్ కుడిన్ క్యారీ విత్ హిమ్ ఎదర్ నేమ్?
0: జలజిసేతు కట్టే అలనాటి శ్రీరాముడి పుడురుపై నున్నవాడ?
1: శ్రీరామ హూ కన్స్ట్రక్టెడ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద ఓషన్ ఈస్ హీ నౌ?
0: ఎందరెందరు రాజులు ఎగినారో?
1: సో మెనీ
0: కరుణు వెంట కొనిపోవరి ఊర్వితలము?
1: నాట్ ఈవెన్ వన్ క్యారీడ్ ఎ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మనీ.
0: మీరు మాత్రము మీదు సిరియు సంపద విద్యయు తలను గట్టుక పోదురా?
1: ఆర్ యూ గోయింగ్ టు క్యారీ విత్ యూ యువర్ ఓన్ వెల్త్ యువర్ ఓన్ ప్రాపర్టీస్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్?
0: విద్యార్థులారా,
1: ఓ డియర్ స్టూడెంట్స్,
0: ఏది మన వెంట రాదు.
1: వీఆర్ నాట్ గోయింగ్ టు క్యారీ ఎనీథింగ్ విత్
0: us. వచ్చేది రెండే.
1: దర్ ఆర్ ఓన్లీ టూ థింగ్స్ విచ్ యూ క్యారీ,
0: మంచి చెడ్డ.
1: అండ్ దాట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: మనం ఏది చేస్తామో అది మాత్రం మన వెంట వస్తుంది.
1: వాట్ ఎవర్ వీ డూ యు ఆర్ గోయింగ్ టు క్యారీ ది రిజల్ట్స్ ఆఫ్ దాట్.
0: మంచిని చేసి మంచిని తీసుకోండి.
1: Do good and reap the fruits thereof.
0: ఏ విత్తనాలు నాటుతామో అదే ఫలమే మనకు లభిస్తుంది.
1: వాట్ ఎవర్ సో సీడ్ యు సో ది సేమ్ ఫ్రూట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్.
0: తాత్కాలికంగా దీనిని అలక్ష్యం చేస్తున్నారు
1: ది స్టూడెంట్స్.
0: భవిష్యత్తులో ఏనాటికైనా కూడాను ఇవి ఆ అనుసరించుకుని ఇది మొక్కలుగా రాక తప్పదు.
1: యు ఆర్ నెగ్లెక్టింగ్ అండ్ ఇగ్నోరింగ్ దీస్ ట్రూత్స్. ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్.
0: ముండ బీజములు వేయి, పండ్ల బీజములు వేయి, తిరిగి అవి మొక్కలుగా వస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యు సో వెదర్ ఇస్ ఎ థార్న్ సీడ్ ఆర్ ఎనీ అదర్ సీడ్,
0: విశ్వాసమే భారతీయుల యొక్క విశ్వాసము. కర్మఫల సిద్ధాంతాన్ని విశ్వసించినటువంటి వారు భారతీయులు.
1: భారతీయస్ హ్యాడ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ థియరీ ఆఫ్ యాక్షన్ అండ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కనుక మీ హృదయంలో మంచిని ఆవిర్భవింప చేసుకుని
1: దేర్ ఫోర్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్.
0: నేను ఆత్మస్వరూపుడను.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ది వెరీ
0: ఎంబాడిమెంట్ బ్రహ్మ స్వభావము.
1: మై వెరీ నేచర్ ఈజ్ నేచర్.
0: నేను ఈ పని చేయదగినదా?
1: ఈజ్ ఇట్ అప్రోప్రియేట్ టు మై నేచర్ టు డూ దిస్ పర్టికులర్ థింగ్ ఆర్ నాట్?
0: నేను ఆత్మగా ఉండి ఈ అనాత్మ సంబంధమైనటువంటి తుచ్చ కార్యములను నేను ప్రవేశించడం మంచిదా కాదు అనేటువంటి ప్రతి కార్యమునందు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను స్మరించి కార్యములో ప్రవేశించాలి.
1: వాట్ ఎవర్ వర్క్ యు అండర్టేక్ రిమెంబర్ యువర్ డివైన్ నేచర్ అండ్ అండర్టేక్ అప్రోప్రియేట్.
0: దోషములకు దూరం అవుతాడు.
1: దెన్ ఓన్లీ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫెక్ట్.
0: పాశములకు దూరం అవుతాడు.
1: You will be free from bondage.
0: దోషములకు దూరం అవుతాడు.
1: You will be free from all kind of deceit.
0: ఆత్మ ఆశలో ప్రవేశిస్తాడు.
1: Then you will get into the aspiration of ఆత్మ.
0: ఇలాంటి విచారణ విద్యార్థులకు అత్యవసరం.
1: Student should develop this kind of thinking.
0: మనం చదువుతున్నాం.
1: We are studying.
0: గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకుంటున్నాం.
1: We are taking big degrees.
0: ఇంకా విదేశాలకంతా వెళ్లి ఇంకా అధికమైనటువంటి డిగ్రీలు పొందుతున్నాం.
1: We are going to obtain greater degrees than this.
0: ఈ యొక్క చదువులు చదివి మనం దేనిని సంపాదిస్తున్నాం?
1: What is it that we are going to achieve by this kind of education?
0: ఈ చదువులు చదివి ఉద్యోగంలో చేరి
1: after this study and education we are going to
0: పుచ్చుకోవటం కోసమా?
1: Is it for
0: మోసాలు చేయటం కోసమా? అబద్దాలు ఆడటం కోసమా? పొట్టను పోషించుకునే కోసమా? కాదు కాదు. ఈ చదువులు ఇలాంటి అపవిత్రమైన మార్గంలో నా ప్రవేశపెట్టడం.
1: We should not, this education is not meant for taking bribery, for deceiving people, for going in the wrong path. Certainly not for that.
0: పరులను మోసగించి పట్టణ పోషించుకోవాలనుకుంటే ఈ విద్యలు ఎందుకు?
1: If you want to earn by deceiving others, why this education at all?
0: కనుక మన విద్య ఆత్మ విద్య.
1: Our education is education of ఆత్మ.
0: దీని ద్వారా మనము పవిత్రమైన ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం లోకానికి అందించాలి.
1: We have to offer our life to go as an ideal student and in the ideal path.
0: జ్ఞానుడు పొట్ట నింపుకునే కోసమని రెండు చేతులు ఇచ్చాడు.
1: For filling this small stomach, God has
0: రెండు చేతులకు పని జరిగితే, పని చేస్తే, కష్టపడి శ్రమిస్తే పొట్ట నిండదా?
1: If you work hard with both hands, can you not fill your small stomach?
0: మనం రెండు చేతులతో శ్రమించి పని చేయటం లేదు.
1: We are not working hard with both hands.
0: కనుకనే మనము ఈ అవస్థలకు గురి అయిపోతున్నాము.
1: దట్ ఇస్ ద రీజన్ వై వి ఆర్ పుట్ టు ట్రబుల్స్.
0: మనం కర్మణ్యేవ అధికారస్య, మన కర్మనే మన ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: వి హావ్ ఎవ్రీ రైట్ ఫర్ యాక్షన్.
0: పవిత్ర కర్మలు ఆచరించాలి.
1: వి షుడ్ డు సేక్రెడ్
0: ఆదర్శవంతమైన కర్మలు ఆచరించాలి.
1: ఐడియల్ యాక్షన్స్.
0: అన్యులకు సహాయకరమైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: హెల్ప్ఫుల్ యాక్షన్స్ ఇన్ ది సర్వీస్.
0: లోకోద్ధారమునకై మనము తగినటువంటి జీవితం కూడా అంకితం చేయాలి.
1: వి షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ for the good and greatness of the world and happiness. The world is the very embodiment.
0: Mana desamu mana yokka matru desamu idi matru swabhavamu.
1: We should love our country as our motherland.
0: Kanuka itti matru bhavame mana yendu lekapothe manam inka e vidhanga ee yokka jagatlo undagalamu.
1: If we don't develop such sacred feeling of love of the mother, what is the use of this life at all?
0: Okaloka samayamlo Calcutta యూనివర్సిటీ లోపల సుభాష్ చంద్రబోసు చదువుతూ ఉన్నాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ సుభాష్ చంద్రబోస్ వాజ్ అండర్ గోయింగ్ స్టడీస్ ఇన్ ది యూనివర్సిటీ ఆఫ్ కల్కటా.
0: అందులో ఒక బ్రిటిష్ లెక్చరర్ భారతదేశాన్ని, భారతీయులను గురించి కొంచెం అలక్ష్యంగా, హేళనగా తాను చెప్తూ ఉండేటువంటి వాడు.
1: దెర్ వాజ్ ఎ లెక్చరర్ ఫ్రమ్ బ్రిటన్ హూ వాజ్ making fun of and criticizing Bharat.
0: Kani ee vidhamenti tana matrudesham yokka dushanu tanu vinalekapoyadu.
1: Bose was not able to hear the criticism of his motherland.
0: Idi naa priya matrudeshamu.
1: This is my dear motherland.
0: Idi naa priya matrubhasha.
1: This is my dear mother tongue.
0: Ide naa matamu.
1: This is my religion.
0: Ide naa abhimatamu.
1: This is my
0: ide naa vratamu.
1: This is my very religion.
0: Desha abhimaname lekunda దేహం యొక్క దీనినే మనం విచారణ చేయకుండా మనం జీవించుతున్నామంటే ఇది నిజంగా మనకు మాతృదేశంగా భావిస్తున్నామా? కాదు కాదు. మాతృదేశమునకు ఏమైనా కూడా నేను త్యాగం చేయాలని సంకల్పించుకున్నాడు సుభాష్ చంద్రబోస్.
1: హి టుక్ ఎ ఫర్మ్ రెజల్యూషన్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ డియర్ మదర్ ల్యాండ్ హి షుడ్ బి ప్రిపేర్డ్ టు గివ్ అప్ ఎనీథింగ్.
0: కానీ విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక కొంతసేపు ఓపిక పట్టుకున్నాడు.
1: బట్ హీ వాజ్ బ్లెస్డ్ విత్ ఎ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ హీ ఎక్సర్సైజ్ పేషెన్స్.
0: కానీ వినలేకపోయాడు ఆ మాటలు.
1: But the criticism continued. He was not able to bear.
0: మూడు డస్ట్లంత ఎగిరిపోయేసేసి ఆ యొక్క బ్రిటిష్ వాడిని తలపట్టుకుని తన చేతులు ఉన్నటువంటి చెప్పును తీసుకుని ఊరికి కొట్టేశాడు.
1: He jumped over three benches in one go and caught hold of
0: me. నేను సహిస్తాను, నా మాతృదేశాన్ని నేను దూషించడం నేను సహించలేను.
1: I can bear anything but not criticism of our motherland, he said.
0: జన్మని జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరియసి, నేను నరకమునకు పోయినా పర్వాలేదు, నా యొక్క దేశం యొక్క విషయాన్ని నేను కాపాడుకోవాలి.
1: ఐఎమ్ ప్రిపేర్ టు గో ఈవెన్ టు హెల్ ఈ
0: దృశ్యాన్ని చూసినటువంటి విద్యార్థులందరూ కూడా ఏమీ చేయలేకపోయారు.
1: స్టూడెంట్స్ హూ సా దిస్ సైట్ ఫర్ ఫైండింగ్ దెమ్సెల్వ్స్ హెల్ప్లెస్,
0: కేవలం పులిపిల్ల వలె ఎగిరి అతన్ని అనేక రకములుగా కూడా హింసిస్తున్నాడు. అతను హెల్ప్ మీ అని అంటున్నాడు, కానీ ఎవరు హెల్ప్ లేదు.
1: And that teacher began crying, please help me, help me, help me. Like a tiger cub, he pounced upon him. Within a few minutes, this news spread to the entire university.
0: Emergency meeting pettukunnaru.
1: There was an emergency meeting.
0: Itanni inka 5 samvatsaralu ee college lo em matram mana Calcutta university lo chadadaniki avakasam ledani nirnayam chesukunnaru.
1: They resolved that Bose should be debarred for 5 years from Calcutta university.
0: దానితో అతను చదువులైనా కూడా త్యాగం చేశాడు.
1: హీ వాజ్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ హిజ్ ఎడ్యుకేషన్.
0: నిజమైనటువంటిది నా మాతృభూమి, నా రక్తమంతా కూడాను భారతదేశంలో పుట్టినటువంటిది, భారతదేశంలో పెరిగినటువంటిది, భారతదేశానికి అంకితం కావాలి.
1: మై బ్లడ్ ఈజ్ మెంట్ ఫర్ సాక్రిఫైసింగ్ ఫర్ ద సేక్ అండ్ ఫర్ ద ఆనర్ ఆఫ్ మై ఓన్ నేషన్ మై మదర్ ల్యాండ్.
0: పాటిస్తూ వచ్చాడు.
1: అండ్ దట్ ఈస్ హౌ హీ పార్టిసిపేటెడ్ ఇన్ ద మూమెంట్స్.
0: తండ్రి ఈ యొక్క విషయాన్ని గుర్తించి తాను లండన్ కు పంపించాడు. ఇండియాను చదవడానికి అవకాశం లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఫర్దర్ స్టడీస్ హియర్, దెన్ హీ వాజ్ సెంట్ టు లండన్.
0: అక్కడ కూడా పోయి దేశాభిమానాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. నా పవిత్రమైన భారతదేశము త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి కాదు, భోగభూమి.
1: ఈవెన్ ఆఫ్టర్ హీ వెంట్ టు లండన్, హీ ఆల్వేస్ రిమెంబర్డ్ that his motherland, that is India, is a great country, a country which is devoted to yoga. And
0: nenu sadavadaniki vachinane kani ee deshamlo sthiramai povadaniki raledu.
1: I have come to this country only for studies, not to settle down here.
0: Shraddha bhaktito chadivesesi ICS pass chesadu manchi sthayilo.
1: He studied with a lot of interest and passed his ICS examination with distinction.
0: Tirigi akkada nunchi vachi రాజకీయంలోనే ప్రవేశించారు.
1: హీ కేమ్ బ్యాక్ టు భారత్ అండ్ ఎంటర్డ్ ది పాలిటిక్స్.
0: నేను ఈ దేశం యొక్క ఆహారంతో ఈ దేహాన్ని పోషించుకున్నాను.
1: మై బాడీ వాస్ ఇట్స్ వెరీ ఎగ్జిస్టెన్స్.
0: ఈ దేశం యొక్క పానీయం చేత, జలం చేత నేను ఆ దేహాన్ని కాపాడుకున్నాను.
1: ఐ హావ్ ప్రొటెక్టెడ్ మై బాడీ విత్ ద వాటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక నా దేశమునకు నేను కృతజ్ఞత చూపించాలి.
1: ఐ మస్ట్ షో గ్రాటిట్యూడ్ టు దిస్ మదర్ ల్యాండ్.
0: చూసారా, అదే విధంగా మన సంస్థకు కానీ, మనం ఎవరుండి ఇంత స్థాయికి మనం వచ్చామనేటువంటి ఒక విషయం కానీ ఆ కృతజ్ఞతను మాత్రము విద్యార్థులు మరవరాదు.
1: స్టూడెంట్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, రిమెంబరింగ్ బై హూస్ గ్రేస్ అండ్ బై హూస్ హెల్ప్ వన్ హాస్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: అది నిజమైనటువంటి యొక్క దీక్ష, నిజమైన త్యాగం.
1: దట్ ఈస్ ది కరెక్ట్ టైప్ ఆఫ్ రెజల్యూషన్.
0: స్వార్థాన్ని త్యాగం చేసి పరార్థాన్ని విశ్వసించి పరమార్థాన్ని పొందాలి.
1: రినౌన్స్ సెల్ఫిష్నెస్, have firm faith in the transcendental
0: vidya
1: and reach the transcendental goal.
0: Bhagavad Gita kani, Bible kani, Quran kani, Grantharajam kani, inka ye vidhamainatundi pavitra grantham ainappatikini ivi parayana nimittamai adi aavirbhavinchaledu.
1: Whether it is Bhagavad Gita, Bible, Quran or any sacred scripture, they are not meant only for merely studying and living.
0: ఆచరించే నిమిత్తమై అవి అందించినటువంటి,
1: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ కమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రాక్టీస్.
0: ఆచరణలో పెట్టాలి.
1: బట్ ప్రాక్టీస్ ది ట్రూత్.
0: ఎన్ని శ్లోకాలు చదివి మన ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మెమరైజింగ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టాంజాస్?
0: ఎన్ని విధమైనటువంటి వ్యాఖ్యానం చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ ఎనీ నంబర్ ఆఫ్ కామెంటరీస్ ఆన్ దెమ్?
0: కాదు. గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవదైన కడవ పాలు, కౌ మిల్క్ ఒక టీ స్పూన్ ఉండిన చాలు, వై బ్యారెట్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: It is sufficient to have a spoon full of cow's milk. Why have barrels of donkey's milk?
0: చదువుతుంటాం భగవద్ గీతలు పారాయణ ఎన్ని చేస్తుంటాము, 700 శ్లోకాలు కంఠం చేస్తున్నారు. కంఠానికి భారమే తప్ప తన యొక్క బాధలకు నివారణ ఏమాత్రం కూడా స్వల్పలేవు.
1: Studying and memorizing Bhagavad Gita any number of times and repeating it is only a burden for your own throat. No use for
0: ఎంతమంది భగవద్ గీతలకు వ్యాఖ్యానం చేస్తున్నారు?
1: How many people there are who can offer the commentaries?
0: ఇది భక్తి అనుకుంటారా? కాదు కాదు, ఇది ఆడంబరమైనటువంటి యొక్క తత్వం.
1: This is not devotion, it is only show and ostentation.
0: ఈనాడు ఆకార మానవుని కంటే ఆచార మానవుడు అత్యవసరం.
1: ది నీడ్ ఆఫ్ ది అవర్ ఈస్ పీపుల్ హూ ప్రాక్టీస్.
0: ఆచార మానవుని వల్లనే లోకానికంతా కూడా ఒక ఉపయోగం ఉంటుంది.
1: Men who practice would be highly useful for this world.
0: ఆచారము లేనిటువంటి యొక్క విచారము ప్రయోజనం ఏమిటి?
1: What is the use of thinking without practicing?
0: కేవలము ఒక సమస్తలో ఒక పేరు పొందొచ్చు.
1: If you may get a name,
0: ఇంకా గొప్పవాడైపోతుంది బ్రహ్మశ్రీ, లేకపోతే ఇంకే విధమైనటువంటి పద్మశ్రీ పద్మవిభూషణ పొందొచ్చు.
1: యూ మే గెట్ సమ్ టైటిల్ లైక్ పద్మశ్రీ ఆర్ పద్మవిభూషణ.
0: సున్వంత విశ్వే అమృతస్య పుత్ర అనే బిరుదును ఇదంతా అందుకోలేరు.
1: బట్ యూ కెన్ నెవర్ బికమ్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ బై ఆల్ దీస్ కైండ్ ఆఫ్.
0: దీనికి మించినటువంటి టైటిల్ మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్.
0: నీవు అమృతపుత్రుడవు అమృతపుత్రుడవు అమృతపుత్రుడవు అని వేదము చాటుతూ ఉంటుండాలి.
1: The greatest title which Veda has declared is that you are the child of immortality, and this is the greatest title.
0: కనుక విద్యార్థులారా, ధన పదవుల కోసమని కాని పేరు ప్రతిష్టల కోసమని కాని మీరు పులాకులు ఆడకండి.
1: Dear students, do not aspire for the sake of amassing wealth and money.
0: దేశాభిమానము దైవాభిమానము ధర్మాభిమానము పెంచుకోండి.
1: Develop attachment for the country, love for the Lord and love for dharma.
0: ధర్మమునకు మించినటువంటి లేదు. సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమును కంటే మించినటువంటి ధర్మం కాని ధర్మమునకు మించినటువంటి సత్యం కాని మరొకటి లేదు. సత్య ధర్మములు రెండు కూడాను అవినాభావ సంబంధములు, అన్యోన్య ఆశ్రయం.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్. దెర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్ బిట్వీన్ దెమ్. దెర్ ఇస్ నో ట్రూత్ గ్రేటర్ దాన్ ధర్మ, నో ధర్మ గ్రేటర్ దాన్ ట్రూత్.
0: కనుక ఏ కించిత్తైనా కూడా మనం ఆచరించి ఇతరులకు అందించడానికి తగిన కృషి చేయాలి.
1: You should practice at least in a little quantum and offer yourself as an example for others.
0: ananda tattvam anetundi manaku artham avutundi.
1: Then only you will be able to experience
0: nijamuga meeru ananda swaroopulu.
1: You are basically the very
0: embodiment. Ananda nimittamai meeru inni vidhamainatundi yokka karmala acharistunnaru.
1: All your actions are meant
0: for ananda kosamani. పెళ్లి చేసుకునేది ఆనందం కోసమని, బిడ్డలు కావాలనేది ఆనందం కోసమని, ఉద్యోగం కావాలనేది ఆనందం కోసమని, ధనం సంపాదించాలని అన్ని ఆనందం కోసమని. లక్ష్యం ఒక్కటి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గోల్, ద గోల్ ఆఫ్ బ్లిస్, వెదర్ ఇట్ ఇస్ ఫర్ స్టడీస్, మ్యారేజ్, చిల్డ్రన్.
0: మార్గములు వేరు వేరైనప్పటికీ గమ్యం ఒక్కటి.
1: ద పాత్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద గోల్ ఇస్ ద సేమ్.
0: కనుకనే శృంగారములు వేరు, బంగారం ఒక్కటి.
1: The jewelry may be different, but the gold is one.
0: పశుల వన్నెలు వేరు, పాలు ఒకటి.
1: The color of the milk is the same, although the color of the animal.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒకటి.
1: The indweller is one, the
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటి.
1: Birth is one, the caste and religion.
0: దర్శనములు వేరు, దైవము ఒకటి.
1: God is one, but the various దర్శనములు.
0: పూజ జాతులు వేరు, పూజలు ఒకటి.
1: The worship is one, flowers may be different.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి.
1: Foolish ones do not know this basic truth.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్దులై.
1: For the sake of this,
0: ఈ బ్రతుకు కోసం ఇన్ని మార్గములు పడుతున్నారే కానీ నిజంగా యోచిస్తే అన్ని చేరి ఒక్కటే.
1: Unnecessary trouble you are taking to leave this particular life.
0: ఏ మతాన్ని కూడా మనం విమర్శించకూడదు.
1: Do not criticize any religion.
0: నా మతం వేరని చెప్పిన దాన్ని పెద్దగా వర్ణించకూడదు.
1: Do not go on.
0: అన్ని మతముల యొక్క అభిమానాన్ని మనం పురస్కరించుకోవాలి.
1: We have to bring about a harmonious understanding of various
0: religions. నా మతం గొప్పది, నీ మతం గొప్పది అని వాదోపవాదములు వేయటము ఇది కేవలం సంకుచితమైనటువంటి బుద్ధుల యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ నారో మైండెడ్నెస్ టు సే దట్ వన్స్ రిలిజియన్ ఇస్ గ్రేటర్ దాన్ ది అనదర్స్ రిలిజియన్.
0: ఇది అన్ని మతములు ఒక్కటి, అన్ని మతముల యొక్క బోధను ఒక్కటే, అన్ని మతముల సత్యము ఒక్కటే.
1: ద ట్రూత్ అండ్ ద టీచింగ్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ ఇస్ ద సేమ్. దేర్ఫోర్ ఆల్ రిలిజియన్స్ ఆర్ బేసికల్లీ ద సేమ్.
0: సంకుచితమైనటువంటి భావము లోపల పరమత్మను విమర్శించడం కాని స్వమతమును వర్ణించడం కాని ఉండకూడదు.
1: Dear students, you should not criticize others' religions, should not go on praising your own religion. This is rather
0: wrong. అన్నింటికీ ఒక గౌరవం మనం అందించాలి.
1: Show respect for every religion.
0: ఈ విధమైనటువంటి సమత్వాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే తప్పక మన దివ్యత్వం అనేటువంటిది మనకు తప్పక ఆవిర్భవిస్తుంది.
1: ఇఫ్ యూ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ మైండెడ్నెస్, యూ ఆర్ గోయింగ్ టు రీచ్ ది గోల్ ఆఫ్ డివినిటీ అండ్ బ్లిస్ విచ్ యూ రియలీ ఆర్.
0: కాన విద్యార్థులు క్రమక్రమేణ విద్యతో పాటు సమత్వంతో పాటు ప్రేమతత్వాన్ని మనం అనుభవించి దివ్యత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Dear students, along with your education, you will have to just also develop love and divinity and enjoy and experience, offer yourselves as an ideal to the world. Thus, I am bringing the discourse to a close.

0: You will now hear a divine discourse on the glory of womanhood delivered by Bhagawan Baba on 19th of April 1998 at Kodaikanal. In this discourse, Bhagawan describes the divinity immanent in the feminine principle with various examples of great and pious women from history and the Veda.
1: గతజీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికాదే.
2: సావిత్రి, షీ వాస్ బోర్న్ హియర్. షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ ద డెడ్ హస్బెండ్ ఫైటింగ్ ద గాడ్ ఆఫ్ డెత్ యమా.
1: గతజీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికాదే. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
2: బికాస్ ఆఫ్ హర్ ట్రూత్ఫుల్నెస్ ది ఎంటైర్ ద ఫారెస్ట్ ఫైర్ వాస్ జస్ట్ పుట్ ఆఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కామ్ డౌన్ బై చంద్రమతి. షీ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ.
1: కుల సతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరా జాత గాదే.
2: Sita, the mother, the daughter of Mother Earth, in fact she could prove, demonstrate her chastity passing through the fire.
1: Kinisi durmada kiratiyu bhuti gavinchi damayanti bharata ramanigade.
2: Damayanti, also a lady, a great noble soul of this country, could put down all those wicked people.
1: Kula satitvamu agni gundana prakatinche sita bharata dhara jata gade. Kinisi durmada kiratiyu bhuti gavinche damayanti bharata ramanikade.
2: Sita
1: satpa sagara vesti atiyu భూతి గావించి దమయంతి భారత రమణి గాదే.
2: దమయంతి, ఆల్సో ఎ లేడీ,

0: సీత
1: సత్ప సాగర వేష్టి తస్మాతలమున భరత ధాత్ పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
0: సీత కుడ్ షో టు ద వరల్డ్ హర్ క్యారెక్టర్ పాసింగ్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ద ఫైర్. ఇట్ వాజ్ దమయంతి హూ కుడ్ పుట్ డౌన్ ఆల్ ద వికెట్ పీపుల్ అండ్ దిస్ ద ల్యాండ్ ఆఫ్ ఆల్ శాంక్టిటీ ఆఫ్ ఆల్ చేస్టిటీ.
1: భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీ శక్తి అనేటువంటి దాని అనంతకాలము నుండి కూడాను భారతదేశం రక్షింపబడుతూ వచ్చింది.
0: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ద పవర్ ఆఫ్ విమెన్ హ్యాస్ బీన్ సేఫ్ గార్డెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: భారతీయుల వాంగ్మయమైన వేదములు గాయత్రి బిడ్డలే.
0: The spiritual literature of Bharat, the Vedas, are the children of Gayatri Mantra.
1: Gayatri Chandasam Mata. Vedamulaku Talli Gayatri.
0: Gayatri is the mother of Vedas.
1: Gayatri Sarvatra Vyapinchina 20th Shakti.
0: Gayatri is the mighty power spread everywhere.
1: Bharata Desamunde Kaka. Itara Desamulandu Kudanu. Ee yokka Shakti Sarvavyapakamai. సర్వాంతర్యామి అయి సర్వభూతాంతరాత్మయ్యి ప్రకాశిస్తూ ఉంటున్నది.
0: ద పవర్ ఆఫ్ గాయత్రి ఈజ్ నాట్ ఓన్లీ స్ప్రెడ్ హియర్ ఇన్ భారత్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఆల్ ఫారిన్ కంట్రీస్ సో దట్ ద పవర్ ఈజ్ ఎంజాయిడ్ అండ్ ఎక్స్పీరియన్స్ బై ది హ్యూమన్ సొసైటీ.
1: వివిధ దేశములందు ఈ గాయత్రికి వివిధ నామములను ఏర్పరిచి ఆ నామముల చేత ఆయా దేశం వారు ప్రార్థిస్తూ ఆ దేశం యొక్క అనుగ్రహానికి గురికవుతూ వచ్చారు.
0: గాయత్రి ఇస్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ పీపుల్ ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ ఆఫ్ మదర్ గాయత్రి.
1: భారతీయులు ఈ గాయత్రిని అనేక పేర్లతో అనేక రూపములతో ఆరాధిస్తూ ఆనందిస్తూ తమ జీవితమును సార్థకం గావించుకుంటూ వచ్చారు.
0: భారతీయస్ రిడీమ్ దేర్ లైఫ్ worshipping Gayatri in different names and forms.
1: Modati name peru Satyavati.
0: The first name is Satyavati.
1: Rendavo peru Angavati.
0: The second name is Angavati.
1: Moodavo peru Anyavati.
0: Third name Anyavati.
1: Nalugavo peru Nidanavati.
0: Fourth name Nidanavati.
1: Satyavati, Angavati, Anyavati, Nidanavati అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామమును వారు ఏర్పరచుకుని ఆ నామస్వరూపము చేతనే తమ యొక్క జీవితమును సార్థకం గావించుకుంటూ వచ్చారు ప్రాచీనులు.
0: ద ఏన్షియన్స్ వర్షిప్ గాయత్రి విత్ దీస్ నేమ్స్ సత్యవతి అంగవతి అన్యవతి నిదానవతి అండ్ వర్క్ ఫర్ దర్ రిడెంప్షన్.
1: సత్యవతి అనగా
0: సత్యవతి మెంట్
1: పాలయందు ఒక్కొక్క బిందువునందు కూడాను వెన్న ఉంటున్నది.
0: ఇన్ మిల్క్ ఎవ్రీ డ్రాప్లెట్ హ్యాస్ బటర్.
1: పాలయందు ఏ భాగంలో చూచినప్పటికీ ఈ వెన్న తాను సాక్షాత్కరిస్తూ వచ్చింది.
0: ఎనీ పార్ట్ ఆఫ్ ద మిల్క్ విల్ షో ద బటర్.
1: అటులనే ఈ ప్రపంచమనేటువంటి యొక్క బాండమునందు ఉన్నటువంటి జీవరాశులు ఎందు ఒక్కొక్క జీవరాశి ఎందు కూడాను దైవత్వం అనేటువంటి ఆత్మతత్వము వెన్న రూపం ధరించి ఉన్నదని ఆనాటి వారి విశ్వాసం.
0: ఏన్షియన్స్ బిలీవ్డ్ ఇన్ దిస్ కంటైనర్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్ ఆల్ బీయింగ్స్ హావ్ గాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యాజ్ వి ఫైండ్ ద బటర్ ఇన్ ద మిల్క్.
1: ఏ జీవి ఎందుకూడను ఆత్మతత్వం లేకుండా ఉండడానికి వీలు లేదు.
0: దేర్ ఇస్ నో బీయింగ్ విదౌట్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: సర్వభూతాంతరాత్మ అనేటువంటి సార్థక నామాన్ని తాను అందుకుంది.
0: In fact, she has got this attribute that she is present in all of the beings.
1: Anni jeevulu endu undinatundi aatma tattamu okkate ani kudanu nirupinchutu vachindi.
0: It also clearly proves the basic fact that the same atmic principle is uniform.
1: Sat vipra bahudha vadanti unnadi okkate ainappudikini aneka mandi aneka perlato aa yokka devunu anubhavistu vacharu.
0: Truth is one, yet scholars worship giving different names.
1: Inka anyavati
0: second.

0: అన్యవతి.
1: ఈ అన్యవతి అనగా పంచభూత స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వమే.
0: అన్యవతి సింబలైజెస్ ద డివినిటీ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్,
1: స్పర్శ రూప రస గంధములు.
0: దీస్ ఆర్ ద ఫైవ్ సెన్సెస్ దట్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద డివినిటీ దట్ ఈస్ అన్యవతి. ద సెన్స్
1: ఈ పంచభూతములు కోటీశ్వరుని మొదలుకొని కూటి పేద వరకు సర్వజీవులు ఎందుకూడను సమత్వంగానే ప్రకాశిస్తూ ఉంటుండదు.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వలీ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ షైన్ ఫోర్త్ రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్.
1: ఈ పంచభూతములు లేనటువంటి జీవితము జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఏ దేశమునందైనా ఏ కాలమునందైనా పంచభూతములే ప్రధానమైనటువంటి ప్రాణములు.
0: ఎనీ కంట్రీ ఎనీవేర్ at any point of time the five elements form the basic principle of life.
1: కారణ సమస్త ప్రపంచమునకొడను ఈ పంచభూత స్వరూపమే అన్యవతి అనేటువంటి పేరుతో వారు ఆరాధిస్తూ వచ్చారు.
0: Therefore the five elements form the basic principle for this entire world referred to as anyavati.
1: ఇంకా అంగవతి మూడవ పేరు.
0: Third name అంగవతి.
1: ఈ అంగవతికి ఒక్కొక్క ఆకారమునకు ఒక్కొక్క చిహ్నమును గుర్తింపజేస్తూ వచ్చింది.
0: అంగవతి రిఫర్స్ టు ఎ పర్టికులర్ ఫామ్ టు ఎ పర్టికులర్ నేమ్.
1: ఈశ్వరుడు అనగా అతనికి త్రిశూలధారి అని ముక్కంటి అని అనేక విధములుగా కొన్ని గుర్తులు తెప్పించి ఈ యొక్క ముక్కంటి అయినటువంటి వాడు త్రిశూలధారి అయినటువంటి వాడు దమరకం చేపట్టినటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈశ్వరునికి కొన్ని గుర్తులు ఏర్పరిచి బోధిస్తూ వచ్చింది.
0: దే హ్యావ్ అట్రిబ్యూటెడ్ సర్టన్ ఇన్సిగ్నియా ద సైన్స్ టు లార్డ్ ఈశ్వర. That he has got the trident with him, that he is three-eyed, always has got this
1: Vishnu dhamaraka.
0: Vishnu is the one who has got this wheel and the counter mace.
1: Alankara swarupudu aneetvanti yokka tattvani kudanu nirupistu bodhistu vachindi ee angavati.
0: And Vishnu is always after decoration. This is the fact demonstrated.
1: Saraswati anaga veena vani.
0: Saraswati has got with her veena.
1: Saraswati, భగవతి, భారతి, పూర్ణేంది బింబానన.
0: సరస్వతి, భగవతి, భారతి, పూర్ణేందు బింబానన.
1: ఈమె సర్వశక్తిమయమైనటువంటిది.
0: షీఈస్ ఆల్ పవర్ఫుల్.
1: ఆమె హస్తమునందు వేణువును ధరించి అనగా వీణను ధరించి ఆ వీణానాదమే బ్రహ్మనాదంగా భావిస్తూ ఉందమని ప్రబోధిస్తూ వచ్చింది.
0: సరస్వతి టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ హోల్డింగ్ Veena on her hand, the beautiful instrument, and that the melodious music is the nada, the sound of Brahman.
1: Ganapati anaga gaja mukhamunu dharinchi.
0: Ganapati has got the face of an elephant.
1: Pedda bojja cheta
0: with a big stomach.
1: Tanu andariki aaradha daivamga nilchutu vachadu.
0: Stands there receiving worship by everybody.
1: Ye subhakaryamulu cheyavalsi vachinappatikini
0: for any
1: ye pavitramaina karyamulu cheyavachinappatikini మొట్టమొదట గణపతిని పూజించటం తదుపరి ఇతర దేవతలను ఆరాధించటం జరుగుతూ వచ్చింది.
0: ఆన్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ సీక్రెట్ యాక్ట్ వీ వర్షిప్ లార్డ్ గణపతి. దేర్ ఆఫ్టర్ వీ వర్షిప్ అదర్
1: డైటీస్. నియమ నిష్ఠలను మాత్రమే నియమింపజేసినటువంటిది ఇది అంగవతి.
0: Therefore, Angavati lays emphasis on certain principles and the discipline to be followed in
1: worship.
0: నెక్స్ట్ వన్ ఇస్ నిదానవతి.
1: ఈ నిదానవతి అనేటువంటి యొక్క ఆమె యొక్క ప్రబోధలు శ్రవణం.
0: ద టీచింగ్ ఆఫ్ నిదానవతి ఇంక్లూడ్స్ దీస్ లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సల్యూటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మ నివేదనం
0: అండ్ సరెండర్.
1: ఈ నవవిధ మార్గములు యందు దైవమును ఆరాధించి జీవితము సార్థకం గావించుకోమని ప్రబోధించేటువంటిదే నిదానవతి.
0: నిదానవతి టీచెస్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ యు హావ్ టు వర్క్ ఫర్ అవర్ లిబరేషన్ ఫాలోయింగ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
1: సరస్వతి, అంగవతి, అన్యవతి, నిదానవతి ఈ నాలుగు దేవతల యొక్క స్వరూపమే ఈ యొక్క జగత్ స్వరూపము.
0: ద వరల్డ్ ఈజ్ సింబలైజ్డ్ బై దీస్ ఫోర్ ఫార్మ్స్, సత్యవతి, అంగవతి, అన్యవతి అండ్ నిదానవతి.
1: దీనిని పురస్కరించుకుని ప్రకృతికి స్త్రీ అని పేరు పెట్టు వచ్చారు.
0: ఇట్స్ ఫర్ దిస్ రీజన్ ద ప్రకృతి నేచర్
1: మాతృభూమి అంటారు కానీ పితృభూమి అని చెప్పారు.
0: లెట్ హిమ్ బి ఆఫ్ ఎనీ కంట్రీ, ఎవ్రీ వన్ రిఫర్స్ టు హిస్ కంట్రీ యాజ్ ద మదర్ ల్యాండ్.
1: మదర్ ల్యాండ్ ఈ మదర్కు ఇచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యత ఇంత ఘనమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: దాట్ ఈస్ ది మైటీ ఇంపార్టెన్స్ గివెన్ టు మదర్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దైవాత్మ స్వరూపమైనటువంటి యొక్క విష్ణువు కాని ఈశ్వరునికి కాని ఇంకే విధమైనటువంటి యొక్క రంగనికి కాని కృష్ణునికి కాని అందరికి కూడాను స్త్రీ మొదలు పురుషుడు తర్వాత.
0: ఈవెన్ డైటీస్ గాడ్స్ మే బీ దట్ బి విష్ణు శివ ఆర్ కృష్ణ హ్యావ్ ఫస్ట్ ఉమెన్ నేమ్ ఫస్ట్ అండ్ దేర్ నేమ్
1: లక్ష్మీ నారాయణ.
0: లైక్ లక్ష్మీ నారాయణ,
1: నారాయణ లక్ష్మి అని ఎవరు పిలువరు కదా.
0: నో వన్ సేస్ నారాయణ లక్ష్మి.
1: ఎక్కడే గాని పురుషులకు ముందు ప్రథమ స్థానం ఇవ్వలేదు.
0: ఎనీవేర్ మెన్ ఆర్ నాట్ గివెన్ ఫస్ట్ పొజిషన్.
1: మొట్టమొదటి స్త్రీకే ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చారు.
0: ప్రయారిటీ గివెన్ టు విమెన్ ఫస్ట్.
1: ఇంకా ఈశ్వరుని ఎందుకూడను పార్వతీ పరమేశ్వరుడు అంటారు. పరమేశ్వర పార్వతి అని ఎవరు చెప్పారు?
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈశ్వర పీపుల్ సే పార్వతీ పరమేశ్వర, నో వన్ వుడ్ సే పరమేశ్వర పార్వతి.
1: అదే విధంగానే
0: లైక్ వాయిస్
1: రాధాకృష్ణ,
0: పీపుల్ సే రాధాకృష్ణ.
1: రాధా అనగా ఎవరు?
0: హూ ఇస్ రాధా?
1: ఏదో ఒక పరమ భక్తురాలు కాదు,
0: నాట్ ఎన్ ఆర్డెన్ డివోటీ.
1: రాధా,
0: రాధా
1: దాన్ని తిప్పి చదివినప్పుడు ధరా, ఇదే ప్రకృతి.
0: ఇఫ్ యూ రీడ్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఇస్ ధరా నేచర్.
1: ధరా మీన్స్ ప్రకృతి.
0: ధరా ఇస్ ప్రకృతి నేచర్.
1: అనగా ఈ లక్ష్మి, ఈ పార్వతి, ఈ రాధ వీరందరూ కూడా స్త్రీ రూపం ధరించినటువంటి ప్రకృతి స్వరూపులే.
0: It only means Lakshmi, Parvati, Radha. These women signify, represent the nature, Prakriti.
1: Kanuka, Stree Yokka Pradharata, Eenaati Kena Kudunu Bharatiyalu Gurtinchi.
0: The importance of a woman should be recognized by Bharatiyas, at least today.
1: Streelu Kevalamu Abalal Kaalani.
0: That women are not weak.
1: Sabalalani.
0: That they are strong.
1: Atyavasaramu.
0: And that fact has to be recognized.
1: ఏ గృహమైనా కూడాను,
0: ఎనీ రెసిడెన్స్
1: అభివృద్ధికి రావాలన్నను,
0: ఇస్ టు ప్రోగ్రెస్
1: కీర్తిని పొందవలనన్నను,
0: సాధ్యత
1: సాధించవలనన్నను,
0: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ అండ్ రెస్పెక్టెడ్
1: స్త్రీయే ముఖ్య కారణము.
0: ఉమెన్ ఈజ్ ద ప్రైమ్ కాజ్.
1: కనుక ఇట్టి గృహమునకే కాక దేశమునకే కాక విశ్వమునకే ఒక ఆరాధన దేవత అయినటువంటిది స్త్రీ రూపము.
0: దేర్ ఫోర్ The form of a woman is so important at home for the country and the entire universe.
1: ప్రాచీన కాలం నుండి ఈ భారతదేశమునందు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆచారములు అలవర్చుకుంటూ వచ్చారు.
0: These practices have been followed since ancient times by Bharatiyas.
1: ఈ గృహమునకు ఆమెకు గృహలక్ష్మి అని పేరు పెట్టారు.
0: For a happy home she is called Grihalakshmi.
1: అనగా గృహమునందు ఎన్ని విచారములు, ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు ఉండినప్పటికీ నవ్వుకుంటూ ఆనందంగా ఈ గృహము యొక్క కీర్తిని నిలబెట్టే నిమిత్తమై తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
0: విమెన్ వుడ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ సో దట్ ఎవ్రీబడి వుడ్ గెట్ అవే ఫ్రమ్ ది యాంగ్జైటీస్ వరీస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: స్త్రీల యందు ఏడు విధములైనటువంటి శక్తులు ఉంటున్నాయి.
0: ఎ వుమన్ హ్యాస్ సెవెన్ ఫ్యాకల్టీస్.
1: సత్యము,
0: ట్రూత్,
1: ప్రేమ,
0: లవ్,
1: ధర్మము,
0: ధర్మ,
1: త్యాగము,
0: సాక్రిఫైస్,
1: సహనము,
0: టాలరెన్స్,
1: సానుభూతి,
0: కంపాషన్,
1: ఆనందము,
0: అండ్ బ్లెస్.
1: ఈ ఏడు శక్తులు కూడా కూడినటువంటిది ఈ స్త్రీ.
0: ఎ వుమన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది సెవెన్ ఫ్యాకల్టీస్.
1: ఈ స్త్రీ వల్లనే గృహము కాని, వ్యక్తులు కాని, సంతానం కాని దేశవ్యాప్తి కావడానికి, సత్కీర్తిని తేవడానికి, ఆనందాన్ని అందించడానికి, శాంతి భద్రతను చేకూర్చడానికి ఈ స్త్రీలే మూల కారణం.
0: A woman is main cause for the peace, prosperity, advancement, progress, welfare, reputation and respect, either at home or at the individual level, through her progeny all over the country.
1: Kanuka.
0: So?
1: Bharatiyalu. Illunu chuchi illanu chudu.
0: Therefore, Bharatiya says, first look at the home and then the lady behind.
1: Ee gruhamu anetundi streelaku oka pratishtha sthanamainatundi oka devalayamu.
0: Home is a prestigious residential abode, a temple for a woman.
1: Grihalakshmi anetuvanti title ichindi.
0: So woman has the title Grihalakshmi.
1: Intiye kaadu,
0: not only this,
1: patiki emaina konni avasthalu, kashtamlu, nashtamlu, dukkamlu sambhavinchinappudu,
0: when husband faces certain problems, difficulties,
1: aa baadhallo ardha bhagamu taanu pondi,
0: she shares half the burden.
1: Adaniki sarainatvanti oka sahayam chesi,
0: and she renders help that is needed.
1: అతనికి ప్రతిష్టలు నిలబెట్టుకోవడం కోసమని ప్రాణమును కూడాను త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
0: A woman is ready to sacrifice her life for the respect and the reputation of the family.
1: ఈ త్యాగమునకు పుట్టినిల్లు స్త్రీనే.
0: A woman is the embodiment of sacrifice.
1: కానీ పురుషుల యందు ఇట్టి త్యాగము లేదు.
0: Such sacrifice is not there among men.
1: ఇట్టి త్యాగం పురుషుల యందు ఉండినప్పటికీ అది స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటుంటది.
0: Though man has sacrificed, it is utterly selfish.
1: కానీ స్త్రీల యందు స్వార్థరహితమై ఉండినటువంటి ఈ త్యాగము.
0: But sacrifice is selfless among women.
1: స్వప్రయోజన రహితమై ఉండేటువంటి ఈ త్యాగమునకు
0: it is never for self interest.
1: భారతీయులు ఎంతనో గర్వించవలసినటువంటిది.
0: భారతీయ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఉమెన్.
1: ఎంతనో ఆదర్శంగా పొందవలసినటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఐడియల్ షుడ్ బి ఫాలోడ్.
1: ఇలాంటి స్త్రీల వల్లనే భారతదేశం ఈనాటికి కూడాను ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలిగినప్పటికీ ఎన్ని కష్టములు ఎన్ని నష్టములు ఎన్ని దుఃఖములు ఎన్ని పరదేశీయుల యొక్క బాధలను కూడాను సహించి దీన్ని కాపాడుతూ వచ్చింది.
0: Because of such ideal womanhood, Bharat should continue and live up to the expectations in spite of all foreign invasions, the conquests, difficulties and problems.
1: వీళ్ళు ఏ విధంగా సాధిస్తూ వచ్చారు?
0: How could they achieve this?
1: వీరు ఒక సిపాయిలుగా జగత్తుకు ఆదర్శంగా చూపించాల్సి వచ్చారు.
0: As Gita already stated, they were as army, soldiers and a certain ideal.
1: వీరి ఆయుధములు ఏమిటి?
0: What were their weapons?
1: సత్యము.
0: Truth.
1: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను స్త్రీలు అసత్యములకు ఏమాత్రం ముందు పోరు.
0: A woman will never step forward to speak lies.
1: ఏదో కొంతమంది తెలియనటువంటి వారు కొంత పొరపాటు జరగవచ్చును కానీ
0: unknowingly they may commit mistakes.
1: భారతదేశమే కాక అన్ని దేశములు ఎందుకూడను ప్రతి స్త్రీ కూడాను సత్యాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని వరిస్తారు, సత్యాన్ని ఆరాధిస్తారు.
0: Not only in Bharat, in all countries all over the world, woman speaks truth, follows truth, worships truth.
1: Dharmamunu poshinchutu vachinatundi streele.
0: It's the woman who upholds, sustains and fosters
1: dharmamunu kani, brahmacharya dharmamunu kani, vanaprastha dharmamunu kani, sanyasa dharmamunu kani, nalugu dharmamunu kuda poshistu vachinatundi varu streele.
0: It's the woman who fosters dharma the code to be followed, either at the level of a recluse, either at the level of a householder or a renunciant.
1: Kanukune vedam kudanu satyam vada dharmam chara ee rendittini kudanu prapanchaniki bodhisthu vachindi.
0: Therefore Veda taught to the world, speak truth, follow righteousness.
1: Anadu Janaka Maharaju tana samavesham lopala tanaku evaru ee yokka pattamu andinchali aneetumti vicharana salipinappudu
0: in that congregation, when the king Janaka wanted to know from whose hands he is to receive the degree,
1: గొప్ప పండితుడైనటువంటి యాజ్ఞవల్క్యుడు ఉండినప్పటికీ
0: though a mighty scholar యాజ్ఞవల్క్య was there,
1: కాని గార్గి చేతనే తాను పట్టమని అందుకున్నాడు.
0: She received the degree there at the convocation from the hands of Gargi.
1: ఆనాటి ప్రవరులు, ఆనాటి యోగులు, ఆనాటి మహర్షులు కూడాను స్త్రీలకు ఇన్ని విధమైనటువంటి గౌరవాన్ని అందిస్తూ వచ్చారు.
0: Citizens, sages and saints respected women in those days.
1: స్వార్థ స్వప్రయోజనంతో కూడినటువంటి యొక్క పురుషుడు ఈ స్త్రీల యొక్క విలువను క్రమక్రమేణా తగ్గించుతూ వచ్చారు.
0: Man full of selfishness and self-interest started disrespecting the woman day by day.
1: కేవలం పురుషులే కాదు.
0: Not only men.
1: కొంతమంది సన్యాసులు, మహనీయులు వీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకుని స్త్రీలకు ఉన్నత స్థానం అందించలేకపోయారు.
0: Not only men alone, people of total sacrifice, noble people, great so-called great people also started disrespecting women.
1: Matanga Maharshi భక్తురాలైనటువంటి యొక్క శబరిని తన ఆశ్రమంలో చేర్చుకోవడానికి అనేక మంది ఋషులు అడ్డు తిరిగారు.
0: When the sage Matanga wanted to have this lady Shabari in his ashram, many sages objected.
1: Shabari సద్గుణవంతురాలు,
0: శబరి
1: సదాచారవంతురాలు, సత్శీలవంతురాలు.
0: శబరి ఇస్ వర్చువస్, నోబుల్, ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
1: అట్టి పవిత్రమైనటువంటి హృదయాన్ని గుర్తించినటువంటి మహర్షుడు కాబట్టి మతంగుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు.
0: సేజ్ మతంగా కుడ్ నో దట్ శబరి ఈజ్ అ సీక్రెట్ సోల్ అండ్ దేర్ఫోర్ గేవ్ ప్లేస్ ఇన్ హిస్ హెర్మిటేజ్.
1: గుర్తించుకోవడానికి కూడా ఒక ప్రాప్తి ఉండాలి.
0: In fact, one should deserve to know the chastity, the character of a woman.
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత,
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
1: ఈ యొక్క చదువు సంధ్యల చేత,
0: బికాస్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్,
1: కేవలము స్త్రీలంటే ఒక ఆటబొమ్మలుగా వారు భావిస్తూ ఉన్నారు.
0: దే కన్సిడర్ విమెన్ యాజ్ టాయ్స్ ఆర్ పపెట్స్.
1: కాదు కాదు.
0: నో,
1: దేశమును ఉద్ధరించేటువంటి వారు,
0: In fact, they are the emancipators. దేశం యొక్క
1: ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
0: They are the true ideal.
1: దేశం యొక్క మంగళకరమైనటువంటి యొక్క గుణగణములను ప్రకటించేటువంటి వారు.
0: They have got all the auspicious qualities.
1: స్త్రీలు.
0: They are women alone.
1: ఈ సత్యాన్ని వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: They have not made any attempt to know this truth.
1: గుర్తించినప్పటికీ వారు దానిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు.
0: Though they recognized, they were not mindful of it.
1: ఇది పురుషుల యొక్క అలక్ష్యము.
0: This is the total negligence of man.
1: కేవలం స్త్రీలను ఒక వంటవారిగా ఒక వంటింటి అధికారిగా భావించుకుని అనుభవించుకుని ఈ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ కేవలం స్త్రీల యొక్క శక్తి సామర్థ్యాన్ని మర్చిపోతూ వచ్చారు.
0: Women were treated as cooks, confined to the four walls of the kitchen. Man started enjoying all her services, forgetting their capacities, potentialities and the power.
1: ఉండడానికి మూల కారణం ఏమిటి?
0: What is the main cause behind this?
1: ఇల్లాలు ఆ పేరుకు తగినటువంటి సార్థకతను సాధించే నిమిత్తమై ఆ ఇంటిలో వంటలనంత వండుకుని పతులకు పిల్లలకు సరైనటువంటి ఆరోగ్య ఆనందమును అందించే నిమిత్తమై పవిత్రమైన ఆహారాన్ని ఆవిర్భవింపచేస్తూ వచ్చారు.
0: ఉమెన్ ఇస్ కాల్డ్ ఇల్లాలు, ద వన్ హూ కుక్స్ ఎట్ హోమ్ ఫర్ ది హెల్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: నేడు నిన్న వచ్చినటువంటివి పద్మశ్రీ పద్మ విభూషణ టైటిల్స్.
0: The national titles like Padma Shri, Padma Vibhushan are the just of the recent years.
1: ఒక్క స్త్రీలకు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి యొక్క బిరుదులంతా అందిస్తూ వచ్చారు.
0: In fact, in ancient times, women were honored with these titles.
1: ఇల్లాలు,
0: ఇల్లాలు,
1: గృహలక్ష్మి,
0: గృహలక్ష్మి,
1: ధర్మపత్ని,
0: ధర్మపత్ని,
1: అర్ధాంగి,
0: అర్ధాంగి.
1: ఈ టైటిల్స్ ఎవరికి వచ్చినాయి?
0: Who got these titles?
1: కనుక వారు చేసేటువంటి యొక్క ఆచరణను, వారి భావములను, వారి త్యాగములను, వారి గుణగణములను కూడాను ఆదర్శం చేసుకునే వీరికి ఇన్ని టైటిల్స్ అందించుకున్నారు.
0: విమెన్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ టైటిల్స్ బికాస్ ఆఫ్ అవర్ ప్రాక్టీసెస్, ట్రెడిషన్స్, ఫీలింగ్స్ అండ్ సాక్రిఫైస్.
1: కానీ ఈ కలి ప్రభావం చేత,
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోగా గృహకృత్యములు తీర్చు గురుణులేరి అని క్వశ్చన్ వేస్తూ వస్తున్నారు.
0: Now they started putting a question like this: if women are to go seeking jobs and work in the offices, who will attend to household work?
1: Aalu magaliruvurunu officeulaku poga intini poshinchu yuvatuleri.
0: If husband and wife, they go to the office on job, who will take care at home?
1: Parabaluraku nerpa పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
0: ఇఫ్ దీస్ విమెన్ ఆర్ టు గో టు అదర్ స్కూల్స్ యాజ్ టీచర్స్ టీచింగ్ చిల్డ్రన్ ఆఫ్ అదర్స్, హూ విల్ టీచ్ దేర్ ఓన్ చిల్డ్రన్?
1: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దుద్దు వనితలేరి.
0: ఇఫ్ దే క్యారీ ఫైల్స్ అండ్ బుక్స్ ఆన్ హ్యాండ్ అండ్ గో టు ఆఫీసెస్, హూ విల్ అటెండ్ హౌస్ హోల్డ్ జాబ్?
1: చేత గలుగు ఇబ్బంది తీరిన.
0: Though the financial problems are
1: solved,
0: but yet there's so much thing that is uncared for.
1: ఈ యొక్క కేవలము డబ్బు కొరత కోసం మనం పాటుపడుతున్నారే కానీ గృహం యొక్క పేరు ప్రతిష్టల కోసం ఎవరు పాటుపట్టలేదు.
0: People work to solve their financial problems, but they don't think of the name and respect of the family. Woman must necessarily learn.
1: చదువుకోవాలి, ఆ చదివిన చదువును ఆచరణలో పెట్టాలి, ఆచరణలో పెట్టినటువంటి దాన్ని ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి.
0: ఎ ఉమెన్ షుడ్ నెసెసర్లీ స్టడీ, ప్రాక్టీస్ ఆల్ ద షీ లెర్న్స్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడి.
1: వీరు చదవకూడదని, వీరు అధికారులు కాకూడదని, వీరు ఆఫీసులకు పోకూడదని, ఈ విధమైనటువంటి ఒక నిబంధనలు కేవలం స్వార్థంతో నిర్మించినటువంటివి.
0: బట్ ఇఫ్ వీ సే దట్ ఉమెన్ షుడ్ నాట్ హ్యావ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, దట్ షీ షుడ్ నాట్ గో టు ఎ జాబ్, షీ షుడ్ నాట్ ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్, దీస్ ఆర్ ఆల్ సెడ్ అవుట్ ఆఫ్
1: ప్రపంచాన్ని పరిపాలించడానికి తగినటువంటి శాంతి భద్రతలు స్త్రీల ఇందే ఎక్కువగా ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఏ ఉమెన్ కెన్ కంట్రోల్ ద హోల్ వరల్డ్ ఎన్షూరింగ్ సెక్యూరిటీ.
1: త్యాగభావంలే కాదు ప్రేమభావం కూడా వారిలో ఉట్టి పడుతుంటాయి.
0: ఏ ఉమెన్ నాట్ ఓన్లీ హ్యాస్ సాక్రిఫైస్,
1: సమయ సందర్భాన్ని పురస్కరించుకుని కొంచెం క్రోధం రావచ్చును, అది తాత్కాలికమైనటువంటివే కానీ ఇది హృదయం నుంచి ఆవిర్భవించినటువంటివి కాదు.
0: Anger may take place in a woman at times. It's purely temporary.
1: స్త్రీ పురుషులకు ముగ్గురికి కూడా ఇద్దరికి కూడాను తగినటువంటి గుణములు ఉంటున్నప్పటికీ కానీ స్త్రీలయందు ఉత్తమ గుణములు, ఆదర్శ గుణములు, ఆనంద గుణములు అధికంగా ఉంటున్నాయి.
0: Though men and women are equal in many of the respects, a woman excels man in her nobility, in her idealism, in her sacred qualities.
1: సావిత్రి పవిత్రమైన చరిత్రను మనం విచారించేసినప్పుడు,
0: if you go through the story of Savitri,
1: గత జీవుడైనటువంటి పతిని బ్రతికించుకోవడానికి సర్వ విధములు కూడాను యమునితో కూడా యుద్ధం చేసి ఆ యొక్క దీనిని సాధిస్తూ వచ్చింది.
0: సావిత్రి కుడ్ ఫైట్ విత్ గాడ్ ఆఫ్ డెత్ యమ టు రిజరెక్ట్ టు బ్రింగ్ బ్యాక్ హర్ డెడ్ హస్బెండ్.
1: కానీ పురుషులు ఎందు ఎవరైనా ఒక్కరైనా కూడాను గతించినటువంటి యొక్క పతిని సతిని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఒక్క చరిత్ర కూడా ఇక్కడ కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ ఇల్లస్ట్రేషన్ ఆఫ్ ఎ మ్యాన్ హూ వర్క్ స్ట్రగుల్ హార్డ్ టు బ్రింగ్ బ్యాక్ ది డెడ్ వైఫ్.
1: సతి మరణించిన తక్షణమే రెండో వివాహంలో ప్రయత్నం సిద్ధంగా ఉంటారు, కానీ సతులు ఆ విధంగా కాదు.
0: ద మూమెంట్ వైఫ్ డైస్ మ్యాన్ ఇస్ రెడీ ఫర్ ద సెకండ్ మ్యారేజ్.
1: ఈ ఆధునిక యుగము లోపల
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్
1: ఈ వికారమైనటువంటి భావం అభివృద్ది అయిపోయి
0: the perversions are more
1: వారికి విరుద్ధమైనటువంటి మార్గం నడచాలని
0: they want to behave in the opposite direction
1: ఉద్దేశంతో వారికి అన్ని ఇక్కట్టు కలిగిస్తూ ఉంటున్నారు.
0: they intentionally bring all problems to them.
1: కనుక ఇట్టి పవిత్రమైన మన ప్రాచీన ధర్మమును సంస్కృతిని నిలబెట్టే నిమిత్తమై
0: in order to uphold the ancient culture and dharma
1: ప్రతి నెల 19వ తేదీ స్త్రీల యొక్క దినముగా ఏర్పరచుకొచ్చాము.
0: 19th of every month is categorized as the ladies day.
1: కాని కేవలం నియమించటమే కాదు,
0: ఇట్స్ నాట్ మియర్లీ అలాట్.
1: చాలా మంది స్త్రీలు దీన్ని అనుసరించి ఆనందించి దీన్ని తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందిస్తూ వచ్చారు.
0: Many women have been participating in all activities, encouraging, cooperating with everybody.
1: అనేక మంది ఈ రంగంలో పాల్గొంటున్నారు.
0: Many are involved in the activities.
1: ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి అయినప్పుడు భారతదేశం అనేటువంటిది అన్నిటికీ ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
0: When we all work together towards this direction for progress, the whole country would prosper.
1: ఈ ధర్మము, ఈ సంస్కృతి, ఈ పవిత్రమైనటువంటి న్యాయము, ఈ పవిత్రమైన ఆదర్శము స్త్రీల వల్లనే ఇది అభివృద్ధి కావాలి, కానీ పురుషుల చేత కావడానికి అవకాశం లేదు.
0: A woman can only work for this dharma, the code of conduct, the culture, the justice and idealism.
1: ప్రాచీన సంస్కృతికి ఈ స్త్రీలే దానికి వారసులు.
0: In fact, women are the true legal heirs of ancient culture.
1: కారణం ఏమనగా,
0: why?
1: ప్రాచీన కాలం నుండి కూడా ఈ స్త్రీలు అనేక రకమైనటువంటి దేశోద్ధారం కోసమని పాటుపడిన కంకణం కట్టుకున్నారు.
0: Since ancient times, women worked for the emancipation, development of the country.
1: గీతారెడ్డి చెప్పింది.
0: గీతారెడ్డి said.
1: పద్మిని. ఇలాంటి మహనీయులంతా కూడాను, మహాపతులన్నీ కూడాను ఎంతనో ఆదర్శాన్ని నిరూపించి ఝాన్సీ
0: పద్మిని
1: ఝాన్సీ రాణి ఎంతటి ఘోరమైనటువంటి యొక్క యుద్ధం చేసింది.
0: యు నో వాట్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ షీ డిడ్.
1: కదలి ప్రాణములైనా తీసుకుంది, కానీ ఈ అపకీర్తికి ఏమాత్రం గురి కాలేదు.
0: షీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్, షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు లూజ్ హర్ నేమ్.
1: కనుకనే వారిలో ఇంత త్యాగమునకు గొప్ప స్థానం ఉంటున్నది.
0: దేర్ఫోర్ ద సాక్రిఫైస్ finds a good place.
1: అదే బోధిస్తూ వచ్చింది.
0: దట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్
1: కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఆ త్యాగము లోపల అమృత బిందువులు ఈ స్త్రీలు.
0: Women are the drops of nectar in earning, working for immortality through sacrifice.
1: ఏదో ఈ యొక్క యుగ ప్రభావం చేత కొంతమంది అటు ఇటు ఉండవచ్చును, కానీ హృదయం మాత్రము త్యాగానికి స్థానమైనటువంటిది స్త్రీలు.
0: In response to the effects of Kali age, there are certain exceptions, but yet they are the centers of sacrifice.
1: Samaya sandarbhani puraskarinchukoni,
0: basing on the situation, circumstances,
1: on charity,
0: and on other grounds, they may show some change.
1: Endukante variki taginatvanti okka protsaha utsahamulu lekapothunnayi.
0: Because they do not receive enough of needed required cooperation.
1: Ee munduku vachi ee karyamlo manam palgonali anukunte daniki aneka addulu tagulutunnayi.
0: If a woman is to come forward to do a good activity, she finds many objections on her way.
1: Bayata samajamlonde kaadu intilone dani abhyantaralu prarambhamavutunnayi.
0: Not only in outer society, even at home she has many problems.
1: Inka stree em cheyagalu?
0: How do you expect women to work?
1: ఇంటి లోపల స్త్రీలకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు ఇచ్చేసి వారిని ముందంజ వేయించాలి.
0: సో అట్ హోమ్ విమెన్ షుడ్ బి ఎంకరేజ్డ్, షీ షుడ్ బి ఇన్స్పైర్డ్ టు డూ వాట్ ఆల్ షీ లైక్స్.
1: గృహములకు మాత్రమే కాదు,
0: నాట్ లిమిటెడ్ టు హోమ్,
1: సమాజమునకు మాత్రమే కాదు,
0: నాట్ మెయిన్లీ సొసైటీ,
1: దేశమునకు మాత్రమే కాదు,
0: నాట్ టు ది కంట్రీ,
1: విశ్వానికి ఆదర్శవంతమైనటువంటి యొక్క దీన్ని వారు చేకూర్చగలరు.
0: దిస్ ఇస్ ఎన్ ఐడియల్ ప్రిన్సిపల్ దట్ షుడ్ బి టేకన్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఏదో కొంతమంది అందులో కొంచెం సరైనటువంటి గుణము లేనటువంటి వారు ఉండవచ్చును.
0: There may be some without these noble qualities. Let's not bother about them.
1: Pleasure is an interval between two pains. Rendu manchi lopalle oka chedda kuda untuntadi.
0: Pleasure is an interval between two pains. There are certain bad people.
1: Ee chedda lekunda manchi jaragadaniki veelu kaadu.
0: Without bad, good can't be done.
1: Oka kamala pallu untundadante.
0: Here is an orange fruit.
1: Dallo lopala tiyyani rasam undinappatikini.
0: Within the orange fruit, there is sweet juice.
1: Aa chedu charmam untuntadi.
0: The outer skin of the orange fruit is bitter.
1: Aithe aa chedu charma teesi paarveyali.
0: We have to remove this outer skin that is bitter.
1: Madhuramaina rasanni grohalali.
0: And we have to accept the sweet juice.
1: Manavu kudanu jeevita vrutchamlandu kudanu ee vidhamaina pavitramainatundi shanti aneetundi phalamulu untunnayi.
0: The tree of human life bears the fruit of peace.
1: ఆ యొక్క పీస్ ను మనం అనుభవించాలంటే
0: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ ఆఫ్ ఫ్రూట్
1: ఆ యొక్క ఫలము పైన ఉండేటువంటి చెడ్డను మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ద ఔటర్ స్కిన్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ బిట్టర్.
1: దానికి మధ్యలో ఉండేటువంటి దుర్గుణములు అనేటువంటి విత్తనములు కూడా తీసి పారవేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ద సీడ్స్ దట్ రిప్రజెంట్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అప్పుడే మధురమైన రసంను మనం ఆరగించడానికి వీలవుతుంది.
0: దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ టు రిసీవ్ ద స్వీట్ జ్యూస్ విత్ ఇన్.
1: కనుకనే వేదములందు కూడాను రసో వై సహ రసముతో కూడినటువంటి హృదయాలు మానవుల యొక్క హృదయాలు.
0: Therefore, the Veda says the human heart should be full of this sweet juice of rasa.
1: త్యాగరసము సత్యరసము ధర్మరసము స్త్రీలందు అధికంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ సాక్రిఫైస్, ఇట్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ట్రూత్, ఇట్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ధర్మ రైటస్నెస్.
1: ఈ పవిత్రమైన గుణమును ఏ పురుషుడు ఉత్సాహ ప్రోత్సాహంతో అభివృద్ధి గాంచునో ఆ పురుషుడు కూడాను తగినటువంటి యొక్క అభివృద్ధిని పొందుతాడు.
0: ద మ్యాన్ హూ ఫాలోస్ the women with these sacred qualities would also come up in life.
1: Adavaru adavaru ninte kemi panikiranaatunte variga bhavistunnaru.
0: We consider that women are useless.
1: Meem purushulamu.
0: We are men.
1: Purushulaku shakti emiti?
0: What is the power of man?
1: Udyogam purushalakshanam ani viravigutunnaru.
0: We are proud that job or employment is the quality of man.
1: Enta mandi streelu udyogam chesetunte varu leru.
0: Don't you find many women doing jobs?
1: వారు పురుషులు కాదా?
0: ఆర్ దే నాట్ మెన్ దెన్?
1: ఎంతమంది ఉద్యోగం లేనిటువంటి పురుషులు లేరు?
0: దర్ ఆర్ మెనీ మెన్ అన్ఎంప్లాయిడ్.
1: ఎంతమంది ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు లేరు?
0: దర్ ఆర్ మెనీ మెన్ హూ హావ్ వర్క్.
1: ఇప్పుడు న్యాయంగా చూస్తే విచారణ చేస్తే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్నారు.
0: టు టెల్ ద ట్రూత్, ఇన్ ఫ్యాక్ట్ విమెన్ ఆర్ వర్కింగ్ మోర్ ఇన్ నంబర్.
1: నేనుకో నేను అక్కడ ఐటీఐ
0: భగవాన్ విజిటెడ్ ఐటీఐ.
1: ఐటీఐ డైరెక్టర్ వచ్చాడు.
0: ది ఐటీఐ డైరెక్టర్ కేమ్ టు హిమ్.
1: మీ టెలిఫోన్ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉంటున్నారు? ఆడవారు అన్నాను.
0: హౌ మెనీ విమెన్ ఆర్ దేర్ ఇన్ యువర్ టెలిఫోన్ ఫ్యాక్టరీ?
1: స్వామి 99% ఆడవారే అని అన్నాడు.
0: హి సెడ్ స్వామి 99% దేర్ ఇన్ ద ఫ్యాక్టరీ ఆఫ్ విమెన్.
1: ఎందుకు మగవారిని తీసుకోలేదు అని ప్రశ్నించాను.
0: వై డోంట్ యూ టేక్ మ్యాన్?
1: కానీ స్వామి మగవారు చేసేటువంటి పని లోపల పదింతలు మా ఆడవారు చేస్తుంటారు.
0: హి సెడ్ women work 10 times more than men.
1: ప్రవేశించినారంటే ఆడవాళ్ళకి అది ఒక దీక్ష.
0: When once woman starts work, she determines to do it.
1: అది పూర్తి అయ్యేంత వరకు కూడాను ఏమాత్రం కట్టుకోదలరు.
0: Until she completes the task given, she won't go.
1: ఆ కర్మ దీక్ష అనేటువంటి వాడి ఎందే ఉంటుండాలి.
0: The determination, workmanship is there.
1: కనుకనే ఆ వర్క్ వారికే తగినటువంటి శక్తి.
0: They have got this work culture, which is their power.
1: కనుక పురుషులు ఉద్యోగం చేయాలి, స్త్రీలు వంటలు చేయాలి అనేటువంటిది ఏ శాస్త్రము చెప్పడం లేదు.
0: నో సీక్రెట్ టెక్స్ట్ సేస్ దట్ మ్యాన్ షుడ్ డూ ఏ జాబ్ అండ్ దట్ ఏ ఉమెన్ షుడ్ కుక్.
1: ఒక్కొక్క సమయంలో పురుషులు కూడా కుక్స్ గా ఉంటుంటారు.
0: ఎట్ టైమ్స్ వీ ఫైండ్ మేల్ కుక్స్ ఆల్సో.
1: ఈ మేల్ కుక్స్ ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు.
0: నౌ మెన్ ఆర్ మోర్ కుక్స్.
1: కనుక కుక్ ఒకరి హక్కు లేక ఉద్యోగం ఇంకొకరి హక్కు అని విభజించడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ సే ఇట్స్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ ఎ మ్యాన్ టు డూ ఏ జాబ్.
1: సందర్భాన్ని పురస్కరించుకుని స్త్రీలు కూడా ఉద్యోగం చేయవచ్చును, పురుషులు కూడా ఉద్యోగం చేయొచ్చును, లేక స్త్రీలు కూడా వంట చేయొచ్చును, పురుషులు కూడా వంట చేయవచ్చు.
0: డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ and the position, man can do a job and also a woman, and woman can cook also a man.
1: Awareness is life.
0: Awareness is life.
1: అనగ అన్ని విషయములు అన్ని యొక్క పనులు కూడా తెలిసి ఉండాలి.
0: ఇట్ ఈస్ ది టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ టాస్క్స్ ఇస్ అవేర్నెస్.
1: ఈ పని వీరిదే ఆ పని వారిదే అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు.
0: వీ కెనాట్ స్టిప్యులేట్ అండ్ లిమిట్ ఎనీ పర్టికులర్ జాబ్ టు ఎనీ వన్.
1: కనుక అన్ని పనులు కూడా మనం నేర్చుకోవాల్సింది.
0: వీ షుడ్ లెర్న్ ఆల్ జాబ్.
1: ఆ ఉత్సాహ ప్రోత్సాహము ఒక స్త్రీలే ఎందు మాత్రమే అధికంగా కనిపిస్తుంది.
0: దట్ బబ్లింగ్ ఎంథూజియాజం అండ్ జీల్ ఆర్ దేర్ అమంగ్ విమెన్.
1: అవేర్నెస్ అంటే అండర్స్టాండ్ చేసుకోవటం అనుకుంటున్నారు.
0: వీ థింక్ అవేర్నెస్ మీన్స్ అండర్స్టాండింగ్.
1: అండర్స్టాండింగ్ ఎంతవరకు చేసుకోవటము?
0: టు వాట్ ఎక్స్టెండ్?
1: ఏదో కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే అది అండర్స్టాండ్ కాదు.
0: నాట్ సెగ్మెంటెడ్ ఆర్ ఫ్రాగ్మెంటల్ నాలెడ్జ్.
1: ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
0: ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్, యూ సే పీస్ ఆఫ్ క్లాత్.
1: ఇది ఏమిటి అని విచ్చి చెప్పినప్పుడు ఇది హ్యాంకర్ చీఫ్ అంటారు.
0: నౌ వాట్ ఈస్ దిస్? యూ సే హ్యాంకర్ చీఫ్
1: అనగా పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ నిజమైనటువంటి అవేర్నెస్.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ట్రూ అవేర్నెస్ ఇస్ టోటల్ అండర్స్టాండింగ్.
1: ఇంతో తెలుసుకున్న తర్వాత అది అవేర్నెస్ చెప్పడానికి అధికారమే లేదు.
0: ఇఫ్ యూ నో జస్ట్ ఏ పీస్ ఆర్ ఎ ఫ్రాగ్మెంట్ యూ కాన్ సే అవేర్నెస్.
1: అన్ని నేర్చుకోవాలి.
0: హ్యావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్.
1: ఏ పని ఎప్పుడు ఏ వ్యక్తికి అవసరమో చెప్పడానికి వీలు లేదు.
0: వాట్ జాబ్ వాట్ వర్క్ ఈజ్ అట్ ద డోర్ స్టెప్ యూ డోంట్ నో.
1: కనుక అందరికీ ఎందుకు ఈ యొక్క శ్రద్ధ ఉంటుండాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ బి హ్యావింగ్ ది సిన్సరిటీ.
1: అబలని వారి పనికిరాని వారని వారిని వెనుకంజ వేయటం మంచిది కాదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ విమెన్ యాజ్ వీక్ అండ్ యూస్లెస్.
1: వారికి కూడా ఒక ఉత్సాహ ప్రోత్సాహం అందించాలి.
0: వీ షుడ్ ఆల్సో
1: వారి ఎందుకు దివ్యశక్తులు ఎన్నో ఉంటున్నాయి.
0: వీ షుడ్ ఎంకరేజ్ దెమ్, దే హావ్ డివైన్ పవర్ విద్ ఇన్.
1: అజ్ఞాత శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ హిడెన్ పవర్.
1: ఎవరికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ది లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ క్వాలిటీస్.
1: నిజంగా చూస్తే వారు అబలలు కాదు, మహాబలులు.
0: Truly speaking, they are not weak, they are mighty powerful.
1: Oka chinna udaharanam,
0: a small example.
1: Commander chief ani untadu.
0: We have a commander in chief.
1: Bharat desham yokka sipayalu kadariki ani commander in chief.
0: He is a commander chief for the entire
1: commander
0: army.
1: Commander chief ostunnadante sipayalu andaru kudunu adiripotaru.
0: As the commander chief comes on inspection, the soldiers shiver.
1: కాని ఇంటికి వచ్చిందంటే
0: బై ది టైమ్ హీ కమ్స్ హోమ్
1: చూస్తే కమాండర్ చీఫ్ కూడా ఒడికిపోతాడు.
0: బై ది టైమ్ ది కమాండర్ ఇన్ చీఫ్ సీస్ హిస్ వైఫ్ హీ స్టార్ట్స్ షివరింగ్. వై?
1: పురుషులు ఎందుకు ఈ దోషంలో ఉండటం చేతనే స్త్రీలకు చూచి భయపడుతున్నారు.
0: బికాస్ ఆఫ్ ది మిస్టేక్ అండ్ ది డిఫెక్ట్ ఇన్ మ్యాన్ హీస్ అఫ్రైడ్ ఆఫ్ ఎ ఉమెన్.
1: ఒక హెడ్ మాస్టర్ ఉంటుంటాడు, ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు కాలేజీకి.
0: హియర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ కాలేజ్.
1: కానీ ఆ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా చాలా భయంగా వినయంగా ప్రకటిస్తారు.
0: యాజ్ ప్రిన్సిపల్ కమ్స్ ఆల్ బాయ్స్ ఆర్ ఫియర్ స్ట్రికెన్ అండ్ టోటలీ హంబల్.
1: ఇంత భయపడేటువంటి ఒక ప్రిన్సిపల్.
0: ద ప్రిన్సిపల్ సో స్ట్రాంగ్.
1: ఇంటికి వచ్చేటప్పటికి, ఎందుకంటే మీరు అర్ధ గంట లేట్ గా వచ్చారనేటప్పటికి తాను భయపడిపోతాడు.
0: యాజ్ హీ కమ్స్ హోమ్ అండ్ వెన్ వైఫ్ క్వశ్చన్స్ వై ఆర్ యూ లేట్ టుడే హాఫ్ అన్ అవర్.
1: ఇది ఈనాటి పురుషుల యొక్క నైత్యం అయిపోయింది.
0: This has become a natural quality of men today.
1: Nature of life today. కాని అది వీరికి కూడా ఇంత బలహీనత ఉండకూడదు.
0: And men should not have that weakness.
1: పురుషులని పేరు పెట్టుకున్నందుకు వీరు ఎందుకు అట్టి బలము ప్రకటించాలి?
0: Having been born as man purusha, we should have strength.
1: పురుష అనగా ఏమిటి?
0: What do you mean by purusha?
1: ఒక మగవారికి మాత్రమే పేరు పొందినటువంటిది కాదు.
0: పురుష, manliness is not merely confined to man. పురుష, what do you mean?
1: చైతన్యమునికే పురుషుడు అని ఆత్మ అని పేరు.
0: Purusha means awareness, atma.
1: Kanuka, so, purushartamulu antaru.
0: Purushartas, objectives of life.
1: Purushartamulu anaga emi? Dharma, artha, kama, mocham. Ee naligintu endu athaniki adhikaram untundadi.
0: Purushartas, objectives of life include?
1: Adi sariyaina artham kaadu.
0: It's not proper meaning, purusha.
1: Ee naalugu shaktulanu pondadaniki streelaku kuda hakku untundadi.
0: To attain, to have these four objectives of life, women have authority.
1: Ramo bhavati, tapto bhavati, matto bhavati, atma ramo bhavati. పురుష అనేటువంటి దానికి కేవలం ఆకారాన్ని బట్టి ఉపాధిని బట్టి పేరు పెట్టినటువంటిది కాదు.
0: పురుష ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఏ మ్యాన్ అలోన్ బేసింగ్ ఆన్ ద ఫామ్.
1: ఉపాధి అనేటువంటి పురములందు నక్షత్ర పర్యంతము సంచరించేటువంటి వాడే పురుషుడు.
0: ద బాడీ ద వెస్చర్ హ్యాస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ దట్ మూవ్స్ అబౌట్ ఫ్రమ్ టాప్ టు టో.
1: అది అందరి ఎందు ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఇన్ ఎవ్రీ బాడీ.
1: కాబట్టి ఈ భేదములకు వస్తే స్త్రీలు కూడా పురుషులే.
0: If you go by this principle, women are also men.
1: ఈ పురుషత్వం అనేటువంటి చైతన్యం సర్వులు ఎందుకు కూడా ఉంటుండాలి.
0: This purushatva, the awareness is present in all.
1: కానీ ఆ సత్యాన్ని గుర్తించినటువంటి స్త్రీలు దీన్ని అనుభవిస్తున్నారు.
0: Women who understand this principle of truth, they enjoy and experience.
1: వారు ఫండమెంటల్ దీన్ని ఆధారం చేసుకున్నారు.
0: They go by this fundamental
1: కానీ
0: principle.
1: కానీ పురుషులు కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం చేసుకున్నారు.
0: But men go by the physical external form.
1: పురుషులు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే చాలు పురుషుడు అనుకుంటున్నారు.
0: If you think that one wears the pant and shirt, that he is a man.
1: స్త్రీలు కూడా ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుంటున్నారు.
0: We find women also wearing men's wear dress.
1: ఆ డ్రెస్ వేసుకున్నంత మాత్రం వాళ్ళు పురుషులు అవుతారా?
0: By wearing the men's dress, can they be a man? So the one with divinity is Purusha, the man.
1: ఈ శక్తిని ఆదర్శవంతంగా నిరూపించేటువంటి వాడు స్త్రీలు.
0: And this ideal of divinity should be demonstrated by a woman.
1: ప్రతి ఒక్కరు కూడాను ధర్మాన్ని ఆచరించాలి.
0: Everyone should do righteous deeds.
1: నీ కర్తవ్యం ఏమిటో నీవు నిర్వర్తించాలి.
0: You should discharge your duty.
1: ఈ యొక్క బాధ్యత ఏమిటో నీవు తెలుసుకోవాలి.
0: You should know your responsibility.
1: అది ఏ ధర్మ?
0: That is dharma.
1: Dharma manaka yemiti?
0: What is dharma?
1: Nenu grahastha dharmamu, nenu vanaprastha dharmamu ani aashrama dharmalu kaadivi.
0: It is not the dharma or the code of different stages of human life.
1: Idi atma dharmamu.
0: It is
1: dinini puraskarinchukune bhagavad geeta yandu.
0: Dharma is the atmic principle. Basing on this, Bhagavad Gita says,
1: Dehamu paradharmam.
0: Body refers to physical law.
1: Atma swadharmam.
0: Body represents the physical law. Atma speaks of spiritual law.
1: Karukure swadharmam anaga emiti? Swadharmamu. Atma dharmame.
0: Swadharma. The principle of the self
1: Swabhavamu.
0: Is Atma.
1: Swabhavame. Anaga Atma dharmame.
0: Swabhava. The true feeling of the Swechcha. Self is Atma.
1: Swaichchene swechcha.
0: Swechcha. Swaichcha.
1: Atmechchene swechcha.
0: The freedom of the self is swechcha.
1: Swa anaga emiti? Atma ke deeniki birudu.
0: Swa means Atma.
1: సాలోక్యం సారూప్యం సామీప్యం సాయుధ్యము ఈ స్వ అనేటువంటిది ఆత్మకు మాత్రమే చెందినటువంటి
0: ది నియర్నెస్ ఐడెంటిఫికేషన్ విత్ ద ఫామ్ ద క్లోజ్నెస్ అండ్ ద మర్జ ఈజ్ ది సాయుధ్య
1: కనుకనే స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మము
0: సో స్వధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద
1: సెల్ఫ్ దేహధర్మమే పరధర్మము
0: ద కోడ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ పరధర్మ
1: కాబట్టి అన్నిటికీ ఆనాటికి నుంచి ఆదర్శమైనటువంటిది ఆత్మతత్వమే
0: The whole ideal is this atmic principle.
1: అలాంటి పద్ధతిలో ప్రాచీనులు అనుభవిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ దేశానికి అందిస్తూ వచ్చారు.
0: That was the ideal procedure followed by the ancients who have set an ideal to the world.
1: అర్థం
0: అర్థం
1: అర్థం అంటే ధనం అనుకుంటున్నారు వీళ్ళు.
0: అర్థం వై థింక్ ఇట్స్ మనీ.
1: ధనాన్ని సంపాదించడం మగవారి యొక్క అది హక్కు అంటున్నారు.
0: వై థింక్ మ్యాన్ కెన్ ఎర్న్ మనీ.
1: అర్థం అంటే ఇది ధనం కాదు.
0: ఇట్స్ నాట్ మనీ.
1: ఏ ధనము?
0: వాట్ వెల్త్?
1: జ్ఞాన ధనము.
0: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: అది ఇద్దరికీ అధికారం ఉంటుంది.
0: బోత్ హ్యావ్ ఈక్వల్ అథారిటీ ఆన్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: జ్ఞాన ధనం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్?
1: అద్వైత దర్శనం జ్ఞానం. ఏకాత్మ భావంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.
0: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఆర్ వన్నెస్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: కామము.
0: నెక్స్ట్ కమ్స్ కామా డిజైర్.
1: ఈ ప్రాపంచికమైనటువంటి లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ యొక్క వాంఛలను మనం పెట్టుకోవటం కాదు.
0: కామా ది డిజైర్ షుడ్ నాట్ బి వరల్డ్లీ ఫిజికల్ ఎఫిమరల్ అండ్ టెంపోరల్.
1: మోక్ష కామము.
0: వన్ షుడ్ హ్యావ్ ఆర్డెంట్ డిజైర్ ఫర్ లిబరేషన్.
1: అందరికీ ఇది అధికారమైనటువంటిది.
0: ఎవ్రీవన్ హస్ అథారిటీ టు వర్క్ ఫర్ లిబరేషన్. ఇట్ ఇస్ ఈక్వల్ టు ఆల్.
1: కాబట్టి మోక్షము అనేటువంటి దానిపైన మనము కామించాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ డిజైర్ ఫర్ లిబరేషన్.
1: మోక్షమే మోక్షాన్ని ఆశించినటువంటి వాడికే ఇది ప్రాప్తిస్తుంది.
0: దేర్ఫోర్ వన్ షుడ్ ఎస్పైర్ ఫర్ లిబరేషన్.
1: మోక్షము.
0: మోక్ష
1: ఏమిటి? ఈ మోక్షము.
0: వాట్ ఇస్
1: మోక్షయమే మోక్షం.
0: అండ్ ది అబ్సెన్స్ ఆర్ టోటల్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
1: దేహాభిమానం వదలపెట్టమే మోక్షము.
0: టు గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
1: దేహాభిమానం ఉండినంత వరకు మోక్షం మనకు అత్యంత దూరమే.
0: సో లాంగ్ దర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ లిబరేషన్ మోక్ష.
1: కనుకనే బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్
1: ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ.
1: ఫాలో ది కాన్షియన్స్. ఫాలో ది మోక్షము.
0: ఫాలో ది కాన్షియన్స్. దట్ ఈస్ లిబరేషన్ మోక్ష.
1: ఇది పురుషార్థములు ఎందుండేటువంటి ప్రధానమైనటువంటి సూత్రములు.
0: దీస్ ఆర్ ది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: కనుక పురుషార్థములు అనగా పురుషులకు మాత్రమే సంబంధించింది, స్త్రీలకు మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు.
0: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఈక్వల్ ఫర్ మెన్ అండ్ విమెన్.
1: స్త్రీలకు పురుషులకు సర్వులకు ఈ యొక్క పురుషార్థములు అత్యవసరమైనటువంటివి.
0: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్.
1: ఇది ఉపాధి భేదములు పురస్కరించుకుని మనం చెప్పుకోవటం కాదు.
0: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ది ఫిజికల్ అపియరెన్స్.
1: స్వరూపమైనటువంటి యొక్క అంతరార్థాలు.
0: టుడే ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్
1: ఈ సూక్ష్మ మార్గములను
0: ద సటిలిటీస్
1: సామాన్యమైనటువంటి స్త్రీలకు బోధించి
0: ఆర్ టు బి టాట్ టు ఆర్డినరీ
1: వారి కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీలుగా రూపొందింపజేయాలని ఇది 19వ తేదీ అనేటువంటిది స్త్రీల దినంగా నిర్ణయించాం.
0: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ should be taught to every woman and therefore this 19th is allotted categorized as ladies day.
1: ee streela vallane inka puram bhavishyattu lopala oka dharma sthapana jaragadaniki avakasam untundadi.
0: Dharma can be brought back by women alone in future.
1: Kevalam idi స్త్రీలకు మాత్రమే హక్కు అని అనుకోకండి.
0: డోంట్ థింక్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్స్.
1: పురుషులకు దీంట్లో హక్కు ఉంటుండాలి.
0: మెన్ ఆల్సో హావ్ ఈక్వల్ రైట్స్. మీరు
1: కూడా దానికి ప్రోత్సాహ ఉత్సాహాలు ఇచ్చి మీరు కూడా అందులో పాల్గొన్నారంటే ఎంతో దేశము నిత్య కళ్యాణ పచ్చం తోరణంగా రూపొందుతుంది.
0: మెన్ ఆల్సో షుడ్ పార్టిసిపేట్ ఎంథూజియాస్టికలీ, ఎంకరేజ్ పీపుల్, దెన్ ద వరల్డ్ ఇంప్రూవ్.
1: మీరు దీనికి ప్రోత్సాహ ఉత్సాహం ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళకి అడ్డు తగలకుండా ఉంటాం, అదే గొప్ప ఉపకారంగా ఉంటుంది.
0: ఇఫ్ మెన్ కెనాట్ ఎంకరేజ్, అట్లీస్ట్ డోంట్ అబ్జెక్ట్ విమెన్ వర్కింగ్ ఫర్ దిస్.
1: కనుక మనం ఒక రాజకీయం నందు కానీ, భౌతికం నందు కానీ, ఇంకే విధమైన ఆర్థికం నందు కానీ మనం ఏమాత్రం భేదములు పెట్టుకోకూడదు.
0: పొలిటికల్, ఫిజికల్, ఫైనాన్షియల్,
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక రంగం నందు కూడాను భేదములు లేనటువంటి యొక్క సద్వత్వాన్ని మనం పొందాలి.
0: మారల్, స్పిరిచువల్, సోషల్ డిఫరెన్సెస్ షుడ్ నాట్ బి దేర్.
1: ఇది దైవం యొక్క నిర్ణయము.
0: దిస్ ఇస్ ద కమాండ్, విల్ ఆఫ్ గాడ్.
1: ఏమని చెప్పాడు?
0: వాట్ డస్ హి సే?
1: ఏ మానవుడైనా సరే,
0: ఎనీ మ్యాన్,
1: వాడికి నేను అధికారం ఇస్తున్నాను.
0: ఐ గివ్ హిమ్ దిస్ రైట్.
1: ఏ విధమైన అధికారము?
0: వాట్ సార్ట్ ఆఫ్ రైట్?
1: చేశావి మాచుచా.
0: ఐ గివ్ యూ ద లిబరేషన్ టు ఎనీ మ్యాన్.
1: ఏ మానవుడైనా కానీ,
0: లెట్ హిమ్ బి ఎనీ వన్.
1: అనన్యాశ్చింతయంతో మాం.
0: ఇఫ్ హెస్ నో అదర్ థాట్.
1: ఏ జనం పర్యుపాసతే అన్నాడు. ఈ జనమే ఆ జనమే, ఏ జనమైనా సరే పర్యుపాసతే.
0: ఎనీ మ్యాన్ ఇఫ్ యూ వర్షిప్స్ మీ ఐ గ్రాంట్ హిమ్ ద లిబరేషన్.
1: పదములు ఎందే మనం అర్థాన్ని తీసుకోవచ్చు.
0: వీ కెన్ నో
1: ఏ జనం పర్యుపాసతే.
0: ఆల్ దోస్ ఎనీ బడీ
1: ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అట్టి వాని యొక్క పరిస్థితులు నేను చూసుకుంటానన్నాడు.
0: Anybody for that matter, if they worship me, I'll take care of them in every possible way. This is infinite devotion.
1: కేవలం నాకు మాత్రమే సంబంధించింది, నా కుటుంబానికి మాత్రమే సంబంధించింది అని అనుకున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి భక్తిగా ఉంటుంది.
0: If we confine devotion, limit devotion to the self, the individual and the family,
1: సమాజం బాగుండాలి అనేటువంటి రెండింటి భావం చేత ఆరాధన చేసేటువంటి వారికి మధ్యమ స్థానము అన్నారు.
0: If one works for the self and also the society, he stands for the middle state. All are one.
1: సమస్త ప్రాణులు ఒక్కటే.
0: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్
1: అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించి తెలుసుకునేటువంటి వాడే అనన్య భక్తుడు ఉన్నారు.
0: ద వన్ హూ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అనేటువంటిది కాదు.
0: ఈస్ ది హైయెస్ట్ స్టేట్, నాట్ మియర్లీ చాంటింగ్ గాడ్స్ నేమ్ నాన్ స్టాప్.
1: అది కాదు అనన్య భక్తి.
0: ఇట్ ఈస్ నాట్ అనన్య భక్తి.
1: అనన్యమనగా ఇతర భేదములు లేకుండా.
0: అనన్య భక్తి మీన్స్
1: అందరినీ సమత్వంగా భావించుకొని సూచించుము అనుభవించడమే ఇది అనన్య భక్తి.
0: ట్రీటింగ్ ఎవ్రీబడీ ఈక్వల్.
1: సర్వ మానవుల దైవత్వం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీబడీ.
1: సర్వ మానవుడు దైవ స్వరూపుడే.
0: ఆల్ హ్యూమన్స్ ఆర్ డివైన్.
1: దేవుడు అంటే ఎక్కడో ఒక క్షేత్రంలో ఉన్నాడని కాదు.
0: గాడ్ ఈస్ నాట్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
1: ఏదో ఒక ప్రదేశం నందు మాత్రమే ఉన్నాడని మనం అన్వేషణ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ లిమిట్ గాడ్ టు ఎ పర్టికులర్ ప్లేస్.
1: సర్వత్రా ఉండేటువంటి వాడే దేవుడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ఇంత విశాలమైన దేవుణ్ణి,
0: గాడ్ ఈజ్ సో బ్రో,
1: ఇంత చిన్న ఫోటోలో ఫ్రేమ్ కట్టుకుని పూజలో పెట్టుకుంటే ఎంత భగవంతునికి అవమానం చేసినట్టు.
0: గాడ్ ఈజ్ సో మైట్ అండ్ ఇన్ఫినిట్, ఈజ్ జస్ట్ పుట్ ఇన్ ఎ ఫోటో ఫ్రేమ్ అండ్ వర్షిప్ ఇన్ ఎ నారో వే.
1: భావాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, నీ ప్రేమను అతనికి చెప్పుకోవడానికి ఆ ఫోటోను పెట్టుకున్నావు. కానీ ఆ ఫోటో మాత్రమే కాదు భగవంతుడు.
0: ఫోటో విల్ హెల్ప్ యూ టు సబ్మిట్ యువర్ ప్రేయర్స్
1: కాదు భగవంతుడు.
0: వీ షుడ్ నాట్ లీవ్ ఇట్.
1: రాకెట్ మాత్రమే కాదు భగవంతుడు.
0: నాట్ మియర్లీ ది ఫోటో ఫ్రేమ్.
1: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: అండపిండ బ్రహ్మాండం అంతా కూడా నిండినటువంటి దైవత్వమే నిజమైనటువంటి దైవత్వం.
0: హీఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ద మైన్యూట్, ఫ్రమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
1: కనుక దైవత్వం సర్వవ్యాపకత్వం.
0: సో డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడు,
0: when we recognize this,
1: sarva bhutamulu kudunu bhaiva swarupalagaane ubhavistunti,
0: we will understand that all elements are divine.
1: Kanuka
0: so
1: sarva bhuta namaskaram kesavam pratigacchiti annaru.
0: Whomsoever you salute, it amounts to salutation to God.
1: Evariki manam namaskaram chesinappudiki kesavuniki namaskaram chesina varam avutam.
0: You may do namaskar to anybody, it amounts to namaskar to God.
1: Darini inkoka reetilo manam teesukunam. Sarva jeeva tiraskaram kesavam pratigacchiti, evarini manam dushinchina kani tiriki manam kesavunne dushinchina varam avutam.
0: Whomsoever you deny and accuse, it amounts to total denial and accusation of God.
1: Alpamaina సంకుచితమైన భావములు పెట్టుకోవటం చేతనే నాకు ఈ దేవుడే, ఇతరు మాత్రమే నా దేవుడు, నేను రాముని ఇష్టపడతాను కృష్ణుని ఇష్టపడను, లేక నేను కృష్ణుని ఇష్టపడతాను రాముని ఇష్టపడను అని చెప్పేటువంటి వారు ఎలాంటి వాడు? సంకుచిత హృదయుడు.
0: ద ఫ్యానటిస్ట్ అండ్ ఫండమెంటలిస్ట్ ఆర్ సో మీన్ అండ్ నారో మైండెడ్ యాజ్ టు లిమిట్ గాడ్ టు ఎ నేమ్ అండ్ ఫామ్ లైక్ రామకృష్ణ.
1: భగవంతుడు,
0: గాడ్ హ్యాస్ గాట్ థౌసండ్ హెడ్స్ అండ్ థౌసండ్ ఫీట్ అండ్ థౌసండ్ హ్యాండ్స్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: He has so many hands, so many heads and so many feet.
1: కాబట్టి ఒక్కొక్క నేమ్ నీకు ఇష్టంగా ఉండొచ్చును.
0: You may like one name.
1: మరొక నేమ్ నీవు ద్వేషించకూడదు.
0: You should not criticize another name.
1: అన్ని నామాలు కూడా నువ్వు భగవంతునివే.
0: All names are his.
1: ఈనాడు ఒక చిన్న ఉదాహరణము.
0: A small example today.
1: మనం సహస్రనామార్చన చేస్తున్నాము.
0: We worship God using thousand names.
1: ఈ విధంగా చేసినప్పుడు ఒక్కొక్క పుష్పం తీసుకుంటాం.
0: వీ పికప్ వన్ ఫ్లవర్.
1: కేశవాయ నమః.
0: సే వన్ నేమ్ అండ్ ఆఫర్ టు గాడ్. నదర్ నేమ్ టు గాడ్.
1: ఇవన్నీ కూడా ఒకే రూపాన్నిపైనే వేస్తున్నాం. కానీ ఆ నారాయణ అంటే ఇంకో నారాయణ పటం తీసుకుని వచ్చి, కేశవ అంటే కేశం పటం తెచ్చి మనం ఆ విధంగా పూజించడం లేదు.
0: దో వీ వర్షిప్ గాడ్ అటరింగ్ థౌసండ్ నేమ్స్, పికింగ్ అప్ ఎ ఫ్లవర్ ఎవ్రీ టైమ్, ఆల్ దీస్ ఆర్ ఆఫర్ టు సేమ్ ఫోటో.
1: అన్ని నామములు కూడా ఒక్క రూపంలోనే మనం నిరూపిస్తూ వస్తున్నాం.
0: ఆల్ నేమ్స్ ఆర్ ఆఫర్డ్ ఆర్ మెంట్ టు ఓన్లీ వన్ గాడ్.
1: కాబట్టి ఏకం సత్ విప్రాబోధన్. ఈ నామములంతా కూడా విప్రు బోధించినటువంటి ఒక వివిధ నామములు.
0: సో ఆల్ దీస్ నేమ్స్ ఆర్ గివెన్ బై స్కాలర్స్.
1: ఇవన్నీ ఒకే రూపములకు సంబంధించినటువంటివి.
0: ఆల్ ఆఫ్ దెమ్ రిలేట్ టు ది సేమ్.
1: ఒక్క దేహం లోపల
0: ద సేమ్ బాడీ.
1: అనేక అంగములు ఏ విధంగా ఉంటున్నాయో,
0: యాజ్ వి హావ్ మెనీ లింబ్స్,
1: ఒక్క దైవమునకు
0: One God
1: అనేక పేర్లంత ఉంటున్నాయి.
0: హ్యాస్ మెనీ నేమ్స్
1: కానీ ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ దైవం ఒక్కడే.
0: దో గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్ గాడ్ ఈజ్ వన్.
1: కృష్ణ అనుకో, రామా అనుకో, అల్లా అనుకో, జీసస్ అనుకో, జొరాస్ట్రియం అనుకో, గురుప్రభు అనుకో, ఏ విధంగా అనుకున్నా కానీ భగవంతుడు ఒక్కడే.
0: యు మే కాల్ గాడ్ యాజ్ రామా, కృష్ణ, అల్లా, జీసస్ అండ్ సో ఆన్. గాడ్ ఈజ్ వన్.
1: కనుక ఈ పేర్లు వారి అభిరుచిని పురస్కరించుకుని అభివృద్ధి అవుతూ వచ్చినాయి, కానీ భగవంతుల్లో ఎలాంటి భేదము లేదు.
0: నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్సెస్ అండ్ టేస్ట్.
1: కనుక మనం సంకుచిత హృదయాన్ని మనం దూరం చేయాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ నారో మైండ్.
1: పలాన్ రూపమే నాకు అవసరము.
0: యూ కెన్ ఐ నీడ్ దిస్ ఫార్మ్ అండ్ నేమ్.
1: అనుకుంటే అప్పుడు ఏమైపోయినట్టు భగవంతుని కొంతవరకు సంకుచితంగా అనుభవించినట్టు అవుతుంది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ లిమిటింగ్ గాడ్ టు ఎ ఫైనైట్ నేమ్ అండ్ ఫార్మ్.
1: ఎవరైనా సరే, ఏ రూపమైనా సరే,
0: లెట్ ఇట్ బి ఎనీ ఫార్మ్,
1: అందరి యందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం సమత్వంగా తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ దిస్ స్పిరిట్, ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీ బాడీ విత్ ఈక్వానిమిటీ.
1: కనుక ఈ 19th అనేటువంటి దినమునందు,
0: సో ఆన్ దిస్ డే 19th,
1: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని,
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ
1: ప్రచారం చేసి,
0: షుడ్ బి ప్రాపగేటెడ్,
1: అందరి యందు ఉండినటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి ఒక ఈ రిలిజన్ కూడాను, భేదములు కూడాను పోగొట్టి,
0: వీ షుడ్ గివ్ అప్ రిలీజియస్ డిఫరెన్సెస్,
1: ఈ మతముల యొక్క భేదములు కూడాను దూరం గావించి,
0: వీ షుడ్ బి ఫార్ అవే ఫ్రమ్ రిలీజియస్ డిఫరెన్సెస్.
1: నా మతం ఒక్కటే.
0: మై రిలీజన్ ఇస్ వన్.
1: ఏమిటా మతము? మానవ మతము.
0: వాట్ ఈస్ దట్ రిలీజియన్?
1: నా యొక్క ఇది కులం ఒక్కటే.
0: ఐ హావ్ ఓన్లీ వన్ కాస్ట్.
1: ఏమిటి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ?
0: ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: రిలీజన్ ఆఫ్ లవ్.
0: ద రిలీజన్ ఆఫ్ లవ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ మూడింటిని మాత్రం మనం ఏకంగా తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ దెమ్ యాజ్ వన్ ప్రిన్సిపల్.
1: ఇప్పుడు చెప్పాను పంచభూతములను చెప్పాను.
0: భగవాన్ సెట్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: అంగది, సరస్వతి, సరస్వతి, అంగవతి. ఈ అంగవతి లోపల పంచభూతములు చెప్పాను.
0: హీ రిఫర్డ్ టు అంగవతి.
1: ఈ పంచభూతములు ఏ మతము ఏ ఒక్క దేనికి కూడా విరుద్ధంగా పోయేటువంటివి కాదు.
0: నన్ కెన్ యాక్ట్ ఆపోజిట్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్. వాట్ కాస్ట్ దే బిలాంగ్ టు?
1: ఏ కాస్ట్ లేదు.
0: దే హావ్ నో కాస్ట్.
1: ఆకాశమునికి ఏ కులము?
0: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది స్కై?
1: గగనమునికి ఏ కులము?
0: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ స్పేస్?
1: గంగకి ఏ కులము?
0: గ్యాంజెస్.
1: ఏ కులము లేదు.
0: నో కాస్ట్.
1: కనుక భూమికి ఏ కులము?
0: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది ఎర్త్?
1: నీటికి ఏ కులము?
0: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ వాటర్?
1: కులము లేదు.
0: నో కాస్ట్.
1: ఈ విధంగా పంచభూతములకే కులపరతములు లేనప్పుడు మనం ఎందుకు ఈ కులమతములతో పోరాడాలి?
0: వెన్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ నో స్పెసిఫిక్ కాస్ట్, వై షుడ్ వి ఫైట్ ఫర్ కాస్ట్?
1: అందరిది ఒకే మతమే, మానవ మతము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ బిలాంగ్ టు వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: మనం ఆదర్శవంతమైనటువంటి అనుగ్రహాన్ని తగినటువంటి రీతిగా మనం అందించాలి.
0: బిలాంగింగ్ టు ది కాస్ట్ ఆఫ్ కమ్యూనిటీ, వీ షుడ్ బి ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈక్వలే.
1: ఈనాడు కమ్యూనిటీ అనేటువంటిది అధికంగా మనం పట్టుకుంటున్నాం.
0: టుడే వి ఆర్ హావింగ్ కమ్యూనల్ ఫీలింగ్స్.
1: పరిపూర్ణమైన ఆత్మతత్వం కలిగినటువంటి వాడికి యూనిటీ అవసరము.
0: ద వన్ హూ రియలైజ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ షుడ్ రియలైజ్ యూనిటీ, ప్యూరిటీ,
1: డివినిటీ అవసరము.
0: అండ్ ద డివినిటీ ఇస్ నీడెడ్.
1: ఈనాడు ప్యూరిటీ, యూనిటీ, డివినిటీని మర్చిపోయినారు.
0: టుడే వి హావ్ ఫర్గాటన్ ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
1: కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ, ఈ రెండింటిని చేతిలో పట్టుకుని జీవితం జరుపుతున్నారు.
0: ఇన్ దేర్ ప్లేస్ వీ ఫైండ్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
1: ఈ ఎనిమిటీ, కమ్యూనిటీ అనేటువంటి ఉన్నప్పుడు అన్ని విధాల అపజయమే పొందుతాం.
0: వీఆర్ బౌండ్ టు ఫెయిల్ ఇన్ లైఫ్ విత్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
1: ఏ కుల మతములు లేవు.
0: గాడ్ ఈస్ బియాండ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
1: లేవు.
0: గాడ్ ఈస్ బియాండ్ డిఫరెన్సెస్.
1: తాను దైవమే.
0: గాడ్ ఈస్ వన్ టు ఎవ్రీబడీ.
1: ఏ దేశం వారికైనా దైవమే.
0: టు ఎనీ మ్యాన్ ఆఫ్ ఎనీ కంట్రీ.
1: ఏ కాలంలోనైనా దైవమే.
0: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైం.
1: ప్రాచీన కాలంలో ఇట్టి భేదములు ఏమాత్రం కనిపించలేదు.
0: దేర్ వర్ నో డిఫరెన్సెస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్.
1: పరిపూర్ణ హృదయులైపోయి భారతీయ సంస్కృతిని ఆశ్రయించి ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు.
0: దే వర్ బ్రాడ్ మైండెడ్ అండ్ ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: సంస్కరింపజేసినటువంటిదే సంస్కృతి.
0: దట్ bring samskara, refinement, ee samskruti, the culture.
1: Kanuka etti bedhamulaku avakasam ivvakunda,
0: don't give scope for differences.
1: Etti kulamathamulaku avakasam ivvakunda,
0: don't observe communal differences.
1: Etti purushulane etti bedham lekunda,
0: don't observe differences on grounds of gender.
1: Okkate aneetundi ekatvaniki raavali.
0: Don't observe differences on grounds of gender. God is one to everybody.
1: Oke daivam.
0: God is one.
1: ఈ దైవత్వాన్ని మాత్రం సర్వులకు అధికంగా, సర్వులకు సమత్వంగా మనం పంచుకోవాలి.
0: దిస్ డివినిటీ ఈజ్ యూనిఫామ్ టు ఎవ్రీబడి అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ రైట్ అండ్ షేర్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 7th discourse on Gita Bhagavan delivered on 8th August 1984. In this discourse, Bhagavan teaches us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Uvacha.
1: Yogasya Prathamam Dwaram Yogasya Prathamam Dwaram Vam Nirodha. Jeevendriyam yokka nigrahamune yogamunaku prathama dwaramga పేర్కొన్నది గీత.
2: ది ఫస్ట్ ఓపెనింగ్ టు యోగా ఈజ్ కంట్రోల్ ఆఫ్ టంగ్ రిప్రజెంటింగ్ టేస్ట్ అండ్ స్పీచ్.
1: జిహ్వేంద్రియమును నిగ్రహించక దైవత్వమును పొందటం, యోగద్వారంలో ప్రవేశించటం అసాధ్యము అని
2: Gita has declared that without controlling tongue, it is impossible to enter the mansion of yoga and to follow the path of devotion.
1: Praniki aneka indriyam untunnavi.
2: There are a number of sense organs for every living being.
1: అయితే కొన్ని ఇంద్రియములు

0: మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
1: బట్ వన్ హ్యాస్ టు యూజ్ ఏ ఫ్యూ సెన్స్ ఆర్గన్స్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, నోయింగ్ ఫుల్లీ వెల్ ది ఇంప్లికేషన్.
0: ఉదాహరణకు అగ్ని,
1: ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్.
0: ఈ అగ్నిని జాగ్రత్తగా వినియోగించుకున్నా ఇది మనకు ఉపకారిగా ఉంటుంది. ఇళ్ళని అజాగ్రత్తగా ఉపయోగించినా ఇది మనకు అపకారం చేస్తుంది.
1: ఇఫ్ యు యూజ్ ఫైర్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్, ఇట్ వుడ్ బి యూస్ఫుల్, అదర్వైజ్ ఇట్ వుడ్ బి హార్మ్ఫుల్.
0: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి, ఈ రెండు ఉంటున్నవి.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
0: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారాలుగా ఉంటాయి.
1: ఇఫ్ యు నో దేర్ యూజ్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు అస్.
0: వీటిని తెలియక ఉపయోగించిన ఇవే మనకు అపకారిగా మారుతుంది.
1: ఇఫ్ యు డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
0: అపకారమునకు ఉపకారమునకు, మేలుకు కీడుకు, మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
1: ఫర్ మేకింగ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ హార్మ్ఫుల్ ఇట్ ఈస్ అవర్ అవేర్నెస్ అండ్ అవర్ కేర్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్, వెరీ ఇంపార్టెంట్.
0: కనుకనే తెలిసి మెలగవలను తెలివితోడ అని ఇంద్రియముల యొక్క శక్తిని అతి ప్రధానముగా బోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: వేదాంత హ్యాస్ బీన్ టీచింగ్ దట్ యు షుడ్ నో ది యూజెస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ యూజ్ దెమ్ కేర్ఫుల్లీ.
0: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
1: ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ గివెన్ టు మ్యాన్ ఈచ్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ వన్ పర్టికులర్ యూజ్.
0: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుందని.
1: బట్ టంగ్ యాజ్ అ సెన్స్ ఆర్గన్ ఈజ్ ఎండౌడ్ విత్ టూ పవర్స్.
0: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
1: వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
0: కనుకనే ఈ జిహ్వను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
1: Gita Shastrajna, the Lord of Gita, has therefore cautioned us that we should be very careful while using tongue.
0: ఏ యొక్క సాధకుడు ఈ జిహ్వను అదుపులో ఉంచుకొనునో అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుంది అని కూడా బోధించింది.
1: Gita has also taught that person who has complete control over the tongue will enable his heart to be maintained pure, steady and thick in the law.
0: ఈ కారణమును పురస్కరించుకొని చాతుర్మాస వ్రతమని, ఏకాదశి వ్రతమని, ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక హ్యాస్ బీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత, చాతుర్మాస వ్రత, ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
0: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం, మౌనమును వహించటం, ఈ కారణముల చేత జిహ్వను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
1: The observance of Chaturmasa Vrata, it refers to observing silence, having a particular type of diet and control over the diet commencing from Guru Purnima for about 4 months.
0: Upavasa Vratamulu Kudanu, ee vidhamainatundi karanamutho yerpadinatundivi.
1: Fasting also has been prescribed for these very reasons.
0: Idi desharitiga aarogyamunu, మానసిక రీతిగా ఆనందమును కూడా చేకూరుస్తుంది.
1: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ ప్లేస్.
0: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడా బోధించింది.
1: అన్లిమిటెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫుడ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ సాధక.
0: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
1: ఎ వెరైటీ ఆఫ్ టేస్టీ ఫుడ్స్ ఈజ్ లైక్లీ టు లీడ్ ఎ సాధక టు తమో గుణ. దిస్ హస్ బీన్ డిక్లేర్.
0: తనకు రుచికరమైనటువంటి ఆహారములు భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటకు సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
1: ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ స్టిల్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ వుడ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈజ్ నాట్ కరెక్ట్.
0: మొట్టమొదటి జిహ్వను అదుపులో ఉంచుకోవాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
0: జిహ్వను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంతట తామే అదుపులోకి వస్తాయి.
1: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ విత్ ఎఫర్ట్ ది అదర్ సెన్స్ ఆర్గన్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్లీ.
0: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు. కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వం వారు గుర్తించుకోలేక జిహ్వను విగ్రహించుకోలేకపోతున్నారు.
1: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దట్ టంగ్.
0: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిగులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
1: If the entire water in a vessel should go out by leaking, there is no need for 10 holes. Even 1 hole would be sufficient.
0: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కరలేదు. ఒకటి శేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దీని కూడా అదుపులోకి వస్తాయి.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ వీ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ. ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ 10. ఓన్లీ అదర్ 9 సెన్స్ ఆర్గన్స్ కమ్ అండర్ కంట్రోల్ యూ కెన్ కంట్రోల్.
0: శేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు, కల్లోలములు, సందేహములు, అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వమును అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
1: బికాస్ మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ టైమ్ హీఈస్ అఫ్లిక్టెడ్ విత్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఎ నంబర్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ కాంట్రడిక్షన్ కన్ఫ్యూజన్ ఎట్సెట్రా.
0: మాటకు మించిన విలువలు మరొకటి లేదు.
1: దర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వర్డ్ వాల్యూ ఆఫ్ ద వర్డ్.
0: కనుక మాటను అదుపులో ఉంచుకోవటము శిక్షణ అదుపులో ఉంచుకోవటం సాధకులకు ప్రధానమైనటువంటి యొక్క సాధన.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఈజ్ దట్ హీ హాస్ టు కీప్ ప్రైమర్లీ అండర్ స్ట్రిక్ట్ కంట్రోల్ ది కంట్రోల్ ఆఫ్ టాక్ కంట్రోల్ ఆఫ్ టంగ్.
0: జీవితంలో అల్ప ఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
1: ఇన్ లైఫ్ వన్ కెన్ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ హ్యావ్ బీన్ మేడ్.
0: డబ్బు చెల్లించినదే అంగట్లో ఉండేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
1: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఆర్టికల్ వితౌట్ పేయింగ్ ఫర్ ఇట్.
0: ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైన త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
1: For getting and obtaining and achieving small, petty, useless articles, man sometimes is prepared even to sacrifice his life.
0: అన్నింటికంటే అధికమైనటువంటిది, అన్నింటికంటే ఆధారమైనటువంటిది, అన్నింటికంటే ఆనందమైనటువంటిది ఆత్మలాభం. ఇట్టి ఆత్మలాభమునకు త్యాగం చేయటంలో మానవునికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
1: The one which is exceedingly important, the one which is the very basis of all other things, is the gain of atma. Should not a man sacrifice everything for the sake of this?
0: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
1: Only when we give up or sacrifice one thing, would be able to get another in its place.
0: బజారులో ఒక కూరగాయలు కొనవాలంటే మన నుంచి డబ్బు పోతేనే అతని నుంచి మన కూరగాయలు వస్తున్నాయి, లభిస్తున్నాయి.
1: ఇన్ ది మార్కెట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ వెజిటబుల్స్ వీ హావ్ టు పే ఫర్ ఇట్. ఓన్లీ వెన్ యూ గివ్ మనీ వీ గెట్ వెజిటబుల్స్.
0: మనము ధనమును త్యాగం చేయక ఆ యొక్క కూరగాయలు మనకు లభించడం లేదు.
1: వితౌట్ ఆఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ మనీ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ వెజిటబుల్స్.
0: ఒకటి త్యాగం చేయటం అనే మరొకటి మనకు ప్రాప్తిస్తుండాలి.
1: బై గివింగ్ వన్ వీ హావ్ అక్వైరింగ్ అనదర్.
0: విధముగానే శుగుణములు మానవుని యందు అభివృద్ధి కావాలన్న దుర్గుణములను త్యాగం చేయాలి.
1: ఇన్ ది సేమ్ వే ఇఫ్ వన్ వాంట్స్ టు డెవలప్ వర్చ్యూస్ ఇన్ హిమ్సెల్ఫ్ హీ హ్యాస్ టు గివ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్.
0: అసమర్థమును త్యాగము చేసినప్పుడే సమర్థము మనలో అభివృద్ధి అవుతుంది.
1: అన్లెస్ వన్ సాక్రిఫైసెస్ ఇన్ఈక్వాలిటీ అండ్ అన్ఈక్వల్ మైండెడ్నెస్ వన్ నాట్ ఏబుల్ టు గెట్ ఈక్వల్ మైండెడ్నెస్. ఈక్వల్
0: బుద్ధులను మనం త్యాగము చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి.
1: ఓన్లీ వెన్ వీ సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్ వీ కెన్ అక్వైర్ వర్చ్యూ.
0: హత్తు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను దురాలోచనలు దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు సదాలోచనలు సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
1: Without giving up bad thoughts, bad habits, bad qualities, it would not be possible for us to acquire good thoughts, good habits, good behavior.
0: Kanukane jayadevudu jihve rasakni annadu. Rasamatho koodinatundi okka jihvanu manam sariyina adupulo unchukoni daniki hattulo taginatundi maatala cheta hattuku minchane aaharam cheta daarini santrupti parichina manaku aanandam aneetundi తరతలామరకమవుతుంది.
1: జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్ ది టంగ్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ హి హస్ జస్ట్ సెడ్ దట్ వి విల్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఆల్ ది థింగ్స్ ఈజీ బై కంట్రోలింగ్ ద టంగ్.
0: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
1: అనదర్ వర్డ్ యూజ్ ఫర్ డిస్క్రైబింగ్ దిస్ ఈజ్ సైలెన్స్.
0: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పంతన మాత్రమే కాదు.
1: Silence doesn't refer to the control of the physical tongue.
0: We should not have, we should not get thoughts
1: also.
0: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారమును అదుపులో ఉంచుకోవాలి.
1: If we want to have control over the generation of thoughts in our mind, we should have some control over the food that we take, the diet.
0: ఎక్కువ కోరినటువంటి పదార్థములంతా కూడా మనం దానికి అందించరాదు.
1: వి షుడ్ నాట్ గో ఆన్ ఫీడింగ్ ది టంగ్ విత్ వాట్ ఎవర్ ఇట్ డిజైర్స్.
0: ఇక్కడే ఆత్మ అనాత్మ నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు.
1: వి హావ్ టు డెవలప్ బుద్ధి యోగ, ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఇంపర్మనెంట్ విచ్ ఇస్ సెంటియెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటియెంట్.
0: నిత్యానిత్య పరిశీలన సత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
1: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ ఇస్ బి డిస్క్రైబ్డ్ అస్ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
1: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
0: నేను భుజించేటువంటి ఆహారము హితముగా మితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడా మనం చేయాలి.
1: ది ఫుడ్ దట్ ఐ టేక్ ఈజ్ ఇట్ క్వాలిటీ వైజ్ గుడ్ అండ్ టేస్టీ వన్ విల్ హావ్ టు ఎన్క్వైర్.
0: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడా చెలింప చేయకుండా ఉంటాయి.
1: ఇఫ్ వన్ వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్ ఇఫ్ వన్ టేక్ ఫుడ్ జుడీషియస్లీ హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
0: అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకుని దీనికి రుచియ ప్రధానమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
1: ఇన్డిస్క్రిమినేట్లీ వి గో ఆన్ టేకింగ్ ఫుడ్ వితౌట్ లుకింగ్ ఇన్ టు వెదర్ దిస్ ఇస్ డిజైరబుల్ ఆర్ ఇండిజైరబుల్ ఓన్లీ టు సాటిస్ఫై హంగర్ అంటే వి వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ అటాచ్.
0: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కురిగిపోతున్నాం.
1: వి థింక్ just like that if anyone were to criticize us, comment adversely against us or censure us,
0: nindu manishi kaalu manishiga roopandipothunnadu.
1: A man who is so very happy, he shrinks like that once he hears
0: pravanjame adiki shunyanga kanivistundi.
1: The entire world becomes almost a nullity క్రిటిసైజ్
0: విచారణతోనే తల ఉంచుకుంటాడు.
1: హీ బికమ్స్ గ్రీఫ్ స్ట్రికన్ ది మోమెంట్ దట్ హియర్స్ సెన్షియల్
0: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
1: హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్?
0: ఈ బలహీనత కంటే కారణము ఈ ఆహారమే.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ దిస్ వీక్నెస్ ఈజ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ హీ టేక్స్.
0: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడుదరా? దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
1: ఇఫ్ ఎనీవన్ వర్ టు ప్రైజ్ అస్ అప్రిషియేట్ అస్ దెన్ వి స్టార్ట్ ఫ్లోటింగ్.
0: ఇంకా అతన్ని పట్టడానికి పగ్గములు కూడా చాలవు.
1: ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు హోల్డ్ హిమ్.
0: ఇలాంటి పొగడుటకు పొంగిపోవటము, దూషించటకు కుంగిపోవటము, ఈ పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని అనుభవింపచేసే నిమిత్తమై ఈ ఆహార నియమమును అతి జాగ్రత్తగా అందిస్తూ వచ్చింది గీత.
1: గీత హాస్ బీన్ ఎంఫసైజింగ్ ద నీడ్ ఫర్ ఎక్స్ట్రీమ్ కేర్ ఇన్ టేకింగ్ ప్రాపర్ ఫుడ్, గుడ్ ఫుడ్, కరెక్ట్ ఫుడ్, కీపింగ్ ఇన్ యూ ది నీడ్ ఫర్ మెయింటైనింగ్ ఈక్వానిమిటీ, నాట్ టు గెట్ ఎలేటెడ్ వెన్ ప్రైజ్ ఇస్ షవర్, నాట్ టు గెట్ ష్రంక్ వెన్ సెన్సర్ ఇస్.
0: కనుకనే పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి, ఈ మూడు శుద్ధులు లేకుండా ఆహారం భుజించరాదు అని శాసించింది.
1: దేర్ఫోర్ ఇట్ హెస్ ఆల్సో ప్రిస్క్రైబ్ దట్ దేర్ షుడ్ బి ప్యూరిటీ ఆఫ్ ద ఆర్టికల్స్ యూస్, ద ప్యూరిటీ ఆఫ్ ద వెసల్, ద ప్యూరిటీ ఆఫ్ ది కుకింగ్ ప్రాసెస్ ఇట్సెల్ఫ్.
0: పాత్ర శుద్ధి, మనం వండేటువంటి పాత్ర పరిశుద్ధంగా ఉంటుంది.
1: ప్యూరిటీ ఆఫ్ ద క్లీన్లీనెస్ ఆఫ్ ద వెసల్, ద వెసల్ విచ్ ఇస్ యూస్ ఫర్ కుకింగ్ ఫుడ్ మస్ట్ బి అబ్సల్యూట్లీ క్లీన్.
0: పదార్థ శుద్ధి అనగా ఈ పదార్థము అన్యాయంతో ఆర్జించినటువంటిదా, న్యాయంతో ఆర్జించినటువంటిది? మన చెమటార్చి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా? ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
1: The cleanliness of the purity of the article refers to the way that we have acquired those articles which are used for food, cooking food. Whether these are acquired by proper means, by proper work, by the sweat of the brow or by stealing the things.
0: Anyaya archita padarthamu idi kevalamu anarogyanni kaliginchatame kaakunda durputtulu kudunu penchutundi.
1: Articles which are acquired by improper means and are used for food, they will not merely generate bad thoughts, they will be leading us on the wrong path.
0: Paaka Suddhi, cheseetunti vaari hrudayamu ee bhavamto untunnadi, elanti talampulato untunnadi, elanti hrudayamto ee paakamunu chestunnaru aneetunti vishayanni kudanu vicharinchali.
1: Then the next step is to inquire into what refers to the purity of cooking process itself. With what idea of thoughts and feelings the person who is cooking the food is cooking it? This has to be looked into.
0: ఈ మూడింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది కానీ పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు.
1: We have control of the three things, the purity of the vessel, but not the other two. The purity
0: చేసేటువంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు.
1: We do not know the feelings in the mind of the cook when he is cooking the food.
0: అంగడి నుంచి తెచ్చినటువంటి ఒక పదార్థం కానీ లేక బజారులో ఉన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అది మనకు తెలియదు.
1: రిగార్డింగ్ ది ఆర్టికల్స్ విచ్ యూఆర్ బయింగ్ ఫ్రమ్ ద షాప్ ఆర్ ఫ్రమ్ ద మార్కెట్, వి డు నాట్ నో వెదర్ ది వెండర్ హాస్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ ఎయిదర్ బై ప్రాపర్ మీన్స్ ఆర్ ఇంప్రాపర్ మీన్స్.
0: కనుకనే పాకం అయిన తర్వాత మనం పూజించిన పూర్వము బ్రహ్మార్పణం, బ్రహ్మ హవిష్, బ్రహ్మాగ్నం, బ్రహ్మనాహుతం, బ్రహ్మ యువతి అనే గంతవ్యం, బ్రహ్మధర్మ సమాధిన అని పరమాత్మక అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
1: దేర్ఫోర్ వైల్ టేకింగ్ ఫుడ్, జస్ట్ బిఫోర్ వి టేక్ ఫుడ్ వి ప్రే అండ్ ఆఫర్ ది ఎంటైర్ థింగ్ టు గాడ్ సో దట్ ఎవ్రీథింగ్ బికమ్స్ క్లీన్ అండ్ ప్యూర్.
0: ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కానీ కేవలం పూజించట పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు.
1: The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and which is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we will have to just do and pray to the God.
0: Prarthana cheyutaku puravu, idi oka aaharanga untuntadi.
1: The బిఫోర్ యు ఆఫర్ ది ప్రేయర్ ద ఫుడ్ ఈజ్ మియర్లీ ఫుడ్
0: ప్రార్థన చేసిన తర్వాత ఇది ప్రసాదంగా మారిపోతుంది
1: వన్స్ యు ఆఫర్ ఇట్ టు ద లార్డ్ ఇట్ బికమ్స్ ఏ ది నైవేద్యం ప్రసాదం
0: ఈ ప్రసాదమునకు ఎట్టి దోషం కూడా ఉండదు
1: ఫర్ ద వన్ విచ్ ఈస్ ఒబ్టైన్ ఆఫ్టర్ ద ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్ నో
0: ఫ్లాగ దోషము పదార్థ దోషము ఇంకా పాత్ర దోషము మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది
1: ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్
0: కనుకనే గీతలో ప్రధానంగా సాత్విక ఆహారము మితాహారము అత్యవసరమని చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైన సాధనని కూడాను ప్రబోధించింది
1: Therefore, in the Gita, it has been explained that having a control over the tongue and having sattvic food and in a limited quantity is very essential.
0: ఇది ఆహారం నందు ఇది సరైనటువంటిగా మనకు గోచరిస్తుంది కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
1: So far as food goes, I think we feel convinced. The second aspect is talk.
0: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
1: Talk will have its own impact on the entire mind and mental process.
0: Manasuni mukkalu chestundi.
1: It can cut the mind and the
0: hrudayanni braddalu chestundi.
1: It can break the heart.
0: Pranaanni andistundi.
1: It can kill the person.
0: Pranaanni andistundi.
1: It can give life itself.
0: Jeevanni poshistundi.
1: It can encourage the
0: kalyanni cherustundi.
1: It can make one reach the goal.
0: Ee rendu vidhamulaina paraspara viruddhamaina padamulu పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
1: దేర్ ఆర్ దీస్ టూ కాంట్రడిక్టరీ అండ్ ఆపోజిట్ ఎఫెక్ట్స్. ఇట్ ఈస్ బోత్ బై ది వర్డ్ ఇట్సెల్ఫ్.
0: మాటల చేత ఎంతైనా కూడా హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
1: బై యూజింగ్ వర్డ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్.
0: మానసిక పరివర్తన అంతే కూడా మాటలతో కూడి ఉంటుండాలి.
1: ఎంటైర్ మెంటల్ ట్రాన్స్ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై వర్డ్స్ ప్రాపర్ వర్డ్స్.
0: అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
1: ఏ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ అన్ఫార్చునేట్లీ డోంట్ బిలీవ్ దిస్.
0: మాటల చేత మనసులు మారటం ఎట్లా సాధ్యమవుతుంది?
1: దే సే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ బై మియర్ వర్డ్.
0: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
1: వాట్ ఈస్ ది ఎక్స్పెరిమెంట్ దట్ హస్ బీ కండక్టెడ్ ఫర్ దిస్?
0: పరిశోధన లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా?
1: It is impossible to prove anything without experimenting it, isn't it?
0: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
1: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
0: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
1: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
0: ఇది వినిపించేటువంటిది కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
1: ఆల్ దాట్ వన్ కెన్ హియర్ ఈజ్ ఓన్లీ త్రూ సెన్స్ ఆర్గన్ ఇయర్.
0: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించదే అని వారు వాదిస్తారు.
1: దే ఆర్గ్యూ that by mere word it is not possible to bring about any transformation of the mind.
0: ఒకానొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
1: వన్ ప్రిసెప్టర్ టీచర్ హీ బ్రాట్ టు హిమ్ ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్ అండ్ హీ వాస్ టీచింగ్ వేదం.
0: ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
1: To that particular place, an IAS officer who happened to be an education secretary entered there.
0: ఈ గురువు ఆ శిష్యులకు గంటలకునది బోధిస్తూ వచ్చాడు.
1: This teacher was teaching continuously over number of hours.
0: ఈ IAS officer కి హెడేక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
1: This IAS officer developed headache.
0: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకులను ఉంచుకుని దాని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము శారీరకమైన శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
1: ఐఏఎస్ ఆఫీసర్ టోల్డ్ ద టీచర్ సార్ దీస్ ఆర్ స్మాల్ చిల్డ్రన్ దేర్ ఇస్ నో నీడ్ అన్నెసెసరీ టు బాదర్ దెమ్ ఫర్ అవర్స్ టుగెదర్ ఇస్ సచ్ లాంగ్ లెక్చర్ విచ్ విల్ బి యూజ్డ్.
0: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
1: సచ్ స్క్రిప్చరల్ ట్రూత్ వేదాంత ప్రభావ that is easily understood and grasped by these small students.
0: Ayya leta vayasune ee pillalaku oka manasunu pavitramainti bhavamla cheta nirmalamainti nishwarthamainti talampula cheta manasika parivartana kalipinchatamu atyavasaram annadu.
1: The teacher said that only in the young age, impressionable age, we'll have to just see and teach them things which can clear their heart and put them on the right path from the very beginning.
0: ఈ మాటలను నాకు విశ్వాసం లేదు.
1: IAS officer said, I don't believe in all these words.
0: మాటల చేత మనసులు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
1: How can words transform a mind? I don't think it is ever possible. He said.
0: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు చెప్పాడు.
1: The teacher in a number of ways tried to convince him by different explanations.
0: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
1: But this IAS officer did not follow.
0: అతి విద్య కొంతవరకు మతిహాని కలిగిస్తుంది.
1: Too much of education sometimes results in some kind of badness.
0: అనుమానాలు అధికం గావిస్తుంది.
1: Increasing doubts will emerge.
0: తెలివితేటలను పెంచుతుంది కానీ గుణమును చించుతుంది.
1: It improves and encourages cleverness, but it brings down the virtues.
0: చెప్పినంతసేపు చెప్పాడు ఈ అధ్యాపకుడు.
1: This teacher tried his best and explained as much as he could.
0: ఇంకా అతనికి కార్యరూపములో అతనికి సరైన ఆన్సర్ అనగా జవాబును ఇవ్వడానికి పూనుకున్నాడు గురువు.
1: The teacher resolved to prove to that officer in the form of an actual trial.
0: విద్యార్థులు చిన్న వాణిని లేపాడు.
1: The teacher asked the youngest of the students to get up.
0: బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏ అఫీసర్ కొంతమంది బయటకు నెట్టు అన్నాడు.
1: He told that small young kid, Chase, you go and take this IAS officer out physically.
0: ఈ మాట వినేటప్పటికి ఐఏ ఆఫీసర్ మండిపోయాడు.
1: The moment he heard this IAS officer was
0: పట్టలేని కోపం ముట్టిపడింది.
1: He was very much enraged.
0: ఏ నీ ఎవరనుకున్నావు? నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడితో నన్ను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా? ఎంత గర్వము, ఎంత అహంకారము అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు.
1: He began shouting, who do you think I am? I am an IAS officer. You are asking this small kid to get me out. It is not proper.
0: అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, సార్, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
1: This teacher then told the officer, well sir, I did not just beat you or hit you. By mere word you are just getting hurt.
0: మీకింత కోపంగా మనసు మారడానికి కారణం ఏమిటి?
1: I would like to know what is the reason for you are becoming so angry.
0: మాటే కదా,
1: it is world, isn't it?
0: కనుక ఈ మాట ఇండివిజువల్ గా హృదయాన్ని మార్పు చేయడానికి శక్తివంతమైనది అన్నాడు.
1: Therefore he said that world is capable of doing so much of harm or good.
0: అతనికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావటం చేత తాను నెమ్మదిగా బయటికి వెళ్ళాడు.
1: As this officer acquired personal experience, coolly he walked out.
0: మాట అనేది శక్తివంతమైన ఉంటుంది.
1: Word is extremely powerful.
0: ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట.
1: ఇట్ క్యాన్ డిస్ట్రాయ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
0: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
1: ధృతరాష్ట్ర వాస్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ విదుర వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ పెయిన్ అగోనీ.
0: సూటైనటువంటి కట్టెముతో చెట్టు కొట్టినప్పటికీ నీ చిగురు వేస్తుంది అన్నా.
1: బ్రదర్, ఈవెన్ ఇఫ్ యు వర్ టు కట్ ఎ ట్రీ ఇట్ క్యాన్ స్ప్రౌట్.
0: కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
1: బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ బై వర్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అగైన్ మేక్ ఇట్ వన్.
0: ఇనుమునైన కూడా ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మరేడు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ బ్లాక్స్మిత్ టు మేక్ the pieces of iron into one piece by a particular process.
0: Manasu virigineni mari pettagalaga,
1: but it is not possible once the mind is broken.
0: Manasunu viriginchadaniki kaani, manasunu arikinchadaniki kaani, atikinchadaniki kaani maatane kaaranam.
1: It is a word which can cause trouble and which can give joy.
0: Kanuka manam maatadeetundi maatalu parulanu baadha pettakunda, paruluku ee vidhamainatundi kashtam kalagakunda దీన్ని ఉపయోగపెట్టాలి.
1: Therefore, the words which we use should be such that they do not hurt others, they do not give any pain to others.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేనా?
1: If you were to sleep physically, there may not be much of a problem. But if you were to sleep your tongue, if you wrongly use the tongue,
0: kaalugari padinamante gayam manaku kanipistundi. Doctor poi chuvinchi daniki bandage katti daniki maarpinchukovachu.
1: If you were to slip and fall, there may be a small wound. You can get it dressed and it can be cured.
0: Kani maata cheta manasuku teliginatundi gayam kantiki kanipinchu.
1: But if you were to hurt the mind of a person by harsh words,
0: ee gayamunu maanipoyinatundi doctor evvaru jagatulo leru.
1: The wound that is caused to the mind cannot be cured by any doctor in the world.
0: Kanuka itarla manasulu noppinchetundi maatalu mani ve maatram kudanu upayoginchararu.
1: Therefore, never use words which are likely to hurt others' feelings.
0: ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుకకు తిరుగుతుంది.
1: సమ్ డే ఆర్ ది అదర్ ద వర్డ్స్ విచ్ యు యూజ్ మే కమ్ బ్యాక్ టు అస్.
0: కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో.
1: దేర్ఫోర్ యూజ్ ఆల్వేస్ స్వీట్ అండ్ గుడ్ వర్డ్స్.
0: సత్యం మనస్తి ఎత్తం సత్యం హితం త్వా పరమమోదాభి ఆర్ణయే దామోదర అక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
1: It has been just said, over time, you like sweet things. You better repeat.
0: Ee devudu cheppadu. O naluka, rasameriginatundi naluka, satyameriginatundi naluka, pavitramainatundi naluka, tyagaswarupuneinatundi naluka, gaurava maryadalanu kapadukuneinatundi naluka, neevu nirantaram Govinda Damodara Madhava anetundi naamanni smarinchamani cheppadu.
1: Over time, you know, what sacrifice means. You are very embodiment of sacrifice, honor, and you are a very sacred thing. You will have to just make you, use yourself only for singing the name of the Lord, Narayana.
0: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
1: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
0: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుంటాయి.
1: We experience this in every day to day life.
0: ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు ఆహా ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుంటాడు.
1: ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ గివ్ సమ్ స్వీట్ థింగ్ టు ద టంగ్ ఇట్ టేస్ట్ అండ్ ఇట్ జస్ట్ సేస్ దట్ ఇస్ సో స్వీట్ దట్ లెట్ మీ పాస్ ఇట్ ఆన్ టు ద స్టమక్.
0: లేక ఇది మధురం కాక మరొక రుచిగా విరుద్ధమైనటువంటి రుచిగా ఉన్నప్పుడు ఇది కేవలం ఇది ఈ జిక్కు ప్రయోజనం కాదని భూదేవికి అందిస్తుంది వెనుకకు నెట్టివేస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ స్వీట్ సపోజ్ ఇట్ ఇస్ బిటర్ ఇట్ వుడెంట్ పాస్ ఇట్ ఆన్ టు ద స్టమక్ ఇట్ వుడ్ స్పిట్ ఇట్ అవుట్.
0: మంచి కానీ చెడ్డ కానీ నాలుగు ఏమాత్రం కూడా అనుభవించదు.
1: గుడ్ ఆర్ బ్యాడ్ స్వీట్ ఆర్ అదర్వైజ్ ఇట్ డజంట్ ఇట్సెల్ఫ్ ఎంజాయ్ కంప్లీట్లీ.
0: గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుక.
1: టంగ్ లివ్స్ ఆన్ ఆనర్ అండ్ విత్ ఆనర్.
0: ఎంత కాలము మన జీవిత పర్యంతం కూడాను నాలుక అనేక విధమైనటువంటి పనులు చేస్తున్నాయి. ఒక్కనాడైనా తన ద్వారము దాటి తన ఇల్లు దాటి బయటికి ఏమైనా వస్తుండాలే.
1: ద టంగ్ నోస్ ఇట్స్ లిమిట్స్ సో వెల్ ఇట్ లివ్స్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్సైడ్ ది బాడీ. డస్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఈవెన్ వన్.
0: నాలుక ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటకి ఏమైనా వస్తుందా? రావు. దానికి ఏమాత్రం అంగీకరించదు.
1: వాట్ ఎవర్ వాట్ ఇట్ డస్ బై రిమైనింగ్ ఇన్సైడ్ ది మౌత్ అండ్ ఇట్ డజంట్ కమ్ అవుట్.
0: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ
1: వస్తుంది. అదర్ ఫీచర్ ఆఫ్ ది టంగ్ ఇస్ ఇట్ హాస్ ఎక్స్ట్రాడినరీ ఫర్దరెన్స్. వాట్ ఎవర్ ది డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ట్రబుల్స్ ఇట్ లివ్స్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్ వితౌట్ ఎక్స్టెండింగ్ ఇట్స్ ఓన్ లిమిట్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ అబ్జర్వ్ ఫర్దరెన్స్.
0: ఎంతమంది దుష్టుల మధ్య దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా అది జాగ్రత్తగా మెలుగుతూ ఉంది.
1: ఇట్ లివ్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ హార్మ్ఫుల్ పీపుల్ బట్ స్టిల్ వెరీ కేర్ఫుల్లీ విత్ లాట్ ఆఫ్ స్కిల్ ఇట్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇట్ డజంట్ గెట్.
0: నాలుకకు చుట్టూ 36 ఖడ్గముల వలె ఉండేటువంటి దంతములు ఉంటున్నాయి.
1: వెరీ షార్ట్ 32 teeth are around the tongue.
0: మీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు.
1: ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వెరీ స్కిల్ఫుల్ ఇట్ గెట్స్ హర్ట్ వెరీ ఈజీలీ.
0: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అది జాగ్రత్తగా మెలుగుతూ తనకెట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను మెలుగుతూ వచ్చింది.
1: living in the midst of such dreadful people, still without getting itself hurt or harmed, it has been living very well.
0: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
1: ఇన్ దిస్ వే టైమ్ హెస్ బీన్ టీచింగ్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ లెసన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్.
0: నాయన, నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా కలగించక, వారి దారికి పడక, నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
1: ఇట్ హెస్ బీన్ టీచింగ్ యూ మే బీ ఇన్ ది మిడిల్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ ఇన్, బట్ స్టిల్ విత్ అ లాట్ ఆఫ్ కేర్, విత్ అ లాట్ ఆఫ్ ఫర్దరెన్స్ అండ్ స్కిల్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఎ హ్యాపీ లైఫ్.
0: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినటువంటి మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
1: బట్ టుడే సర్కమ్స్టెన్సెస్ ఆల్సో దాట్ వన్స్ వీ జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ బ్యాడ్ పీపుల్ వీ ఆల్సో టెన్ టు బికమ్ వెరీ.
0: మన సత్గుణములను, మన సద్భావములను, సత్ప్రవర్తనను ఒక్క క్షణంలో మనం కోల్పోతున్నాం.
1: ఆల్ ది గుడ్ క్వాలిటీస్, ఆల్ ద గుడ్ ఫీలింగ్, గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్ ఇన్ ఎ మొమెంట్ వీ లూజ్ ఆల్ దాట్.
0: కనుకనే ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండే నిమిత్తమై మన జీవన మొట్టమొదట అరికట్టుకోమని బోధిస్తూ వచ్చు.
1: ఇన్ ఆర్డర్ దాట్ వీ డు నాట్ సఫర్ ఎనీ సచ్ బ్యాడ్ కాన్సిక్వెన్స్, ఇట్ హెస్ బీన్ సెడ్ దాట్ ఫస్ట్ కంట్రోల్ యువర్ టంగ్.
0: నేను అనేక పర్యావరణ పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి, ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి, ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యర్థమైపోతుంటాయి.
1: స్వామి వుడ్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్ టు ద స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్, యూ షుడ్ నాట్ టాక్ మచ్, ది డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ యూ వుడ్ బి వేస్టెడ్ బై సచ్.
0: అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుండాలి.
1: బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్.
0: బలహీనత, నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
1: దే వుడ్ బి వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ.
0: అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
1: ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి ది రిజల్ట్ ఆఫ్ ఇట్.
0: అంతేకాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం.
1: నాట్ ఓన్లీ దాట్ వన్ దే గెట్ ఎ బ్యాడ్ నేమ్ ఆల్సో.
0: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ అ రేడియో.
0: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాము.
1: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ రేడియో అండ్ వి హావ్ పుట్ ఆన్, ఐ మీన్ స్విచ్డ్ ఆన్ అండ్ దేర్ ఇస్ సమ్ న్యూస్.
0: భక్తి గీతములు పాడుతూ ఉండాలని
1: సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ కమింగ్.
0: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంట్ ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
1: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్.
0: ఖర్చు అవుతుందా లేదా,
1: ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్.
0: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
1: అవర్ బాడీ వి కంపేర్ టు రేడియో.
0: మన బుద్ధి స్విచ్ వంటిది.
1: అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ స్విచ్.
0: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
1: అవర్ మైండ్ ఈజ్ ఇట్ విల్ బి కంపేర్ టు.
0: ఈ పాటలు మాటలతో బయట బయటపడుతున్నాయి.
1: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్ దీస్ సాంగ్స్ విల్ బి కమింగ్.
0: ఈ పాటల చేత, మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
1: ద సేక్రెడ్ డివైన్ ఎనర్జీ ఇన్ us gets wasted by this kind of talk and words.
0: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు.
1: రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ అండ్ అంటిల్ హీ గోస్ టు బెడ్ హీ విల్ బి టాకింగ్, ఇఫ్ నాట్ లౌడ్లీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అట్లీస్ట్ హీ గోస్.
0: ఈ రేడియోను వాల్యూమ్ తక్కువ చేశాడు కానీ ఆన్ రోజే ఉంటుందని మాట్లాడుతున్నాడు.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది వాల్యూమ్ ఆఫ్ సౌండ్ మే బి లెస్ బట్ ది టాక్ ఈస్ గోయింగ్ ఆన్. రేడియో
0: మనలో ఉండేటువంటి ఎనర్జీ ఖర్చు అవుతూనే పోతుండాలి.
1: దేర్ఫోర్ ద ఎనర్జీ విచ్ ఇస్ విత్ ఇన్ అస్,
0: అసలు ఉద్రాక్షలు రావడానికి ఇదే మూల కారణం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఓల్డ్ ఏజ్ ఇస్ దిస్.
0: మాటలు, మానవుడి యొక్క దివ్యత్వమనేటువంటిది మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత చేరింపు చేసుకోరాదు.
1: టాక్ అండ్ టూ మచ్ టాక్ అండ్ టూ మచ్ టాక్ బై సచ్ టాక్ ఇట్ ఇస్ నో గుడ్. విల్ హావ్ టు డెవలప్ సైలెన్స్ అండ్ ట్రూ సైలెన్స్.
0: అధికంగా మాట్లాడుతూ మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది.
1: టూ మచ్ ఆఫ్ టాక్ లీడ్స్ టు హంగర్.
0: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు.
1: వెన్ హీ ఫీల్స్ హంగ్రీ హీ టేక్స్ మోర్ ఫుడ్.
0: ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంకా వీడి ఎందుకునేటువంటి భావాలు అధికమైపోతుంటాయి.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఎక్సెస్ ఫుడ్ హిస్ ఫీలింగ్స్ అండ్ థాట్ కుడ్ ఆల్సో కంటిన్యూ.
0: ఈ ఇంద్రియమును నిగ్రహించుకోవడానికి సాధ్యం కాదు. ఇంకా
1: కంట్రోలింగ్ ఆఫ్ ది సెన్సెస్ బికమ్స్ ఇంపాసిబుల్.
0: బాగా చక్కని గుడ్డలు పెట్టి పెంచినటువంటి గుర్రాన్ని ఊరికే ఒక దగ్గర కట్టి వేస్తే అది మదవెక్కి అన్ని విధములు కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఏ హార్స్ విచ్ హస్ బీన్ గివెన్ వెరీ రిచ్ ఫుడ్ ఇఫ్ యు వాంట్ టు జస్ట్ టైట్ టు ఎ పెన్ ఇట్ వుడ్ నాట్ బి కీపింగ్ క్వైట్ ఇఫ్ యు స్టార్ట్.
0: అనేక గుడ్డలు పెట్టి పోషించినటువంటి గుర్రానికి కసరత్తు కూడా ఇవ్వాలి.
1: వన్స్ యూ డూ రిచ్ ఫుడ్ టు ఎ సమ్ ఎక్సర్సైజ్
0: అప్పుడే దానికి ఆరోగ్యము దానికి అహంకారం క్షీణించడము జరుగుతుంది.
1: ప్రాపర్ ఎక్సర్సైజ్ విల్ గివ్ హెల్త్ అండ్ ఆల్సో విల్ కంట్రోల్
0: ఎరుగుతున్న వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
1: యూత్ ఇఫ్ ది మియర్లీ టేక్ ఫుడ్ అండ్ డు నాట్ వర్క్ హార్డ్ అండ్ డు నాట్ హ్యావ్ ఎన్ ఎక్సర్సైజ్ ఇట్ లీడ్స్ టు
0: దీనికే సమాజ సేవను అందించి నిత్య కర్మలు ఎందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
1: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకెన్ బై ది యూత్ ఇస్ యూజ్ ఇన్ ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
0: యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి.
1: యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్.
0: ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపం వలె ఉంటుండకూడదు.
1: దే షుడ్ నాట్ బి లైక్ ఫ్లికరింగ్ లైట్
0: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్,
0: ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది.
1: వన్ స్మాల్ బర్డ్ హస్ కమ్ అండ్ సాట్ ఆన్ ఎ బ్రాంచ్.
0: ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది.
1: ద బ్రాంచ్ మూవ్స్.
0: ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చి కుడును ఏమాత్రము అదలదు, బెదరదు.
1: The bird which is on the branch does not get frightened by the movement of the
0: కారణమేంటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది కానీ కొమ్మలపై ఆధారపడలేదు.
1: The reason is bird doesn't depend entirely upon the branch itself, but it is dependent upon its wing. It has self confidence.
0: కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మపై వారినప్పటికీ ఏ చిన్న కష్టమో ఏ బాధలో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడాను బాధపడిపోతున్నాడు, వీడు కూడాను దానికి గురి అయిపోతున్నాడు.
1: బట్ టుడేస్ మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ ఈవెన్ ఇఫ్ గెట్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ ది ఆర్డినరీ డే టు డే లైఫ్.
0: పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి.
1: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బర్డ్ హ్యాస్ ఈవెన్ దాట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
0: ఇది అమితాహారం.
1: ద రీజన్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్.
0: తామసిక ఆహారం.
1: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్.
0: రక్షిక భావం.
1: అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్.
0: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
1: వన్ ఈస్ నాట్ ఏబుల్ టు సీ ది
0: రేంజ్ంటారు. నేను మానవుడై పుట్టినప్పుడు పశ్చిమ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, బ్రహ్మలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
1: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్ డోంట్ వి సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ గివెన్ టు ద బర్డ్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వి నాట్ హ్యావ్?
0: నిజమి, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు. కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, బట్ యుడ్ హ్యావ్ ద వన్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు మ్యాన్. బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ విచ్ బర్డ్ షుడ్ ఎంజాయ్.
0: మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్.
0: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
1: Because you are man, you can also enjoy the freedom which is appropriate for man. Not
0: manavudani cheppukuntu rajasthevana anupinchukotam rajasthechana anupinchukotam idi viruddhamaina kritya.
1: Calling yourself man but trying to enjoy the freedom of
0: devadamudiga sancharinchu.
1: Live like a man.
0: Manavudiga sancharinche samayalo manavatvanni pinchuko.
1: While living as man, you develop the quality
0: manavatvam anukunte tyagamu neeti nijayati కంపాషన్ కరుణ ప్రేమ అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: కంపాషన్ అండ్ నాన్ వైలెన్స్
0: కనుక మానవునికి రానటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము అసూయ త్యాగము లేకుండా ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి మృగలక్షణాలను పెంచుకునేటువంటి వారం అవుతాం.
1: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled.

0: మనసు కారణమన్నిటికీ మానవుండ.
1: One may chant the Vedic text. One may compose the poetry. Without the purity of heart, he ruins himself. The mind is responsible for everything, O man.
0: భారతీయ వాంగ్మయము కేవలము అంధవిశ్వాసమని వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తిపరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్ దర్శనములు.
1: దోస్ దట్ టేక్ ద కల్చర్ ఆఫ్ భారత్ యాజ్ బ్లైండ్ belief was negated by texts called Shaddarshanas with all reasoning.
0: Vedamulaku oka vidhamaina arthamulu maatrame kaaka vivida vidhamulaga arthamulanu bodhinchi vishwaniki andinchinatvanti yokka divya sutramule Shaddarshanamulu.
1: Veda explains in one way, one meaning to a word, but different shades of meanings are explained by the Shaddarshanas.
0: Veda gnanamulu vipulamga vivarinchi jagattunaku vijnana tattvamulu vijrumbimpa chesinatuntive ee Shaddarshanamulu.
1: Shaddarshanas are those that explain Vedic literature in detail and has spread the waves of wisdom in the entire universe.
0: Avishwasamu antardarshanamu vedamu ee moodu sutramule ee darshana kattalaku pradhanamaitvanti mukhya sutramulaga yerpadinavi.
1: These three main principles of Shaddarshanas are the inner vision, the Veda, and the avishwasa, the lack of faith.
0: భూత భవిష్యత్ వర్తకాలములను మారినటువంటి సత్యాన్ని విషయతత్వాన్ని ప్రపంచమునకు అందించి మానవత్వంలో ఉండినటువంటి యొక్క బలహీనతను భయమును సంశయమును దుఃఖమును దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములు.
1: ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. And the reasons for fear, these three main principles of Shaddarshanas are the inner vision, the Veda, and the Vishwasa, the lack of faith.

0: are explained very clearly, and the reasons for fear, the doubt and the misery have been explained and solved by the Shraddarshanas.
1: విశ్వమునకు యోగక్షేమమును ప్రబోధించి యోగక్షేమ మార్గమును కూడాను అందించి మానవత్వంలో మాలిన్యము లేకుండా నిర్మూలము గావించి నిర్మలత్వాన్ని అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే ఈ షడ్దర్శనములు.
0: Shraddarshanas are those that have taught us the safety and security, welfare, and all the dirt in the human life is removed, and thereby the pure nature of the human quality is explained.
1: Vedamu, Vedantamu, Vedagnuru, Tarmulu kudanu okkate aneetuvanti yokka ekatvanni prabodhinchi divyatvanni prakatimpa chesinatuvantidi ee shaddarshanamule.
0: Shraddarshanas are those that taught the Veda and the end of Veda and also the knower of Veda and explained the divinity in full.
1: ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు, ప్రచారములకు, పవిత్రతకు, వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే.
0: For all the discrimination, intellect and intelligence, it is the mind that is responsible.
1: ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని గొనిపోయేటువంటి రాజమార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి.
0: Shraddarshanas are those that explain clearly the nature of the mind and will take us to unity out of diversity.
1: ఇవియే న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసములని ఆరు.
0: These Shraddarshanas are Nyaya, Vaisheshika, Sankhya, Purvamimamsa and Uttara.
1: Yoga,
0: Purvamimamsa and Uttara Mimamsa.
1: Modatidi Nyayam.
0: The first Shraddarshana is Nyaya.
1: Ee migilinatvanti yokka 5 darshanamulu kudanu ee Nyayame pranam.
0: For the remaining 5 Shraddarshanas, the Nyaya is the life.
1: మానవుని యొక్క సానుభూతిని, సమరసాన్ని, ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము, స్వేచ్ఛ, ఆనందము లభ్యమవుతుంది.
0: దిస్ న్యాయ కుడ్ బి రియలైజ్డ్ ఇన్ మ్యాన్ హూ హాస్ గాట్ దిస్ టాలరెన్స్, ఈక్వాలిటీ, ఫ్రీడమ్.
1: అనగా న్యాయతత్వం అనేటువంటిది కేవలము కొన్ని ప్రమాణములపైన ఆధారపడి ఉన్నది.
0: మీనింగ్ న్యాయ ఆర్ జస్టిస్ ఇస్ బేస్డ్ ఆన్ సర్టన్ మెజర్స్.
1: విషయమును వివరించవలనన్నను, వస్తువులను ప్రకటించవలనన్నను దీనికి కూడాను కొన్ని ప్రమాణములు అత్యవసరము.
0: టు ఎక్స్ప్లెయిన్ ద మ్యాటర్ క్లియర్లీ అండ్ ఆల్సో టు మెజర్ ద ఆబ్జెక్ట్స్ వీ నీడ్ సర్టన్ స్టాండర్డ్.
1: మానమనగా కొలత,
0: ఇట్ ఈస్ మెజర్.
1: ప్రామానగా ముందు,
0: ప్రా మీన్స్ ఎర్లియర్.
1: దేనిని మనం విచారించవలనన్నను దీనికి ముందు ఒక విధమైనటువంటి ఒక ప్రమాణం మనకు అవసరం.
0: టు ఎంక్వైర్ ఎనీథింగ్ వీ నీడ్ ఎ స్టాండర్డ్, ఎ మెజర్.
1: కొలత బద్ద చేత కొన్ని వస్తువులను, బట్టలను ఇత్యాది కొన్ని నియమితమైనటువంటి ఒక వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును.
0: With this measure of the scale, we can certainly measure the cloth and certain
1: objects.
0: For the material, a measure. And also the measure for
1: objects.
0: Measure for knowledge. Knowledge for
1: spiritual.
0: Knowledge for good knowledge.
1: Measure.
0: There is a measure even for ignorance.
1: For anything,
0: measure is necessary.
1: ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని, విషయమును కాని, వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము.
0: We cannot decide good or bad of any object, any material, of any individual without measure.
1: ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సుపైనే ఆధారపడి ఉంటున్నవి.
0: All measures rest on mind.
1: కనుక ఈ ప్రమాణములు 4 విధములుగా ఉంటున్నవి.
0: There are 4 types of measures.
1: ఒకటి ప్రత్యక్ష ప్రమాణము.
0: One is the direct proof.
1: రెండవది అనుమాన ప్రమాణము.
0: Then the proof based on doubt.

0: ഉപമാന പ്രമാണം.
1: ദെൻ സ്റ്റാൻഡേർഡ് ഓൺ സിമിലർ എക്സാമ്പിൾ.
0: നാലുകോതെ ശബ്ദപ്രമാണം.
1: ദാറ്റ് ഈസ് ദ സ്റ്റാൻഡേർഡ് ബേസ്ഡ് ഓൺ സൗണ്ട്.
0: ഈ നാലുകു പ്രമാണമുള്ള കൂടെ ചേതനു മാനവുണി എന്തുണ്ടേറ്റ് സർവ്വ സംശയങ്ങൾ കൂടുന്നു നിവാരണ ഗാവിഞ്ചി.
1: ദീസ് മെഷേഴ്സ് വിൽ സർട്ടൻലി സോൾവ് സർട്ടൻ ഡൗട്ട്സ്.
0: മാനവത്വം യൊക്ക വിശിഷ്ടതനു ഗുർത്തിംപചേസി.
1: വിൽ മേക്ക് അസ് റിയലൈസ് ദ സിഗ്നിഫിക്കൻസ് ഓഫ് ഹ്യൂമൻ ലൈഫ്.
0: സത്യസ്വരൂപാന്നി നിരൂപണ ഗാവിഞ്ചി.
1: ആൻഡ് ഇറ്റ് പ്രൂവ്സ് ദ ട്രൂ ഫോം.
0: മാനവത്വാന്നി സാർത്ഥകം ഗാവിസ്തു വച്ചിനി ഈ ന്യായമു അനേറ്റുവന്റെ ദർശനം.
1: This darshana nyaya will make the human life sacred.
0: Modatidi pratyakshamo.
1: The one, the direct proof.
0: Ee pratyakshamaga emiti?
1: What do you mean by direct proof?
0: Kevalam indriya gocharam entundidi pratyakshamani bhavistunnamu.
1: We take it the direct proof which you are able to see with the naked eye.
0: Kantitu chuchinatundidi pratyakshamo.
1: That which you see with the eye is direct.
0: Chevuto vinnatundidi pratyakshamo.
1: That which you listen to is direct.
0: Chevuto chesinatundidi pratyakshamo.
1: What you do with the hands is direct.
0: Kani ee indriyamulu konni vidhamulaina vyadhulato koodatam cheta ee pratyakshamo sarainatundi oka pramanamu kaadu.
1: As these organs have got their own limits, they are not direct proofs.
0: Kannu
1: eye.
0: Kannu chuchinadi.
1: Eye sees.
0: Kani ఇది నలుపు తెలుపు ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది.
1: ఇట్ డిసైడ్స్ వైట్ రెడ్ బ్లాక్.
0: ఈ ప్రమాణము సత్యమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: హౌ డు యూ డిసైడ్ దట్ ఇట్ ఈస్ ట్రూ?
0: ఈ ఇంద్రియముల లోపల మనస్సు ఆవరించి ఈ మనస్సు యొక్క ఇష్ట అయిష్టముల ద్వారా ఈ యొక్క దీనిని నిర్ణయించడానికి పూనుకుంటుంది.
1: ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఎన్కేసెస్ ఆల్ ద సెన్సెస్ అండ్ ప్రూవ్స్ అండ్ డిసైడ్స్.
0: ఇంతియే కాక ఈ ఇంద్రియము కూడాను కొన్ని రోగములతో పీడింపబడుతుంది.
1: ఈవెన్ ది సెన్సెస్ హావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్.
0: ఈ కన్ను దృష్టి ఆరోగ్యముగా ఉండినప్పుడు నలుపు నలుపు తెరుపు తెరుపు ఎరుపు ఎరుపు పసుపు పసుపుగా కనిపిస్తుంది.
1: సో లాంగ్ ద ఐ సైట్ ఇస్ పర్ఫెక్ట్ వైట్ అపియర్స్ వైట్ బ్లాక్ అపియర్స్ బ్లాక్ యెలో అపియర్స్ యెలో.
0: మనలో ఒక జాండీస్ తగిన బయలుదేరినప్పుడు కన్ను పచ్చగా పసుపు పచ్చగా మారుతుంది.
1: When we are afflicted by jaundice, everything appears yellow.
0: చూచినవన్నీ కూడాను పచ్చగానే ఉంటుంటాయి.
1: All that you see appear yellow.
0: ఇది ఎట్లా ప్రత్యక్ష ప్రమాణం?
1: How do you call it? Direct proof.
0: రోగముతో కూడినటువంటి ఒక నేత్రంతో చూచినటువంటివన్నీ కూడాను ప్రత్యక్షమవుతాయా?
1: Do you call it a direct proof when you see it with the eye afflicted with all the senses?
0: కనుక ఇంద్రియములన్నీ కూడాను కేవలము మన ప్రభావంతో కూడినటువంటివి.
1: Therefore all senses are affected by mind.
0: ఇంకా నోటితో రుచి చూచినటువంటిది ప్రత్యక్షము.
1: You say that what you taste is direct.
0: నేను తిన్నాను రుచి చూచాను ఇది సత్యము అని వాదించవచ్చు.
1: You may argue I have eaten I have tasted and you may argue so.
0: ఇది కూడాను ప్రత్యక్ష ప్రమాణము కాదు.
1: This is also not direct proof.
0: ఎట్లా?
1: How?
0: నీకు ఆరోగ్యముగా ఉండినప్పుడు తీపు తీపి కారము కారము చేదు చేదుగా ఉంటుంది.
1: When you are healthy, sweet will be sweet and hot will be hot, bitter will be bitter.
0: నీలో మలేరియా ఫీవర్ ఏగిన వచ్చినట్టే ఈ యొక్క నాలుక తీపును కూడాను చేదుగా రూపొందింపజేస్తుంది.
1: When you suffer from malaria, the tongue will make the sweet also taste bitter.
0: ఇది ప్రత్యక్షమని ఏ రీతిగా నీవు వాదించగలవు?
1: Then how do you consider it a direct proof?
0: లడ్డు తీయగనే ఉన్నది కానీ నీవు చేదంటున్నావు.
1: The laddu is sweet but you call it bitter.
0: ఇది ఈ సమయమునందు పదార్థాన్ని కూడాను ఒక ప్రమాణంగా రూపొందింపజేసుకోవాలి.
1: Then we should take the measure, the standard of the material also.
0: ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణమును కూడాను మనం విచారించాలి.
1: Not only the standard of the senses, we should also take the measure.
0: ఇంద్రియము చేదని చెప్పినటువంటిది పదార్థాన్ని విచారిస్తే అది తీయగా ఉంటుండాలి.
1: When you view from the standpoint of the sense, it
0: కనుక ఇది ప్రమాణములకు సరైనటువంటి ఆధారము కాదు.
1: Therefore, it is no basis for a standard.
0: ఇంకా మూడవది ఏమనగా,
1: the third one,
0: పాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము.
1: You see the milk directly.
0: ఈ పాలలో కొంచెం మజ్జిగ తోడంట వేసినప్పుడు పెరుగుగా మారిపోతుండాలి.
1: When you just drop little curd, it curdles into curd.
0: ఇది ప్రత్యక్షమే.
1: This is direct.
0: పాలు పెరుగుగా మారిపోయింది.
1: Milk has become curd.
0: పెరుగును మనము మధ్యన చేసినప్పుడు ఇది వెన్న తేలుతుండాలి.
1: When you churn curd, you get butter.
0: వెన్నను మనం కాచినప్పుడు నెయ్యిగా మారుతుండాలి.
1: When you boil butter, you get ghee.
0: ఈ నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు అన్ని పాలలోనే ఉంటున్నాయి.
1: ఘీ, బటర్, కర్డ్ ఆర్ ఆల్ కంటైన్డ్ ఇన్ మిల్క్.
0: కానీ వివిధ మార్పుల చేత, వివిధ కర్మల చేత, వివిధ కాలములో వేరువేరుగా రూపొందుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ టైమ్స్, బికాస్ ఆఫ్ డిఫరెంట్ ప్రాసెసెస్ వీ డూ,
0: కానీ ప్రత్యక్షం కాదని చెప్పడానికి వీలు కాదు.
1: బట్ వీ కెనాట్ నెగేట్,
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారింది.
1: మిల్క్ హెస్ బికమ్ కర్డ్.
0: పెరుగు వెన్నగా మారింది.
1: ద కర్డ్ గేవ్
0: వెన్న నెయ్యిగా మారింది.
1: బటర్ బికేమ్ ఘీ.
0: ఇది దేనిలోన తిరిగి మన చేరదు.
1: దిస్ ఘీ విల్ నాట్ బికమ్ ఎనీథింగ్ ఎల్స్ లేటర్.
0: మజ్జిగ నుంచి వచ్చినటువంటి యొక్క వెన్ననే,
1: ద బటర్ ద కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్,
0: తిరిగి మజ్జిగలో వేస్తే కూడా మజ్జిగతో కలవదు.
1: ద బటర్ విల్ నెవర్ మిక్స్ అప్ విత్ ది బటర్ మిల్క్.
0: పాలలో వేసినా కరగదు.
1: ఇట్ విల్ నాట్ డిజాల్వ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్
0: ఇన్ ఉంటుంటాయి.
1: ఇట్ రిమైన్స్ యాస్ ఇట్ ఇస్.
0: ఎక్కడ నుంచి వచ్చింది ఇది?
1: వేర్
0: పాల నుంచే వచ్చింది, పెరుగు నుంచే వచ్చింది, మజ్జిగ నుంచే వచ్చింది. తిరిగి వాటితో ఇది చేరటం లేదు.
1: దిస్ బటర్ కేమ్ అవుట్ ఆఫ్ మిల్క్, కేమ్ అవుట్ ఆఫ్ కర్డ్, కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్, బట్ ఇట్ విల్ నెవర్ గెట్ డిజాల్వ్డ్.
0: దీనినే న్యాయ మీమాంస అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ ఆల్సో కెన్ బి సెడ్ న్యాయ మీమాంస.
0: అనగా మీమాంస అనగా
1: మీమాంస మెంట్
0: ఏ మాంసమో కాదు.
1: Is no meat anyway.
0: Vastuvu yokka chivara nishkashane meemamsamu.
1: The end that you arrive at in discussion is meemamsa.
0: Neyi poorthi ainatundi katta kanipati amsamu.
1: Ghee is the final stage.
0: Neyi ni manam emi cheyagalamu?
1: What can you do? What can you do with the ghee? You must partake.
0: Ee maroka antyamu ledu.
1: It has no further end.
0: Pala yokka antyamu neyye.
1: The end of the milk is ghee.
0: Aye chivara nishkashane meemamsam annaru.
1: The final stage is meemamsa.
0: Kanukane ఈ న్యాయము అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవటం, ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది.
1: Therefore in this న్యాయ to take the direct proof as reality is acceptable to certain extent.
0: ఈ న్యాయ సూత్రములను గౌతముడు దీనిని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: The principles of న్యాయ are explained by Gautama.
0: న్యాయ శాస్త్రమునకు కర్త గౌతముడు.
1: The one who taught this న్యాయ
0: సూత్రములకు అన్నిటి కూడాను దీనికి మరొక పేరు గౌతమ సూత్రము అని కూడాను మరొక పేరు.
1: దిస్ ఇస్ అనదర్ నేమ్ గౌతమ శృత.
0: ఇది మహనీయులు అనేక తపస్సులు చేసి అనేక విధముల విచారణ సలిపి ప్రచార ప్రబోధములు సలపడానికి పరిశోధనలు కూడాను సలిపి ప్రమాణములు కూడాను విశ్వసించి ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు.
1: The saints and seers, after undertaking penance for a long time, after deep process of inquiry and investigation, they arrived at these conclusions.
0: ప్రమాణ కర్తలు, ఆనాటి పరిశోధన కర్తలు ఈనాటి యొక్క కర్తలకు పోలికనే లేదు.
1: There is no comparison between those people that investigated, experimented and those present.
0: ఆనాటి యొక్క పరిశోధన మహర్షులంతా కూడాను కేవలము మనస్సును దాటి,
1: those that investigate in those times have crossed the mind.
0: దాని తరువాత ఉన్నతమైన మనసును సూపర్ మైండ్ ను దాటి,
1: they crossed even super mind.
0: ఆ సూపర్ మైండ్ తర్వాత కూడాను హయ్యర్ మైండ్ ను దాటి,
1: దే క్రాస్డ్ ఈవెన్ ది హయ్యర్ మైండ్.
0: ఆ హయ్యర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్ ను దాటి,
1: ఫ్రమ్ హయ్యర్ మైండ్ దే క్రాస్ ది ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఓవర్ మైండ్ ను కూడా దాటి,
1: దే క్రాస్ ఈవెన్ ఓవర్ మైండ్.
0: వారు విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని వారు దర్శించగలిగారు.
1: దే కుడ్ విజువలైజ్ ది సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఈనాటి వైజ్ఞానికులు,
1: ద మోడర్న్ సైంటిస్ట్,
0: కేవలం లో మైండ్ నందే ఉంటుంది.
1: They remain in the low mind.
0: ఈ విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక,
1: నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఆనాటి ఋషులు కూడాను కనిపెట్టలేనటువంటి విషయాలను ఈనాడు మేము కనిపెట్టాము అని అహంకారంతో దొరవీగుతున్నారు.
1: They pride themselves declaring that they could discover those which could not be done by the earlier saints.
0: ఆనాడు ఋషులు కనిపెట్టలేనటువంటివి కాదు ఈనాడు మీరు కనిపెట్టిండేది.
1: You have not discovered anything new which you haven't.
0: ఆనాటి ఋషులు ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటివి, ఇవన్నీ కూడా లో క్లాస్ కు చెందినటువంటివి అని దానిని వదిలిపెట్టడం అనేటువంటివన్నీ కూడా ఈనాటి వైజ్ఞానికులు కనిపెడుతున్నారు.
1: The saints left them, they consider them wasteful and they are picked up by the modern scientists.
0: ఈనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి యొక్క సమస్తము జ్ఞాన స్వరూపములు కూడాను అన్ని ప్రాకృతమైనటువంటివి.
1: The modern science trying to discover the worldly things.
0: పదార్థములతో కూడినటువంటివి.
1: That's full of matter.
0: కానీ ఆనాటి వైజ్ఞానికులు కనిపెట్టినటువంటి పదార్థముతో చేరినటువంటివి.
1: But the scientists of those days has got the spiritual content.
0: కనుక ఈనాటి వైజ్ఞానికులు
1: సో మోడర్న్ సైంటిస్ట్
0: ఆనాటి మహర్షులు కనిపెట్టినటువంటి వాటినంతా కూడాను
1: వాట్ ఆల్ దట్ ఈస్ డిస్కవర్డ్ బై సైన్స్
0: విశ్వసించలేకపోతున్నారు
1: నాట్ ఏబుల్ టు బిలీవ్
0: వీరు విశ్వసించలేకపోయినా కూడాను ఇవి పరమ సత్యములే
1: వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ దే ఆర్ ట్రూ పర్ఫెక్ట్ ట్రూత్
0: ఈ అల్పమైనటువంటి జ్ఞానమునకి అహంకారపడి
1: యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ దిస్ లో విజ్డమ్
0: మీరు ఆత్మతత్వమైన దైవత్వాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నారు
1: యు ఫర్గెట్ ఈవెన్ దిస్ దట్ సెల్ఫ్ విచ్ ఇస్ ద డివినిటీ
0: సైన్స్ చెడ్డది కాదు
1: సైన్స్ ఇస్ నాట్ బ్యాడ్
0: సైన్స్ భగవంతుని విశ్వసించలేకపోలేదు
1: సైన్స్ హ్యాస్ నాట్ డినైడ్ గాడ్
0: కొంతమంది సైంటిస్ట్ మాత్రం యాంటీ గాడ్ గా ఉంటున్నారు
1: ఓన్లీ సమ్ సైంటిస్ట్ టేక్ ఇట్ దట్ వే
0: కానీ సైన్స్ యాంటీ గాడ్ కాదు
1: సైన్స్ ఇస్ నెవర్ యాంటీ గాడ్ దీనిని
0: విద్యార్థులు చక్కగా గుర్తించాలి
1: దిస్ సైంటిస్ట్ షుడ్ నో క్లియర్లీ
0: కొంతమంది అల్ప బుద్ధి కలిగినటువంటి వారే ఈ విధమైనటువంటి యొక్క యాంటీ గాడ్ గా రూపొందుతుంటారు
1: ఓన్లీ పీపుల్ కన్సిడర్ ఇట్ యాజ్ యాంటీ గాడ్
0: మిడుగురు పువ్వు ఉంటుంటుంది
1: హియర్ ఇస్ ఎ గ్లో వర్మ్
0: ఇది చీకటి లోపల నాకంటే ఇంకా గొప్ప వెలుతురైనటువంటి వారు లేరు ఈ లోకంలో అని వెర్రవీగుతుందట
1: దీస్ గ్లో వర్మ్స్ ప్రైడ్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే ఆర్ బ్రైట్ ఇన్ ద నైట్
0: సూర్యుని ముందు ఈ మిడుగురు పువ్వు ఎంత
1: బిఫోర్ ద సన్ లైట్ వాట్ ఆర్ దే ఆఫ్టర్ ఆల్
0: అట్లనే ఈ విజ్ఞానవంతులైనటువంటి మహర్షుల యొక్క దృష్టి లోపల ఈ అజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికుల యొక్క దృష్టి ఎంత చిన్నది
1: బిఫోర్ ద విజ్డమ్ ఆఫ్ దోస్ సెయింట్స్ హౌ ఫ్రాక్షనల్ హౌ డిసిమల్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్
0: వంటిది
1: దట్ జస్ట్ లైక్ గ్లో వర్మ్స్
0: కానీ ఆనాటి వైజ్ఞానికుల యొక్క ఈ తత్వము సూర్య ప్రకాశం వంటిది
1: దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది సైంటిస్ట్ ఆఫ్ దోస్ టైమ్స్ ఈక్వల్ టు ద ఎఫల్జెన్స్ ఆఫ్ సన్
0: కనుక విచారణ చేత ఇంద్రియములను మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఇది ఏ ప్రత్యక్ష ప్రమాణం అనుకోవటము ఇది పెద్ద అజ్ఞానమే
1: దేర్ఫోర్ విత్ ఆల్ ద ఎంక్వైరీ టు లిమిట్ అవర్ నాలెడ్జ్ టు ద సెన్సెస్
0: పరిశోధన చెయ్యాలి
1: వి షుడ్ ఎంక్వైర్
0: కేవలం యంత్ర పరిశోధన కాదు
1: నాట్ మియర్లీ మెకానికల్
0: యంత్ర పరిశోధన కాదు
1: నాట్ ఎంక్వైరీ మెషిన్
0: పరిశోధన
1: బట్ ఇన్వెస్టిగేట్ విత్ హార్ట్
0: ఈ హృదయ పరిశోధనే నిజమైన ప్రమాణము
1: ఎంక్వైరీ విత్ ద హార్ట్ ఈస్ ద ట్రూ స్టాండర్డ్
0: యంత్ర పరిశోధనే అల్ప ప్రమాణము
1: The inquiry with the machine is low.
0: యంత్రమేమైన చెడిపోయిన ప్రమాణమే చెడిపోతుంది.
1: If the machine is spoiled, you lose the reserve.
0: ఈ యంత్రములంతా ఎవరు సృష్టించినటువంటివి?
1: Who discovered the machine?
0: కేవలం మానవ కల్పితమైనటువంటివి.
1: They are just.
0: ఈనాడు మీకు అందరికీ బాగా తెలుసును.
1: Today you know well.
0: ఈ కంప్యూటర్స్ అంతా కూడాను అనేక మంది వైజ్ఞానికులు దీన్ని సృష్టిస్తున్నారు.
1: Many scientists have discovered the computer.
0: ఈ కంప్యూటర్ అనేది ఎలాంటిది?
1: What sort of a thing is computer?
0: కేవలం ఒక రబ్బిష్ వంటిది.
1: It is rubbish.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వస్తుంది
1: ఇఫ్ యూ కీప్ ద రైస్ యూ గెట్ ద రైస్ ఫ్లోర్
0: పైన బేడలు వేస్తే బేడల పిండి వస్తుంది
1: ఇఫ్ యూ కీప్ ద దాల్ దేర్ యూ గెట్ ద ఫ్లోర్ బిలో
0: ఎలాంటిది వేస్తే అలాంటిది వస్తుంది కింద
1: యాజ్ యూ కీప్ ద మెటీరియల్ సో యూ గెట్
0: కాబట్టి ఈ సైంటిస్ట్ ఏ విధమైనటువంటి అడ్జస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి రీతిగా ఫలితం వస్తుంది
1: దేర్ఫోర్ సైంటిస్ట్ గెట్ ద రిజల్ట్ డిపెండింగ్ అపాన్ ద ఫీడింగ్ దట్ యువర్ కంప్యూటర్
0: ఏమైనా కొంత పొరపాటు జరిగినా
1: If there is any mistake in feeding at the computer,
0: అంతా ప్రమాదమే ప్రమాణం కాదు
1: Everything is danger, no result.
0: ఈ కంప్యూటర్ లో మార్క్స్ అంతా కూడా రిజల్ట్స్ తెలిపేటువంటి కొన్ని కంప్యూటర్స్ లో పాస్ అయిన వాళ్ళను ఫెయిల్గాను ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ గాను తెలుపుతుంటాయి
1: The results announced by the computer sometimes declared fail those who passed. And vice versa.
0: కర్వీ యంత్ర ప్రమాణములంతా కూడా అల్ప ప్రమాణములే
1: Therefore, the standard of the machine is low.
0: కానీ రాసినటువంటి వాడి యొక్క హృదయ ప్రమాణము సత్యమే నేను పాస్ అవుతాను నేను తప్పక పాస్ అవుతాను అని ఆ విశ్వాసమే అతని పాస్ సాధిస్తుంది
1: Therefore, the one who has written the examination, the standard of the heart is true one.
0: కనుకనే ఈ మూర్ఖ ప్రమాణాలంతా కూడా అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి
1: We find these foolish standards on the rise.
0: దీని అన్నిటికీ మనసే కారణము
1: For all this mind is responsible.
0: దీనినే తిరుత్తుండాళ్వారు కూడా చెప్పాడు మనసుకు మనం కారణం
1: తిరుత్తుండాళ్వార్ సెట్ ఫర్ ద మైండ్
0: సర్వమునకు స్వామి కారణమే సర్వమునకు స్వామి కారణము
1: ఫర్ ఎవ్రీథింగ్ స్వామి ఇస్ రెస్పాన్సిబుల్
0: ముఠాలకు మూర్ఖమే కారణం అన్నారు
1: ఫర్ ది ఫీలింగ్ ఆఫ్ ది గ్యాంగ్స్ ఇట్ ఇస్ ది ఫూలిష్నెస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్
0: కనుక మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలు అంటే అనుకోవటము చాలా మూర్ఖత్వం
1: సో ఇట్స్ షేర్ ఫూలిష్నెస్ టు రిలై ఆన్ ద డైరెక్ట్ ప్రూఫ్
0: కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము
1: దేర్ఫోర్ ద డైరెక్ట్ ప్రూఫ్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ హార్ట్
0: సరైన న్యాయము
1: దిస్ ఇస్ ది ట్రూ విజ్డమ్
0: కానీ ఈనాటి న్యాయము
1: బట్ ద మోడర్న్ నాలెడ్జ్
0: విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటుండాలి
1: ఇట్ రన్స్ ఇన్ ద కాంట్రడిక్టరీ వే
0: న్యాయమును అన్యాయంగా అన్యాయంగా న్యాయంగా కూడా మారుస్తున్నారు
1: జస్టిస్ ఇస్ వ్యూడ్ యాజ్ ఇంజస్టిస్ ఇంజస్టిస్ యాజ్ జస్టిస్
0: ఒక 1,000 రూపాయలు జాస్తి ఇస్తే అన్యాయం న్యాయమైపోతుంది న్యాయం అన్యాయమైపోతుంది
1: ఇఫ్ యూ పే 1,000 రూపీస్ జస్టిస్ కెన్ బి అన్జస్టిస్ ఇన్జస్టిస్
0: ఇలాంటి న్యాయం న్యాయం అవుతుందా
1: Can that justice be wisdom?
0: ఇలాంటి న్యాయస్థానములు న్యాయస్థానములు అవుతాయా?
1: Can they be the centers of justice?
0: కాదు. నిత్య జీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటు పడేటువంటి న్యాయములు ఇవన్నీ కూడా.
1: What sort of a justice is it is when you try struggle for a living?
0: నిత్య న్యాయము కాదు ఆనాటి కాలములో.
1: This is not the justice of those times.
0: న్యాయం తన పర అనేటువంటి భేదం లేకుండా న్యాయాన్ని విచారించి దాన్ని సక్రమంగా దాని సరైన మార్గంలో పెట్టేటువంటి వారు.
1: Without any distinction of I and mine and others, the justice is established in those times.
0: ఏ మతములో కూడాను ఇలాంటి న్యాయము సక్రమమైన మార్గాన్ని అనుసరించింది.
1: Every religion speaks of the justice in this proper direction.
0: హజ్రత్ మహమ్మద్, ఇది మహమ్మద్ లో కూడా ఎంతో న్యాయం ఉంటుండాలి. మతములు వేరు కావచ్చును, న్యాయం అందరికీ ఒక్కటే.
1: మహమ్మద్ ఆల్సో ఎస్టాబ్లిష్ జస్టిస్. రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ దే స్పీక్ ది జస్టిస్.
0: మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వారిని కఠినమైన శిక్ష ఇచ్చేటువంటిది ఆనాటి మహమ్మద్ మతములో.
1: ద రిలీజియన్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్ జస్ట్ సెట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ఎనీవన్ కమిట్స్ ఎ మిస్టేక్.
0: అందరికీ సమానమైనటువంటి పనిష్మెంట్,
1: సేమ్ పనిష్మెంట్ టు ఎవ్రీవన్.
0: దుష్ట దృష్టితోట, దుష్టి మనస్సుతోట, దృష్టి యొక్క క్రియ చేత మానవుడు అనేక దోషములు చేస్తుంటాడు.
1: మ్యాన్ కమిట్స్ మెనీ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ మైండ్ అండ్ బ్యాడ్ థాట్.
0: అలాంటి వారికి 100 కొరడా దెబ్బలు అని ఒకరు నిర్ణయించారు మహమ్మద్ మతంలో.
1: మహమ్మద్ ప్రిస్క్రైబ్ 100 విప్స్ టు సచ్ పీపుల్ ఇస్ ఎ పనిష్మెంట్.
0: కాలి అలాంటి దోషము ఈ హజరత్ మహమ్మద్ యొక్క కుమారుడే చేశాడు.
1: ద వెరీ సేమ్ మిస్టేక్ ఇస్ కమిటెడ్ బై ద సన్ ఆఫ్ మహమ్మద్.
0: అప్పుడు తన కుమారుడే అనేటువంటి భేదం లేకుండా ఆనాటి మహమ్మద్ మతంలో కూడాను ఈ కుమారుడు కూడాను 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు.
1: వితౌట్ ఎనీ కన్సిడరేషన్ దట్ హీస్ ద వెరీ సన్, he just asked to be 100 lakhs.
0: న్యాయం,
1: this is justice.
0: తన పర భేదం లేకుండా సర్వులకును సమానమైన శిక్ష.
1: Without any distinction, my people and others, same punishment.
0: కాని 50 దెబ్బలు కొట్టేటప్పటికి ఈ కుమారుడు కూలి ప్రాణం ఇచ్చాడు.
1: After 50 whiplashes, the son fell and died.
0: ఇదన్ని తిరిగి సమాధి చేశారు.
1: Then he was cremated.
0: ఆ సిపాయిలు వచ్చి మహమ్మద్ హజ్రత్ ను ప్రార్థించారు, స్వామి ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉంటున్నా, ఏం చేయాలన్నారు.
1: The sipahis came and said, sir, 50 more are remaining, what is to be done?
0: ఆ సమాధి పైన కొట్టండి అన్నాడు.
1: He said, let this storm receive the whiplash.
0: ఎంత న్యాయము, ఎంత ధర్మము, ఎంత పవిత్రత.
1: What sort of justice, what sort of sanctity there?
0: ఈనాడు తన పర అనే భేదం ఉంచుకుని,
1: today we have the feelings, my people
0: and others. 10 సంవత్సరాలు శిక్ష.
1: If others 10 years of imprisonment.
0: తనవాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది.
1: If they are my people, the court will just absolve it.
0: పేపర్ గా చూస్తుంది.
1: That's what we see in the paper.
0: దీన్ని తప్పించేటువంటి విధానం ఏమిటని యుక్తితో కుయుక్తితో ఈ యొక్క మార్గాన్ని తప్పించుకుంటుంది.
1: They will also show you the ways of escape.
0: ఇట్టి కుయుక్తులతోనా, ఇట్టి అల్పమైన బుద్ధులతోనా, అల్పభావంతోనా కూడినటువంటిది కాదు న్యాయం.
1: The justice is not the one which has got this knack and low feeling of devices.
0: న్యాయము న్యాయమే.
1: Justice is justice.
0: అలాంటి దానినే గౌతముడు దీనిని ఆవిర్భవింపజేశాడు.
1: It was Gautama who taught this న్యాయం.
0: ఇది న్యాయ దర్శనము.
1: This is న్యాయ దర్శన.
0: ఈ న్యాయ దర్శనము లోపల మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణము.
1: ఇన్ దిస్ న్యాయ దర్శన, ద ఫస్ట్ వన్ ఇస్ డైరెక్ట్.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: ద సెకండ్ ఇస్ డౌట్ ఆఫ్ దిస్ డౌట్.
0: కొంగలంతా అక్కడ బాగా తిరుగుతున్నాయంటే, ఓ అక్కడ నీరున్నాయి అనేటువంటిది విశ్వాసం.
1: వెన్ యూ ఫైండ్ సో మెనీ దేర్, యూ ఫైండ్ దేర్ ఇస్ వాటర్.
0: కొంగలు సంచరించేటువంటి ప్రదేశంలో నీరు ఉన్నది.
1: వేర్ యూ ఫైండ్ ద క్రేన్, వేర్ యూ ఫైండ్ వాటర్.
0: లేదు, కొంగలను సాక్ష్యంగా తీసుకుని నీరు ఉన్నదని ప్రమాణం నిర్ణయిస్తున్నాడు.
1: యూ హావ్ నాట్ సీన్ వాటర్, బేసింగ్ ఆన్ ద క్రేన్ దేర్ యూ డిసైడ్ ద వాటర్.
0: అక్కడెక్కడో పొగ వస్తుండాలి.
1: You find the smoke.
0: అగ్ని కనిపించటం లేదు.
1: You don't see the fire.
0: పొగను ఆధారంగా చేసుకుని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు.
1: Basing on the smoke, you believe the fire present there.
0: ఇక్కడ ఎక్కడో దుర్గంధం వస్తుంటుండాలి.
1: You find
0: ఈ గంధాన్ని ఆధారం చేసుకుని ఇది ఏదో దుర్గంధం ఉంటుండాలి, ఇది ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్మెల్, ఫౌల్ స్మెల్ ఆర్ గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్ యూ డిసైడ్ ద ఆబ్జెక్ట్.
0: స్వరూపము కనిపించకపోయినప్పటికీ స్వభావాన్ని విశ్వసించి దీనిని ఇది విధమైన స్వరూపం ఉండవచ్చును అనేటువంటిది అనుమాన ప్రమాణం.
1: దో యూ డోంట్ సీ ద ఫార్మ్, యూ సీ ద నేచర్ అండ్ డిసైడ్, దట్ ఈస్ కాల్డ్ ది ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
0: ప్రమాణం కూడాను ఒకటి అవసరమే.
1: దిస్ ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్ ఈస్ నీడెడ్.
0: ఈ దివ్యమైన ప్రకృతి యందు,
1: ఇన్ దిస్ డివైన్ నేచర్,
0: కేవలం ఇంద్రియంతో కూడినటువంటి యొక్క దేహంతో,
1: ద బాడీ విత్ ద సెన్సెస్,
0: హృదయం కూడినటువంటి యొక్క మనస్సుతో,
1: ద మైండ్ విత్ ద హార్ట్,
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి.
1: ఆల్ దిస్ ప్రూఫ్స్ అపియర్ టు బి ట్రూ.
0: కనుకనే అనుమాన ప్రమాణమనగా
1: The proof of doubt is
0: విషయాన్ని ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ద మ్యాటర్
0: విషయ స్వరూపాన్ని నిరూపణ చేయటమే అనుమాన ప్రమాణం.
1: ప్రూవింగ్ ఇట్స్ ఫార్మ్ ఈస్ దిస్ ప్రూఫ్ ఆఫ్ డౌట్.
0: ఇంకా ఉపమాన ప్రమాణము.
1: దెన్ థర్డ్ వన్ ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్.
0: ఇందులో ఉపమాన ప్రమాణం అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై ఉపమాన ప్రమాణ?
0: ఈ భౌతికము పారమార్థికము అనేటువంటిది కొన్ని ఉంటుండాలి.
1: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్.
0: సముద్రం ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఓషన్.
0: ఈ సముద్రంలో అలలు బయలుదేరినాయి.
1: యూ గెట్ ద వేవ్స్ అవుట్ ఆఫ్ ద ఓషన్.
0: అలల నుంచి నురుగు వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యూ ఫైండ్ ద ఫామ్.
0: ఇది అలలు ఎందు చూచినా నురుగునందు చూచినా సముద్ర జలమే ఉంటుండాలి.
1: ఎయిదర్ ఇన్ ద వేవ్స్ ఆర్ ఇన్ ద ఫోమ్ యూ ఫైండ్ ద సీ వాటర్.
0: ఈ మూడింటిని విచారణ చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఉపమానంగా మనం తీసుకోవచ్చును.
1: ఎంక్వైరింగ్ ది నేచర్ ఆఫ్ దీస్ త్రీ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎగ్జాంపుల్.
0: పారమార్థికము, ప్రాతిభాషికము, వ్యావహారికము అంటే ఏమిటి అని ప్రమాణం చెప్పమంటే, అయ్యా ప్రాతిభాషికం అనగా కేవలం ఒక అల,
1: ప్రాతిభాషికం
0: అనగా నురుగు,
1: వ్యావహారికం
0: అనగా జలము, ఈ అన్నింటిలోనూ ఉండినటువంటి ఒకే జలమే అనేటువంటి ఉపమానాన్ని తీసుకుని దీని ఏకత్వంగా భావించటం.
1: యు ఎస్టాబ్లిష్ ది యూనిటీ బై టేకింగ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఓషన్ వాటర్, ద వేవ్ అండ్ ద ఫోమ్. ద వెరీ సేమ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: పారమార్థికం అనేటువంటి యొక్క సముద్ర జలము నుండి,
1: అవుట్ ఆఫ్ దిస్ పారమార్థిక ద ఓషన్ వాటర్,
0: ప్రాతిభాషికం అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి.
1: యు ఫైండ్ ద వేవ్స్ ప్రాతిభాషిక,
0: ఆవిర్భవించినటువంటి ప్రాతిభాషికం అనేటువంటి అలలు ఎందే,
1: అవుట్ ఆఫ్ ది వేవ్స్ ప్రాతిభాషిక,
0: ప్రాకృతమైనటువంటి ఒక నురుగు ఉంటుండాలి.
1: యు ఫైండ్ ది ఫోమ్ ద ప్రాకృత.
0: కనుక పారమార్థికము, ప్రాతిభాషికము, వ్యావహారికము, వ్యావహారికమే నురుగు.
1: దేర్ ఫోర్ దిస్ వ్యావహారిక ద ఫిజికల్ ఈజ్ ఫోమ్.
0: ఈ ప్రాతిభాషికమైనటువంటిది అలా.
1: దిస్ ప్రాతిభాషిక ఇస్ వేవ్.
0: పారమార్థికమే సముద్రము.
1: పారమార్థిక ఇస్ ఓషన్.
0: ఇలాంటి ఉపమానాన్ని తీసుకుని అర్థము కానటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిగా నిరూపించటం.
1: టేకింగ్ సచ్ ఎగ్జాంపుల్స్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కుడ్ బి మేడ్ అండర్స్టూడ్.
0: ఏ విధంగా నిర్ణయాలు అవుతున్నాయి?
1: హౌ డు యూ డిసైడ్ థింగ్స్?
0: కేసుకు సాక్ష్యాలే ఒక విధమైనటువంటి ఒక నిర్ణయం.
1: ఓన్లీ ది విట్నెసెస్ హెల్ప్ యూ టు డిసైడ్.
0: కేసుకు సాక్ష్యాలు ఎంత ఆధారమో,
1: జస్ట్ ఎస్ ది విట్నెసెస్ ఆర్ ది బేసిస్,
0: సత్యాన్ని గుర్తించడానికి
1: టు నో ది ట్రూత్
0: ఈ విధమైనటువంటి ఉపమానాలు చాలా అవసరమే.
1: దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: కనుక నేను అమితంగా ఉపమానాలు చెప్తుంటాను.
1: స్వామి గివ్స్ మెనీ మెనీ ఎగ్జాంపుల్స్.
0: ఈ ఉపమానాల చేతనే,
1: బికాస్ ఆఫ్ ది ఎగ్జాంపుల్,
0: సత్యాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: అక్కడ చూడు చందమామ ఉంటుండాలి.
1: దేర్ యూ సీ ద మూన్.
0: ఈ కంటికి కనిపించినటువంటి చందమామను,
1: ద మూన్ యూ సీ,
0: అందరాని చందమామను,
1: ద మూన్ హూమ్ యూ కెనాట్ క్యాచ్,
0: ఏ విధంగా చూపడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సీ?
0: అదిగో అక్కడ ఉండేటట్టు ఎక్కడో ఎక్కడో చూస్తాడు. కాదు కాదు, ఆ చెట్టు పైన ఉంటుండాది చూడు, ఆ గుట్ట పైన ఉంటుండాది చూడు, ఆ మిద్దె పైన ఉంటుండాది చూడు అని చెప్పినప్పుడు అప్పుడు చక్కగా దృష్టి అందులో ప్రసరించేస్తుంది.
1: When you say there is moon, where do you look? You look all around. Therefore, look on the top of the tree. Look on the top of the staircase.
0: చందమామను వేలితో చూపించినట్టుగా,
1: just as the moon is directed to the finger.
0: చేత
1: విత్ ది ఎగ్జాంపుల్
0: మన మనస్సుకు అందనటువంటి యొక్క దీనిని కూడా అర్థమయ్యే రీతిగా మనం గుర్తించవచ్చు.
1: దోస్ థింగ్స్ విచ్ కుడ్ నాట్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ కుడ్ బి టాట్.
0: దీనిని ఉపమానము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ఉపమాన ఆర్ ఎగ్జాంపుల్.
0: ఇంకా ప్రత్యక్ష ప్రమాణము.
1: దెన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి కాదు, ఇదే శబ్ద ప్రమాణం.
1: దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
0: ప్రత్యక్షం,
1: డైరెక్ట్,
0: అనుమానం,
1: డౌట్,
0: ఉపమానం,
1: ఎగ్జాంపుల్,
0: శబ్ద ప్రమాణం.
1: దెన్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
0: ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది,
1: ది శబ్ద ప్రమాణం,
0: ఇది సత్య ప్రమాణం అని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ స్టార్ట్ కన్సిడరింగ్ యాజ్ ది ట్రూత్.
0: ఈ సత్య ప్రమాణమును,
1: దిస్ ట్రూత్,
0: ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ దిస్,
0: వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాదివన్నీ కూడాను, మహాగ్రంథములంతా కూడాను ఈ ప్రత్యక్ష ప్రమాణములకు సంబంధించినటువంటి ఉన్నాయి.
1: All sacred texts, the Veda, the Vedanta, Bhagavad Gita, Upanishad,
0: ఈ ప్రత్యక్ష ప్రమాణముల చేత ఏమవుతుంది? ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏ రీతిగా మనకు సంభవిస్తుంది?
1: How do you experience the direct proof?
0: ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని పూర్తి అణగదొక్కాలి.
1: We should subdue the nature of the senses.
0: చూచిన కన్నులకు,
1: the eyes that see,
0: విన్న చెవులకు,
1: the ears that listen,
0: కలిసిన మనసుకు,
1: and the mind that thinks,
0: విచారించినటువంటి బుద్ధికి,
1: and the intellect that discriminates,
0: అతీతమైనటువంటి స్థితిని పోవాలి.
1: We should go beyond.
0: అందువల్లనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
1: దేర్ఫోర్ ది ఇంటెలెక్ట్ ఇస్ బియాండ్ ద సెన్సెస్.
0: కనుక మనము ఈ ప్రత్యక్ష ప్రమాణమును వదిలిపెట్టి, అనుమాన ప్రమాణమును వదిలిపెట్టి, ఈ ఉపమాన ప్రమాణమును వదిలిపెట్టి శబ్ద ప్రమాణమును పోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: Therefore we leave the direct proof and also proof of the doubt and also example and travel to the
0: Psalm. Sakala vidyalu nerchi
1: having acquired all education.
0: Chagavatsu.
1: You can be successful in congregation.
0: Sakala vidyalu nerchi sabhajayin chagavatsu.
1: Having acquired all forms of
0: education.
1: You can also fight in the battlefield.
0: Raja rajai putti rajyame elagavatsu.
1: Having been born as a king, you can rule the kingdom.
0: Hema godanamulliyavatsu.
1: You can also offer the cow and the gold.
0: Gaganamandunna chukkalu lekka gonavatsu.
1: You can count the stars across the sky.
0: Chandramandalamaina cheravatsu.
1: You can reach even moon.
0: Ashtanga vidyalu anni nerchagavatsu.
1: You can acquire all the 8 forms of knowledge.
0: Kani.
1: But

0: One cannot have full control of the body and the senses. He can never turn inward and remain in the state of steady equal. One should have that equanimity. That should be steady equanimity.
1: తరంగంలో వలె అటు ఇటు లేచేటువంటి మనస్సు కలిగి ఉండేవాడు కాకూడదు.
0: యు షుడ్ హ్యావ్ ద మైండ్ లైక్ వేవ్స్ విత్ బంప్స్ అండ్ జంప్స్.
1: అది ఏ శబ్ద బ్రహ్మం.
0: దట్ ఈస్ ది బ్రహ్మన్ ఆఫ్ ది సౌండ్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి వాంగ్మయ్యి నిత్యానందమయ్యి పరాత్పరమయ్యి మాయామయ్యి శ్రీమయ్యి అష్టేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈ శబ్దము.
0: ది సౌండ్ హ్యాస్ ఆల్ దీస్ ఎయిట్ ఫార్మ్స్ అష్టైశ్వర్య.
1: ఎక్కడో దూరంగా ఉండినటువంటి వాడుని ఓ బాబూ అని పిలిస్తే ఆ శబ్దం చేతనే వాడు కనుక్కొని తిరిగి వస్తున్నాడు.
0: When a person is in a distance, if you call him by name, he will come to you.
1: ఇంతవరకు మనం పోనకర్లేదు. నిత్యం కూడా మనము శబ్దముల చేతనే మన యొక్క హృదయాన్ని ముంచుకోవటమో లేక హృదయాన్ని తేల్చుకోవటమో హృదయానికి ఆనందాన్ని ఇవ్వటమో లేక హృదయాన్ని దుఃఖాన్ని చేకూర్చుకోవటమో జరుగుతూ ఉంటుండాలి టీవీలలో.
0: On TV, you will certainly watch with the help of the sound. Either you can make your heart happy or miserable. They are all the proofs of sound.
1: కనుకని ఈ శబ్దములు అన్నింటిపైన కూడాను ప్రమాణ శబ్దము భగవత్ సంకీర్తన.
0: And therefore, of all this, it is the singing the name of glory of the Lord is a pramana.
1: ఒకానొక సమయంలో నారదుడు మహావిష్ణువును సంధించి,
0: therefore at one time Narada went to Vishnu.
1: స్వామి, తమ దర్శనార్థమే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇది నా సహజం.
0: He said, Swami, it's my natural quality to come to see you.
1: ఎందుకు ఇతనికి సహజమైంది?
0: Why is it natural?
1: తాడులా పేడులా ఇల్లులా బిడ్డల్లా ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటాడు.
0: Narada has no family, no house, therefore he moves about.
1: ఇష్టం వచ్చినప్పుడు వైకుంఠము, ఇష్టం వచ్చినప్పుడు కైలాసము, ఇష్టం వచ్చినప్పుడు స్వర్గము, సర్వత్రా సంచరిస్తుంటాడు.
0: He moves everywhere, కైలాస, వైకుంఠ and the heaven.
1: కనుక స్వామి, నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు.
0: సో హి ఆస్క్డ్ టు సీ యు, వాట్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్, వాట్ ఇస్ యువర్ అడ్రస్.
1: పిచ్చివాడా, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకో నా అడ్రస్.
0: హి సెడ్,
1: మద్భక్తః,
0: టేక్ డౌన్ మై అడ్రస్.
1: యత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తుంటారో,
0: వేర్ మై గ్లోరీ, వేర్ మై డివోట్ ఇస్ సింగింగ్ గ్లోరీ,
1: తిష్ఠామి నారద, తిష్ఠామి, అక్కడనే ప్రతిష్ట అయి ఉంటాను.
0: ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: వశామి నారద అని చెప్పలేదు, నేను వసిస్తుంటానని చెప్పలేదు.
0: హి నెవర్ సేస్
1: తిష్ఠామి అన్నాడు.
0: హి నెవర్ సేస్ హి లివ్స్ దేర్, హి ఇన్స్టాల్స్ దేర్.
1: కనుకనే ఎక్కడ భగవత్ నామం అదే శబ్ద బ్రహ్మము.
0: Where the glory of the Lord is sung, that is
1: శబ్దం.
0: శబ్ద బ్రహ్మ
1: ఏదో బాంబుల శబ్దము, పటాకుల శబ్దము, ఆ శబ్దం ఈ శబ్దము కాదు, భగవత్ శబ్దమునే నిజమైనటువంటి ప్రమాణం.
0: సౌండ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది క్రేకర్స్, ఇట్ ఇస్ ద సింగింగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ శబ్దాలంతా మన డ్రమ్ములంతా పగిలిపోతాయి.
0: విత్ దీస్ సౌండ్స్ ఆఫ్ ద బాంబ్స్ ఆర్ ది ఇయర్ డ్రమ్స్ బ్రేక్.
1: ఈ గానం అనేటువంటి శబ్దాలంతా మన హృదయమునంతా వికసింపజేస్తుంది.
0: విత్ ది సింగింగ్ ఆఫ్ ద లార్డ్ ద హోల్ హార్ట్ బాడీని
1: భేదింపజేస్తుంది.
0: అండ్ దెన్ ఇట్ ఆల్సో బ్రేక్ ఓపెన్స్ అప్.
1: కనుక ఈ శబ్ద ప్రమాణమే వేద ప్రమాణము.
0: అండ్ దేర్ఫోర్ ది సౌండ్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ వేద.
1: ఈ వేదము శబ్ద ప్రమాణంతో కూడినటువంటిది.
0: దిస్ వేద హ్యాస్ గాట్ దిస్ ప్రూఫ్ ఆఫ్ సౌండ్.
1: కనుక ఈ మానవత్వంలో న్యాయ విచారణకు నాలుగు విధములైనటువంటి ప్రమాణములు బోధిస్తూ కదపటది శబ్ద ప్రమాణము.
0: Therefore, in this branch of Nyaya, everything is explained in these four ways. The final is
1: sound. న్యాయము సమానమైనటువంటి అంతర్వాహినిగా ప్రవహిస్తూ వచ్చింది.
0: అండ్ దిస్ న్యాయ జస్టిస్ ఇస్ ఇన్నర్ కరెంట్ ఇన్ ఆల్ ద ఫోర్.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మనము శబ్దస్పర్శ అనేటువంటి దాంతో మనం ఎంత యోగుడో మన జీవితాన్ని మనము తడమార్గం పట్టిస్తున్నాం.
0: విత్ ది సౌండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ వి లీడ్ గో అలాంగ్ ద రాంగ్ పాత్.
1: శబ్దము పవిత్రమైన శబ్దాన్ని వినాలి.
0: వి షుడ్ లిసన్ టు సీక్రెట్ సౌండ్.
1: ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి.
0: వి షుడ్ లిసన్ టు డివైన్ సౌండ్స్.
1: కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనం నందు,
0: సో ఇన్ దిస్ న్యాయ దర్శన,
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ప్రాకృతమైన జీవితం నందు కూడాను,
0: ఇన్ ది డైలీ లైఫ్,
1: ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకును విశ్వసించి,
0: హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
1: ఈ హృదయ సంబంధమైనటువంటి యొక్క తాపము చేత,
0: విత్ దట్ యర్నింగ్ ఆఫ్ ద హార్ట్,
1: నిత్యానిత్య పరిశీలన శూన్యుడై,
0: with the discrimination sense of that which is permanent,
1: satyamainatunti yokka swaroopani nirupana chesko,
0: you prove yourself the true form.
1: ee satyanni nirupana chesedivantidi emiti?
0: What is that shows the true
1: ye
0: form?
1: Ye judge no kaadu,
0: now judge
1: ye lawyero kaadu,
0: no lawyer,
1: conscience. తన యొక్క చిత్తమే తనకు నిర్ణయం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ద కాన్షియన్స్ దట్ డిసైడ్స్.
1: కనుకనే తన యొక్క మనస్సు అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయిలో అది నిర్ణయం చేస్తుంది.
0: దేర్ఫోర్ ఇట్ డిసైడ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.
1: దీనినే కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ నే ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉన్నారు.
0: దేర్ఫోర్ దిస్ కాన్షియన్స్ ఇస్ ది వైబ్రేషన్.
1: ఈ వైబ్రేషన్ యొక్క తత్వం చేతనే మొట్టమొదటి వాక్ ఆవిర్భవిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద వర్డ్ కమ్స్.
1: మనసు నుంచి పుట్టేటువంటిది వాక్.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ కమ్స్ ది స్పీచ్.
1: ఆ వాక్కు మనసుతో సమానంగా పుట్టినప్పుడు కొంతవరకు భిన్నమైనటువంటి వాక్కుగా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్ ఇట్ టర్న్స్ డిఫరెంట్.
1: మనసుకు అతీతమైన స్థాయి నుండి దీనిని ఆవిర్భవించినప్పుడు సత్యవాక్కుగా రూపొందుతుంది.
0: ఇఫ్ దిస్ స్పీచ్ కమ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ విల్ బి ట్రూత్.
1: ఆ సత్యవాక్కునే వైబ్రేషన్ అన్నారు.
0: దాట్ విచ్ ఇస్ ట్రూత్ ఈజ్ వైబ్రేషన్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఇలాంటి కాన్షియన్స్ అనేటువంటి దానినే
0: దిస్ కాన్షియన్స్
1: భూర్ అని పిలిచేది వేదాంతం.
0: ఈజ్ ఆల్సో కాల్డ్ భూ.
1: భువః
0: భువః
1: సువః
0: సువః
1: భూర్ అనగా ఈ శరీరమునందు.
0: భూర్ మీన్స్ ఇన్ దిస్ బాడీ.
1: సర్వత్రా వ్యాపించేటువంటి భువః.
0: దట్ భువః విచ్ ఇస్ ఆల్
1: వైబ్రేషన్.
0: దట్ వైబ్రేషన్
1: ప్రాణశక్తి.
0: ఈజ్ ద లైఫ్ ఫోర్స్.
1: ఈ ప్రాణశక్తి అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ ద వైబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఒరిజినేటెడ్?
1: ప్రజ్ఞ నుంచి ఆవిర్భవిస్తుండాలి.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సువహ అవేర్నెస్.
1: నాట్ అవేర్నెస్, రేడియేషన్.
0: ఇస్ నాట్ అవేర్నెస్, ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ నుంచి వైబ్రేషన్, వైబ్రేషన్ నుంచి మెటీరియలైజేషన్, ఈ విధంగా సంబంధం ఏర్పడుతుంది.
0: సో ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ రేడియేషన్, వైబ్రేషన్, దేర్ ఆఫ్టర్ మెటీరియలైజేషన్.
1: దీనినే భూర్ భువస్సువహ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ భూర్ భువస్సువహ.
1: ఈ వేదమునందు,
0: ఇన్ దిస్ వేద,
1: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని అనేక రకాలుగా మనం ఉచ్చరిస్తూ మంత్రాలతో మనం ఉచ్చరిస్తున్నాము.
0: వీ డిపిక్ట్ బై వే ఆఫ్ చాంటింగ్ మంత్రాస్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద.
1: కనుక ఋగ్వేదం అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ఋగ్వేద?
1: వాక్కే ఋగ్వేగము.
0: దట్ వర్డ్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఇస్ ఋగ్వేద
1: కూడా. ఈ ఋగ్వేదము అనేటువంటిది వాక్ నుంచి ప్రారంభమవుతుంది.
0: ద ఋగ్వేద కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్ స్పీచ్.
1: ఈ వాక్ ఏ విధంగా వస్తుండాలి?
0: హౌ డు యూ గెట్ దిస్ వర్డ్?
1: కనుక అంతర్భావమైన మూలాధారమైనటువంటి నాభి నుండి వస్తుండాలి.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నేవల్ ఎట్ ద బేసిస్.
1: దీనినే ఋగ్వేదము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ఋగ్వేద.
1: మనసునే యజుర్వేదము అన్నారు.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ప్రాణమునే సామవేదము అన్నారు.
0: లైఫ్ ఇస్ సామవేద.
1: ప్రాణమును ప్రాణోపాసన చేత
0: లైఫ్ when it's worship.
1: ఒక విధమైనటువంటి స్వరము, శ్వాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దేర్ కమ్స్ ద బ్రెత్.
1: ఈ శ్వాసము సుస్వరంతో కూడినటువంటిది అయిపోతుంది.
0: దిస్ బ్రెత్ హాస్ గాట్ రైట్ ట్యూన్.
1: ఇది నిజమైన సామము.
0: దిస్ ఈస్ ద సామవేద.
1: సామగానం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ద సింగింగ్ ఆఫ్ సామ?
1: ప్రాణోపాసన చేత ఆవిర్భవించినటువంటి యొక్క,
0: ఇట్ ఈస్ దట్ బై వర్షిపింగ్ ద మైండ్.
1: శ్రవణానందమే సామము.
0: దిస్ బ్లిస్ బై లిసనింగ్.
1: ఆనందమే సాధన.
0: That we listen to that, that is
1: samaveda. ఈ సామము యొక్క గుణం ఎలాంటిదంటే సుస్వరమైనటువంటిదిగా ఉండాలి.
0: ద క్వాలిటీ ఆఫ్ సామ షుడ్ హ్యావ్ గుడ్ సౌండ్.
1: సుస్వరము కానటువంటిది ఇది ఏమాత్రము సాధన కాదు, సాధ్యము కాదు, ఏ విధమైనటువంటి యొక్క సమగానం కాదు.
0: When there is no good tune, it cannot be samagana.
1: సుస్వరంతో కూడి ఉంటుండాలి.
0: It should have good tune.
1: అది ఏ సామగానము.
0: This is called samagana.
1: కనుక ఈ సామగానము ప్రాణం నుంచి ఆవిర్భవించేటువంటి.
0: సామగాన ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ లైఫ్.
1: యజుర్వేదము.
0: నెక్స్ట్ యజుర్వేద.
1: యజ్ఞయాగాది కృతములు యందు మంత్రస్వరూపమైనటువంటిది ఈ యజుర్వేదము. ఈ ప్రపంచమునందు మనకు కానవచ్చేటువంటి సమస్త తేజస్సును కూడాను ఒక స్వరూపంగా నిరూపణ చేసి,
0: ది ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ ఫామ్.
1: భగవంతుడు తేజోమయుడు అనేటువంటి రూపాన్ని ధరింపజేసి ఈ యొక్క ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది.
0: ఋగ్వేద టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ గాడ్ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ ఎఫల్జెన్స్ బ్రిలియంట్.
1: సామాన్యంగా మన భారతీయులంతా కూడాను భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నాడు అని మనం ఉచ్చరిస్తుంటాం.
0: దేర్ఫోర్ భారతీయస్ డిస్క్రైబ్ గాడ్ హ్యావింగ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ క్రోర్ సన్స్.
1: అనగా తేజస్వరూపమే ఋగ్వేదము.
0: దేర్ఫోర్ ఋగ్వేద ఇస్ ఆల్ దట్ బ్రిలియంట్.
1: మంత్రస్వరూపమే యజుర్వేదము.
0: యజుర్వేద ఇస్ మంత్ర.
1: గానస్వరూపమే సామవేదము.
0: సామ ఇస్ బేస్డ్ ఆన్ సింగింగ్ మ్యూజిక్.
1: మానవులకు ఈ మూడు కూడాను లోకానికి అవసరమే.
0: దీస్ త్రీ ఆర్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: భగవంతుడు తేజోమయుడిగా నిర్మించుకుని
0: క్రియేటింగ్ గాడ్ యాజ్ రేడియేషన్
1: ఆ భగవంతుని మంత్రంతో ఉచ్చరించి
0: రిపీటింగ్ బై వే ఆఫ్ మంత్ర
1: గానముతో ఆనందించమని కోరింది
0: అండ్ డిలైట్ యువర్ సెల్ఫ్ బై సింకింగ్
1: కాబట్టి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదములు మూడు కూడా దివ్యత్వాన్ని అనుభవింపజేయడానికి వచ్చినటువంటివి
0: దేర్ఫోర్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద
1: ధరించడానికి కాదు వచ్చిండేటువంటిది
0: దే హావ్ నాట్ కమ్ మియర్లీ టు గివ్ నాలెడ్జ్
1: ఋగ్వేదము తేజోమయుడైనటువంటి భగవంతుణ్ణి
0: Rugveda, the God who is all brilliant.
1: Mantra purakamainatunti oka aaradhana cheta.
0: Yajurveda, worshipping God by way of mantra.
1: Samaveda mainatunti ganam cheta.
0: Samaveda, that stands for music.
1: Leenamuka ani bodhinchindi.
0: And he taught merge yourself.
1: Ganam cheta tappa maroka dantho leenam gaavadaniki veelu ledu.
0: You can only merge with the help of singing music, not otherwise.
1: Chaala mandiki meeku telusunu.
0: Many of you know.
1: Chaala mandi padyalu cheptuntaru.
0: Many recite poems.
1: Maatalu cheptuntaru.
0: They speak.
1: మాటల చేతను పద్యాల చేతను హృదయం ఏమాత్రం కూడాను ఆ యొక్క దీనిని ఆకర్షించదు
0: ద వర్డ్స్ అండ్ పోయమ్స్ విల్ నాట్ అట్రాక్ట్ హార్ట్
1: ఒకడు రాముల ముందు పోయి రామ నన్ను కాపాడురా అనే ప్రయత్నం చేస్తే ఈ మాటలతో ఏమాత్రము హృదయం కలగదు
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ అండ్ సేస్ రామ యు ప్రొటెక్ట్ మీ వెల్ యు డోంట్ ఫైండ్ ఎనీ ఎఫెక్ట్
1: రామ నన్ను కాపాడు పద్యంతో చెప్తే ఇది కూడా ఏమాత్రము కూడా కదలదు
0: ఇఫ్ హీ రిసైట్స్ బై వే ఆఫ్ పోయమ్ రామ యు ప్రొటెక్ట్ మీ దెన్ దేర్ విల్ బి నో రియాక్షన్
1: రామ నన్ను కాపాడు
0: వెన్ ఇట్
1: హృదయాన్ని ఆకర్షిస్తుంది
0: వెన్ ఇట్ ఇస్ మ్యూజికల్లీ సెడ్ ది హార్ట్ అట్రాక్ట్
1: కనుక గానములో ఇంత ఈ విధమైనటువంటి లీనం ఉంటుండాలి
0: దేర్ ఫోర్ ఇన్ మ్యూజిక్ దేర్ ఇస్ మర్జర్
1: ఈ లీన తత్వాన్ని అర్థం చేసుకోలేని చెప్తే వ్యర్థ జీవులంతా కూడా గానాన్ని కొంతవరకు వినలేకపోతున్నారు
0: ద వేస్ట్ ఫుల్ లైఫ్స్ విల్ నాట్ బి బాదరింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్ దట్ హెల్ప్స్ టు మర్జ్ అదే
1: కొంత అపస్వరం అయిపోతే హృదయాన్ని భ్రష్టు పట్టిస్తుంది దేవుని బ్రద్దలు చేస్తుంది
0: వెన్ ది ట్యూన్ ఇస్ నాట్ ప్రాపర్ ఇట్ కంప్లీట్లీ రూయిన్ స్పాయిల్స్
1: కనుక మన ఏకాగ్రతను చెడగొడుతుండాలి
0: ఇట్ స్పాయిల్స్ కాన్సన్ట్రేషన్
1: కనుక మనం పాడే సమయం లోపల సుస్వరంగా కూడా పాడేటట్టుగా ఉంటే మనం మైక్ ముందు కూర్చోవాలి
0: So we should sit in front of the mic when we are sure of singing melodiously.
1: లేకపోతే మైక్ కు మనం దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది.
0: So better we be away from the mic and merely listen.
1: అపస్వరం చేసేటువంటి ఒక గానము అపస్వరంగా పాడేటువంటి ఒక భజనలు మనం ఏమాత్రం కూడాను హృదయాన్ని కొంతవరకు చెలింప చేస్తున్నాయి.
0: And therefore the one who doesn't sing properly in proper tune will spoil our heart also.
1: నీ కొంత ఇష్టంగా ఉంటుంటే నీ ఒంటరిగా ప్రాక్టీస్ చేయి.
0: If you like it, practice all alone yourself.
1: అప్పుడు నువ్వు మైక్ ముందు వచ్చి కూర్చో.
0: The later you sit in front of mic.
1: నేను పాడాలి స్వామి ముందు నేను పాడాలని చెప్పి వచ్చేసేసి ఈ భజనలో పాడితే చాలా కర్ల కఠోరంగా ఉంటుంటాది.
0: But if everyone has got desire that I should sing in front of Swami, one cannot listen.
1: కనుకనే భగవంతుని ఆకర్షింపజేసేటువంటిది హృదయాన్ని రంజింపజేసేటువంటిది గానం.
0: Therefore, it is only music that attracts God and makes our
1: శబ్ద ప్రమాణము.
0: That is the proof of sound.
1: కనుక భగవత్ తత్వం లోపల
0: the nature of God
1: ఈ న్యాయము న్యాయము న్యాయము అనేటువంటి దర్శనంలో
0: in this దర్శన న్యాయ
1: ఇంకా ఎన్నియో విధమైనటువంటి యొక్క మానవత్వానికి అవసరమైనటువంటివి ఎన్నియో ఉంటున్నవి
0: there are lots of things needed for human life
1: మానవుని యొక్క సంశయాలంతా నివర్తింపజేసి
0: clarifying all doubts
1: మానవ హృదయాన్నంతా కూడా ఉప్పొంగింపజేసి
0: making our heart ecstatic
1: వికసింపజేసి ప్రకటింపజేసి
0: manifesting and then blossoming
1: చేసేటువంటివి ఈ యొక్క న్యాయంలో చాలా ఉంటున్నాయి
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ న్యాయ
1: ఈ న్యాయ వైశేషిక
0: న్యాయ వైశేషిక
1: యోగ
0: యోగ
1: పూర్ణమీమాంసం
0: పూర్ణమీమాంస
1: ఉత్తరమీమాంసం
0: ఉత్తరమీమాంస
1: ఈ యొక్క ఆరు యొక్క దర్శనములు కూడాను
0: ఆల్ ది సిక్స్ దర్శనం
1: ఒక్కతూరి మనం చక్కగా విని అర్థం చేసుకుంటే ఇంకా మానవత్వంలో మనం చేయవలసిన సాధనలు ఒకటి ఉండవు
0: ఇఫ్ యు లిజన్ వన్స్ And understand clearly, nothing you need to do in human life.
1: Karukane, ee yokka shaddarshanam anta kudanu,
0: all these six darshanas,
1: srishti yokka rahasyani nirupinchi, prabodhinchi, pracharam salipi, aanandanni andinchinatuvantivi.
0: Prove, publicize, teach the secrets of nature.
1: Kanuka, vidyarthulu, ee bharatiya vangmayamu kudanu, kontavarku artham chesukovadaniki, తగిన కృషి చేయాలి
0: సో స్టూడెంట్స్ షుడ్ మేక్ సిన్సియర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ లిటరేచర్
1: భారతీయ వాంగ్మయములంతా కూడా ఏమి తెలియకుండా పోవటం చేతనే అయోమయం స్థితి లోపల కేవలము బజార్లో తిరుగుతూ కుక్కల వలె జీవితాన్ని గడుపుతున్నాం
0: బికాస్ దిస్ లిటరేచర్ భారతీయ లిటరేచర్ ఇస్ నాట్ అండర్స్టూడ్ దే జస్ట్ మూవ్ అబౌట్ లైక్ ఫ్రీ డాగ్
1: తెలుసుకోని మనం పశువులు కాదు మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ఐఎమ్ నాట్ అన్ అనిమల్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ వీ షుడ్ హావ్
1: అలాంటి మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు కలిపి ఈ పవిత్రమైనటువంటి యొక్క సారాంశాన్ని అందిస్తూ వచ్చారు.
0: సెయింట్స్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ గేవ్ ది ఎసెన్స్.
1: సర్వశాస్త్రములు సర్వవేదములు మదించి అందించినటువంటి సుధా సారములే ఈ సద్దర్శనములు.
0: షట్ దర్శనస్ ఆర్ దట్ నెక్టర్ అమృత గివెన్ టు అస్.

0: ఆకాశమునకన్న అతి సూక్ష్మమైయుండు సర్వజీవులయందు బర్మియుండు. ఆకాశమున కంటే అతి సూక్ష్మమయ్యుండు సర్వజీవులయందు బర్మియుండు. బ్రహ్మముందు కానిది ఇలను ఎదియులేదు. బ్రహ్మము కానిది ఇలను ఎదియులేదు సర్వజీవులయందు సంచరించు. బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే. బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే. మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే. మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే ఇంతకన్నను వేదాంతమేమి చెప్పుదు. సాధు సద్గుణ గణ్యుల సభ్యులారా,
1: it is shining more resplendently than the sun itself. It excels in whiteness, the whiteness of ice. It is subtler than the subtlest space, akasha. It is found in every human being. You are Brahma and Brahma is you. There is nothing in the world which is not Brahman. There is no difference between you and Brahma at all. What other philosophy can I tell you, oh dear audience who have assembled here?
0: వెలుగు నేనే, వెలుగు నాలోనున్నది, వెలుగు నేనే, నేను వెలుగును వెలుగులో నేనయుండు. వెలుగు నాలోనున్నది, వెలుగు నేనే, నేనే వెలుగును వెలుగును నేనయుండు. అతి జ్ఞానము మనసున హత్తుకున్న అతడే బ్రహ్మము, బ్రహ్మమే అతడయవును. అతడే బ్రహ్మము, బ్రహ్మమే అతడయవును. బ్రహ్మమే అతడయవును.
1: ఇన్ మీ ఇస్ లైఫ్ and I am life. I am essentially life and I am in life. This knowledge, this awareness, if it is established firmly in one's heart, he is himself Brahma and Brahma is he.
0: Divyatma Swarupulara,
1: embodiments of divine Atma.
0: భగవంతుని యొక్క మానవ రూపము యొక్క ఉపాధి లేక ప్రతిపాదికము మానవ మాతృడైనటువంటి వాడే గుర్తించడానికి వీరవులు కాని అన్యులు దీనిని తెలుసుకొనలేరు.
1: ఓన్లీ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ అదర్స్ కెనాట్.
0: కనుక మానవ రూపమునే మనము గౌరవించవలెను, పూజించవలెను.
1: దేర్ఫోర్ వి షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆనర్ ఇట్.
0: దైవం మానుష రూపేణ, భగవంతుడు మనుష్యాకారమును ధరించి జగత్తును వరించి ప్రజలను ప్రీతించి దివ్యత్వముతో అనుగ్రహించే నిమిత్తమై అవతరించును.
1: God descends on earth in order to have an opportunity to make himself available to all people, to love them, to bless them and to grace them.
0: ఈ ప్రకృతి అంతా కూడాను కేవలము మండునటువంటి గుండు.
1: The entire nature consists of a mass of earth.
0: ఈ యొక్క మంట గుండులోని లోభాగము వెలుపల భాగము సర్వత్రా కూడా నిండి ఉంటుంది.
1: ఇన్ దిస్ పర్టికులర్ మాస్ దేర్ ఇస్ ఎ ఫ్లేమ్ విచ్ ఇస్ ఇన్సైడ్ అండ్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ఆల్సో.
0: అదే విధముగానే అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత భగవతత్వం అనేటువంటిది, ఆత్మతత్వం అనేటువంటిది, బ్రహ్మతత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఫౌండ్ ఆల్ ఓవర్.
0: ఈశావాక్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్ అనగా భగవంతుడు ఈ జగత్తునందు సమస్త పదార్థములు ఎందుకు ఉండేటువంటి యొక్క దివ్య శక్తియే.
1: గాడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ క్రియేషన్ ఇన్ ద ఫార్మ్
0: అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత భగవత్ తత్వం అనేటువంటిది, ఆత్మతత్వం అనేటువంటిది, బ్రహ్మతత్వం.

0: acts in creation in the form of that energy and power.
1: అట్టి సర్వత్యా ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించగలడు, కాని అన్యులు దీనిని గుర్తించలేదు.
0: Such divinity which is all pervasive can be recognized only by man and by none else.
1: దానిని గుర్తింప యత్నించినటువంటి యొక్క మానవుడు కేవలము తాను ఒక వికార కృత్యమును నిర్మించుకుని దానిని గమనించి ఇది ఏ సత్యమని భావించవచ్చు.
0: Man who wants to understand and recognize this, in the process may come across situations wherein he may be deluded.
1: ఈనాడు జగత్తులో ప్రపంచమును గురించి, సమాజమును గురించి, సంఘమును గురించి, అనేక వస్తువులను గురించి ఒక అద్భుతమైనటువంటి యొక్క వైజ్ఞానికంగా ఉపన్యసించవచ్చును.
0: Today it is possible to scientifically expound about the nature, about the world, about the society and about everything that you come
1: తార్కిక గణతను కూడా సాధించవచ్చును.
0: It is possible to attain perfection in that particular one.
1: మనుష్యాకారమును ధరించినటువంటి యొక్క దైవత్వమును కూడా అనేక విధములుగా విమర్శించవచ్చును.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు కామెంట్ అండ్ క్రిటిసైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కానీ ఇవి అన్ని కూడా కేవలము కల్పనలు మాత్రమే, కాని ఇందులో ఎలాత్రం ఏమాత్రం కూడా ఏమిటి ఉండదు.
0: బట్ ఆల్ దిస్ థాట్ ఈజ్ ఓన్లీ ఇమాజినేషన్, దర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్.
1: వాచారుడైన పండితులు ఈ విధమైనటువంటి ప్రగల్పము చెప్పవచ్చును, కాని నిజమైన దివ్యత్వాన్ని ఏ మానవుడు కూడాను ఇంతవరకు చూడలేదు, చూడబోదు.
0: స్కాలర్స్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ బట్ సో ఫార్ నో వన్ హాస్ బీన్ ఏబుల్ టు సీ డివినిటీ ఇన్ ఇట్స్ ఫుల్నెస్.
1: ఈశ్వరు యొక్క నిజ స్వరూపాన్ని మానవుడు మాత్రమే, మానవ స్వరూపం నుండి మాత్రమే గుర్తించడానికి సాధ్యమవుతుంది. కాని అన్య మార్గము ఎందుకు, కాని అన్య సాధన ఎందుకు, కాని ఈ దివ్యత్వాన్ని నిరూపించలేదు, గుర్తించలేదు.
0: It is possible to recognize and to prove divinity only in human form, and in no other form can you attempt to do it.
1: తాను గుర్తించుకున్నటువంటివి కేవలము తమ యొక్క భ్రాంతులే, తమ యొక్క కల్పనలే.
0: Whatever has been recognized also is only his own illusion and his own imagination.
1: ఒక ఏనుగు భగవంతుని అర్చించడానికి ఆశించవచ్చు.
0: An elephant may aspire to worship God.
1: అది తన ప్రకృతి స్వరూపమును పురస్కరించుకుని భగవంతుని ఒక పెద్ద ఏనుగుగా నిర్మించుకునవచ్చు.
0: In the context of its own form, it may imagine God to be mightier than itself.
1: అంతేకాని అంతకంటే ఇంకా వేరొక స్వరూపాన్ని తాను నిర్మించుకోలేదు.
0: It is not possible for it to imagine God in any other form.
1: ఒక ఏనుగు కూడాను భగవంతుని అర్చించగోరి తమ యొక్క ప్రకృతిని పురస్కరించుకుని భగవంతుని కూడాను తనకంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండమైన ఎలుకగా తాను నిర్మించుకోవచ్చు.
0: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ ఎ ర్యాట్. ఎ ర్యాట్ మే ఇమాజిన్ గాడ్ టు బి ఎ మిలియన్ ఫోల్ బిగర్ దాన్ ఇట్సెల్ఫ్.
1: అదే విధముగానే మానవుడు కూడాను తమ ప్రకృతిని పురస్కరించుకుని తాను కూడాను మానవాకారమునే నిర్మించుకోవచ్చును తప్ప అన్య నిర్మలను అనేటువంటిది అతీతమైనటువంటి మానవత్వాన్ని మానవుడు నిర్మించుకున్నంత సాధ్యము కాదు.
0: Similarly, in the case with man, man can imagine and recognize God only in human form. Probably in a
1: manavudanu aneetunti branti undinanta varaku manavaatitamainatunti yokka divyatvanni manavuniga gurtinchukovali tappa anya roopamulo gurtinchukunta sadhyam kaadu.
0: So long as man is under the spell of delusion that he is man, he can never understand the transcendental truth. He can see it only in human form.
1: కానీ పదములు యందు వాచారుడైనటువంటి వారు అనేక విధమైనటువంటి వర్ణన చేయవచ్చును.
0: People who are capable of articulation may describe God in a number of ways.
1: కొంతమంది పండితులు కూడాను భగవంతుడు అప్రమేయుడు, అవాంగ్మానస గోచరుడు, అతీతుడు, నిర్గుణుడు అని వర్ణిస్తారు.
0: Some scholars may describe God as one who cannot be understood by the mind, who cannot be grasped by imagination.
1: కేవలం ఇందులో పదముల యొక్క ప్రాబల్యం అధికంగా కనిపించవచ్చునే తప్ప అందులో ఉన్నటువంటి యొక్క ఇది ఒట్టి నురుగి.
0: ఆల్ దిస్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫుల్ ఆఫ్ వర్డ్స్ బట్ నో ఎక్స్పీరియన్స్.
1: కారణమేమనగా ఈ పదములకు అర్థమును వర్ణించవచ్చు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు గివ్ మీనింగ్ ఫర్ వర్డ్స్.

0: ఈ అర్థమును నానార్థంగా విభజించవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఇన్ డిఫరెంట్
0: తన యొక్క అనుభవం లోపల నిరర్థకమే.
1: బట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ఎ బిగ్ జీరో,
0: అనర్థమే.
1: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ మిస్అండర్స్టాండింగ్,
0: యథార్థములు కాలేదు.
1: వన్ కెన్ నెవర్ ఒబ్టెయిన్ ది ట్రూత్.
0: ఏ సమయమే అయినా కూడా మీకు అనుకూలం సంభవించినప్పుడు ఏ పండితుడినైనా ప్రశ్నించండి. అయ్యా,
1: whenever you get an opportunity you can question any scholar about that.
0: Aprameyudanaga emiti dini arthamu ani
1: you ask him, sir, what is the meaning of aprameya?
0: Anaga yetti pramanamulakunu chikkanatunti vaadu ani thanu jawab cheptadu.
1: He will reply that he cannot be measured by any particular measure.
0: Avangmanasa gocharudu bhagavantudu ani varnistadu.
1: He will describe him as avangmanasa gochara,
0: manasuku vaakuku atheetamainatunti vaadu bhagavantudu ani artham cheppavachchu.
1: It is possible to describe that as transcending the world of mouth and the mind.
0: Ante kaani intakante inka bhagavanti swaroopani nirupinchaledu kada.
1: Only that much. Beyond that it is not possible to prove about God.
0: Naa uddeshamu ఇలాంటి పదములకు అర్థములు నిరూపించి వర్ణించేటువంటి పండితుని కంటే సామాన్య మంచి మానవుడే మేలని అనిపిస్తుంది.
1: ఇన్ మై వ్యూ, ఇన్స్టెడ్ ఆఫ్ కంపేర్ టు ఎ పర్సన్ హూ ఈస్ సచ్ ఎ గ్రేట్ స్కాలర్ హూ ఆర్టికులేట్, ఎన్ ఆర్డినరీ పర్సన్ హూ హాస్ ఫెయిత్ ఈస్ మచ్ బెటర్.
0: కారణం ఏమనగా ఈ అర్థములు సామాన్య మంచి మానవుడు కూడాను చెప్పగలడు.
1: ది రీజన్ ఈస్ ఈవెన్ అన్ ఆర్డినరీ మ్యాన్ కెన్ గివ్ దీస్ మీనింగ్.
0: కానీ ఆ మానవుడు మౌనమును వహిస్తాడు.
1: But an ordinary man keeps quiet, observes silence.
0: Tadwara samajamulo oka shanti yerpadutundi.
1: On account of that silence there is peace in society.
0: Ee panditulu cheppetundi arthamu valla samajamulandu oka vidhamaina alagadu yerpadutunnayi.
1: The type of description and interpretation given by the scholars can bring about lack of peace in
0: samajamuloni shanti ki viruddha parustunnaru.
1: It also takes away the peace in society.
0: Ee vidhamuga samajamulo undinatundi shanti bhadratannu కేవలము ఒక విజృంభింపచేసే దానికంటే దీనికి అర్థము చెప్పకుండా కేవలము ఒక మౌనమును వహించడమే గొప్పతనమే భావించవచ్చు.
1: ఇట్ ఈస్ బెటర్ టు అబ్జర్వ్ సైలెన్స్ అండ్ మెయింటైన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ సొసైటీ రాదర్ దాన్ ఆర్టికులేట్ అండ్ బ్రింగ్ అబౌట్ ల్యాక్ ఆఫ్ పీస్ అండ్ ల్యాక్ ఆఫ్
0: సెక్యూరిటీ. ఈనాటి వరకు ఆనాటి నుండి ఈ యొక్క భగవత్ తత్వమునకు కేవలము పదములు వర్ణించి ఆ పదములకు అనేక విధమైనటువంటి అర్థములు బోధించుతూ వస్తున్నారే కానీ దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని ఎవరు కూడాను ఇంతవరకు కూడాను నిరూపించలేదు.
1: ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ టిల్ టుడే పీపుల్ ఆర్ యూజింగ్ ఎ నంబర్ ఆఫ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ అబౌట్ గాడ్, బట్ దే డు నాట్ అండ్ దే కెనాట్ డిస్క్రైబ్, దే కెనాట్ గివ్ రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ రియల్
0: భగవంతుడు. సర్వము యందు ఉండినటువంటి దివ్యత్వము తానే, సర్వ రూపములు తానే.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. గాడ్ టేక్స్ ఆల్ దీస్ ఫారమ్స్.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు, ఏది నిశ్చయమని నిరూపించగలడు, నిర్ణయించగలడు?
1: హౌ కెన్ యూ డిస్క్రైబ్ సచ్ హ్యూమన్, సచ్ గాడ్ హూ ఇస్ ఇన్ ఆల్ ఫార్మ్? హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్?
0: బ్రహ్మ ఇది అని చెప్పగలరు కానీ
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డిస్క్రైబ్ బ్రహ్మ
0: కాదు కానీ ఇది అని చెప్పంగా ఎవరి వశము?
1: దిస్ ఇస్ నాట్ బ్రహ్మ. హూ క్యాన్ డిస్క్రైబ్ బ్రహ్మ?
0: ఈ జగత్తునందు కానిది ఇది అనేటువంటి చెప్పేటువంటి మానవుడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ హూ క్యాన్ కాన్ఫిడెంట్లీ డిస్క్రైబ్ వాట్ గాడ్ ఈజ్.
0: కేవలము చెప్పవచ్చునే కాని ఇది కేవలము మానవత్వం యొక్క బలహీనతలే.
1: వన్ మే గో ఆన్ డిస్క్రైబింగ్ బట్ సచ్ డిస్క్రిప్షన్ ఇస్ ఓన్లీ ఏ హ్యూమన్ వీక్నెస్.
0: పుష్పంలో ఉన్నటువంటి యొక్క సుగంధం వలె మానవుని యందు ఈ దివ్యత్వము సుగంధంగా నిరూపిస్తూ ఉంటుండాలి.
1: లైక్ పర్ఫ్యూమ్ ఇన్ ఎ ఫ్లవర్, దిస్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ మ్యాన్ సటిల్లీ వితౌట్ బీయింగ్ సీన్.
0: కర్రలోని అగ్ని వలె, తిలల్లోని తైలం వలె మానవుని యందు దివ్యత్వము సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: లైక్ ఫైర్ ఇన్ వుడ్ అండ్ లైక్ ఆయిల్ ఇన్ ఆయిల్ సీడ్, ఈ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఆల్ పర్వేసివ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కానీ ఈ అంతర్తత్వాన్ని గుర్తించుకోలేక కేవలం బహిర్ముఖమైనటువంటి యొక్క రూపములనే భ్రమించి దానిని వరించి అది ఏ సత్యమని భావిస్తున్నారు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్నర్ మీనింగ్ అండ్ ఇన్నర్ ట్రూత్, పీపుల్ ఆర్ ఎక్స్టర్నలైజింగ్ ద విజన్ అండ్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది థింగ్స్ దట్ దే.
0: ప్రాచీన కాలం నుండి ఇట్టి బోధనలను పురస్కరించుకుని ఏ మానవుడు తన యొక్క అజ్ఞానం మరింత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాడు.
1: డిస్క్రిప్షన్స్ గివన్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇగ్నరెన్స్ ఆఫ్ మ్యాన్.
0: పుట్టలకు పాలు పోస్తున్నారు కానీ పామును చూస్తే చంపివేస్తున్నారు.
1: దే ఆర్ పోరింగ్ మిల్క్ ఇన్ యాంట్ హిల్స్ ఫర్ ది స్నేక్, బట్ వెన్ దే సీ ది స్నేక్ దే కిల్ ది స్నేక్.
0: సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చిదరక ఒట్టు చిత్రముగలు. సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చిటకగొట్టు చిత్రముగలు.
1: The animals which help man in cultivation are being beaten mercilessly by man when he chooses.
0: రాతి ఎద్దును చూచి తానే రక్తితో పూజించు.
1: When he sees the bullock in the form of a stone, he goes on worshipping it.
0: ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి మన వేదాంతం.
1: This is the type of philosophy that has been going on right from ancient days.
0: సజీవులను హింసించడము, నిత్యములను పూజించడము మన భారతీయుల యొక్క ఒక బలహీనత.
1: One of the weaknesses of our Bharatiyas is to harm and hurt living beings and to go on worshipping the dead ones or the lifeless.
0: ఆ కలిగొన్న మానవునికి పచ్చడి అన్నమైనా పెట్టి ఎరిగినటువంటి మానవుడు భగవంతునికి నైవేద్యములు రుచి రుచినటువంటి నైవేద్యములు అర్పితం చేసుకుంటాడు.
1: Man who is not prepared to offer a morsel of food for a hungry soul goes on offering a number of items as naivedya to God.
0: ముడుపులంతును ధనమును మూటగట్టి
1: taking a lot of money as an offering to the God,
0: పిచ్చగానికి వెతుకైన పెట్టకుండా,
1: not even giving a naya paise for a beggar,
0: వెంకటేశుని గుండిలో వేయి.
1: A miser goes to Lord Venkateshwara and goes on putting that particular thing in the hundi.
0: ఇది మన ప్రాచీన సాంప్రదాయమని భావిస్తున్నారు.
1: People think that this is also an age old tradition.
0: నిజంగా సజీవమైనటువంటి ఆ యొక్క వ్యక్తికి పచ్చడి అన్నం పెట్టి పోషిస్తే ఎంత సార్థకం.
1: హౌ శాంక్టిఫైడ్ వన్ వుడ్ బి ఇఫ్ వన్ కెన్ ఆఫర్ ఎ మోర్సెల్ ఆఫ్ ఫుడ్ టు ఎ లివింగ్ బీయింగ్ హూ ఇస్ హంగ్రీ.
0: కనుకనే దైవం అనేటువంటిది కేవలం మనుష్య రూపంలో ఉన్నదనే సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: వుడ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ బేసిక్ ట్రూత్ దట్ గాడ్ ఇస్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: జీవుణ్ణి బాధించటము, దేవుణ్ణి పూజించటము, ఇది మన యొక్క కర్తవ్యం.
1: Is it our duty to hurt a living being and go on worshipping God?
0: ఆకాశమునందు వాయువు ఏ విధంగా లీనమై ఉన్నదో అదే విధంగానే ప్రకృతి అంతై కూడా ఆత్మ యందు లీనమై ఉంటున్నది.
1: Just as the wind is all pervasive in ఆకాశ as the sky, so also God is found in the entire human being.
0: గాలికి ఆకాశము ఉపాదాన కారణం.
1: For air, it is the sky which provides the basis.
0: ఉపాదాన కారణమనగా దేని వల్ల ఏది సృష్టింపబడుతూ ఉన్నదో ఆ సృష్టింపబడేటువంటిది కాకుండా సృష్టించేటువంటిదే ఉపాదాన కారణం.
1: The ఉపాదాన కారణ is one which provides the basis for creation of an object, but without being created by the
0: ఆకాశము ఆశ్రయం. గాలి ఆశ్రయం.
1: Sky provides shelter and it is the basis.
0: గాలికి ఆశ్రయము ఆకాశము.
1: And for air, it is the sky which is the basis.
0: ఆకాశమునకు గాలి ఆశ్రయము.
1: And air takes shelter in sky.
0: ఇవి రెండు కూడాను అవినాభావ సంబంధము.
1: There is a relation, mutual relationship between these two.
0: అన్యోన్య ఆశ్రయము.
1: They are interdependent.
0: అది ఏ భగవంతునకు మానవునికి ఉండినటువంటి యొక్క సంబంధం.
1: That is the type of relationship that exists between God and man.
0: కనుకనే ఆత్మయందు తాను, తన యందు ఆత్మ అనేటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ మ్యాన్ రికగ్నైజెస్ అండ్ కండక్ట్స్ హింసెల్ఫ్ ఇన్ ద లైఫ్ దట్ హీఈస్ ఇన్ ఆత్మ అండ్ ఆత్మ ఈజ్ ఇన్ హిమ్ దెన్ ఓన్లీ లైఫ్.
0: ఈ జగత్తునందు ఐదు విధములైనటువంటి ఒక స్వరూపంతో మానవత్వం అవతరిస్తూ వచ్చింది.
1: దెర్ ఆర్ ఫైవ్ ఫార్మ్స్ విచ్ హ్యుమానిటీ టేక్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇవన్నీ కూడా కేవలము కళలను పురస్కరించుకుని అవతరిస్తూ వచ్చాయి.
1: ఇట్ ఇస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్ట్ దిస్ ఫారమ్ ఆర్ ఒబ్టైన్.
0: ఒకటి నిత్యావతారము. నిత్యావతారము
1: వన్ ఈస్ నిత్యావతారం.
0: రెండవది విశేషావతారము.
1: సెకండ్ వన్ ఈస్ విశేషావతారం.
0: మూడవది అవిశేషాతార అవతారము.
1: ది థర్డ్ వన్ ఈస్ అవిశేషావతార.
0: నాలుగవది కేవలము లీలావతారము.
1: ద ఫోర్త్ వన్ ఈస్ లీలావతారం.
0: ఐదేదే పూర్ణావతారము.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ పూర్ణావతారం.
0: ఈ లీలావతారం అనేటువంటిది అంశావతారం అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ లీలావతార ఈజ్
0: అంశావతారం.
1: దిస్ లీలావతార ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ అంశావతార ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
0: నిత్యావతారము, విశేషావతారము, అవిశేషావతారము, కేవలము ఒక కొన్ని 5 నుంచి 9 వరకు ఉండేటువంటి కళల యొక్క స్వరూపములు మాత్రమే.
1: ది అదర్ 3 నిత్యావతార, విశేషావతార, అవిశేషావతార ఆర్ ఓన్లీ పార్షియల్. ఇట్ విల్ బి బిట్వీన్ 5 and 9 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఒక పూర్ణావతారం మాత్రమే 16 కళలతో నిండి ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది పూర్ణావతార విచ్ హాస్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్.
0: అట్టి పూర్ణావతారమునే మాత్రము మనం దైవత్వంగా మనం విశ్వసిస్తూ వస్తున్నారు ప్రాచీనులు.
1: ఏన్షియన్ పీపుల్ హ్యావ్ బిలీవ్డ్ ఓన్లీ సచ్ పూర్ణావతార విత్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ అండ్ గాడ్.
0: ఏకావాత ప్రతి మానవుడు కూడా అవతారమే.
1: సమన్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్ అవతార.
0: అవతరించడం చేతనే అతనికి అవతారము అని పేరు.
1: అవతార రిఫర్స్ టు డిసెండింగ్ ఆన్ ఎర్త్.
0: అంతేకాని దైవం ప్రత్యేకమైన స్వరూపంలో ఈ జగత్తునందు రూపంలో ధరించి వికారం చేత ఈ జగత్తును ఇతనికి సాక్షాత్కరింప చేయటం లేదు.
1: గాడ్ కెనాట్ బి ఫౌండ్ అండ్ కెనాట్ గివ్ హిస్ విజన్ ఇన్ ఎనీ డిఫరెంట్ ఫారం ఫర్ హ్యూమన్ బీయింగ్.
0: ఒక ఏనుగు, ఏనుక, ఒక మానవుడు భగవత్ సముద్రమునకు వెళ్లి తనయందు ఆ సముద్రం యొక్క అనుగ్రహాన్ని తాను నింపుకుని రాగలడు.
1: An elephant, a rat and a man may go to the ocean of grace and fill their cup with the grace.
0: ఎలుక, మానవుడు కేవలం కొన్ని పాత్ర సమానులే.
1: Elephant, rat and man may be compared to vessels.
0: ఆ పాత్రను పురస్కరించుకుని ఆ దైవత్వమైనటువంటి జలమును నింపుకుని రాగలడు.
1: It is in the context of these vessels the grace of the Lord can be filled.
0: రూపమునందు భేదములు ఉండవచ్చునే తప్ప ఈ పాత్రలందు ఉండినటువంటి యొక్క జలము భగవత్ తత్వమే.
1: దేర్ ఈస్ అ లిటిల్ డిఫరెన్స్ ఇన్ ది కంటైనర్ బట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ది కంటెంట్.
0: కనుకనే సర్వత పాణిపాదం సర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావతిష్టతి. సర్వులు ఎందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ గాడ్ హూ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
0: అందరూ అవతార స్వరూపులే.
1: Everyone is an aspect of avatar.
0: దైవాన్ని వెతుకుటకు మనకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశంలోకి పోనక్కరలేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ నాట్ నెసరీ టు గో టు.
0: ప్రతి మానవుని మీరు గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ప్రతి మానవుని ప్రేమించండి.
1: లవ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ప్రేమ అనేటువంటి ఒక సేత్యంతో పండించుకునేటువంటి పంట కాదు.
1: లవ్ ఈజ్ నాట్ వన్ విచ్ కెన్ బి కల్టివేటెడ్ అండ్ రైజ్డ్ యాజ్ అ క్రాప్.
0: ఈ సేమ్ ప్రేమ అనేటువంటిది అంగట్లో పెట్టి అమ్మేటువంటిది కాదు.
1: లవ్ కెనాట్ బి సోల్డ్ ఇన్ ది మార్కెట్ ఇన్ ఎ షాప్.
0: ప్రభు కానీ సామాన్య ప్రజలు కానీ
1: బి గవర్నమెంట్ ఆర్ సిటిజన్
0: అహంకారమును వదలి త్యాగమును పూనినప్పుడే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
1: When they give up their ego and prepare themselves for sacrifice, there emerges love.
0: Nenu nenuga annunnanta varaku neevu kaadu.
1: So long as you identify yourself with the physical body, you are not you.
0: Neevu neevuga undunnanta varaku nenu kaadu.
1: Similarly, so long as you are separate from me,
0: neeku naakulu indulo thalamu ledu.
1: There is no room for you in me.
0: Nunnadokkate hudayambu.
1: There is only one heart.
0: మన హృదయము నీవు నేను అనేటువంటి ఇద్దరు కూర్చునేటువంటి చేరు కాదది.
1: అవర్ హార్ట్ ఇస్ నాట్ వన్ వే. దేర్ ఇస్ రూమ్.
0: లేక ఇది డబుల్ సోఫా కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ డబుల్ సోఫా బెడ్.
0: లేక ఇది మ్యూజికల్ చైర్ కాదు.
1: దిట్ ఇస్ నాట్ ఈవెన్ ఎ మ్యూజికల్ చైర్.
0: ఒకటే అదే ఏకం తత్ విప్రావహుదా వదంతి. ఆ నిజమైనటువంటి యొక్క తత్వం హృదయమే.
1: అండ్ ది రియల్ ప్రిన్సిపల్ ఈస్ యువర్ ఓన్ హార్ట్.
0: ఆ హృదయము ఒక్కటే కాదు, రెండు కాదు.
1: But that sacred heart is only one. It is not two.
0: Neevu nenu aneetu bhedamlu tejinchi
1: giving up the different feeling that you
0: and atvanni varinchi
1: and loving divinity
0: daivatvanni bhraminchi
1: loving unity and divinity
0: divyatvanni anubhavinchinappude neeve avatara purushudu.
1: When you experience divinity then you are yourself an avatara purusha.
0: Prema swarupulara మానవత్వం అనేటువంటిది కేవలము అసాధ్యమైనటువంటిది కాని లేక ఒక భ్రమతో కూడినటువంటిది కాని అజ్ఞానంతో చేరినటువంటిది కాని మనం భ్రమించరాదు.
1: వీ షుడ్ నాట్ బి అండర్ ది డెల్యూజన్ దట్ హ్యుమానిటీ ఇస్ వన్ విచ్ ఇస్ నేచురలీ సబ్జెక్ట్ టు
0: ఎంతోనాం నరజన్మ దుర్లభం. ఇది దుర్లభమైనటువంటిది మానవ జన్మ.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ బర్త్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఇట్ ఇస్ సెడ్.
0: ఇట్టి దుర్లభమైన మానవ జన్మం ఎత్తియు
1: after having obtained this
0: human tattvani taru guttinchukunnataku prayashinchaga
1: if one does not make efforts to recognize one's own real nature
0: bahya prapanchamulandu bhagavantudu tanani bhramichukotam idiye oka pedda ajnanam.
1: If one goes on deluding oneself god is external to him that is the greatest ignorance.
0: Kanuka కాలమును వ్యర్థము చేయక.
1: Therefore, do not waste time.
0: కాలమును సార్థకం గావించుకొని
1: sanctify the time.
0: కాయముతో కర్మలు ఆచరించి
1: serve with your body.
0: దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Recognize divinity all over.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం గౌరవించడానికి ప్రయత్నించండి.
1: Try to experience humanity in this particular way.
0: నిజముగా దైవాన్ని మనం పూజించాలనుకుంటే మానవాకారంతోనే పూజించండి.
1: If you do want to worship God, you can worship only in human form.
0: ఏ ఆకారమును మనం భ్రమించినప్పటికీ ఇవి కేవలం ఇవన్నీ కృత్రిమములైనటువంటివి.
1: Any other form will be artificial for you.
0: ఇది కల్పనతో కూడినటువంటివి. ఇవి కల్పనలతో కూడినటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ కర్మ.
0: ఇది భ్రమలతో చేరినటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ డెల్యూజన్.
0: ఈ భ్రమను పోయేంత వరకు నువ్వు బ్రహ్మ మనకు సాక్షాత్కరించడు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ది డెల్యూజన్ యూ కెనాట్ రియలైజ్ బ్రహ్మ.
0: ఈ భ్రమలను మనం దూరం చేసుకోవాలి.
1: మేక్ దీస్ డెల్యూజన్ డిస్టెంట్ ఫ్రమ్ యూ.
0: ఎంతమందో ఎన్ని విధములుగానో భగవంతుని వర్ణిస్తూ వస్తున్నారు.
1: సో మెనీ పీపుల్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్.
0: పురాణములు ఎందుకు చక్కని ప్రమాణములను బోధిస్తున్నారు.
1: Expounding in scriptures also God in different ways.
0: Upanishadulu Brahma sutramulu endukodunu ee bhagavat tattvani aneka vidhamuga varnistunnaru.
1: The divine principle has been expounded differently in Upanishads and Brahma sutras.
0: Kani ee vachaludu ee okka varnulatone trupti padutunnadu kani ee varnakaranni taru gurtinchadaniki prayatnistam ledu.
1: Man is satisfying himself only with these descriptions, but he is not allowing that to experience
0: akara yevu.
1: What is this particular form?
0: ఒకవేళ దీని ఆకారం నువ్వు చూడగలగని ఇష్టపడతావా?
1: సపోజ్ యూ థింక్ దట్ యూ కెన్ సీ ది ఫారం ఇన్ గాడ్.
0: ఇది కేవలం ఒక వికారంగానే రూపొందుతుంది.
1: బట్ ఇట్ విల్ బి ఓన్లీ ది రాంగ్ ఫారం.
0: నీ ఆకారంనే నీవు దైవత్వంగా విశ్వసించుకో.
1: యూ కన్సిడర్ యువర్ ఓన్ ఫారం యాజ్ ది
0: నిన్ను నీవు గౌరవించుకో.
1: రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
0: ఇతరులు గౌరవించు.
1: రెస్పెక్ట్ అదర్స్.
0: నిన్ను నీవు ప్రేమించు.
1: లవ్ యువర్
0: ఇతరులు ప్రేమించు.
1: లవ్ అదర్స్.
0: ఇది నిజమైన ఆరాధన.
1: దిస్ ఈజ్ రియల్ వర్షిప్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి విశాలమైనటువంటి యొక్క భావాన్ని ప్రాచీన కాలం నుండి కూడా ప్రచార ప్రబోధములో లేకపోవట చేతనే మానవుడు ఇన్ని విధములైన అజ్ఞానం గురి అయిపోతున్నాడు.
1: ఫ్రమ్ ఏన్షియన్ డేస్ సచ్ కైండ్ ఆఫ్ కరెక్ట్ డిస్క్రిప్షన్ హెస్ నాట్ బీన్ గివన్. దేర్ ఫోర్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్.
0: భగవంతుడు అవతరించడమే కాని
1: God descending on
0: అంచమందటం కానీ ఉండదు.
1: God leaving the form is very
0: ధరించిన దేహమును కేవలం నీటి పుడుగల వంటి కొంతకాలం నిలవచ్చును.
1: ద హ్యూమన్ ఫార్మ్ హ్యూమన్ బాడీ మే బి కంపేర్డ్ టు ఏ వాటర్ బబుల్.
0: నీటి ఎందే పుట్టి
1: ఇట్ టేక్స్ బర్త్ ఇన్ వాటర్.
0: నీటి ఎందే పెరిగి
1: ఇట్ గ్రోస్ ఇన్ వాటర్.
0: నీటి ఎందు అణంగు నీటి పుడుగ.
1: ఇట్ మర్జెస్ ఇన్ టు వాటర్. దాట్ ఈస్ ది వాటర్ బబుల్.
0: నరుడు బుద్భుదమ్ము.
1: మ్యాన్ మే బి కంపేర్డ్ టు దట్ వాటర్ బబుల్.
0: నారాయణుడు నీరు.
1: నారాయణ మే బి కంపేర్డ్ టు వాటర్.
0: సత్యమైన మాట సాయి మాట.
1: సాయిస్ వర్డ్ ఇస్ ట్రూత్.
0: ఈ జలమునందు ఈ యొక్క నీటి పుడక పుట్టి ఈ జలమునందే తిరిగి జలమునందే లయమైపోతుండాలి.
1: దిస్ వాటర్ బబుల్ టేక్స్ ఇట్స్ బర్త్ ఇన్ వాటర్, ఇట్ గ్రోస్ ఇన్ వాటర్ అండ్ ఇట్ మర్జెస్ ఇన్ టు వాటర్.
0: మానవుడు కూడా అంతే.
1: సిమిలర్ ఇన్ ద కేస్ ఆఫ్ మ్యాన్.
0: బ్రహ్మయందే పుట్టి
1: మ్యాన్ ఇస్
0: బ్రహ్మయందే జీవించి
1: ఈ లివ్స్ ఇన్ బ్రహ్మ.
0: బ్రహ్మయందే లయమందుతున్నాడు.
1: మర్జెస్ ఇన్ టు బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా భ్రమ కాలిదే బ్రహ్మ.
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ బ్రహ్మ? బ్రహ్మ ఈజ్ దట్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్.
0: కనుక మనకి ఈ భ్రమ ఉండటం చేతనే బ్రహ్మ మనకు కనిపించడం లేదు.
1: యాజ్ వీ ఆర్ అండర్ ద స్పెల్ ఆఫ్ డెల్యూజన్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ బ్రహ్మ.
0: జీవితం అంతా కూడా భ్రమలతోనే నిండిపోయినది.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్స్.
0: ఈ జీవితం అంతా కూడా భ్రమలతోనే జరుగుతుంది.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్
0: మమత్వం అనే భ్రమ, వాంగారం అనే కృతి యొక్క మమత.
1: These two types of delusions are, one is that ego, I, and the other is the possessive mind.
0: కనుక దైవత్వాన్ని మనం గుర్తించి దైవత్వాన్ని విశ్వసించి దైవత్వాన్ని ఆరాధించాలని కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను మానవాకారమునే ఆరాధించండి.
1: Every man who wants to recognize truth, who wants to love truth, who wants to have faith in truth, who wants to worship truth, worship in human form.
0: విశ్వరూపములో ఉండేటువంటి భగవంతునికి ఏది నీవు ఆరాధన చేయగలవు? ఏది నీవు అర్పితము గావించగలవు?
1: గాడ్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ది కాస్మాస్, ఇన్ వాట్ ఫారం కెన్ యూ గో ఆన్ వర్షిపింగ్? వాట్ కెన్ యూ ఆఫర్ టు హిమ్?
0: బ్రహ్మాండమంతట బ్రవలు సుంటెడి కనకు ఆలయమున మచ్చనలవియగునా.
1: గాడ్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ ది ఎంటైర్ కాస్మాస్,
2: How can you construct temples for him?
3: Koti suryula kaanti metigagina tanaku pramida dvipamu evaru pattagalaru.
2: For one who is resplendent equal to the resplendence of the shining of a million suns, how can you offer
3: anyone? అజహరాదులకైన అందని వాణిని ఏ రూపుని మించ ఎవరితరము.
2: హూ కెన్ డిస్క్రైబ్ హిమ్ అండ్ గివ్ హిమ్ ఎ ఫారం వెన్ హీఈస్ నాట్ ఏబుల్ టు లెండ్ హిమ్సెల్ఫ్ ఫర్ ది డిస్క్రిప్షన్ ఆఫ్
3: జీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
2: గాడ్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ హ్యూమన్ ఫార్మ్స్, హౌ కెన్ యూ గివ్ ఎనీ పర్టికులర్ నేమ్?
3: బ్రహ్మాండమంతట బొజ్జలోనున్నట్టి పచ్చభోజ్యము తనకు పెట్టదగునా.
2: ఫర్ గాడ్ ఇన్ హూస్ స్టమక్ ఇస్ ఫౌండ్ ది ఎంటైర్ కాస్మాస్, హౌ కెన్ యూ గివ్ హిమ్ ఎనీ ఫుడ్?
3: వసుధ తెరియుచున్నది సాయిబాబాయనుచు.
2: ది అర్త్ ఇస్ డిస్క్రైబింగ్ యాజ్ సాయిబాబా.
3: వసుధ తెలియచున్నది శ్రీరామయనుచు.
2: ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ శ్రీరామ.
3: వసుధ తెలియచున్నది శ్రీకృష్ణ ఎనుచు.
2: ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ శ్రీకృష్ణ.
3: వసుధ చెప్పుచున్నది జీసస్ అనుచు.
2: సమ్ పీపుల్ ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ జీసస్.
3: వసుధ తెలియచున్నది అల్లాయటంచు.
2: ఆన్ అర్త్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఈవెన్ యాజ్ అల్లా.
3: వసుధ చెప్పుతున్నది జోరాష్ట్ర ఎనుచు.
2: అనదర్ నేమ్ గివెన్ ఈస్ జోరాష్ట్ర.
3: వసుధ చెప్పుతున్నది శ్రీ బుద్ధుడనుచు.
2: అండ్ అవర్ హస్ బీన్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ శ్రీ బుద్ధ.
3: ఇంతకంటెను వేరేది ఎరుగరయ్యా.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు జస్ట్ సీ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్.
3: అంతకను ఉన్నదొక్కటే ఆత్మయను.
2: ఇట్ ఈస్ ఓన్లీ ఆత్మ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ దిస్ ఫార్మ్స్.
0: కనుక దైవత్వాన్ని సర్వాకాలంలో మనం ఆరాధించి సర్వజ్ఞత్వంతో మనం పూజించి సమర్థతను సేవించుకునేటువంటి ఒక భావమే మన యొక్క ఆరాధన.
2: అవర్ రియల్ వర్షిప్ ఈజ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ఆల్ ద ఫారమ్స్ అండ్ సీయింగ్ గాడ్ ఇన్ ఆల్ ద ఫారమ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి స్వరూపం ప్రేమనే.
2: ది మోస్ట్ ఎసెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్.
0: భగవంతుని యొక్క స్వరూపము సత్యమే.
2: హిజ్ ఫార్మ్ ఈజ్ ట్రూత్.
0: అది పరమాణువుల కంటే కూడా అతి సులభంగా సూక్ష్మమై ఉంటుంది.
2: ఈ సట్లర్ దాన్ ది సట్లెస్ట్ పార్టికల్.
0: కనుకనే ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్ అన్నారు.
2: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
0: సైంటిస్ట్ చాలా అటమ్ అటమ్ అని చాలా అది చాలా సూక్ష్మమైనదిగా భావిస్తున్నారు.
2: సైంటిస్ట్ ఈస్ కన్సిడరింగ్ ఆటమ్ యాజ్ అ వెరీ సటిల్.
0: అన్నింటికంటే అతి సూక్ష్మమైనటువంటిది సత్యము.
2: ట్రూత్ ఈజ్ సట్లర్ దాన్ ఆల్ దీస్ థింగ్స్.
0: సత్యమే సర్వత్రా వ్యాపించినటువంటిది.
2: ట్రూత్ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఫౌండ్ ఎవ్రీవేర్.
0: అతి సత్య స్వరూపాన్ని మనం గుర్తించి ఆరాధన చేయడం అత్యవసరము.
2: వీ షుడ్ రికగ్నైజ్ దట్ ట్రూత్ విచ్ ఇస్ ఫౌండ్ ఆల్ పర్వేసివ్ అండ్ దెన్ వర్షిప్ ట్రూత్ యాజ్ గాడ్.
0: సత్యాన్ని కేవలం విస్మరించి
2: గివింగ్
0: సత్య స్వరూపాన్ని పూజించడం మాత్రమే తాను సత్య స్వరూపుడు కానేరు.
2: వర్షిపింగ్ ట్రూత్ ఓన్లీ ఇన్ ఎ స్పెసిఫిక్ ఫారం యూ విల్ నాట్ బి ఏబుల్ టు వర్షిప్ ప్రాపర్లీ.
0: కనుక సత్యాన్ని మనం పాలించాలి.
2: వీ షుడ్ అబ్జర్వ్ ట్రూత్.
0: ఈ సత్యం నుంచి ఆవిర్భవించినటువంటిది ధర్మము.
2: రైటియస్నెస్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్.
0: ధర్మం అనగా మన హృదయ స్థాయి నుండి ఏర్పడినటువంటిది.
2: దిస్ రైటియస్నెస్ ఫ్లోస్ ఫ్రమ్ అవర్ హార్ట్.
0: తనకు తానే తృప్తి కల్పించేటువంటిదే ధర్మము.
2: ధర్మ గివ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ ధర్మం అనేటువంటిది కేవలం కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్.
2: ధర్మ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ను అనగా ఈ యొక్క ఉత్తమమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
2: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ అండ్ డెవలప్ కాన్ఫిడెన్స్.
0: తన కాన్షియస్ కి ఎవరు కూడా విరుద్ధంగా పోవడానికి వీలు కాదు.
2: నో వన్ కెన్ గో అగెనిస్ట్ హిజ్ ఓన్
0: విరుద్ధంగా పోవటమే వికృతము.
2: గోయింగ్ అగెనిస్ట్ దాట్ ఈస్ ద రాంగ్ పాత్.
0: దానిని అనుసరించడమే సుకృతము.
2: ఫాలోయింగ్ దిస్ కాన్షియన్స్ ఈజ్ ది కరెక్ట్ పాత్.
0: కనుకనే నీ కాన్షియస్ నీవు సరి అయినటువంటి మార్గమును తృప్తి నిందింపచేసుకోవటమే సరి అయిన ఆరాధన.
2: గివింగ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫాలోయింగ్ యువర్ ఓన్ కాన్షియన్స్ దట్ ఇస్ ది కరెక్ట్ పాత్.
0: మనసులో ఒకటి, మాటలో మరొకటి.
2: ఇన్ మైండ్ ఇస్ సంథింగ్ అండ్ యువర్ వర్డ్ యువర్ టెలింగ్ సంథింగ్ డిఫరెంట్.
0: ఇది దివ్యత్వకు సన్నిహితం కాదు.
2: దిస్ కెనాట్ బి క్లోజర్ టు డివినిటీ.
0: కనుక మనసు నందుది, మాటనందును, క్రియ ఎందు కూడా ఏక స్వరూపాన్ని ధరింప చేయాలి.
2: దట్ షుడ్ బి సింథసిస్ అండ్ హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: మన యొక్క బ్రతుకుల నిమిత్తమై మనం ఇన్ని బాధలు పడుతున్నామే కానీ
2: ఫర్ ద సేక్ ఆఫ్ ఈటింగ్ ఏ లైవ్లీహుడ్ వీఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ అవర్ టైం.
0: దైవం ఒక్కడే.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: నీ ఆచారములు, నీ సిద్ధాంతములు నీ వ్యక్తిగతమైన కృతివే కానీ సమస్త స్వరూపానికి సంబంధించినటువంటివి కాదు.
2: ఆల్ యువర్ ప్రాక్టీసెస్, ఆల్ యువర్ ప్రిన్సిపల్స్ ఆర్ యువర్ ఓన్ పర్సనల్ థింగ్స్.
0: భగవంతు దైవము అనగా దీని యొక్క అర్థం ఏమిటంటే సమస్త స్వరూపమే దైవము అని.
2: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్? ఇట్ ఈస్ టోటాలిటీ.
0: అందరి ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వమే నిజమైన దైవత్వం.
2: డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనిటీ విత్
0: ప్రతి వ్యక్తి ప్రేమ సత్యము నిండి ఉంటుందని.
2: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
2: యూ కెనాట్ కమ్ అక్రాస్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఇన్ హిమ్.
0: ఈ ప్రేమను వివిధ మార్గంలో ప్రవేశపెట్టవచ్చునే కానీ ప్రేమ మాత్రం ఒక్కటే.
2: లవ్ మే బి అలౌడ్ టు ఫ్లో ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లవ్.
0: కనుకనే ఆ ప్రేమనే దైవం.
2: And that love alone is
0: ఆ ప్రేమనే సర్వుడు ఎందు ఉంటున్నటువంటిది.
2: దట్ లవ్ అలోన్ ఇస్ ఫ్రమ్
0: ఆ ప్రేమకు విరుద్ధమైన మార్గంలో నీవు అనుసరించవచ్చు.
2: డూ నాట్ ఫాలో ది పాత్ అపోజిట్ టు సచ్ లవ్.
0: కనుకనే దైవత్వాన్ని వివిధ రూపంలో మనం ఆరాధించినప్పటికీ ఆ ఆరాధనా తత్వం అనేటువంటిది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వంగా విశ్వసించుకోవడం అత్యవసరం.
2: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు వర్షిప్ God in all human forms, but recognize the basic truth that there is an underlying unity in all these human forms.
0: కనుకనే పూజలు ఎన్నైనా చేయవచ్చు.
2: The worships may be different.
0: పూజలు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: But the underlying worship is only one.
0: పూజలు ఎన్నైనా ఉండవచ్చు.
2: There may be different types of flowers.
0: కానీ పూజలు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
2: Recognize the truth, but worship is one.
0: అదే విధంగానే ఆకారములు ఎన్నో ఉండవచ్చును. కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించాలి.
2: సిమిలర్లీ ది ఫార్మ్స్ మే బి ఇన్యూమరబుల్ బట్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ విచ్ ఆక్యుపైస్ దెమ్ ఇస్ వన్. దిస్ బేసిక్ యూనిటీ
0: గుర్తించవలసినటువంటిది ఒక్కటి మాత్రమే.
2: దెర్ ఇస్ వన్ థింగ్ విచ్ యూ షుడ్ రికగ్నైజ్.
0: దైవం ఎక్కడో ఏదో స్థానంలో ఉన్నాడనేటువంటి యొక్క భ్రమను మీరు దూరం చేసుకోండి.
2: యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డెల్యూజన్ దట్ గాడ్ ఈస్ ఫ్రమ్ సమ్వే అవే.
0: నేనే దైవము అనేటువంటి యొక్క దీన్ని విశ్వసించండి.
2: Have firm faith that you are yourself God.
0: మీరు మీరు దైవంగా మీరు భావించండి.
2: Consider yourself as God.
0: అప్పుడు నీ వ్యక్తి పెడమార్గం కూడా నువ్వు పట్టినకు వీలు కాదు.
2: Then you are not likely to go on the wrong path at all.
0: దైవము సరి అయిన మార్గం అనుసరిస్తూ పోవాలి.
2: God always goes on the right path.
0: ప్రతి మానవుని ఎందుకు నువ్వు దైవం ఉన్నాడని విశ్వసించండి.
2: Firmly believe that God is found in
0: you. ఈశావాస్యం ఇదం సర్వం.
2: That is the meaning of ఈశావాస్యం ఇదం సర్వం.
0: కనుకనే వాసుదేవ సర్వమిదం.
2: That is, it is also explained in another statement.
0: Eko vasi sarva bhutantaratma.
2: That is also the meaning of Eko vasi sarva bhutantaratma.
0: Ee vidhamulu kaakudanu, ee vedamulu, uparishattulu, inni vidhamuga bodhinchutunnappatikini, deenini sariyainatundi reetiga manam arthamu telusukolaleka, kevalam panditya lopala mana jeevitanni paaru chesukuntunnamu.
2: Although the scriptures, Vedas, Upanishads have been describing the truth in so many words, we are taking the wrong path.
0: పాండిత్యమనగా అనేక గ్రంథములు చదివినంత మాత్రం పండితుడు కాలేరు.
2: పర్సన్ డస్ నాట్ బికమ్ ఎ స్కాలర్ బై మియర్ అక్వైంటెన్స్.
0: గొప్ప ఉపన్యాసములు ఇచ్చినంత మాత్రం పండితుడు కాలేరు.
2: బై గివింగ్ గ్రేట్ స్పీచెస్
0: వేద శాస్త్ర పురాణములు కంఠస్థము గావించినంత మాత్రం పండితుడు కాలేరు.
2: బై మెమరైజింగ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ హి డస్ నాట్ బికమ్ ఎ స్కాలర్.
0: పండిత సమదర్శన. ఈ సమదర్శనము కలిగినటువంటి వాడే నిజమైన పండితుడు.
2: A person with equal-minded vision alone can be called
0: ఆ సమదర్శనం కలిగినటువంటి పండితులు ఈ భిన్న మార్గము ఏమాత్రమును అవలంబించదు.
2: A person with that kind of equal-mindedness will not be following different paths.
0: పండితులని కంకణములు ధరించవచ్చును.
2: They may have the kankanas to show
0: the best. శారములు కప్పుకొనవచ్చును.
2: They may be adorning themselves with shawls.
0: కర్ణకుండలాలు ధరించవచ్చును.
2: వాహ్యమైనటువంటి
0: ఆడంబరములు మాత్రమే తప్ప ఆనందమైనటువంటి శూన్యం మాత్రమే.
2: దిస్ ఇస్ ఆల్ ఎక్స్టర్నల్ షో బట్ దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దెమ్.
0: కనుకనే మనము గ్రంథములు రాసేటువంటి ఎందుకు కానీ గ్రంథములు చదివేటువంటి ఎందుకు కానీ దైవత్వం ఒక్కడైనటువంటి సత్యాన్ని విశ్వసించి మనం ఆరాధన చేయాలి.
2: వెదర్ యు ఆర్ రైటింగ్ ఎనీ బుక్ ఆర్ వెదర్ యు ఆర్ రీడింగ్ ఎనీ బుక్, ఫర్మ్లీ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దెన్ యూ అండర్టేక్ ఎనీ సచ్ యాక్టివిటీ.
0: నూరు మనం ఇతరులకు చెప్పుడు కంటే ఒక్కటి చేసి మనం చూపించడం చాలా అవసరం.
2: ఇట్ ఇస్ కాఫ్ టెలింగ్ అదర్స్ ఐ 100 థింగ్స్. ఇట్ ఇస్ బెటర్ దట్ యూ ప్రాక్టీస్ వన్ అట్లీస్ట్.
0: కనుకనే ఆచారం ప్రధానం కానీ
2: ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కేవలం ప్రచారం ప్రధానం కాదు.
2: ప్రీచింగ్ అండ్ డిక్లరేషన్స్ ఆర్ నాట్ వెరీ.
0: ఈ ప్రచారం చేతనే ఈ యొక్క నాస్తిక నాయకత్వం అభివృద్ధి కావలిస్తూ వస్తున్నారు.
2: దిస్ కైండ్ ఆఫ్ లూజ్ ప్రీతింగ్ అలోన్
0: రాసినామో,
2: వాట్ ఎవర్ బుక్స్
0: ప్రబోధించినామో,
2: వాట్ ఎవర్ థింగ్స్
0: దానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం.
2: యు ఆర్ కండక్టింగ్ యువర్ సెల్స్ అపోజిట్ టు వాట్ యువర్ రిటన్ అండ్
0: విధమైనటువంటి తనకు తాను ద్రోహం చేసుకోవటం.
2: దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిసీజ్.
0: ఇలాంటివి మాత్రం మనం దూరం చేయాలి.
2: వి షుడ్ బి ఫ్రీ ఫ్రమ్
0: సర్వను ఒక ప్రభు యొక్క బిడ్డలుగా మనం భావించాలి.
2: కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ వన్ గాడ్.
0: దాని యొక్క అంశములుగానే మనం విశ్వసించాలి.
2: వి షుడ్ ఫర్మ్లీ బిలీవ్ ఇన్ దిస్.
0: మనలో ఉన్నటువంటి అంశములు మనం పెంచుకోవాలి.
2: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్ ఇన్ అస్.
0: అప్పుడే మనం అవతార పురుషులుగా రూపొందుతాము.
2: దెన్ ఓన్లీ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్ ఇన్ టు అవతారం.
0: అవతారములకు మీకు ఏమాత్రం వ్యత్యాసం లేదు.
2: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: అన్ని అవతరించినటువంటివి.
2: ఆల్ పీపుల్ హావ్ డిసెండెడ్ ఓన్లీ.
0: కానీ ఈ కళలు ఎందుకు మాత్రమే భేదం ఉంటుంది.
2: బట్ ఇన్ ది ఆస్పెక్ట్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్.
0: ఈ కళలకు మనము ఆచారం చేతనే అభివృద్ధి గావించుకోవచ్చు.
2: బై ప్రాక్టీసింగ్ థింగ్స్ వీ కెన్ డెవలప్ దోస్ డివైన్ ఆస్పెక్ట్.
0: సమస్తమైనటువంటి భావాన్ని మనం సమృద్ధి గావించుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇన్ అస్.
0: పవిత్రమైన ప్రేమను మనం పెంచుకోవాలి.
2: డెవలప్ సేక్రెడ్ లవ్ ఇన్ అస్.
0: అప్పుడే అది అభివృద్ధి కాల్చుతుంది.
2: దెన్ ఓన్లీ ది డివైన్ ఆస్పెక్ట్స్ విల్ డెవలప్ ఇన్ అస్.
0: క్షణం క్షణమును కూడా తరిగేటువంటిది
2: ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇట్ గోస్ ఆన్ డిక్లైన్.
0: క్షణ క్షణమునకు పెరిగేటువంటిది
2: ఇట్ గోస్ ఆన్ గ్రోయింగ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్.
0: ప్రేమ కానియనది.
2: అండ్ సచ్ ఎ థింగ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ లవ్.
0: చావు పుట్టుక లేనట్టి జీవు హృదయని.
2: Love does not have birth, love does not have death.
0: Nirantaramu prakashinchetvanti vikasinchetvanti ee prema.
2: From moment to moment it goes on blossoming and it goes on shining.
0: That is nastamulaku.
2: For joy and sorrow.
0: Leka ninda nishturamulaku.
2: For criticism or praise.
0: Leka varnanlaku.
2: For all types of discussion.
0: Ee pongatamu langatamu anetvanti bhavam lekunda undetundide nijamaina prema.
2: Getting elated and thinking that is not a true sign of love.
0: Kani konni vidhamainatundi labha nashtamulaku kungatam pongatam.
2: For when there is joy or when there is sorrow.
0: Dushana pushanalaku kungatam pongatam.
2: For praise and censure.
0: Kashta sukhamulaku kungatam pongatam.
2: For joys and sorrows getting elated.
0: Idi sariyaina prema kaane kaadu.
2: This is not correct type of love.
0: Eppudu kuda prema kadalaka medalaka nishtalamai nirmalamai untuntadi.
2: Love is permanent. Love is not
0: change. Prema ne nijamaina bhakti. Rendo dinamu pariksha povali.
2: The second day he had to go for exam.
0: Aanadu gayatri padam pettadu. Sarvadeeta swarupudi gayatri. Diyo yona prachodayatu naa buddhini abhirudhi gaavinchu.
2: He put the photo of gayatri who is the embodiment of all forms of divinity and offered
0: mani prarthinchi vellaadu
2: and prayed that his intellect
0: aaradu kuda tana yokka paper success kaaledu.
2: Even on that day he could not do well in the exam.
0: Intiki vastane aa photo nu kuda teesi aa bureau lo padesadu.
2: The second day also he put that photo in the cupboard.
0: The moodav dinamu mathematics chaala kashtamainatundi yokka subject athaniki.
2: The third day there was mathematics which was a very difficult subject for him.
0: ఇది ఎట్లయినా కూడా నేను పాస్ చేయాలని చెప్పని
2: హీ రిజాల్వ్ దట్ హి షుడ్ పాస్ ఇన్ మ్యాథమెటిక్స్.
0: రాముని ఫోటో పెట్టాడు, పూజ చేశాడు.
2: హీ పుట్ ద ఫోటో ఆఫ్ రామ అండ్ హీ ఆఫర్ వర్షిప్.
0: ఆనాడు అసలే మార్కులు రాకుండా ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు పాపం.
2: ఆన్ దట్ డే అన్ఫార్చునేట్లీ హీ కుడ్ నాట్ ఆన్సర్ ఈవెన్ వన్ క్వశ్చన్.
0: తిరిగి వచ్చాడు కోపంతో ఆ ఫోటోను కూడా ఆ బీరోలో పడేసాడు.
2: ద థర్డ్ డే ఆల్సో హీ టుక్ ద ఫోటో అవుట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద కబర్డ్.
0: నాలుగవ దినము అందరూ వెళుతున్నారు, గుంపులు గుంపులుగా పోతున్నారు. ఏ శక్తి లేకపోతే ఎందుకు వెళుతారు, ఏదో ఒక ముక్కు ఉంటుంది అనేటువంటి విశ్వాసం చేత సాయిబాబా ఫోటో పెట్టి పూజించాడు.
2: ఫోర్త్ డే హీ పుట్ ద ఫోటో ఆఫ్ సాయిబాబా థింకింగ్ దట్ సో
0: అది అనుమానాస్పదంతోనే పూజించాడు పాపం.
2: ఈవెన్
0: అందరూ వెళుతున్నారు, అందరూ పూజిస్తున్నారు, అందరూ భజన చేస్తున్నారు, నేను చేస్తాం చూస్తామని.
2: సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్, సో మెనీ పీపుల్ ఆర్ ఆఫరింగ్ వర్షిప్, సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ భజన్. లెట్స్ మీ ఆల్సో డూ విత్ దిస్ కైండ్ ఆఫ్ డౌట్.
0: అరటిపండు తెచ్చాడు, అక్కడ పెట్టి నైవేద్యం చేశాడు, అగరవత్తం తెచ్చి ముట్టించాడు. ఆ అరటిపండుకే చెప్పాడు పాపం.
2: హీ బ్రాట్ ఏ ప్లాంటిన్ ఆఫర్డ్ ఇట్ టు గాడ్ అండ్ హీ బ్రాట్ ది సన్స్టిక్ అండ్ హీ పుట్ దెన్
0: అగరవత్తుల యొక్క ధూమము ఆ బీరంలో వేసినటువంటి ఫోటోల వైపు వెళుతూ ఉండాలి.
2: ద స్మోక్ ఫ్రమ్ దోస్ క్యాండిల్ స్టిక్స్ వర్ గోయింగ్ టువర్డ్ ద ఫోటోస్ విచ్ ఆర్ పుట్ ఇన్ ద కబర్డ్.
0: దీనికి కోపం వచ్చింది.
2: హీ బికేమ్ వెరీ యాంగ్రీ.
0: నా అభిష్టమును నెరవేర్చినటువంటి ఆ దేవుళ్ళ కథ ఈ నేను పెట్టిన అగరవత్తుల ధూమం పోతుండాలి అని పోకూడదు.
2: హీ సెడ్ దట్ దిస్ స్మోక్ ఇస్ గోయింగ్ టువర్డ్ ద ఫోటోస్ విచ్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ మై విషస్. దిస్ ఇస్ నో ఫర్ దట్ టైం.
0: లోపల వెళ్ళినాడు, ఒక పాట పని తీశాడు, చించినాడు.
2: హీ వెంట్ ఇన్ సైడ్ ది హౌస్,
0: చిన్న చిన్న ముక్కలు గాలించి ఆ ఫోటోల యొక్క ముక్కులకంతా గట్టి కట్టెట్టాడు.
2: హీ టోల్డ్ దెమ్ ఇంటూ స్మాల్ షెడ్ అండ్ హీ టైడ్ ఎగ్జిన్ ది నాస్ట్రిల్స్ ఇన్ ద ఫోటోస్ ఆఫ్ ఆల్ దోస్ డాట్స్.
0: ముక్కులకు కట్టి తలుపులు బిగించాడు.
2: ఆఫ్టర్ టైమ్ ఎగ్జిన్ ది నాస్ట్రిల్స్ దెన్ హీ క్లోజ్ ది కబర్డ్.
0: తక్షణమే ఒక సుగంధము వచ్చింది.
2: దేర్ వాస్ ఏ పర్ఫ్యూమ్.
0: అక్కడ గాయత్రి, సరస్వతి, శ్రీరాములు అతనికి కనిపించినట్టు అయింది.
2: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ గాయత్రి, సరస్వతి అండ్ శ్రీరామ అప్పుడు బిఫోర్ హిమ్.
0: ఆశ్చర్యపడ్డాడు ఈ విద్యార్థి.
2: హీ వాస్ రాదర్ సర్ప్రైజ్డ్
0: అండ్ భక్తితో, ప్రేమతో, ప్రపత్తితో పూజించినప్పుడు నాకు ప్రత్యక్షం కాలేదు, శిక్షించినప్పుడే వీరు ప్రత్యక్షమైపోయినారు, కనుక భగవంతుని శిక్షించడమే పూజ అనుకున్నాడు.
2: వెన్ ఐ ఆఫర్ వర్షిప్ విత్ ఎ లాట్ ఆఫ్ లవ్ and with a lot of reverence, they did not appear before me. But when I started punishing them, they before...
0: కానీ సత్యాన్ని తెలుసుకోవటం అత్యవసరమని భావించి, స్వామి, నేను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన దినము ప్రత్యక్షం కాలేదు, మీరు ఈనాడు ప్రత్యక్షం కావడానికి కారణం ఏమిటన్నారు.
2: Then he questioned them. Well, Swami, when I offered worship with a lot of love and reverence, you did not appear before me. But today you are appearing. Why?
0: ఇంతకాలము మమ్మల్ని నిర్జీవులుగా నీవు భావించి పూజించినావు, ఈనాడు సజీవులు అనుకోవటం చేతనే మాకు ముక్కులు కట్టావు. ఈ సజీవత్వాన్ని ఏనాడు నీవు విశ్వసిస్తావో ఆనాడు నీకు ప్రత్యక్షం అవుతాం
2: అన్నారు. Until today you were thinking us as lifeless and you offer worship. But today you thought that we are having life and tied cloth against our nostrils so that we may not breathe. And you are feeling that we are having life in response
0: to our vata. Adhi yokka antaratham emiti? సజీవులే దైవ స్వరూపములు కాని నిర్జీవము కాదు. నిర్జీవునందు కూడా దైవత్వం ఉంటుందని.
2: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్? ది సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ దట్ గాడ్ ఈస్ ఫౌండ్ ఇన్ లివింగ్ బీయింగ్స్. ఆల్దో ది లైఫ్
0: పదార్థములు ఎందుకు పరమతత్వం ఉంటుందని.
2: డివినిటీ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ ఆబ్జెక్ట్స్.
0: కానీ మానవునికి మానవుతో సమానమైనటువంటి యొక్క సత్సమానమైనటువంటి యొక్క స్వరూపం కనుక దీనినే మనం విశ్వసించాలి.
2: బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్ కెన్ ఈజీలీ రికగ్నైజ్ దట్ ఈక్వల్ టు అదర్ హ్యూమన్ బీయింగ్ ఆఫర్ వర్షిప్.
0: మానవ సన్నిహితము,
2: ద క్లోజ్నెస్ టు హ్యూమన్ ఫామ్,
0: ఇట్టి సన్నిహితమైన మానవత్వాన్ని మనం గౌరవించాలి.
2: వుడ్ రెస్పెక్ట్ ద హ్యూమన్ ఎవ్రీ హ్యూమన్ ఫామ్.
0: ఆ గౌరవించేటువంటి విధానం మనము తెలుసుకున్నప్పుడే ఇదమైన నిజమైన ఆధారం అవుతుంది, ఆరాధన అవుతుంది.
2: ఓన్లీ వెన్ వి రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అవర్ వర్షిప్ బికమ్స్ ట్రూ వర్షిప్.
0: కనుకనే సర్వ మానవులు ఎందుకుంటూ ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం భజించడం అత్యవసరము.
2: వి షుడ్ వర్షిప్ divinity which is found in all human beings.
0: ఇది ఈనాడు మీరు గుర్తించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం.
2: దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ షుడ్ రికగ్నైజ్ టుడే.
0: రాములు, కృష్ణుడు అనేటువంటి మానవావతారంలో ధరించినటువంటిది.
2: రామ అండ్ కృష్ణ హ్యావ్ కమ్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ప్రాచీన కాలం నుండి మనం ఆరాధన చేసేటువంటి ప్రతి ఆరాధన స్వరూపం కూడా మానవాకారమే.
2: ఆల్ ది ఫార్మ్స్ విచ్ ఆర్ వర్షిప్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఆర్ హ్యూమన్ ఫార్మ్స్.
0: కనుక ఈ మానవాకారాన్ని మనం ఆరాధన చేసి గౌరవించడమే మానవుల యొక్క ప్రధానమైన పూజ.
2: Therefore, the most important form of worship for human being is to worship human in human form only.
0: Sarva jeevulappudu manam bhagavantuni ga visvasinchukovadam kuda atyavasarame.
2: Consider all human forms as the very form of God.
0: Sarva jeeva namaskaram chesavam pratigacchiti annadu.
2: Offering namaskar to all human beings goes to
0: keshavam anekunte oka padavani enduku upadavu pettali.
2: Then why is it that the word keshava
0: indulone srishti sthiti layamlanta kuda imini untunnayi?
2: The creation, the sustenance and the destruction are all
0: found. Keshavadi ante padamlo ka isava ee moodu chetini keshavayindi.
2: In the word keshava there are three letters, ka, sa, va.
0: Ka isava,
2: ka isava,
0: ka isava,
2: ka isava,
0: idi keshava.
2: This is keshava.
0: Ka anaga brahma.
2: Ka refers to brahma.
0: Isha anaga ishwarudu.
2: Isha refers to ishwara.
0: Va anaga vishnu.
2: Va refers to vishnu.
0: Keshava anaga enti? బ్రహ్మ ఈశ్వర విష్ణు స్వరూపమే కేశవ అని నేను కంటరాక్తం.
2: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కేశవ? కేశవ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ, విష్ణు అండ్ ఈశ్వర.
0: బ్రహ్మ అనగా సృష్టితత్వం.
2: బ్రహ్మ రెఫర్స్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేషన్.
0: సంకల్పమే బ్రహ్మతత్వము.
2: అవర్ థాట్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మతత్వం.
0: ఈశ అనగా ఏమి? హృదయవాసమే.
2: ఈశ రెఫర్స్ టు అవర్ హార్ట్.
0: కనుక మన హృదయమే ఈశత్వము.
2: అవర్ హార్ట్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఈశ.
0: ఇంకా బుద్ధి తత్వమే సర్వత్రా వ్యాపించేటువంటి యొక్క విష్ణుత్వం.
1: అవర్ ఇంటెలెక్ట్ అండ్ అవర్ మైండ్ ఈ మే బి డిస్క్రైబ్ యాజ్ విష్ణుత్వం.
0: దీనిని యంత్ర మంత్ర తంత్రం అనేటువంటి స్వరూపంలో ఈ దేహం లోపల ప్రత్యేకమైనటువంటి యొక్క విభూతులు కలిగి ఉంటుంది.
1: దిస్ హ్యూమన్ బాడీ ఎంబోడీస్ త్రీ ఇంపార్టెంట్ పవర్స్ ఆఫ్ యంత్ర మంత్ర అండ్ తంత్ర.
0: యంత్రము మన దేహమే ఒక యంత్రము. ఇందులో ఒక్కొక్క అంగములు కూడా ఒక్కొక్క దాన్ని అనుసరించే పని చేస్తున్నాయి.
1: ఆల్ దీస్ లింబ్స్ మే బి కంపేర్డ్ టు ఏ పార్ట్ ఆఫ్ ఎ మెషిన్.
0: కనుక మన దేహం ఒక యంత్రము.
1: దట్ ఈస్ వై అవర్ బాడీ విల్ డిస్క్రైబ్
0: శ్వాస ఒక మంత్రము. తోహం తోహం అదే మంత్రము.
1: అవర్ బ్రెత్ మే బి కంపేర్డ్ టు ఏ మంత్ర ఇన్ హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్. తోహం
0: ఇంకా తంత్రము మన హృదయమే తంత్రము.
1: తంత్ర అవర్ హార్ట్ మే బి కంపేర్డ్
0: కనుక యంత్ర మంత్ర తంత్ర స్వరూపము మానవ ఆకారమే.
1: దట్ ఈస్ వై హ్యూమన్ ఫారం ఈజ్ ఎసెన్షియలీ
0: అన్య స్వరూపములు కాదు.
1: తంత్ర యంత్ర మంత్ర తంత్ర
0: కనుక అన్య స్వరూపములు కాదు, మన మానవాకారమే దైవ స్వరూపము అనేటువంటి దీనిని మనం విశ్వసించాలి.
1: ఫర్మ్లీ బిలీవ్ దట్ హ్యూమన్ ఫారం ఇట్సెల్ఫ్ ఈజ్ డివినిటీ అండ్ నాట్ ది అదర్.
0: ఈ మానవాకారంతో మనం చేయవలసినటువంటి సత్కర్మలు మనం చేయాలి.
1: We should perform all the activity which has been performed.
0: Human value దైవత్వం నిజమైనటువంటి మన వాల్యూ.
1: What is the meaning of human values? The divine values themselves are real human values.
0: అటువంటి విలువను మనం తెలుసుకోవాలి.
1: We should recognize these real values.
0: ఈ విలువలు కొత్తగా వచ్చి మనలో ప్రవేశించినటువంటివి కావు.
1: These values have not entered us as if for the first time.
0: ఈ దేహంతో పాటు అవి కూడా ఆనాడే ఆవిర్భవించాయి.
1: Along with the body, all these values also have taken the
0: body. మన అవసరాన్ని పురస్కరించుకుని దానిని అడగలోకి పోతున్నాం.
1: But depending upon our own requirements, we go on suppressing such human values.
0: అదే దీనికి మూల కారణం.
1: The most important point which
0: స్వార్థం వచ్చేటప్పటికి ద్వైతం ప్రారంభమవుతుంది.
1: Selfishness is responsible for this.
0: ద్వైతం వచ్చేటప్పటికి రాగద్వేషములు ప్రారంభమవుతాయి.
1: With this kind of duality, the likes and dislikes.
0: ఈ రాగద్వేషముల చేతనే భవరోగం అనేటువంటిది మనలో ప్రారంభమవుతుంది.
1: On account of this, you develop this bhava.
0: కనుక ఈ రోగమును మనం నివారణ చేసుకోవాలంటే,
1: if you want to free yourself from this disease,
3: భజన దిన సుఖ శాంతి నహి.

0: శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే.
1: మహాన్ బాబా డెలివర్డ్ డ్యూరింగ్ ద దసరా ఫెస్టివల్ ఇన్ ప్రశాంతి నిలయం ఆన్ ద 20th of October 2004.

0: இரசத்துடன்.
1: Peace disappeared. There is drought in the field of truth. It's the mind which is the cause for everything that is happening. Listen to this, the son of Bharat.
0: Prema Sarupurara.
1: Embodiments of love.
0: భారతీయుడనగా కేవలం భారతదేశం నందు ఉద్భవించినటువంటి వాడు మాత్రమే కాదు.
1: భారతీయ డస్ నాట్ నెసెసర్లీ మీన్ దట్ సిటిజన్ ఆర్ ఇన్హాబిటెంట్ ఆఫ్ భారత్ అలోన్.
0: భారతీయ సంస్కృతి తల్లి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ద మదర్.
0: భారతదేశము తండ్రి.
1: This land, Bharat, is the father.
0: ఈ తల్లి తండ్రులను విశ్వసించి దీనిని ఆశ్రయించి జీవించేటువంటి వాడే భారతీయుడు.
1: He is a true Bharatiya who has full faith in the mother, the culture and the father, the sacred land.
0: ఈ పవిత్ర భారతదేశమునందు అనేక మంది మహనీయులు ఆవిర్భవించి అనేక మార్గములను చూపించి అనేక విధములైనటువంటి యొక్క సంస్కృతిని అందుకుని పోయారు.
1: దిస్ సీక్రెట్ ల్యాండ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ది సేజెస్, సెయింట్స్ అండ్ సీయర్స్ హూ కుడ్ షో టు ది ఎంటైర్ వరల్డ్ ద డిఫరెంట్ పాత్స్, ద డిఫరెంట్ వేస్ టు ద డివైన్.
0: ఇట్టి పవిత్ర భారతదేశ సంస్కృతిని దేశం అంతా కూడాను ఆవిర్భవింపజేసి శ్రీస్విత కీర్తిని పొందినటువంటి వాడు శంకరాచార్యుడు.
1: ద వన్ హూ ఇస్ హెల్డ్ ఇన్ హై ఎస్టీమ్, ద టాప్ మోస్ట్ అమాంగ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ, హూ హెస్ స్ప్రెడ్ ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ టు ఆల్ ది నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ శంకరాచార్య.
0: కానీ అతను అద్వైత సిద్ధాంతమును అనేక విధములుగా బోధిస్తూ వచ్చారు.
1: హీ టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఇన్ ఎ వెరైటీ ఆఫ్ వేస్.
0: దాని తర్వాత 2 శతాబ్దములైన తర్వాత రామానుజాచార్యులు వచ్చి భక్తి ప్రపత్తులే ప్రధానమైనటువంటి యొక్క మార్గములని ప్రబోధించి భక్తి మార్గమును బోధిస్తూ వచ్చారు.
1: Shankaracharya was followed by Ramanujacharya, who propagated the twin principles of devotion and steadfastness and laid much emphasis on the devotional aspect.
0: ఈ భక్తి ప్రపత్తులను మనసులో ఉంచుకొని అటు ఇటు చరించేటువంటి యొక్క భక్తులకు సరైన మార్గమును బోధించే నిమిత్తమై మధ్వాచార్యులు వచ్చారు. ఇతను కేవలం ద్వైత సిద్ధాంతం.
1: రామానుజాచార్య వాజ్ ఫాలోడ్ బై మధ్వాచార్య హూ హాస్ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ ద వేవరింగ్ అన్స్టడీ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ దట్ కుడ్ నాట్ గ్రాస్ప్ ద రియాలిటీ ఎట్ వన్స్ అండ్ టాట్ ద థియరీ ఆఫ్ డ్యూయలిజం.
0: వారు అద్వైతమును, రామానుజాచార్యుల వారు విశిష్ట అద్వైతమును, మధ్వాచార్యులు ద్వైతమును, ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఒక్కటే అని సర్వులు నిర్ణయించారు.
1: ఇట్ హాస్ బీన్ డిసైడెడ్ ద త్రీ, ద నాన్ డ్యూయలిస్టిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆదిశంకర, ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం ఆఫ్ రామానుజ అండ్ ద థియరీ ఆఫ్ డ్యూయలిజం ఆఫ్ మధ్వాచార్య ఆల్ డిపిక్ట్ ద వన్ అండ్ ద సేమ్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
0: ఈ మూడింటి యందు ఉన్నటువంటి యొక్క ఏకత్వము అది ఆత్మతత్వము.
1: The one

0: healing center focused on the principle of the self.
1: Advaitam kevalam oke sthanamnu aneka vidhamuluga prabodhistu vachadu.
0: This principle of non-dualism is emphasized and taught in myriad ways by Shankara.
1: ఈ అద్వైతం అయిన తర్వాత విశిష్టాద్వైతం నందు రామానుజుల వారు జీవ బ్రహ్మములు వేరు అని భావించి దీన్ని రెండు భాగములుగా విభజిస్తూ వచ్చాడు.
0: ఇట్ వాజ్ రామానుజాచార్య ఇన్ హిస్ థియరీ ఆఫ్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం కన్సిడర్ ది ఇండివిజువల్ సోల్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాస్మిక్ సోల్.
1: దేహాత్మ భావము, జీవాత్మ భావము, పరమాత్మ భావము ఈ మూడింటి యొక్క తత్వమును కూడాను ఉచ్చరిస్తూ వచ్చాడు మధ్వాచార్య.
0: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ రిఫర్ టు ద ట్రినిటీ. వన్ ఇస్ దేహాత్మ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ, ద సెకండ్ వాజ్ జీవాత్మ ద ఇండివిజువల్ సెల్ఫ్, అండ్ ద పరమాత్మ ద యూనివర్సల్ సోల్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును చక్కగా బోధిస్తూ విభజిస్తూ అనేక మందికి శాస్త్ర సంబంధమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చాడు మధ్వాచార్యులు.
0: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ కుడ్ స్పీక్ అవుట్ ఆల్ ది త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్ ఇన్ రిలేషన్ టు ద బాడీ అండ్ ద కాస్మిక్ సోల్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
1: కట్టగడపటికి చెప్పాడు మధ్వ మత సిద్ధాంత పద్ధతిగా విడిబేడి, బిట్టు కెడబేడి, కెడది హిడిబేడి అన్నాడు. ఈ సిద్ధాంతములను ఎవరు కూడా నువ్వు విడిచనక్కర్లేదు, విడిచి తిరిగి పట్టనక్కర్లేదు, పట్టి తిరిగి దాన్ని పట్టుకోనక్కర్లేదు. ఇదంతా కూడాను కేవలము మానవుని యొక్క మన ప్రభావం చేతనే చెలిస్తూ వచ్చేస్తున్నాయి.
0: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ సెడ్ వెన్ వన్స్ దిస్ ఈస్ అండర్స్టూడ్ నథింగ్ మోర్ టు బి అండర్స్టూడ్ వెన్ వన్స్ దాట్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్ and the distinction well apprehended, nothing more to be known. That's what Madhvacharya says.
1: Shankaracharya varu daram okkate vastramudu veru veru annadu.
0: It was Shankaracharya who said yarn is one and the same,
1: daram
0: the thread is one and the same, but the cloth may be quite different.
1: Aneka thread tho koodinatuvanti de vastramu,
0: and this cloth is made up of threads.
1: ఇది రామానుజాచార్య వారు ప్రబోధించినటువంటి,
0: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ రామానుజాచార్య.
1: వస్త్రం ఒక్కటే అయినప్పటికీ అనేక విధములుగా దానిని ఉపయోగపెట్టుకుని దాన్ని ఆనందంగా అనుభవిస్తూ వచ్చారు ప్రజలు.
0: క్లాత్ బీయింగ్ ద సేమ్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బై ది పీపుల్.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: Jewels are many and gold is one.
1: Pashula vannalu veru, paalu okate.
0: The cows are of different colors, but the milk is one.
1: Jeevulu veru, jeevundu okade.
0: And the beings are many, but the indweller is one.
1: Jati neetulu veru, janmam okate.
0: Though we belong to various clans, but yet the birth is one and same.
1: Kevalamu ee mugguru tattvamunandu manavattam okate.
0: The essential principle of humanity is one and the same in these three schools of thought.
1: Kadapatiki Shankaracharya varu advaitamunu adhikanga prabodhistu vacharu.
0: Shankaracharya taught this principle of non-dualism in a faster way to everywhere.
1: Ee lopala Shankaracharya variki 32 samvatsaram jarigindi.
0: Shankaracharya completed 32 years of age.
1: లేత వయస్సులందే శాస్త్రమును ప్రబోధిస్తూ, శాస్త్రమును విచారణ జరుపుతూ, శాస్త్రమును పరిశోధిస్తూ చేత శరీరం యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోయినది.
0: ఆదిశంకర డిడ్ నాట్ లివ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ లైఫ్ బికాస్ హీ స్టార్టెడ్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ద స్టడీ ఆఫ్ సీక్రెట్ టెస్ట్ రైట్ అట్ ది టెండర్ ఏజ్.
1: కనుక శంకర్ల వారు ప్రబోధించినటువంటి యొక్క మార్గమునే రామానుజుల వారు ప్రారంభిస్తూ వచ్చారు.
0: ద పాత్ లైడ్ డౌన్ బై శంకర వాజ్ ఫాలోడ్ బై రామానుజాచార్య.
1: రామానుజాచారు బింబము ప్రతిబింబము. రెండు కలిసి ఒకటే అనేటువంటి భావంతో దాన్ని విడదీస్తూ వచ్చాడు.
0: There is this dichotomy, the division between these two. One is the object, the other being the reflection.
1: దారం లేక వస్త్రం కాలేదు.
0: There cannot be the cloth without the thread.
1: బంగారం లేక నగలు కాలేదు.
0: There can't be jewels without
1: gold. నగలకు వేరు వేరే అలంకారము, వేరు వేరే పేర్లు ఉచ్చరిస్తూ వచ్చారు.
0: Jewels are many, they have got different names, but yet the gold is one.
1: బంగారం ఒకటే అనేటువంటి దాన్ని ముగ్గురు కూడా ఏకత్వంగా నిర్ణయిస్తూ వచ్చారు.
0: All the three have agreed upon the unity, oneness of the gold.
1: కనుక ప్రపంచమునందు విశిష్ట అద్వైతము, అద్వైతము, ద్వైతము ఈ మూడింటి యొక్క తత్వం చేత భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోయి ఏదో ఒక విధంగా సాధిస్తూ వస్తున్నారు.
0: The people are open to these three schools of philosophy, the non-dualism, qualified non-dualism and the dualism. And they have been for adopting to the extent they could understand.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అని ఏ ఒకే ఆత్మనే అనేక రకములుగా కూడాను విభజిస్తూ వచ్చుతున్నారు.
0: They also taught the basic fact that is only one that manifested into many.
1: శంకర్ల వారు కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చారు.
0: శంకర gave few illustrations, examples.
1: ఒక నగం తీసి ఈ నగ ఏమిటి అని అడిగాడు.
0: He picked up a jewel and asked, what is this?
1: నగ పేరు నాకు తెలియదు కానీ నగ బంగారేను అన్నారు కొంతమంది.
0: Some said, though we do not know name of the jewel you are showing, but we know it is made up of gold.
1: రామానుజాచార్యుల వారు వచ్చి ఇది బంగారు ఒక్కటే కాని వేరు వేరు రూపములు ధరించింది కనుక ఇది కొన్ని నామముల చేత ఒక చైను అన్నారు.
0: ఇట్ వాజ్ రామానుజాచార్య హూ సెడ్ దో గోల్డ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇట్ హాస్ గాట్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ నేమ్స్.
1: ఈ విధంగా ముగ్గురి యొక్క తత్వం కూడాను ఏకత్వంగానే భావిస్తూ వచ్చారు.
0: ఇన్ దాట్ వే ఆల్ ది త్రీ అగ్రీడ్ అపాన్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: ఇట్టి గొప్పవారైనటువంటి యొక్క శంకర్ర, రామానుజ, మధువుల యొక్క ఆచార్యులు ముగ్గురు ఆచార్యులుగా లోకములో బయలుదేరి మూడు రకములుగా కూడాను ప్రచారం జరుపుతూ వచ్చారు.
0: This Vedanta has been propagated by these three preceptors, Shankaracharya, Ramanujacharya and Madhvacharya.
1: Shankaracharya Advaitani sadhistu vacharu.
0: It was Shankaracharya who has propagated
1: Ekam Eva Adityam Brahma annadu.
0: Who said that there is only one without the second.
1: Ramanujulu varu vacharu.
0: Ramanuja.
1: Idi chala parapatu.
0: Said it is a mistaken view.
1: బింబం లేక ప్రతిబింబం ఏ రీతిగా వస్తుంది?
0: Without this object, how do you find reflection?
1: ఇది బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వము అన్నాడు.
0: He said, it's unity between the object and the reflection.
1: అతను విశిష్ట అద్వైతంతో చేరాడు.
0: And that is non-qualified dualism.
1: దీనిని ఇంకొక విధంలో కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: This is also explained in a different way.
1: చెరకు ఉన్నది.
0: Here is sugar cane.
1: అనేక చెరకల నుంచి ఒక రసమును తీశారు.
0: We get the juice, essence of the sugar cane.
1: దీన్ని చెరకు రసము అన్నారు.
0: We say it is sugar cane juice.
1: కానీ ఈ రసము చేతనే అనేక రకములైనటువంటి ఒక తిండి పదార్థములు చేస్తూ వచ్చారు.
0: Out of the juice many preparations are made.
1: కానీ చెరకు రసము ఒకటే కానీ ఆ రసము యొక్క స్వరూపాలు వేరువేరుగా కనిపించాయి.
0: Though the juice being one, but it has taken different forms.
1: చెరకు రసం ఒక్కటే అని శంకర్ల వారు నిర్ణయించారు.
0: It was Shankara who decided that the juice being one and the same.
1: రసం ఒక్కటే కాని పదార్థములు వేరు వేరు రీతిగా తయారు చేశారు.
0: However, the preparations made out of the same juice are many.
1: ఏది తీసుకున్నప్పటి నుంచి అన్నిటి యందు తీపి బయలుదేరింది.
0: Whatever you may pick up and begin to taste, you find same sweetness.
1: ఆనాటి నుంచి నేటి వరకు కూడాను ఈ విధమైనటువంటి అద్వైతము, ద్వైతము విశిష్టాద్వైతము ఈ మూడింటి యొక్క తత్వముల చేత వాదోపవాదం జరుగుతూనే నేటి కూడా వస్తున్నాయి.
0: There, since then, there has been arguments and counter-arguments centering around these three schools of philosophy, the dualism, the qualified non-dualism, and the non-dualism.
1: కాని నేటి విద్యార్థులు దేనిని విశ్లేషించగా ఇవన్నీను కేవలము కల్పితములని దాన్ని కొట్టివేస్తున్నారు.
0: The modern students don't have faith in any one of these three. They just dismiss it as a hypothesis.
1: Peppermint ఉంటుంటాయి. అనేక రకములుగా చేస్తున్నారు.
0: యూ హ్యావ్ పెపర్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్.
1: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటిది ఈ చెరకు రసమే.
0: బట్ ది సేమ్ స్వీట్నెస్ ది షుగర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్.
1: కనుక ఎవరికి ఉన్న ఏ విధమైనటువంటి భేదం కూడా లేకుండా అనుసరిస్తూ వచ్చారు.
0: Therefore, without any differences, one has to follow the basic oneness.
1: ప్రపంచమునందు అన్నింటి ఎందు కూడా నువ్వు ఒక్కటే ఉన్నది.
0: All over this world, there's only one thing that exists.
1: ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు.
0: In the world, naturally you come across this statement, Brahma Satyam, the divine is truth. Jagan Mithya, the world is illusion.
1: ఈ తీపి అది నిత్యము.
0: And the sweetness is eternal.
1: ఆ స్వీట్నెస్ నుంచి అనేక రకములైనటువంటి యొక్క వస్తువాహనములు ప్రయత్నం చేస్తున్న చేత అవన్నీ వేరు వేరు రూపనామం ధరిస్తూ వచ్చాయి.
0: Out of the sugar you can make many sweets of different names and forms.
1: కనుక శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు మధ్వాచార్యుల వారు ముగ్గురు కూడాను దైవత్వాన్ని ఒక్కటిగానే బోధిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ ఆల్ ది త్రీ ప్రిసెప్టర్స్ శంకరాచార్య రామానుజాచార్య మధ్వాచార్య మెన్షన్ ఆఫ్ ద సేమ్ one God.
1: ఆత్మతత్వం ఒక్కటి.
0: The principle of the self is one.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: The same self pervades in all.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is full in this universe.
1: మనం ఈ ఆత్మ అనేటువంటిది ఏ రీతిగా ఉంటుంటుందని విచారణ చేస్తే అంత ఆత్మస్వరూపమే.
0: If you investigate and inquire, you understand it is the self that manifests.
1: పడే వర్షము ఒక్కటే.
0: The rain is one and the same wherever it is.
1: ప్రవహించే నీరు ఒక్కటే.
0: The water that flows is one.
1: దానిని ఆధారం చేసుకున్నటువంటి ఇసుక ఒక్కటే.
0: And the sand along which it flows is also
1: మనం నడిచేది ఆ ఇసుక పైనే.
0: And we walk, tread along the sand.
1: కాబట్టి ఇసుకను బ్రహ్మమే.
0: So the sand is Brahman.
1: సర్వము బ్రహ్మమే.
0: Everything is divine.
1: కనుక బ్రహ్మతత్వం అనేటువంటి దాత్వం ఎక్కడ మనం విసర్జించడానికి వీల్లేదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ డివినిటీ.
1: కనుక జగత్తులో ఏది చూసినప్పటికీ అంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ డివైన్.
1: ఈ ఇంగ్లీష్ లో డివైన్ డివైన్ డివైన్ అని ఒక పేరుతో చెప్పి మాత్రం వదిలిపెడుతున్నారు.
0: ఇన్ ఇంగ్లీష్ వి జస్ట్ సే డివైన్ అండ్ లీవ్ ది మ్యాటర్ దేర్.
1: కానీ దీనిని అనేక మంది విద్యార్థులు నేడు డీప్ వైన్ అన్నారు.
0: బట్ మెనీ స్టూడెంట్స్ మిస్టేక్ ఇట్ యాజ్ డీప్ వైన్.
1: అనగా ఇది తీయని మత్తు పదార్థం అన్నారు.
0: అండ్ ఇట్ ఇస్ అ స్వీట్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్.
1: ఎవరేది చెప్పినప్పటికీ తీపి ఒక్కటే.
0: వాట్స్ అవర్ పీపుల్ మే సే ద స్వీట్నెస్ ఇస్ వన్.
1: ఇట్టి ఏకత్వాన్ని తీసుకుని అనాది కాలం నుండి భారతదేశమందు ఈ సంస్కృతిని ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Considering this basic underlying principle of unity, the culture of Bharat is propagated all the world over.
1: Kanuka evvaru endu manu kanipinchinappatikini sarvulu kudunu brahma swarupule.
0: All that you see, all that you meet, verily, basically are divine.
1: Neevu manavudu.
0: You are a human being.
1: Idi pasivu.
0: And here you have a cow.
1: Pasivu manavudu rendu okateena.
0: And the cow and the man being one.
1: Okkate.
0: Yes, they are one.
1: కానీ దాని ప్రవర్తన వేరు, ఇతని ప్రవర్తన వేరు.
0: The behavior of a man and the conduct of the cow are different.
1: కనుక ఈ ప్రవర్తనను పురస్కరించుకుని వేరువేరుగా భావిస్తూ వస్తున్నారే కాని జీవతత్వాన్ని తీసుకుంటే రెండు కలిసి ఒక్కటే.
0: We consider cow and the man are different depending on the life pattern and the style, but at the level of the being, both are same.
1: కానా మనము భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: We should never give scope for any differences.
1: అన్నింటి యందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
0: It is only the self that is present in all.
1: బజారులో నడుస్తున్నప్పుడు మట్టిలో ఉన్నటువంటిది మట్టే.
0: As you go along the street, you find the divine in the sand.
1: కాబట్టి దాన్ని బ్రహ్మమని ఏ రీతిగా నీవు చెప్పగలవు?
0: How can you declare so?
1: అది ఆ స్వరూపంలో పుట్టింది.
0: Brahman has taken that form.
1: కనుక బ్రహ్మం అనేటువంటిది సర్వం బ్రహ్మమయం జగత్.
0: In fact, the whole universe is full of God, divinity.
1: ఈ తత్వాన్ని మనము చక్కగా విశాలంగా తీసుకున్నప్పుడు,
0: when we take this view in a broader sense,
1: ఇది తెల్లని వస్త్రము.
0: You know that this is white kerchief.
1: ఇది కాషాయ వస్త్రము.
0: And this is an ochre robe.
1: ఇంకొకటి ఇది కూడా ఇంకొక కాషాయ వస్త్రమే.
0: And this also the ochre robe.
1: వస్త్రములు ఎందు వేరు వేరుగా కనిపించినప్పటికీ వస్త్రం ఒక్కటే.
0: Though the color is different, the cloth is one and the same.
1: ఉపయోగం వేరు వేరుగా కనిపించినప్పటికీ ఉపకారం ఒక్కటే.
0: The usage may be different, but basically structurally it is the same.
1: కనుక ఈ మూలాధారమైనటువంటి వస్తువును మనం ఒక్కటిగా తీసుకోవాలి.
0: Therefore, the primordial fundamental basis is one of unity, oneness.
1: ఈ ఫండమెంటల్ అనేటువంటిది ఒక్కటిగానే ఉండినప్పుడే అన్ని భేదములు కూడా మనకు ఏకమైపోతాయి.
0: When we go by the fundamental principle of unity, there will be no differences.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: Jewels are many, but gold is one.
1: నీకు ఇంకెందుకు ఈ యొక్క జ్యువెల్స్ పైన?
0: When you think of gold, then why do you go by the differences of jewels?
1: ఉపయోగించుకునే నిమిత్తమే ఏర్పడినవే కాని జ్యువెల్స్ ప్రత్యేకంగా ఒక బంగారుకు ఏర్పడినటువంటివి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద జ్యువెల్స్ ఆర్ మెంట్ ఫర్ యువర్ యూసేజ్, బట్ ద గోల్డ్ ఇస్ వన్.
1: ఇటువంటి సత్యాన్ని మనం యథార్థంగా తీసుకోవాలి.
0: దిస్ ట్రూత్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ ద రియాలిటీ.
1: బాలుడైనా వృద్ధుడైనా ఎవరుడైనా అందరు కూడాను మానవత్వం ధరించినటువంటి వారే.
0: బీ దట్ బి ఏ బాయ్ ఆర్ ఎన్ యంగ్స్టర్ అండ్ ఓల్డ్ మ్యాన్, దే ఆర్ బేసికలీ హ్యూమన్.
1: కనుక ఈ వస్తు వాహనముల యొక్క వికార స్వరూపాన్ని మనం తీసుకుని ఆకారాన్ని చెడగొడుతున్నాం మనం.
0: వి గో బై ద ఫార్మ్ అండ్ ద నేమ్, ఫర్గెటింగ్ ద బేసిక్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: ఈ నేమ్ ఫార్మ్ వల్ల మనం అనేక ఇక్కడికి గురి అవుతున్నాము.
0: వీఆర్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: కనుక ఈ ఆకారములు గాని లేక వికారములు గాని మనం తీసుకోకూడదు.
0: దెర్ఫోర్ వి కెనాట్ రిలై ఆన్ దిస్ నేమ్ అండ్ ఫార్మ్.
1: మూలాధారమైన తత్వాన్ని మనం తీసుకోవాలి.
0: ద ఫండమెంటల్ బేసిస్ దట్ వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్.
1: ఇప్పుడు శంకరాచార్యుల వారు అనేక రకములైనటువంటి యొక్క భజగోవిందం పాడుతూ వచ్చారు.
0: ఇట్ వాజ్ శంకరాచార్య హూ కంపోజ్డ్ భజగోవిందం.
1: ఈ భజగోవిందంలో పాడేటప్పుడు తాను ఎంతో సులభంగా ఉచ్చరిస్తూ వచ్చాడు.
0: హీ కుడ్ అట్టర్, హీ కుడ్ స్పెల్ అవుట్ ఈజీలీ.

0: बोले नहीं नहीं नहीं रक्षति करणे भज गोविंदम भज गोविंदम. ఈ భజగోవిందం అనేటువంటి దాంట్లో ఏకత్వాన్ని నిరూపించాడు శంకర్ల వారు.
1: ఆదిశంకర ఎంఫసైజ్డ్ ఆన్ ది రెసిటేషన్ రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ భజగోవిందం సన్నిహితే ఎండ్ అప్రోచెస్ నహి నహి రక్షతి దుకృంకరణే
0: నహి నహి నహి రక్షతి దుకృంకరణే.
1: When the end is so near, the scholarship and the knowledge will never come to your rescue.
0: కనుకనే మనం దేన్ని తీసుకున్నప్పటికీ అదంతా కూడా మనం అనుకునేటువంటి భావం కాదు.
1: వాట్ ఎవర్ యూ థింక్ ఫర్ ద మోమెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
1: వి టేక్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ బర్త్ అండ్ రీబర్త్ అండ్ బోర్న్ అగైన్ అండ్ అగైన్.
0: పుట్టడము చావటము
1: in this cycle of birth and death.
0: Puttinidi edi chachinidi edi.
1: What is it that's born? What is the one that dies?
0: Dehame.
1: It is only the body.
0: Dehamlo unnatundi atma okate.
1: The self in the body is only one.
0: Dehamlo undinanta varaku kodanu idi chaitanyanga kanipistundi.
1: The self in the body, so long it exists,
0: ee dehamlo odali potani ee chaitanyam kanipinchadu.
1: As it appears as if it's fully active, the moment it is withdrawn.
0: పునరపి జననం పునరపి మరణం పునర పుట్టడము చావటము పుట్టడము చావటము ఇదేనా అనేటువంటి భావంతో మనం నిరుత్సాహపడుతున్నాం.
1: We are disappointed because we are caught in the cycle of birth and death.
0: దీనికి బర్త్ అండ్ డెత్ అనేటువంటి రూపానికి మాత్రమే ఉన్నది కానీ ఈ ఆత్మతత్వానికి ఏమాత్రము లేదు.
1: బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్ ఆర్ సెల్ఫ్.
0: ఈ దేహములు ఎన్నైనా కూడా కలుగుతుంటాయి.
1: Bodies may appear any number of times.
0: Kanuka deeniki birth and death ostunnayi.
1: It is only the body that is born, it is only the body that dies.
0: Oka vedanti ayinatundi oka kumarudu vedanni cheppukuntu undinadu.
1: The son of a great philosopher was reciting Veda.
0: Aa pillavaadu vedanni purti ayyanta lopalle talliki 40 samvatsaram ayipindi.
1: And the mother was aged 40 by the time the boy became a scholar.
0: ఆ 40 సంవత్సరం లోపల ఈ దేహాన్ని వదిలింది ఆ తల్లి.
1: అండ్ ద మదర్ డైడ్.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ద బాయ్ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: అయ్యో ఇంతకాలము నన్ను కండిరెప్పవలే చూచు, ఈనాడు నన్ను వదిలిపోయిందా తల్లి, తల్లి నీ వదిలిపోతివా అని బాధపడుతున్నాడు.
1: ద బాయ్ వాస్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ ద డిమైజ్ ఆఫ్ హిస్ మదర్ హూ టుక్ కేర్ ఆఫ్ హిమ్ టిల్ దట్ మోమెంట్.
0: అప్పుడు గురువు వచ్చి, బాబు ఈ దీన్ని తల్లిగా నీవు భావిస్తున్నావు, దేని తల్లిగా భావిస్తున్నావు?
1: Then the guru came and said, you are crying for the demise of
0: ఈ దేహాన్ని తల్లిగా భావిస్తున్నావు.
1: You think this body is your mother.
0: దేహం వదిలింది అనే దానికోసమే నీ విలపిస్తున్నావు.
1: You are crying because the body is left behind.
0: దేహం అక్కడే ఉన్నది కదా.
1: Yes, don't you find the body
0: here? వదిలిపోలేదే.
1: And the body has not left you.
0: కాబట్టి నీవు ఎందుకు బాధపడుతున్నావు?
1: Then why are you feeling sad?
0: అయితే ఈ దేహం ఉండి కూడాను దీంట్లో చైతన్య శక్తి కనిపించలేదే.
1: Though the body is lying over there, there is no life in that.
0: కనుకనే చైతన్య శక్తియే మనకు తల్లిదండ్రులు.
1: Therefore the very life principle.
0: దేహాభిమానములు దేహరూపములు మనకు తల్లిదండ్రులు కాదు.
1: And it's not the name and the form, it is the life.
0: కొంత కాలము దేహంతో సంబంధ బాంధవ్యాన్ని కనిపిస్తుంటాది.
1: To some extent we are related to that body and name.
0: Kontha kaalam ayin tarvata aa thalli dehanni abhivruddhi cheskunda badala petti povutundi.
1: At the appointed hour the mother left her physical body. Ee
0: vidhanga manu satyanni gurtinchi vettinchinappudu inni rakamulaina marpulu kalugutu unnai.
1: As we understand this basic truth, we find so many changes happening in our life.
0: Shankarla varu ee 11 mandi shishyulni teeskoni గంగాజలం స్నానంకు వెళ్తున్నారు.
1: ఆదిశంకర ఫాలోడ్ బై 11 ఆఫ్ హిస్ డిసైపుల్స్ వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ది గంగెస్.
0: ఒక చిన్న గుడిసె లోపల చెట్టు కింద ఒక వేదాంతి ఒక శ్లోకం చెప్తూ వస్తున్నాడు.
1: దేర్ అక్రాస్ ద వే దేర్ వాస్ ఎ ఫిలాసఫర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ.
0: అదే దుక్కుంకరణే దుక్కుంకరణే అని చెప్పడం.
1: హీ వాస్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ దుక్కుంకరణే.
0: చెప్తూ ఉన్నప్పుడు ఈ పిల్లలందరూ అక్కడ చేరారు.
1: ఆల్ ద డిసైపుల్స్ అసెంబ్ల్డ్ దేర్.
0: చేరేసేసి ఒక శిష్యుడు ఇక్కడ చెప్పాడు.
1: One disciple said,
0: పునరపి జన

0: One disciple said it this way: man is born and leaves this body. Birth and rebirth happen in the form of a cycle. And this life is so difficult, like an ocean. It is so difficult to cross this. And we need God's grace.
1: శంకరుల వారికి పిల్లలకి ఏ విధంగా బోధించాలి అనేటువంటి దాన్ని చక్కగా నిర్ణయించుకుని ఆ విధమైనటువంటి బోధనలు తిరిగి సరిపుతూ వచ్చాడు.
0: And it is Shankara who taught this, all the Bhajagovindam, the essence, in a fitting way to his disciples.
1: దుఃఖం కరణి అనేటువంటి కేవలము ఒక పదమే కాని అది ఒక వస్తువు కాదు.
0: Dukrunkarana is just a word, verbal, and it's not an object or a material.
1: ఇది ఒక మెటీరియల్ కాదు.
0: It's not a material either.
1: ఇది ఒక రూపము కాదు.
0: It has no form.
1: ఇది ఒక అందము కాదు.
0: And it's an experience either.
1: కానీ ఇది అర్థమును బోధించేటువంటి పదము.
0: Yet it explains clearly the meaning, the depth.
1: ఈ విధంగా తెలుసుకుని కాలమంతా కూడాను కడపటికి ఈ విధమైన అర్థాన్ని తీసుకుని వస్తువులు వేరువేరుగా ఉంటున్నాయి, పదార్థం ఒక్కటిగానే ఉంటుండాలి అని అందరూ ప్రబోధిస్తూ వచ్చారు.
0: Thereby people could realize that there are many names and forms, but the basic material is one.
1: అదే విధంగానే మూలాధారమైనటువంటి వస్తువు ఒక్కటే.
0: Likewise, the basic principle is one.
1: అనేక రూపనామములు ధరిస్తూ వస్తుంటారు ఇది.
0: ఇట్ మే టేక్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ఈ రూపనామములు మనం ఆధారం తీసుకోకూడదు.
0: వి కెనాట్ రిలై ఆన్ ద వెస్చర్ అండ్ ద నేమ్.
1: రూపనామములు ఎన్నో మారుతూ ఉంటాయి.
0: దే చేంజ్.
1: కానీ మూలాధారమైన తత్వాన్ని ఒక్కటిగా తీసుకొని ఇది అంతా కూడాను కేవలం చెరకు రసమే.
0: బట్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఇస్ వన్. దట్ ఈస్ ద జ్యూస్ ఆఫ్ ద షుగర్ కేన్.
1: ఈ జ్యూస్ ఒక్కటే.
0: ద జ్యూస్ ఇస్ వన్.
1: ఆకారములు వేరు వేరే.
0: ద ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
1: అని చిన్న అర్థంతో పెద్ద భావాన్ని ఉచ్చరిస్తూ వచ్చారు.
0: ది సటిల్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ డిక్లేర్డ్ అండ్ సెట్ టాక్ టు ఎవ్రీబడి.
1: ఈ విధంగా శంకరుల వారి యొక్క తత్వమును అనేక మంది అనేక విధములుగా కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యూయలిజం టాట్ బై
1: ఈ వేదాంత తత్వం అనేటువంటిది చాలా సులభమైనది అయినప్పటికీ దీనికి అనేక రకమైనటువంటి పెద్ద పెద్ద అర్థాలు పెట్టి పెద్ద పెద్ద వాక్యములు ఉచ్చరిస్తూ దానిని కొంతవరకు అనర్థంగా అయ్యేటట్టుగా చేసుకున్నారు.
0: దో వేదాంత ఫిలాసఫీ సో సింపుల్ అండ్ ఈజీ, బట్ ద పీపుల్ మేడ్ ఇట్ కాంప్లికేటెడ్ బికాస్ ఆఫ్ జగ్లరీ ఆఫ్ వర్డ్స్ అండ్ హై సౌండింగ్ వొకాబులరీ.
1: అర్థములు వివేకంగా చూసుకుని దాన్ని మనం ఉచ్చరిస్తూ రావాలి.
0: వీ షుడ్ గో బై దిస్ అర్థ, ద రియల్ మీనింగ్, సిగ్నిఫికెన్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో శంకర్ల వారు అనేక రకమైనటువంటి యొక్క వాక్యములను మారుస్తూ వచ్చాడు.
0: విత్ దిస్ ఆబ్జెక్టివ్ శంకర ఎక్స్ప్లెయిన్ ఇంటర్ప్రిటెడ్ హిస్ డాక్టర్.
1: కనుక శంకర్ల వారు విశిష్టాద్వైతమును, శంకర్ల వారు చెప్పిన విశిష్టాద్వైతం అద్వైతంగాను, అద్వైతమును తిరిగి ద్వైతంగా కూడాను అనేక మంది విచారించుకుంటూ వచ్చారు.
0: పీపుల్ started following these three schools of philosophy, the one of non-dualism, the other qualified non-dualism, and the one of dualism.
1: Kanuka ee vakyamula cheta manu aneka bhinnamuluga maarchukoni dinni veru veru arthamuluga teeskalakoodadu.
0: We should not distort or pervert the three schools.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Vidyarthulara,
0: students.
1: Goppa vedantanni manam chinnadiga teeskoni దానిని చాలా చిన్నదిగా మనం వదిలిపెట్టేస్తున్నాము.
0: వీఆర్ కన్సిడరింగ్ ద వేదాంత విచ్ ఇస్ సో మైటీ అండ్ గ్రాండ్, జస్ట్ టేక్ ఇట్ ఇన్.
1: వేదాంత తత్వం చాలా విశాలమైనటువంటిది.
0: అండ్ ద వేదాంత ఇస్ సో వాస్ట్.
1: ఈ విశాలమైనటువంటి దానిని చాలా చిన్నదిగా నేరోగా తీసుకుని దాన్ని ప్రకటనెట్టేస్తున్నారు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ వేదాంత యాస్ లో, మీన్ అండ్ చీప్. నో.
1: కనుకనే దీనికి ఎంత అర్థం చెప్పినప్పటికీ దీనికి చాలదు.
0: The profundity and the depth of Vedanta is beyond all measure.
1: Kanuka meeru artham telusukune anta varaku kudanu dinni yadarthamainatundi yokka swaroopam gaane meeru nirupinchali.
0: Therefore understand its meaning and know the reality.
1: Vidyarthulara,
0: students,
1: Shankarla varu chaala sodinchi sadinchi vadale pettinatundi yokka maha vakyamulu ivi.
0: These are the teachings and the sayings of Adi Shankara, who declared after long study, investigation, and inquiry.
1: తర్వాత తిరిగి భగవద్గీత దీని తత్వం లోపల తాను మరికొన్ని అర్థములు కొన్ని బోధిస్తూ వచ్చారు.
0: Thereafter, the Bhagavad Gita was interpreted and meanings also have been sufficiently given.
1: ఈ భగవద్గీత యొక్క తత్వమును తాము ఇంకొక రకంగా తీసుకుని వచ్చారు.
0: The Gita has taken a different direction.
1: ఏ విధంగా వచ్చింది?
0: How is it?
1: ఇది ద్వైతంతో అద్వైతాన్ని పోల్చుతూ వచ్చారు.
0: The non-dualism is explained in a dualistic way.
1: అద్వైతంతో ద్వైతాన్ని పోల్చుతూ వచ్చారు.
0: And this non-dualism and the dualism both have been considered.
1: అద్వైత ద్వైతములు రెండు కూడా చేరేసేసి విశిష్ట అద్వైతమును పోల్చుకుంటూ వచ్చారు.
0: Therefore, dualism and non-dualism together
1: కట్టగడపటికి మూడింటి ఏకత్వమును అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: Eventually, the underlying unity of all the three has been recognized.
1: ఈ మూడింటి యందు ఉన్నటువంటి అంతరార్థము ఒక్కటే.
0: The inner significance of the three put together.
1: అది ఏ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య.
0: That's what it is, Brahma Satyam. The reality is the truth. Jagan Mithya and this world
1: is the illusion.
0: This universe is full of names and forms.
1: కానీ రూపనామములను చూచి మనము భ్రాంతిని పొందకూడదు.
0: We should not be deluded by the names and the forms.
1: కనుక మనం రూపనామములను విసర్జించి దీని అంతరార్థమైనటువంటి యొక్క మూలాధారమును మనం పట్టుకున్నప్పుడే సత్యము అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుంది.
0: It is possible to know the basic truth when once we transcend the limitations of the name and form.
1: Tat tvam asi annaru.
0: It is said tat tvam asi.
1: Adi idiye.
0: That is this.
1: Tat.
0: Tat.
1: Tvam.
0: Tvam.
1: Asi.
0: Asi.
1: Adi idiye ayipoyindi.
0: That is this that thou art.
1: Prajnanam brahma.
0: Prajnanam brahma.
1: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది బ్రహ్మగా మారిపోయింది.
0: వెరీ అవేర్నెస్ ప్రజ్ఞాన ఈజ్ బ్రహ్మన్ డివైన్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ.
0: దెన్ కమ్స్ అయమాత్మా బ్రహ్మ.
1: అనగా ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: అయమాత్మా బ్రహ్మ మీన్స్ ఐఎమ్ ఆత్మ
1: అండ్ బ్రహ్మ.
0: ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: కనుక ఈ విధంగా దాన్ని మన పదములు ఎన్ని రకాలుగానో పోల్చుకుంటూ వచ్చాము.
0: లైక్ దిస్ వీ కెన్ గో బై ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్ యూస్డ్ ఇన్ దిస్ వే.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: తత్వం అసి అన్నారు.
0: ఇట్ వాస్ వేదిక్ డిక్టమ్ తత్వం అసి.
1: అది నేనేగా ఉన్నాను, నేను దానిగానే ఉన్నాను.
0: ఐఎమ్ దట్ అండ్ దట్ ఈస్ దిస్.
1: ఎట్లా ఉన్నావు?
0: హౌ?
1: అది నేనే.
0: దట్ అండ్ ఐ హియర్
1: నేను అదే
0: అండ్ ఐఎమ్ దట్
1: అనుకున్నప్పుడు నేను అదే అది నేనే.
0: ఐఎమ్ దట్ అండ్ దట్ అండ్ ఐ ఆర్ వన్.
1: ఈ అన్నింటి ఎందుకు నేను నేను అనేటువంటిది ఏకత్వంగా వచ్చింది.
0: ఇన్ దిస్ ది ఐ ఈజ్ కామన్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్మెంట్స్.
1: ఆ నేను అనేటువంటి తత్వమే మనకు ప్రధానమైనటువంటి అర్థం.
0: దిస్ ఐ ఈజ్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ దిస్.
1: కనుక మీరు ఈ వాదోపవాదముల్లో పడి కాలం వ్యర్థం చేయకండి.
0: డోంట్ వేస్ట్ యువర్ టైం బై గెటింగ్ ఇన్ టు దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్.
1: మీరు తెలుసుకోవాల్సినటువంటి బ్రహ్మ ఒక్కడే.
0: What you should know is that God is one, Brahma is one.
1: Ade nenu.
0: I am that.
1: Who are you?
0: Who are you?
1: Nenu.
0: I.
1: Nenu. Palani, rupani, namani, annu cheppavaddu.
0: Never say, I bear this name and this form.
1: Who are you? Ante nenu Anil Kumar anaddu.
0: If you put a, get a question, who are you? Don't say, I am Anil Kumar.
1: Who are you? Ante Anil Kumar ani ee dehani pettina pere.
0: Anil Kumar is the name given to the body.
1: కానీ నీకు అనిల్ కుమార్ అని పేరు పెట్టలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్స్ నాట్ యువర్ కరెక్ట్ ట్రూ నేమ్.
1: కాబట్టి హూ ఆర్ యూ అనుకున్నప్పుడు ఐ ఆమ్ ఐ, ఐ ఆమ్ ఐ, ఐ ఆమ్ ఐ.
0: సో వెన్ దట్ క్వశ్చన్ ఇస్ పుట్ హూ ఆర్ యూ షుడ్ రెస్పాండ్ దిస్ వే, ఐ ఆమ్ ఐ, ఐ ఆమ్ ఐ,
1: ఐ ఆమ్ ఐ. అందులోన ఐ, ఇందులోన ఐ.
0: యూ ఫైండ్ ఐ అండ్ ఆల్సో ఐ ఇన్ బోత్ ది స్పీచ్.
1: ఈ విధమైనటువంటి ఏకత్వానికి మనం రావడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ వన్నెస్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు వాదోపవాదములో పడి
0: డు నాట్ ఆర్గ్యూ.
1: పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మీరు వ్యర్థంగా చేసుకుంటున్నారు.
0: అండ్ నెవర్ గివ్ అప్ ది సీక్రెట్ రియాలిటీ ఇన్ ది ట్రూత్.
1: ఈ వేదాంతం తత్వం లోపల చాలా వేదాంతం.
0: ఇట్ ఈస్ వేదాంత.
1: ఇది అంతము లేనటువంటిది.
0: ఇట్ ఈస్ వన్ ఎండ్లెస్.
1: ఎంతకాలం పోయినప్పటికీ అంతం లేదు.
0: It has no end.
1: I am I, I am I, I am I.
0: We should go on pondering
1: over this. I am I, I am I, I am I.
0: You may face any question, the answer should be, I am I.
1: ఇది ఎంత కాలం వస్తుంది?
0: How long will it take?
1: ఎంతకాలమైనా వస్తుంది.
0: ఎస్,
1: నేను నేనే, నేను నేనే, నేను నేనే.
0: యు మే టేక్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్, ద బేసిక్ ఫ్యాక్ట్ రిమైన్స్ సేమ్. ఐఎమ్ ఐ, ఐఎమ్ ఐ.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఏకత్వానికి అనేక రకములుగా పోల్చుకుంటూ వస్తున్నాము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది మల్టిప్లిసిటీ, ది ప్లూరాలిటీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: కనుక దీనికి వేరు వేరు రూపనామాలు పెట్టుకోకండి.
0: సో డోంట్ గో బై ది నేమ్ అండ్ ఫార్మ్.
1: బ్రహ్మతత్వం ఒక్కటే.
0: ది రియాలిటీ బ్రహ్మతత్వ ఇస్ వన్.
1: బ్రహ్మతత్వం ఏకమే.
0: దట్ ఇస్ ఓన్లీ వన్.
1: రెండవ పదార్థమే లేదు.
0: నాట్ టూ, వన్ వితౌట్ ద సెకండ్.
1: నేను నేను అని అనుకున్నప్పుడు,
0: వెన్ యూ థింక్ ఐ అండ్ ఐ,
1: ఇంకోటి ఆయన ఎవరుంటూ ఆయన నేనే.
0: అండ్ హూ ఇస్ ద అదర్ పర్సన్?
1: అందరూ నేనే, నేనే, నేనే, నేనే.
0: Yes, it is only I that manifests into many, only one.
1: ఇక్కడ నేను కాదు అని ఏమైనా ఒకటి వచ్చే ప్రశ్న, దానికి అనేక రకమైనటువంటి ఒక క్వశ్చన్స్ వస్తుంటాయి.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ ద అదర్ వన్ సపరేట్ ఫ్రమ్ యూ, దేర్ అరైజెస్ మెనీ క్వశ్చన్స్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రబోధించేటువంటి ఒక తత్వాన్ని అనేక రకములుగా మీరు ప్రబోధించి దాన్ని కట్టగలిపటికి నేను అనేటువంటి ఒక అర్థాన్ని మాత్రమే మీరు నిర్ణయం చేసుకోవాలి.
0: ఆల్ ద టీచింగ్స్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ కమ్ డౌన్ టు వన్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ట్రూత్. ఐ, ఐ అండ్ ఇట్స్ మీ.
1: నేను బాలుణ్ణి.
0: ఐఎమ్ ఎ బాయ్.
1: నేను ఎవరిని?
0: ఐఎమ్ యంగ్స్టర్.
1: నేను వృద్ధుణ్ణి.
0: ఐఎమ్ ఓల్డ్
1: అని ఈ రకంగా వయోభేదములు పెట్టుకుని మీరు బోధించుకోకూడదు.
0: డోంట్ గో బై ది ఏజ్ కన్సిడరేషన్స్.
1: ఈ విధంగా పోల్చుకుంటూ వెళ్ళిపోతే ఎంతకాలమైనా పోతుంది.
0: దిస్ హ్యాస్ నో ఎండ్ ఇఫ్ యు గో బై ది టైమ్.
1: వృద్ధుడైనావు దాని తర్వాత ఏమవుతుంది?
0: అట్ ఓల్డ్ ఏజ్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్?
1: ఇంకేమవుతుందో తెలియదు.
0: యూ డోంట్ నో వాట్ హ్యాపన్స్ లేటర్.
1: కనుక మనము ఈ వృద్ధత్వం అనేటువంటి దానికి మనం ఏమాత్రం అర్థం చెప్పలేము.
0: వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ ఇఫ్ యు గో బై దిస్ టైమ్ అండ్ ఏజ్.
1: కనుక యవ్వనము, వార్ధక్యము, ఉత్తమము అనేటువంటిది మనం ఎన్నిటికీ పోల్చుకున్నప్పటికీ అది అదిగానే ఉంటుంటాడు.
0: వి మే కన్సిడర్ ద చైల్డ్ హుడ్, ది ఇన్ఫన్సీ, ది దట్ ఆఫ్ యూత్ ఇన్ ద ఓల్డ్ ఏజ్, బట్ ది బేసిక్ ఐ కంటిన్యూస్.
1: కనుక బేసిక్ ఐని మాత్రం మనం వదలకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ నెవర్ లూజ్ దిస్ బేసిక్ ఐ.
1: ఎక్కడికి పోయినప్పటికీ నేను నేనే.
0: యూ రిమైన్ వాట్ యుర్.
1: ఎవరైనా అడుగుతుంటారు నువ్వెవరయ్యా అని, నేను నేనే అండి.
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు హూ ఆర్ యు, యు కెన్ సే ఐ యామ్ ఐ.
1: వాడికి అర్థం కాకపోతే వాడు ఏమైనా చేసుకోని,
0: లెట్ హిమ్ నాట్ అండర్స్టాండ్ ఆర్ నాట్ డోంట్
1: హావ్. అర్థం చేసుకోలేదని నీ అర్థాన్ని అనువద్దు.
0: బట్ యూ హావ్ గాట్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, యువర్ ఓన్ జస్టిఫికేషన్ టు సే సో.
1: ఏమైనా చెప్పుకొని నేను నేనే.
0: లెట్ అదర్స్ కన్సిడర్ ఇన్ వాట్ ఎవర్ ది వే దే లైక్.
1: ఈ విధమైనటువంటి దాని కింద మీరు పోయినప్పుడు ఎంతైనా మీరు సాధిస్తారు.
0: యూ కెన్ సర్టన్లీ అచీవ్ ఇన్ వేదాంత ఇఫ్ యూ గో బై దిస్ ఐనెస్.
1: కనుక వేదాంతాన్ని ఎన్ని రకములుగానో బోధించడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు ఎక్స్ప్లెయిన్ వేదాంత ఇన్ డిఫరెంట్ వేస్.
1: తర్వాత ఈ వేదాంత తత్వం లోపల కొన్ని వేదాంత పదములు కూడాను కొన్ని అర్థములు ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ సర్టన్ వర్డ్స్ ద నామెన్క్లేచర్ వేదాంత దట్ హావ్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: రేపటి దినము ఈ వేదాంత అర్థానికి తగినటువంటి అంతరార్థము చెప్తాను.
0: భగవాన్ విల్ స్పీక్ టు us టుమారో ఆన్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వేదాంత.
1: చాలా మంది నేను సాయిని తెలియము నిక్కముగను, మమదభాయము యత్నములు మానుకొనుము, పాస నాకు మీతో ఒకటి సంబంధం ఇంకా కాదు అనబట్టే ఎటువంటి కరుణకైనాను అని అక్టోబరు 20వ తేదీ చెప్పారు.
0: భగవాన్ డిక్లేర్డ్ ఆన్ అక్టోబర్ 20th, నో దట్ ఐఎమ్ సాయి. Do not have any kind of attachment, no more of relationship with you. None can understand, none can gaze my mystery and the divinity, declared Bhagavan.
1: Kanuka Swami tane yokka nijja tattvanni ee October 20th cheppadu kanuka danini oka pedda dinanga teeskoni dani peddaga penchukuntu vastunnaru.
0: We consider this October 20th as a big event and we want to celebrate it.
1: Kanuka puttin dinamu మెట్టిన దినము ఇవి రెండు కూడా మనం తీసుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ది బిగినింగ్ నార్ ద ఎండ్.
1: రుక్మిణి వచ్చి కృష్ణుణ్ణి, స్వామి ఈనాడు మీరు పుట్టినదినం కదా, రండి మా ఇంటికి భోజనానికి అనింది.
0: రుక్మిణి ఇన్వైటెడ్ లార్డ్ కృష్ణ టు హర్ రెసిడెన్స్ బికాస్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద బర్త్డే ఆఫ్ కృష్ణ.
1: అప్పుడు సత్యభామ కోపం వచ్చింది.
0: సత్యభామ వాజ్ యాంగ్రీ.
1: నీకు పుట్టిన దినమైతే నాకు మెట్టిన దినం అని.
0: And she said, if it's your puttina dina, this is my mettina dina, that's what she declared.
1: Naaku thali katti kattina dinam ganuka naa intiki raavalla ani.
0: And he said, it is her wedding anniversary day.
1: ఈ పుట్టినదినము మెట్టినదినము ఇంత విధమైనటువంటి యొక్క జగడాలకు కారణమైపోయింది.
0: దట్ వాస్ ద కాజ్ ఫర్ ద ఫైట్ బికాస్ ఆన్ దీస్ టూ ద బర్త్ డే అండ్ ద వెడ్డింగ్ యానివర్సరీ.
1: కనుక ఏది పుట్టినదినము కాదు, ఏది మెట్టినదినము కాదు.
0: కృష్ణ ఈస్ బియాండ్ దీస్ టూ.
1: అన్నింటికి తాను సిద్ధంగానే ఉన్నాడు.
0: హీఈస్ రెడీ ప్రిపేర్డ్ ఫర్ బోత్ ఒకేషన్స్.
1: పుట్టినదినము మెట్టినదినము అనేటువంటి భేదములు ఏమాత్రము మీరు పాటించకూడదు.
0: సో డోంట్ అబ్జర్వ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ.
1: ఈ విధంగా వచ్చి కట్టగడబట్టి భగవత్ తత్వం లోపల ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: ఫైనలీ వీ హావ్ టు అండర్స్టాండ్ గాడ్ ఈజ్ వన్ హూ ఇస్ బియాండ్ ది ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్.
1: భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ పూజమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవిందం సంతాప్తం

0: ते సన్నిహితే కాలే. అప్పుడు అది వచ్చినట్టు దగ్గరికి నహి నహి రక్షతి కరణి, అది వచ్చి ఎప్పటికీ మిమ్మల్ని కరుణించదు. కనుక భజ గోవిందం, భజ గోవిందం, గోవిందుని భజించు అని శంకర్ల వారు శిష్యులకంతా 16 మంది శిష్యులకంతా కూడా ప్రబోధించి ఉచ్చరించి ఆనందించి తాను జగత్తు పడుతూ వెళ్ళాడు.
1: ఇట్ వాజ్ శంకర హూ సెట్ దట్ ది వెన్ దట్ ది ఎండ్ అప్రోచెస్ దిస్ స్కాలర్షిప్ ద నాలెడ్జ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ విల్ నెవర్ కమ్ టు ద రెస్క్యూ అండ్ దిస్ ద ప్రిన్సిపల్ టాట్ బై శంకర ప్రాపగేటెడ్ బై మెనీ.

0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో ప్రజలకు ప్రసరింపచేయుటే ప్రథమ కర్మ. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థమునకు కాదు, సంఘసేవ చేయుటకే అన్న శ్రేష్ట భావంబుతో మెలగుచు నుండుటే మేలు. మరచియుతను తాను మానవ సేవకు అంకితం బగుటయే ఆత్మతృప్తి. మరచియుతను తాను మానవ సేవకు అంకితం బగుటయే ఆత్మతృప్తి.
1: ఎవరి మ్యాన్ లివ్స్ ఓన్లీ విత్ ఆల్ సెల్ఫిష్నెస్, దట్స్ నో లైఫ్ అట్ ఆల్. హీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ సోషల్ సర్వీస్ యాజ్ నోబుల్ టాస్క్. He should forget himself while rendering service to society that gives him self-satisfaction.
0: Nishkalankamavu prema nilipi hrudayani sarva jeevulaku prakruti salupakunna vidya netchayu phalamemi vidya netchayu paramemi వెర్రివాడా, విద్య నేర్చు ఫలమేమి వెర్రివాడా.
1: విత్ ప్యూర్ అన్సలిడ్ లవ్ ఇఫ్ ఇట్ డజంట్ రెండర్ సర్వీస్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఫూలిష్ మ్యాన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యాధికారులారా,
1: అథారిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యాభిమానులారా,
1: ఎమాన్సిపేటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: భారత జననేత్యు ఫలమేమి విద్య

0: of education.
1: భారత జాతి ప్రపంచ చరిత్రలో సుస్థిరమైనటువంటి యొక్క పునాది కలిగినటువంటిది.
0: ద భారత్ హ్యాస్ ఫర్మ్ ఫౌండేషన్ ఇన్ వరల్డ్ హిస్టరీ.
1: అనాది కాలము నుండి భారతదేశంపై అనంతమైన సమస్యలు చెలరేగటం చేతను, విజృంభించటం చేతను భారతీయులు శాంతితో సహనముతో దానిని ఎదుర్కొని విజయాన్ని సాధించి దివ్యమైనటువంటి యొక్క భారత జాతి అనే సౌధాన్ని నిలుపుతూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ ఆన్ ద రైజ్, బట్ యెట్ ది భారత్ కుడ్ ఫేస్ విత్ ఆల్ ద పీస్ అండ్ టాలరెన్స్ and could be victorious and could be divine race.
1: Yuga yugamula nundi aneka mandi rajulu bharata deshanni palistu vacharu poshistu vacharu.
0: Since ages bharat was ruled by kings and it was sustained by kings.
1: Kanuka bharatiyulaku rajulu yokka swabhava swaroopamulu chakkaga అర్థం చేసుకుంటూ వచ్చారు.
0: భారతీయస్ కుడ్ అండర్స్టాండ్ ద నేచర్ అండ్ ద వర్చ్యూస్ ఆఫ్ కింగ్స్.
1: అనుకూలమైనటువంటి యొక్క కొంతమంది రాజులు భారతదేశాన్ని భారతీయ జాతిని ఆదుకుంటూ దాని యొక్క సౌధములోని సౌశీల్యమును సౌందర్యమును కూడాను ఇనుమడింపజేస్తూ వచ్చారు.
0: Basing on the conveniences, some of the kings have preserved the character and the beauty in the mansion of Bharat culture.
1: Kondaru pratikoolainatvanti yokka rajulu Bharat desham yokka jatini nirmoolam gaavinchavalanani aneka vidhamulainatvanti prayatnamulu salipi kadaku vipalurai nishanthito nirashato viriminchukunnaru.
0: Some of the kings opposed to this philosophy, they tried to ruin the culture of Bharat. In that way, they have total failure and disappointed.
1: Kondaru madhyavattulu upeksha sahinchi deeni yandu ye matram kodano cherya teeskunna aneka vidhamulainatvanti pramadamulu sambhavinchinachunani sandehinchi kalagarbhamulo kalisipoyaru.
0: Know fully well that if they take any action in this direction, they will be put to danger. Therefore, they had to return in futile attempts.
1: ఇలాంటి మూడు తరగతుల వారు గతమునందే కాక వర్తమానమునందు కూడాను ఉంటున్నారు, భవిష్యత్తునందు కూడాను ఉండగలుగుతారు.
0: These three classes of people were not only present in the past, they are present now and also in future.
1: ఎన్ని విధములైనటువంటి ఇక్కట్లు కలిగినప్పటికీ భారతదేశము దానిని తట్టుకొని నెట్టుకొని ముందుకు కొనసాగుతూ వస్తున్నది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ద కంట్రీ భారత్ కుడ్ మార్చ్ ఫార్వర్డ్ రెసిస్టింగ్.
1: భారతీయుల యొక్క క్షమాగుణమే దీనికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము.
0: ఇట్ ఈస్ ది ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద చీఫ్ క్యారెక్టర్ ఆఫ్ భారత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఉన్నత జాతి సంస్కరమును ఔన్నత్యమును సాధించినటువంటి అనేక దేశ చరిత్రలంతా కూడాను మీరు చదివి ఉండవచ్చును, విని ఉండవచ్చు.
0: యు మస్ట్ హావ్ గాన్ త్రూ, యు మస్ట్ హావ్ హర్డ్, యు మస్ట్ హావ్ లెర్న్డ్ ది స్టోరీస్, ది హిస్టరీ ఆఫ్ ది గ్రేట్ కంట్రీస్ అండ్ దేర్ గ్రేట్నెస్.
1: అలాంటి నిత్య సత్యమని కొన్ని భావించి విర్రవీగినటువంటి యొక్క ఈ యొక్క జాతి యొక్క పునాదులు మన కంటి ముందే కదులుతూ అనేక విధమైనటువంటి ఇక్కట్లు గురి అవుతూ వచ్చినవి.
0: యు నో దోస్ కంట్రీస్ దట్ ప్రైడ్ దెమ్సెల్వ్స్, దే లూజ్ దేర్ వెరీ బేస్ అండ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్.
1: అటువంటి సంపన్న రాజులైనటువంటి సంపన్న దేశములైనటువంటి వారి యందు అనేక శక్తులు ఆర్థిక అస్త్ర భుజబల బుద్ధిబల జనబలముతో కూడినటువంటి యొక్క ఈ సంపన్నులే ఈ గతి అనుభవిస్తూ వచ్చారు.
0: యు నో ద హిస్టరీ ఆఫ్ అఫ్లూయెంట్ కంట్రీస్, how they have lost their economy, how they have lost their weapons.

0: సంపన్న దేశం కాకపోయినప్పటికీ
1: భారత్ మే నాట్ బి అఫ్లూయెంట్
0: ఎట్టి అస్త్ర ఆర్థిక శక్తులు లేకపోయినప్పటికీ
1: విదౌట్ ఎనీ ఎకనామిక్ ప్రోగ్రెస్
0: ఈనాటి వరకు కూడాను ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ
1: టిల్ దిస్ డే ఇట్స్ పాసింగ్ ఓవర్ ఐడియల్ లైఫ్
0: ఎట్టి ఉపద్రవములకు కూడాను కాని తాను జంకక కొంకక తాను ఎదుర్కొంటూ
1: ఇట్స్ ఫేసింగ్ విదౌట్ ఎనీ ఫ్రస్ట్రేషన్ ఆల్ ప్రాబ్లమ్స్
0: సంపన్న దేశములకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి.
1: ఇట్స్ ఆల్సో డెమోన్స్ట్రేటింగ్ ఐడియలిజం టు ది రిచ్ కంట్రీస్.
0: దీనికి కారణమేమని అనేక విధములుగా విదేశీయులు విచారణ సరుపుతూ వచ్చారు.
1: Foreigners started inquiring the reasons behind this.
0: కాని వారికి ఏమాత్రం సరియైనటువంటి ఒక జవాబు చిక్కలేదు.
1: But they could not get correct answer.
0: భారతీయులు ధర్మ జీవితం గడపటమే దీనికి మూల కారణమైనటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోయారు.
1: They could not understand that Bharatiyas lead the life of righteousness, which is the cause.
0: ఈ ధర్మం అనేటువంటి పదమునకు righteousness అని కాని రైట్ యాక్షన్ అని కాని ఇవన్నీ తప్పు అర్థములు పెట్టడము సరి అనేటువంటిది కాదు.
1: ద వర్డ్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ దిస్ వే రైచియస్నెస్ రైచియస్ కాండక్ట్ ఇట్ ఇస్ నో
0: ధర్మమే
1: ధర్మ ఇస్ ధర్మ
0: దీనికి మరొక పేరు లేదు.
1: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
0: కానీ చాలా మంది ఈ ధర్మమును జాతిగా మతముగా విశ్వసిస్తూ వచ్చారు.
1: బట్ మెనీ టేక్ ధర్మ యాజ్ రిలీజియన్.
0: ఇది రిలీజన్ కు సంబంధించినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ రిలేటెడ్ విత్ రిలీజన్.
0: ధర్మం అనేటువంటి పదం యొక్క అర్థమును గుర్తించుకోలేనటువంటి వారు
1: దోస్ దట్ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ధర్మ
0: రిలీజన్ అనేటువంటి యొక్క స్వార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వారు
1: దోస్ హూ ఆర్ ఆఫ్టర్ సెల్ఫిష్నెస్ ఆఫ్ రిలీజన్
0: సంబంధం కల్పిస్తూ వస్తున్నారు.
1: దే అట్రిబ్యూట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: ధర్మం అనేటువంటి పదము అనంతమైనటువంటి యొక్క స్వరూపము.
1: దిస్ వర్డ్ ధర్మ ఇస్ ఇన్ఫినిట్.
0: ధర్మము సాగరంతో కూడినటువంటిది.
1: ధర్మ ఇస్ ఆల్ ఎసెన్స్.
0: ఇంకా మిగిలినటువంటి మతము అనేటువంటిది కేవలం ఒక చిన్న కొలను వంటిది.
1: రిలీజన్ ఈజ్ ఎ స్మాల్ లేక్.
0: ఈ ధర్మమునకు రిలీజన్ కు ఏ విధంగా సంబంధ బాంధవ్యం కలుగుతుంది?
1: హౌ ఆర్ ది టూ ధర్మ అండ్ రిలీజన్ ఆర్ రిలేటెడ్?
0: కనుక ధర్మము అనేటువంటిది అన్ని దేశములకు అన్ని కాలములకు అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిది.
1: ధర్మ హ్యాస్ గాట్ సంథింగ్ టు డూ విత్ పీపుల్ ఆఫ్ ఆల్ రేసెస్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అండ్ ఆల్ ఇండివిజువల్స్.
0: ఇటువంటి సమష్టి స్వరూపమైనటువంటి ధర్మాన్ని వ్యక్తిగతంగాను దేశపరంగాను లేక కొన్ని మానవత్వమైనటువంటి ఒక మతపరంగాను చూసుకోవటము ఇది సరి అయినటువంటిది కాదు.
1: దేర్ఫోర్ ధర్మ కుడ్ నెవర్ బి లుక్డ్ యాజ్ ఇండివిజువల్ ఆర్ రీజనల్ ఆర్ రిలీజన్ ఐదర్.
0: కొంతమంది ఈ ధర్మమునే ఒక విధమైన హక్కుగా భావిస్తూ వచ్చారు.
1: సమ్ టేక్ ధర్మ యాజ్ రైట్.
0: పాశ్చాత్యులు పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను కొన్ని హక్కులు ఉన్నవని తల్లిదండ్రులకు కొన్ని హక్కులు ఉన్నవని.
1: The foreigners say that every child has rights and parents have rights.
0: రాజులకు పౌరులకు కొంత హక్కులు ఉన్నవని వారు విశ్వసిస్తూ వచ్చారు.
1: They have strong feeling that kings and the people enjoy rights.
0: భారత జాతి దీనికి విరుద్ధంగా పుట్టిన ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని ధర్మములు ఉన్నవని.
1: But Bharat said that every individual that is born
0: has కొన్ని ధర్మములు ఉన్నవని తండ్రికి కొన్ని ధర్మములు ఉన్నవని.
1: That father has certain ధర్మ మదర్ హ్యాస్ ధర్మ.
0: రాజుకు కొన్ని ధర్మములున్నవని
1: కింగ్ హ్యాస్ ధర్మ.
0: పౌరులకు కొన్ని ధర్మములున్నవని
1: సిటిజన్స్ హ్యావ్ ధర్మ.
0: దీనిని ప్రకటిస్తూ వచ్చారు.
1: దాట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్.
0: ఇందులో హక్కు ఏమాత్రం కూడా లేదు.
1: హియర్ దేర్ ఇస్ నో రైట్ వాట్స్ ఎవర్.
0: తల్లిదండ్రులు తమ ధర్మమును కర్తవ్యాన్ని వినియోగించినప్పుడు
1: వెన్ పేరెంట్స్ డిశ్చార్జ్ ద రెస్పాన్సిబిలిటీ
0: పుత్రుని యొక్క రైట్ పెరుగుతుంది.
1: దెన్ ది రైట్ ఆఫ్ ది సన్ వుడ్ బి మోర్.
0: పుత్రుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు
1: వెన్ సన్ డిశ్చార్జెస్ డ్యూటీ
0: తల్లిదండ్రుల యొక్క రైట్ పెరుగుతుంది.
1: ద రైట్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ బి మోర్.
0: అటుని అధ్యాపకులు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు
1: సిమిలర్లీ వెన్ టీచర్స్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీ
0: విద్యార్థుల యొక్క రైట్ పెరుగుతుంది.
1: ద రైట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ ఇంక్రీజ్.
0: విద్యార్థులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు అధ్యాపకుల రైట్ పెరుగుతుంది.
1: వెన్ స్టూడెంట్స్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీ ద రైట్స్ ఆఫ్ ద టీచర్స్ విల్ ఇంక్రీజ్.
0: ధర్మం వల్లనే ఒక్కొక్కరి ధర్మం వల్ల ఒక్కొక్కరి పవర్ అనగా అధికారం పెరుగుతూ వచ్చింది. కానీ ఎవరి ధర్మం వారిదని ఎవరి అధికారం వారిదని ఇందులో ఏమాత్రము నిర్ణయించడానికి ఎవరికీ అధికారం లేదు.
1: When dharma is attended to, the other person will have authority or power. No one can view the dharma and power separate. No one has any authority.
0: కాని విద్యార్థి యొక్క ధర్మం ప్రధానంగా ఏమిటి?
1: What is the chief dharma of a student?
0: విద్యార్థికి నాలుగు ప్రధానమైనటువంటి లక్షణములు ఉండవలెను.
1: Student should have four main qualities.
0: మొట్టమొదటిది ఆత్మ గౌరవము.
1: One, self-respect.
0: రెండవది ఆత్మవిశ్వాసము.
1: Self-confidence.
0: మూడవది స్వార్థరాహిత్యము.
1: the selflessness.
0: Self-sacrifice.
1: Self-sacrifice.
0: Nalugavadi.
1: The fourth.
0: Svayam Shakti. Self-support.
1: Self-support.
0: Ee nalukulu untundari.
1: All the four are needed.
0: Self-realization. ఆ తరువాత ప్రారంభమైనటువంటి
1: సెల్ఫ్ రియలైజేషన్ కమ్స్ దేర్ ఆఫ్టర్
0: మొట్టమొదటిది ఆత్మజ్ఞానం ప్రతి విద్యార్థికుడు అత్యవసరము.
1: సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఎవరీ స్టూడెంట్.
0: ఆత్మ గౌరవం చాలా అత్యవసరము.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ వెరీ మచ్ నీడెడ్.
0: ఈనాటి విద్యార్థుల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు.
1: But modern students don't have self-respect. There is no self-confidence.
0: Self-sacrifice ledu.
1: There is no self-sacrifice.
0: Self-support antakante ledu.
1: Self-support is very much less.
0: Veeru ye reethiga vidyarthulu kagalaru?
1: How can you be students?
0: Deni support teesukoni veeru vidyarthulu maragaralu?
1: On what support could you become students?
0: Kanukuni self-respect ni mottamottu sampadinchukovali.
1: Therefore acquire self-respect in the first instance.
0: Aa respect ni sampadinchukunnatundi vyakti maatrame self-sacrifice cheyagaladu.
1: The one that earns self-respect will be prepared for self-sacrifice. The individual self-sacrifice
0: self-satisfaction labhyam kagaladu.
1: Will have self-satisfaction.
0: Kanuka ee naati vidyalalo vidyarthulku undavalsinatundi viluvalu ee naadu lekapovatam chetane.
1: As students do not have values today,
0: vyaktulu yokka viluvalu vidyarthi yokka viluva kodanu vidya yokka viluva kodanu cheelinchipoyindi.
1: The value of education, the value of the individuals is completely lost.
0: Manavudu tanaloni samarasyanni samanvayanni ekatma bhavanni samrakshinchukunnappude,
1: when man protects, preserves this integration and the tolerance within himself,
0: manavulaku swechcha nyayamu swayam kruti labhyam kagaladu.
1: Man will have freedom and justice.
0: కనుకనే ఈ ఏకాత్మ భావం అనేటువంటిది విద్యార్థులు విరివిగా పెరగాలి.
1: దిస్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ షుడ్ బి మోర్ అమంగ్ స్టూడెంట్స్.
0: ఆత్మ సర్వభూతాలు,
1: ది సెల్ఫ్,
0: అందరి యందు ఉండేటువంటి ఆత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ,
1: ది ట్రూ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈ ఏకాత్మ భావం నుండియే విశ్వప్రేమ జనించుచున్నది.
1: అవుట్ ఆఫ్ దిస్ యూనివర్సల్ లవ్, ది యూనివర్సల్ లవ్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్.
0: ఈ విశ్వప్రేమ కారణం చేతనే మానవులను ఒకటిగా ఏర్పరుచున్నది.
1: ఇట్స్ ఓన్లీ ది యూనివర్సల్ లవ్ దట్ యూనిఫైస్ మ్యాన్కైండ్.
0: విశ్వ ప్రేమనే మానవత్వాన్ని ఏకత్వంగా భావించడానికి సరైన ఆధారం.
1: దిస్ యూనివర్సల్ లవ్ ఇస్ ది బేసిస్ టు హ్యావ్ దిస్ హ్యూమానిటీ యాజ్ వన్.
0: ఇట్టి ప్రేమామృతాన్ని తాను అనుభవించడమే కాకుండా సమాజంలో కూడాను పంచినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: హీ షుడ్ ఆల్సో నాట్ ఓన్లీ డ్రింక్ ఇన్ ద నెక్టర్ ఆఫ్ లవ్, హీ షుడ్ షేర్ విత్ అదర్స్.
0: ఇట్టి ప్రేమాత్మ తత్వమునందు మాత్రమే దివ్యత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ లవ్ ద డివినిటీ షైన్స్.
0: సాత్విక శక్తి కూడా ఆవిర్భవిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ ద పైయస్ క్వాలిటీ.
0: లయభావం కూడా సంభవిస్తుంది.
1: హీ విల్ ఆల్సో ద ఫీలింగ్ ఆఫ్ మర్జర్.
0: సర్వ సమన్వయం కూడా చేకూరుస్తుంది.
1: హీ విల్ హ్యావ్ ఇంటిగ్రేషన్ బై అండ్ లార్జ్.
0: కనుక విద్యార్థి యందు ఏకాత్మ భావం అనేటువంటిది అధికంగా విశ్వసించాలి.
1: సో ది స్టూడెంట్ షుడ్ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ, వన్నెస్.
0: ఈనాడు విద్యార్థి దేనికోసం విద్యార్థిగా చేరుతున్నాడు?
1: ద స్టూడెంట్ బికమ్స్ ఎ స్టూడెంట్ వాట్ ఫార్ టుడే.
0: ఈ విద్యను అభ్యసించడం దేనికోసం అని తనకు తాను ప్రశ్నించుకున్నప్పుడు,
1: ఇఫ్ హీ క్వశ్చన్స్ హింసెల్ఫ్ వై హీ స్టడీయింగ్,
0: ఏమీ జవాబు చిక్కటం లేదు.
1: హీ హాస్ నో రిప్లై.
0: వీరికి చిక్కేది ఒక్కటే,
1: దే గెట్ ఓన్లీ వన్ ఆన్సర్.
0: ఏ విద్య చదివితే ఏ ఉద్యోగం చిక్కుతుంది, ఏ ఉద్యోగం చేతి ఎంత డబ్బును మనం సంపాదించవచ్చును, ఈ రెండే వారి యొక్క లక్ష్యం.
1: దే హావ్ ఓన్లీ టూ ఆబ్జెక్టివ్స్. What education will give them what kind of job? What kind of job would give them this, what type of salary?
0: Velo kharchu petti,
1: spending thousands and thousands,
0: pattam andukuntunnadu.
1: They get degrees.
0: Sarvakala sarvavasthalu endunu shramapadi kalamunu durvinivagam chesi pattam antukuntunnadu.
1: They waste all their time and yet get the degrees.
0: తన యందు దైవశక్తి అనేటువంటి ఎనర్జీని ఎన్ని విధములుగా కూడా వ్యక్తపరిచి ఈ పట్టమును అందుకుంటున్నాడు.
1: హీ వేస్ట్ ది డివైన్ పవర్ ఇన్ హిమ్ అండ్ గెట్స్ ద డిగ్రీ.
0: కాలమును, ధనమును, కర్తవ్యాన్ని, ఎనర్జీని ఖర్చు పెట్టి ఈ అందుకున్నటువంటి ఈ పట్టమునికి ఎంత విలువ?
1: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ సచ్ ఎ డిగ్రీ విచ్ యూ గెట్ బై వేస్టింగ్ ద టైమ్ ద మనీ?
0: ఈ పట్టం యొక్క విలువను తెలుసుకోవాలంటే ఏమాత్రమూ లేదు పట్టం యొక్క విలువ.
1: To understand clearly, the degree has no value whatsoever.
0: ee pattamunu nee endukosam andukunnavu?
1: Why do you get the degree?
0: Pattakooti kosama?
1: Is it for a living?
0: Leka samaja shreyasu kosama?
1: Or for welfare of the society?
0: Leka sugnana prapti kosama?
1: or is it for the right kind type of knowledge?
0: దేని కోసం అందుకున్నావు?
1: What for you get the degree?
0: సమాజమునకు,
1: to the society,
0: దేశమునకు,
1: and to the country,
0: ఉపయోగము లేనిటువంటి ఈ పట్టము దేని కోసం?
1: What for is the degree that is not of any use for to this country and society? No one is making an attempt to question one
0: person.
1: The moment they get the degree,
0: employment exchange office mundaga,
1: in front of the employment exchange office,
0: hanumantuni thoka vale queue lo perigipothunnaru.
1: The queue is more and more like the tail of Hanuman.
0: దీని యొక్క అంతరార్థాన్ని చక్కగా విచారణ చేస్తే ఈ పట్టం ఉద్యోగం కోసం అందుకున్నాడు అనేటువంటి స్పష్టమవుతుండాలి.
1: When we inquire clearly, we will understand that degree is for a job.
0: ఇంకా కొన్ని విరుద్ధులుగా మనం విచారణ చేసి చూసినప్పుడు,
1: if we inquire in another way,
0: డిగ్రీ చేతికి వచ్చిన తక్షణమే,
1: the moment they get the degree,
0: విదేశాలకు వెళ్లే నిమిత్తము,
1: to go abroad,
0: పాస్పోర్ట్ దగ్గరికి బయలుదేరుతున్నారు.
1: They go for passport.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: విదేశాల్లో పోయి అమితంగా ధనమును సంపాదించవచ్చును ఈ పట్టము ద్వారా అనేటువంటిది ఒక తుచ్చమైనటువంటి భావం.
1: They have got a mean feeling. By going abroad, they can earn more money.
0: విద్య విజ్ఞానం కోసమే గాని,
1: education is for wisdom.
0: కూటి కోసం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు విద్యార్థులు కన్నులు తెరిచి విచారించాలి.
1: Students should open their eyes and understand that education is for not for a living.
0: పట్టకూడదు అవసరమే.
1: A living is also needed.
0: కాని విద్య అనేటువంటిది
1: ఎడ్యుకేషన్
0: నాట్ ఫర్ లివింగ్ ఫర్ లైఫ్.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ లివింగ్ బట్ ఫర్ లైఫ్.
0: ప్రపంచం లోపల పశువులు పక్షులు అనేక విధమైనటువంటి జంతువులంతా కూడా జీవిస్తూనే ఉంటున్నాయి.
1: ఇన్ ద వరల్డ్ సో మెనీ బర్డ్స్ అండ్ బీస్ అండ్ ఎనిమల్స్ లివ్.
0: ఇవి ఏ యొక్క యూనివర్సిటీకి వెళ్ళాయి?
1: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్?
0: ఏ డిగ్రీని తీసుకున్నాయి?
1: వాట్ డిగ్రీ దే గాట్?
0: అవి బ్రతకటం లేదా?
1: ఆర్ దే నాట్ లివింగ్?
0: కనుక మనం కేవలం పట్టమును అందుకోవటం బ్రతికే నిమిత్తం కాదు.
1: సో వీ గెట్ ది డిగ్రీ నాట్ టు లివ్ అలోన్.
0: మనం యొక్క జీవితం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ముందు విద్యను అభ్యసించాలి.
1: వీ షుడ్ ఎడ్యుకేట్ అవర్సెల్వ్స్ టు నో ది మీనింగ్ ఆఫ్ లైఫ్.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: దోస్ పీపుల్ దట్ నో హౌ టు రీడ్ అండ్ రైట్ ఆర్ ది లిటరేట్స్?
0: కాలేజీల డిగ్రీలు పొంద విద్యావంతులగునా?
1: బై మీర్లీ గెటింగ్ ది డిగ్రీ గోయింగ్ టు ది కాలేజ్ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
0: జ్ఞానము సుపృతి లేక విద్యను తద్విద్య లేగునా?
1: వితౌట్ గుడ్ నాలెడ్జ్ అండ్ డిజర్వ్నెస్ వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: బ్రతుకుటకే విద్య అన్నా బ్రతుకులేది పశుపక్షులు?
1: ఇఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ లివింగ్ డోంట్ యూ ఫైండ్ బర్డ్స్ లివింగ్?
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా విజ్ఞానం చేత విచారణ చేయాలి.
1: దిస్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ షుడ్ బి ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ అండ్ అండర్స్టాండ్.
0: ఈనాటి విద్యా విధానములో,
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్,
0: వైజ్ఞానం విరివిగా పెరిగినది.
1: ద సైన్స్ ఇస్ మోర్.
0: కానీ దానితో పాటు అజ్ఞానం కూడా షాడో వలె పెరుగుతూ వస్తుంటుంది.
1: అలాంగ్ విత్ ద ప్రోగ్రెస్ ఇన్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఫాలోడ్ లైక్ ఎ షాడో.
0: కేవలం భౌతికమైన యొక్క ఈ అలరను ఈ యొక్క అలజడను మనము తట్టుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ద ఫిజికల్ ఎజిటేషన్స్.
0: కానీ ఈ అలలు ఈ యొక్క భయంకరమైనటువంటి తెరలు ఈ పొరలు ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటివి.
1: These agitations, these waves, disturbances are all external.
0: సముద్రం లోపల పైమూల భాగమునందు మాత్రమే తరంగములు అనేకంగా ఎగురుతూ ఉంటాయి.
1: You find the waves jumping on the superficial level of the sea.
0: అడుగులకు పోయి చూచినప్పుడు ప్రశాంతంగా ఉంటుంటాది.
1: But if you go to the bottom, it is at peace.
0: కనుక నీవు బహిర్దృష్టిని మాత్రమే పెంచుకొని బాహ్య జీవితాన్ని మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఈ యొక్క తుచ్చమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించకూడదు.
1: Therefore, you should not merely have external vision and external advantage and lead a mean
0: విశాలమైన జగత్తులో విశాలమైనటువంటి మనసును పెంచుకోవాలి.
1: In this vast life, you should have broad mind.
0: కానీ ఉన్నది విశాలమైన జగత్తులో.
1: You are in this vast
0: పెంచుకునేటువంటి సంకుచితమైనటువంటి భావంలో.
1: But you have narrow feelings.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not proper.
0: విద్యార్థులు కేవలం విశాల హృదయులు కావాలి.
1: Students should be broad minded.
0: ఈనాడు అనేక రకమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నాము.
1: టుడే వి అక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈ అభ్యసించినటువంటి సమస్త విద్యలు కూడాను ఏదో మేము విద్యలను అభ్యసించామని మీరు భావిస్తున్నారు.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ యూ ఎర్న్ యూ సే దట్ యూ హావ్ లెర్న్డ్.
0: ఇది విద్యలు కానేరవు.
1: దట్ ఇస్ నో ఎడ్యుకేషన్.
0: ఇవంతా కేవలం రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకుంటున్నారు.
1: యూఆర్ జస్ట్ కలెక్టింగ్ రా మెటీరియల్.
0: అంతా సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ ఇంకే విధమైనటువంటి కామర్స్ కానీ అన్ని కూడాను ఒక రా మెటీరియల్స్ పోగు చేసుకుంటున్నారు.
1: ఐదర్ స్టడీ ఆఫ్ సైన్సెస్ ఆర్ ఆర్ట్స్ ఆర్ కామర్స్ యు ఆర్ జస్ట్ కలెక్టింగ్ రా మెటీరియల్స్
0: పోగు చేసుకున్నంత మాత్రమున ఇది వస్తు ఉత్పత్తి కార్యం.
1: బై మియర్లీ కలెక్టింగ్ రా మెటీరియల్ యూ కెనాట్ హ్యావ్ ప్రొడక్షన్.
0: ఈ రా మెటీరియల్స్ ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ద రా మెటీరియల్
0: ఉత్పత్తి చేసి
1: యూ షుడ్ లీడ్ టు ప్రొడక్షన్
0: జగత్తునకు అందిస్తూ రావాలి.
1: దెన్ యూ షుడ్ పాస్ ఆన్ టు ద వరల్డ్.
0: ఈ వస్తువు ఉత్పత్తి చేసేటువంటిది
1: వై షుడ్ యూ మ్యానుఫ్యాక్చర్.
0: రా మెటీరియల్స్ ప్రోగు చేసుకున్నటువంటి మీరు
1: యూ దట్ టేక్ ద రా మెటీరియల్
0: ఆత్మ గౌరవము అనేటువంటి వస్తువు ఉత్పత్తి చేయాలి.
1: యూ షుడ్ ప్రొడ్యూస్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్
0: ఆత్మ సపోర్ట్ సెల్ఫ్ సపోర్ట్ దీన్ని మనం వస్తువును ఉత్పత్తి చేయాలి.
1: వీ షుడ్ ప్రొడ్యూస్ సెల్ఫ్ సపోర్ట్.
0: తర్వాత స్వార్థరహితమైనటువంటి సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రొడ్యూస్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
1: దెన్ యూ షుడ్ ఆల్సో ప్రొడ్యూస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ నాలుగింటిని కూడాను దేశానికి మనము సప్లై చేయాలి.
1: We should supply all the four products to the country.
0: విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: That is the main responsibility of the student.
0: అట్టు కాకుండా
1: అదర్వైజ్
0: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ప్రవీణులై
1: being experts in certain subjects
0: subject మాత్రమే ఉత్తీర్ణులై
1: you are successful in certain subjects
0: దీనిని ఎవరికి ప్రబోధించడానికి వీలు కానటువంటి స్థితిలో
1: at a time when you are not able to teach anybody
0: తన కొడుకును అనుభవించలేనటువంటి దుస్థితిలో
1: in a poor condition when you cannot experience yourself
0: పొట్ట మాత్రమే పోషించుకోగలుగుతున్నాడు
1: he simply carry out a living
0: ఇది స్వార్థము స్వార్థము స్వార్థము
1: this is selfishness and selfishness
0: ఏనాడు విద్యార్థిలో స్వార్థమును నిర్మూలము గావించరో ఆనాడే పరాత్మమైనటువంటిది మీ హృదయంలో ప్రవేశించి విశాలమైనటువంటి దివ్య భావాన్ని జగత్తునకు చాటగలవు.
1: ద మూమెంట్ యూ కిల్ దిస్ సెల్ఫిష్నెస్ దెన్ యూ విల్ హ్యావ్ వాస్ట్ ఫీలింగ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈనాడు విద్య ఒక్కటి మాత్రమే సర్వ రంగములు ఎందుకు రాణిస్తుంటుండాలి.
1: టుడే ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ షైన్స్ ఇన్ ఆల్ ఫీల్డ్.
0: నీవు డాక్టర్ కావాలన్నా విద్య అవసరమే.
1: టు బికమ్ ఎ డాక్టర్ యూ నీడ్ ఎడ్యుకేషన్.
0: నీవు లాయర్ కావాలన్నా విద్య అవసరమే.
1: టు బి ఎ లాయర్ ఎడ్యుకేషన్.
0: నీవు బిజినెస్ మ్యాన్ కావాలన్నా విద్య అవసరమే.
1: యు వాంట్ టు బి ఎ బిజినెస్ మ్యాన్ ఎడ్యుకేషన్ నీడెడ్.
0: ఇంకా అనేక రకమైన నీవు సైంటిస్ట్ కావాలన్నా విద్య అవసరమే.
1: టు బి ఎ సైంటిస్ట్ ఎడ్యుకేషన్ ఇస్ నీడెడ్.
0: ఆర్టిస్ట్ కావాలన్నా నీవు విద్య అవసరమే.
1: సో టు బికమ్ ఎన్ ఆర్టిస్ట్.
0: నృత్యం నేర్చుకోవాలన్నా విద్య అవసరమే.
1: టు లర్న్ ద ఎడ్యుకేషన్.
0: శాస్త్రంలో విద్య అవసరమే.
1: ఎవ్రీ టైమ్ యూ నీడ్ ఎడ్యుకేషన్.
0: అన్ని రంగములు కూడా నువ్వు విద్య పైన ఆధారపడి ఉంటుండాలి.
1: ఆల్ ఫీల్డ్స్ రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్.
0: కనుకనే విద్య మంచిదైనప్పుడే అన్ని రంగములు కూడా మంచి అవుతాయి.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ ఇస్ ప్రాపర్ ఆల్ ఫీల్డ్స్ విల్ బి కరెస్పాండింగ్ ప్రాపర్. కనుకనే
0: తెలుగులో చెప్పేటువంటి వారు కోడలు నలుపైతే కులమంతా నలుపే అని.
1: That is what is said in Telugu, a proverb. If daughter-in-law is dark, the entire family will be dark.
0: అదే విధంగానే మన విద్య డార్క్ అయిపోయినప్పుడు సమస్త రంగములు డార్క్ అయిపోయినాయి.
1: Similarly, when education is dark, all fields are dark.
0: అనగా డార్క్ అంటే ఏమిటి?
1: What do you mean by darkness?
0: స్వార్థమే డార్క్.
1: That selfishness is darkness.
0: ఈ స్వార్థం కంటే మించినటువంటి యొక్క ఇది మరొకటి లేదు అంధకారము.
1: There is no other darkness much more than selfishness.
0: విద్యా విధానం లోపల
1: today in education
0: bright, white, ప్రకాశవంతులుగా మీరు విరచించాలి.
1: యూ షుడ్ లీడ్ ద లైఫ్ ఆఫ్ లైట్ అండ్ బ్రైట్ అండ్ వైట్.
0: అది మానవత్వానికి సరి అయినటువంటి ఆదర్శం.
1: దట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ.
0: ఈనాటి విద్యార్థి
1: మోడర్న్ స్టూడెంట్
0: ఎన్నెన్ని రకములైనటువంటి విద్యలను అభ్యసించి
1: లర్నింగ్ వేరియస్ ఫార్మ్స్
0: నూతనమైనటువంటి విద్యలను కూడా అభివృద్ధి పరచుకుని
1: హీ ఆల్సో డెవలప్స్ వేరియస్ ఫార్మ్స్.
0: ఇవన్నీ కూడా కేవలం స్వార్థములకే వినియోగిస్తున్నాడు.
1: హీ విల్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఫర్ హిస్ సెల్ఫిష్నెస్.
0: ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: దిస్ ఇస్ నాట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ.
0: అందరూ విశాలమైనటువంటి జగత్తులో పుట్టినటువంటి సోదర సోదరి మండలిగానే భావించాలి.
1: యూ షుడ్ టేక్ ఎవ్రీవన్ యాస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హావింగ్ ఇన్
0: మానవ సోదరత్వాన్ని
1: యాస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్
0: జీవిత స్వేచ్ఛను
1: ద ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్
0: సమత్వాన్ని
1: ఈక్వాలిటీ
0: సంపాదించుకోవాలనుకుంటే
1: If you want to earn them,
0: కేవలం నైతిక విద్యను మనం అభ్యసించాలి.
1: We should learn the education of morality.
0: నైతిక విద్య ఆధ్యాత్మిక విద్య క్షీణించిపోయింది.
1: Today the moral education and spiritual education are on decline. కనుక
0: అన్ని దేశములు ఎందుకు ఈ విధమైన సంక్షోభాలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: Therefore in all countries there are agitations.
0: ఈనాటి ప్రభుత్వం కూడాను
1: government today
0: వస్తువుల ఉత్పత్తికి
1: ఫర్ ప్రొడక్షన్
0: ఆర్థిక అభివృద్ధికి
1: ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్
0: మితిమీరినటువంటి యొక్క ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
1: ఇట్ హస్ గివెన్ గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్ టు దాట్.
0: కానీ దీనిపైన నైతికం యొక్క అదుపు లేకపోవటం చేత
1: సిన్స్ దేర్ ఇస్ నో కంట్రోల్ ఆన్ ద మోరల్ కాండక్ట్
0: సర్వ స్వాతంత్రుడుగా మారిపోయి
1: మ్యాన్ హస్ బికమ్ అబ్సల్యూట్లీ ఫ్రీ.
0: విదేశం యొక్క నాగరికతకు ఇది ఏ ముఖ్యమైనటువంటి శోభగా ఏర్పడుతూ వచ్చింది.
1: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫార్ ది ఫారెన్ సివిలైజేషన్.
0: స్వాతంత్రము
1: ఫ్రీడమ్
0: ఏమిటి ఈ స్వాతంత్రం?
1: వాట్ ఈస్ దిస్ ఫ్రీడమ్?
0: ఇష్టమొచ్చినట్టు ప్రవహించడం ఆ స్వాతంత్రము?
1: ఇస్ ఇట్ జస్ట్ బిహేవ్ యాజ్ యు లైక్?
0: కాదు కాదు కాదు కాదు, ఆత్మ నిగ్రహమే నిజమైనటువంటి స్వాతంత్రము.
1: ద సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ట్రూ ఫ్రీడమ్.
0: ఇంద్రియ నిగ్రహమే నిజమైన స్వాతంత్రము.
1: ద కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్
0: ఫ్రీడమ్. మనో నిగ్రహమే నిజమైన స్వాతంత్రము.
1: కంట్రోల్ ఆఫ్ ద మైండ్ ఇస్ ఫ్రీడమ్.
0: స్వాతంత్రం అని ఇష్టానుసారముగా ప్రవర్తించడం స్వాతంత్రము కాదు.
1: సో ఫ్రీడమ్ డజంట్ మీన్ టు మూవ్ యాజ్ యు లైక్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి నిజమైన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకోవాలి.
1: Therefore, we should earn the right freedom in this
0: world. భారతదేశం కూడా రాజకీయ స్వాతంత్రాన్ని సంపాదించింది.
1: The Bharat also have political freedom.
0: కానీ నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికమైన స్వాతంత్రాన్ని ఏమాత్రము సంపాదించలేదు.
1: But it has not earned the moral freedom, spiritual freedom and so on.
0: కనుక ప్రతి మానవుడు కూడాను స్వాతంత్రం అనేటువంటి దాన్ని సంపాదించడం అంటే ఏమిటి?
1: So every man must know, what do you mean by freedom?
0: Tana tattvam paina thanu vishwasinchali.
1: Having full confidence in his own
0: nature. Evaravari kaalla paina nu poi padatam kaadu neevu arjinchavalsindi. Nee kaalla paina neevu nivasinchali, neevu jeevinchali.
1: Not resting on others. You should be able to support yourself.
0: Adi self support.
1: That is self support.
0: Kaani ee naadu self support aneetundi virigi poyindi.
1: But today the self support,
0: self confidence aneetundi asale lekunda poyindi.
1: Self confidence is absent.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది గాలి కొట్టుకుని పోయింది.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ బ్లోన్ విత్ ది విండ్.
0: ఎక్కడ కూడా ఈ యొక్క సద్గుణములు అనేటువంటివి విద్యార్థికి ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు ఏమాత్రం కూడా విద్యార్థి ఎందుకు కనిపించడం లేదు.
1: గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఎక్స్పెక్టెడ్ టు బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్ ఆర్ నాట్ సీన్ ఇన్ ఎ ట్రేడ్.
0: కేవలము గ్రంథ పరిచయం మాత్రమే వీరు చేసుకుంటూ ఉన్నారు.
1: యు ఆర్ జస్ట్ హావింగ్ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏమాత్రము ప్రాప్తించదు.
1: Out of this bookish knowledge, you can never have practical
0: knowledge. Kavali.
1: Practical knowledge is necessary.
0: Mathematics nu maruvaka japinchu.
1: He goes on chanting, repeating mathematics.
0: Ganita shastramu vanka kanagabodu.
1: He doesn't look to the science of mathematics.
0: America margambu ariyachudunu gani.
1: He wants to know the route to America.
0: Kashika margambu kanaradu.
1: He doesn't know the route to Benares.
0: Algebra yanta narayajuchunu gani.
1: He wants to know everything in algebra.
0: Inti vaisyalyambu erugabodu.
1: He doesn't know the area of his house.
0: Anudinambunu drillu acharinchune gani.
1: He practices drill every day.
0: Padmasanamu veya badapadunu.
1: He suffers pain when he sits in Padmasana.
0: సాధించినటువంటిది.
1: What is that you accomplished?
0: దినము డ్రిల్ చేస్తున్నారు, ఫిజికల్ ఎక్సర్సైజ్.
1: ఎవ్రీ డే యూ ప్రాక్టీస్ డ్రిల్.
0: ఒక పద్మాసనం వేసి కూర్చోవాలంటే సాధ్యం కాకుండా ఉంటుంది.
1: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు సిట్ ఇన్ పద్మాసన. వాట్ ఈస్ ద డ్రిల్?
0: ఈ విధంగా ఈనాటి విద్యలన్నీ కూడా నువ్వు కేవలము ఒక భౌతికమైనటువంటివి, ఆర్టిఫిషియల్ గా ఉంటుంటున్నాయి, కృత్రిమైనటువంటిగా రూపొందుతూ వస్తున్నాయి.
1: Therefore, all forms of education are absolutely physical, worldly, artificial.
0: కనుక ఈనాడు విద్యా విధానంలో అనుభవజ్ఞమైనటువంటి విద్యను అభ్యసించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Therefore, in education system, we should have practical knowledge and we should make an effort to get it.
0: కానీ ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంటుండాలి.
1: But education is rising.
0: కానీ చక్కగా విచారణ చేస్తే దాంతో పాటు ఎడ్యుకేషన్ కూడా పెరుగుతూ ఉండాలి.
1: If you inquire clearly, along with education, agitation is also increasing.
0: Kaadu kaadu mana vidyarthulandarku elevation lo manam kavali.
1: So our students should aim at elevation.
0: Adarshamainti yokka roopanni dharinchali.
1: They should set an ideal.
0: Ilanti adarshamainti yokka swastharoopanni manam ప్రదర్శించాలనుకున్నప్పుడు నిజమైన ఆధ్యాత్మిక భావం ఉండాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు సెట్ అన్ ఐడియల్, యూ షుడ్ హావ్ స్పిరిచువల్ ఫీలింగ్.
0: దాని ఎందే ఈ యొక్క సమస్తమైన సద్గుణములు ఇమిడి ఉంటున్నాయి, కానీ మరొక దాని ఎందు లేవు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిచువల్ ఫీలింగ్, ఆల్ వర్చ్యూస్ ఆర్ ప్రెసెంట్. నో
0: కనుక వస్తు వాహనాదులు సంపాదించుకోవటం కానీ అనుభవించుకోవటం కానీ సులభమే.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు హ్యావ్ పవర్ అండ్ వెల్త్ అండ్ ప్రాపర్టీ.
0: అవన్నీ అజ్ఞానాన్ని పెంచుతూ వస్తున్నాయి.
1: దే ఆల్ డెవలప్ ఇగ్నోరెన్స్.
0: ముండ చెట్టునే పెంచుతూ వస్తున్నాయి.
1: దే డెవలప్ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్.
0: ఒక నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికమైనటువంటిది పండ్ల చెట్టును అభివృద్ధి పరుస్తాయి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మోరల్ అండ్ రైచువస్ దట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్.
0: ఈనాటి విద్యార్థులకు పండ్ల చెట్టు ఏమిటో, ముండ్ల చెట్టు ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
1: స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్, డిస్క్రిమినేట్ థార్ని బుష్.
0: ముండ్ల చెట్టును సెంటర్ లో పెట్టి పండ్ల చెట్టును కంచిగా కట్టుకుని అనుభవిస్తున్నారు.
1: So they keep the fruiting trees all around a fence and thorny bush at the center.
0: Munda chettu undavalsindi.
1: Thorny bushes are necessary.
0: Nasukha labhyate sukham. Sukham anetundi unte sukhamu manaku anubhavinchalemu.
1: When there is
0: sukham tho paatu kashtam kuda untundali.
1: Out of happiness you don't get happiness. There should be difficulties too.
0: Bhagavantuni yokka srishtilo munda chettu, pandla chettu rendu icchadu.
1: God has given thorny bushes and fruiting trees.
0: Kaani pandla chettunu kaapadukune nimittamu munda chettunu vinivoginchukovali kaani.
1: To safeguard the fruiting trees, the thorny bushes are needed.
0: ముళ్ళ చెట్టును సెంటర్ లో పెట్టి పండ్ల చెట్టును పాడు చేసుకోవటము ఇది అజ్ఞానమే.
1: టు కీప్ ది థార్ని బుష్ ఎట్ ద సెంటర్ అండ్ ఫ్రూటింగ్ ట్రీస్ అరౌండ్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: కనుక భారతీయులైనటువంటి వారు,
1: సో భారతీయస్,
0: self-respect, support.
1: They need self-respect, self-support.
0: ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈనాడు లేదు.
1: ది సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ మిస్సింగ్ టుడే.
0: నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే తాను పాటు పడితే పదములు కాని వర్తన కాని శ్రవణం కాని సద్వినియోగపరచుకునేటువంటి వారు.
1: ఇఫ్ యు రియల్లీ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూ విల్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ యువర్ పొజిషన్ బిహేవియర్.
0: కనుక ఈనాడు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ఆత్మగౌరవం అనేటువంటిది లేకపోవటం చేతని అనేక రకమైనటువంటి ప్రవర్తనలో తాను ప్రవేశిస్తున్నాడు.
1: Since there is no self-respect whatsoever, he conducts himself as he likes.
0: Motta motta atma gauravam chuchukovali.
1: First you think of your self-respect.
0: Atma ante evaru?
1: Who is self?
0: Idiye mana yokka jeevitam.
1: This is my life.
0: Jeevitaniki gauravam cheyinatunte vaadu itarulu ee vidhiga gauravinchagalavu neku.
1: The one who doesn't respect his own life, how does he respect others?
0: Karaka vidyarthulara.
1: So students,
0: ninnu itarulu ee vidhanga gauravinchali ee vidhanga preminchalani nee bhavistunnavo,
1: as you expect others to respect you and love you,
0: neevu motta motta itarulu aa reethiga gauravinchu preminchu.
1: In the first instance you should start respecting and loving them there.
0: Appude neevu neevu aashinchinatunte gauravamunu premanu neevu andukogalavu.
1: Then only you will have the respect and love as expected.
0: Neevu itarulu respect cheyakunda neeku maatram itarulu respect cheyalante ee reethiga cheyagaru vaarem pichchi vaaru kaadu.
1: Without respecting others, how do you expect to be respected? They are not mad people.
0: Ee respect anetundi kaani manners anetundi kaani behavior anetundi kaani ఇచ్చుకునేది పుచ్చుకునేది రెండు ఉంటుంది.
1: Therefore, respect, manners and behavior are give and take two-way channel.
0: ఇది నో వన్ వే ట్రాఫిక్.
1: ఇట్ ఇస్ నో వన్ వే ట్రాఫిక్.
0: నేను పుచ్చుకోవడానికే సిద్ధము ఇచ్చుకోవడానికి లేదంటే ఎవరిస్తారు నీకు?
1: I am here only to receive, not to give. Who is going to give?
0: ఇలాంటి వాడికి పిల్లను కూడా ఇవ్వరు.
1: To such people and children don't give.
0: No.
1: Oh, wives also don't give.
0: కనుక మనము ఎప్పుడు కూడా త్యాగము త్యాగము త్యాగము.
1: So we should be after sacrifice, sacrifice.
0: పిల్లలు చెప్తుంటారు వేదం, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఈ త్యాగములు ఎంత అమృతత్వం ఉంటుండాలి.
1: ఇన్ దిస్ సాక్రిఫైస్ దేర్ ఇస్ ఎటర్నిటీ ఇమ్మోర్టాలిటీ.
0: ఈనాటి విద్యార్థులు త్యాగం అనేటువంటిదే లేదు.
1: ఇన్ స్టూడెంట్స్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్.
0: కానీ ఒకటి మాత్రం ఎక్కువ త్యాగం చేస్తున్నారు.
1: బట్ వన్ థింగ్ దే సాక్రిఫైస్,
0: క్యారెక్టర్ త్యాగం చేస్తున్నారు.
1: దే ఆర్ సాక్రిఫైసింగ్ క్యారెక్టర్.
0: దానిని త్యాగం చేసిన తర్వాత నీ ఉండి ప్రేమేమి?
1: When you sacrifice, why should you live?
0: కనుక దానినే కాపాడుకోవాల్సింది.
1: You should safeguard it.
0: ప్రాణాన్నైనా త్యాగం చేయి.
1: Ready to sacrifice your life.
0: సర్వస్వమును త్యాగం చేయి.
1: Sacrifice everything.
0: కానీ క్యారెక్టర్ మాత్రం త్యాగం చేయకూడదు.
1: But never
0: దానిని నిలుపుకోవాలి.
1: You should.
0: 3/4 character is life అన్నారు.
1: 3/4 character is life.
0: కనుకనే మనము నిజమైనటువంటి యొక్క జీవితము మన యొక్క శీలం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Therefore, our life rests on character.
0: ఈనాడు శీలమును పోషించేటువంటి విద్యలు కాని,
1: టుడే ది ఎడ్యుకేషన్ దట్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ క్యారెక్టర్,
0: శీలమును ప్రకటించేటువంటి విద్యలు కాని,
1: దట్ విచ్ మానిఫెస్ట్ క్యారెక్టర్,
0: కనిపించటం లేదు.
1: ఇస్ నాట్ సీన్.
0: కేవలము ఒక లౌకికమైనటువంటి విద్యను నేర్పి,
1: టీచింగ్ వరల్డ్లీ నాలెడ్జ్,
0: లౌకికమైన జీవితం లోపల తన యొక్క సుఖంగా అనుభవించే నిమిత్తం
1: ఎంజాయింగ్ ప్లెజర్స్ ఇన్ ద వరల్డ్
0: పాట పడుతున్నారు.
1: ది స్ట్రగుల్ ఫర్ దట్
0: ఎంతవరకు పనిచేస్తుంది?
1: టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వర్క్స్?
0: తనకు తన కుటుంబానికి మాత్రమే పనిచేస్తుంది.
1: ఇట్ హెల్ప్స్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ.
0: కానీ మూడవదైన సమాజం ఎక్కడ పోతుంది?
1: వాట్ విల్ హ్యాపెన్ టు థర్డ్ సొసైటీ?
0: నీవు నీ కుటుంబం వరకే నీవు ప్రయాణం చేస్తే నీవు సమాజాన్ని ఏ విధంగా నీవు పోషించగలవు?
1: ఇఫ్ యూ ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ, వెన్ డూ యూ
0: సమాజాన్ని నీవు పోషించలేనటువంటి యొక్క అవ్యక్తులము నీవు ఏ రీతిగా సుఖాన్ని అనుభవించగలవు?
1: ద ఫూలిష్ వన్ హూ cannot help the society, how can you be happy?
0: నీ సుఖము నీ కుటుంబ సుఖము సమాజం పైన ఆధారపడి ఉన్నదనేది సత్యాన్ని విద్యార్థులు గుర్తించి వర్తించాలి.
1: Students should know and conduct themselves that their happiness depends upon the happiness of the society.
0: కనుక ఈనాటి విద్యను అభ్యసించేటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో పోయి సేవల్లో పాల్గొనాలి.
1: Therefore, all students who study here should do soul service.
0: Self respect అడగకుండా నీకు అందుకుంటుంది.
1: Without mere asking you get this self respect.
0: నీవు చదివిన చదువులు కేవలము డబ్బు కోసం అమ్ముకోవటం కోసం కాదు.
1: All the education is not merely to sell out for money.
0: గౌరవం కోసం నీవు దీన్ని కాపాడుకోవాలి.
1: You should earn self respect.
0: కనుక ఈనాటి విద్యలో ఉండినటువంటి యొక్క బలహీనతను మీరు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: You should make an effort to know the weakness in the education today.
0: మన వైస్ ఛాన్సలర్,
1: our vice chancellor
0: రామిరెడ్డి గారు,
1: ప్రొఫెసర్ రామిరెడ్డి,
0: ఈ యొక్క విద్యా విషయం లోపల ఎన్ని విద్యా సంస్థలు ఉంటున్నాయి?
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హౌ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్?
0: ఎన్ని విధమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఉంటున్నాయి?
1: హౌ మెనీ యూనివర్సిటీస్ ఆర్ దేర్?
0: చక్కగా నంబర్ చెప్తూ వచ్చారు.
1: దే గేవ్ ఆల్ స్టాటిస్టిక్స్.
0: దగ్గర దగ్గర 200 విశ్వవిద్యాలయాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 200 యూనివర్సిటీస్.
0: కానీ ఇంకా ప్రభుత్వానికి తెలియకుండా ఉండేటువంటి విశ్వవిద్యాలయాలు కూడా కొన్ని ఉంటున్నాయి.
1: వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ దేర్ ఆర్ మెనీ మోర్ యూనివర్సిటీస్.
0: కానీ ఎన్నో వందల కాలేజీలు ఉంటున్నాయి, కళాశాలలు ఉంటున్నాయి.
1: దేర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్.
0: ఇందులో 9-8 లక్షల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
1: 9-8 lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్.
0: కానీ ఈ విశ్వవిద్యాలయాలు ఏం చేస్తున్నాయి?
1: వాట్ ఈస్ దట్ యూనివర్సిటీస్ ఆర్ డూయింగ్.
0: ప్రతి ఏటా కొన్ని లక్షల మందిని గ్రాడ్యుయేట్లను తయారు చేసి ప్రపంచంలో వదిలిపెడుతున్నారు.
1: ఎవ్రీ ఇయర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ట్రైన్డ్ అండ్ సెంట్ ఇన్ టు ద వరల్డ్.
0: కానీ వీరేం చేస్తున్నారు?
1: వాట్ ఆర్ ద డూయింగ్?
0: ఈనాడు విశ్వవిద్యాలయంలో అన్ని కూడాను కేవలము పట్టమును అందించేటువంటి కర్మాగారములుగా తయారైపోయినాయి.
1: దేర్ఫోర్ ఆల్ యూనివర్సిటీస్ హావ్ బికమ్ ఫ్యాక్టరీస్ దట్ కన్ఫర్ డిగ్రీస్.
0: కానీ అది సరి అయినటువంటి యొక్క దీంట్లో మనము చూసుకోవటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ లుకింగ్ ఇన్ ద పాజిటివ్ వే.
0: ఈ చదివినటువంటి వారు, ఈ గ్రాడ్యుయేట్ అయినటువంటి వారిని వీరిని ముందు ఏ రీతిగా కాపాడాలి?
1: How to take care of those people who are graduate?
0: భారతదేశంలో 5 కోట్ల మంది నిరుద్యోగంలో ఉంటున్నారు విద్యార్థులు.
1: In Bharat, the students 5 crores are unemployed.
0: ఇంకా వచ్చేటువంటి వారు, పాస్ అయ్యేటువంటి వారిని ఎక్కడ పెట్టాలి?
1: The coming generation who will be successful, where to keep
0: them? మాత్రమే అభ్యసించడానికి తగిన అనుకూలాలు పెంచుతున్నారే కానీ ఈ విద్యార్థులను సరైన రీతిలో పెట్టి పోషించేటువంటి విధానాన్ని ప్రభుత్వం కూడా యోచించడం లేదు.
1: We are trying to provide conveniences for all the institutions, but we are not thinking of graduates.
0: విద్యార్థులను కూడా ఏ పని లేకపోవడం చేతనే నక్సలైట్స్ గా, టెర్రరిస్ట్ గా, ఇంకొక హైజాకర్స్ గా ఆ విధంగా తయారైపోతున్నారు.
1: Since all these graduates are unemployed, they become Naxalites and hijackers.
0: ఇది పిల్లల యొక్క దోషం కాదు.
1: It's not mistake of the students.
0: తల్లిదండ్రుల యొక్క దోషము,
1: మిస్టేక్ ఆఫ్ ది పేరెంట్స్,
0: ప్రభుత్వం యొక్క దోషం,
1: అండ్ మిస్టేక్ ఆఫ్ ది గవర్నమెంట్.
0: వారు కూడా తగినటువంటి చర్య తీసుకోవాలి.
1: దే టు టేక్ ప్రాపర్ యాక్షన్.
0: అసలు తల్లిదండ్రులు ఏమాత్రం కూడా దీంట్లో చర్య తీసుకోవటం లేదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ యాక్టింగ్.
0: వారు కూడా ఈనాడు ఆధునిక విద్య లోపల వారు కూడా మర్జ్ అయిపోయారు.
1: దే ఆల్సో హావ్ మర్జ్డ్ ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
0: తమ పిల్లలు ఏమి చెప్తే దానికి ఎస్.
1: వాట్ ఎవర్ దేర్ చిల్డ్రన్ సే, దే సే ఎస్.
0: వారు ఏం చేస్తే కూడా అది ఎస్.
1: వాట్ ఎవర్ దే డూ, దే సే ఎస్.
0: ఈ విధంగా కూడా నువ్వు బ్లైండ్ గా ఒక విధమైనటువంటి దీంతో అంగీకరిస్తున్నారు.
1: దే గో ఆన్ యాక్సెప్టింగ్ బికాస్ ఆఫ్ దిస్ బ్లైండ్ లా.
0: ఇలాంటి అంధకారంతో కూడినటువంటి యొక్క భావాన్ని పిల్లలకు మనం అభివృద్ధి పరుస్తున్నాము.
1: వీఆర్ డెవలపింగ్ ది బ్లైండ్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
0: నిజంగా వీళ్ళు చెప్పాలనుకుంటే ధృతరాష్ట్రుని వంటి తల్లిదండ్రులు ఎక్కువైపోతున్నారు.
1: టు టెల్ ద ఫ్యాక్ట్ దేర్ పేరెంట్స్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ధృతరాష్ట్ర.
0: తన కుమారుడు ఏమి చేసినప్పటికీ రైట్ రైట్ మంచిది ఆయన తదాస్తు తదాస్తు ఆశీర్వదించడం.
1: వాట్ ఎవర్ హిస్ సన్ డస్ హి సేస్ హి గోస్ ఆన్ ఎండార్సింగ్. ఎస్ రైట్.
0: దానినే వీరు విశ్వసిస్తున్నారే కానీ
1: హి బిలీవ్స్ వాట్ హిస్ సన్ డస్.
0: వాడి యొక్క ప్రవర్తన కానీ వాడి బ్యాక్గ్రౌండ్ కానీ ఎట్లా ఉందని ఎవరు విచారించడం లేదు.
1: దే ఆర్ నాట్ ఎంక్వైరింగ్ హిస్ బిహేవియర్ అండ్ హిస్ బ్యాక్గ్రౌండ్.
0: ఆ విధమైనటువంటి యొక్క తల్లిదండ్రులు అభివృద్ధి కావటం చేతనే పిల్లలు మరింత పెడమార్గం పడుతున్నారు.
1: బికాస్ ఆఫ్ సచ్ పేరెంట్స్ ద స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్.
0: కట్టకటప్పటికి ఏ పరిస్థితి తెస్తుంది?
1: అల్టిమేట్లీ వాట్ విల్ హ్యాపన్?
0: ధృతరాష్ట్రుడికి ఏ గతి పట్టిందో వీళ్ళకు అదే గతి పడుతుంది.
1: ద డెస్టినీ ఆఫ్ ధృతరాష్ట్ర విల్ బి సేమ్ యాజ్ టు దీస్ పేరెంట్స్.
0: కడకింత అంత్యములో పిండం ఇచ్చేటువంటి వాడు కూడా లేకపోయారు.
1: అల్టిమేట్లీ హీ ఇస్ లెఫ్ట్ నాట్ ఈవెన్ వన్ టు ఆఫర్ ఆపర్చునిటీ రైట్.
0: ఈ జాతకాన్ని పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
1: దిస్ కృష్ణ ఫోర్కాస్టెడ్ ఎర్లియర్.
0: లెమ్ము ధనుంజయ,
1: గెట్ అప్ అర్జున.
0: విధి ఫలీయము,
1: డెస్టినీ స్ట్రాంగ్.
0: న్యాయము గెలుచు,
1: జస్టిస్ విల్
0: ట్రయంఫ్. స్వార్థము,
1: సెల్ఫిష్నెస్ విల్ డై.
0: సదా యుగ ధర్మం ఇదే కదా.
1: దిస్ ఇస్ ది లా ఆఫ్ ది ఏజ్.
0: కనుగొమ్మిక,
1: అండర్స్టాండ్ దిస్.
0: నూరుగురి బిడ్డల తండ్రికైనా
1: ద ఫాదర్ విత్ 100 చిల్డ్రన్.
0: అంత్యమున పిండ మీద దిక్కు గలగరకట ప్రారంభం ఇదేమిటి?
1: దట్ ఇస్ ది డెస్టినీ ఫేట్ దట్ హీ విల్ నాట్ బి లెఫ్ట్ విత్ వన్.
0: బంధువులను,
1: రిలేటివ్స్,
0: తన పుత్రులను,
1: ది చిల్డ్రన్,
0: తన యొక్క సంతతిని,
1: ఆల్ హిస్ ఫ్యామిలీ,
0: సమస్తమును కూడా రాజ్యమును కూడా కోల్పోయినారు ఈ యొక్క కౌరవులు.
1: The Kauravas lost everything, the progeny, the family and the property.
0: కనుక మనం ఈనాడు ప్రేమ చేత మన పిల్లలను తగినటువంటి రీతిలో అదుపులో పెట్టక వారికి తగినటువంటి స్వాతంత్రాన్ని అందిస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ లవ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అవర్
0: చిల్డ్రన్.
1: ఇట్స్ డేంజరస్.
0: ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసళ్ళ పండగ అన్నట. ఈ ముసలి వయసు లోపల ఈ పిల్లల యొక్క బాధను అనిపించడానికి ఎంతో ఉంటుంటారు.
1: ఇన్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్ ద పేరెంట్స్ హావ్ టు సఫర్ బికాస్ ఆఫ్ ద చిల్డ్రన్.
0: కనుకనే ప్రారంభంలోనే వీరిని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ కేర్ ఎట్ ద బిగినింగ్ ఇట్సెల్ఫ్.
0: మొక్కగా వంగనటువంటిది చెట్టుగా వంగుతుందా?
1: ఇఫ్ ఇట్ డజంట్ బెన్ ఇన్ ద సాప్లింగ్ యు ఎక్స్పెక్ట్ ఇట్ టు బెండ్ డౌన్ వైల్ ఇట్ ఇస్ ట్రీ.
0: ఈ వయసు మీద చాలా బంగారు వంటి వయసు.
1: దిస్ ఏజ్ ఇస్ గోల్డెన్.
0: కానీ ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి ఈ వయసును మనం వ్యర్థం చేసుకోరాదు.
1: వి షుడ్ నెవర్ వేస్ట్ ద సీక్రెట్ వాల్యుబుల్.
0: ఈనాటి విద్యా విధానం లోపల,
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్,
0: ఈ విధమైనటువంటి నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఇది లేవు కనుక.
1: బికాస్ ద రైటియస్నెస్ అండ్ మోరల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆర్ అబ్సెంట్.
0: ఈ సమ్మర్ క్లాస్ అనేటువంటి దాంట్లో,
1: ఇన్ ది సమ్మర్ క్లాసెస్,
0: ఈ విధమైనటువంటి సబ్జెక్ట్స్ చేత,
1: బికాస్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్,
0: దీనిని అభివృద్ధి పరిచే నిమిత్తమై,
1: టు డెవలప్ దీస్ ఆస్పెక్ట్స్,
0: ఈ సమ్మర్ క్లాసును ప్రారంభించాము. భారతదేశం ఎంత పవిత్రమైన అయినటువంటిదో,
1: దిస్ భారత్ సో సేక్రెడ్,
0: భారతీయ సంస్కృతి ఎంత విలువైనటువంటిదో,
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వాల్యుబుల్,
0: భారతీయ సాంప్రదాయం ఎంత విలువైనటువంటివో,
1: ద ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఇస్ వాల్యుబుల్,
0: ఎవరు మీకు విచ్చి చెప్పేటువంటి వారు లేకపోవడం చేత వాటిని మీరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: సిన్స్ నో వన్ ఇస్ దేర్ టు టీచ్ యు, యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: సమస్త సుగుణములు కూడాను
1: ఆల్ వర్చ్యూస్
0: భారతీయ సంస్కృతి పైననే ఆధారపడి ఉంటుండాలి.
1: దే ఆల్ రెస్ట్ ఆన్ భారత్ కల్చర్.
0: ఈ ధర్మం అనేటువంటిది ఎంత విశాలమైనటువంటిది.
1: దిస్ ధర్మ ఇస్ సచ్ ఎ బ్రాడ్ ఫీల్డ్.
0: ఈ ధర్మమునకు ఏమాత్రం కూడా నాశం లేదు.
1: దిస్ ధర్మ నెవర్ డైస్.
0: ఇది అనంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఇది అనంతమైనటువంటి దానికి ఆది కూడా లేనిటువంటిది.
1: ఇట్ హాస్ నో బిగినింగ్.
0: ఆది లేని దానికి అంత్యం కూడా లేదు.
1: దట్ విచ్ హాస్ నో బిగినింగ్ హాస్ నో ఎండ్.
0: అంతరహితమైనటువంటి ఈ ధర్మమును,
1: ఇస్ ధర్మ హాస్ నైదర్ బిగినింగ్ నర్ ఎండ్.
0: చిన్నదైన రిలీజన్ గా మనం భావించి,
1: టేకింగ్ ఇట్ ఇస్ ఎ స్మాల్ రిలీజన్,
0: అలక్ష్యంగా వినియోగించుకుంటున్నాము.
1: వీఆర్ నెగ్లెక్టింగ్ ఇట్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఇది అపౌరుషేయమైనటువంటి వేదముల నుండి ఆవిర్భవించినటువంటిది.
1: దిస్ కేమ్ అవుట్ ఆఫ్ వేద.
0: కనుకనే దీనికి ఏమాత్రం కూడా మార్పు లేదు.
1: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
0: కూర్పు లేదు.
1: ఇట్ హస్ నో ఎడిషన్.
0: మార్పు కూర్పు లేనటువంటి దానికి ఇంకే విధమైనటువంటి అస్థిరత్వం కూడా ఉండదు.
1: ఇట్ హస్ నైదర్ ఎడిషన్ నార్ చేంజ్. ఇట్ ఇస్ స్టడీ.
0: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క ధర్మాన్ని,
1: దిస్ ఎటర్నల్ ట్రూత్,
0: భారతీయ ధర్మాన్ని,
1: ద ధర్మ ఆఫ్ భారత్,
0: విద్యార్థుల హృదయంలో నింపి,
1: ఇట్ హస్ బి ఫిల్డ్ ఇన్ ద హార్ట్.
0: విద్యార్థుల యొక్క మార్గమును సక్రమ మార్గంలో ప్రవేశపెట్టే నిమిత్తమై,
1: టు మేక్ ది పాత్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రాపర్,
0: ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ అని పెట్టారు.
1: It is named Indian culture and spirituality.
0: Culture ante emiti?
1: What do you mean by culture?
0: Spirituality ante emiti?
1: What do you mean by spirituality?
0: Idi edo konni konni English perlu pettukuntu vachare kaani,
1: they are just English names.
0: Deeniki matamu aadhyatmikamu.
1: One is religion, other spirituality.
0: Ee matamu aneetunte ok aadhyatmikam.
1: This religion itself is
0: aadhyatmikam veru, matam veru kaadu.
1: Spirituality and religion are not separate.
0: Ee rendu kudalu dharmamuloni bhagamule.
1: They are the parts of dharma.
0: ఇది ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ఇది వస్త్రము.
1: దిస్ క్లాత్.
0: ఇది వస్త్రంలో దారములు ఉన్నాయి.
1: దేర్ ఇస్ యార్న్ ఇన్ దట్.
0: దారములో పత్తి ఉంది.
1: దేర్ ఇస్ కాటన్.
0: పత్తి దారములు రెండు వస్త్రంలోనే ఉంటున్నాయి.
1: కాటన్ అండ్ యార్న్ ఆర్ ఇన్ ద క్లాత్.
0: అదే రీతిగానే
1: సిమిలర్లీ
0: ఈ ధర్మం అనేటువంటి విశాలమైనటువంటి వస్త్రంలోనే,
1: ఇన్ దిస్ ధర్మ విచ్ ఇస్ ఎ బిగ్ క్లాత్,
0: ఈ కల్చర్ స్పిరిచువల్ అనేటువంటి యొక్క ప్రతి దారము రెండు చూడే ఉంటున్నాయి.
1: ద కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ ఎ సార్ట్ ఆఫ్ కాటన్ అండ్ యార్న్.
0: కనుక నీవు ధర్మాన్ని నీవు అనుసరిస్తావా,
1: if you follow your dharma,
0: సర్వము అందులోనే లీనమైపోతుంటాయి.
1: Everything merges in that.
0: కనుక భారతీయ ధర్మం అనేటువంటిది,
1: ఈ ధర్మ ఆఫ్ భారత్,
0: అనాది కాలము నుండి కూడాను
1: since ancient
0: అనేక విధములైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ,
1: though there were so many difficulties,
0: ఎందరు రాజులు, ఎందరు ముస్లింలు, ఎందరు పర్షియన్లు, ఎందరు విధమైనటువంటి యొక్క దేశముల వాళ్ళు దీనిపైన దండెత్తి వచ్చారు.
1: In spite of many of the invasions by Muslims and Persians,
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దాట్,
0: పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు, అరేబియన్స్ అనేక మంది దీనిపైన పడ్డారు.
1: పోర్చుగీస్ పీపుల్, బ్రిటిష్ పీపుల్, అరేబియన్స్ ఇన్వేడెడ్ దిస్ కంట్రీ.
0: కానీ ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయినప్పటికీ ఈనాటి వరకు కూడా భారత జాతిని ఎవరు కదిలించలేరు, బెదిరించలేకపోయారు.
1: వాట్ ఎవర్ మే బి టిల్ దిస్ డే, దిస్ భారత్ రేస్ కుడ్ నాట్ బి
0: భద్రమైనటువంటిది. మీరు యోచించుకోండి,
1: యు కెన్ అండర్స్టాండ్ హౌ స్ట్రాంగ్ ఇట్ ఇస్.
0: నిన్న మొన్న ప్రారంభమైనటువంటి యొక్క మతములన్నీ కూడాను మన కంటి ముందున్న పునాదులంతా కూడాను కేవలం ఊడిపోతున్నాయి.
1: ద రిలీజియన్స్ దట్ స్టార్టెడ్ రీసెంట్లీ లాస్ట్ దేర్ ఫౌండేషన్.
0: కానీ భారతీయ మతం అనేటువంటిది ఇంత పటుత్వమైనటువంటిది, ఇంత గంభీరమైనటువంటిది, ఇంత విశాలమైనటువంటిది, ఇంత భద్రమైనటువంటిది.
1: ద రిలీజన్ ఆఫ్ భారత్ ఈస్ సో స్ట్రాంగ్, సో మెజెస్టిక్, సో సెక్యూర్.
0: కాబట్టి అన్ని మతములు ఎందుకు మనం సమత్వాన్ని భావించాలి.
1: బట్ వీ షుడ్ హ్యావ్ దట్ ఈక్వల్ మైండెడ్నెస్ టు ఆల్ రిలీజియన్.
0: మతముల యొక్క ఏకత్వంతో కూడినటువంటిది మన మతం అని విశ్వసించాలి.
1: అవర్ రిలీజియన్ లైస్ ఇన్ ది యూనిటీ ఆఫ్ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ద్వేషించకూడదు.
1: యూ షుడ్ నెవర్ హేట్ ఎనీ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడా మీరు కొన్ని విధమైనటువంటి విమర్శించకూడదు.
1: యూ షుడ్ నెవర్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
0: ఎవరిని మనము దూషించకూడదు.
1: యూ షుడ్ నెవర్ అక్యూజ్ ఎనీబడి.
0: అది ఏ భారత మతం చెప్పినటువంటి సమత్వము,
1: దట్ ఇస్ ఈక్వాలిటీ,
0: సమన్వయము,
1: దట్ ఇస్ కోఆర్డినేషన్.
0: ఇలాంటి సమన్వయమును మనం ఈనాడు సంరక్షించుకోవాలి.
1: వీ షుడ్ ప్రొటెక్ట్ ద సచ్ అన్ ఇంటిగ్రేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజముగా మీరు విద్యను అభ్యసిస్తున్నారంటే ఈ యొక్క ఉద్యోగం అనేటువంటి యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి.
1: Truly, if you want to earn this education, don't have
0: relations with the job.
1: You should be in that position as to give employment to 10
0: people. Start
1: your own cottage industry. Fill with your head with all the
0: intelligence.
1: But don't spoil your good qualities.
0: సద్గుణాల కోసం విద్య లేకపోయినా మంచిదే కానీ,
1: it's good if we don't have good education.
0: విద్య కోసం సద్గుణాలను మాత్రం మనం విసర్జించకూడదు.
1: But never sacrifice your character for education.
0: విద్యలు తెలివితేటలనే పెంచి,
2: The modern education develops intelligence.
0: కొంచెమైన గుణము పెంచబోదు.
2: It doesn't develop even a fraction of good quality.
0: పంట పండని భూమి 10 ఎకరములేల.
2: What is the use of barren land 10 acres?
0: కొంచెమైన చాలు మంచి భూమి.
2: Good land is enough. Good land is enough.
0: కనుక మనము సరైనటువంటి గుణములను పెంచుకునే నిమిత్తము విద్యను అభ్యసించాలి.
2: సో వీ షుడ్ ఎర్న్ ఎడ్యుకేషన్ టు డెవలప్ ద క్వాలిటీ.
0: కానీ ఈనాడు విద్య కోసమని తమ సద్గుణాలను కూడా కేవలం పాడు చేసుకుంటున్నారు.
2: అండ్ టుడే ఫర్ ఎడ్యుకేషన్ దే ఆర్ స్పాయిలింగ్ దేర్ క్యారెక్టర్.
0: ఇది మానవత్వానికి చాలా కళంకం తెప్పించేటువంటిది.
2: ఇట్ ఇస్ ఎ బ్లాక్ స్పాట్ ఆన్ ది హ్యూమానిటీ.
0: మానవత్వాన్ని వికసింపజేయాలన్నా,
2: టు బ్లాసమ్ ది హ్యూమన్ లైఫ్,
0: మానవత్వం యొక్క విలువలు పెంచుకోవాలన్నా,
2: టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూ,
0: మానవత్వం యొక్క శ్రేష్టతను మనం నిలుపుకోవాలన్నా,
2: టు అప్హోల్డ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్,
0: ఈ విధమైనటువంటి గుణములను మనం పెంచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ సచ్ వర్చ్యూస్.
0: ఆ గుణములే లేకపోతే మనకు స్థలమే లేదు జగత్తులో.
2: వితౌట్ దీస్ వర్చ్యూస్ దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఉన్న వారికందరికీ స్థలం ఉంటుందని వాళ్ళందరూ గుణవంతులని మీరు ప్రశ్నించవచ్చు.
2: యు మీన్ సే దోస్ హూ ఆర్ అలైవ్ డు దే హావ్ క్యారెక్టర్ యు మే క్వశ్చన్ సో.
0: అందరూ కూడాను.
2: దేర్ సో మెనీ ఆర్ దేర్.
0: కానీ ఎలాంటి వారిగా మనం నివసించాలి?
2: బట్ హౌ ఇన్ వాట్ వే షుడ్ వి లివ్ హియర్?
0: ఆదర్శవంతమైనటువంటి వారిగా మనం జీవించాలి.
2: వి షుడ్ లివ్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: పలాని పిల్లవాడు ఎంత ఆదర్శవంతుడా అని 10 మందితో మనం మెప్పించుకోవాలి.
2: యు షుడ్ గెట్ name, good name by everybody, such a noble one you are.
0: ఈ గౌరవాన్ని మాత్రం మనం నిలుపుకోక,
2: without upholding respect,
0: ఏదో గొప్ప విద్యావంతుడైపోయినా అనుకుంటే ప్రయోజనం ఏమిటి?
2: What is the fun of thinking that you are highly educated?
0: ఎంత చదువు ఉండినప్పటికీ,
2: in spite of high education,
0: ఎంత గొప్ప పట్టములు అందుకున్నప్పటికీ,
2: in spite of big degrees,
0: మన యొక్క రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మనం పెంచుకోవాలి.
2: We should develop our self respect.
0: అదే ఆత్మ గౌరవము.
2: That is self respect. సెల్ఫ్ సపోర్ట్
0: అది కూడా ఉండాలి.
2: దట్ ఆల్సో ఇస్ నీడెడ్.
0: ఉండినప్పుడే మన మానవత్వం సార్థకం అవుతుంది.
2: వెన్ బోత్ ఆర్ దేర్ అవర్ హ్యూమన్ ఆబ్జెక్టివ్ ఇస్ రియలైజ్డ్.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: ఈ 15 దినముల నుంచి కూడాను,
2: సిన్స్ 15 డేస్,
0: భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నయో మీరు తెలుసుకున్నారు.
2: యు హావ్ లెర్న్డ్ మెనీ ఆఫ్ థింగ్స్ రిలేటెడ్ టు ఇండియన్ కల్చర్.
0: తెలుసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
2: దేర్ ఇస్ నో యూస్ బై మియర్లీ నోయింగ్.
0: ఏ ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టి
2: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ.
0: ఈ జగత్తు లోపల ఆదర్శవంతమైన విద్యార్థులుగా మీరు నిలచాలి.
2: ఇన్ దిస్ వరల్డ్ యూ షుడ్ బి ఐడియల్ స్టూడెంట్.
0: ఇక్కడ ఉండినంత మాత్రమే, ఇక్కడ ఉండినంత కాలం మాత్రమే మీ డిసిప్లిన్, మీ బిహేవియర్, మీ మేనర్స్, మీ రెస్పెక్ట్, మీ విధమైనటువంటి క్రమశిక్షణ ఉండి తర్వాత బయటికి పోయి ఇవన్నీ విసర్జించిపోతే మీరు ఇంతకాలం ఇక్కడ ఉండి ప్రయోజనమే ఉండదు.
2: If you have the discipline, the manners and everything here, so long you are here, if you leave them by when once you go out, it's no use.
0: మీరు మార్కులకై పాటుపట్టడం మంచిదే.
2: ఇట్స్ గుడ్ దట్ యూ వర్క్ ఫర్ మార్క్స్.
0: అది అవసరమే.
2: ఇట్స్ నెసెసరీ.
0: కానీ మరొక వైపున,
2: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్,
0: రిమార్కులకు చోటు లేకుండా చూసుకోవాలి.
2: సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్.
0: అలాంటి పరిస్థితిలో మీరు ఉండినప్పుడే ఈ మార్కుల యొక్క విలువ మీకు ఘనంగా ఉంటుంది.
2: ఇఫ్ యూఆర్ ఇన్ దట్ పొజిషన్ దెన్ యూ విల్ హ్యావ్ వాల్యూ ఫర్ ద మార్క్స్.
0: ఈ మార్కులు తెచ్చుకుని ఇన్ని మార్కులు పెట్టుకునే కూడా ప్రయోజనం ఏమిటి?
2: విత్ ఆల్ ద రిమార్క్స్, if the marks have no value,
0: kanaka mana chaduvunu mana shaktini mana sarvasvunu kodanu mana yokka gunam kosam daravayyali.
2: Therefore you have to sacrifice the education, all our faculties for character.
0: Tallidannulu gauravinchali.
2: We have to respect parents.
0: Peddalanu gauravinchali.
2: We have to respect elders.
0: Mana samskrutini mana visvasinchali.
2: We should have faith in culture.
0: Ayina acharanalo petti mana anusthanamlo deeni andukovali.
2: We should practice and experience.
0: Appude deeni yokka vilavu manaku sakkaga artham avutundi.
2: Then we will understand its true value.
0: Kaani vilavunu teliyakokunda
2: without knowing
0: the durasa nimittamai అనేక విధమైనటువంటి దుర్మార్గంలో ప్రవేశిస్తున్నాము.
2: వితౌట్ నోయింగ్ ద వాల్యూస్ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ వి యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే.
0: ఈ దురాశ వల్ల కష్టపడటం మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంది.
2: ది ఎక్సెసివ్ డిజైర్ విల్ పుట్ యు టు మిజరీ.
0: పాలను మనం క్షీరాన్ని అందుకోవచ్చును. క్షీరాన్ని
2: యు కెన్ గెట్ ది మిల్క్.
0: ఈ క్షీరమును ఏ విధంగా మనం అందుకోవాలి,
2: హౌ టు రిసీవ్ మిల్క్
0: అనేటువంటి విధానాన్ని కూడా మనం గుర్తించాలి.
2: దట్ ప్రొసీజర్ యూ షుడ్ నో.
0: గోవు యొక్క పొదుగు నుంచి క్షీరములు వస్తుంది కదా అనుకోని, ఏదో కొంచెం మాత్రమే వస్తుండాలని పొదుగునే మనం కోసేసేస్తే రక్తం వస్తుంది, క్షీరం రాదు.
2: యాజ్ యూ కెన్ డ్రా మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ, యూ షుడ్ నాట్ కట్ ఇట్ ఆల్ టుగెదర్.
0: బంగారు గుడ్లు పెట్టేటువంటి కోడి ఉంటుంది, అదట బాతు.
2: హియర్ ఇస్ ద వన్ హూ హ్యాచెస్ ది గోల్డెన్ ఎగ్.
0: కానీ దిన్నము ఒక్కొక్క గుడ్డే పెడుతుండేదట.
2: ఇట్ హ్యాచెస్ వన్ గోల్డెన్ ఎగ్ ఎవ్రీ డే.
0: కోస్తే అన్ని గుడ్లు చిక్కుతాయని కడుపు కోసాడట, పెట్టే గుడ్లు కూడా నిలిచిపోయాయి.
2: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఆల్ గోల్డెన్ ఎగ్స్ హీ హాస్ కట్ హిస్ స్టమక్.
0: కనుకనే మనం దురాశకు పోయిందటంటే అనుభవించవలసినటువంటి దాన్ని కూడా మనం అతి దూరం అయిపోతాం.
2: ఇఫ్ యూ ఎక్సెసివ్ డిజైర్ యు కెనాట్
0: అనుభవించవలసిన దాన్ని కూడా అనుభవించలేకపోతాం.
2: ఈవెన్ దట్ యువర్ డెస్టిన్డ్ యు కెనాట్ ఎక్స్పీరియన్స్.
0: దురాశ ఉండకూడదు.
2: యు షుడ్ నాట్ ఎక్సెసివ్ డిజైర్.
0: అతిహాస మతిహాని.
2: ఎక్సెసివ్ డిజైర్ విల్ మేక్ యు మ్యాడ్.
0: మిత ఆశ అతిహాయి.
2: ద లిమిటెడ్ డిజైర్ విల్ మేక్ యు హ్యాపీ.
0: అధికమైనటువంటి ఆశలకు మీరు పోవకండి.
2: యు షుడ్ నాట్ హావ్ ఎక్సెసివ్ డిజైర్.
0: సాధ్యమైనంత వరకు మీ విద్యను సద్వినియోగపరచండి.
2: To the extent possible, make proper use of your education.
0: ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఒక విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
2: When you are employed, అండ్ యూ షుడ్ నోట్ వన్ ఇంపార్టెంట్ థింగ్.
0: దేశం యొక్క గౌరవాన్ని కూడా మనం చక్కగా చూడాలి.
2: వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ద రెస్పెక్ట్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మన దేశ గౌరవమే లేకపోతే మన దేహ గౌరవం ఏ రీతిగా ఉంటుంది?
2: ఇఫ్ ది కంట్రీ హ్యాస్ నో రెస్పెక్ట్, వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ యూ హ్యావ్ ఫర్ యువర్ బాడీ?
0: ప్రవేశించినప్పుడు
2: when you are in there,
0: ఒక్క విషయాన్ని మీరు అందరూ గుర్తించాలి.
2: ఎవ్రీవన్ షుడ్ రియలైజ్,
0: అధ్యాపకులు విద్యార్థులు కూడా,
2: టీచర్స్ అండ్ స్టూడెంట్స్ షుడ్ రియలైజ్ వన్ ఫ్యాక్ట్.
0: మనం ఎంత జీతం డ్రా చేస్తున్నాము?
2: హౌ మచ్ ఆఫ్ సాలరీ వి ఆర్ డ్రాయింగ్?
0: ఈ జీతములకు తగినంత పని మనం చేస్తున్నామా?
2: Am I working appropriately with salary?
0: నీ అంతరాత్మను నీవు ప్రశ్నించుకోవాలి.
2: You question your conscience.
0: నీ అంతరాత్మ నీవు అంగీకరించినప్పుడు తిరిగి నీవు అందులో ఎక్కువ పని ప్రారంభించాలి.
2: Your conscience says yes, do more.
0: చేయాలి.
2: You should do work like that.
0: అట్టు లేకుండా.
2: Otherwise,
0: జీతం ఎక్కువ పని తక్కువ అయిపోతే దేశ ద్రోహులుగా మారిపోతారు.
2: More salary and less work, you become traitors.
0: దేశ ద్రోహులు.
2: You become traitors to this country.
0: ఇంత జీతాలు మనం తీసుకుని
2: receiving high salary,
0: ఇంత తక్కువ మనం పని చేస్తున్నామంటే
2: when you do lesser work,
0: దేశానికి ఎంత కీడు చేసినటువంటి వారం అవుతాం.
2: How much of harm you are doing this country.
0: జీతాల కోసమని ప్రభుత్వం అన్ని దేశాల నుంచి కూడా అప్పు తీసుకుని వస్తుంటుంది.
2: To pay your salaries, government is taking loans from all countries.
0: ఆ తెచ్చినటువంటి అప్పు అంతా కూడా మీ జీతాల కింద ఇచ్చేసేస్తుంది. ఈ అప్పు రుణం తీర్చేది ఎప్పుడు? అప్పు వడ్డీ తీర్చేది ఎప్పుడు?
2: All the loans are paid by way of your salaries. When is it going to be paid back?
0: అధిక వర్క్ చేసినప్పుడే, అధిక ఫలం చేసినప్పుడే దీని సాధ్యమైనంత వరకు కూడాను దీని అభివృద్ధికి అవకాశం ఉంటుంటుంది.
2: When you work more, there will be progress.
0: కానీ ఈనాటి వారు అధిక శాలరీ తీసుకుంటున్న ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి.
2: But the modern man, though he has got high salary, works
0: more. Such
2: excessive desire will put you to misery.
0: మనక మనం తృప్తి పరచుకోవాలి. అసంతృప్తో ద్విదో నష్టః, అసంతృప్తికి రెండు నష్టాలు కూడా కలుగుతుంటాయి.
2: The dissatisfied man will have two losses.
0: కనుక మనము తీసుకునే దానికి తగినటువంటి పని చేయాలి.
2: సో వీ షుడ్ వర్క్ అప్రోప్రియేట్ టు ద సాలరీ.
0: అప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది.
2: దెన్ యూ విల్ హావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: లేకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకి ఏ ప్రయత్నం చేసినా రాదు.
2: విత్ ఎనీ ఎఫర్ట్ యూ డోంట్ గెట్ దిస్ సెల్ఫ్
0: సాటిస్ఫాక్షన్. బంగారు కొండలు తెచ్చి నీ నెత్తిపైన పెట్టినా నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కుదరదు.
2: ఈవెన్ ఇఫ్ ద మౌంటైన్ ఆఫ్ గోల్డ్ ఇస్ కెప్ట్ ఆన్ యువర్ హెడ్, యూ విల్ నాట్ హావ్ సాటిస్ఫాక్షన్.
0: నీకు తృప్తికరంగా పని చేసినప్పుడు హాయిగా ఉంది, అదే తృప్తి. ఆ తృప్తి నీకు సాటిస్ఫాక్షన్.
2: ద వర్క్ ఇఫ్ ఇట్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్, దట్ ఇస్ ఎనఫ్.
0: అది లేకుండా
2: without that,
0: ఎంత సంపాదించినప్పటికీ
2: with all your earnings,
0: అంత క్రమక్రమేణ వ్యర్థమైపోతుంది.
2: Everything will be wasted ultimately.
0: విద్యార్థులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
2: Students should know this.
0: ఈనాడు భారతదేశం యొక్క పరిస్థితి చాలా కష్టస్థితిలో ఉంటుంది.
2: Today the position of Bharat is in difficulties.
0: ఏ కష్టము లేదు, కానీ రాజకీయ కష్టములే అధిక కష్టములు.
2: There are problems in politics.
0: విద్యార్థులు విద్యార్థులుగా ఉండినంత వరకు కూడా మరొక విషయం, రాజకీయాల్లో ప్రవేశించకూడదు.
2: Students should remain as students. They should not step into politics.
0: నీవు విద్యార్థిగా నీవు విరమించుకున్న తర్వాత, నీవు గృహస్థుడైన తర్వాత దేశ సేవ కోసమని నీవు ఏ విధంగా కూడా రాజకీయాల్లో నువ్వు ప్రవేశించుకో తప్పులేదు.
2: After completing your education, when you become householder to serve the country, you can enter into politics.
0: సమాజం యొక్క క్షేమం కోసమని,
2: only for the welfare of society,
0: దేశం యొక్క క్షేమం కోసమని,
2: for the welfare of the country,
0: నువ్వు ఏ విధమైనటువంటి పాట అయినా పడు, తప్పులేదు.
2: You can struggle, there's no mistake.
0: కానీ విద్యార్థిగా ఉండినంత వరకు మాత్రము రాజకీయాలు కించిత్ కూడా టచ్ చేయకూడదు.
2: బట్ సో లాంగ్ యువర్ స్టూడెంట్ నెవర్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
0: విద్యార్థి రాజకీయాన్ని టచ్ చేస్తే ఒళ్ళంతా మసిపూసుకున్నట్టు అయిపోతుంది.
2: ఇఫ్ ది స్టూడెంట్ స్టెప్స్ ఇన్ టు పాలిటిక్స్, ఇట్ మీన్స్ స్మీరింగ్ ది యాష్ ఆన్ ది బాడీ.
0: రూపాన్ని నాశనం చేస్తుంది.
2: యు విల్ రూయిన్ యువర్ ఫామ్.
0: ఇందులో ప్రవేశించకూడదు.
2: నెవర్ స్టెప్ ఇన్ టు పాలిటిక్స్.
0: కానీ కొంతమంది స్వార్థపరులు విద్యార్థుల్ని ఆధారంగా చేసుకుని వారి స్వార్థాన్ని వారు అనుభవించుకుంటుంటారు.
2: బట్ సెల్ఫిష్ పీపుల్ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ప్రొసీడ్ ఇన్
0: సెల్ఫిష్ వే. విద్యార్థులు రెచ్చగొట్టి రెచ్చలేపుతుంటారు.
2: దే బ్రింగ్ ఇన్ ఎడ్యుకేషన్ among students.
0: ఇందులో మీరు విద్యార్థులు ఏమాత్రమూ ప్రవేశించకూడదు.
2: స్టూడెంట్ షుడ్ నెవర్ ఎంటర్ ఇంటూ పాలిటిక్స్.
0: ఇలాంటి దేశక్షేమం కోసమని మీరు లక్ష్యం ఉంచుకొని
2: యూ షుడ్ కీప్ ది వెల్ఫేర్
0: యొక్క భారతదేశం యొక్క సంస్కృతిని మనం నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
2: యూ షుడ్ డిటర్మిన్ టు అప్హోల్డ్ ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ దిస్
0: భారతీయ విద్య అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ భారత్ ఎడ్యుకేషన్?
0: తనను తాను త్యాగం చేసి
2: సాక్రిఫైసింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్,
0: ఆనందంగా మరణములకైనా సిద్ధం కావడానికి సిద్ధంగా ఉండాలి.
2: రెడీనెస్ టు డై బ్లిస్ఫుల్లీ, దట్ ఈస్ భారత్ కల్చర్.
0: ఆ విధమైనటువంటి యొక్క త్యాగంలో మీరు వజ్ర సంకల్పులుగా నిలచాలి.
2: యూ షుడ్ డిటర్మిన్ స్ట్రాంగ్లీ ఇన్ దట్ సాక్రిఫైస్.
0: మీ సంకల్పాలను ఏమాత్రం కూడా నువ్వు మార్చుకోకూడదు.
2: యూ షుడ్ నెవర్ చేంజ్ యువర్ డిటర్మినేషన్.
0: దైవ భావన హృదయంలో నిల్చుకుని,
2: కీపింగ్ గాడ్లీ ఫీలింగ్స్,
0: నీవు దేహంతో ఏమైనా కార్యం చేస్తురా,
2: డూ ఎనీ యాక్టివిటీ,
0: సక్సెస్ అయిపోతాయి.
2: ఎవ్రీథింగ్ విల్ లీడ్ యూ సక్సెస్.
0: అయ్యో దైవాన్ని లోపల ఉంచుకుని ఏ కార్యమైనా చేయమన్నాడే స్వామి అని చెడ్డ కార్యంలో ప్రవేశించకూడదు.
2: అండ్ స్వామి సెడ్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, బట్ యూ నెవర్ ఇండల్జ్ ఇన్ బ్యాడ్ యాక్ట్స్.
0: చెడ్డ కార్యంలో నీవు ఎట్లా ప్రవేశిస్తావు?
2: వెన్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యూ, హౌ డూ యూ డూ ఇన్ గాడ్ యాక్ట్స్?
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక మూవింగ్ టెంపుల్.
2: బాడీ ఇస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: కాబట్టి అందులో దైవం ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
2: వీ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్, ద ఫెయిత్ ఇన్ దట్ ఫీలింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ ఇన్ ది బాడీ.
0: ఆధునిక యుగం నందు
2: In the modern age,
0: విశ్వాసం అనేటువంటి పూర్తి కోల్పోయింది.
2: Such faith is totally lost.
0: దీనికి మూల కారణం వైజ్ఞానమే.
2: The main responsibility is science.
0: ఈ సైన్స్ సైన్స్ సైన్స్ సైన్స్ కు దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలి.
2: We should know the difference between the science and spirituality.
0: స్పిరిచువాలిటీ అంటే ఏమిటి?
2: What do you mean by spirituality?
0: మన యొక్క ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి స్పిరిచువాలిటీ.
2: The spirituality is the one that helps us to develop love.
0: ఈ యొక్క ప్రేమ తత్వాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
2: హౌ టు డెవలప్ లవ్?
0: మనంతా స్పిరిట్ ఆఫ్ లవ్.
2: వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
0: కానీ సైన్స్ స్ప్లిట్ ఆఫ్ లవ్.
2: సైన్స్ స్పీక్స్ ఆఫ్ స్ప్లిట్ ఆఫ్ లవ్.
0: స్ప్లిట్ చేస్తుంది, ముక్కలు ముక్కలు చేస్తుంది ఈ లవ్ ను.
2: సైన్స్ స్ప్లిట్స్ లవ్ ఇన్ టూ ఫ్రాగ్మెంట్స్.
0: కనుకొని వీరి యందు ఏమాత్రము ప్రేమ ఉంటుండదు.
2: సో దేర్ ఇస్ నో లవ్ ఇన్ దెమ్.
0: మనము స్పిరిట్ ఆఫ్ లవ్ ను డెవలప్ చేసుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్ లవ్.
0: అది ఏ జగత్తునంతా ఏకం చేస్తుంది.
2: That encompasses, unifies the
0: whole
2: world. All become one.
0: అందరూ ఒకటైనప్పుడు సమస్యలే ఉంటుండవు.
2: When all are one, there will be no problem.
0: భిన్న భిన్నంగా దీని ముక్కలు ముక్కలు కావటం చేతనే అనేక సమస్యలు అభివృద్ధి అవుతూ వచ్చినాయి.
2: As they are divided into pieces, there are so many problems.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: ఐకమత్యమే మన బలము.
2: యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంగ్.
0: ఆచరణ దీని యొక్క సంపద.
2: ప్రాక్టీస్ ఇస్ ద వెల్త్.
0: అప్పుడే ఈ ఐకమత్యం బలపడుతుంది.
2: దెన్ యూనిటీ విల్ బి స్ట్రెంగ్థెన్.
0: ఈ ఐకమత్యం ఒక ప్రేమ చేతనే లభ్యమవుతుంది.
2: దిస్ యూనిటీ ఇస్ పాసిబుల్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
0: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
2: సో డెవలప్ లవ్.

0: When there is lamp at home, why do you need to go to the neighbor's house for the same lamp? You being the divine, if you forget God, it amounts to forgetting your own self.
1: Vidyarthulara,
0: students,
1: Bharatiya samskriti yandu samasta padarthamulu kudanu daiva swarupame.
0: As per the culture of Bharat, every matter is divine.
1: Daivam kaanatvanti padarthamu, daivam lenatvanti jeevamu ee jagatlo kaanaradu.
0: There is no material nor a living creature without divinity.
1: Rai modalukoni ratnam varaku,
0: right from stone to the diamond,
1: cheema modalukoni simham varaku,
0: from ant to a lion,
1: pachchi modalukoni garuda varaku,
0: from a bird,
1: parvatam modalukoni chinna gulaka rai varaku kudanu,
0: the mountain to a small pebble.
1: Kanuka bharatiyulu chettunu guttanu puttanu mattini kudanu poojistu vacharu.
0: Therefore Bharatiyas worship the tree, the ant hill and the mountain.
1: Inati bharatiyulu ee pavitra sampradayamnu vismarinchi kevalamu ee laukikalo jagattulo ivanni kudunu moodha vishwasamulaga bhavinchi ee aadhunika yugamnandu ee vidyarthulu kudunu ee vidhamainatundi yokka margamne anusaristu ప్రాచీన సాంప్రదాయం అంతా కూడాను మూఢ విశ్వాసమని దానిని వెనుకకి నెట్టివేస్తున్నారు.
0: Such sacred culture of Bharat, the legacy and the heritage is totally forgotten and is viewed as the blind faith and tradition. The modern students also consider all the ancient path as superstition.
1: భారతీయుల యొక్క విశ్వాసము గొప్ప అంతరాత్మతో కూడినటువంటిది.
0: ద ఫెయిత్ ఆఫ్ భారత్ హ్యాస్ గోట్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రేమతత్వమును మానవుల వరకే ఇది పరిమితం కాకుండా సర్వజీవులు ఎందు సర్వ పదార్థములు ఎందు కూడాను ఈ ప్రేమతత్వాన్ని ప్రసరింపచేస్తూ వచ్చారు భారతీయులు.
0: ద భారతీయస్ హ్యావ్ నాట్ లిమిటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ to a man only, no. It has gone to the level of all material and all other living creatures.
1: కనుకనే త్యాగరాజు కూడాను

0: చీమనో బ్రహ్మనో
1: ఇన్ ఎనాంట్ అండ్ ఆల్సో ఇన్ బ్రహ్మ
0: శివ కేశవాదులలో
1: ఇన్ శివ అండ్ ఆల్సో కేశవా

0: భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ద డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఇందుకలడందు ఏదని సందేహము వలదు.
1: యు డోంట్ నీడ్ టు డౌట్. గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హియర్.
0: రోడ్డు పైన పడినటువంటి, దారి పైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడా పూజిస్తూ వస్తున్నారు.
1: భారతీయస్ వర్షిప్ ఎ స్టోన్ దే ఫైండ్ ఆన్ ద వే.
0: విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడా ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో లవ్ ఎన్ యాంట్ హిల్ అండ్ ప్రే ద స్నేక్ ఇన్ సైడ్.
0: ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెటీరియల్ విచ్ ఇస్ నాట్ వర్షిప్.
0: గుట్టను పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ ఇన్ ద
0: మౌంటైన్ పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడా పూజించి వచ్చారు.
1: దే వర్షిప్ మౌంటైన్స్ హిమాచల.
0: ఈ విధంగా గుట్టలను, చెట్టులను, పుట్టలను, మట్టిని కూడా పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ భారతీయస్ వర్షిప్ ద యాంట్ హిల్ ద మౌంటైన్ ద ట్రీ అండ్ ద బర్డ్.
0: చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దాన్ని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడా ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు.
1: భారతీయస్ ఆఫర్ రైస్ ఫ్లోర్ టు ది యాంట్.
0: ఇప్పటికి కూడా కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా కూడా చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము ఇలాంటివంతా కూడా సేవలు చేస్తూ వచ్చారు.
1: ఇన్ కల్కట్టా ఈవెన్ దీస్ డేస్ యు ఫైండ్ ఫిష్ ఆర్ ఆఫర్డ్ ద ఫ్లయింగ్ బర్డ్
0: అనేటువంటిది భారతీయులకు పెట్టిన పేరు, పుట్టిన ఇల్లు. భూతదయా పశ్చాత్తాపం,
1: ది కంపాషన్ అండ్ రిపెంటెన్స్ ఆర్ ది టూ క్వాలిటీస్ దట్ వి ఫైండ్.
0: ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలం మూఢ విశ్వాసం అని భావించటము, అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: టు కన్సిడర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వన్ ఆఫ్ సూపర్ స్టిషన్. దేర్ ఇస్ నో అదర్ హైయర్ ఫూలిష్నెస్ దాన్ దిస్.
0: కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నాడు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు.
1: ద వెస్టర్నర్స్ కన్సిడర్డ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫ్రెటర్నిటీ హైయెస్ట్.
0: కానీ భారతీయ సంస్కృతి అందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మభావము.
1: బట్ అమంగ్ భారతీయస్ దేర్ ఇస్ వన్ స్టెప్ హైయర్ దాన్ దిస్ బ్రదర్హుడ్.
0: సర్వులు ఎందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని ప్రచురింపజేసినటువంటిది, ప్రచార ప్రబోధన సల్పినటువంటి ఒక భారతీయ సంస్కృతాన్ని మూఢత్వం అని చెప్పుకోవటంలో ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ద స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద క్రీచర్స్. దేర్ ఇస్ నో అదర్ ఫూలిష్నెస్.
0: సాంఘికమైనటువంటి ఒక ధర్మము అనగా ఏ దేశమునందు కూడా ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ కానరాదు.
1: యు డోంట్ ఫైండ్ ది సోషల్ జస్టిస్ ఇన్ అదర్ కంట్రీ.
0: ఏ దేశమునందు చూసినా కానీ అనేక భిన్న భిన్నములైనటువంటి యొక్క తెగలను భావిస్తూ వచ్చారు.
1: యు ఫైండ్ డైవర్సిటీ మల్టిప్లిసిటీ ఎవ్రీవేర్.
0: కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ that propagated the principle of unity in diversity.
0: ఇది చిరకాలం నుండి కూడాను మన భారతదేశమునందు అభివృద్ధి గాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగములను సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ కల్చర్ ఆఫ్ భారత్ దట్ హెస్ షేర్డ్ ఇట్స్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ద స్పిరిచువల్ వెల్త్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: సాంఘికమైనటువంటి ఒక జగత్తునందు, ఈ పవిత్రమైనటువంటి యొక్క దేశమునందు, దివ్యమైనటువంటి భావమునందు, నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర.
1: ఇన్ దిస్ న్యూ ఏజ్ ద నావల్ ప్రిన్సిపల్స్ ద యూనిక్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు సోషల్ జస్టిస్ విచ్ ఇస్ డివైన్ హ్యాస్ గాట్ టు బి ప్రిజర్వ్డ్.
0: కనుక ఇది గొప్ప విశాలవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, కానీ సంకుచితమైనటువంటి బుద్ధి గల వారికి ఇది కేవలం మూర్ఖంగానే కనిపిస్తుంది.
1: బ్రాడ్ మైండెడ్ పీపుల్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: దేవుడు లేని స్థానం ఎక్కడ?
1: షో ది ప్లేస్ వేర్
0: దేవుడు కానటువంటి పదార్థం ఎక్కడ?
1: వాట్ ఈస్ ది మెటీరియల్ డివైడ్ ఆఫ్ డివినిటీ?
0: భగవంతునిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: ఫ్రమ్ ఆటమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
0: ఈ అణువులు చేరించవల చేతనే ఘనంగా ఏర్పడుతున్నది.
1: You find the matter composed of atoms.
0: అణువులందు కూడా ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ కాదు మాత్రం ముందుకు వస్తాడు.
1: Which scientist will come forward to say that there is no divinity in an atom?
0: అణువు దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు.
1: The scientist who denies the presence of divinity in atom is not a scientist.
0: పరమాణువుల యొక్క పవిత్రతని ఈ యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: In fact, you find the divinity that shines in every atom.
0: అందువల్లనే
1: సో
0: ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాస్ పాడుతూ వచ్చాడు.
1: Therefore, Ramadas sang the glory of God, telling that He is everywhere.
0: రామతత్వం తప్ప మరొక తత్వం ఇక్కడ ప్రపంచంలో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ ఓన్లీ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: రామమయం. ఈ జగమంతా రామమయం అన్నాడు.
1: హీ సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ, ద హోల్ యూనివర్స్.
0: అనగా ప్రతి పదార్థం కూడా మనల్ని రమింప చేసేటువంటిది.
1: ఇట్ మీన్స్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ దిస్ వరల్డ్ విల్ డ్రా యువర్ అటెన్షన్.
0: కానీ ఈనాటి విద్యా విధానము అనేక విపరీత మార్గంలో ప్రయత్నం చేయటం ఈ దివ్యత్వాన్ని మీరు విస్మరిస్తూ పోతున్నారు.
1: Because of the effect of the modern education, distorted and perverted version, we are not able to know the truth.
0: వట్ట కూటి చదువులు మాత్రమే కాని బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది, జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు.
1: The modern education will help us only to carry out a living. It doesn't help to blossom our intellect.
0: పాప భయంబు పోయే.
1: There is no fear of sin.
0: పరిపాటై పోయెను సుస్కృతం బిలం.
1: Entering into wrong action has become a habit.
0: పాప భయంబు పోయే.
1: There is no fear of sin.
0: పరిపాటై పోయెను దుష్కృతం బిలం.
1: Doing all wrong actions has become a second nature. The devotion is lost.
0: జీవరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకములో.
1: In this world, all wicked actions are taking place beyond all narration and measure.
0: దాపురమయ్యే లోకములో శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు మానవా మానవా. శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు.
1: ఓ మ్యాన్, అండర్స్టాండ్ దిస్. యు కెన్ గెయిన్ హ్యాపీనెస్ ఓన్లీ బై చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: పుస్తకము పఠించి తిని
1: I have gone through all texts.
0: పూర్తిగ చూచితి సర్వశాస్త్రము.
1: I have gone thoroughly all sacred texts.
0: నిశ్చులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల.
1: Why should you pride yourself that you have become an expert in all fields of knowledge?
0: నీ హస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొలవలేని ఈ ప్రకృతి విద్యలన్నీయును దాత్రి నిరర్థకముల్ కదా మానవా.
1: ఓ మ్యాన్, విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రేయర్ ఆఫర్ ప్రేయర్ టు గాడ్, ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: కేవలం పొట్టకూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఈవెన్ హెల్పింగ్ అస్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్.
0: నుండి లేచి మరి నిద్ర పోయడు దారి పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగజేయుచు జీవితంబు నీ విద్యల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ పీస్ఫుల్లీ. యూ విల్ అండర్స్టాండ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ వీ గో బ్యాక్, వీ స్పెండ్ ఆల్ ద టైమ్ అండ్ స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ టు ఎక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీ డోంట్ ఆఫర్ అవర్ ప్రేయర్.
0: జన్మ దుర్లభం. మానవ జన్మ ఎత్తి కూడాను ఇదే మనం సంపాదించవలసింది.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఇస్ ఎ హ్యూమన్, ఇస్ దట్ వాట్ వీ షుడ్ హ్యావ్?
0: ఇదియా మనం సాధించవలసినటువంటిది.
1: ఇస్ ఇట్ దట్ వీ షుడ్ అచీవ్?
0: ఇదియా మనం పొందవలసినటువంటి ఆనందము.
1: ఇస్ దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ షుడ్ వీ గెట్ ఇట్?
0: కాదు కాదు.
1: నో,
0: మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు.
1: అవర్ పర్పస్ ఇస్ డిఫరెంట్, అవర్ గోల్ ఇస్ డిఫరెంట్, అవర్ ఎయిమ్ ఇస్ డిఫరెంట్.
0: కానీ ఆ సత్యనిత్యమైనటువంటి యొక్క దానిని విస్మరించి అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వి గో బై ఆల్ ఫాల్స్హుడ్ అండ్ వి థింక్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎఫిమరల్ అండ్ ట్రాన్సియంట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే.
1: This modern education, secular knowledge is needed.
0: ఇది కాదని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ డజన్ సే నో టు దట్.
0: యమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య.
1: The secular knowledge is required to carry out happy living on earth, while the spiritual knowledge is necessary for the life after.
0: ఇదంతా కూడాను కేవలం ప్రాకృతమైనటువంటిది.
1: This is all worldly knowledge.
0: ఇది ప్రవృత్తి యొక్క తత్వము.
1: ఇట్ ఇస్ వన్ నేచర్ ఆఫ్
0: మనది నివృత్తి యొక్క లక్షణం.
1: బట్ వీ షుడ్ ఫాలో ది ఇన్వర్డ్ పాత్.
0: ప్రవృత్తి అనిత్యము అశాశ్వతము.
1: దట్ విచ్ ఇస్ అవుట్ వర్డ్ ఇస్ మొమెంటరీ అండ్ టెంపరరీ.
0: సత్యము నిత్యము.
1: దట్ విచ్ ఇస్ విత్ఇన్ ఇస్ ట్రూ.
0: కనుకనే ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడాను మనం చేయాలి.
1: Therefore, we should make every effort to travel within, follow the inward path.
0: ఏవి ప్రయోజనం?
1: What is the use?
0: పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు.
1: Books are full of reading material, but the heads are full of mud.
0: కాని పుస్తకములో ఉంటుండాలి knowledge.
1: There's knowledge in the books.
0: ఈ పుస్తకం నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది?
1: హౌ లాంగ్ దిస్ బుకిష్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ?
0: కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడా మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ట్రాన్స్ఫార్మ్ ద బుక్ ఇన్ యువర్ హెడ్, బోత్ బికమ్ మడ్ ఓన్లీ.
0: కారణం ఏమిటి? సంఘ దోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: The reason is our company. Tell me your company.
0: ఈ పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికి మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది.
1: On the other hand, if you take, absorb all the material contained in the book,
0: kanukane pustakam yokka knowledge kada manaku kavalsinattundi. So mastakam yokka knowledge adi a practical knowledge.
1: So it is not the bookish knowledge which is important, it is the practical knowledge which is essential.
0: Practical knowledge ni manam sadhincharante oka aadhyatmika margamlo tappa anya margamlo veelu kadu.
1: You can acquire practical knowledge by following the spiritual path.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is our experience.
0: మన భావము మన విశ్వాసము పవిత్రంగా ఉండినప్పుడు ఆ యొక్క ఫలితం కూడా పవిత్రంగానే మనకు లభ్యమవుతుంది.
1: When our feelings and faith are pure and sacred, you will be successful too.
0: శ్రీనాథ్ చెప్పాడు.
1: శ్రీనాథ్ said,
0: పూర్వకాలమునందు శ్రీమంతుల యొక్క ఇంటి ముందు ఒక చిన్న గూడుగా ఉండేటువంటిది.
1: In earlier days, the rich persons will have a sort of an arch-like thing in front.
0: People andaru vachi aa shrimantulu yokka inti mundu pettinatundi jyothi nunchi vaari inti jyothini veliginchukoni poyetundi vaaru.
1: Everybody from the neighborhood would go over there and light their lamps, taking it from this rich man's house.
0: Endukanaga aa shrimantulu inti nunchi vachina jyothi mammanu kuda nu shrimantuluga maarustundeni aa vishwasam.
1: The faith is, if they go and light their lamps right from the rich man's house, they would be rich someday.
0: Ee sampradayamunu puraskarinchukoni రేపల్లె ఎందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద.
1: యాజ్ పర్ దిస్ ట్రెడిషన్ దేర్ ఇస్ ఆల్సో ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్లేస్ దేర్.
0: ఆ గోపికల ఇండి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: ఆల్ గోపికాస్ లైన్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ లైట్ అప్ ఓవర్ దేర్.
0: అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు.
1: కృష్ణ రీచ్ మధుర బై దెన్.
0: ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది.
1: ఎ న్యూ బ్రైడ్, ఎ డాటర్ ఇన్ లా, హర్డ్ ఆఫ్ ఆల్ ద మిరకల్స్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ అండ్ షీ బికేమ్ మ్యాడ్. అయ్యో
0: నా దురదృష్టము,
1: ఇట్స్ మై బ్యాడ్ లక్.
0: నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా నువ్వు రేపల్లె వదిలి మధుర చేరిపోయాడు కదా.
1: ఇట్స్ మై బ్యాడ్ లక్, బై టైమ్ ఐ రీచ్ రేపల్లె కృష్ణ లెఫ్ట్ మధుర.
0: నష్టం రాసిన రాత కన్న కలదా నువ్వురేండు చింతిల్లి నన్ను.
1: ఐ మే రిపెంట్ ఫర్ 100 ఇయర్స్, ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ డెస్టినీ.
0: అని చింతిస్తూ ఉండేటువంటిది.
1: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఇంతకు పూర్వమంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది.
1: Earlier, the mother-in-law used to frequent that house and light her lamp from the shelter.
0: Aa suguna yokka adrushtam emito kaani attagariki high temperature vachesesindi.
1: It is fortune of this gopika suguna. The mother-in-law had high temperature that day.
0: Appudu ee sugunane vellavachindi aa yokka jyothini veliginchadaniki.
1: So it was the turn of suguna to go over there and light her lamp.
0: Vendi vendetappudiki aha ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది.
1: విత్ హోల్ హార్టెడ్ ఫెయిత్ అండ్ ఫుల్ లవ్ షీ వెంట్ ఓవర్ దేర్ టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుందని కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు, నీ పాండిత్యం పైన కాదు.
1: Divinity depends on your faith and not your scholarship, not the worship or anything whatsoever.
0: గొప్ప పండితులంతా ఉంటున్నారు.
1: There are many great scholars.
0: కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు.
1: You also know one of
0: మహాయోగులంతా ఉంటున్నారు.
1: Of yogis.
0: మహాత్యాగులంతా ఉంటున్నారు.
1: There are men of sacrifice. ఎవరికి
0: ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది.
1: And Suguna could have that which is not attained by anyone else.
0: ఆ రేపల్లలో కాలు పెట్టింది మొదలుకొని అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపల్లను వదిలిపెట్టిపోయాడు అని నిరంతరం కూడా కృష్ణ చింతనే చేసేటువంటిది.
1: ఎవర్ సిన్స్ షీ రీచ్డ్ రేపల్లా, షీ థాట్ ఆఫ్ కృష్ణ ఆల్ ద టైమ్.
0: ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం.
1: షీ ప్లేస్డ్ హర్ ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బిగర్ వన్.
0: ఆ దీపము వెలుగుతూ ఉండాలి.
1: ఇట్ వాస్ షైనింగ్.
0: ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది. సుగుణ చేయి కూడాను కాలిపోతుంటుండాలి.
1: The hand of Suguna also was burnt.
0: ఎక్కడో బట్ట వాసన వస్తుందాదే అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: Finding out the smell of a cloth that is being burnt, Yashoda came out. Who are you, she said.
0: నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏమి నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ వచ్చింది.
1: యశోద స్టార్టెడ్ క్వశ్చనింగ్ లైక్ దిస్, వాట్ హ్యాపెన్ టు యూ, వై డు యు అలౌ యువర్ సెల్ఫ్ your body to be burnt like
0: that. అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా.
1: సో మెనీ గోపికాస్ ఆర్ దేర్ ఇన్ ద లైన్. వాళ్ళందరూ
0: కాచుకున్నారు.
1: దే ఆర్ ఆల్ వెయిటింగ్.
0: కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు ఆ సుగుణకు.
1: Suguna could see the effulgent form of Krishna there in that jyoti. The
0: ఆ జ్యోతిలో కనిపించేటువంటి కృష్ణుని చూస్తూ తాను దేహాన్ని మర్చిపోయింది.
1: As she was watching Krishna there in that jyoti the light, అందరూ గోపికలు అందరూ
0: కూడి ఏమిటి నీకు ఏమి కనిపించిందని చెప్తే అప్పుడు ఆమె చెప్పినప్పటికీ ఈ గోపికలంతా రోడ్డంతా కూడా డాన్స్ ఆడుతూ ఉన్నారు.
1: ఆల్ గోపికస్ కేమ్ అండ్ ఆస్క్డ్ వాట్ ఇస్ దట్ యు సీ, వై ఆర్ సో ఎక్స్టాటిక్.
0: సుగుణకు కనిపించేనంట మన సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట అది ఏ వేలికి తగిలిన మంట. సుగుణకు కనిపించేనంట మన సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట. ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు.
1: ఆల్ గోపికస్ వర్ జస్ట్ డాన్సింగ్ ఇన్ జాయ్ బికాస్ దే ఆల్ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ అవర్ సుగుణ కుడ్ సీ, అవర్ సుగుణ కుడ్ సీ ది రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: ఏ పూజలు చేసింది?
1: వాట్ ఇస్ వర్షిప్ దట్ షీ హస్ డన్?
0: సుగుణకు పూజలంటే ఏమిటో, జపం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ పెనెన్స్, దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈ యొక్క స్త్రీల యందు బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు.
1: ది మోడర్న్ ఎడ్యుకేషన్ వాస్ నాట్
0: అదే వాళ్ళ గొప్ప అదృష్టం.
1: ఇట్ వాస్ దేర్ గుడ్ లక్.
0: ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు.
1: హ్యాడ్ దిస్ ఎడ్యుకేషన్ బీన్ ప్రెసెంట్ దేర్ దే వుడ్ హావ్ బీన్ సో డివోటెడ్.
0: వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది.
1: ఆల్ దేర్ ఎయిమ్ కాన్సంట్రేటెడ్ ఆన్ గాడ్.
0: ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది.
1: వేర్ ఇస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సెంటర్స్ రౌండ్ ద బుక్.
0: ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యము.
1: అండ్ దెన్ వీ కాన్సంట్రేట్ ఆన్ అవర్ ఎగ్జామినేషన్.
0: ఇంక ఈ పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోలు టీ కాఫీలు తాగేసి చదవటము.
1: They read day and night drinking coffee and tea.
0: Unna knowledge ni kuda odagottukotamu.
1: They will forget the knowledge they have already on.
0: Naa prasaktanta kudunu mandavadi potamu.
1: They lose their memory.
0: Ee vidhanga manavuni yokka shaktulu anta kudanu kavalsinanta nirmoolam gaavinchukuntunnadu.
1: Like this all the energy is lost.
0: Aanati suguna nirantaramu chintane krishna chintane.
1: But suguna thought of krishna all the time.
0: Aa vishwasame ఈమెకు ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ మేడ్ హర్ ఎక్స్పీరియన్స్. ఇదే విధంగానే
0: ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడుతుంటారు కానీ మరొక దాని పైన కాదు.
1: దట్ డిజర్వ్డ్నెస్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్.
0: చెప్పాను ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చిన నీ మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసం. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు.
1: ద లాడర్ కెన్ స్టాండ్ on the ground of love, leaning on the wall of
0: prema vishwasam le deeniki moola karanalu ive pedda sadham.
1: Love and faith are important spiritual practices.
0: Purab shariram yokka tattam nandu kudanu bangra anetvanti gramam lopala
1: ఏ విలేజ్ బై నేమ్ బాంగ్రా,
0: హేమంత్ సింగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు, పరమ భక్తుడు సాయిబాబాకు.
1: An ordained devotee of Sai Baba was there. Hemant Pandit.
0: అతని రెండవ పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు.
1: His second name is Anna Sahib.
0: ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడా బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు.
1: అన్నా సాహెబ్ ప్రేస్ టు బాబా, సేయింగ్ బాబా బాబా.
0: పండుకున్నాడు.
1: He rested.
0: 3 గంటలకు లేచాడు.
1: He got up at 3 o'clock.
0: చూచాడు.
1: He saw.
0: ఎవరో పెద్ద అజానుభావుడు వచ్చినట్టుగా కనిపించింది.
1: He saw a mighty
0: personality.
1: The doors were opened.
0: వచ్చాడు.
1: He came.
0: ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు.
1: He patted on the back of Anna Sahib.
0: అన్నా సాహెబ్
1: He said, Anna Sahib,
0: రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అన్నాడు.
1: Tomorrow I'll be coming for lunch.
0: చూచాడు. ఇది నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు.
1: He thought whether it's a dream or a reality.
0: ఇది స్వప్నం కాదు.
1: It's not a dream.
0: నా బాబానే నా దగ్గరికి వచ్చాడు.
1: బాబా
0: రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట.
1: Tomorrow morning he is going to come.
0: అని అప్పటికప్పుడే రాత్రి 3 గంటలప్పుడు రేపటి దినం బాబా నా ఇంటికి భోజనానికి వస్తాడు, మా ఇంటికి భోజనానికి వస్తాడు అని ఒకే ఆనందపడిపోతున్నాడు.
1: He got up at 3 o'clock and he was so happy declaring everybody that Baba will be arriving
0: to his house. ఈ
1: wife heard all the shouts and she too got up.
0: ఏమిటండి మీకేం స్వప్నమా లేకపోతే ఇంకేమైనా ఒక గిలియా, ఎందుకోసం మీరు ఇట్లా అవస్థ పడుతున్నారని.
1: And the wife started asking, have you dreamt or anything wrong with you?
0: ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటుంది.
1: ఇట్స్ ఆల్ ఏ డ్రీమ్.
0: లేకపోతే ఈ 3 గంటలప్పుడు ఏమిటి, బాబా ఇక్కడ రావటం ఏమిటి, ఎక్కడ షిడ్డి, ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాలి, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె.
1: She said, it's time is 3 o'clock. Where is Shirdi? Where is Bangra? And you say that Baba is here? No.
0: అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్న సాహెబ్ చెప్పాడు.
1: అన్న సాహెబ్ సార్,
0: పిచ్చిదానా,
1: మ్యాడ్ క్యాప్,
0: భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు.
1: గాడ్ ఈస్ బియాండ్ స్పేస్.
0: సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ.
1: గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ సేయింగ్ దట్ హి కేమ్.
0: రాకపోకలుండేటువంటి యొక్క స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు.
1: హి మానిఫెస్ట్ టు దోస్.
0: ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు.
1: ద అండర్సర్వింగ్ పీపుల్ డోంట్ సీ హి.
0: వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది.
1: దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది.
0: కానీ బాబా రేపటి దినం మన ఇంటికి వస్తాడు.
1: He is sure to come tomorrow.
0: తప్పక తెల్లవారు లేస్తాను, తగినటువంటి వంటలంతా చేయాలి అన్నాడు.
1: That all preparations, cooking must be made following morning.
0: బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు.
1: The wife also said, what else I want? Baba is coming.
0: తెల్లవారు లేచింది.
1: She got up next morning.
0: కడిగింది, పాత్రలంతా శుభ్రం చేసింది, ప్రత్యేకంగా కొంత వంటలంతా వండింది.
1: She kept the house very clean. And cleaned all the vessels and made very good, delicious preparations.
0: Payasam undindi.
1: She made payasam, rice pudding.
0: Chesindi.
1: She made another sweet.
0: Oka vada chesindi.
1: She prepared vada.
0: Anni vandichindi.
1: All are prepared.
0: Baba vastadu bhojana samayaniki ani kaachukoni untunnaru iddaru kuda.
1: Both of them, husband and wife, were waiting for the arrival of Baba.
0: Sakkari poola toranalu kattindi. మామిడాకులు కట్టింది, ఇల్లంతా అలంకారం చేసుకుంది పాపం.
1: ద హోల్ హౌస్ ఇస్ డెకరేటెడ్, ఫ్లోరల్ డెకరేషన్ ఆల్ ఓవర్.
0: 12 గంటలైంది.
1: ఇట్ వాస్ 12 o'clock.
0: బాబా రాలేదు.
1: బాబా డిడ్ కమ్.
0: వచ్చే సూచనలు ఎక్కడ కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో సైన్ ఆఫ్ హిస్ అరైవల్.
0: కానీ అన్ని వైపులా చూస్తున్నాడు.
1: హి వాస్ వాచింగ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇంకా వీరు కాలేదు.
1: హి డిడ్ కమ్.
0: బాబా ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు.
1: వై బాబా డిడ్ కమ్? హి విల్ సడన్లీ కీప్ అతను
0: సత్య స్వరూపుడు. అతనే సత్యనారాయణుడు.
1: He's very embodiment of truth. He's Satya Narayana.
0: అతనికంటే వేరొకటి మరలేదు.
1: There's no other truth.
0: బాబు వచ్చే తీర్తాడు.
1: బాబా ఇస్ షూర్ టు కమ్, ఇస్ డెఫినెట్ టు కమ్.
0: అలాంటి బాబా ఇచ్చిన మాట తప్పించుకోడు.
1: He will never go back the promise given.
0: అని భార్యకు నచ్చ చెప్తున్నాడు.
1: And he convinced his wife.
0: సరే 2 గంటలైంది.
1: It was 2 o'clock in the afternoon.
0: వచ్చే దాడులు కనిపించలేదు.
1: No trace of his arrival.
0: సరే ఇంకేం చేసేదని చూస్తుండగానే ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహెబులు వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఫ్రంట్ డోర్ 2 ముస్లిమాన్స్ కేమ్.
0: వచ్చేసి వాళ్ళు చెప్పారు.
1: దే సెడ్,
0: ఏమండి అన్న సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేటట్టుగా ఉంటున్నారు, భోజనాలు గీజనాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు.
1: దీస్ 2 ముస్లిమాన్స్ సెడ్, యూ బోత్ సీమ్ టు బి వెరీ బిజీ. You both appear to be making so many preparations, expecting some relations for the lunch this afternoon. బెటర్ యూ అటెండ్ యువర్ వర్క్ అండ్ టేక్ దిస్ ప్యాక్ ఇన్ హిస్ హ్యాండ్.
0: ప్యాక్ తీసుకున్నాడు.
1: అండ్ హీ కలెక్టెడ్ ద ప్యాక్.
0: ఈ ప్యాక్ తీశాడు.
1: ద మూమెంట్ హీ ఓపెన్డ్
0: వెళ్ళిపోయారు.
1: అండ్ దే లెఫ్ట్.
0: చూసేసేస్తే బాబా పిక్చర్స్.
1: As he opened the bundle, the pack, he saw Baba's pictures.
0: నీ విరూపకంగా వచ్చావు నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి కరుచుకున్నాడు.
1: Saying, Baba, you have come in the form of this picture, and they hugged this picture.
0: Bhakti anta pichiga untuntadi.
1: The devotion looks so mad.
0: Pichiru bogottu pichi battinchunu sachidanandudu Sai Baba. పిచ్చులు పోగొట్టు పిచ్చి బట్టించును సచ్చిదానందుడు సాయిబాబా.
1: సాయిబాబా ఈ సచ్చిదానంద, హీ విల్ క్యూర్ ఆల్ యువర్ మ్యాడ్నెస్ అండ్ మేక్ యూ మ్యాడ్ అగైన్.
0: ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి బట్టిస్తున్నాడు?
1: వై షుడ్ యూ మేక్ అస్ మ్యాడ్?
0: ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని బట్టిస్తాడు.
1: హీ విల్ గివ్ యూ రిలీఫ్ టు ది మ్యాడ్నెస్ ఆఫ్ ది వరల్డ్ హీ థాట్ and make you mad after God.
0: Danni aa photo ni teeskunnadu aaku mundu pettadu.
1: He kept the photo in front of the leaf.
0: Baba nee bhujinche teerali.
1: Baba you must eat food sir.
0: Roopakanga vachavu.
1: You have come in this form
0: ani cheppadu.
1: He said sir.
0: Photo ni akkada pettadu. Adi nilchadaniki veelledhe oka tumbler ni akkada pettesi aa tumbler ku nilabettadu ee photo ni.
1: And he made this photo stand against this tumbler.
0: కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా.
1: ఓ బాబా యు ఆర్ వన్ ఆఫ్ అవేర్నెస్, యూ విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్ యెట్ యు మేక్ అస్ షెడ్ టీయర్స్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు.
1: You will wipe out all the tears that we shed for the world.
0: మేక ఆర్చేటువంటి కంటి నీరును తెప్పిస్తాడు.
1: You will make us shed the tears pining for you.
0: కనుక బాబా నిన్ను భుజించాలి అన్నాడు.
1: యు మస్ట్ టేక్ దిస్ ఫుడ్.
0: కన్నులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు.
1: హి క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్.
0: కట్టలో ఉండినటువంటి యొక్క ఒక వడ లేదు.
1: దేర్ ఆన్ దట్ ప్లేట్ సో మెనీ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్, వన్ వడ వాస్ మిస్సింగ్.
0: భార్య ఆ అన్నం అంతా కూడా కుప్ప మాదిరి వడ్డించింది, అది చెదిరిపోయింది. అందులో 5 వేళ్లు కనిపిస్తున్నాయి.
1: The rice was served at the center and they could find the prints of all the 5 fingers on
0: Baba
1: the rice.
0: Baba tinnadu, Baba tinnadani aa annam anta taane nideshistunnadu.
1: Baba has partaken this
0: Baba prasadam, Baba prasadam.
1: And Baba has eaten this food. He was so overjoyed and Anaga, he started eating all the rest.
0: Aanati paristhitulaku aanati vidhamainatundi yokka చర్యలు ఆనాటి భక్తులకు తృప్తిగా ఉండేటువంటిది.
1: సచ్ మిరకల్స్ సచ్ మిస్టరీస్ సటిస్ఫైడ్ డివోటీస్ ఆఫ్ దోస్ టైమ్. వస్తానని
0: చెప్పిన తర్వాత ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి వాడు.
1: వెన్ వన్స్ హి సెడ్ ఐ విల్ కమ్ హి
0: భగవంతుడు సర్వస్వరూపుడు అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి? కుక్కగా వచ్చి భోంచేసేటువంటి వాడు.
1: టు సే దట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్, వెల్ హి కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్. ఎనుగా
0: వచ్చేసేసి ఆకుల్లో ఉండేటువంటి దాన్ని భోంచేసేటువంటిది.
1: హి కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హీబర్ ఫెలో అండ్ పార్టేక్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ది ప్లేట్. ఏదో
0: పిల్లిగా వచ్చి భోంచేసేటువంటిది.
1: హి కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అనదర్ డాగ్.
0: అప్పుడు ఆ రూపాల ధరిస్తూ ఉండేటువంటిది.
1: అస్సూమ్ దోస్ ఫార్మ్స్ దెన్.
0: ఇప్పుడు అట్లా కాదు, వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను.
1: నౌ ఇట్ ఇస్ నాట్ సో.
0: అనేక మందికి చెప్పాను, నాయన ఇప్పుడు బొంబాయికి వస్తున్నా, బొంబాయికి వచ్చి మీ ఇంటికి వస్తాను.
1: Now it is not so. When he says I'll come to Bombay, he will come there physically.
0: తప్పగా చెప్పినట్టు వెళ్తున్నాను, భోంచేస్తున్నాను.
1: He is certainly attending, he is certainly participating.
0: ఎందుకోసం? ఆనాటి భావము యొక్క ప్రభావము ఈనాటి భావము యొక్క ప్రభావం వేరు.
1: The effects of the feelings then and the effects of the feelings now are different.
0: పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది.
1: There was total faith then.
0: ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది.
1: There is absolute love then.
0: ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్.
1: And today the faith is among the trend of part time
0: ఆనందంగా ఉంటారు. మరి తర్వాత వస్తాడో లేదు, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి.
1: We are so happy on listening to the promise from Bhagavan that he will be visiting us. But at the same time we doubt
0: avakasam ivvakoddu.
1: Never doubt any of his statements.
0: Purna vishwasamto undinappudu tappaka aa yokka maata jarigipothundi.
1: When once you have total faith, he will fulfill his promise.
0: Adi ye daivam yokka vaaku.
1: That is God's word.
0: Adi amrutavani.
1: That's one nectarine promise.
0: Adi ye దివ్యమైనటువంటి వాణి.
1: దట్ ఇస్ ద డివైన్ గాస్పెల్.
0: ఎప్పటికీ తప్పేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: కానీ మీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపముల చేతనే అది తప్పిపోతుంటది.
1: ద డిఫెక్ట్ లైస్ ఇన్ అవర్ ఫెయిత్ అండ్ దేర్ఫోర్ వి మిస్ ది
0: ఆపర్చునిటీ.
1: As is the feeling.
0: మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి.
1: Strengthen your faith.
0: ఎలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు.
1: Under any circumstances, come what may, never change your faith.
0: ఏ విధమైన కష్టం వచ్చి పడిపోయినా సరే.
1: ఎనీ డిఫికల్టీస్ కమ్ ఆన్ ద వే,
0: మాత్రం మరవకుండా ఉండాలి.
1: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మీ విశ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుండదో అట్లనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ వీ బ్రీత్ కంటిన్యూస్లీ ఇన్సిస్టెంట్లీ లైక్ వైజ్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఫెయిత్ ఆల్ ద టైమ్.
0: కనుక పూర్వపు యొక్క చరిత్ర యందు సిడీ లోపల ఇదే విధంగానే అనేక రకములైన కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము ఇంకొక రూపంలో రావటము.
1: దేర్ ఇన్ షిరిడీ హీ ప్రామిసెస్ టు కమ్ but he will come in the form he decides.
0: కానీ కొంతమందికి ఈ యొక్క అంతరాత్మని గుర్తించుకోలేనటువంటి వాళ్ళు బాబా మీరు వస్తారని కాచుకున్నానే మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు, ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వారు.
1: Those that have not understood the inner significance, they used to say, baba, why do you frustrate us like that, why do you disappoint us like that, why did you not come?
0: వచ్చారు మీ ఇంటికి.
1: He said, mad cap,
0: I came.
1: But you have driven me out holding a stick on hand.
0: ఏమిటి బాబా మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా, అంత పాపులమా మేము అని వారెంతో బాధపడేటువంటి వారు.
1: They felt so sad, baba, are we sinners to drive you out?
0: వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను.
1: I came in the form of a black dog.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: అన్ని జీవులు ఎందుకు భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిది భారతీయ యొక్క సంస్కృతి.
1: The culture of Bharat will prove the fact that God is present in all creatures.
0: చూడండి ఒక ఎలుక, ఎలుక ప్రత్యేకంగా కనపడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము.
1: If you find the rat separate, you will trap it and kill it.
0: అదే వినాయకుని కిందకి ఉంటుందంటే దాన్ని కూడా నమస్కారాలు చేస్తాం మనము.
1: When once the very same rat is associated with the Vinayaka, you start worshiping. దైవ
0: సన్నిధిలో ఉండినటువంటి ప్రతి దానికి కూడా నమస్కారమే అర్హత అవుతుంది.
1: Whatever that is close to God deserves all worship.
0: పాములు ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాం లేక పాములు పట్టేవాడిని తెచ్చి దాన్ని పట్టించి పంపిస్తాం.
1: If you find a snake on the way, you call the snake charmer and catch hold of it or kill it either.
0: కాని అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాం.
1: The very same snake, when it's a matter of ornament to Lord Shiva,
0: sannidhini patti dani yokka pennidhi perugutundi.
1: It is sannidhi, the proximity that gives the pennidhi prosperity.
0: Kanukane aa samipatvanni puraskarinchukoni ee yokka inta gaurava maryadalu labhistuntayi.
1: Therefore the respect and courtesy and esteem are because of the proximity.
0: Aa sannidhi yokka deenine manaku dooram ayipothe idu moham choocheetunte vaaru kuda undaru.
1: When once the proximity is lost, no one will look at our face.
0: Kanukane sarvatra manam bhagavat sannidhi ande untunnamu.
1: We are present in the presence of God.
0: Yedi chuchina bhagavat tattvame, ekkada chuchina bhagavat tattvame.
1: God is everywhere.
0: రాకపోకలు అనేటువంటి తత్వం భగవత్ యొక్క తత్వము.
1: ఇట్ ఇస్ ది డివినిటీ దట్ నైదర్ కమ్స్ నార్ లీవ్స్.
0: కనుకనే సర్వత పాణిపాదం త సర్వతోచి శిరోముఖం, ఇందుకన్నాడు అందు లేదని సందేహం వలదు.
1: God is everywhere. Never doubt that you whether present is there or not.
0: Yendendu chuchina andante kaladu.
1: Wherever you search, you will find him there.
0: Adiye tirigi vinayakudu kuda chupinchadu.
1: At what vinayaka also show.
0: Okanoka samayalo meeku tamash cheyadalchi Parvati Parameshwarulu iddaru kumarulaku kontha oka aatalu potiga pettaru.
1: Parvati Parameshwara, they conducted a competition for both of their sons.
0: Vinayaka Subramanya itra.
1: They called Vinayaka, Subramanya, come on.
0: చూడండి ఈనాడు ఒక పని పెట్టాలి మీకు.
1: Today there is a competition.
0: ఊరికే ఉడిపి కృష్ణ కడుపు బరువు ఎత్తలేను ఏమి చేతని తినేసేది కూర్చునేది ఈ విధంగా ఉంటుంటే పని ఎట్లా జరుగుతుంది?
1: You go on eating and develop the paunch. How do you do work like this?
0: లోడింగ్ అన్లోడింగ్ అనేటువంటిది కొంచెం మానేసేయండి, ఒక పని పెట్టేస్తాను మీరు చెయ్యండి అని చెప్పారు.
1: Put a full stop this loading business. I'll give you some work now.
0: చెప్పండి అన్నారు ఇద్దరు పాపం.
1: Both of them already tell us.
0: అమ్మా మీ ఆజ్ఞ శిరసా వహిస్తామన్నారు గణపతి వచ్చాడు.
1: గణపతికి ఏమైనా సెట్ మదర్ ఐ సెట్లీ ఫాలో యువర్ కమాండ్.
0: మీ ఇద్దరు పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి, ఎవరు ముందొస్తారో మీరు రాండి.
1: బోత్ ఆఫ్ యూ గో రౌండ్ దిస్ యూనివర్స్ అండ్ హూమ్స్ ఎవర్ దట్ రీచెస్ ఫస్ట్.
0: వినాయకుని పొట్ట చాలా పెద్దది,
1: వినాయక
0: వాహనం ఎరుక చాలా చిన్నది.
1: Vinayaka has got a very big belly and the chariot
0: track is so small.
1: And he wanted to test how he is going to travel.
0: Subramanyamu, peacock, nemali.
1: Subramanya has got peacock. He sat on its back and started.
0: Peacock
1: is going at a very high speed. And Vinayaka has not asked the rat to come close by. And he didn't try anything. He didn't think of. He sat there only.
0: సుబ్రహ్మణ్యుడు వచ్చి చూచాడు, మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు, నేనే ముందుకు వచ్చాను అన్నాడు.
1: ఈ సార్ సుబ్రహ్మణ్య కమింగ్ క్లోజ్, ఇమీడియట్లీ గాట్ అప్, వెంట్ రౌండ్ పార్వతి పరమేశ్వర.
0: పార్వతి అడిగింది,
1: పార్వతి ఆస్,
0: ఎంత యుక్తిపడురా నీవు,
1: హౌ ఇంటెలిజెంట్ యు ఆర్,
0: వాట్ ఎ నాక్,
1: వాట్ ఎ నాక్.
0: మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేసారు, అతనిది మొదటి ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చూడితే ఎట్ట విశ్వాసం చుట్టట్టు.
1: యువర్ బ్రదర్ హూ వెంట్ రౌండ్ ది హోల్ యూనివర్స్ షుడ్ రిసీవ్ ద అవార్డ్.
0: పార్వతి పరమేశ్వరుకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైన నాటకం ఆడుతూ వచ్చారు.
1: పార్వతి పరమేశ్వర్ ఐ వాంటెడ్ టు టీచ్ ది ఎంటైర్ వరల్డ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అప్పుడు వినాయకుడు చెప్పాడు,
1: నేను వినాయక సేవ
0: అమ్మా
1: మదర్,
0: ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది.
1: బోత్ ఆఫ్ యు ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తి ఈశ్వరు రెండే.
1: శక్తి ఇది ఎనర్జీ అండ్ ఈశ్వర్ ఆర్ లార్డ్.
0: కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్.
1: ఎనర్జీ అండ్ మ్యాటర్.
0: కనుక పార్వతి మ్యాటర్.
1: పార్వతి ఇస్ మ్యాటర్.
0: ఈశ్వరుడు ఎనర్జీ.
1: ఈశ్వరు ఇస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఎనర్జీ మ్యాటర్ ఎగ్జిస్ట్.
0: కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇఫ్ ఐ జస్ట్ గో రౌండ్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ది యూనివర్స్. దీనిని
0: బట్టి అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని.
1: అండ్ మదర్ పార్వతి గేవ్ హిమ్ ద అవార్డ్ ప్రైజ్ టు వినాయక.
0: తర్వాత ఇంత చుట్టి వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమో అని అతనికి ఒక ఫలం ఇచ్చింది. నీవు ఫస్ట్.
1: యువర్ ఫస్ట్ టు గో అరౌండ్ దిస్
0: అంతరాత్మాన్ని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్.
1: వినాయక స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అందుకోసమని కాదు, చుట్టి వచ్చావు కాబట్టి ఫల నీది అన్నాడు. పళని అనగా అదే పళని. కోయంబత్తూరు దగ్గర పళని అంటుండాలి, అదే పళని అన్నాడు.
1: అండ్ షీ ప్రెసెంటెడ్ దిస్ పళని, ది ఫ్రూట్ ఈస్ ప్రెసెంటెడ్ టు సుబ్రహ్మణ్య. పళని ఇస్ ద ప్లేస్ ఇన్ తమిళనాడు. పళని
0: చూచారా ఎంతింత అత్తరాత్తాలు ఉంటుంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి. కానీ పై పై తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు.
1: అన్లెస్ యు ఫాథమ్ ద డెప్త్స్ ఆఫ్ ద డివినిటీ యు విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: అనేటువంటి ఒక జలము లోపల తల మునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమి మాట్లాడలేడు.
1: When once you drown yourself completely over there, you cannot speak any longer.
0: నీళ్ళపైన పై పైన తేలుతుంటాడు చూడు, వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు.
1: The one who floats on the superficial layers talks more.
0: భక్తి విశ్వాసము ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు.
1: Therefore, the one who drowns himself in love and faith,
0: ఈనాటి పండితులని కాని ఈనాటి విద్యావంతులమని కాని ఈనాటి కౌలమని కాని చెప్పుకునేటువంటి వారంతా పై పైన తేలేటువంటి వాళ్ళే.
1: The modern educated people and the poets, they are present at the superficial level.
0: కానీ నిండా మునిగినటువంటి వానికి ఏ మాటలు రావు.
1: The one who has deeply drowned himself will not speak any longer.
0: ఆనందమే అతని భాష.
1: That bliss is his language.
0: దీనికంటే మించింది ఏం కాదు.
1: Nothing is beyond this.
0: కనుకనే భగవంతుని అన్వేషణ అనేటువంటిది చాలా పొరపాటు.
1: సర్చ్ ఫర్ గాడ్ ఈస్ మీనింగ్లెస్.
0: సర్వత్రా ఉండినటువంటి వానికి అన్వేషణ ఎక్కడ జరుగుతుంది?
1: When God is everywhere, where do you search for him?
0: అన్వేషణే లేదు.
1: There is no search at all.
0: అందువల్లనే ఒకానొక సమయంలో అనిబిసెంట్ చెప్పింది.
1: So at one time అనిబిసెంట్ said,
0: భగవద్గీత లోపల
1: దేర్ భగవద్గీత
0: భక్తులు భగవంతుణ్ణి అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పి చెప్పారు.
1: భగవద్గీత మెన్షన్స్ దట్ ది డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గాడ్.
0: ఎన్ని మార్గాల్లో?
1: So many paths.
0: అనేక మార్గాల్లో చేస్తున్నారు.
1: He is in search of God in so many paths.
0: కీర్తనం,
1: లిసనింగ్, సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం, ఆత్మనివేదన,
1: ఫ్రెండ్షిప్, సరెండర్.
0: ఇంత మార్గాల్లో చేస్తున్నారు అన్నారు.
1: నైన్ పాత్స్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: ఆమె వినింది.
1: షీ హర్డ్ దిస్.
0: అయ్యో,
1: షీ సెడ్,
0: భగవంతుని అన్వేషణ చేయటమా? సర్వత్రా ఉండేటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ? తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా భగవత్ స్వరూపమే. భగవంతుడే భక్తుడిని అన్వేషణ చేస్తున్నాడు.
1: సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ.
0: ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.
1: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ. వేర్ ఇస్ మై ట్రూ

0: నేడు నిజ మానవ భక్తులను వెతుకుతున్నాను.
1: I am searching. I am in continuous search of a true devotee.
0: నిజమానవ భక్తుని వెతుకుతున్నాను.
1: I am in search of a true devotee.
0: పక్షుల్లోనైనా ఉంటుందా అది నిజమైన భక్తి?
1: There is devotion among birds.
0: అనిమల్స్ లోనూ ఉంటుందా అది నిజమైన భక్తి?
1: There is true devotion in animals.
0: దురదృష్టమో, నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుండాలి.
1: But human beings do not have the true devotion.
0: అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Everything is part time devotion.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇకపై మీరు పూర్తి విశ్వసించాలి.
1: You have full faith in God.
0: మీరే భగవత్ స్వరూపులు.
1: You are the form of divine.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము.
1: The body is the temple.
0: ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు.
1: There is present the indweller God.
0: కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము.
1: అండ్ హీ ఇస్ ది డివినిటీ.
0: నీవే పరమాత్మ తత్వము.
1: అండ్ యు ఆర్ గాడ్.
0: ఇంతకంటే పరమ దేవుడు ఎక్కడున్నాడు?
1: వాట్ ఎల్స్ యు నీడ్?
0: కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి.
1: యు హావ్ టు స్ట్రెంగ్తెన్ దట్ ఫెయిత్.
0: అప్పుడే
1: దెన్
0: నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది.
1: దెన్ ఓన్లీ యు విల్ ఎంజాయ్ ద ట్రూ బ్లిస్ అండ్ ద టేస్ట్ ఆఫ్ లవ్.
0: పెట్టుకునే చక్కెర రుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుకపైన వేసుకో.
1: ఇఫ్ యు హోల్డ్ షుగర్ ఆన్ హ్యాండ్ యూ డోంట్ నో ద టేస్ట్ ఆఫ్
0: నాలుకపైన వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు తీయని రసంగా లోపల పోతుంది.
1: కీప్ ఇట్ ఆన్ ద టంగ్ అండ్ చూ ఇట్, యు విల్ అండర్స్టాండ్ ద స్వీట్నెస్.
0: మధుర మధుర

0: But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
1: Prema swaruplena vidyarthulara.
0: Students, embodiments of love.
1: Manavatam ento pavitramainadi anappatikini tanu సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్ బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
1: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
0: వెన్ వన్స్ ఐరన్ ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ మట్ ఇట్ గెట్స్ రస్టెడ్.
1: కానీ అదియే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది మెత్తదిగా మారుతుంది.
0: బట్ ది వెరీ సేమ్ ఐరన్ వెన్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫైర్ ద రస్ట్ విల్ లీవ్ దాట్ ఇన్స్టెడ్ ఐరన్ షైన్స్ బ్రిలియంట్లీ రెడ్ హాట్.
1: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
0: The dust in the company of air will go up to the sky.
1: కానీ నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
0: But the very same dust in the company of water will go down to the pit.
1: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
0: The dust has no wings to fly high.
1: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
0: Nor has it the legs to go down.
1: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
1: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపై ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
1: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
0: వెన్ వీఆర్ గుడ్ కంపెనీ నేచురల్లీ వీ కెన్ ఎంటర్టైన్ సీక్రెట్ ఐడియాస్ అండ్ అటైన్ డివినిటీ.
1: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యముల్లో పురికొల్పుతుంది.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
1: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: Therefore, one should join good company and develop human quality.
1: Satsangam cheta manavadu kevalamu daivatvanni pondagaradu.
0: By joining a good company, certainly he can attain divinity.
1: Ee dussangam cheta manavude pasuvuga maragaladu.
0: Because of bad company, man turns into an animal.
1: Kanuka pasuttamu manavudu kante kinda sthayilo unnatundi.
0: Animal is below the level of man.
1: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
0: డివైన్ ఇస్ అబౌవ్ మ్యాన్.
1: కనుకనే మానవుడు మధ్యలోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ ఇన్ బిట్వీన్ ది టూ.
1: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, you don't need to do anything to come down.
1: Chedipovatam chala sulabham.
0: It's easy to get spoiled.
1: Unnata sthayi nandukovatam chala kashtam.
0: To reach exalted heights, it is difficult.
1: Kanukane manavudu kashtamainappatikini kaste phali. Manam unnata sthayiki cherukoneetuvanti prayatnaniki manam poonukovali.
0: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
1: Manavudu దుస్సంగంతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకొని

0: చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిసార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
0: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
1: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను శుద్ధమైనటువంటివి గాను సార్థకమైనటువంటివి గాను ఉండాలి.
1: ద థాట్స్ షుడ్ బి ప్యూర్ సీక్రెట్ అండ్ దే షుడ్ బి ప్రాపర్.
0: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు దురాలోచనలు దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ వన్ ఎంటర్టైన్స్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అట్ ఎ టెండర్ ఏజ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్ దేర్ ఆఫ్టర్.
0: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
1: ఐరన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ డస్ట్ గెట్స్ రస్ట్.
0: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడా బస్ట్ అవుతుంది.
1: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
0: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
1: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్.
0: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
1: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
0: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
1: ఇట్ ద రెస్ట్ దట్ ఈస్ హై లెవెల్.
0: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొట్ట తుడిచివేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ వైప్ అవుట్ ఆల్ ది డస్ట్. ఈ డస్ట్ వాట్ ఇస్ దిస్ డస్ట్.
0: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
1: We have to remove all this dust of bad company and bad feelings.
0: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగం చేతనే ఏర్పడుతుంటాయి.
1: All these things are the result of the bad company.
0: కనుకనే tell me your company, I shall tell you what you are అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
1: As is the company, so you are.
0: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు. కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
1: డజంట్ మ్యాటర్ టేక్ టైమ్ ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
1: వెన్ వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్ వెన్ టైమ్స్ ఆర్ ఫేవరబుల్ ఆల్ విల్ గ్యాదర్ రౌండ్ యూ.
0: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు ఈయన స్థితికి వచ్చినప్పుడు తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరమైపోతుంటారు.
1: When situations, circumstances are adverse and negative, people will turn away from you.
0: ఇది నిజమైన స్నేహం కాదు.
1: This is not true friendship.
0: స్నేహం అనగా ఏమిటి?
1: What is friendship?
0: కష్ట సమయం నందు దుఃఖ సమయం నందు విచార సమయం నందు అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్లు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
1: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: చెరువు నందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
1: When the tank is full of water, frogs gather in thousands.
0: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
1: When the tank is dry, not even one frog is seen.
0: అదే విధంగానే మనం మంచి స్థాయియందు ఉండినప్పుడు మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
1: Likewise, when we are in good position, authority, you will find people around you.
0: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
1: It's not true friendship.
0: స్నేహం అనగా కష్టములయందు సుఖములయందు నష్టములయందు ఆదాయములయందు అన్నింటి యందు కూడా మనకు తోడు నీడిగా ఉంటుండాలి.
1: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
0: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
1: Therefore, we have to take time, recognize a true friend and move with him.
0: కేవలం హలో అంటేనే హలో అనుకుని పోని వారితో చేరటము చాలా తప్పు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ జాయిన్ ఎనీ వన్ బై మియర్లీ హలో.
0: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
1: బిఫోర్ యూ మేక్ ఎ ఫ్రెండ్ నో ది బ్యాక్గ్రౌండ్.
0: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటిని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు ఎంక్వైర్ అండ్ రికగ్నైజ్ బిఫోర్ యూ మేక్ ఎ ఫ్రెండ్ హిస్ హ్యాబిట్స్ బిహేవియర్.
0: ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
1: You must also know the company of your friend also.
0: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు.
1: The one with whom you are going to befriend, if he is in bad company, don't look at your face at his face.
0: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
1: If he says hello, say goodbye.
0: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
1: Such sort of friendship will put you in danger.
0: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
1: In the modern education, the modern students will consider everyone as friends.
0: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
1: It's not true friendship. It's not possible to say so.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: They are all passing clouds.
0: ఏ నిమిషంలో విడిపోతుందో.
1: One moment it would leave you.
0: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
1: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిప్యులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై. ఇంతే
0: కాకుండా
1: అటుదే
0: ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
1: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
1: విదౌట్ క్యారెక్టర్ ఇట్ ఈస్ జస్ట్ లివింగ్.
0: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
1: Never be a friend to one without character.
0: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
1: Such persons will not have individual character nor social character.
0: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: When there is no social character, how do you expect national character?
0: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
1: Therefore, individual character is very essential.
0: అనగ మనసు చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
0: ప్రతి దానికి కూడా గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడి ముఖమే చూడకూడదు.
1: If everything oscillates like the pendulum, you should not look at
0: his face. What a bad boy.
1: He's a very bad boy.
0: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడా ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
1: We should never make friendship with such bad boys.
0: కడపడికి నీవు కూడా ఆ బ్యాడ్ అయిపోతావు.
1: Ultimately you also turn bad.
0: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every effort to have good friends.
0: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
1: Iron will lose all its strength because of the rust as it is in the company of the
0: మహాగట్టిగా ఉంటుంటారు.
1: ఇట్స్ సో స్ట్రాంగ్,
0: కఠినంగా ఉంటుంటారు.
1: వెరీ స్ట్రాంగ్.
0: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
1: వెన్ ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్
0: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
1: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
0: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
1: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
0: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
1: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally
0: it shines.
1: The moment dust is off, it remains pure.
0: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైన దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
1: When it is pure, you can mold it in the way you want.
0: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
1: Such iron piece can be made into
0: any round గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
1: యూ కెన్ మోల్డ్ ఇట్, ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
0: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాది.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్, ద డిఫికల్టీస్
0: అండ్
1: ద యాంగ్జైటీ.
0: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే,
1: when the dirt is free,
0: ee malinyam undinanta varaku kudanu agni samskaram em maatram jaragadu.
1: So long there is filth and dirt, it cannot be refined.
0: Kanukane prati manavudu kudanu samskarimpabadali.
1: So everyone must be refined.
0: Samskaram ante emti?
1: What do you mean by this refinement?
0: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటము.
1: రిమూవింగ్ ఆల్ ద డర్ట్ అండ్ కీపింగ్ అప్ ఇట్స్ క్వాలిటీ.
0: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడా సహజంగా సృష్టింపబడుతున్నాయి.
1: All the material that we partake is natural in its creation.
0: తింటున్నాము,
1: we eat rice,
0: వేడలు తింటున్నాము,
1: we eat dog,
0: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము.
1: We eat all sorts of material.
0: వీటిని పుట్టినట్టుగా మనం భోజించము.
1: We don't eat as they are available.
0: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
1: You find the pad is growing.
0: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
1: We remove the grass
0: తిరిగి ఆ వడ్ల నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
1: అండ్ వి రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
0: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ ది రైస్
0: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
1: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
0: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్ ఇట్.
0: అదే విధంగానే ఒక వెండి కాని బంగారు కాని వజ్రం కాని కూడా పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
1: లైక్ వైజ్ you cannot make use of silver or gold or diamond as it is.
0: ee gold silver idantha kuda nu mattito koodi untuntadi.
1: silver gold diamond are full of this mud.
0: aneka vidhamuluga parishuddham chesi
1: it must be purified.
0: agni samskaram cheta dinni kontha varaku nu parishuddhamaina putti yokka metal ga tayar chesukovali.
1: therefore it must be purified. it is processed in fire.
0: appude dani dwara manam aneka ragalu manam chesukovachu.
1: then you can make jewelry out of it.
0: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
0: ఇది బట్టగా ఉంది.
1: దిస్ ఇస్ క్లాత్.
0: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రతి.
1: ప్రయర్ టు దాట్
0: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: దిస్ కాటన్ హస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
0: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
1: ద థ్రెడ్స్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హస్ టు షేప్.
0: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారములు జరగాలి.
1: So as to have the cloth today, it must be processed.
0: ఈ విధమైనటువంటి సంస్కారము జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైన్మెంట్ విల్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్, యూటిలైజ్.
0: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
1: All that you study here is just bookish knowledge, familiarity with the text.
0: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
1: This kind of refinement is also needed.
0: ఎంత చదువు చదివినప్పటికీ సంస్కారం లేని చదువు చదువే కాదు.
1: యు మే రీడ్ ఎ లాట్ వితౌట్ కల్చర్ యు కెనాట్ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: వన్ మే హ్యావ్ వెరీ హై ఎడ్యుకేషన్ బట్ ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ క్వాలిటీ.
0: తరచి చదువు చదువాం తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
0: కనుక మనము ఏ విధమైనటువంటి చదువులు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాము ఈ చదువును?
1: Because we are educated, we continue to argue with people.
0: ఇది కాదు చదువు యొక్క విషయం.
1: This is not the quality.
0: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
1: Education is not for just a living.
0: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
1: And this education is for wisdom, the knowledge.
0: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తమని భావిస్తున్నాము.
1: We take it in the wrong direction and consider it that it's meant
0: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
1: There are two paths in life.
0: జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is just a living, another the purpose of life.
0: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
1: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
0: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపడికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
1: We may live and may die ultimately.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: This is not the purpose of
0: life. ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
1: We should set an ideal to everyone.
0: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
0: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
1: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
0: కనుకనే ఉత్తమ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
0: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
1: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
0: అవి చిరంజీవితత్వము.
1: దే ఆర్ ఇమ్మోర్టల్.
0: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
1: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
0: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: Modern man doesn't know what an ideal life is. He doesn't know what an ideal life is.
0: Degree తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను. గొప్ప డిగ్రీ తీసుకున్నాను. నేను గొప్ప చదువర్ని అయిపోయినానే అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
1: By receiving a degree, he prides himself, is highly egoistic. That he knows everything.
0: అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడాను ఈ జగత్తులో ఉపయోగం లేదు.
1: So long there is ego, pomp and aggrandizement and jealousy, he is useless.
0: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
1: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
0: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుండి.
1: ఏ ఫూల్ ఇస్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
0: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
1: విలేజ్ హెడ్ ఈజ్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
0: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
1: ద కింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
0: కానీ
1: బట్
0: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
1: The one with culture is respected by the whole world.
0: కనుకనే మొట్టమొదట మనము కల్చర్ మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, we have to safeguard and uphold the culture of Bharat.
0: కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి.
1: Anyone of any country for that matter should keep up their own culture.
0: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
1: This is the significance of education.
0: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
0: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
0: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
1: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
0: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్, బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
0: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
1: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
0: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
0: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం ఈ మూడింటి యొక్క తికరణ శుద్ధి ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
1: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్,
0: మనసులో ఒకటి మాటలో మరొకటి చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
1: Never allow any person, never allow any person to be near the one who thinks in one way and in another way.
0: Vedanta paribhashalo undu manas anyat vachas anyat karman anyat duratmanam annadi.
1: It's only the wicked man whose thoughts, actions and speech words away.
0: Ee moodinti ekatvanu vanchinatuntu vade nijamaina manishi annadu.
1: The one who has the perfect harmony of these three.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: కనుకనే అట్టి వాడు మనుషుడిగా మారాలి.
1: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
0: ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
1: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
0: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద అదర్ పర్సన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
1: Even dogs would be able to detect the thoughts of man.
0: కానీ తన థాట్స్ తానే కనిపించటం లేదు, కనిపెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్స్.
0: ఒక చక్కని ఎగ్జాంపుల్,
1: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
0: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
1: ఎ డాగ్ ఇస్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
0: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
1: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
0: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
1: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
0: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
1: ఇట్ విల్ నో యువర్ థాట్.
0: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
1: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్, నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
1: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
0: కనుక మనము డాగ్ కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
1: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
0: స్పెల్లింగ్ ఒక్కటే.
1: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
0: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
1: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
0: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
1: నెవర్ పాస్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి, స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
0: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
1: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
0: అది ఏ సాధనకంత మూల కారణము.
1: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన అంటే
1: ఒకటి, సాధన
0: తపం చేయటము జపం చేయటం కాదు. సాధన
1: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
0: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
1: ఫస్ట్ నో ది ట్రూత్.
0: నటపాంసి నతీర్థానాం న శాస్త్ర న జపానహి సంసార సాగరోత్తారే సజ్జన సేవన వినా. సజ్జనుడి సేవలు చేయాలి. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
1: దేర్ ఆర్ యు ఫైండ్ యువర్ పేరెంట్స్.
0: వీరిని గౌరవించు,
1: రెస్పెక్ట్ దెమ్.
0: వీరికి సేవించు,
1: సర్వ్ దెమ్.
0: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
1: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
0: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
1: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్ ఇస్ నో సాధన.
0: భగవంతుడు కూడా అంగీకరించడు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
0: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
0: జీవులను ప్రేమించు,
1: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
0: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
0: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
1: దేర్ఫోర్ ప్రాపర్ ఫీలింగ్స్ యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
0: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘం లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
1: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, we should observe certain limits for our own welfare.
0: Edaina gunamulu sarveyinatutti varini, character sarveyinatutti varini chuste vaadtho manike sambandham pettukokoddu.
1: Don't have any relationship with a person who has a bad character.
0: Aithe andariki namaskarinchu, sarva jeeva namaskaram keshavam pratikacchari. Andariki namaskarinchu, tappu ledu, kaani sarva jeeva tiraskaram keshavam pratikacchati. Idanu kuda manam tirinchukovali.
1: Whomsoever you respect, it amounts to respecting God. Whomsoever you deject, it amounts to total dejection, rejection of God.
0: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు,
1: so long you are a student,
0: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
1: Don't bother about other matters.
0: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
1: Here we find students, boys and girls.
0: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
1: Boys should remain as boys.
0: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కట్టే హీనమే.
1: If boys have got any sort of connection
0: student
1: with
0: girls, ఉండినప్పుడు నీవు ఈ విధమైన పెడమార్గం పట్టించమంటే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
1: As a student, if you follow this wrong path, having kind of friends with girls, your parents also will not accept this.
0: అలాంటి తల్లిదండ్రులు గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు.
1: Your life is a waste having been born to your parents.
0: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
1: That life is wasted.
0: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
1: That life is in vain.
0: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
1: What sort of a life?
0: చేతులారంగ శివుని పూజించరేని.
1: If we don't worship God with both hands,
0: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
1: If we don't sing the glory of Lord with
0: దయ సత్యంబు లోనత తలుపడేని.
1: If we don't have compassion and truth
0: within, కడుగ నీటికి తల్లుల కడుపు చేటు.
1: Why should they be born at all to their
0: mother? ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
1: Why should they be born at all to come under the suffering? What for?
0: సరి అయిన సద్గుణముల మనలో ఆవిర్భవించాలి.
1: వీ షుడ్ హ్యావ్ పర్ఫెక్ట్ గుడ్ క్యారెక్టర్.
0: అది ఏ మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
1: దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
0: పుస్తకముల నిండ మస్తుగా చదువుండే.
1: బుక్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: మస్తకముల నిండు మట్టి బెండు.
1: ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: పుస్తకంలో ఉంటుండాలి చదువు అంతా.
1: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ది
0: హెడ్. లో ఉంటుంది మట్టి అంతా.
1: బట్ మడ్ ఈస్ ఇన్ ది హెడ్.
0: ఇది చదువా?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
0: కాదు, కాదు.
1: నో.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
0: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
1: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
0: కనుకనే ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యు కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యగుణ.
1: If the head is full of so much of matter, would it ever be empty?
0: Kaka ila sukrutam nimpanaguna.
1: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
0: Ee tumbler lo water untundadi.
1: In this tumbler there is water.
0: Ee tumbler manu paalu poyalante etna postavu? కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యగుణ.
1: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్
0: మ్యాటర్ నింపనగున.
1: అన్లెస్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
1: ఇన్ ది టంబ్లర్ దిస్ వాటర్.
0: మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు?
1: ఇఫ్ యూ వాంట్ పోర్
0: వాటర్ పాలు పోయాలి.
1: డోంట్ రిమూవ్ వాటర్.
0: తిరిగి పాలు పోయాలి.
1: అండ్ దెన్ ఫిల్ ఇట్ అప్ విత్.
0: అంతేగాని వాటర్ లో కూడా పాలు పోస్తే రెండు బ్రష్లు పట్టిపోతాయి.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ పోర్ మిల్క్ దేర్ బోత్ విల్ బి స్పాయిల్డ్.
0: కనుకనే మన హృదయము లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
1: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them
0: blissful. అలాంటి తల్లిదండ్రులు కూడా మోసం చేసి, తల్లిదండ్రులు కూడా దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకరు లేడు.
1: If you cheat your parents, you are the worst of the worst fellows.
0: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చమెత్తచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వీ బెగ్ హౌస్ టు హౌస్.
0: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణము లేని సుతుడు,
1: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
0: గురు లేని విద్యలు,
1: అండ్ ఎడ్యుకేషన్
0: నీతి లేని జాతి నిష్ఫలంబు,
1: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్ యూస్లెస్,
0: శాంతి లేని జీవి,
1: ద లైఫ్ వితౌట్ పీస్,
0: శశి లేని నిశ్చిరాత్రి,
1: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
0: ఇది ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కనుకనే మొట్టమొదట గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ షేప్ అవర్సెల్వ్స్ ఇన్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్ త్రూ దిస్.
0: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా అభివృద్ధి కావాలి.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
1: యు ఆర్ గోయింగ్ టు ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
1: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined.
0: మొదలు చెట్టున కూడా మొదబుట్టనిచ్చున మొక్క చొట్టగైపోతే చెట్టంతా చొట్టైపోతుంది.
1: As a plant, if it's bent, the whole tree would be bent.
0: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
1: Students are a foundation to the country.
0: జీవితం అనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
1: For this mansion of life, the student is the foundation.
0: బ్రహ్మచర్యం.
1: That is celibacy.
0: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాను.
1: On this foundation of celibacy, the householder.
0: దాని పైన వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాను.
1: ఓవర్ దట్ వానప్రస్థ.
0: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తుంది.
1: ఆన్ ద టాప్ రెనన్షియేషన్.
0: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
1: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
0: ఈ అన్నింటి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
1: Celibacy, the foundation should be strong.
0: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
1: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్, ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
0: నిలువునా కూలిపోతాయి.
1: విల్ కొలాప్స్ టోటల్లీ.
0: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
0: ఈ వయస్సు చాలా గొప్పది.
1: దిస్ ఏజ్
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ సెక్రెట్.
0: గోల్డెన్ ఏజ్.
1: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
0: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
0: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి
0: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
1: Should be pure.
0: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
1: So fill your hearts with love for God.
0: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
1: Your heart is a very big tank.
0: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
1: If the tank, the heart should be filled with
0: love.
1: Full of love.
0: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్.
1: All senses are taps.
0: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
1: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్యూర్ వాటర్.
0: తీయని వాటరే వస్తుంది.
1: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
0: కనుకనే మన హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్, సో ఈస్ ది యాక్షన్.
0: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
1: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
1: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ది యాక్షన్స్ విల్ బి గుడ్.
0: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ వేవ్ స్టార్టింగ్.
0: అలా ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
1: వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ go, it will cover the whole area of the well.
0: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
1: Similarly, if you throw the stones of your thoughts in the lake of your mind, it will spread all over.
0: నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్కే వెళ్తాయి.
1: Naturally, everything will tell upon your senses, or your eyes will be after bad looks. The legs will take you to wrong spots. పాదము
0: మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను ఇదే థాట్స్ ఏ ప్రాకిపోతాయి.
1: From top to toe, such thoughts will percolate, spread over.
0: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
1: So heart is important.
0: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
1: Without this heart, life is useless.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
1: But students watch the art but not the heart.
0: Heart is inside, art is outside.
1: Heart is inside, art
0: అది ప్రాకృతమైనటువంటివి ఆర్ట్ అంతా.
1: Art is worldly.
0: ఇది కేవలము పారమాత్మికమైనటువంటిది.
1: Heart is spiritual.
0: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
1: Art is outward, heart is inward.
0: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
1: This inward path is sacred and pure.
0: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
1: Therefore this inward path is pure and unsullied, crystal clear, unpolluted, eternal truth.
0: దీనిని హృదయం లోపల సరైనటువంటి యొక్క చిత్తశుద్ధిగా ఉండాలి.
1: వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్.
0: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు,
1: తిరుత్తుండాలు వారు ఇన్ తమిళనాడు,
0: ఆయన చెప్పేటువంటి వాడు.
1: He used to say,
0: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే వందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, నా చిత్తశుద్ధితో నేను పూజ చేస్తున్నాను.
1: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
0: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
1: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
0: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
1: హ్యూమన్ లైఫ్
0: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
1: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
0: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
1: I brought such precious
0: నా చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
1: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
0: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
1: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
0: కడలి కుళితొరు ముత్తడితేనే కైనడువ

0: மாறி கடலுக்குள் தொழு முத்தடித்தேனே கை நடுவ விடுவாயோ.
1: సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యం అనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
2: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
1: ఇది నా ముత్యం అనేటువంటిది జీవితము.
2: దిస్ లైఫ్,
1: దీనిని నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
2: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
1: అది పడిపోయినా గతియల్లే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
2: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
1: కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
2: వీ హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
2: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
1: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
2: వీ షుడ్ సీ దట్ ఇట్ నెవర్ మానవుడు
1: మానవుడుగానే సావాలి.
2: Human being should die as a human. He should not die as an animal.
1: అదే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
2: Human being need not be divine.
1: మానవుడు మానవుడిగా బతికితే చాలు.
2: It is enough if we lead the life of a human being.
1: ఇదే మొట్టమొదటి విద్యార్థి నాడు నేర్చుకోవాల్సినటువంటిది.
2: This is the first lesson the student
1: should learn. బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
2: In the outer world you find various tendencies and టెంపరమెంట్.
1: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
2: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
1: మన మంచిని మనం చూసుకోవాలి.
2: లెట్ అస్ ఫాస్టర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
1: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
2: ఈవెన్ ఇఫ్ దేర్ స్లైటెస్ట్ ది మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
1: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
2: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్స్.
1: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
2: ఫస్ట్ సీ దట్ యు రిమూవ్ యువర్
1: గుణాన్ని పెంపొందించుకోవాలి.
2: డెవలప్ యువర్ క్యారెక్టర్.
1: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం.
2: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.

0: రెండు దోషాలు వెంటాడుచుండు నరుని, తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, పరుల దోషంపు నలుసును బయటబెట్టు, పరుల దోషంపు నలుసును బయటబెట్టు.
1: డివైన్ ఫీలింగ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ టూ రీజన్స్. We know pretty well the millions of mistakes of others, whereas we hide our own mistakes. We find the mole of a defect of a mistake in others.
0: Prema swarupulaina vidyarthulara, vidyarthiniyulara,
1: embodiments of love, students, boys and girls,
0: dhanyulu, punyulu, dharmikulu ainatvanti iddari వ్యక్తుల యొక్క చరిత్రము రామాయణంలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది.
1: ఇన్ ద సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ రామాయణ, ద హిస్టరీ ఆఫ్ ది టూ ఇండివిజువల్స్ హు ఆర్ నోబుల్, ద వన్ ఆఫ్ చారిటీ, ద మెరిటోరియస్ ఇన్ దేర్ క్యారెక్టర్ ఆర్ రివీల్డ్.
0: ఒకడు సుగ్రీవుడు,
1: వన్ ఇస్ సుగ్రీవ,
0: రెండవడు విభీషణుడు,
1: ద సెకండ్ ఇస్ విభీషణ.
0: ఈ సుగ్రీవ విభీషణుల యొక్క చరిత్రలు మహాపవిత్రములైనటువంటివి.
1: ద స్టోరీ అండ్ ద హిస్టరీ ఆఫ్ సుగ్రీవ అండ్ విభీషణ ఆర్ సీక్రెట్.
0: రామచంద్రుడే సుగ్రీవుని చూచే నిమిత్తమై అతనికి అనేక విధములైనటువంటి వినయములు చూపుతూ వెళ్ళాడు.
1: రామచంద్ర హింసెల్ఫ్ అప్రోచ్డ్ సుగ్రీవ ఇన్ ఆల్ హ్యూమిలిటీ.
0: సుగ్రీవుని అన్వేషిస్తూ వెళ్లాడు రామచంద్రుడు.
1: రామ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ సుగ్రీవ.
0: రామచంద్రుని అన్వేషిస్తూ వచ్చాడు విభీషణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ విభీషణ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ రామచంద్ర.
0: రామచంద్రుని మైత్రి కలిగిన తర్వాత సుగ్రీవుడు ఇతను మానవాదర్శకుడు అని నిరూపించాడు.
1: ఆఫ్టర్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ we could know the human aspect there.
0: Kani ramulu yokka aashrayam chikkaga purame vibhishanudu ramudu dayamayudu ani gurtinchadu.
1: Vibhishana could come to know the character of Rama, that he is compassionate.
0: Itti pavitramainatvanti yokka snehitulu ramulaku kalagatam chaala aanandamani anipinchindi ramayanam.
1: Ramayana tells us that it is a matter of bliss to have a friend who is really safe.
0: Mahabharatam 18 dinamulu jarigindi.
1: The Bharata war took place for 18
0: days. Kani Rama Ravana yuddhamu 75 dinamulu jarigindi.
1: But Rama Ravana war went on for 75 days.
0: Bhautikanga laukikanga prakritikanga ivi dinamulaku maatrame lekka choyirinavi.
1: We count them by days, by way of physical worldly sense.
0: ఇవి కేవలము ప్రవృత్తి యొక్క అంకెలు.
1: This number is just worldly way.
0: కానీ నివృత్తి యొక్క అంకెలను మనం విచారించి చూసినప్పుడు నాటికి నేటికి ఇంకా ఏనాటికైనప్పటికీ ప్రతి మానవుని యొక్క హృదయం అనేటువంటి యొక్క యుద్ధరంగమునందు కౌరవులు పాండవులు రాములు రావణుడు నిరంతరము ఈ యొక్క భూమిపై యుద్ధం సలుపుతూనే ఉన్నారు.
1: But if you really understand the inward meaning there, we'll find there is a constant conflict war between Kauravas and Pandavas, Rama and Ravana, on the battlefield of heart.
0: నిరంతరము కూడాను సంఘర్షణ జరుగుతూనే ఉంటున్నాయి.
1: There is a conflict between truth and falsehood.
0: ధర్మ అధర్మములకు హృదయమందు నిరంతరము సంఘర్షణ జరుగుతూనే ఉంటున్నాయి.
1: In the battlefield of heart, there is constant conflict between righteous and unrighteous.
0: ఈ యొక్క సంగ్రామములు ఈ సంఘర్షణలు ఏనాటికి మానును, ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవును, ఇది ఎవరూ చెప్పలేరు.
1: When this confrontation, when this war would end, when man would be redeemed, no one can spell out.
0: దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేత కాదు.
1: It's not possible to everyone to recognize the divinity.
0: Andulo paradhanaharana anula parula yokka dhanamunu aparinchetunti vaadu parashrini aashinchetunti vaadu uttamanu choochi parihasinchetunti vaaniki divyattam aneetunti ee naatiki kudano artham kaadu.
1: The one with these three qualities can never understand divinity at any point of time. One, the one who wants to steal others' money, the one who wants to kidnap others' woman, and the one who makes fun of good people will never understand divinity.
0: Mahaniyula yokka tattvam aneetundi kevalamu hrudaya tattvanga bhavinchukoni gurtinchinatundi varike idi artham avutundi.
1: Those that will understand the innate divinity will be able to know this.
0: ఈ 75 దినములు జరిగిన యుద్ధములో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు.
1: యుద్ధముల
0: గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ టు డిస్క్రైబ్ ది ఎంటైర్ వార్ఫేర్.
0: కనుక యుద్ధ భూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి.
1: We have to analyze those things that have got a relevance, that have taken place in the war front, then have got to be taken up.
0: ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణులు మరణింప చేయాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు.
1: ఇంద్రజిత్ the son of Ravana planned for the death of Rama and Lakshmana by undertaking yajna.
0: Aa mundu diname Lakshmana murchakudanu jarigindi.
1: Prior to that day Lakshmana fainted.
0: Rendavu dinamu Hanumantudu Lakshmanani tana bhujam paina kurchonu pettukoni Indrajitta paina yuddhaniki velutunnadu.
1: Following day Hanuman was proceeding with Lakshmana on his shoulder, ready to fight with Indrajit.
0: Ah, Indrajit mandalinatundi kopamuto.
1: Indrajit highly furious.
0: Vibhishana, neevu kula drohivi, rajya drohivi ani amitanga dushistu vachadu.
1: Hanuman went on criticizing, attacking Vibhishana. You are a traitor, you are a betrayer.
0: Appudu Vibhishanu kudanu satyamunu gurtinchipa cheyalane uddesham kaligi Indrajittu notiki vachinattu vaagatamu rakshasuliku sahajamu.
1: Vibhishana said, Indrajit, it is our natural quality for the demons to speak as we love.
0: Amita matala cheta kalamunu apriyojanam cheyatam kudanu rakshasulu yokka sahajam.
1: It is a demonic quality to waste time in gossip, unnecessary talk.
0: Nedu kaadu ee naati nundiyo nenu ravanuku aneka vidhamulaga bodhisthu vastunnanu.
1: In fact, I was teaching Ravana since long.
0: Parastri apaharana anetundi maha paapam ani bodhinchanu.
1: To kidnap a woman is the worst of the sins.
0: ఇది కేవలము రాజ్యమునకే ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది.
1: The whole kingdom will be ruined.
0: నీ జాతిని నీవు సంహరింపజేసుకుంటున్నావు.
1: You will put your clan to total ruin.
0: నీ రాజ్యమునే నీవు మంటగలుపుతున్నావు.
1: You will burn your kingdom.
0: ఇది మంచిది కాదు, మంచిది కాదని అనేక విధములుగా బోధించాను.
1: I taught him in varied ways, telling him that's not good.
0: ఇది ఒకానొక సమయములో.
1: This at one time.
0: కుంభకర్ణుడు.
1: కుంభకర్ణ.
0: రావణుడు.
1: రావణ.
0: శూర్పణఖ.
1: శూర్పణఖ.
0: ముగ్గురు కూడా కలిసినప్పుడు చెప్పారు.
1: When they all the three met, they said,
0: విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను.
1: I could not believe the noble path shown by Vibhishana.
0: ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను.
1: I could not follow the righteous path.
0: కనుకని ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను.
1: I am forced to this present plight because of that.
0: అని రావణుడు తన నోటి నుండియే చెప్పాడు.
1: Ravana himself expressed.
0: అనగా
1: meaning,
0: ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనం గావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా? మీ తండ్రియా?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్ రూయిన్ ఆఫ్ ద క్లాన్ అండ్ ద కింగ్డమ్? ఆమ్ ఐ రెస్పాన్సిబుల్ ఆర్ యువర్ ఫాదర్?
0: తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు.
1: రావణ హాస్ బర్న్డ్ హిస్ కింగ్డమ్ విత్ హిస్ ఓన్ హ్యాండ్.
0: మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు.
1: హీ డిడ్ అండర్స్టాండ్ గుడ్ వర్డ్.
0: ధర్మం అంటే ఎరుగునటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థమవుతాయి?
1: A foolish people will never be able to understand the righteous aspect.
0: Adharmame ataniki preeti.
1: He loves unrighteousness.
0: Asatyame ataniki aanandamu.
1: He delights himself in lies.
0: Durmargame atani pranamu.
1: Wickedness is very life.
0: Itti durbhavamulo durshangamulato koodinatundi ravana yokka hrudayamu ee reetiga maarutundi.
1: How do you expect the heart of Ravana to change with all the wickedness
0: and anomaly.
1: With his own hands he has burnt
0: his own kingdom.
1: I am not responsible for the ruin.
0: Inte kaakunda.
1: Not only this.
0: Indrajitu maroka prashna vesadu.
1: Indrajit has put another question.
0: Poni nee maata vinakapothe neevu madhyasthudiga undavachunu kani ee rojula entunte varito neevu cheri ee vidhamga yuddham cheyatamu chaala manchidi kaadannadu.
1: Indrajit said, supposing your words are not heard, you can remain neutral. It's not proper on your part to join the enemy's camp.
0: Indrajitu. Satya satyamlu eruganatvanti murkhudavu neevu.
1: You are a fool. You don't know what is truth and what is
0: dharma. Dharmamnu eriginatvanti vaadu nenu.
1: I know what is righteous and unrighteous.
0: Dharma dharmamnu telisi koodanu nenu madhyasthudiga undatamu idi manchidi kaadu.
1: Having known what is right, I cannot be neutral.
0: Dharma dharmamnu samajamlaku tappaka cheppi teerali.
1: The society should necessarily know what is right and what is wrong.
0: Nenu madhyasthudiga undinappudu samajam naashanam avutundi.
1: When I am neutral, the whole society will ruin.
0: Kanuka nenu madhyasthudiga undatamu veelu kaadu.
1: Is not possible to be neutral.
0: Nenu ramunato cheyatamu naa yokka sahajamainatundi yokka swabhavam.
1: Is my natural quality
0: to be neutral. Ee punya phalamu naa janmaantara sukrutamu.
1: It is the merit of the past that made me to be with Rama.
0: Sakalamunake ramuni yokka sannidhi naaku praaptinchindi.
1: I could have his lotus feet at the right time.
0: Atani sannidhi e naa pennidhi.
1: His very proximity is my
0: well. Neemeena bhavinchu unnaa.
1: You may think in any way.
0: Kaani
1: but
0: aanaati nundi kudanu taanu aneka vidhamulaga ee rakshasunto baadha padutunditamu andariki telusu.
1: Everyone knows that Vibhishana is put to suffering like this.
0: Okka Vibhishanude kaadu.
1: Not only Vibhishana.
0: Indanti mahaneeru inka entha mando aa lankalo untunnaru.
1: There are many noble souls in Lanka.
0: Kaani durmargamulaku verachi daurjanyaniki verachi vaaru emi yu cheyaleneekunte paristhitilo undipoyaru.
1: Though they are quite noble and good, they could not open their mouth because of a wicked man.
0: Modalu hanumantudu lankalo praveshinchinappudu ee vaayuputrunito nenu morabettukunnanu.
1: When Hanuman stepped into Lanka for the first time, I appealed to
0: Hanuman. Nenu kevalamu dantamula madhya naaluku vale nenu jeevisthunnanu.
1: Hanuman, I am leading a life like a tongue surrounded by sharp teeth.
0: Lanka anta kudanu maharakshasule.
1: Whole Lanka is full of
0: demons. Vaari madhyalo nenu mettani naaluku vale nenu jeevisthunnanu.
1: In the midst of them,
0: enta kaalam nenu ee vidhanga jeevinchali.
1: How long should I lead the life like a tongue? Yenaadu
0: Sri Rama anugraham naaku praaptistundi.
1: When do I deserve God's grace?
0: Aa mahaniyuni yokka sannidhi naaku eppudu labhyam avutundi?
1: When I would gain the proximity.
0: Aa chana nimittamai nenu chanamulanta vechi untunnanu.
1: I've been waiting every moment.
0: Antiye kaadu.
1: Not only that.
0: Appudu hanumantudu kudanu Vibhishanuniki chakkani aadesham ichchadu.
1: Then Hanuman gave a good advice to Vibhishana.
0: Vibhishana. Neeke kaadu.
1: Not only to you.
0: Ee lokamulo మంచి వారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు.
1: ఆల్ గుడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్క్.
0: మహనీయులకు తపస్సులకు అవతారములకు అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి.
1: ఆల్ నోబుల్ సోల్స్ ద వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ సరౌండెడ్ బై బ్యాడ్ వెయిటింగ్ ఎవ్రీ మోమెంట్.
0: అంతియే కాదు.
1: నాట్ ఓన్లీ దట్.
0: అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు.
1: దెన్ హనుమాన్ గేవ్ ఎ గుడ్ అడ్వైస్ టు విభీషణ.

0: తునే ఉంటాయి.
1: ఆల్ నోబుల్ సోల్స్ ద వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్ టీత్ అరౌండ్.
0: ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో,
1: వన్ యూ రికగ్నైజ్ వెల్,
0: నీతో పాటు పుట్టినది ఈ నాలుక.
1: This tongue is born along with you.
0: మధ్యలో పుట్టినటువంటివి దంతములు.
1: The teeth came later.
0: అనగా
1: meaning
0: సాత్వికము, ధర్మము, అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదటి పుట్టింది.
1: The tongue that signifies the pious quality, righteousness and non-violence is born first.

0: పవిత్రమైనటువంటి యొక్క నాలుక, జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు.
1: ఓ టన్, యు ఆర్ రియలీ సీక్రెట్, యు ఆర్ బోర్న్ అలాంగ్ విత్ మీ.
0: మహాసద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ వర్చువస్.
0: మహామధురమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సో స్వీట్.
0: సత్యస్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ టీచెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్.
0: నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక.
1: ఇస్ ద టంగ్ దట్ డిసైడ్స్.
0: ఇది మొదలు మీతోనే పుట్టింది.
1: ఇట్స్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము.
1: This is the quality of noble souls.
0: Naluka mahamahaniyulu yokka swaroopam dharinchindi.
1: The tongue signifies the noble soul.
0: Deeni chittu dushtulu durmargulu durapararamulanu gavinchetvanti yokka dantamulu taruvata puttu vachayi.
1: The noble sacred tongue is surrounded by wicked, bad, sharp teeth, bad people around.
0: Ee durmargulu, ee dushtulu ee vidhanga ee nalukanu badinchalani vechi untaru.
1: The wicked bad people are waiting for a chance to harm the tongue.
0: ఏ ఒక్క విషయాని కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు.
1: The teeth will see that the tongue will never be projected at any point.
0: కాని నాలుక అంతటితో తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించదు.
1: But the tongue doesn't give up its duty anyway.
0: పెదవులు ఆరిపోయే సమయంలో ఏదో ఒక సమయాన్ని చూసుకుని నాలుక మెత్తగా బయటకు వచ్చి పెదవును, ఆరిపోయిన పెదవులను చల్లబరుస్తూ ఉంటుంటది.
1: When the lips are dry, the tongue will come forward and will make the
0: అనగా మహనీయులకు ఎన్ని విధమైనటువంటి ఆపత్తులు సంభవింపజేసినప్పటికీ, ఎటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి దురమకారంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ, మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా, ఆరిపోకుండా, నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాడు.
1: The noble souls and great people are put to suffering. When they are put to danger, it is the softer tongue that comes out and pacifies the entire society to see that there will be comfort and security.
0: మహనీయుని యొక్క స్వరూపము.
1: Therefore, tongue represents the
0: దంతములు దుష్టులు దుర్మార్గులైనటువంటి వారి స్వరూపము.
1: The teeth represent the bad people.
0: వారు ఎంతకాలం కూడాను దానిని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కానీ సహాయం చేసేటువంటి వారు కాదు.
1: These bad people will put everybody to suffering. There no help.
0: అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు.
1: Such a noble soul, Vibhishana is put to suffering.
0: విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పులేదు.
1: Vibhishana has got an aspiration.
0: కానీ సింహాసనాన్ని కోరలేదు.
1: But he never wanted to be a king.
0: రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు.
1: He wanted that all demons should be safe and secure.
0: కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు.
1: But he never wanted the total ruin of Lanka.
0: ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణ కుమారుడు.
1: ద సన్ ఆఫ్ రావణ ఇంద్రజిత్ అక్యూజ్డ్ చార్జ్డ్ విభీషణ ఇన్ వేరిడ్ వేస్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ యుద్ధ భూమి లోపల
1: దిస్ వార్ ఫీల్డ్
0: హనుమంతుని తీసుకుని వెళ్లి,
1: టేకింగ్ హనుమాన్,
0: అతనితో పాటు లక్ష్మణుడు కూడా తీసుకెళ్లి వెళ్లి,
1: లక్ష్మణ ఈజ్ ఆల్సో టేకెన్ అలాంగ్ విత్ హిమ్.
0: ఈ రావణాసుని యొక్క కుమారుడు అయినటువంటి
1: ది సన్ ఆఫ్ రావణ
0: ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు.
1: ద పవర్ ఆఫ్ హిస్ పెనెన్స్ ఈజ్ షోన్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్.
0: నల్లటి మారేడు చెట్టు,
1: ఇట్స్ ఎ డార్క్ ట్రీ మారేడు.
0: ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు. నరబలి
1: అండర్ ద ట్రీ మెనీ ఆర్ సాక్రిఫైస్, మెనీ ఆర్ కిల్.
0: ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి.
1: సో లాంగ్ హీ ఈస్ వెరీ